أَخَذْتُمْ وَلِيًّا

శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భాగంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు 2001 సంవత్సరం బుద్ధ పూర్ణిమ పర్వదినాన భక్తులకు ప్రసాదించిన దివ్యోపదేశం

న పుణ్యం న పాపం. ప్రేమస్వరూపులారా, ఈ జగత్తునందు పుణ్యము కాని పాపము కాని సుఖము కాని దుఃఖము కాని ఏది లేదు. నమంత్రం, మంత్రము కాని యజ్ఞము కాని యాగము కాని ఇవన్నీ కూడాను కేవలము ఒక భ్రాంతులే. సర్వత్రా నిండినది ఒక భగవంతుడొక్కడే. మీరందరూ కూడాను భగవత్స్వరూపులే. ధర్మం సత్యం, ధర్మం ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించుకోవటమే నిజమైన మానవత్వం. ఈ సత్యమును జగత్తుకు భౌతికంగా చాటే నిమిత్తమై సత్యమునే నీతి అన్నారు, ధర్మమునే రీతి అన్నారు, ధర్మమునే ఖ్యాతి అన్నారు. నీతి, రీతి, ఖ్యాతి ఈ మూడింటి యొక్క ఏకత్వమునే మానవ జాతి. కానీ దురదృష్టవశాత్తు ఈనాడు భౌతిక లోకమునందు ఈ నీతి, రీతి, ఖ్యాతి ఈ మూడు కూడాను కనిపించటం లేదు. ప్రాచీన కాలమునందు సిద్ధార్థి, గౌతమ బుద్ధుడు అని పేరుగాంచిన వ్యక్తి తన సత్యస్వరూపాన్ని గుర్తించే నిమిత్తమై నిర్వాణ నిమిత్తమై అనేక సాధనలు సల్పుతూ వచ్చాడు. అనేక వేదమంత్రములు కూడాను పఠించాడు. జగత్తునందు కల పెద్దలందరినీ కూడాను దర్శించాడు. అన్ని సాధనలు ఎందు కూడాను తాను భాగమును వహించాడు. కట్టకడపటికి ఇది ఏది కూడాను సరియైన సాధన కాదు అని సత్యాన్ని గుర్తించాడు. భగవంతుడు ప్రసాదించినటువంటి పంచ ప్రాణములను కూడాను పరమాత్మునిగా విశ్వసించాడు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము పైవు ఇంద్రియములతో కూడినటువంటివి. ఈ పంచేంద్రియములను పవిత్రమైన మార్గములో ప్రవేశపెట్టి అనుభవించటమే నిర్వాణము అని గుర్తించాడు. జపము, ధ్యానము, యోగము, యజ్ఞము ఇవన్నీ కూడాను భౌతికమైనటువంటి యొక్క క్రియలే అని గుర్తించాడు. అభిమానం ఉన్నటువంటి వారికి ఈ సాధనలన్నీ కూడాను అవసరము. ఆత్మాభిమానం కలిగినటువంటి వ్యక్తికి ఈ సాధనలు ఏవి కూడాను అక్కర్లేదు. కనుకనే సమ్యక్ దృష్టి అని చెప్పాడు. వాక్కు అన్నాడు, సమ్యక్ శ్రవణము అన్నాడు, మననము అన్నారు, సమ్యక్ క్రియ అన్నాడు. ఈ విధమైనటువంటి యొక్క ఐదు కర్మల ఎందుకూడను దోషములు లేక సక్రమమైన మార్గములో సరైన రీతిగా అనుభవించడమే నిజమైనటువంటి నిర్వాణము అన్నాడు. భగవంతుడిచ్చినటువంటి ఈ నేత్రములను ఎందుకు పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టకూడదు? ఈ నేత్రములను దోషమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టి అమిత దోషములంతా కూడాను పెంచుకుంటున్నాడు మానవుడు. మనసు యొక్క తత్వాన్ని మాలిన్యపరుచుకుంటున్నాడు. మనసే మాలిన్యమైన ఇంకా మనిషి ఏ రీతిగా నిర్వాణం పొందగలడు? కనుక మొట్టమొదట సమ్యక్ దృష్టి, మంచి చూపును మనం అభివృద్ధి పరచుకోవాలి. ఈ దృష్టి యందు ఎట్టి దోషములు కూడాను ప్రవేశించకుండా చూసుకోవాలి. సీ నో ఈవిల్, సీ వాట్ ఈజ్ గుడ్. ఈ దృష్టి వల్లనే సమస్త కర్మములు కూడాను పెరిగి సమస్త బాధలు కూడాను కలిగింపజేస్తున్నది. మానవత్వమునే మాలిన్యపరుస్తున్నది. ఈ దృష్టి చేసేటువంటిది చాలా గొప్ప పాపములుగా కూడా ఉంటున్నది. దానిని సక్రమైన మార్గంలో ప్రవేశపెట్టి అనుభవించడమే సరి అయిన నిర్వాణం అన్నాడు. ఇటువంటి సాధనలు ఒక్కటి కూడా లేదు. సర్వ సాధనలు చేశాడు, సర్వసంగ పరిత్యాగం చేశాడు, సర్వలతోనూ సంబంధ బాంధవ్యం కల్పించుకున్నాడు, ఏకత్వాన్ని పొందే నిమిత్తమై అనేకత్వమైనటువంటి ఒక దివ్యాన్ని అనుభవించాడు. కట్టకడపటికి సర్వసంగ పరిత్యాగం చేశాడు. ఈ త్యాగం వల్లనే సక్రమమైన మార్గము తనకు గోచరిస్తూ వచ్చింది. ఇది ఏ వేదమునందు న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు అనింది. ఈ అమృతత్వమే నిజమైన నిర్వాణము. కనుకనే ఇట్టి నిర్వాణమునకు సక్రమమైన మార్గము మొట్టమొదటిది సమ్యక్ దృష్టి. కన్నులనిచ్చినది సక్రమమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టి సరి అయినటువంటి మానవులను దర్శించి సత్యాన్ని బోధించు చేయడానికి ఈ నేత్రములు అందించాడు. దైవ సమానంగా చూడు. ఈ దృష్టి ప్రేమమయంగా ఉండాలి.
ఈ ప్రేమమయమైనటువంటి దృష్టియే మానవత్వానికి సరి అయినటువంటి మార్గం బోధిస్తుంది. ఆల్ ఆర్ వన్, బీ అలైక్ టు ఎవరీ వన్. కనుక మనము సమ్యక్ దృష్టిని పెంచుకోవాలి. దీనివల్లనే ఏకత్వం అనేది మనకు ప్రాప్తింపు చేస్తుంది. సర్వుల యందు కూడా దైవత్వాన్ని గుర్తింపజేస్తుంది. దీనిని పురస్కరించుకుని ఏ వేదమునందు ఏకం సత్ విప్రా బహుదా వదంతి అనేవారు. సత్యాన్ని మనం గుర్తించి సత్య దృష్టితో కల మనం ఈ జగత్తును చూడాలి. కనుక మన దృష్టి పవిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి. ఈ దృష్టి తండ్రిని చూచి ఫాదర్ అని పిలుస్తాడు, తన బిడ్డను చూచి డాటర్ అని పిలుస్తాడు. భిన్నమైనటువంటి విరాతిగా భిన్న సంబంధాన్ని పెంచుకుంటున్నాడు. ఎవరు తండ్రి, ఎవరు బిడ్డ? మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అన్నాడు. అందరూ ఒక్కటే, అందరూ దైవ స్వరూపులే. కనుకనే ఏకత్వానికి మనం ప్రయాణం చేయాలనుకుంటే ఈ అనేకత్వాన్ని త్యజించాలి. ఇది ఏ వేదాంతం చెప్పినటువంటిది, అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వం. అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వం ఏమిటి? ఒకే ఆత్మ. అనేక బల్బులు ఎందు ఉండేటువంటిదంత ఏమిటి? ఒకే కరెంటు. అదే విధంగానే అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే ఆత్మదర్శనం. నీ ఆత్మ, అతని ఆత్మ, ఇతని ఆత్మ, ఈ భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. ఏకత్వాన్ని ఖండించటం వల్లనే మానవత్వము అజ్ఞానంలో మునిగి ఉంటుండాలి. అనేకత్వాన్ని ఏకత్వం చేయటమే నిజమైనటువంటి మానవ తత్వము. భిన్నత్వం గావించుకోవటమే మానవునకు విరుద్ధమైనటువంటి మార్గము. కనుక మనము భిన్నమైనటువంటి మార్గంలో ప్రవేశించకూడదు. దృష్టిని మనం ఏకత్వంగా తీసుకోవాలి. సమ్యక్ దృష్టి, మొట్టమొదటి బుద్ధుడు బోధించినటువంటిది సమ్యక్ దృష్టి. పరి సమ్యక్ వాక్, వాక్ ఒక్కటిగానే ఉంటుండాలి. ఇది ఉద్వేగంగా ఉండకూడదు, అసత్యంగా ఉండకూడదు, అన్యాయంగా ఉండకూడదు, అక్రమంగా ఉండకూడదు, హింసగా ఉండకూడదు. అన్ఉద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేత్తన్నారు. మన వాక్కు హితంగాను ప్రీతిగాను ఉద్వేగం లేకుండాను ఉండాలి. ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ. కనుకనే సమ్యక్ వాక్కు అన్నాడు. పవిత్రమైన వాక్కు కంటే మించినటువంటి దైవత్వం వేరొకటి లేదు. ఈ వాక్కే శబ్ద బ్రహ్మము. కనుకనే శబ్ద బ్రహ్మమయ్యి, చరాచరమయ్యి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయ్యి, పరాత్పరమయ్యి, మాయామయి, శ్రీమయి, అష్టైశ్వర్య స్వరూపుడు భగవంతుడు. ఎలాంటి పరిస్థితులు ఎంతైనా కూడాను వాక్కుని ఏమాత్రము మార్చుకోకుండా చూడాలి. చిన్నమైన పలుకులు రాకుండా చూసుకోవాలి. కనుకనే ఇలాంటి మాటలను మనం నేర్చుకోవడానికి సరి అయిన ప్రయత్నం చేయాలి. అది ఏ సాధన. ఏకంగా ఉండినప్పుడు ఈ ఉద్వేగం రావడానికి అవకాశమే ఉండదు. అన్ని అద్దములు ఎందు తన ప్రతిబింబానే చూస్తున్నప్పుడు ఒక అద్దంలో ఉండేటువంటి ప్రతిబింబం పైన తనకెందుకు కోపం వస్తుంది? అన్ని కూడా మిరర్స్ వంటివి, కానీ ఈ మిరర్స్ లోపల నీ ప్రతిబింబాన్ని నీవు చూస్తున్నావు. కనుకనే ఆ ప్రతిబింబంతో నీవు ప్రేమతో మాట్లాడాలి. ప్రేమకు మించినటువంటి యొక్క దైవం మరొకటి లేదు. హృదయంలో ప్రేమతో నింపుకున్నప్పుడు ఆ హృదయం నుంచి ప్రేమ పలుకులే వస్తుంటాయి, ఆ హృదయం నుంచి ప్రేమ చూపులే వస్తుంటాయి, ఆ ప్రేమ నుంచి ప్రేమ శ్రవణమే వస్తుంటాది, ఆ ప్రేమ నుంచి ప్రేమ థాట్స్ ఏ వస్తుంటాయి, ప్రేమ కర్మలే ఆచరిస్తుంటావు. హృదయాన్ని ప్రేమతో నింపుకునేటువంటి విధానము నీకు తెలియకపోవటం చేతనే అనేక గుణముల చేత దాన్ని నింపుకుని మానవత్వాన్ని మంట కలుపుతున్నారు. ధనము పొందాలనుకుంటే దీనికి ఒక చిన్న ఉదాహరణ. శారీరకంగా కష్టపడ్డావు, ధనమును ఆర్జించావు, ఈ ధనాన్ని ఒక బ్యాంకులో డిపాజిట్ చేశావు, ఆ ధనం నీదే, దాని భద్రత కోసము ఒక బ్యాంకు లోపల డిపాజిట్ చేశావు, ఆ బ్యాంకు మేనేజరు నేను కొన్ని నిబంధనలు పెట్టాడు, నీవు నేను కట్టిన కదా డబ్బు అని, ఈ డబ్బు నాది కదా అని, సార్ నా డబ్బు నాకు ఇవ్వండి అని అడగడానికి అధికారం లేదు. ఆ మేనేజర్ ఏమంటాడు, అయ్యా నీవు చెక్కు తీసుకుని రా, ఆ చెక్కు పైన సైన్ పెట్టుకుని రా, నీ డబ్బు నీకు ఇచ్చేస్తానంటాడు. నీ చెక్కే త్యాగము, నీ ప్రేమనే సిగ్నేచరు, దీనిని నీవు ఆ మేనేజర్కిస్తే నీ డబ్బు నీకు వాపసిస్తాడు. కనుక నీ పుణ్యధనం అనేటువంటి యొక్క ధనమనే ఈ యొక్క భగవంతుడు అనేటువంటి చైర్మన్ దగ్గర డిపాజిట్ చేశావు. కనుక నీకు త్యాగం అనేటువంటి చెక్కు తీసుకో, ఆ త్యాగం అనే దానిపైన ప్రేమ అనే సిగ్నేచర్ చేయి, అది నీవు భగవంతుడు అనే చైర్మన్ కి ఇచ్చేసేయి, ఈ డబ్బు నీకు ఇచ్చిస్తాడు. ఇది డబ్బును పొందడానికి తగినటువంటి మార్గము, ఇది పొందడానికి తగినటువంటి మార్గము, ఇది ఏ పవిత్రతను పొందడానికి మార్గము, ఇది ఏ నిర్వాణం చెందడానికి మార్గము. నీవు సంపాదించినటువంటి ఒక ప్రేమతత్వంనే నీవు ప్రేమ ద్వారా త్యాగంతో దీనిని పొందడానికి ప్రయత్నం చేయాలి. దైవము త్యాగమూర్తి అయినప్పటికీ, ధనము నీదే అయినప్పటికీ పొందడానికి తగిన మార్గములు కూడా ఉంటున్నాయి. సక్రమమైన మార్గాన్ని పొందాలి,
నీ వాక్కు సక్రమైనటువంటిదిగా ఉండాలి. నీవు ఒక బ్యాంకులో నీవు డిపాజిట్ కట్టి ఇంకొక బ్యాంకు యొక్క చెక్కును దానికి అందిస్తే అక్కడ ఏమాత్రం పొందడానికి అధికారం లేదు. దైవము అనేటువంటి ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించి ఆ బ్యాంకులో మనం పొందాలి. బ్యాంకు వేరు వేరే పేర్లంతా ఉన్నాయి, అనేక పేర్లతో ఉండేటువంటి బ్యాంకు లోపల నీవు పోయి డబ్బును అడిగితే వారు అందించడానికి ప్రయత్నిస్తారా? నీవు ఏ బ్యాంకులో కట్టావో ఆ బ్యాంకు చెక్కులే నీవు అందించాలి. ఏ నామాన్ని నీవు స్మరిస్తూ ఏ నామం యొక్క స్వరూపమే నా చైర్మన్ అనేటువంటి విశ్వసిస్తావో అతనికి మాత్రమే నీవు ఈ చెక్కును అందించాలి. చెక్కును కట్టేసేసి కార్పొరేషన్ బ్యాంకు చెక్ ఇస్తే కార్పొరేషన్ బ్యాంకు వాళ్ళు డబ్బులు ఇస్తారా? కనుక నీవు ప్రేమ బ్యాంకులో కట్టావు, ప్రేమ బ్యాంకు చెక్కే నీవు ఇవ్వాలి. పేరే త్యాగము. త్యాగం పైన చెక్కు పైన ప్రేమ అనేటువంటిది నీ సిగ్నేచర్ చెయ్యాలి. ఈ పేరు ఏమిటి? ఏ బ్యాంకులో అయినా కట్టు, నీ పేరు ఒక్కటే, అదే లవ్. లవ్ లవ్ దానిని లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్ అనేటువంటి యొక్క మేమను నీవు త్యాగం అనేటువంటి చెక్కు పైన రాసి పెడితే తప్పక నీవు తీసుకుంటావు. సమ్యక్ వాక్ అన్నాడు దీన్ని బుద్ధుడు. హృదయంలో ఎన్ని మార్పులు కలిగినా కానీ ప్రేమ మార్పును మాత్రం ఏమాత్రం ప్రవేశింపకూడదు, మాత్రం మార్చకూడదు. ఆ ప్రేమ చేతనే నీవు ఈ త్యాగం అనేటువంటి దాన్ని అందించి భగవంతుని యొక్క అనుగ్రహం అనేటువంటి దాన్ని పొందొచ్చు. ధనం అనగా ఏమిటి? కరెన్సీ నోట్స్ కాదు, ఆన ధనము, ప్రేమ ధనము, ఇలాంటి దయాన్ని, కొంచెం ధనాన్ని మనం పొందాలి. ఇలాంటి పేర్లు ఉంటుంటాయి, కనుకనే దీన్ని మనం పొందాలనుకుంటే ప్రేమ ఒక్కటే దీనికి ప్రధానమైనటువంటిది. ఇంతకాలం నేను సాధన చేశాను, ఫలితం పొందాను, నేను తనలో తాను చాలా విచారణ చేశాడు, ఏమాత్రము సాధనలోని ఫలితం కనిపించలేదు, వ్యర్థం చేశాను. ఈ వ్యర్థం చేసినటువంటిది మొట్టమొదటి నేను గుర్తించుకుంటే ఎంత సుఖంగా పొందిండబడాను. భగవంతుడు స్వయంగా ఇచ్చినటువంటి గుణముల్ని నేను అపవిత్రం చేసుకుంటున్నాను. స్పర్శరు పరసగంధాదులు ఈ పంచ ప్రాణములు అందించాడు. దీనికి బీద సాధనటువంటి భేదములు లేదు, పూరనేటువంటి భేదములు లేదు. ఎందుకు ఈ పంచభూతములు ఉంటున్నాయి? ఆ పంచభూతములు కూడా సక్రమమైన మార్గంలో, ప్రేమ మార్గంలో నీవు ఉపయోగపెట్టుకుంటే దైవత్వం అక్కడనే నీకు సాక్షాత్కరిస్తుంది. భౌతికమైనటువంటి జీవితం కోసమని అనేక రకములైన మార్గమును అనుసరించి పెడమార్గమును పట్టి భగవంతుడు అందించినటువంటి ఈ ప్రసాదమును దుర్వినియోగం చేసుకుంటున్నాం. కనుక వాక్కును ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నాం? దూషించడము, ఇతరులను విమర్శించడము, ఇతరులను ఒక విధమైనటువంటి బాధ పెట్టడము, ఈ కఠినమైనటువంటి వాక్కుల చేత ఇతరుల హృదయాన్ని కూడా అపవిత్రం చేస్తున్నాం. కనుక ప్రేమ చేతను, మృదువు చేతను, మధురమైనటువంటి వాక్కుల చేతను నీ యొక్క శబ్దమును వినియోగించాలి. ఇప్పుడు ఇది సమ్యక్ వాక్కు అని రూపొందుతుంది. తరువాత సమ్యక్ శ్రవణం ఇచ్చాడు భగవంతుడు. ఎందుకోసము? అనేక రకమైనటువంటి మాటలు వినడానిక కాదు. కాదు, ఇదంతా ఒక లౌడ్ స్పీకర్ వంటిది. లౌడ్ స్పీకర్ లోపల ఎవరు మాట్లాడుతున్నారో ఆత్మతత్వాన్ని, అది మాత్రమే ఈ స్పీకర్ లో రావాలి. ఆత్మ ప్రతిబింబమే ఈ యొక్క శబ్దంలో ప్రవేశించాలి. వైబ్రేషన్ ఈ యొక్క చెవుల ద్వారా మనం వినాలి. అందుకోసమని ఈ లౌడ్ స్పీకర్స్ పెట్టిండేది. కనుకనే మనం శబ్దమును అపవిత్రం చేయకుండా చూసుకోవాలి. అన్నింటికీ అంతర్భూతమైనటువంటి లక్ష్యము లోపల ఉన్నటువంటి ఆత్మతత్వమే. అందరి ఎందు ఒక్కటే, భిన్న భేదములు ఏమాత్రము లేవు. నీ ఎందున్న ఆత్మ కూడాను ఒక్కటే, భేదములే లేవు. ఆత్మ ఆత్మస్వరూపమే. ఇలాంటి ఆత్మ కేవలం ప్రేమ చేతనే మనం నింపుకోవాలి. ఇది ఒక పాత్ర, ఈ పాత్రలో ఏమీ లేదు, కానీ నీరు పోస్తే నీరు నిలుస్తుంది, సిరప్ పోస్తే సిరప్ నిలుస్తుంది, పాలు పోస్తే పాలు నిలుస్తుంది, మజ్జిగ పోస్తే మజ్జిగ నిలుస్తుంది. కానీ ఏది పోస్తామో ఆ పాత్ర దాన్ని నిండిపోతుంది. హృదయము అనేటువంటిది ఒక పాత్ర, దీంట్లో ప్రేమ అనేటువంటి దాన్ని నింపుకో, త్యాగము అనేటువంటి దాన్ని నింపుకో, ప్రేమ అనేటువంటి దాన్ని నింపుకో, శాంతి అనేటువంటి దాన్ని నింపుకుడు. నీకు శాంతి నీ వేరే కోరనక్కర్లేదు, నీ శాంతి నీ నుంచినే ఆవిర్భవిస్తుంటారు, ప్రేమ నీ నుంచినే ఆవిర్భవిస్తుంటారు. కనుకనే ప్రతి ఒక్కటిని లోపల నుంచి వచ్చేటువంటివి కానీ బయట నుంచి పోయేటువంటివి కాదు. రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. నీ లోపల ఉన్నటువంటి ఒక తత్వము పవిత్రమైనటువంటిది ఎప్పుడు కూడాను. నీవే నీవు ఈ ప్రకృతి అనుసరించి ఈ ప్రకృతి భావాల చేత దానిని మాలిన్యపరచుకుంటున్నావు. కనుక నీవే నీవు దీనిని మాలిన్యపరచుకునేటువంటిదే కానీ అది ఎప్పుడు కూడా నువ్వు పరిశుద్ధము, నిస్వార్థము. అలాంటి పవిత్రమైనటువంటి హృదయాన్ని నీవెందుకు పాడు చేసుకుంటున్నావు? పాడు కావడానికి ఏది మూల కారణము? సమ్యక్ దృష్టి లేకపోవటమే మూల కారణము, లేకపోవటమే మూల కారణము, శ్రవణం లేకపోవటమే మూల కారణం. కనుక ఈ యొక్క పంచభూతమును కూడాను పంచతత్వములు కూడాను పవిత్రమైనటువంటి రీతిగా మార్చుకున్నప్పుడే నీకు సమ్యక్ దృష్టి లభిస్తుంది. అన్నింటికి నీ మూల కారణము హృదయమే. హృత్ ప్లస్ దయా హృదయము. ఎప్పుడు కూడా నువ్వు దయతో కూడినటువంటిది, ఆ దయనే ప్రేమ, కంపాషన్ అంటారు. కనుక ఈ యొక్క అనేక పేర్లతో కూడినటువంటిది ఒకటే ప్రేమ. అనేక ప్రభువుక అనేక నామ ప్రేమ అనే ఒక పేరు పెట్టారు. సత్యము అనే పేరుతో పిలుస్తున్నారు, ధర్మం అనేటువంటి ప్రేమతో ఆడుకుంటున్నారు, ప్రేమతో అనుభవిస్తున్నారు, త్యాగం అనేటువంటి దాంతో జీవిస్తున్నారు. ఇవన్నీ కూడా ఒకే ఆత్మకు పేరు. కనుకనే
అనేకత్వంలో ఉండేటువంటి యొక్క ఏకత్వాన్ని మీరు అనుభవించడానికి ప్రయత్నించాలి. ఎంతకడప్పటికి ఈ యొక్క ఏకత్వాన్ని పొందిన తర్వాత బుద్ధుడు అప్పుడు ఆనందాన్ని పొందాడు. దీని అన్నింటి ఎందుకు ఈ ఇంద్రియముల యొక్క భావమును త్యాగం చేశాడు. ఈ ప్రపంచంలో ఇంద్రియముల చేత ఏమేమి మనం అనుభవిస్తున్నామో అవన్నీ ఇప్పుడు వ్యర్థమైనటువంటివి అని గుర్తించాడు. బంధనతో కూడినటువంటి యొక్క సెన్సెస్ అని భావించాడు. మారంని చెరపడానికి వచ్చినటువంటి యొక్క సెన్సెస్ అనే గుర్తించాడు. సర్వత్వాన్ని నిర్మూలం గావించుకునే నిమిత్తమై వచ్చినటువంటి ఈ సెన్సెస్ అనుకున్నాడు. భార్యను కన్న కుమారుడు కూడా త్యజించాడు. క్రమక్రమేణా దీన్ని తాను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చాడు. అంతా జరిగిన తర్వాత తనకు ఈ శబ్దం అన్నిటి కూడా త్యజించిపోయాడు. ఏకాత్మతత్వాన్ని గుర్తించాడు. అప్పుడు ఆనందపడుతున్నాడు. ఆనందపడేటువంటి దృశ్యాన్ని తన పిన్నదల్లి కుమారుడైనటువంటి వాడు ఆనంద చూచాడు. అతని పేరు ఆనంద. ఆనంద నిరంతరం కూడా బుద్ధునితోనే ఉండేటువంటి వాడు. బుద్ధుడు నిర్వాణమైపోతున్నాడే అని కంటిదారలు కార్చాడు. ఆనందం దగ్గరికి పిలిచాడు బుద్ధుడు. ఆనంద, నీవు ఆనందం అనుభవించే నిమిత్తమే పుట్టింటావు. భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క ఇంద్రియాలను సక్రమమైన మార్గంలో పెట్టుకో. నీవు ఈ ఆనందాన్ని అనుభవించగలవు. ఆనందాన్ని 10 మందికి పంచగలవు. నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం విశ్వమిత్యాది లక్ష్యం వైక్యం విమలం సర్వదీ సాక్షిభూతం. ఆనందాన్ని నీవు అనుభవించడానికి ఈ ఇంద్రియముల చేతనే నీవు పట్టుబడిపోతున్నావు. నక్కలు కోతులు అనుభవించేటువంటి యొక్క ఆనందాన్ని నీవు కూడా అనుభవిస్తున్నావు. నీవు మనిషి ఎందుకు పుట్టాలి? నీవు కూడా ఒక మంకీగా పుట్టింటే బాగుండదు కదా? నీవు అనుభవించేటువంటిదంతా మంకీస్ కూడా అనుభవిస్తున్నాయి. మంకీ కాదు, మ్యాన్ కైండ్, కైండ్ తో కూడినటువంటిదిగా ఉండాలి. నీవుతో కూడినటువంటి వాడిగా ఉండాలి. ఇవన్నీ క్షణభంగురమైనటువంటి యొక్క సుఖములు అనుభవించే కోసమని నీవు పుట్టినవాడు కాదు. పుట్టినప్పుడు ప్రతి ప్రాణి కూడాను కెవ్వును ఏడుస్తాడు. ఎందుకోసం ఏడ్చాడు? అయ్యో, తిరిగి ఈ ప్రపంచంలో వచ్చి పుట్టేయాలి, నేను ఆనందం ఉంటున్నానే, ఆత్మ నుండి వేరైపోతున్నానే ఏడుస్తూ పుట్టినటువంటి మనిషి ఏడుస్తూనే చావటం వల్ల మనిషి ప్రయోజనం ఏమిటి? కానీ నీవు పర్పస్ ఆఫ్ లైఫ్ దాన్ని గుర్తించాలి. ఏడుస్తూ నేను పుట్టాను, ఏడుస్తూ జీవిస్తున్నాను, పోయేటప్పుడు కూడా ఏడుస్తూ పోతున్నాను, ఏమిటి? కాదు కాదు, ఏడుస్తూ పుట్టినటువంటి మానవుడు నవ్వుతూ చావాలి. కనుకనే దానిని నీవు సరైన మార్గంలో పెట్టుకోవాలి. అప్పుడు నీవు నవ్వుతూ మరణిస్తావు. ఇంద్రియాలు సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే నీవు నవ్వుతూ జీవితాన్ని మొదలు. కనుకనే నీవు నవ్వుతూ చావాలి. ఏమిటి? కేవలం డ్రెస్ ను మార్చడమే. ఇట్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్. ఈ లైఫ్ కు ఒక డ్రెస్ వంటిది ఇదింత. ఉన్నప్పుడు ఈ డ్రెస్ పెట్టుకున్నాము, కానీ పోయిన తర్వాత ఇంకొక డ్రెస్ వస్తుంది. అంటే చావటం అని కాదు, నిర్వాణము. ప్రతి మానవుడు కూడా నిర్వాణం కావాలని ఆశిస్తున్నాడు. కానీ ఆ లిబరేషన్ కోసం మనం ఎంత ప్రయత్నం చేయవద్దా? కనుక అనేక జన్మముల నుంచి మనం సాధించినటువంటి పుణ్యఫలం అనేటువంటి దాన్ని భగవంతుని దగ్గర డిపాజిట్ కట్టుకున్నాం. అది భగవంతుడు దగ్గరగా ఉంటుంది. ఇంట్రెస్ట్ కూడా ఇస్తుంటాడు భగవంతుడు. కనుక దానిని మనం పొందేటప్పుడు మనం ఏ విధంగా పొందాలి? చెక్కును తీసుకుని పోయి సైన్ పెట్టి ఆ యొక్క భగవంతుడు అనేటువంటి మేనేజర్ కి ఇవ్వాలి. ఆ చెక్ బుక్ తానే అందిస్తాడు. త్యాగము చెక్ మన అందరి దగ్గర ఉంటుండాలి. కానీ త్యాగం అనేటువంటి చెక్ పైన ప్రేమ అనేటువంటి సిగ్నేచర్ చేయకపోతే చెక్ ఇస్తే ప్రయోజనం ఏమిటి? మానవునికి ప్రేమ త్యాగము రెండు చాలా అవసరము. ప్రేమ త్యాగములు రెండు కూడా ఏకమైనప్పుడే మనం పొందవలసినటువంటి ఫలితాన్ని మనం సుఖంగా పొందుతాం. అనుభవిస్తూ చేస్తున్నాడు, ప్రయత్నంలో చేస్తున్నాడు, ఎంత ప్రేమను అందిస్తున్నాడు. దురదృష్టవంతులు దీన్ని అందుకోలేకపోతున్నారు. ఏమిటి? భగవంతుని యొక్క సంకల్పం వేరు, అందుకునేటువంటి వాడి సంకల్పం వేరు. కనుకనే దీనిని పొందకుండా పోవడానికి మూల కారణమైపోతుంది. దయామయుడు, రూపుడు, కరుణా సముద్రుడు ఇలాంటి భగవంతుడు ఇస్తున్నటువంటి దాన్ని ఎందుకు నీవు పోగొట్టుకుంటున్నావు? నీవు ప్రకృతి భావములు నీలో నిండిపోయినాయి, అమృతమైనటువంటి చింతలు నీలో నిండిపోయినాయి. ఏనాడు ఈ పవిత్రమైనటువంటి దాన్ని పొందాలని కోరుతున్నావో ఆనాడు నీ అపవిత్రమైనటువంటి దాన్ని దూరం చెయ్యాలి. ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు. ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగునా? తలబుర్రది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగునా? ఉన్నావు ఈ తల లోపల, దాంట్లో భగవంతుడు అందించేటువంటి ఒక ప్రేమ యొక్క రసాన్ని ఏ రీతిగా నీవు దాచుకోగలవు? దాన్ని పారబోయి త్యాగం చేయి, దీన్ని నింపుకో. ఈ త్యాగంలో ఉండినటువంటి యోగము ఇంత గొప్ప యోగంగా ఉంటుండాలి. యోగం యోగం యోగం యోగం చేస్తున్నావు. ఏమి యోగం చేస్తున్నావు? యోగం చేస్తున్నావు, అర్థం లేని యోగం చేస్తున్నావు, అనర్థమైన మార్గంలో ప్రవేశిస్తున్నావు. యోగ చిత్తవృత్తి నిరోధక. చిత్తవృత్తులు నీవు అరికట్టుకోవటమే నిజమైన యోగము. అది కాకుండా నీవు శారీరకమైనటువంటి యోగం చేస్తుంటే అది ఒక పెద్ద రోగము. ప్రతి మానవుడు కూడా యోగం అనే పేరుతో రోగాన్ని పొందుతున్నాడు. మా అనేటువంటి యొక్క పదార్థం చేత నీ యొక్క మానసిక తత్వాన్ని అభివృద్ధి పరచుకో. మనసును పవిత్రం గావించుకున్నప్పుడే మనిషి పవిత్రుడైపోతాడు. భావం తద్భవతి. కనుకనే థింక్ ది మైండ్, వీ థింక్ అనగా నీ యొక్క భావమును పవిత్రమైనవిగా పెట్టుకో. అప్పుడే నీకు పవిత్రమైనటువంటివి లభిస్తుంటాయి. కనుక హృదయాన్ని పవిత్రం చేసుకోవడానికి
తగినటువంటి సాధన ఏమిటి? ధ్యానం కాదు, జపం కాదు, యోగము కాదు. ఏమి ప్రయోజనము? ముక్కు మూసుకొని కూర్చుంటుంటే నీకు యోగమా? ఈ ముక్కు నుంచి సద్భావం అనేటువంటి యొక్క దీనిని పీల్చుకోవాలి. అది ఏ నీ ప్రాణము. ప్రాణమును సరి అయిన మార్గంలో పెట్టుకోవాలి. డైఆక్సైడ్ ని పీల్చుకుంటూ రావద్దు, ఆక్సిజన్ ని పీల్చుకో. ఆక్సిజన్ నీ యొక్క లంగ్స్ కు ప్రాణములకు తగినటువంటి పోషణ కలిగిస్తుంది. కానీ ఆక్సిజన్ ను పీల్చుకోవటం లేదు. ఆక్సిజన్ నీ హృదయం నుంచినే వస్తుండాలి. కార్బన్ డైఆక్సైడ్ హైట్ నుంచి వస్తుండాలి. నుంచి అన్ని పిచ్చి పిచ్చివే వస్తున్నాయి. ఇవన్నీ విషమయమైనటువంటి గాలులే. ఆ విషమైనటువంటి గాలులను కూడా స్తంభింపచేసి హృదయం నుంచి అమృతమయమైనటువంటి యొక్క గాలిని నీవు తెప్పించుకో. భగవంతుని యొక్క స్పర్శ, భగవంతుని యొక్క స్పర్శనము, భగవంతుని యొక్క సంభాషణము, భగవంతుని యొక్క దర్శనము ఇంత అట్టిదేని కాదు. చూస్తున్నావు నీవు, ప్రజలను చూస్తున్నావు, కానీ ఆ ప్రజలు ఎవరు? రూపంలే. ఆ భావాన్ని నీవు తలుచుకో, అప్పుడే నీ దృష్టి పవిత్రమవుతుంది. కనుక చూచేదంతా కూడా పవిత్రమే, భగవంతుడే. కనుకనే జగత్తును చూస్తూ కూడాను నేను భగవంతుని చూడలేదనుకుంటున్నావు. నీకు ఒక రూపం లేదు, స్థానం లేదు, అన్ని స్వరూపములు తనవే. కనుకనే సర్వసాక్షి స్వరూపుడైన భగవంతుడు అన్ని రూపంలోనూ ఉంటున్నాడు. ఆ భావాన్ని నీవు పెట్టుకున్నప్పుడే నీవు సరి అయినటువంటి రీతిగా పొందుతావు. ఏవో రవివర్మ రాసినటువంటి విష్ణువు బొమ్మను తీసుకునేది, విష్ణువు కృష్ణ బొమ్మను తీసుకుని ఈ బొమ్మలు చేత వచ్చిందా? ఇవన్నీ ఒక రాసినటువంటి యొక్క బొమ్మలే. భగవంతుడికి ఏ రూపము లేదు. సర్వస్వరూపుడు. సర్వభూతానాం సర్వం, సర్వం కలివిదం బ్రహ్మ. ఇక్కడ చూసినా కానీ దైవమే. దైవంగా భావించుకో, నీ తల్లిని దైవంగా భావించుకో, నీ తండ్రిని దైవంగా భావించుకో, నీ భార్యను దైవంగా భావి. ఇది సరి అయినట్టు ఉత్తమమైన మార్గము. నీవు కట్టుకున్న తర్వాత భార్య ఏంటి కాని అంతకుముందు ఈమె ఎవరు? ఈమె నా తల్లి అంటే కన్న తర్వాత నీకు తల్లి ఏంటి కాని కనకపునుపు ఈమె ఎవరు? పిచ్చుకున్నటువంటి పాసింగ్ క్లౌడ్స్ అండ్ గోస్, కమ్స్ అండ్ గోస్. మొరాలిటీస్ కమ్స్ అండ్ గ్రోస్. కనుకని ఈ ఇంద్రియ నిగ్రహం చేతనే ఎంతైనా మనం సాధించుకోవచ్చు. దీనిని పురస్కరించుకుని ఏ పతంజలి యోగ చిత్తవృత్తి నిరోధక అన్నారు. ఈనాడు మానవుడు ఎంత బలహీనుడైపోయినాడు. దైవత్వంగా ఉండినటువంటి మానవుడు ఈనాడు దీనత్వంగా మారిపోయాడు. ఇప్పుడు నువ్వు కోపం వస్తుంది, చిన్నదానికి దుఃఖం వస్తుంది. ఇవన్నీ ఉంటుంటే ఇంక ఎట్ట భగవత్తత్వాన్ని కుదురుతుంది? అన్నిటినీ సమత్వంగా తీసుకో. ఒక కొడుకు పుట్టాడు, సంతోషించావు. కొడుకు పోయాడు, దుఃఖిస్తున్నావు. పోయింది ఎవరు? పోయేటువంటి పాసింగ్ క్లౌడ్స్. కనుక ఈ పాసింగ్ క్లౌడ్స్ తీసుకుని మనము ఇమేజిన్ చేసుకుంటున్నాము. మ్యారేజ్ మ్యారేజ్ అని మిరాజిని చూస్తున్నాము. మిరాజిని చూసి ఎంతసేపు నీవు దేహం తీర్చుకుంటావు? చూసినా నీరుగానే కనిపిస్తుండదు, నీరు కనిపిస్తూనే ఉంటుంటది. దాహం తీరేది ఎప్పుడు? మిరాజ్ లో ఇంతే ఉండేటువంటి ఫలితం. కానీ నీ కర్తవ్యాన్ని నిర్వహించు, డ్యూటీని నువ్వు చేయి. ఇదే నిజమైనటువంటి మార్గము. డ్యూటీ ఈజ్ గాడ్. నీ వర్క్ ను కూడా నువ్వు దైవంగా భావించు, డ్యూటీస్ ను కూడా దైవంగా భావించు. అంతేకాని ఇది నా ఇంటి వర్క్, ఇది ఆఫీసు వర్క్, ఇది స్కూల్ వర్క్, ఈ విధంగా భావించకూడదు. నీ ఉండటం వల్ల ఇల్లు, చేరటం వల్ల ఆఫీసు, స్కూలు, కానీ పెట్టినవి కాదు. పోనిది ఒక్కటి ఉంది. చిన్న మార్గంలో మీరు గుర్తించాలి, మానవుడు గుర్తించవలసింది మూడే మూడు. ఒకటి వస్తుంది పోతుంది, కానీ రెండవది వస్తుంది పోదు, ఈ మూడవది పోదు రాదు. అజ్ఞానము, అజ్ఞానం వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, కానీ జ్ఞానము వస్తుంది నిలుస్తుంది, రాదు పోదు. అది ఆత్మ జ్ఞానము. ఇంకానే ఉంటుంటారు, నిజంగానే ఉంటుండాలి. ఇది మార్పు చెందేటువంటిది కాదు. ఆత్మజ్ఞానం అనేటువంటిది అమృతమయమైనటువంటిది. ఇలాంటి అమృతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని నీవు పొందకుండా ఈ లోక జ్ఞానము నీవు ఎంత చదివి ప్రయోజనమే? పుస్తకాలు చదివి చదివి చదివి చదివి పారవేస్తున్నాం. పుస్తకాలు ఉన్నటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? మానవుని మస్తకం నుంచి వచ్చింది. దీనికి మస్తకానికే చేర్చుకుంటున్నావు. కానీ ఆత్మజ్ఞానము పుస్తకం కాదు, మస్తకం కాదు, స్థానము. కనుక మనస్తత్వాన్ని మొట్టమొదటగా కంట్రోల్ చేయడానికి ప్రయత్నించేది అనేటువంటిది చాలా పిచ్చి పిచ్చిది. ఇవన్నీ తలంపుల యొక్క చేరికనే. ఈ థాట్స్ వల్లనే మన మనసు యొక్క భావాన్ని మాలిన్యపరుస్తుండాలి. చేసుకో, నీవు కోరవలసినటువంటి కోరు, నీకు ఆకలి అవుతుండాలి. కోరవలసింది అన్నమే, భోంచేసి ఆకలి తీరుతుంది. మానవునికి ముక్తి కావాలి. ఈ ముక్తి అనేటువంటిది ఏమిటిది? ప్రత్యేకంగా కట్టి పెట్టినటువంటి ఒక ఎయిర్ కండిషన్ గ్రామం కాదు, కాదు కాదు. ముక్తి అంటే దానికి ముక్తాయం కావటమే ముక్తి. ఆకలి ఒక ముక్తి, భుజించితే ముక్తి వచ్చేసింది. ఇవంతా లౌకిక ముక్తులు. చింది మందు తీసుకుంటే నివారణ అయిపోయింది, ఆరోగ్యానికి ముక్తి. కానీ మనసుకు ఒక ముక్తి కావాలి. ఆ మనసుకి ఏమిటి? చంచలత్వంగా ఉండేటువంటి దాన్ని స్థిరం చేసుకోవటమే ముక్తి. ఇవన్నీ కూడా నువ్వు భౌతిక ముక్తులే. నిజమైన ముక్తి ఏమిటి? పోదు, ఆత్మతత్వాన్ని గుర్తించడమే నిజమైన ముక్తి. ఆత్మ ఒక్కటే, సర్వభూతాంతరాత్మ. ఇలాంటి భావాన్ని మనము తెలుసుకునే నిమిత్తమై బుద్ధుడు ఇన్ని రకమైన సాధనలు చేశాడు. దీనిని నిర్వాణము అన్నాడు. ఈ నిర్వాణము అనగా మానవుని యందు మూడు తత్వములు ఉంటున్నాయి. అది ఏ నిజమైనటువంటి నిర్వాణము? మొట్టమొదట సంఘ నీతి, పాపభీతి, సత్యనీతి. ఈ మూడింటి యొక్క తత్వమే నిజమైన నిర్వాణము. భీతి ఉండాలి, ప్రేమను చూస్తే ఆనందించాలి, చూస్తే కలిసిమెలిసి ఉండాలి. అది నిజమైన నిర్వాణము.
కనుకనే పాపమునకు ఏమాత్రం కూడా సమీపించకూడదు మనము. భగవతి యొక్క సన్నిధి సన్నిధి సన్నిధి అది ఏ నిజమైన పెన్నిధి. కానీ మూర్ఖులైన మానవులు దైవత్వాన్ని సరైనటువంటి రీతిగా అర్థం చేసుకోవటం లేదు. ఏదో ధ్యానం చేస్తే అక్కడ మాకు సాక్షాత్కారం వస్తుందని భావిస్తున్నారు. లేదు, జీవితమే వే ఆఫ్ లైఫ్, ఇదే నిజమైన ధ్యానము. దోమ నడుస్తున్నావు నీవు, దోమ పైన నీవు దృష్టి లేకుండా పోతే యాక్సిడెంట్ వచ్చేస్తుంది. డ్రైవ్ చేస్తున్నావు, డ్రైవ్ ను సరైన రోజులు రోడ్డులో ప్రవేశపెట్టినప్పుడే అది నీకు క్షేమం కలుగుతుంది, యాక్సిడెంట్ వచ్చేస్తుంది. ఈ ఒక్కటి కూడా మన లైఫ్ అంతా కూడా ధ్యానమే. ప్రతి దాని ఎందుకు ఏకాగ్రత అవసరము? ఏకాగ్రత అనేటువంటిది ధ్యానం అవుతుందా? ఇది కేవలం కాన్సన్ట్రేషన్, కానీ ఇది నిజమైన ధ్యానం కాదు. ఈ కాన్సన్ట్రేషన్ అతీతంగా పోవాలి, అప్పుడే నిజమైనటువంటి ధ్యానము. మనోభావాలు స్తంభించిపోవాలి, దార్చుకుండా రాకుండా చూసుకోవాలి, అదే నిజమైనటువంటి. ఒక సమయం లోపల గోపికలందరూ కూడా ఈ మార్గం అనుసరిస్తూ వచ్చారు. కృష్ణుల పైనే ఒక మార్గము, ఒక దృష్టి. ఆ గ్రామానికి కొత్త కోడలు వచ్చింది పాపం. ఆ కొత్త కోడలు వచ్చేసేసి యశోద ఇంటికి పోయి దీపం ముట్టించుకుని రావాలని ఉండాలి. యశోదుడు జన్మించినటువంటి వాడు, కృష్ణుని ఇంటి నుండి నేను జ్యోతిని తెచ్చుకుంటే నా ఇల్లు కూడా కృష్ణ కుటుంబంగా మారిపోతుంది. దీపం తీసుకుపోయింది, ఆ దీపాన్ని ముట్టిస్తూ ఉండాలి, ఆ జ్యోతి వెలుగుతూ ఉండాలి. ఇంతలో ఈమె కృష్ణుని చూస్తుండాలి. కానీ చలించకుండా నిలిచి ఉండాలి ఈ గోపిక. ఏదో వాసన వస్తుందని యశోద పరిగెత్తి వచ్చింది. మండిపోతుంటే నీవెందుకు ఇంకా అట్లా నిలుచుకున్నావు అని చెప్పి ఆ దీపం నుంచి ఆ చైన్ తీసి ఈమెను బయటకు పంపించింది. యశోద వచ్చి చెప్పింది బయట ఉన్నటువంటి గోపికలకు, ఈమె పిచ్చి మనిషి ఏమిటి, దీపం అంటించుకోవడానికి వచ్చినటువంటి చేయి కాలిపోతుందా గానీ ఈమెకు ప్రజ్ఞ లేకుండా ఉంటుండాలి. సుగుణ, ఎందుకోసం నీవు ఆ విధంగా నిలుచుకున్నావు? అమ్మా, ఆ జ్యోతిలో కృష్ణుడు కనిపిస్తున్నాడు, నేను ఏ విధంగా వదిలిపెట్టి రావాలి? గోపికలందరూ ఎగిరినారు. సుగుణకు కనిపించెనంట మనసు గుణకు కనిపించెనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట మనసు గుణకు కనిపించెనంట. ఆ సుగుణకు కనిపించాడట్టు నందుని ఇంట. ఎక్కడ కనిపించాడు? దీపంలో కనిపించాడు. ఆ ఏమిటి? ఏకాగ్రత లోపల సర్వత్రా కనిపిస్తాడు భగవంతుడు. కనుకనే మన గుణములు పవిత్రమైనటువంటిగా ఉండాలి, చేయలు పవిత్రమైనటువంటిగా ఉండాలి, మన దృష్టి పవిత్రమైనటువంటిదిగా ఉండాలి, మన వాక్కు పవిత్రమైనటువంటిదిగా ఉండాలి. ఆ విధంగా జీవించినప్పుడే తానే దైవంగా మారిపోతాడు. దాన్ని వెతకనక్కర్లేదు, దైవమే నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. అన్నిటికంటూ ఒక దీంట్లో రాస్తూ వచ్చేసేది బైబిల్లో, మానవులు భారతదేశం లోపల భగవంతుని వెతుకుతూ ఉన్నారట. ఏమిటి ఈ పిచ్చి, మనుషులు పోయి భగవంతుని వెతకటమా? భగవంతుడే మంచి మనిషిని వెతుక్కుంటూ వస్తున్నాడు. గుడ్ మ్యాన్ ఎవరు అని భగవంతుడే వెతుకుతూ ఉన్నాడు. భగవత్ ప్రేమకు పాత్రుడైనటువంటి వాడే గుడ్ మ్యాన్. ఆ గుడ్ మ్యానే గాడ్ మ్యాన్. ఆ గుడ్ భావం లేనప్పుడే బ్యాడ్ మ్యాన్. కనుక మనం బ్యాడ్ మ్యాన్ కాకూడదు, గుడ్ మ్యాన్ కావాలి, గాడ్ మ్యాన్ కావాలి. అప్పుడే నీవు నిజమైనటువంటి యొక్క మానవత్వం ధరించినందుకు సార్థకం అవుతుంది. ప్రేమ స్వరూపులారా, అందరి ఎందు ఉండేటువంటి ప్రేమ పరిశుద్ధమైనటువంటిదే. కానీ మధ్య మధ్య ఈ భ్రాంతుల చేత మాలిన్యపరుచుకుంటున్నారు. దీనివల్ల మన విలువ తగిలిపోతుండాలి. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను చాలిస్తాను. నీ దగ్గర ఒక బంగారు చైన్ ఉంది, ప్యూర్ బంగారుగా ఉంటుంది. ఈ ప్యూర్ గోల్డ్ గా ఉన్నప్పుడు షైనింగ్ ఇస్తుండాలి, ఈ గోల్డ్ తగినటువంటి వెల కూడా పెరిగినా ఉంటుండాలి. దీంతో కొంచెం కాపర్ కలిపితే ప్యూరిటీ తగ్గిపోయింది. తగ్గిపోవడమే కాకుండా దాని వెల కూడా తగ్గిపోయింది. దాంట్లో మరింత పిత్తాలు కలిపినావు. ఈ బ్రాస్ ఈ వెండి రెండు కలపటం చేత మరింత దాని యొక్క ప్రకాశం తగ్గిపోయింది. మరింత కాపర్ కలిపినావు, దానికి ఒక ప్రకాశమే తగ్గిపోయింది. కట్ట కట్టబడి బంగారు విలువనే పోయింది. అట్లనే మానవుడు పవిత్రమైనటువంటి యొక్క ప్యూర్ గోల్డ్ వంటి వాడు ఈ డిజైర్స్ అనేటువంటి యొక్క కాపర్ ను కలుపుకుంటున్నాడు. కనుకనే ఈ మానవత్వం అనేటువంటి గోల్డ్ ప్రకాశం తగ్గిపోతుండాలి, మానవత్వం అనేటువంటి యొక్క విలువ కూడా తగ్గిపోతుండాలి. దాంతో తిరిగి బ్రాస్ కలుపుతున్నాడు, కలపటం వల్ల బంగారు విలువ పూర్తి తగ్గిపోయింది, దాని ద్వారా ప్రకాశం కూడా తగ్గిపోయింది. ఈనాడు మానవత్వానికి విలువ లేకుండా పోతుండాలంటే ఏది కారణం? అనవసరమైనటువంటివన్నీ మిక్స్ చేసుకుంటున్నాడు. ఈ మానవునికి ఉండవలసినటువంటి విలువ లేకుండా పోతుండాలి. మానవతా విలువ, మానవతా విలువ, మానవతా విలువ, మానవతా విలువలన్నీ చేర్చుకో, నీవు ప్రకాశంగా ఉంటుంది. ప్రదేశం వెళ్ళినా కూడా నిన్ను గౌరవిస్తారు, ప్రతి మానవుడు కూడా నిన్ను తగినటువంటి ఉన్నత స్థాయిని అందిస్తారు. ప్రేమ స్వరూపులారా, పవిత్రమైనటువంటి మనసును మాలిన్యం చేసుకోకండి. మన యొక్క ఫలితం చేతను మానవత్వం మనకు ప్రాప్తించింది, చాలా విలువైనటువంటిది. ఎప్పుడు విలువలు? ఈ గుణములు పెంచుకున్నప్పుడే విలువలు. బుద్ధుడు చెప్పినటువంటి బోధ ఇదియే. కానీ నిజమైన బుద్ధులు కూడాను ఈ రకమైనటువంటి దాన్ని అనుసరించడం లేదు. నిర్వాణం నిర్వాణం నిర్వాణం అంటే మోక్షం పోవటమే. మోక్షము కాదు, ఇక్కడ నీలో ఉండినటువంటి పాపతత్వాన్ని పరిహారం చేసుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి, సంఘనీతిని మనం అభివృద్ధి పరచుకోవాలి, నీతిని నీ పెంచుకోవాలి, దైవ ప్రీతిని, లవ్ ఆఫ్ గాడ్, సిన్స్, ఈ మూడింటిని మనం పెంచుకుంటే ఇది ఏ నిర్వాణం. కనుకనే దైవ ప్రీతిని మనం సంపాదించాలి. ప్రీతి ఉండాలి మానవుని. పశువుకి ఇదంతా లేదు. ఏమిటి పాపం అంటే ఏమిటో దానికి తెలియదు. తెలిసినటువంటి మానవునికి ఏ పాప భీతి రావాలి? ఫియర్ ఆఫ్ సిన్స్, లవ్ ఆఫ్ గాడ్, మొరాలిటీ, ఏకత్వమే
నిర్వాణం. కనుక మనము సరైన మార్గాన్ని అనుసరించి మొట్టమొదటి ఇంద్రియాలు అరికట్టుకోవడానికి చూసుకోవాలి. కానీ అప్పుడప్పుడు దీనిని మనం చేసుకుంటూ ఛార్జీస్తూ పోవాలి. మధ్య మధ్య ఈ సత్సంగం చేరాలి. సత్సంగం చేరితే అదే ఛార్జీ అయిపోతుంది. కనుక ఈ ఛార్జీ చేసుకుంటూ నువ్వు దాన్ని అనుసరిస్తూ పోతే నీవెంతో అభివృద్ధి అయిపోయి ఆదర్శ పురుషులుగా మీరు తయారవుతారు.

ఇప్పటిదాకా 2001వ సంవత్సరం బుద్ధ పూర్ణిమ పర్వదినాన భక్తులందరికీ భగవాన్ బాబావారు ప్రసాదించిన దివ్యోపన్యాసాన్ని మీరు విన్నారు.

0: ಸಾಯಿ ಮಾಟ ಬಂಗಾರು ಬಾಟ. ಈ ಶೀರ್ಷಿಕನ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ ದಿವ್ಯ ಬೋಧನುಂಡಿ ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: నేను బ్రహ్మ అనే వాక్యము కలదు. అయితే బ్రహ్మ అనే పదమునకు ముందు నేను అనే పదము ఉంటుండాది. ఈ నేను అనే పదము ఎక్కడిది? ఈ నేను అనే పదమునకు అర్థమేమిటి? నేను అనటము కేవలము ఇది ఒక భావము కాక సహజము అయిపోతుంది. ఈ యొక్క సహజానికి ప్రక్కన మనిషి అనే భావము ఏర్పడుతుంది. అనగా నేను మనిషిని అనే పదము, నేను సహజము అనే భావము. ఇక్కడ నేను పరిపూర్ణత్వము, మనిషి అనేది అపరిపూర్ణము. మనిషి అనేది ఒక హద్దుతో కూడినది, నేను అనేది అనంతమైనది. కనుక ఈ హద్దుతో కూడిన మనిషి పరిపూర్ణమైన నేనుతో కూడినప్పుడు నేనే అవుతుంది. కాని తిరిగి మనిషి అనే పదము ఉండదు. నది ఒక రూపనామముతో ప్రవహిస్తుంది. సముద్రములో లీనము కాక పూర్వము ఇది ఒక హద్దుతో ఉంటుండాది. దీనికొక పరిమితి ఉంటున్నది. కాని అనంతమైన సముద్రముతో కలిసినప్పుడు దీని యొక్క పరిమితి, దీని యొక్క రూపము, దీని యొక్క నామము, దీని యొక్క రుచి కోల్పోతుంది. కనుక నది సముద్రములో చేరినప్పుడు సముద్రమే అవుతుంది. గాని నది అనేది వేరుగా ఉండదు. అదేవిధముగానే పరిమితముతో కూడిన మానవత్వము అపరిమితమైన నేను అనే తత్వముతో కూడినప్పుడు నేనే నిలిచిపోతుంది. గాని ఈ మనిషి అనే పరిమిత తత్వము ఉండదు.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. అద్భుతాలను ప్రదర్శించటంలో భక్త సంరక్షణము మొదలైన అంశాలలో స్వామిలో షిరిడీబాబా ఛాయలు బాగా వ్యక్తమవుతాయి. తద్వారా ఆ షిరిడీబాబా ఆ అవతారమే ఈ పర్తీశ్వరుడు అని తెలియవస్తుంది. మిగతా దేవతాస్వరూపములుగాను తదితర సద్గురువులుగాను కూడా మన స్వామి గోచరిస్తున్నప్పటికీ వీరు షిరిడీ సాయిగానే అధికంగా దర్శనమిచ్చినట్టు చాలామంది భక్తులకు అనుభవం. ఈ విధంగా ఎంతమంది భక్తులకో స్వామి రెండు రూపాలుగా వ్యక్తపరిచి ఒక షిరిడీబాబాగాను మరొకరు సత్యసాయిబాబాగాను ప్రకాశించి ముగ్ధులని చేసి అనుగ్రహించారు. షిరిడీ భక్తులను సాయి భక్తులను కూడా ఆశ్చర్యచకితుల్ని చేశారు. అంతేకాదు, స్వామి యొక్క ఒక కరము ముడతలు పడినట్టు గోచరమయ్యి ఆ కరము సాక్షాత్తు షిరిడీ సాయి వారిదే అని కూడా కొంతమంది భక్తులు ప్రకటిస్తారు. షిరిడీలో సమర్పించేటటువంటి భక్తులు తెచ్చుకున్నటువంటి కాషాయ వస్త్రాలు మొదలైన కానుకల్ని పర్తిబాబా తామే స్వయంగా వాటి ఆనవాళ్లను తెలిపి ఆ భక్తుల వద్ద నుంచి స్వీకరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇంతకన్నా మించినది, సాయిబాబా అన్న నామాన్నే మన స్వామి ధరించారు కాని మరే ఇతర అవతారముల నామాలను స్వామి స్వీకరించలేదు కదా. అంతరిక్షంలో ఏవేవో రాస్తున్నట్టుగాను, గాలి బరువును అంచనా వేస్తున్నట్టుగాను శూన్యంలోకి తమ కరాలను తరచూ తిప్పటం మొదలైన చర్యలు మన స్వామికి వ్యక్తిగతమై ప్రత్యేకమైన అలవాట్లుగా ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ పూర్వం షిరిడీబాబా కూడా ప్రదర్శించినమేనని తెలియవచ్చినప్పుడు ఈ రెండు అవతారాలు ఒకటే అన్న విషయం మనకి నిరూపణ అవుతూ ఉంటుంది. స్వామి తన భక్తులను అప్పుడప్పుడు ముచ్చటగా ముద్దు పేర్లతో పిలుస్తూ ఉంటారు. శ్రీ కస్తూరి గారిని ఆంధ్ర కావ్య రచయితైన నన్నయ్య భట్టు అని పిలిచేవారట. తాము పెట్టేటువంటి శోధనలు క్షోభణములు ఓరిమితో సహించినందుకు, అత్యంత భక్తితో మెలుగుతూ ఉన్నందుకు, చిరకాలము తన సాన్నిధ్యాన్ని ఉన్నటువంటి రామబ్రహ్మంగారు మొదలైన వారిని ఓ పెద్ద ముత్తైదువా అని ముచ్చటగా పిలవటం స్వామికి వినోదం. ఇక తమ భక్తి ప్రపత్తులను నాటకబాణిలో ప్రదర్శించేవారిని స్వామి హేళనగా ఓయి నవాబు మాణిక్యం అని సంబోధిస్తారట. తమ వయస్సుకి నప్పనటువంటి నాగరిక వేషధారణం గల స్త్రీలను ఏం చంద్రలేఖ అని స్వామి వెటకారంతో పిలవటం కూడా కద్దే. ఇదే విధంగా షిరిడీబాబా కూడా తమ అత్యంత సన్నిహిత భక్తులను ముద్దు పేర్లతో పిలిచేవారట. ఈనాడు ప్రసిద్ధిగాంచిన వారి అత్యంత సేవకుల పేర్లన్నీ మొదట్లో షిరిడీబాబా తమ పిల్లలకు పెట్టిన పేర్లేనట. ఆ పేర్లే తమ భక్తులకు ముద్దు పేర్లుగా మారి చివరకు అసలు పేర్లకన్నా ఇవే సార్థకనామమైపోయాయి. ఈనాడు పర్తిబాబా తమ భక్తులను ప్రేమతో సంబోధించే బంగారులోనూ, ఆనాడు షిరిడీబాబా తన భక్తులను పిలిచే బాపు అనే నామాన్నే ప్రతిధ్వనిస్తూ ఉంటుందని శ్రీ ఎంఎస్ దీక్షిత్ పేర్కొన్నారు. పర్తిబాబా తరచూ తమ భక్తులకు నవవిధ భక్తిని గురించి బోధించటం ఆనాడి షిరిడీ అలవాటేనట. షిరిడీ సాయి కూడా భక్తి మార్గంలో ఈ నవవిధ సాధనాలే ఎక్కువగా ప్రబోధిస్తూ ఉండేవారు. ఈనాడు సత్యసాయి తమ ఉపన్యాసముల నడుమ చెప్పే ఆ పిట్టకథలన్నీ, ఆ చిన్న కథలన్నీ ఆనాడు షిరిడీ సాయి ఉపదేశించినటువంటి వేట. నేనుండ భయమేలా అంటే, భక్తులకు మొదట్లో వారు కోరినటువంటివే అనుగ్రహించటంలోని ముఖ్యోద్దేశము, చివరన నేను ఏది ప్రసాదించదలిచానో అదే వారు కోరుకునేటట్లు చేయటమే అనే అమరవాక్కులు ఆ షిరిడీసాయి ప్రతిధ్వనిగానే పర్తిలో తిరిగి వినవస్తున్నాయి. పర్తిసాయి చెప్పిన చిన్న కథ షిరిడీసాయి కార్యాచరణలోనే చూపిన సన్నివేశం ఇక్కడ ఒక్కసారి విందాం. షిరిడీబాబాయందు ఏమాత్రం నమ్మకం లేని వలంచి స్టేషన్ మాస్టారు షిరిడీసాయి వద్దకు వచ్చినప్పుడు బాబా కుండలలో నీరు నింపుతున్నారు. స్టేషన్ మాస్టర్ని చూడగానే మిగతా కుండలన్నీ బోర్లించి ఉంచి వాటిమీద నీరు పోయటం మొదలుపెట్టారట బాబా. కుండలను బోర్లించి ఉంచి వాటిమీద నీరు పోసి
నీటిని వృధా చేయటం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారా? దీనికి సమాధానం మన పర్తిబాబా ఇచ్చిన ఉపన్యాసంలో విని తెలుసుకోండి. భగవంతుని కారుణ్యము సర్వదా అందరిమీద ఉంటూనే ఉంటుంది. అయితే ఆ భగవంతునిపై విశ్వాసము పెంచుకుని విశాల హృదయముతోనుండని పక్షాన అటువంటి వారికి ఈ కారుణ్యం అవగాహనం అవటం లేదు. వర్షం కురుస్తూనే ఉంది. మూతలు తెరిచి ఉంచిన కుండలు గనక అమర్చినట్టయితే ఆ నీరు ఆకాశం నుండి ఆ కుండలలోకి నిండగలదు. ఆ ధార తనంతట తానే ఆ కుండల్లోకి పడుతుంది. తనలో నీరు నిండేటందుకు కుండ ఎటువంటి ప్రయత్నం చెయ్యక్కర్లేదు. కేవలం తాను తెరుచుకుని ఉన్నందువల్ల ఆ ధార తనలో పడి నిండుతుంది. ఇదే విధంగా దైవంపై విశ్వాసముంచి మన హృదయ కవటాలను తెరిచి ఉంచినట్టయితే ఎటువంటి సాధన అవసరం లేక ఆ కారుణ్య ప్రవాహాన్ని మనం నింపుకోవచ్చు.

మన హృదయ కలశాలు వరదలై పారే ఆ కారుణ్యధారలతో నిండిపోగలవు. అలా కాకుండా భగవంతునిపై అవిశ్వాసం కలిగి మనోవైశాల్యము లేక మన హృదయ కుహరాలు మూసేసినట్టయితే బోర్లించిన కుండ మీద నీరు పడి నీరు వృధా పోయినట్టుగానే ఎంతటి కారుణ్యం పొంగి వరదలైనప్పటికీ అవి మన హృదయాలను అసలు నింపనేలేవు అని స్వామి సమాధానం చెప్పారు ఉపన్యాసంలో. బాలసత్య తన చిరుకాలికి గజ్జకట్టి నాట్యం చేసినట్టుగా షిరిడి సాయి వృద్ధాప్యంలో నర్తనం చేశారు. కబీరిదాసు పాటలకు గజ్జలు ఘల్లు ఘల్లుమని శ్రీ షిరిడీపతి అభినయం చేసేవారట. షిరిడీబాబా హారతి పాట పండరీ పద్ధతిని పాడబడుతున్నదంటే ఇక మన బాలసత్య పండరీ భజనలనే గానం చేసి ఊరంచినట్టయితే బోర్లించిన కుండ మీద నీరు పడి నీరు వృధా పోయినట్టుగానే ఎంతటి కారుణ్యం పొంగి వరదలైనప్పటికీ అవి మన హృదయాలను

ఈ భజనలనే గానం చేసి ఊరంతటినీ పరవశింపచేశారు. సత్యసాయి తామే సర్వదేవతా స్వరూపమని మహాత్ముడనని చెప్పుకుంటున్నప్పటికీ, షిరిడి సాయి సమాధి పొందిన పుణ్యదినమందు మాత్రం పూర్వము తమ సూక్ష్మరూపంతో షిరిడి వెళ్లి హారతులు అందుకున్నట్టు మరే ఇతర దైవములు తమ పూర్వావతార సంబంధాన్ని పురస్కరించుకుని ఇదొక కర్తవ్యంగా సూక్ష్మరూపంలో కర్మాచరణ చేసినట్టు ఎక్కడా తెలుపబడలేదు. తామే ఈశ్వరావతారంగా వ్యక్తమవుతున్నప్పటికీ అందులోనే షిరిడి అవతారాంశముతోనే స్వామి వ్యవహరించారు. షిరిడి సాయి యొక్క అవతారమే మన సత్యసాయి కాన ఆ షిరిడి రూపానికే ప్రాముఖ్యత అధికమైంది. ఈ ప్రాముఖ్యత వల్లనే సత్యసాయి అద్భుతాలకు ప్రేమాతిశయముల కొరకే వారి దరి చేరిన వారు కూడా ఆ షిరిడి రూపమందు భక్తి ప్రపత్తులను పెంచుకోగలుగుతున్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోక సత్యసాయిబాబా షిరిడికి పోటీగా నిలిచి ఆ షిరిడీపురీశ్వరుని పేరు ప్రతిష్టలను అపహరిస్తున్నారని ఊహించేవారు పూర్తిగా తమ భావాలను అసత్య శిఖరాలపై నిలుపుతున్నారని చెప్పుకోవాలి. ఆ మాటకొస్తే పర్తిబాబా ద్వారా షిరిడీనాథుని పేరు మహిమ ఇంకా ప్రబలమయ్యాయేమో కాని తరగలేదు. నవరాత్రి, శివరాత్రి మొదలైన పర్వదినాలలో ప్రశాంతి నిలయంలో ఆ షిరిడి సాయికే కదా మన స్వామి విభూతి అభిషేకం చేస్తారు. తామే వారయ్యుండి కూడా తాము వేరు అన్నట్టుగా ఆ షిరిడి సాయిని ఒక అభిషేకమూర్తిగా, తాము ఆ మూర్తికి అభిషేకము వనరించేవారుగా వ్యవహరిస్తారు మన స్వామి. ఇది చూసినా సరే వీరు షిరిడి సాయి అనుగ్రహం పొందిన వారిలో ఒకరే. మొదట్లో షిరిడీబాబా తాతగా వచ్చి వీరిని అనుగ్రహించిన విషయం వీరి భక్తులే చెప్పుకుంటున్నారు కదా అని కొంతమంది భక్తులు చెప్తూ ఉంటారు. షిరిడీబాబా పర్తిబాబా కేవలం తాతామనవులుగా మాత్రమే తమ అనుబంధాన్ని ప్రకటించుకున్నారా? ఇంతకు పూర్వం అధ్యాయంలో మన పర్తిసాయి షిరిడీబాబాను ఆహా ఏమి జంట అని ప్రశ్నించింది విన్నాం కదా. అందులో నాయకి నాయక భావమే ప్రస్ఫుటితమైంది. విభూతి అభిషేకం కావించినప్పుడు షిరిడీబాబా విగ్రహమును వెన్నంటి పర్తిబాబా ఎంతో ప్రేమగా వీక్షిస్తున్నప్పుడు ఆ బాబా ఆ క్షణాన వీరికి ఒక బిడ్డగా రూపొందారేమో అనే భావన కూడా కలగచ్చు. పూర్వం జీపుని రథంగా అలంకరించి అందులో స్వామిని ఊరేగింపుతో వచ్చేవారు. అప్పుడు ఒక్కొక్క సమయంలో షిరిడి సాయి విగ్రహాన్ని ఆ బండిలో ముందుగా ఉంచి ఆయన చేతిలో ఓ కొలను ఉంచేవారు. దీని అంతరార్థమేమిటి? స్వామికి షిరిడి సాయి సారథ్యం వహిస్తున్నట్టుగా అన్వయించుకోవాలా, లేక ఆ సారథ్యముచే షిరిడి సాయి గురువైన కృష్ణ పరమాత్మునిగాను తాము శిష్యుడైన అర్జునుడిగా భావమా? ఇటువంటి సంబంధ బాంధవ్యాలు ఎన్ని అన్వయించినప్పటికీ షిరిడి పర్తి ఒకరేనని భావింపచేసేటట్టు ఒక్కొక్క సందర్భంలో స్వామి ఈ వృద్ధుడే ఊరేగిరాని అని పలికి తాము రథంలోకి ఎక్కకుండా ఒక్క షిరిడి విగ్రహాన్ని మాత్రమే అందులో ఉంచి ఊరేగించిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. షిరిడి సాయికి తమకు ఎన్నో విధాలైన సంబంధ బాంధవ్యాలు ఉన్నందువల్ల తాము వేరన్నట్టుగా చూపేటట్టు వ్యవహరించాల్సిన అవసరమే లేదు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణుడు. అయితే ఈ కృష్ణుడే అర్జునుడితో పాటు మహాకాళపురం జని అనంతసైనుడైన నారాయణుని దర్శించాడు. దర్శించటం ఒక్కటే కాదు, ఆ నారాయణునికి శ్రీకృష్ణుడు వందనాలు సమర్పించాడు. తన అంతరాత్మయైన ఆ నారాయణునికే నమస్కరించాడు. వైంద ఆత్మానం అనంతం అచ్యుతః అని వర్ణిస్తుంది శ్రీమద్ భాగవతం. వేరుగా ఉంటూనే వారిద్దరూ ఒకరే అన్న భావాన్ని స్ఫురింపచేస్తున్న ఉదాహరణల్లో ఒక అత్యంత అద్భుత సన్నివేశం రేపు విందాం.

ఈ శీర్షికపై మీ సలహాలు అభిప్రాయాలు లిజనర్ ఎట్ రేడియోసాయి డాట్ ఓఆర్జీకి వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. భగవంతుడు భావప్రియుడే కాని బాహ్యప్రియుడు కాదు. క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ ద క్వాంటిటీ. ఈ విషయంపై స్వామి ఇందిరమ్మ గారికి బోధించిన విషయాలు ఈనాటి స్వామితో శ్రీమతి ఇందిరమ్మ గారి అనుభవాల

స్వామి క్వాలిటీ చూస్తాడు కానీ క్వాంటిటీ చూడ్డు. ఎంతమందికి పెట్టావు, ఎంత అన్నదానం చేశావని కాదు చూసేది, ఏ భావంతో చేశావో అది భగవంతుడు చూసేది. భగవంతుని మనసు గులాబీ రేకుల కంటే కూడా మృదువైంది, అందుకోవడం సులభమైంది. పత్రం, పుష్పం, ఫలం, తోయం అన్నారు. పత్రం అంటే ఏమిటో తెలుసా? తులసి పత్రం కాదు, శరీరం. పుష్పం అంటే ఏదో మల్లెపువ్వు, అది కాదు మనస్సు. ఫలం ఏమిటో కాదు, హృదయం. తోయం అంటే నీ ట్యాప్లో వాటర్ కాదు, ఆనంద బాష్పాలతో అభిషేకం చేయాలి, అప్పుడే తన్మయత్వం పొందేది భగవంతుడు ఆశ్రయిస్తాడు. తర్వాత నాలెడ్జ్ ఎన్ని రకాలు ఉన్నాయి అన్నారు. చెప్పలే ఎవరు గమ్ముకున్నానమాట. స్వామి వచ్చి 5 అన్నారు. నీ బుక్కిష్ నాలెడ్జ్, సూపర్ఫిషియల్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్, డిఫరెన్షియల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్, ఈ 5 అని చెప్పాను మేడం. అంటే ఎంత చదువుకున్నా కూడా ఒక్కొక్కరికి విచక్షణ జ్ఞానం ఉండదు. అంటే ఊరికి ఒక్కొక్క వర్డ్ అట్లా చెప్పి వదిలేసినారనమాట. అవి కావాలి, ఇవన్నీ ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇది ముఖ్యంగా కావాలి. ఇవన్నీ ఉన్నా కూడా ఇది ఆచరించకపోతే ఫలితం లేదన్నట్టుగా. తర్వాత భగవద్గీతలో మొదటి శ్లోకం ఏంటి అని అడిగాడు. మౌన ధర్మక్షేత్రే కురుక్షేత్రే వస్తుంది. చివరిది ఏది అని అడిగారు. తను చూసి మిసెస్ డాక్టర్ అంట కావాలని. తను చెప్తుంది ఏమి, తను చెప్పల అంత లోపల స్వామి చెప్పేశారు. ఎత్ర యోగీశ్వరో కృష్ణ తత్ర పాత ధనుద్ధర తత్ర శ్రీ విజయో తీర్వ నీతిర్మతి మమ మమ. మొదట్లో వచ్చి ధర్మ, ధర్మక్షేత్రం వచ్చిందంట ధర్మ, చివరి పదంలో మమ అది రెండు తీసుకోవాలన్నారు. ధర్మం మొదటిది, మమ చివరిది. ధర్మం ఆచరిస్తే మోక్షం పొందుతారు. తమ తమ ధర్మం నిర్వర్తించాలి. శరీరం, మనసు, బుద్ధి, ఆత్మ ఇవన్నీ దీనికోసం ఇచ్చినట్టు అనమాట. అందుకని ఆ శ్లోకంలో భగవద్గీత అంతట్లో ముఖ్యంగా ఈ అర్థాన్ని ఇచ్చేటట్టు రెండు వచ్చినాయన్నారు. తర్వాత సీ నో ఈవిల్, సీ గుడ్, మళ్ళీ అట్లా దాన్ని చెప్తారు. హియర్ నో ఈవిల్, హియర్ గుడ్, డూ నో ఈవిల్, డూ గుడ్. భగవంతుడు ఏ గుణాలు లేనివాడు భగవంతుడు, అంటే గుణాతీతుడు కదా అంటాం మనం. మనిషి పుట్టు రాగద్వేషాలు కామక్రోధాలతో తోడు తెచ్చుకుంటాడు. ఈ రోగాలు పోగొట్టుకున్నప్పుడు విముక్తి చెందుతాడు. అదే మోక్షం. మోహక్షయమే మోక్షం అనేదాన్ని చెప్తా చెప్పారు. లక్ష్యాన్ని పెట్టుకుని ప్రతి పని చేస్తుండాలి. ఊరికే చపాతి చపాతి అంటే వస్తుందా? రాదు కదా. చెయ్యాలి, తర్వాత తినాలి. అన్నం కూరలు అన్ని ప్లేట్లో పెట్టినా చేతికి నోటికి పని పెట్టాలి. అట్లా అన్నీ భగవంతుడు చేస్తాడంటే ఇక మీరెందుకు? మీరేంటి స్వామిని మనం సహజంగా అడుగుతున్నాం కదా, అక్కడ ఏదో అని అడిగినట్టున్నారు ఎవరు. ప్రయత్నమైనా చెయ్యాలి. ముందు పెట్టిన భోజన పదార్థాలు చేత్తో తీసుకుని నోట్లో పెట్టుకోవాలి కదా. ట్రై చేస్తున్నా ఉంటారు, ట్రై షెల్ గో డ్రై, డూ ఇట్. సాధించలేంది ఏదీ లేదు, సాధన చెయ్యాలి. గోవు పాలు గరిటెడైన చాలు, గాడిద పాలు కడివుడు ఎందుకు. పాలు, పెరుగు, వెన్న కాచిన తర్వాత నెయ్యి, దాన్ని తినాలి. అదే సాధన, చివర మోక్షప్రాప్తి. తమ్ముడు కూతురు చూసి ఏం చదువుతున్నావు అన్నారు. అంతకుముందు బిఏ చదువుతున్నది, తర్వాత అయిపోయింది ఎంఏ లిటరేచర్ చదువుతున్నాను సార్, ఇంకా చాలు. ఇంక ఇంతకంటే చదివితే అంతకంటే ఎక్కువ చదివిన వాడు కావాలి చాలు. ఇంకా గుణవంతుడు ఉంటే చాలు, తర్వాత స్వామి భక్తుడు అవుతాడు. అంటే వీళ్ళెంతసేపు స్వామి తెలిసిన వాళ్ళు అయితే బాగుండు, భక్తుడైతే బాగుండు, దానికోసం ముందు చెప్తున్నాను అనమాట. మంచి గుణం అదే భగవంతుని లక్షణం. అన్ని ఇన్స్టిట్యూట్లో ఉన్న చోట చెడ్డ లక్షణాలు ఉంటున్నాయి. కోయి వాళ్ళు అడవి జాతి వాళ్ళు, కానీ వాళ్ళ మనసులు చాలా మంచివి. మన జ్ఞానం అంతా లేకపోయినా కూడా మనుషులు ఏం చేస్తున్నారు, ఎంతసేపు లోడింగ్ అన్లోడింగ్ దీంతోనే గడుపుతున్నారు. ఉరికి ఏదంటే దానికి చెప్తున్నా, స్వామి కోపం వచ్చిందంటారు. నేనే దుర్వాసుడినే కోపం రావడానికి. మీ భావాలను బట్టి అట్టుంటుంది. మనం ఒకసారి స్వామిని పక్క చూడకపోతే అయ్యో మన కోపం వచ్చిందేమనుకుంటున్నా, దానికి కావాలి మీ భావాన్ని బట్టి మీరు అనుకుంటారు. స్వామికి ఆగ్రహం, అనుగ్రహం రెండూ లేవు. 1000 చెప్పేదానికన్నా 1 చేసి చూపించడం మేలు. అది దాని తర్వాత అమ్మ మెట్లెక్కలేదని కింద ప్రస్తుతం ఉండేందుకు రూమ్ ఇస్తానన్నారు. పైకెక్కలేదని అమ్మ కావాలని స్వామి రూమ్ ఇస్తానంటే ఇస్తాలే. విజయదశమి కింద రూమ్లన్నీ ఫారినర్స్ కి ఇచ్చేసి అయిపోయింది, కింద ఖాళీలు లేవే. ముజాకే చేసి ఉంటే బాగుంటుంది, పెద్దంది అవి లేవే.
ముందే చాలా ఓల్డ్ ఉన్నాయన్నట్టుగా. తర్వాత అక్కడ ఎక్కడో రూమ్ ఉన్నా కూడా మొజాయిక్ లేకన్నా ఉంటుంది, చూసుకోవచ్చు. అదేమంత దూరం లేదులే, ఎక్కడని చెప్పలేకని దూరం లేదులే అన్నారు. ఎందుకు ఎక్కడ ఉంటే కొత్త ఉంటే నేనే వద్దున్నాను, పైకి ఎక్కాలి మళ్ళీ వేస్ట్ కదా, పాతదైనా పర్వాలేదు కింద చేసుకోవచ్చు అనేసి. నేనేమన్నాడు, ఏదైనా మీ అనుగ్రహం స్వామి అంటే, అదే ఆఫీసులో అడగంటే ఆఫీస్ని ఎవరిని అడగమంటారు స్వామి అన్న, ఆఫీసులో ఎవరున్నారు నీ మొహం నీకు ఎవరు జవాబు చెప్తారని మీ అంకుల్ని అడిగంటే అంకుల్ నాకు తెలియదని ఎవరని, జోగర్రావు వచ్చాక చెప్తాను, ఆయన లేడు ఊర్లో అనుకుంటా, జోగర్రావు వచ్చాక చెప్తాలే అన్నారు. స్వామి మిమ్మల్ని మళ్ళీ అడిగేందుకు అవకాశం ఉంది, ఇంటర్వ్యూ అయిపోతే బయట అడగలేం కదా ఇంకా, ఇంకా మిమ్మల్ని అడిగేందుకు అవకాశం ఉండదు స్వామి అంటే, అప్పుడు మళ్ళీ చెప్తాను, అడిగినా అడగకుండా ఇచ్చేది ఇస్తారు. జటాయు చెప్పారన్నమాట అప్పుడు, జటాయు అడిగినాడా రాముడు కర్మ చేయలేదా, దశరథునికి కంటి నీళ్లు పోయలేకపోయాడు, తండ్రికైనా చేయలేదు కానీ జటాయుకి చేశాడు, తండ్రి కర్మ కూడా చేయలేదు జటాయుకి కర్మ అంతా చేసినాడు, శబరి ఏమని అడిగింది, రాముడు ఆతిథ్యం తీసుకున్నాడు. నేను అంతా స్వామి దయన్నా ఇంక చెప్పాక ఇంకా మళ్ళీ మళ్ళీ ఊరికినే అడగడం బాగుండదు కదా స్వామి దయన్నా. తర్వాత స్వామి చెప్తాన్నారు, అప్పటికి మన ఈ హాస్పిటల్ రాలేదన్నమాట, జస్ట్ వస్తున్నారు అమెరికన్ డాక్టర్స్, ఒక 100 crores పెట్టి హాస్పిటల్ కడతామంటున్నారు, వాళ్లే వచ్చి అంతా చేస్తామని మన వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తామని ఒకటే అడుగుతా ఉన్నారు. సరేనన్నాను. అనంతపూర్లో ఏదో వీళ్ళకి ఏకర్స్ కొన్ని ఎన్నో ఉన్నాయని, 100 acres ఉందంటే స్వామి దగ్గర, అంటే ఎక్కడో తెలియ అనంతపూర్లో ఒక 100 acres ఉంది, అందులో కడతారు, ఒక హెలికాప్టర్ కూడా తెస్తారు, అదే ఒక్కొక్క కోట్ అవుతుంది ఆ హెలికాప్టర్. విలేజ్ నుండి పేషెంట్స్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు, పూర్ పేషెంట్స్కి ఒక్క నయ పైసైనా ఖర్చు లేకుండా హార్ట్ బైపాస్ సర్జరీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ చేస్తారు. ఐ సర్జరీ కూడా ఉంటే స్వామి అన్నాడు, అంటే క్యాట్రాక్ట్ మామూలుగా అనేసి. అన్ని డిపార్ట్మెంట్లు పెడతారు అన్నారు, వాళ్ళు సేవ చేయాలని చాలా ఆతృతగా ఉన్నారు. రష్యా వాళ్ళు కూడా వచ్చిన్నారు అప్పుడు కొంచెం మంది, వాళ్ళ భజనలు వాళ్ళు మేమే చేస్తాం స్వామి అంటున్నారు వాళ్ళు, వాళ్ళు కూడా మేము వచ్చి చేస్తామని. వాళ్ళు కూడా 100 మందికి పైగా డాక్టర్స్ వస్తానన్నారు కదా. ఈ తర్వాత రాలేను. వాళ్ళు ఏమన్నారంటే, స్వామి అంత దూరంలో పెడితే మాకెట్లా, మేము దర్శనం కూడా కాదు కదా అని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారనమాట. తర్వాత చూస్తాంలే అనేసారు, అందుకని ఇక్కడ కట్టామన్న దాంట్లోకి చెప్తానమాట. ఆ ఇంటర్వ్యూలో ఒక సిలోన్ మినిస్టర్ కూడా కూర్చున్నాడు, ఒక ఆఫ్రికన్ ఫ్యామిలీ ఉండింది, ఒక తమిళ ఫ్యామిలీ ఉండింది, ఒక నార్త్ ఇండియన్ ఫ్యామిలీ, 4-5 ఉన్నారు ఇట్లా. ఆ ఘనాం ఉందన్నమాట, ఘనాం సెటిల్డ్ ఇన్ అమెరికా. ఆమె చెస్ట్ పెయిన్ స్వామి అంటే, చెస్ట్ పెయినా అంటే ఆమె గొంతులోనే ఇమిటేట్ చేశారనమాట. అదేం లేదు, నీ గ్యాస్ట్రైటిస్ అని చెప్పి ఒక లింగం క్రియేట్ చేశారనమాట, ఇచ్చి నీళ్ళలో వేసుకుని తాగంట ఆమెకు అర్థం కలిగి, వాటర్ పోసుకుని తాగంట. తర్వాత ఇంకెవరితోనో స్వామి ఇంటర్వ్యూకి తీసుకెళ్ళినప్పుడు ఆమెకు చెప్పి ఇట్లా గ్లాస్ లో పెట్టి నీళ్లు పోయమా అది తాగు. తెలియలే ఏం చేయాలని ఇట్టయిట బాది, వాళ్ళు ఒక షో పీస్ లాగా చూస్తా ఉంది ఆమె, ఎందుకు క్రియేట్ చేస్తారు రింగ్ ఏం చెప్పి పెట్టుకుని తెలుసు, చేయని తెలుసు వాడికి, లింగాన్ని ఏం చేయాలనేది తెలియలే ఆమెకి. స్వామి చెప్పినారు నీళ్లు దాంట్లో పోసుకొని, దాంట్లో అభిషేకం అంటే వాళ్ళకి అర్థం కాదనేమో, దాంట్లో నీళ్లు పోసిస్తే ఆ నీళ్లు తాగు అన్నారు. ఇంకా బ్లాంక్ అట్లే ఉండింది ఏదో అర్థం కాకుండా. ఆ స్వామి ఇంకెవరిని ఇంటర్వ్యూకి తీసుకున్నప్పుడు మళ్ళీ చెప్పి, స్వామి ఇది చెప్పారమ్మా నీకు అనేసి, చాలా మిమిక్రీ భలే చేశారనమాట ఆమె చెస్ట్ పెయిన్ అంటే, నీకు హార్ట్ వల్ల కాదు ఇది, ఊరికి గ్యాస్ట్రైటిస్ వల్ల వచ్చింది అని. ఇంకెవరినో చూస్తే, వెన్ ఆర్ యూ గోయింగ్ అన్నారు వాళ్ళని, ఘన వాళ్ళని, టుమారో అన్నారు వాళ్ళు. హౌ ఇస్ యువర్ హెల్త్ అన్నారు. ఒక ఆకుపచ్చ లింగం అది, ఆ కలరే అది ఇచ్చిందన్నమాట, రోజు నీళ్లు పోసుకొని తాగాను. తర్వాత మౌనం చూసి, నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు అన్నారు. నేను మంగళవారం వెళ్తున్నాను స్వామి అన్న. నేను ఒక్కొక్కరు ఒక్కో డేట్ చెప్పేసాను, ఒక్క నేను సండే అనేసాను అనమాట, ఆదివారం వెళ్తున్నారు స్వామి అన్న, మామూలుగా వర్క్ హాలిడే ఉంది కదా అనేసి. సో సరే అందరం ప్రదక్షిణం పాద నమస్కారం చేసుకున్నారు. అదే కిటికీలో అది ఉండేదన్నమాట, అది అది తీసి బొట్టు పట్టుకుంటే అందరికీ అవన్నీ ఇచ్చారనమాట, ఒక వివిధ పుట్లాన్ని అందరికీ ఇచ్చి తర్వాత ఊళ్ళో వేసేశారు. తర్వాత వచ్చి 1992 ఇది మళ్ళీ థర్స్డే వచ్చిందన్నమాట. ఇది దర్శనానికి వెళ్తుంటే వినాయక దగ్గరకు వచ్చి నమస్కారం చేసుకుని, మామూలుగా అంత ఎక్కువ నేను బయట వెళ్ళానమాట, పిలవలేదే ఇంకా, వాళ్ళని పెళ్లికి పిలుచుకోరమ్మన్నారు. పెళ్లి స్వామి అంటే ఇంకెప్పుడు జనవరిలో కదా పెళ్లి,
మా తమ్ముడు కుదిరి పెళ్లి కాలే ఇంకా అప్పటికి. ప్రతిసారి మొదటి నుంచి నేనే చూస్తాను నేనే చేస్తాను అనేవాళ్ళు. తర్వాత తర్వాత మీరు సెలెక్ట్ చేసుకోరండి చేస్తాననేవాళ్ళు. తర్వాత వచ్చి మీరు చేసుకుని రండి ఆశీర్వదిస్తాను స్టెప్ బై స్టెప్ అట్లా. వీళ్ళ వల్ల కాదు అనుకున్నారో ఏమో మరి, అదే ఎంఏ చదివితే ఇంకా అంతకంటే పెద్దోడు కావస్తా ఇట్లా అన్నాను అనమాట. సరే ఎట్లా ఇంకేం కాదు, సరే అవకాశం దొరికితే సరే బయట వెళ్ళి రోజెస్ కొనుక్కోవచ్చా. మా మద్దలు ఉంటుంది ఏంటో కానీ అంత ధైర్యం కాన్ఫిడెన్స్ ఉందా సాంగ్ పిలుస్తారని ఇప్పుడు అన్నట్టుగా. సో లోపలికి వచ్చాను అనమాట. అందరం వెళ్ళిపోయి వీళ్ళకి మూడు నాలుగు రోజులు అయ్యేటప్పటికీ అనుమానం కదా ఇదైపోయింది ఎట్లా సాంగ్ పిలుస్తారో లేదో. పైగా అసలు అబ్బాయి బయట సంబంధం కొత్త సంబంధం అనమాట, పరిచయం అంత ఫ్యామిలీతో పరిచయం కూడా లేదు. సో మేము అల్లుడిని కూడా తీసుకురమ్మనేసినారు. ఇంకా వాళ్ళకి నమ్మకం కూడా లేదైనా ఇంకా స్వామి తీసుకురమ్మన్నారు వస్తే బాగుంటుందన్నా వచ్చినారు. వీళ్ళంత పెద్దగా మీటడం అంత ఇష్టం ఉండేది లేదు మా సిస్టర్ల వాళ్ళకి అప్డేట్ వీళ్ళ ముందు మాట్లాడుకోవడం చేయడం అంతా. అందుకని ఆ అవకాశం కూడా వీళ్ళిద్దరికి ఇవ్వలేపెద్ద. ఈ అబ్బాయిని మా రూమ్లో పెట్టి మా సిస్టర్ వాళ్ళ రూమ్లో మేము ఉన్నాం అన్నమాట. ఇంకా కానీ కొత్త వాళ్ళు కదా మేము పెద్ద మాట్లాడడానికి చనువు లేదు. పాపం ఎట్లా స్వామి మూడు నాలుగు రోజులు అయిపోతుంది వాళ్ళు ఏమనుకుంటారు. అబ్బాయి ఒక్కడే వచ్చాడు పైగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు రాలేదు. సరే స్వామి మోహన్తో పెళ్ళి అయిందా అన్నారు. అక్కడికి పోయి లైన్లో కూర్చునింటే పెళ్ళి అయిందా అన్నారు. లేదు స్వామి అల్లుడిని కూడా తీసుకురమ్మన్నారు కదా తీసుకొని వచ్చినాము ఆశీర్వాదానికి అని చెప్పాడు అనమాట. ఏం చేస్తున్నాడంటే ఇంజనీరింగ్ చేస్తున్నాడు. ఇంజనీరింగ్ హీ ఫినిష్డ్ అనమాట. మేమంతా ఈ సైడ్ వెస్ట్ వైపు లైన్లో అక్కడ కూర్చుండే అనమాట. మా దగ్గరికి వచ్చి పెళ్లి కూతురు నమస్కారం చేసుకోమన్నారు. ఇంకా అనుమానం ఇస్తే ఇంటర్వ్యూ పిలిస్తే అక్కడ ఇస్తారు కానీ బయట చెప్పారు కదా. ఇది ఏడో తేదీ ఆరో తేదీ అడిగారు అట్లా. ఏడో తేదీ పాపను నమస్కారం చేసుకోమన్నారు. స్వామి నేనేమో ఇంకా ఎట్లా అనేసి స్వామి పెళ్లి కొడుకుని కూడా తీసుకొచ్చినారు స్వామి అన్నా. ఇంకా అల్లుని కూడా తీసుకొచ్చాను అందరూ వరుసగా చెప్పేస్తున్నాం అనమాట. ఇంకా అక్కడ చూశాను అని తర్వాత ప్రసాదం క్రియేట్ చేసి మళ్ళీ మా బ్రదర్కి ఇచ్చాయి. ఏడో తేదీ పిచ్చిందేమో తొమ్మిది. ఈ వరుసగా స్టెప్ బై స్టెప్ చేసేటప్పుడు వీళ్ళకి అనుమానం వేసింది ఇంక పిలవరేమో స్వామి పిలవరేమో ఎట్లా అని. ఎనిమిదో తేదీ ఇంకా సెకండ్ అనమాట పెళ్లి పత్రిక ఇచ్చేసింది. ఇంకా మా సిస్టర్ల ఇంకా ఏం చేయాలో తెలియలా. అంటే డేట్ అన్నా తెలుస్తుంది స్వామికి అన్నట్టుగా. ఆయనకి ఏదో తెలియదని మనం అనుకుంటాం కదా. చేతికి ఇచ్చింది స్వామి చేతికి. సరే నేను కవర్ ఊరికి మామూలు లెటర్ పెట్టుకుని అనుకుంటా అదే లెటర్ అందించినాను. అక్కడికి వెళ్ళి పెళ్లి ఎప్పుడని అడుగుతున్నారు. మళ్ళీ మోహన్ దగ్గరికి వెళ్ళేసి పెళ్లి ఎప్పుడు అన్నారు. ఫిబ్రవరి స్వామి అనింది. ఫిబ్రవరి మేము స్వామి పెళ్లి కొడుకుని కూడా తీసుకొచ్చినారు స్వామి అని. సుధవైపు చూస్తే మంచిది సంతోషం చీర పంపుతాను. ఇంక ఎన్నేటికి ఇంక ఇంటర్వ్యూ ఉండదేమో అనుకున్నారనమాట. చాలా దిగులేసింది అందరికీ. స్వామి పిలవరు పంపుతాను అంటున్నారా ఎట్లా. ఇంతకుముందు కుటుంబరావు గారు ఉండేవాళ్ళు. ఆయన చేత పలానా రూమ్ అని పంపించేవాళ్ళు వాళ్ళకి విజయదశమికి పుట్టినరోజుకు విజయదశమికి ఎప్పుడప్పుడు చీరలు పంపించేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఆయన కూడా లేరే ఎవరికి తెలుస్తుంది రూమ్ ఇట్లా ఏదో తెలియనట్టు స్వామికి అన్నట్టుగా అంటుందన్నమాట. ఇప్పుడు ఎవరి చేత పంపిస్తారో ఏంటో అని. అది తొమ్మిదో తేదీ పొద్దున బేస్తవారం ఉదయం. వాళ్ళిద్దరేమో రెండో లైన్లో కూర్చున్నారు మా బ్రదరు వాళ్ళ మహిదర్ వాళ్ళ అల్లుడు అనమాట. మేము ఏడో లైన్లో కూర్చొని ఉన్నాం. పెద్ద లైన్ వచ్చింది అసలు మేము కనపడతాం కనపడాం స్వామికి అన్నట్టుగా. అక్కడికి వెళ్ళి మోహన్ లేవమని చెప్పారనమాట. సరే లోపలికి వచ్చేసరి కదా ఇంకా అందరూ వెళ్ళిపోయాం. వాళ్ళిద్దరు వెళ్ళారు మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోయాం అనమాట. స్వామి చూసి వీళ్ళని పిలిస్తే కట్ట కట్టుకుని అందరూ వచ్చేసినారు. అంటే మా కజిన్స్ కూడా ఉన్నారు వాళ్ళు వచ్చినారు. వాళ్ళని చూసి స్వామి దయ వాళ్ళ ప్రాప్తం వెనక్కి పంపలేదు లేకపోతే అంతవరకే అని అంటే మీతో వెళ్ళిపోవాలి కదా పాపం. తర్వాత వెంకటగిరి బొబ్బిలి రాణి అని ఉండేది. వెంకటగిరి రాజా వాళ్ళ సిస్టర్ అనమాట. మామూలుగా తెలుగు వాళ్ళని పిలుస్తా ఉండాలని చెప్పేది ఆమెని పిలిచారు దాంట్లో ఇంటర్వ్యూకి. అయితే ఒకెవరు కలకట్టా జర్మన్ వాళ్ళు నలుగురు వచ్చినారు. కలకట్టా సంగీత విద్వాంసురాలు ఒక ఆమె వచ్చింది. తర్వాత ఎన్జి రంగా గారని ఆంధ్ర అంతకుముందు ఆయన మినిస్టర్గా ఉండి ఆయన బ్రదర్స్ డాక్టర్ వాళ్ళని పిలిచారనమాట. కమలమ్మని చాలా భక్తురాలు రెండు మూడు పుస్తకాలు కూడా రాసిందాను. వీళ్ళందరం తెలుగులో వాళ్ళ ఇద్దరు కొంచెం వేరే వాళ్ళు ఒక జర్మన్ వాళ్ళు కొంచెం ఒక కలకట్టా సంగీత వచ్చిందనమాట. లోపలికి పొంగనాకుడు అందరికీ ప్రసాదం అందరు ఎంతమంది కూర్చుంటే అంతమందికి వచ్చేది ఆ స్వామి ఒక్కసారి క్రియేట్ చేస్తే. ఆ రోజు ఏం చేస్తుంటే నా చేతి పెట్టి అందరికి పెట్టమని వేసినారు.
ఆయన పెట్టారు. ఫస్ట్ నా చేతిలో పడింది, కొంచెం ఎక్కువ పడింది, మీ తండ్రికి కొద్ది కొద్దిగా వచ్చింది అనమాట. అక్కడ ముందు కూర్చోండి కదా చేతికి ఉండని చెప్పాను తుడుచుకోవడానికి. తర్వాత కూర్చోండి అన్నారు. చాలా మంది తెలుగు వాళ్ళు అడగండి కమలమ్మ అన్నారు. ఫస్ట్ కూర్చొని ఎన్ని ఏం ఎత్తుకున్నా మామూలుగా ఆధ్యాత్మికంగానే ఎక్కువ మొదలు పెట్టేవాళ్ళు. అసలు బాగుండేది, అదే కదా కావాలి అసలు స్వామి దగ్గర మనకి. మేమంటే పంచకోశాలంటే ఏంటి స్వామి అని అడిగింది. ఆయన వివరించారు, అన్నమయ్య ప్రాణమయ్య మనోమయ్య అట్లా పెట్టి ఇక్కడి వరకే ఆగిపోతామంట, దాని తర్వాత పోవడం లేదంట అందరం, అక్కడ ఆగిపోతున్నామని చెప్పారు. అన్నమయ్య కోసం దగ్గరకు వస్తారు, ప్రాణమయ్య తిరుగుతూ అంతే ఆగిపోతున్నారు, తర్వాత పోవడం లేదని. తర్వాత అద్వైతం, అదే ద్వైతము విశిష్టాద్వైతం చేసినారు శంకరాచార్యులు గారు. చెరుకు చెప్పారు, చాలా వంకర్లు ఉంటాయి, గణుపులు గణుపులు ఉంటుంది, కానీ చెరుకంతా తీపిగానే ఉంటుంది ఉండడానికి. మా గణుపులు ఉన్నా కూడా అది అవగాహన చేసుకోవాలి, తాగినప్పుడు తీపి తెలుస్తుంది. అదే అదంతా తీసి పిప్పినంతా తీసేసి తీసుకుంటారు, చక్కెరతో రకరకాల తీపి చేసుకుంటారు, కానీ తీపి ఒక్కటే. స్టోర్ రూమ్ లోకి వెళ్తారు, బియ్యం కనిపిస్తే తీసుకొస్తారు, దాంట్లో అత్తిరసాలు చేస్తారు, పులిసన్నం చేస్తారు, రకరకాల పిండి వంటలు చేస్తారు, కానీ అన్నిట్లో ఉండేది ఒక్కటే ఆ బియ్యం ఒకటి. అంత మళ్ళీ జర్మన్ వాళ్ళని చూశారు, వెరీస్ గాడ్ అన్నారు. ఆ భయం గాడ్ ఈజ్ హియర్ అన్నారు ఆ పెద్ద ఆయన స్వామిని చూస్తా. వైడ్యుడు కమ్ హియర్ అన్నారు, వీ వాంట్ టు సీ యూ స్వామి. ఆ జర్మన్ పీపుల్ అనమాట, వై యూ వాంట్ టు సీ స్వామి, స్వామి ఇస్ గాడ్ సో వీ వాంట్ టు సీ హిమ్. హౌ డు యూ నో, వీ ఫీల్ ఇట్ స్వామి. అతను ఆన్సర్ సర్ట్ ఇచ్చాడు అనమాట, మీ కమలం ఉండి మీరు కలికి అవతారము అంటారు స్వామి అని అంది. ఆయన ఎందుకు దాన్ని వదిలేసినారు, కలిమిలేముల కలయికే అందరు కలికి అవతారులే, నేనే కాదు అందరు అన్నట్టుగా. స్వామి ప్రసారం అంటారు కదా, మీరందరు కూడా దేవుళ్ళు, తెలుసుకుంటే దేవుళ్ళు అన్నట్టుగా. మళ్ళీ సో పెళ్లి ఎప్పుడు, నీ పెళ్లి నీకేనా ఎప్పుడు అని మళ్ళీ తను అడిగారు. ఫిబ్రవరి స్వామి అండి, పెళ్లి అంటే ఏమిటో తెలుసా, శారీరకంగానే కాదు, శరీరం శరీరం వరకే, రెండు చేతులు నాలుగు చేతులు అవుతాయి, అంటే హస్బెండ్ వైఫ్ చేరేటప్పటికి నాలుగు చేతులు అవుతాయి. రెండు చేతులతో చేయాల్సిందే నాలుగు చేతులతో చేయాల్సి వస్తుంది అప్పుడు. తర్వాత కొడుకు పుడితే ఆరు చేతులు అవుతాయి, ఇంకా బిడ్డ పుడితే ఎనిమిది చేతులు, అట్లా ఇంక్రీజ్ అవుతుంది అనేసి కలిసిమెలిసి ఆడుకుందాం, కలిసిమెలిసి తిరుగుదాం, కలిసిమెలిసి పని చేస్తాం, కలిసిమెలిసి కలత లేకుండా బ్రతుకుదాము. మళ్ళీ మా అక్కను చూసి అదనింది కదా ఎట్లా పంపిస్తారో, నువ్వు అన్నావు కదా స్వామి చేరిస్తానన్నారు, ఎట్లా పంపుతారో, ఎవరి చేత పంపుతారో, సేమ్ ఆమె ఏం వర్డ్స్ యూజ్ చేసిందో అన్నావు కదా, ఒకటే ఆవేదన, పిలుస్తారో పిలవరో. నిన్న మొన్న అష్టమి నవమి, సరే ఈరోజు బేస్తవారం, మా శిష్యులను అన్ని బేస్తవారం చూసుకునేది ఫస్ట్, ఏదైనా చెయ్యాలంటే ఆ రోజు చూసుకునేది అనమాట. బేస్తవారం మంచి రోజుని, సుజాత అన్ని బేస్తవారం చేస్తుంటుంది కదా అని మంచి ప్రారంభం చేసేటప్పుడు అంతా అదే చేస్తుంది, అందుకని ఈ రోజు పిలిచాను. కానీ ఫస్ట్ సెవెంత్ ఎయిత్ ఇట్లా ఒక్కొక్క రోజు ఆరో తేదీ నుంచి మాట్లాడిస్తున్నారు, కానీ ఇండైరెక్ట్ గా మనకి అనుమానం వచ్చేసేటట్టు చేసేసినారు, పిలుస్తారో పిలవరో అనేది వచ్చేటప్పటికి. మళ్ళీ పెద్దమ్మ చూసి, ఏమ్మ గీతా పారాయణ చేస్తున్నావా అన్నారు. గీత వల్లించి వల్లించి ప్రయోజనం లేదు, పుస్తకాలు చదివి చదివి భస్మం చేసి తాగినా ప్రయోజనం లేదు, ఒకటైనా ఆచరణలో పెట్టాలి. కృష్ణ గీత మధుర గమ్యం, మధుర నుంచి కృష్ణ గీత మధుర గమ్యం, మనకి ఆ గీత చదువుకున్నందువల్ల గమ్యం చేరడానికి అనేసి ప్రయాణం చేయటే, గమ్యానికి ప్రయాణం చేయటమే గీతా పారాయణ, అదే గీతోపదేశం. బెంగళూరు బెంగళూరు అంటే ప్రయోజనం లేదు, బస్ స్టాండ్కి వెళ్ళాలి, బస్ ఎక్కాలి, ప్రయాణం చేయాలి, బెంగళూరు వస్తే దిగాలి, అప్పుడే బెంగళూరుకు వచ్చినట్టు. కోరికలు తగ్గించుకోవాలి, చూడు ఈ చేతి గుడిలో పోగులు ఇన్ని ఉన్నాయి, ఒక్కోటి ఒక్కోటి తీసేస్తే అన్ని పోగులన్నీ పోతే ఏమి చేతి గుడ్డ మిగలదు. అంతే విషయవాంఛనలు ప్రయత్నం చేయాలి, విషయవాంఛనలు కూడా అట్లే తీసేసేయాలనేసి. మనస్సు సంసారంలో బంధించి పడకుండా అంటే విడిచిపెట్టమని కాదు, ఎంతవరకు కర్మ చేయాలో అంతవరకే ఆ విషయవాసనలన్నీ వదిలివేయాలి, ఆ పని చేయడం లేదు. మీరన్నది తరంగాల వల్లే వస్తుంటాయి ఆ విషయవాసనలు, ఒకదాని వెంట ఒకదానికి, ఒకదానికి ఒకదానికి సంబంధం కూడా లేదు. పుట్టక ముందు తల్లి ఎవరు, తండెవరు, బిడ్డెవరు, భర్త ఎవరు, భార్య ఎవరు. తర్వాత మళ్ళీ దీని మీరు చీమలో బ్రహ్మలో అని త్యాగరాజు పాడినాడు, చీమ వస్తే టపామని చంపేస్తాము, కానీ చీమలో బ్రహ్మలో, చీమలో దీంట్లో బ్రహ్మ ఉన్నాడని పాట పాడతాం.
బ్రహ్మ వస్తే నమస్కారం చేస్తాం, ఎంత భేదమో, రూపాన్ని చూడండి, అది చూసి చేస్తాం. మళ్ళీ మా ఇంకో కజిన్ సిస్టర్ నామని అడిగారు అనమాట. ఆ మనోరాలు చేసావు, కూతురికి పెళ్లి చేసావు, ఈమె రెండో కూతురు బిడ్డనమాట, ఇంకా ఈ మనోరాలకి చేయాల, చేసావు కదా ఈ మనోరాలకు కూడా చేస్తావు, ఇంకా చాలు ఇక్కడే ఉండు, ఇంకా నీ డ్యూటీ అయిపోయినట్టు కదా అనేసి అందరూ నిన్ను చూడ్డానికి ఇక్కడికి వస్తారు. కానీ ఆమె ఏం చేశారంటే, ఇక్కడికి వస్తే ఎంతసేపు మాకేం భయం అంటే ఇక్కడ ఏమైనా అయిపోతే ఏం జరుగుతుంది. నేను చెప్పాను, ఎక్కడ ఎవరుంటే ఇవన్నీ ఫోన్లు ఉన్నాయమ్మా, నేను చేస్తాను ఫోను, మీరుండండి చాలు, నేనున్నాను కదా. అప్పటికి ఇంకా నేను జాయిన్ అవ్వలేదు ఇంకా ఆ ఇయర్కి. చూసుకుంటాం, ఏదైనా అవసరం వస్తే పిలుస్తాం కదా ఎవరినంటే ఆ విల్ల. మళ్ళీ రావడానికి భయం వేసింది, స్వామి ఈ మాట అన్నారు కదా, ఉండమన్నారు కదా, నేను ఉండకపోతే ఎట్లా అనేసి అనమాట. అందరు నిన్ను చూడ్డానికి వస్తారు, ఇక్కడే ఉండు అన్నారు. మేఘాలు వస్తుంటాయి పోతుంటాయి, కదిలే మేఘాలే కానీ ఇవన్నీ కదా ఆలోచనలు, అవన్నీ ఎక్కువ వస్తుంటాయి. దాని తర్వాత ఆమెకి కొంచెం స్లిప్ అయ్యి ఫ్రాక్చర్ కూడా అయిపోయింది, తర్వాత బెడ్ రెడీ. అదే స్వామి, అదే ఇక్కడ ఉండుంటే జరిగేది కాదేమో నాకు తెలీదు. తర్వాత షీ వాజ్ ఇన్ బెడ్, కొంచెం ఇంట్లో అట్లా చేసి రాలేకపోయింది అనమాట. ఈయన వచ్చి నారాయణరావు గారు అంటే రంగగారి అల్లుడు అనమాట. ఆయన చాలా మంది అప్పుడు పట్టాల నుండి విభూతి రావడం, ఇంకా చాలా మంది స్వామి మా చేయిస్తున్నారంటారు, అందరు నమ్ముతుంటారు, వాళ్ళు ఏం చేయాల్సి స్వామి మాకు పూనాడని చెప్తారు, లేదా మా ఇంట్లో ఇది వచ్చింది ఇది చేయమన్నారంటారు, ఏం చేయాలి స్వామి అని అడిగాడు. వాళ్ళకి ఏం చెప్పాలా, చెప్పచ్చా చెప్పకూడదని. స్వాముల నేనే భూతాన్నా రాక్షసున్నా పూనేదానికి, వాళ్ళకి పూని చెప్తున్నానికి, నేనేం చేయాలనుకుంటే నేనే చేస్తాను, చెప్పాలంటే చెప్పండి, వింటే వినండి, వినుకుంటే వదిలేయండి, వాళ్ళే తెలుసుకుంటారు, మేమేమైనా చెప్పొచ్చా అని అడిగాడు అన్నమాట ఆయన. మోహన్ ఉండి మా బ్రదర్ ఉండి ప్రపంచం అంతా అల్లకల్లోలంగా ఉందండి స్వామి అన్నాడు. స్వాముల బయట చూడు ఎంత ప్రశాంతంగా ఉందో, అంటే మీరు ఊహించుకుంటారు అట్లా ఏదేదో ఉందనుకోని, ఈ ప్రశాంత నిలయం కూడా ఎందుకు కలుపుతావు, బయట ప్రపంచం కానీ ఇక్కడ లేదు కదా, అది మీరు అనుకుంటే అట్లే అనిపిస్తుంది, దాంట్లో ఏముంది అంటాడు.

ప్రేమ సత్య ఆనంద శాంతి ధర్మ ఆనంద ప్రేమ సత్య

0: ఓం శ్రీ సాయిరాం. స్త్రీలు కుటుంబంలో, సమాజంలో, ప్రపంచంలో తమ జీవితాలలో విభిన్న భూమికలను సమర్థవంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఇహపర జీవిత సుఖశాంతులకు ఆత్మవిశ్వాసం ఎంతో అవసరం. విశ్వాసమే మీ శ్వాసగా ఉండాలి అంటారు స్వామి. ఆ మాటను త్రికరణ శుద్ధిగా విశ్వసిస్తూ, అక్షరాలా పాటిస్తూ తమ జీవన ప్రయాణాన్ని స్వామివారి బాటలో సాగిస్తున్న కొంతమంది మహిళల అనుభవాలను, వారు నేర్చుకున్న జీవిత పాఠాలను వారి మాటల్లోనే వింటూ స్ఫూర్తిని అందుకోవటానికి చేసే ఒక చిన్న ప్రయత్నమే మా ఈ కార్యక్రమం సాయి పథంలో మహిళ.
1: సర్వసృష్టికి మూలాధారమైన పరమేశ్వరుడే మనల్ను అనుగ్రహింప సత్యసాయినాథునిగా అవతరించాడు. ఎన్నో లీలలు మహిమలు చూపటంతో పాటు సత్యం వద ధర్మం చెర అని స్వామి ప్రతీదీ ఆచరించి మనకు బోధించారు. అత్యుత్తమమైన ఎంతో అమూల్యమైన మానవ జన్మను ఎలా సద్వినియోగపరుచుకోవాలో కూడా తెలియజేశారు. కాని నేటి సమాజంలో సత్యం వద ధర్మం చెర అంటే సత్యాన్ని పలుకు, ధర్మాన్ని ఆచరించు అన్నది పాటించడం సాధ్యమా అంటే సాధ్యమే అంటున్నారు శ్రీమతి పద్మశ్రీ. శ్రీ సత్యసాయి కళాశాల అనంతపురం క్యాంపస్ పూర్వ విద్యార్థిని అయిన శ్రీమతి పద్మశ్రీ ప్రస్తుతం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో సెంటర్ ఫర్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ లో ఉపాధ్యాయునిగా, ప్లేస్మెంట్ ఆఫీసర్గా కూడా తమ సేవలను అందిస్తున్నారు. వారితోటి పరిచయాన్ని ఈనాటి సాయి పథంలో మహిళ కార్యక్రమంలో విందాం. పరిచయకర్త శ్రీమతి లలితా సాయి దగ్గుపాటి.
0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. సాయిరాం పద్మశ్రీ గారు, ఈరోజు మీరు మాతో మాట్లాడుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మీ నుంచి మేం నేర్చుకోదగినవి ఎన్నో ఉన్నాయని మేం భావిస్తున్నాము. మీ టైంని మా కోసం కేటాయించినందుకు చాలా థ్యాంక్స్.
2: రేడియో సాయికి కూడా నా కృతజ్ఞతలు. నన్ను ఆహ్వానించినందుకు నాకు చాలా సంతోషం నా ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకోవటానికి.
0: చాలా సంతోషంగా ఉంది పద్మశ్రీ గారు. మరి మీరు స్వామి దగ్గర చదువుకున్నారు, ఎంతో భక్తులు స్వామికి, ఎన్నో స్వామి సేవా కార్యక్రమాల్లో ఎంతో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. అసలు స్వామి గురించి మీకు ఎలా తెలిసింది? స్వామిని మొట్టమొదటిసారి ఎలా చూశారు? స్వామి మీ జీవితంలోకి ఎలా వచ్చారు? ఈ విషయాల్ని కొద్దిగా వివరిస్తారా?
2: తప్పక. నేను ఐ థింక్ జస్ట్ 2 ఇయర్స్ ఓల్డ్, 1969లో ఫస్ట్ స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ 1969లోనే మొదట్లో వి హర్డ్ ఆఫ్ స్వామి అంటే, మేము కోయంబత్తూర్లో ఉండేవాళ్ళం, నాన్న అక్కడ పనిచేసేవారు. కోయంబత్తూర్లో ఉన్నప్పుడు ఇలా ఎవరో స్వామి డివోటీస్ పరిచయం అయ్యి రోజు భజన్స్ కు వెళ్లేవాళ్ళము. అప్పుడు స్వామిని ఫోటోల్లో చూడటమే కానీ ప్రత్యక్షంగా చూడలేదు స్వామిని. అది అతి త్వరలో మేము మెడ్రాస్ కు ట్రాన్స్ఫర్ అవ్వటం అయింది. అప్పట్లో అవుతూనే స్వామి ఐ థింక్ 70స్లో అనుకుంటాను స్వామి మెడ్రాస్ కు వచ్చారు. వెంకటముని గారి అనేసి వాళ్ళ ఇంట్లో ఉండేవారు స్వామి. అవాళ్ళ పొద్దున మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరము టాక్సీలో ఎర్లీ మార్నింగ్ 4 o'clock దర్శనం అంటే కనుక వెళ్తుండినా. వెళ్తూ నేను చాలా చిన్నదాన్ని, అప్పుడు 1967లో పుట్టాను. సో 3 ఇయర్స్ అనుకుంటాను. నాకు ఇంకా కూడా జ్ఞాపకం ఉంది మన అమ్మని అడగటం, అమ్మ మనం ఫోటో స్వామిని చూస్తున్నామా నిజం స్వామినా అని. ఎందుకంటే భజన్స్ అటెండ్ అయ్యేవాళ్ళం, స్వామి దగ్గరికి వెళ్తున్నాం స్వామి దగ్గరికి వెళ్తున్నాం అంటే ఆ భజన్ ఎక్స్పీరియన్స్ వల్ల ఓహో ఫోటోలో ఇంకొక భజన్ సెంటర్ అని అనుకున్నాను. లేదు, మనం స్వామి నిజం స్వామినే చూస్తున్నాము అని అనింది. అని ఆ రోజున పొద్దున వెళ్లి కూర్చున్నాము, అంతా అస్సలు పిన్ డ్రాప్ సైలెన్స్, ఎక్కడను ఎటువంటి శబ్దం కూడా లేదు. ఏదో ఒకళ్ళు తగ్గడము అలాంటిదే కానీ చాలా కామ్ గా ఉండింది. అదే ఒక పెద్ద అనుభవం. మనకు స్వామి ఆర్గనైజేషన్ కి వస్తే అంత డిసిప్లిన్ ఎక్కడా చూడము, కని విని ఎరగని డిసిప్లిన్ మనలో కనిపించేది. సో క్వైట్నెస్ కామ్నెస్ అంటే, చిన్న పిల్లలుగా ఎవరు మాకు చెప్పలేదు మీరు కామ్ గా ఉండండి అని. అందరంత కామ్ గా ఉండేసరికి ఆటోమేటిక్ అది ఇమీడియట్ రెస్పాన్స్ అనమాట. మనం కూడా ఓహో గట్టిగా మాట్లాడకూడదు ఇలాంటి వాతావరణంలో అని ఆటోమేటిక్ గా ఫీలింగ్. ఇలానే కూర్చొని వెయిట్ చేస్తుంటే కనుక స్వామి వస్తారు అని అందరు చెప్తుంటే కనుక కొద్దిసేపు తర్వాత స్వామి బయటికి దర్శనానికి దర్శనం ఇవ్వటానికి వచ్చారు. అది ఇట్ వాజ్ అ డివైన్ మూమెంట్. అది చూస్తే గనక అసలు డౌట్ లేదు ఇంకా ఈయన దేవుడే వచ్చారని. అట్లా ఒక గ్లైడింగ్, మనకు టిపికల్ కదా స్వామిని ఇప్పుడు కూడా తలుచుకుంటే గనక యు రిమెంబర్ ఎంత గ్రేస్ఫుల్ గా అలా నడిచొస్తారు అనేసి. అలా వస్తూ ఆ ప్రేమగా కళ్ళల్లో ఆ ప్రేమ తత్వం అలా కనిపిస్తూ అందరినీ ఆ దయతో చూడటం, ఐ థింక్ అలాంటి ఎక్స్పీరియన్స్ ఫర్ ఎవర్ మన హృదయాల్లో నిలిచిపోతుంది. సో దట్ వాజ్ ద ఫస్ట్ టైం. సో మాది ఏంటంటే మొదటి నుంచి స్వామికి ఇంట్రడ్యూస్ అవటమే ఆయన దేవుడు అని ఇంట్రడ్యూస్ చేశారు అమ్మా నాన్న. అంటే వాళ్ళకి ఏం డౌట్ లేదు, మాకు డౌట్ లేకుండా పెంచారు. సో ఫస్ట్ ఇంట్రడక్షనే దేవుడు అని ఇంట్రడక్షన్. సో ఇంకా ఇంకా దేవుడు అన్న తర్వాత వి కీప్ థింకింగ్, అందరితో మాట్లాడేవాళ్ళం దేవుడు దేవుడు అనేసి. బట్ స్వామి వచ్చారు. స్వామి ఎవరు స్వామి అంటే గనక సత్యసాయిబాబా, వీళ్ళకి ఎందుకు అర్థమవటం లేదు అనేసి అనిపించేది క్లాస్మేట్స్ అందరూ, స్కూల్ ఫ్రెండ్స్ లో అంతా, ఎందుకు వీళ్ళకి అర్థమవటం లేదు, దేవుడు వచ్చినప్పుడు వీళ్ళు ఎందుకు రావట్లేదు అని. కానీ వీళ్ళు యు నెవర్ థాట్ ఎందుకు వీళ్ళు రావటం లేదు కాబట్టి నిజంగా ఈయన దేవుడేనా అనే ఆ డౌట్ ఎప్పుడు రాలేదు. వీళ్ళు ఎందుకు పిచ్చోళ్ళు, వాళ్ళు రావటం లేదు అనే అనుకునేదాన్ని ఎప్పుడు. సో అలా ఇంట్రడక్షన్ అయింది. సో అదే భావంతోనే పెరిగామన్నమాట. ఫస్ట్ బాల వికాస్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి చెన్నైలో అంటూనే అమ్మా నాన్న వెంటనే వాళ్ళు వచ్చి సమితి భజన్స్ జరిగేవి అంతకుముందు. సో సమితి భజన్స్ అటెండ్ అయ్యేవాళ్ళం. ఇలా బాల వికాస్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయని తెలుస్తూనే వాళ్ళు చెప్పారనమాట, మా అమ్మ నాన్నకి, 6 మంది పిల్లలం మేము. అప్పుడు మా రెండో పెద్దన్నయ్య తప్ప మిగతా అందరూ మా అమ్మ నాన్న దగ్గరే ఉండినారు. పెద్దన్నయ్య ఏమో గ్రాండ్ పేరెంట్స్ తో ఉండేవారు. సో 5 మందిని మొదట పంపించడం జరిగింది. ఆ తర్వాత మా పెద్దక్కయ్య కూడా మా గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాక మేము 4 వెళ్లేవాళ్ళం. 2 అక్కయ్యలు, 1 అన్నయ్య, నేను. సండే వచ్చిందంటే గనక అదొక పెద్ద ఎంటర్టైన్మెంట్ లాగా అనమాట. చాలా ఉత్సాహంగా వెళ్లేవాళ్ళం. ఎందుకంటే మామూలుగా అయితే మా అమ్మ నాన్న ఎక్కడ బయటికి పంపించేవాళ్ళు కాదు, మేమే 6 డజన్ మంది. సో ఇంట్లో కావాలంటే కావాల్సినంత ఎంటర్టైన్మెంట్, మాలో మేము మాట్లాడుకొని, మేము ఆడుకొని, మేము బుక్కులు చదువుకొని, కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఉండేది. కానీ అది ఒక ఒక చాలా ప్రత్యేకమైన అనుభవం అన్నమాట. ఇంట్లో బాల వికాస్ క్లాసెస్కి వెళ్ళటం అంటే ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ నడిచేవాళ్ళం ఇంటి నుంచి, దగ్గర ఉండేది కాదు. ఇప్పుడు బాల వికాస్ అంటే ఇంకా మామూలుగా పక్కనే ఉంటుంది బాల వికాస్ క్లాసెస్. మేము పొద్దున 9 కో 10 కో స్టార్ట్ అయ్యేది, 2 అవర్స్ ఉండేది క్లాస్. లంచ్ టైం కు మళ్ళీ ఇంటికి వచ్చేవాళ్ళం. సో ఇలా అందరం కలిసి నడుచుకుంటూ వెళ్లేవాళ్ళం అనమాట. చాలా ఎక్సైటెడ్ గా ఉండేవాళ్ళం, ఎందుకంటే అలాంటి ఎక్స్పోజర్ మాకు ఎప్పుడు దొరకలేదు. ప్రేమ జయరామన్ అనేసి ఒక ప్రొఫెసర్ అనమాట ఆవిడ సిటీ కాలేజ్ లో. అప్పట్లో ఆవిడకు పిల్లలు ఎవరు లేరు. ఆవిడ ఎంత ప్రేమగా ఉండేవారు అంటే గనక మాతో, మేము అనుకునేవాళ్ళం అంటే చిన్నతనం ఇంకా ఆ మెటీరియలిస్టిక్ ఇది టచ్ పోలేదన్నమాట. అప్పుడు ఒక బాలిక స్టూడెంట్ చెప్పడం గుర్తుంది నాకు, మా ఆంటీకి మనమంతే ఎంత ఇష్టం అంటే తను ప్రాపర్టీ రాసేయమన్నా ఇచ్చేస్తుంది అని ఒక ఒక స్టేట్మెంట్. నౌ వెన్ యూ లుక్ బ్యాక్ అట్ ఇట్ అయ్యో మనం దీనికి మెటీరియలిస్టిక్ గా ఆశపడ్డామా అని. అంటే అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఏంటంటే ఆవిడ ఎంత ప్రేమగా ఉండేదంటే కనుక ఏమైనా చేస్తుంది మన గురించి అనే ఆ భావం. బట్ అట్ ద సేమ్ టైం చాలా డిసిప్లిన్డ్ గా ఉండేవారు. అంటే మెడిటేషన్ చేయమనేవాళ్ళు. మెడిటేషన్ చేసినప్పుడు ఏంటో ఆ ఏజ్ ప్రభావమే ఏంటో, ఎవరో ఒకళ్ళు గిగిల్ చేయటము, నవ్వటము. సో ఆవిడకి చాలా కోపం వచ్చేది. సో బాగా తిట్టేది. ఇట్ వాజ్ నాట్ దట్ ఏం చేసినా కూడా ఇట్ వాజ్ ఓకే అని కాదు, బాగా తిట్టేది అనమాట. బట్ అట్ ద సేమ్ టైం చాలా ప్రేమగా ఉండేది. సో ఫర్ అస్ ఆ సండే క్లాసెస్, బాల వికాస్ క్లాసెస్ అంటే వెనక అంత ఎంజాయ్ చేసేవాళ్ళం. స్టోరీ టెల్లింగ్ ఉండేది, కూర్చొని రోజుకు 2 కథలు చెప్పి, ప్రతి ఆదివారం 2 కథలు చెప్పించుకునేవాళ్ళం. దెన్ చిన్న చిన్న గేమ్స్, శ్లోకాస్ నేర్పించేది. అన్ని చాలా ఇంట్రెస్ట్ తోనే పార్టిసిపేట్ చేశాం అప్పట్లో. అండ్ ఆ విధంగా బాల వికాస్ క్లాసెస్ లో ఉండేటప్పుడే స్వామి పలుమార్లు చెన్నైకి రావటం జరిగింది. ఏదో ఒక ప్రోగ్రామ్ ఉండేది, ఒక కాంపిటీషన్ అని. మొదట్లో ఫస్ట్ టైం స్వామి చేతులతో దగ్గరతో నేను ప్రైజ్ తీసుకున్నది ఏంటంటే, ఆల్ ఓవర్ తమిళనాడు కాంపిటీషన్స్ పెట్టారు, సింగింగ్ కాంపిటీషన్స్, ఎలక్యూషన్ అండ్ ఇంకేదో ఉండేది, థర్డ్ వన్ ఐ డోంట్ రిమెంబర్. అన్ని కాంపిటీషన్స్ లో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఇచ్చారు. అంటే మొత్తం స్వామి వచ్చినప్పుడు 6 ప్రైజెస్ ఇచ్చారు. దాంట్లో మా ఇంటి నుంచి 2 ప్రైజెస్ వచ్చాయి. మా అక్కయ్యకు ఏమో ఎలక్యూషన్ సెకండ్ ప్రైజ్, నాకేమో సింగింగ్ సెకండ్ ప్రైజ్ వచ్చింది. సో ఇట్ వాజ్ అ గ్రేట్ జాయ్ అన్నమాట, అంటే స్వామి దగ్గర నుంచి ప్రైజ్ అందుకోవటం అని. బట్ అప్పుడు అంటే మన వి బికమ్ సో పొసెసివ్ అబౌట్ స్వామి. అంటే నేను ప్రైజ్ తెచ్చుకుంటున్నాను, మిగతా అందరికీ ఆ ఆపర్చునిటీ రాలేదు. వెళ్ళినప్పుడు ఐ ఫెల్ట్ మా అక్కయ్యకు ఎక్కువ అటెన్షన్ ఇచ్చారు స్వామి, నాకు అటెన్షన్ ఇవ్వలేదని కొద్దిగా ఎక్కడో బాధగా ఉండింది అనమాట. బట్ ఎనీ హౌ, స్వామి ఎలా ట్రీట్ చేయాలనుకున్నారో అలానే ట్రీట్ చేస్తారు. సో ప్రైజ్ తీసుకున్నాను. ఐ ఫెల్ దట్ స్వామి డిడ్ నాట్ లుక్ అట్ మీ. అయ్యో చూసింటే బాగుండేది, ఎంత బాగా మా అక్కయ్యని అయితే గనక పలకరించి మాట్లాడమని చెప్పారు కూడా. ఏది దేనికైతే ప్రైజ్ అందుకున్నారో మాట్లాడమన్నారు వాళ్ళిద్దరిని. సో నేను ఐ టుక్ ద ప్రైజ్ అండ్ కేమ్. బట్ ఇప్పుడు మనం అనుకుంటే గనక ఎంత అదృష్టం, దేవుడి దగ్గర నుంచి ప్రైజ్ అందుకోవడం అనేది చాలా అదృష్టం. సో మన పుణ్య దీని ప్రకారమే మనకు జరుగుతాయి. ఎవరికో ఏదో జరిగిందని మనకు అవన్నీ జరగాలని లేదు. మనం ఎంత చేసుకున్నామో అంతకన్నా ఎక్కువే దేవుడు మనకిస్తాడు. దట్ హాస్ బీన్ మై ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మనం వెన్ ఐ థింక్ బ్యాక్ అబౌట్. సో అలానే ఇంకొకసారి వచ్చినప్పుడు స్వామి దగ్గర ఇది డాన్స్ చేయటము. సో అప్పుడు కూడా ఇట్ వాజ్ అ వెరీ ఫన్నీ ఈవెంట్. అప్పుడు నన్ను ఏమో కొద్దిగా డాన్స్ ఎక్కువ తెలియదు అనేసి రాముడి వేషం వేయించారు. ఇట్ వాజ్ రామాయణం సీక్వెన్స్ బట్ డాన్స్ డ్రామా. సో కొద్దిగా డాన్స్ ఉండింది. సో స్వామి వచ్చి ఆ ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు ఆ రావణ్ వచ్చేసి హీ హ్యాడ్ టు కమ్ ఫ్రమ్ ది సైడ్ అనమాట, నాకు విజిబుల్ గా. ఆ అబ్బాయి ఆ ఎక్సైట్మెంట్ లో, స్వామి ఉన్నారు కదా మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు. సో ఆ ఎక్సైట్మెంట్ తో వెనకాల నుంచి వచ్చేసి గట్టిగా అరుచుకుంటూ వచ్చాడు. నేను ఉలిక్కిపడ్డాను. స్వామి ఎంత నవ్వారంటే అంత నవ్వారు అక్కడ కూర్చొని. సో ఆ ఏజ్ లోనే నేను ఐ వాజ్ ఇన్ 7th స్టాండర్డ్ అప్పుడు, ఆ ఏజ్ లోనే చాలా సాటిస్ఫాక్షన్, అరే దేవుడు నవ్వాడు కదా దట్ ఈస్ ఇనఫ్, నేను తప్పు చేసినా కూడా పర్వాలేదు కానీ స్వామి నవ్వారు, ఐ గేవ్ ఎంటర్టైన్మెంట్ టు గాడ్, ఆ ఫీలింగ్ ఉండింది అనమాట. సో ఇలా మేము వీ వర్ నెవర్ అవే ఫ్రమ్ సాయి ఆర్గనైజేషన్, ఆల్వేస్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇంట్లో ఎంతో మంది రిలేటివ్స్ వచ్చేవాళ్ళు, ఒక్కొక్కసారి కజిన్స్ అమెరికా నుంచి వచ్చేవాళ్ళు. వాళ్ళు వచ్చినా కూడా మేము సండే క్లాసెస్ మిస్ అయ్యేవాళ్ళం కాదు, బాల్ వికాస్ కు తప్పనిసరిగా వెళ్లేవాళ్ళం. ఇలా ఉంటున్నప్పుడు మధ్యలో బ్రేక్ నాకు వచ్చింది, మిగతా ఎవరికి రాలేదు. మా అక్కయ్య వాళ్ళు ప్రీ సేవాదాలు, ఇన్న సేవాదాలని వాళ్ళు యాక్టివ్ గా ఉండేవారు. నాకు ఆ డిస్టెన్స్ కొద్దిగా ఎక్కువయ్యి ప్రీ సేవాదాలకి వెళ్లలేదు అనమాట. మా అన్నయ్య దాకా వెళ్లారు, ప్రీ సేవాదాలు కాకుండా నేరుగా సేవాదల్ మెంబర్ గా వెళ్ళిపోయారు. అప్పట్లో ఈ డిమార్కేషన్ లేదు, ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ వరకే ఉండాలి. స్వామి 50th బర్త్డేకి వచ్చినప్పుడు నాకు గుర్తుంది, వాళ్ళు మేమందరము పుట్టపర్తికి వస్తే గనక దే టోల్డ్ బాలికా స్టూడెంట్స్ అంటే 14 ఇయర్స్ వరకే అని చెప్పి చెప్పారు. కానీ అక్కడ వచ్చి చూస్తే నార్త్ నుంచి పిల్లలందరూ 18 ఇయర్స్, 20 ఇయర్స్ వాళ్ళు కూడా వచ్చారు అప్పుడు. సో వీ గాట్ డిస్క్వాలిఫైడ్ అనమాట. సో బిలో నేను ఐ వాజ్ ఐ డోంట్ రిమెంబర్ 8 ఇయర్స్ అనుకుంటాను వెన్ స్వామి 50th బర్త్డే అప్పుడు. సో ఐ గోట్ డిస్క్వాలిఫైడ్, ఐ కుడ్ నాట్ బి పార్ట్ ఆఫ్ దట్ మార్చ్ పాస్ట్, కానీ వీ హ్యాడ్ ద స్వామిజ్ దర్శన్. సో అప్పటి నుంచి సేవాదాలుగా కానీ, బాలిక స్టూడెంట్ గా కానీ, పుట్టపర్తిలో కూడా డాన్స్ డ్రామాలో చాలా పార్టిసిపేట్ చేశాము. సో కంటిన్యూస్ గా ఆ ఎన్వైరన్మెంట్ లోనే పెరిగామన్నమాట. సేవాదాలు అంటే ఇంకా సండే వచ్చిందంటే కనుక అన్ని వదిలిపెట్టేసి అక్కడికి వెళ్లి సేవ చేసుకొని, అక్కడ కూడా స్లమ్ ఏరియా పక్కనే ఉండేది సుందరం పక్కన, అక్కడ సేవకు వెళ్లేవాళ్ళం. అప్పుడు సేవ అంటే ఇంకా చాలా సింప్లిఫైడ్ సేవర్స్, ట్యూషన్లు చెప్పియటం వాళ్ళకు సబ్జెక్ట్స్, ఆ తర్వాత వాళ్ళకి బాల వికాస్, అంటే మేమే బాల వికాస్ గురువుస్ అనమాట అక్కడ సేవాదల్ మెంబర్సే, బాల వికాస్ క్లాసెస్ కండక్ట్ చేయటం. వాళ్ళకి స్వామి వస్తున్నారంటే కనుక ఒకసారి డాన్స్ డ్రామా అంతా నేర్పించామన్నమాట స్వామి ముందు వేయటానికి. సో అలా మేమే అన్ని చేసేసేవాళ్ళం, పాల డిస్ట్రిబ్యూషన్ కానీ వాళ్లకు న్యూట్రిషన్స్ గా ఇవ్వటానికి అవన్నీ కూడా మేమే చేసేవాళ్ళం అనమాట. ఆల్ ఇన్ వన్ సేవాదల్ అంటే గనక ఈ ఈ విభాగాలన్నీ ఇప్పుడు వచ్చాయి, అప్పట్లో ఏం ఉండేది కాదు. అన్ని కలిపి ఒకే ఎవరు కావాలంటే వాళ్ళు అన్ని సేవలు చేసేసుకునేవారు. సో ఆ విధంగా పెరిగామన్నమాట. సో అలా ఉండేటప్పుడే నేను ఐ గాట్ టు నో దట్ స్వామి కాలేజ్ ఉంది ఒకటి, బికాస్ సమ్ ఆఫ్ ది సేవాదల్ మెంబర్స్ దే జాయిన్ అనమాట, వాళ్ళు గోల్డ్ మెడలిస్ట్లు అంతా. సో ఆ ఇన్స్పిరేషన్ వచ్చిందనమాట, స్వామి స్టూడెంట్ గా ఉండాలి అనే ఆ ఆతృత పెరిగింది. గ్రాడ్యుయేషన్ ట్రై చేశాను, దట్ వాజ్ ఇన్ 1987. గ్రాడ్యుయేషన్ చేస్తే గనక నాకు సీట్ రాలేదు. ఐ స్టిల్ రిమెంబర్ చక్రవర్తి గారు రిజిస్ట్రార్ అనమాట. ఎంత ఇది ఆతృత ఉండేదంటే స్వామి స్టూడెంట్ అవ్వాలని. సెలెక్ట్ అవ్వకపోతే నేను బీఎస్సీ మ్యాథ్స్ కి అప్లై చేశాను, సీట్ రాలేదు. మొత్తం యూనివర్సిటీకి అంటే అనంతపూర్ క్యాంపస్ కి దేర్ ఓన్లీ 3 స్టూడెంట్స్ వర్ సెలెక్టెడ్ ఫర్ బీఎస్సీ మ్యాథ్స్. అంటే ఎన్ని అప్లికేషన్స్ ఉంటే జస్ట్ 3 స్టూడెంట్స్ వర్ టేకన్. సో నేను ఆ డెస్పరేషన్ తో మా తాతయ్య గారు వచ్చారు నాతో అడ్మిషన్ కి. మా కజిన్ ఒక అబ్బాయి ఒకడు వచ్చాడు, మామయ్య కొడుకు, వాడికి బీకామ్ లో సీట్ దొరికింది. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్, ఇదేంటి నేను స్వామి స్టూడెంట్ కావాలంటే నాకు దొరకలేదు అనేసి పరిగెత్తుకుంటూ కొండపైన ఉండేవారు ఆయన చక్రవర్తి గారు రిజిస్ట్రార్. ఆ కొండపైకి పరిగెత్తుకుంటూ వెళ్లాను, ఎవ్వరికి చెప్పలేదు. వెళ్లి కెన్ ఐ మీట్ మిస్టర్ చక్రవర్తి అంటే గనక దేని గురించి అంటే గనక అప్పట్లో రిగార్డింగ్ అడ్మిషన్ అంటే గనక అలో చేశారు. సో వెళ్లి ఆయనకు చెప్పాను, నాకు బీఎస్సీ మ్యాథ్స్ ఇవ్వకపోతే పర్వాలేదు, ఏదో ఒక డిగ్రీలో నాకు సీట్ ఇవ్వండి అని. అంటే ఆయన అన్నారు, అలా జరగదు సత్సాయి ఇన్స్టిట్యూట్ లో. మీరు దేనికి అప్లై చేస్తే ఏదర్ యూ గెట్ సెలెక్టెడ్ ఆర్ యూ గెట్ డిస్క్వాలిఫైడ్. నౌ దట్ యూ గాట్ డిస్క్వాలిఫైడ్ మళ్ళీ మిమ్మల్ని సెలెక్ట్ చేయటం అంటూ ఉంటది అని. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఐ కేమ్ బ్యాక్. మనం ఎప్పుడు మన కోపమంతా స్వామి పైనే చూపిస్తాం కదా. సో ఫర్ సమ్ టైమ్ ఐ సెడ్ ఐఎమ్ నాట్ గోయింగ్, నేను నీ సేవ సుందరంకి అస్సలు రాను, నన్ను సెలెక్ట్ చేయలేదు కదా అనేసి ఆ ఫీలింగ్ ఉండేది. బట్ మన రుచి మరిగిన తర్వాత మన టు కీప్ అవర్ సెల్స్ అవి కూడా చాలా కష్టం. సో ఒక 3 మంత్స్ ఏమో వెళ్ళలేదనుకుంటాను, ఆ తర్వాత మళ్ళీ ఫుల్ ఫ్లెజ్డ్ గా యాక్టివిటీస్ చేయటం మొదలు పెట్టాను. ఇలా ఫైనల్ ఇయర్ నేను బిఏ హిస్టరీ చేశాను అనమాట మొదట. సో ఫైనల్ ఇయర్ లో ఉండేటప్పుడే ఐ గాట్ టు నో దట్ స్వామి హెస్ స్టార్టెడ్ బిఎడ్. చాలా లేట్ గా స్టార్ట్ చేశారనమాట బిఎడ్ ఫర్ స్టూడెంట్స్ అని. సో దెన్ వెంటనే నా ప్లాన్లు మొదలయ్యాయి. ఐ సెడ్ నో ఐ విల్ జాయిన్ ఫర్ బిఎడ్ అనేసి మా నాన్నకు చెప్పాను. మా నాన్న హీస్ అ వెరీ ప్రొఫెషనల్ మ్యాన్ అనమాట. ఒక హీ డజంట్ ఫీల్ యూ షుడ్ బి డిక్టేటెడ్ బై ఎమోషన్స్. లాజికల్ గా థింక్ చేసుకుని ఏది కరెక్టో ఆ స్టెప్ తీసుకోవాలని ఆయన అనుకుంటారు. నేనేమో నేను టీచర్ అవుతాను అనేసి కూర్చున్నాను. సరే బట్ హీ వాజ్ నాట్ సమ్మన్ హూ విల్ ఫోర్స్ ఎప్పుడు చేసేవారు కాదు. సరే నీ ఇష్టం, నీకు చేయాలంటే కనుక చెయ్యి అన్నారు. సో వెంటనే అప్లై చేశాను, ఐ గాట్ సెలెక్టెడ్. దట్ ఈస్ హౌ ఐ గాట్ ఇన్ టు సత్య సాయి ఇన్స్టిట్యూట్. సెకండ్ బ్యాచ్ ఆఫ్ బిఎడ్ స్టూడెంట్స్ బృందావన్ లో ఉండేది. అండ్ అనేక అనుభవాలు అప్పుడు అవన్నీ. సో దిస్ ఇస్ హౌ ద ఎంట్రీ ఇన్ టు సత్య సాయి ఇన్స్టిట్యూట్ హ్యాపెన్ అల్టిమేట్ గా.
0: చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది స్వామితో మీ ప్రయాణం. ప్రతి స్టెప్ లోని స్వామి మిమ్మల్ని గైడ్ చేయడమే కాకుండా టీజింగ్ కూడా ఉంటుంది కదా. నోటీ స్వామి అంటే ఆయన ఆయన ఆటలు పాటలు అన్ని మనతోనే కదా. బాగుందండి. మరి స్వామి దగ్గర చదువుకున్నారు చాలా చిన్న వయసు నుంచి, అంటే 2 ఏళ్ల వయసు నుంచి కూడా స్వామి భగవంతుడు అనే నమ్మకంతో పెరిగారు. మన అందరికీ స్వామి ఎన్నోసార్లు ఎన్నో గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. అందులో మనకి బాగా ఏది అప్పీల్ అయితే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు యువర్ హార్ట్, దాన్ని మనం పికప్ చేసుకుని దాన్ని మనం ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అందరి ప్రయత్నం స్వామిని సంతోష పెట్టాలనే కదా. మరి ఈ ఇంత క్లోజ్ గా స్వామితో కలిసి పెరిగిన మీరు స్వామి దగ్గర నుంచి నేర్చుకున్నది ఏంటి, మీరు సెలెక్ట్ చేసుకుని ఫాలో అవుతున్న గైడ్ లైన్ అనేది ఏమిటో చెప్తారా?
2: దెర్ ఆర్ 2 థింగ్స్ దీనికి ఆన్సర్ కి. ఫస్ట్ వచ్చేసి అంటే అన్నోయింగ్లీ మనకు ఇది ఇవి అట్రాక్ట్ అవుతాయి. ఎందుకంటే స్వామి మొదటి నుంచి రిచువలిస్టిక్ కాదు. హీ ఆల్వేస్ ఫోకస్డ్ ఆన్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్. మనం మారితే కనుక ఆటోమేటిక్ గా ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ అని స్వామి చెప్పారు. సో మాకు ఇట్ వాజ్ స్వామి టీచింగ్స్ ఆర్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ గ్రాండ్ పేరెంట్స్ టోల్డ్. మా అమ్మ నాన్న కూడా అంత రిచువలిస్టిక్ కాదు. మా గ్రాండ్ పేరెంట్స్ అయితే కనుక చాలా పద్ధతిగా ఉండేవారు. టిపికల్ గా పొద్దున్న లేస్తూనే స్నానం చేసేసి పూజ చేసుకొని స్తోత్రాలు చెప్పుకొని ఆ విధంగా వాళ్ళు దే ప్రిఫర్డ్ అలాంటిది. జీవితం అయితేనే మనం సార్థకత ఉంటుంది లైఫ్ కి అని ఆ ఫీలింగ్ తో వాళ్ళు ఉండేవారు. టెంపుల్స్ కి వెళ్ళటం రెగ్యులర్ గా, పొద్దున్నే గుడికి వెళ్లి రావటం, ఇవన్నీ కూడా ఉండేది. మాకు అది అపీల్ అయ్యేది కాదు ఆ టెంపుల్ విజిట్స్ అంటే కనుక, ఎందుకంటే బై దెన్ కమర్షియలైజేషన్ అయిపోయింది. టెంపుల్స్ లో ఎక్కడ చూసినా డబ్బులు వేయటము ఇవే ఎక్కువ. మనకు పూజారి కూడా మీరు డబ్బులు వేస్తే కానీ నీకు బ్లెస్సింగ్ ఇవ్వడు. సో అది ఒక విధమైన మనకు ఇరిటేషన్ వచ్చేస్తుంది, ఏంటి ఇది, వై వీఆర్ గోయింగ్ ఫర్ గాడ్, ఎవ్రీవన్ షుడ్ బి బ్లెస్డ్ కదా అని. సో హియర్ వాజ్ అ టేస్ట్ ఆఫ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పిరిచువాలిటీ వేర్ దేవుడు ఏం చెప్తున్నాడు, మీరు ఎవరిని నొప్పించక తానొప్పక మీరు గనక ఉంటే గనక మీరు జీవితంలో సంతోషంగా ఉంటారు అనేసి. సో దిస్ వాజ్ మోర్ అపీలింగ్ ఫర్ అస్. సో నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ అట్రాక్టెడ్ అస్. ఇంకొకటి ఏంటంటే కనుక యాజ్ సాయి స్టూడెంట్ ఒక్కటి మట్టుకు గుండెలోకి హత్తుకుపోతుంది. ఏంటంటే స్వామి ప్రతి అవుట్ గోయింగ్ బ్యాచ్ కి ఎప్పట్లో ఇంటర్వ్యూస్ ఇచ్చేవాళ్ళు. ఇచ్చి హీ వుడ్ టెల్, నాకు మంచి పేరు తీసుకురాకపోయినా పర్వాలేదు, చెడ్డ పేరు మట్టుకు తీసుకురాకండి అనేవారు. సో అది ఎందుకో తెలియదు, వీ డోంట్ నో. మీరు ఏమంటారేమో, ఒక ఫెయిత్ఫుల్నెస్, అవుట్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్, ఆర్ యునో లైక్ వీఆర్ మోర్ లైక్ ఫర్ ఎవర్ ఒబీడియంట్ యునో స్టూడెంట్స్ లాగా. ఏ విధంగా చూసుకున్నా కూడా అది మటుకు యూ వాంట్ టు కీప్ అప్ ద ప్రామిస్. స్వామి ఒక్కొక్కళ్ళకి చెప్పలేదు, హీ టోల్డ్ ఆల్ ఆఫ్ అస్. అందరు ఇంత ఇంటెన్స్ గా ఫీల్ అవుతారా మనం చెప్పలేము, కానీ నాకు మటుకు అది చాలా స్ట్రాంగ్ గా ఆ ఫీలింగ్ వచ్చేసింది. ఏ ప్రస్తుతం ఇప్పుడు ఎలా అంటే కనుక, నేను కార్ పైన స్వామి స్టిక్కర్ ఉంటుంది, నేను ఏ విధంగా నడుపుతున్నాను కారు, ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాను, దారిలో ఎవరితోనో పోట్లాడుతున్నాను అంటే కనుక అవన్నీ కూడా స్వామి పైన రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఈ రోజున నేను ఎవరికి, ఎందుకంటే మన అందరికి ఇష్టం, మన వెహికల్స్ ఏదైనా ఉన్నా కూడా స్వామి స్టిక్కర్స్ ఉంటే స్వామి మనకి అండగా జండగా ఉంటారు అనే భావంతో పెట్టుకుంటున్నాం. మనం ఏది ఇవాళ పొద్దున మన ఇంట్లో ఇళ్లలో ఫోటోలు పెట్టుకుంటున్నాం. మనం ఫోటోలు పెట్టుకొని మన ప్రవర్తన స్వామి చెప్పిన విధంగా లేకపోతే గనక మనకు వేస్ట్, అంటే స్వామికి చెడ్డ పేరు తెచ్చిన వాళ్ళం అవుతాం. సో ఇది ఒకటి మటుకు చాలా నాకు చాలా సెన్సిటివ్ గా ఫీల్ అవుతాను. కానీ స్వామి అంత ఈజీగా మనకు ఇది అయ్యేటట్టు చూడరు. ఎన్నో రకాలుగా ఎన్నో విషయాలలో, పర్సనల్ కానివ్వండి ప్రొఫెషనల్ కానివ్వండి, హీ డజంట్ గివ్ ఇట్ యూ ఈజీలీ. స్వామికి మంచి పేరు తెప్పించటం అనేది హీ డజంట్ గివ్ ఇట్ యూ. ఎక్కువ ఛాన్సెస్ చెడ్డ పేరు ఆల్మోస్ట్, ఇంకా స్వామి మన బిహేవియర్ తో స్వామికి చెడ్డ పేరు రాబోయి వి ట్రై అవర్ బెస్ట్ అనమాట. అయ్యో స్వామికి చెడ్డ పేరు తీసుకురాకూడదు అని మన వి ట్రై యూనో, స్వామి కూడా స్ట్రెంగ్త్ ఇస్తారు దానికి మనం ఎఫర్ట్ చేస్తే గనక. సో ఆ విధంగా అలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువ ఉంటాయి మనకు. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ, బట్ చాలా స్ట్రగుల్ అవుతాయి. ఒక్కటి మట్టుకు వాట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ లైఫ్ ఇస్ మనకు ఏమి ఇవ్వాలో స్వామికి తెలుసు. ఓకే, కానీ ఒక సిన్సియర్ ప్రేయర్ తో ఏం అడిగినా కూడా స్వామి ఇంతవరకు ఇవ్వకపోవడం అంటూ ఏమీ లేదు.
0: స్వామి సూచనల్ని మనం పాటించాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అటువంటి ప్రయత్నంలో ఒక్కొక్కసారి కొద్దిగా కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కోనాల్సిన సందర్భాలు ఉంటాయని చెప్పారు. అటువంటి సందర్భాలు ఏవైనా మీకు ఎదురయ్యాయా? వాటిని మీరు ఎలాగూ అధిగమించగలిగారు? హౌ డిడ్ యూ ఓవర్కమ్ దాట్? అటువంటి సమయంలో స్వామి నుంచి ఏమైనా గైడెన్స్ లాంటిది ఉందా? ఆ విషయం కొద్దిగా వివరిస్తారా?
2: ఐ రిమెంబర్ మెనీ ఇన్స్టెన్సెస్ యాక్చువల్ గా. ఫస్ట్ ఇంకా ప్రొఫెషనల్ లైఫ్ లో నేను ఎల్జెస్ 94-95 లో అనుకుంటాను, నేను ఒక జూనియర్ కాలేజ్ లో పనిచేస్తున్నాను అప్పట్లో. సో అప్పుడు పనిచేస్తున్నప్పుడు ఒకసారి పుట్టపర్తికి వెళ్లాల్సి ఉండింది. రెగ్యులర్ గా వెళ్లేదాన్ని, ఎవ్రీ సెకండ్ సాటర్డే సండే పుట్టపర్తిలో డెఫినెట్ గా ఉండేదాన్ని. అస్సలు మిస్ అవ్వలేదు. సో ఈ రోజు కూడా నాకు అసలు అలాంటి రిగ్రెట్స్ లేదు, అయ్యో స్వామిని చూడలేదే మనం అనుభవించలేదే అని. ఎంత మటుకు వీలవుతుందో అన్ని అకేషన్స్ విండో టు విండో పరిగెత్తి స్వామి దర్శనాలు చేసుకున్నాను. సో ఆ విధంగా అయితే ఏ కొరత లేదు. సో గోయింగ్ బ్యాక్ టు దాట్, సో ఏమైంది, పుట్టపర్తికి వెళ్లేసి వచ్చాను. లీవ్ మనకు ఈజీగా దొరకదు కదా, వర్కింగ్ ప్లేసెస్ లో ఎప్పుడు ఏదో ఒక అడ్డం చెప్తారు. సో అప్పుడు వచ్చేసి నేను యాక్చువల్ గా ట్రూత్ చెప్పలేదు పుట్టపర్తికి వెళ్తున్నాను అనేసి. నేను ఒంట్లో బాగాలేదు అనేసి చెప్పాను అనమాట. ఐ వాజ్ నాట్ వెల్ అండ్ సో ఐ కుడ్ నాట్ కమ్ అని చెప్పాను. మనకు కొలీగ్స్ అందరూ మంచి వాళ్లే, కానీ ఒక్కొక్కసారి వాళ్ళు ఓవర్ ఎంతూజియాజంతో వెళ్లి మేనేజ్మెంట్ వాళ్ళతో డిస్కస్ చేస్తుంటారు. సో ఎవరు చెప్పారో తెలియదు, వాళ్ళెవరు చెప్పినట్టున్నారు తను పుట్టపర్తికి వెళ్ళింది. సో నేను నెక్స్ట్ రోజున పుట్టపర్తి నుంచి వచ్చాక వెళ్ళినప్పుడు ఆయన అడిగారు, ఎందుకు మేడం రాలేదు అంటే కనుక నేను నాకు ఒంట్లో బాగాలేదు సార్ అందుకని రాలేదు, మీరు ఎక్కడో ఊరికెళ్లారని విన్నాను అనేసి అన్నారు. నాకు తల తీసేసినట్టు అయింది. దేంటి సత్యసాయి స్టూడెంట్ అని పేరు పెట్టుకొని, సాయి డివోటీ అని పేరు పెట్టుకొని అబద్దాలు ఆడటమా? దట్స్ అ బేసిక్ థింగ్ దట్ స్వామి టెల్స్ యూ నాట్ టు డూ. సో విపరీతం రోషం వచ్చేసింది అప్పుడు. అవును సార్ నేను పుట్టపర్తికి వెళ్ళాను, ఇంకా మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి సార్ నా గురించి, నేను ఎప్పుడు బంక్ చేయను. నేను బంక్ చేస్తున్నానంటే అది పుట్టపర్తి విజిట్కి. నాకు ఐ డెంట్ వాంట్ ఎనీ మోర్ మెస్సింగ్ అప్ ఆఫ్ దట్ ఇది అనమాట. నేను లీవ్ తీసుకుంటున్నానంటే నాకు జ్వరం వచ్చినా కూడా వస్తాను వర్క్కి, కానీ నేను రావటం లేదు అంటే మటుకు అది పుట్టపర్తి ట్రిప్పే సార్. పుట్టపర్తి తప్ప నాకు ఇంకా నథింగ్ ఎల్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఒక రిలేటివ్స్ వెడ్డింగ్స్కి వెళ్ళటం కానీ, ఇంకెవరో ఇంట్లో బారసాలని ఏవి వెళ్లేదాన్ని కాదు. ఫస్ట్ ప్రయారిటీ ఇన్ మై లైఫ్ వాజ్ ఆల్వేస్ వెరీ ష్యూర్ ఐ హ్యాడ్ టు గో హ్యావ్ స్వామిస్ దర్శన్ అనేది మటుకు. సో ఉన్న లీవ్ అంతా సేవ్ చేసేసి స్వామి దర్శనంకైతే వాడాను, కానీ ఇంకేదో సోషలైజింగ్ మటుకు, ఏ విధమైన సోషలైజింగ్ అయినా అనుకోండి, సో వెళ్ళలేదు, డెఫినెట్ గా వెళ్ళలేదు. సో దట్ వాజ్ ది ఫస్ట్ థింగ్ అండ్ ఆఫ్టర్ దట్ ఐ హ్యావ్ నాట్ లైడ్. సో వన్ లెసన్ విచ్ ఐ హ్యావ్ లెర్న్ట్ ఇస్, మనం ఇలాంటి మన చిన్నది అనుకోవచ్చు కానీ వాట్ ఎవర్ వీ బిహేవ్, మనం మన మన బిహేవియర్ ఎలా ఉంటుందో అది మొత్తం స్వామి పైన రిఫ్లెక్ట్ అవుతుంది. అయ్యో పలానా స్టూడెంట్ పలానా శిష్యురాలు అండ్ ఆ గురువును అనుకోవచ్చు, ఆ గురువును పాటించే వాళ్ళు ఎవరు నిజం చెప్పటం లేదు. సో ఇలాంటి అబద్దాలు మటుకు, అక్కర్లేని అబద్దాలు ఇవన్నీ. సో అవి మటుకు అవాయిడ్ చేయటం నేర్చుకున్నాను అస్సలు స్వామి, ఎందుకంటే దిస్ ఇస్ అ బిగ్ అంటే వన్ ఆఫ్ ది రీజన్స్ వై వీ బ్రింగ్ బ్యాడ్ నేమ్ ఫర్ స్వామి. సో దట్ ఈస్ వన్ ఇన్సిడెంట్ దట్ ఐ హ్యావ్. అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రొఫెషనల్ పరంగా చూస్తే కనుక చాలా లెసన్స్. సి ఎవ్రీ టైమ్ యు ఆర్ గెటింగ్, మనకి లైఫ్ ఇస్ టఫర్. సాయి డివోటీగా కానివ్వండి, సాయి స్టూడెంట్ గా కానివ్వండి, లైఫ్ ఇస్ టఫర్ ఫర్ అస్ ఫర్ టూ రీజన్స్. ఒకటి ఏంటి, ఎవ్రీ యాక్ట్ ఆఫ్ అవర్స్ మనం ఏవి చేసినా అది ఇట్ గెట్స్ ఎవాల్యుయేటెడ్ డిఫరెంట్లీ. మామూలు వాళ్ళకి లైఫ్ ఈజీ, వాళ్ళు ఎవరు శిష్యులు కాదు, ఎవరు గురువు రెఫరెన్స్ ఉండదు, వాళ్ళ దగ్గర
3: ఎక్స్పెక్టేషన్స్
2: ఉండవు. ఇక్కడ మనకేమవుతుంది, స్వామి డివోటీ అనేసరికి సత్యసాయిబాబా డివోటీ అంట, కానీ చూడండి ఏం చేస్తున్నారు వీళ్ళు, ఏం లాభం అండి అనేసి జడ్జ్మెంటల్ గా బాగా చెప్పేస్తారనమాట. సో అది ఒక పెద్ద ఛాలెంజ్. సెకండ్ ఏంటి, మనకే మన వాల్యూ సిస్టమ్స్ దే వోంట్ బీ ఇన్ సింక్ విత్ అదర్స్ వాల్యూ సిస్టమ్స్. వాళ్ళు చాలా స్ట్రాటజీతో వాళ్ళు చేయవలసిన పనులు చేయటం లేదని కాదు, బట్ దట్ ఈస్ దేర్ వే ఆఫ్ లైఫ్. మన వే ఆఫ్ లైఫ్ ఈ స్వామి ఈ కాన్షియస్నెస్ అనేది ఎంత చెప్తారంటే కనుక మీ కాన్షియస్ని అడగండి, మీ కాన్షియస్ని అడగండి అని. మనకి ఇబ్బందులు ఇంకా చాలా ఎక్కువ, ఆ కాన్షియస్ని అడిగేసరికి ఇబ్బందులు చాలా ఎక్కువ అయిపోతాయి మనకి. సో దోస్ ఆర్ ది టూ బిగ్ ఛాలెంజెస్ మన ప్రొఫెషనల్ లైఫ్ లో, దట్ వీఆర్ గెటింగ్ ఎవాల్యుయేటెడ్ అస్ సాయి యునో డిసైపుల్స్ అండ్ వీఆర్ గెటింగ్ ఎవాల్యుయేటెడ్ బేస్డ్ ఆన్ యునో ద డిఫరెన్స్ ఇన్ ద వాల్యూ సిస్టమ్. ఈ డిఫరెన్స్ ఇన్ ద వాల్యూ సిస్టమ్ చూడండి, వాళ్లకు మనం ఒక థ్రెట్ లాగా ఉంటాం. బికాస్ మనకు ఫస్ట్ థింగ్ విచ్ స్వామి టీచర్స్ ఇస్, అబైడింగ్ బై రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఏవైతే మనకు ఇవి ఒక సంస్థలో ఎంటర్ అవుతున్నాం, ఆ సంస్థలో ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ పాటించండి, దెర్ ఇస్ నో ప్రాబ్లం అట్ ఆల్ ఫర్ యూ అనేసి స్వామి ఎన్నోసార్లు స్పీచ్ లో చెప్పారు. ఓకే, సో మనం అది రూల్స్ చాలా పకడ్బందీగా మనం ఫాలో చేయటం వలన వి బికమ్ అ థ్రెట్ టు అదర్స్ అన్నమాట. ఇదేంటి పిల్ల మరీ ఏంటి సంతు పండులాగా ఉంది, ఏమేమో చెప్తారు, మరీ పాటిస్తోంది. సో ఈవిడకి చెప్తే గనక మళ్ళీ దే డోంట్ అండర్స్టాండ్. మనము మనకు చెప్పినా కూడా వాళ్ళు ఏవైనా సీక్రెట్స్, వీఆర్ నాట్ ది కైండ్ టు క్యారీ ఇట్ టు ద హైయర్ అథారిటీ, అది చెయ్యం కానీ, బట్ వీ కాన్స్టెంట్లీ పోజ్ అ థ్రెట్ టు దెమ్. సో దాని మూలాన సాయి డివోటీస్ ఫేస్ మోర్ ఛాలెంజెస్ దెన్ ది అదర్స్. అది మటుకు వీ హ్యావ్ టు బీ రెడీ ఫర్ ఇట్ బట్ టేక్ ప్రైడ్ ఇన్ దట్ ఈస్ వాట్ ఈస్ మై అడ్వైస్. ఎందుకంటే ప్రపంచంలో ఎన్ని మార్పులు జరిగినా కూడా సాయి డివోటీస్ గా మనం ఈ విధంగా పాటిస్తే ద సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ చూడండి, రాత్రి మంచి నిద్రపోతున్నాం అంటే గనక దాని గురించే, అంతే ఇంకేమీ లేదు. ఆ సాటిస్ఫాక్షన్, ఆ భయం, ఆ ఫియర్ అనేది ఉంటుంది చూడండి. మా అక్కయ్య చాలాసార్లు చెప్పేవారు, తను కస్టమ్స్ హౌస్ లో పనిచేసేదన్నమాట, చాలా కరప్ట్ ప్లేస్, చాలా చాలా కరప్ట్ ప్లేస్. ఎలా అంటే గనక యాజ్ అ డిపార్ట్మెంట్ దే టేక్ మనీ అండ్ దే డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్స్ దెమ్సెల్స్ అనమాట. ఆన్ అర్ డైలీ బేసిస్ పీపుల్ ఎర్న్ అరౌండ్ 2,000 to 3,000 రూపీస్. దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ కరప్షన్ విచ్ ఇస్ దే. ఈ మనకు ఈ అది ఏమో డిపార్ట్మెంట్స్ అంటారు, దే చెక్ టు సీ వెదర్ యువర్ అసెట్స్ ఆర్ ఇన్ ప్రొపోర్షన్ టు యువర్ సాలరీ అనేసి, అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో ఉంటాయి. సమ్ టైమ్స్ దే బికమ్ వెరీ వెరీ యాక్టివ్. సో ఆ ఫియర్ తో ఇలా డబ్బులు తీసేసుకుంటారు, నగలు విపరీతంగా చేయించేసుకుంటారు, ప్రాపర్టీలు విపరీతంగా కొనేస్తారు. సో మనం తీసుకున్న సాలరీ ఏంటి, 25,000, 30,000 ఆన్ అ మంత్లీ బేసిస్. అప్పట్లో ఆ రోజుల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఎక్కువ ఇచ్చేది కాదు, ఇప్పుడు 6th కమిషన్, 7th కమిషన్ అని ఎక్కువయ్యాయి. సో వాళ్లకు చెప్పేది ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్, ఎందుకంటే నిద్ర పట్టదు వాళ్లకి. ఇంత సంపాదిస్తారు, తీసుకోవటం అయితే తీసేసుకుంటారు, కానీ బికాస్ ఆఫ్ దాట్ వాళ్లకు నిద్ర పట్టట్లేదు. నిద్ర, నువ్వు సరిగ్గా నిద్రపోకపోతే కనుక నువ్వు యూఆర్ నాట్ ఇన్ అ గుడ్ ఫిజికల్ స్టేట్ ఆఫ్ హెల్త్ కానీ మెంటల్ స్టేట్ ఆఫ్ హెల్త్ కానీ ఇట్ ఈస్ వెరీ పువర్. అండ్ ద కాన్స్టెంట్ ఫియర్, ఎప్పుడు ఎక్కడ రేడ్ జరుగుతుందో అని ఆ ఫియర్ చూడండి, అది ఇట్ కెన్ కిల్ పీపుల్. ఓకే, సో మనకు దట్ ఈస్ ది అడ్వాంటేజ్ వెన్ వీ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకే, ఒక ఎవరికి హాని చేయకుండా మన పని ఏదో మనం చేసుకుంటూ వస్తున్నప్పుడు దట్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ విచ్ ఇస్ దేర్, వెదర్ ఇట్ ఇస్ ఫిజికల్ ఆర్ మెంటల్ సాటిస్ఫాక్షన్, ఇట్ ఇస్ ఇట్ కాంట్ బి రీప్లేస్డ్ విత్ ఎనీథింగ్ ఎల్స్. సో అది దట్ ఈస్ బీన్ మై ఎక్స్పీరియన్స్.
0: చాలా బాగా చెప్పారు. ఇప్పుడు యువతకి ఉన్న చాలా ముఖ్యమైన సందేహం ఏంటంటే ఎలా స్వామి ప్రిన్సిపల్స్ ని బయట ప్రపంచంలో ఫాలో అవ్వాలి అనేది ఇట్స్ అ వెరీ ప్రెసింగ్ క్వశ్చన్ అన్నమాట. మనం ఇంట్లో నేర్పించేది ఒకటి, బయటికి గడప దాటి బయటికి వెళ్తే ప్రపంచం డిఫరెంట్ గా ఉంది మీరు చెప్పినట్టు. కానీ మీరు చెప్పిన దాన్ని విన్న వాళ్ళకి పాటించే అవకాశం టోటల్ గా ఉంది అనే నమ్మకం ఒకటి కలుగుతుందని నాకు అనిపిస్తుంది.
2: ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను, అంటే మా వర్క్ ప్లేస్ లోనే జరిగేది. నాకు ఇంకొక కొలీగ్ ఉన్నారనమాట, ఇద్దరున్నారు ఇన్ ద సేమ్ డిపార్ట్మెంట్. ఒకళ్ళేమో హెడ్ ఓకే, సో ఇంకొక ఆవిడేమో షీఈస్ మై కొలీగ్ అనమాట. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఏమవుతుంది వర్క్ ప్లేస్ లో, ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది అని ఒక పెద్ద వాళ్ళకి, దే డోంట్ వాంట్ టు లూజ్ ఇంపార్టెన్స్, ఆ పవర్ కావాలి, పవర్ హంగ్రీ. ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ అబౌట్ మనీ అండి, పవర్ కూడా చాలా, పీపుల్ ఆర్ వెరీ పవర్ హంగ్రీ. సో వాట్ హ్యాపెన్స్, వాళ్లకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లీడర్షిప్స్ లో వాళ్ళకి ఆ స్కిల్ సెట్ లేకపోయినా దే రీచ్ లీడర్షిప్ పొజిషన్స్. అప్పుడు ఎనీబడీ ఈజ్ అ కాన్స్టెంట్ థ్రెట్ టు దెమ్, ఎక్కడ వాళ్లకు ఆ పవర్ లూజ్ అయిపోతుందో, ఓకే ఇంకెవరో ఇంపార్టెన్స్ గెయిన్ చేస్తారు అని కాన్స్టెంట్ గా దే కీప్ స్ట్రాటజైజింగ్, ఓకే టు సీ అదర్స్ డౌన్ఫాల్. అది రెగ్యులర్ గా ఆర్గనైజేషన్స్ లో జరిగే విషయమే ఇవైతే గనక. మనకు లీడర్షిప్ స్ట్రాంగ్ గా ఉందనుకోండి, ఎవ్రీథింగ్ ఇస్ సెట్ రైట్. లీడర్షిప్ వీక్ గా ఉంటే గనక మటుకు యూ ఫేస్ దీస్ ఛాలెంజెస్. అప్పుడు చేస్తున్నప్పుడు వన్ థింగ్ విచ్ ఐ హ్యావ్ రియలైజ్డ్, మై ఓన్ ఎక్స్పీరియన్స్ విచ్ ఐ హ్యావ్ రియలైజ్డ్ ఇస్ వాళ్ళని యాంటగనైజ్ చేయకూడదు. మనకు డిఫరెన్సెస్ ఉండొచ్చు, ఎప్పుడు చెప్తుంటారు మేనేజ్మెంట్ టర్మినాలజీలో, అండ్ దట్ ఈస్ అప్రోచ్ స్వామి హ్యాస్ టాట్ ఆల్ హిస్ ఎంబీఏ స్టూడెంట్స్. ఎంబీఏ స్టూడెంట్స్ ఏ కాదు, స్పీచ్ లో హీ హాస్ స్పోకన్ అబౌట్ యునో వాట్ షుడ్ బి ద బేసిస్ ఆన్ విచ్ యునో యూ షుడ్ రెస్పాండ్ అని కానీ ఆ హెచ్ఆర్ లీడర్షిప్ విషయాలు, స్వామీస్ బుక్ ఆన్ దట్ లీడర్షిప్ గురించి స్వామి ఏమేమి చెప్పారు, జనరల్ చిబ్బర్ది ఒక బుక్ ఉంది, అద్భుతమైన బుక్ అది గనక చదివితే మన ఎంప్లాయీగా కూడా ఎలా ఉండాలి అనే దానికి చాలా ఆన్సర్లు దొరుకుతాయి. కానీ హౌఎవర్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్తున్నాను. సో ఏమవుతుంది, ఇంకొక కొలీగ్ అతను చేసే విషయాలు నచ్చకపోయి, తను కూడా చాలా ఆనెస్ట్రీ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ లేడీ, అంత చాలా మంచి ఆవిడ, నో నథింగ్ టు ఫైండ్ ఫాల్ట్ విత్, కానీ అప్రోచ్ ఇస్ వెరీ డిఫరెంట్. మన కోపం వస్తేనక వీ కాంట్ స్టాప్ టాకింగ్ టు పీపుల్. వర్క్ ప్లేస్ లో మొహాలు ఇటు అటు పెట్టుకుని తిరిగితే గనక పని అవ్వదు, బికాస్ అందరినీ కలుపుకొని వెళ్తూనే మనకు పని అవుతుంది. మనకు అన్ని విషయాలు అందరిలో నచ్చకపోవచ్చు, కానీ కొన్ని విషయాలు అందరిలో నచ్చాలి మనకి, ఎందుకంటే మనలో కూడా చాలా నచ్చని చాలా మందికి ఉంటాయి. ఇప్పుడు మనం చేసేవన్నీ వాళ్ళకి నచ్చకపోవచ్చు, బట్ మనం ఒక వర్క్ ప్లేస్ లో ఉన్నాం అంటే గనక అందరం కలిసికట్టుగా పనిచేసుకుంటేనే మనకు రిజల్ట్స్ బాగా కనిపిస్తాయి. బికాజ్ అల్టిమేట్ గా మనం వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ దట్ ఇది ప్రాఫిట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, ఎందుకు పెట్టుకోవాలి మనల్ని, వీఆర్ ఓన్లీ అ బర్డెన్ టు దెమ్, సో తీసేస్తారు. సో ఇఫ్ యూ హ్యావ్ టు కంటిన్యూ, కొలాబరేటివ్ ఎఫర్ట్ అనేది తప్పకుండా ఉండాలి. స్వామి కూడా పిల్లలకు స్టూడెంట్స్ చెప్పడం, స్వామి ఎక్స్పెక్టేషన్స్ ఆర్ వెరీ హై, ఏ విధంగా ఎలాంటి వాల్యూస్ తో లైఫ్ లో ఉండాలని. లాస్ట్ లో స్వామి ఏం చెప్తూ వచ్చారు, మీరు ఏం చేసినా పర్వాలేదు కానీ హ్యావ్ లవ్ ఫర్ గాడ్ అని చెప్పారు. ఎందుకు, లవ్ ఫర్ గాడ్ ఉంటే అక్కడి నుంచి హీ కెన్ వర్క్ బ్యాక్ టువర్డ్స్ అస్. దేవుడి పైన ఎప్పుడైతే మనకు ప్రేమ ఉంటుందో మనం తప్పుడు పనులు చేసే ఇది ఛాన్సెస్ చాలా తక్కువ. సో దట్ ఈస్ వాట్ హీ కెప్ టెలింగ్ అస్. సో మనం ఎక్కడ వెళ్ళినా కూడా వీ హ్యావ్ టు కొలాబరేట్. మన మన బిహేవియర్ ఎలా ఉండాలంటే ఇట్ హాస్ టు బి ఇన్స్పిరేషనల్ టు ది అదర్స్. మనం ఏం చెప్పక్కర్లేదు. మా కొలీగ్ అనింది, నీకు అన్ని డిఫరెన్సెస్ ఉన్నా కూడా నువ్వు మాట్లాడుతూనే ఉంటావు అతనితో బాగా చక్కగా, నీ ఫ్రెండే అనేసి. నేను అన్నా నా ఫ్రెండ్ కాకపోవచ్చు ఆయన, కానీ ఒక చోట్ల పని చేస్తున్నప్పుడు మనం గనక యాంటగనైజ్ చేశామనుకోండి మనకి దొరికేది ఏమింది, మన పని కూడా మనం చేసుకోలేము. సో దెన్ వీ బికమ్ యూజ్లెస్ ఆ ఆర్గనైజేషన్ లో. మనకి పని జరగాలి అంటే గనక అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి, వాళ్ళ డిఫరెన్సెస్ పక్కన పెట్టి మనం కలుపుకుంటూ వెళ్ళాలి. దట్ ఈస్ వేర్ సాయి డివోటీస్ కెన్ మేక్ అ డిఫరెన్స్. మన పర్సెప్షన్స్, మన వీఆర్ లుకింగ్ అట్ ఇట్ ఫ్రమ్ అవర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇంకొక అతను వాళ్ల పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఆలోచిస్తారు, అందరం కరెక్టే, కానీ మనం రిజిడిటీ అనేది పోగొట్టుకోవాలి. స్వామి కూడా దట్ ఈస్ వాట్ హీ షోడ్ అస్. ఆయన ఉత్తిగా చెప్పటం కాదు, ప్రతి ఒక్క విషయంలో ఆయన పాటించి మనకు చెప్పారు. సో ఆ రిజిడిటీ అనేది ఇట్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ సాయి సిస్టమ్ అట్ ఆల్. సో ఆ రిజిడిటీ అనేది పోగొట్టుకోవాలి. ఓకే, ఐ రిమెంబర్ లాంగ్ బ్యాక్, ఐ థింక్ 2009 or 10, ఐ డోంట్ రిమెంబర్, ఫ్యూ ఆఫ్ మై స్టూడెంట్స్, నేను చెప్పేదాన్ని అంటే ఈ కాలం పిల్లలు చాలా డిఫరెంట్ గా ఉంటారు. నేను ఎప్పుడు ఎంబీఏ కాలేజెస్ లోనే టీచ్ చేశానన్నమాట చాలా మటుకు. సో యూ కెన్ జస్ట్ ఇమాజిన్ ఎలాంటి వాతావరణంలో వాళ్ళు పెరుగుతున్నారు అంటే గనక చాలా ఫ్రీడమ్ బిట్వీన్ గర్ల్స్ అండ్ బాయ్స్, విపరీతమైన ఫ్రీడమ్ తో కలిసిమెలిసి తిరిగేవాళ్ళు అనమాట. నేను చాలా ఓపెన్ గా కొద్ది మంది పిల్లలకు ప్రేమ చూపిస్తూ, చాలా ప్రేమ చూపిస్తూ, స్వామి చెప్పిన ప్రిన్సిపల్స్ అన్ని ఏదో ఒక రకంగా ఇంటగ్రేట్ చేస్తూ క్లాసులో చెప్పేదాన్ని. చెప్తున్నప్పుడు వాళ్ళు ఒక రోజున ఎగ్జాస్పిరేషన్ తో చాలా మంది క్లోజ్ గా ఉండేవాళ్ళు అనమాట, వై ఆర్ యూ లైక్ దిస్ మ్యాన్, యు ఆర్ సో డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అనేసి ఒక ఎగ్జాస్పిరేషన్ తో చెప్పారనమాట, బాబు ఇదేంటి ఇలా మనకు బోధనలు చేస్తుందని. అంటే ఐఎమ్ వాట్ ఐఎమ్ బికాస్ ఆఫ్ సత్సాయి బాబా అని చెప్పాను. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ టు సీ స్వామి, వాళ్ళు దే కేమ్ అలాంగ్ విత్ మీ టు పుట్టపర్తి. త్రీ ఆఫ్ మై స్టూడెంట్స్ కేమ్ టు పుట్టపర్తి. దే సో ఆల్ దట్ వాస్ బీయింగ్ డన్ బై స్వామి. టిల్ దెన్ దే హ్యాడ్ హర్డ్, అంటే దూరంగా ఉండి స్వామి ఏవేవి చేస్తున్నారనేసి ఏదో వేగ్గా విన్నారు, కానీ వాళ్ళు ప్రత్యక్షంగా వచ్చి స్వామి దర్శనం చేసుకొని చేశారనమాట. సో ఐ బేసికలీ బిలీవ్, బట్ యు ఆర్ రెస్పెక్టెడ్. నీకు రెస్పెక్ట్ అనేది ఎక్కడైనా వస్తుంది, ప్రొవైడెడ్ మన ఎథిక్స్ మన వాల్యూస్ స్ట్రాంగ్ గా ఉండేటప్పుడు ఆటోమేటిక్ గా వస్తుంది. సో మై ప్రిన్సిపల్ హ్యాస్ బీన్, స్వామి ఎప్పుడు చెప్పేవాళ్ళు, బీ అ గుడ్ టీచర్ అనేసి. మా నాన్నగారికి ఒకసారి, మా నాన్నగారు పుట్టపర్తిలోనే కాలేజ్ లో పనిచేసేవారు. సో వరండాలో కూర్చున్నప్పుడు స్వామి ఇంకొక ఒకరితో మా నాన్నగారి నుంచి చెప్పారనమాట, రాధాస్వామి పాతకాలం టీచరు, చాలా ప్రేమగా ఉంటాడు స్టూడెంట్స్ తో, చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఎందుకు ప్రేమ అనేసి అనేవాళ్ళంటే గనక, పిల్లలకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే గనక మా నాన్న కూర్చొని హోమియోపతి బుక్స్ అన్ని చదివి మెడిసిన్ అన్ని పొట్లాలు కట్టుకొని వెళ్లి వాళ్ళకి ఇచ్చి తీసుకొని తగ్గుతుంది, ఈ ప్రాబ్లం తగ్గుతుంది, ఆ ప్రాబ్లం తగ్గుతుంది అనేసి చెప్పేవాళ్ళు అనమాట. అట్ ద సేమ్ టైం డిసిప్లిన్ మట్టుకు కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు కాదు క్లాస్ రూమ్స్ లో కానీ. అంటే మామూలుగా మనకు సత్సాయి ఇన్స్టిట్యూట్ లో డిసిప్లిన్ ఇండిసిప్లిన్ ఇష్యూ అనేది రాదు, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆయన ప్రకారం. సో దిస్ ఈస్ ఆల్వేస్ బీన్ మై థాట్, యునో దట్ మనం ఎంత ప్రేమ చూపిస్తామో అంత డిసిప్లిన్డ్ గా కూడా ఉండాలి. స్టూడెంట్స్ రెస్పెక్ట్ మనకు వెంటనే వాళ్లకు యాక్సెప్టెన్స్ ఉండకపోవచ్చు, బట్ లాంగ్ రన్ లో మటుకు వాళ్ళు డెఫినెట్ గా దే వాల్యూ టీచర్స్ హూ హ్యావ్ వాల్యూస్, నాట్ వితౌట్ వాల్యూస్. ఎందుకంటే ఎప్పుడైతే మనం చేయాల్సిన ధర్మం మనం కరెక్ట్ గా చేస్తున్నామో, మనం చేయాల్సిన పని వెదర్ ఇట్ ఇస్ టీచింగ్ కానివ్వండి ఇంకేదైనా ప్రొఫెషన్ కానివ్వండి, మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ మన పని మనం సక్రమంగా చేస్తే డెఫినెట్ గా దానికి వాల్యూ అనేది ఉంటుంది. నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, ఓ పెద్ద నీకు ఇవి ఇంక్రిమెంట్స్ ఇచ్చేసి బ్రహ్మాండమైన జీతానికి ఆశపడకండి, బట్ వీ క్యాన్ ఎక్స్పెక్ట్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మనకి ఒక మన మన పనిని వాల్యూ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, బికాజ్ మన పనిని వాల్యూ చేస్తే గనక స్వామికి మనము కృతజ్ఞతలై ఉండాలి. ఎందుకంటే స్వామి ముందు చెప్పినట్టు స్వామికి మంచి పేరు తెక్కపోయినా చెడ్డ పేరు మట్టుకు తీయకూడదు.
0: బాగుంది పద్మశ్రీ గారు, మీరు ఇప్పుడే ఒక మాట చెప్పారు, స్వామి చెప్పారని హ్యావ్ లవ్ ఫర్ గాడ్ అన్నారు. మనం ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే వాళ్ళకి ఏది ఆనందాన్ని ఇస్తుంది అనేదే ఆలోచించి అదే చేయడానికి ప్రయత్నిస్తాం. మరి భగవంతుడిని ప్రేమించినా కూడా అలాగే ఉండాలి అని చాలా సింపుల్ గా చాలా మంచి మంచి విషయాలు మాకు చెప్పారు ఇవాళ. మరి ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, ఎవ్రీడే లైఫ్ లో మీరు ఎలా పాటిస్తారు స్వామి ప్రిన్సిపల్స్ ని, ఆర్ ద ప్రిన్సిపల్ దట్ యు హ్యావ్ టేకెన్ ఆర్ లెర్న్ ఫ్రమ్ స్వామి అనేది చెప్పారు. అలాగే నిత్య జీవితంలో స్వామితో ఎప్పుడు ఎలా కనెక్ట్ అయి ఉంటారు, హౌ డు యూ కనెక్ట్ విత్ యువర్ స్వామి?
2: ఐ డోంట్ నో, దట్ హ్యాపెన్స్ చాలా ఈజీగా, ఎందుకంటే హీఈస్ లైక్ ఏమంటారు, ఐ డోంట్ నో వెదర్ మన లైఫ్ లో సర్కమ్స్టాన్సెస్ వలన ఏమని నాకు తెలియదు, బట్ స్వామి సమ్వన్ హూ ఇస్ ఆల్వేస్ అకంపనీయింగ్ మీ. కాన్స్టెంట్ కన్వర్సేషన్స్ అంటారు చూడండి, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అట్ ద బ్యాక్ ఆఫ్ ద మైండ్. ఐ డోంట్ హ్యావ్ టు గో దేవుడు స్వామి ఫోటో దగ్గర కూర్చొని ఐ డోంట్ హ్యావ్ టు కన్వర్స్ విత్ హిమ్, కాన్స్టెంట్ గా ఐ కెన్ కన్వర్స్ విత్ హిమ్ అనమాట. దట్ హాస్ హ్యాపెన్ నాకు, నా ఎక్స్పీరియన్స్ లో ఎలా అంటే నాకు అలానే ఉంది. ఐ హ్యావ్ మై సిస్టర్స్ బ్రదర్స్ వాళ్ళందరూ కూడా ఇదే రకంగానే స్వామితో కమ్యూనికేట్ చేసుకుంటారు కాన్స్టెంట్ గా. స్వామిని కోపంగా తిట్టడం కానివ్వండి, ఎందుకంటే స్వామి పెద్ద మనకందరికీ మన స్ట్రెస్ బస్టర్ అనమాట. మనకి ఏదైనా కోపము కోపంగా ఉండటము, ఫ్రస్ట్రేషన్ రావటము, యాంగ్జైటీ అనుకోండి, ఏదైనా కూడా స్వామి. సో దట్ ఈస్ హౌ కాన్స్టెంట్ గా ఐ హ్యావ్ ఇంటగ్రేటెడ్ హిమ్ ఇన్ టు మై లైఫ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఐఎమ్ హ్యావింగ్ కన్వర్సేషన్స్ విత్ మై డాటర్, నాకు ఏంటంటే అనగా ఏ రూమ్ లోకి వెళ్ళినా స్వామి ఉండాలి. సో ఐ హ్యావ్ అ ఫోటో ఎవ్రీవేర్. సో మన కన్వర్జేషన్స్ జరుగుతుంటాయి కదా, ఐ ఇంటగ్రేట్ స్వామి ఇన్ టు మై కన్వర్జేషన్. అంటే వింటున్నారు చూడు స్వామి వింటున్నారు జాగ్రత్త అని చెప్పటము, లేకపోతే కనుక అబ్బా ఆయన తెలుసులే ఈ లుక్ అట్ హిమ్ స్మైలింగ్ అని చెప్పటము. సో దట్ హీస్ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ ఒక్కొక్కసారి స్మాల్ థింగ్స్ లిటిల్ థింగ్స్ దట్ వీ కీప్ డూయింగ్, యూనో స్వామి ఫోటో దగ్గర పెద్ద ఫోటో దగ్గర నేను మా అమ్మాయి స్వామి చేతులు ఇటు అటు పట్టుకొని, ఇట్స్ జస్ట్ అ హ్యాండ్ విచ్ ఇస్ లైక్ దిస్ కదా, సో అటువైపు ఇటువైపు పెట్టుకొని వీ ట్రై టు ఫార్మ్ అ సర్కిల్ అంటే స్వామి ఇస్ విత్ అస్ అనేసి. సో దోస్ ఆర్ థింగ్స్ దట్ వీ కాన్స్టెంట్లీ డూ అండ్ మన ఓన్ ఎక్స్పీరియన్సెసే మనకు అన్నమ్మకం కుదిరిస్తాయి. కానీ వన్ సజెషన్ ఐ కెన్ గివ్ ఇస్ సిన్సియర్ గా మనం కనుక ప్రే చేస్తే కనుక ఎప్పుడు ఆయన నో చెప్పరు. ఏదో ఒక రకంగా ఈవెన్ మెటీరియలిస్టిక్ థింగ్స్ కూడా మనం అడగటం తక్కువ, బట్ అడిగినప్పుడు అయ్యో స్వామి ఏమో ఇది చేయగలుగుతానో లేదో అన్నప్పుడు మన డబ్బులే మనకు వస్తాయి, ఎక్కడి నుంచో వచ్చి పడవు. కానీ హీ విల్ ఫెసిలిటేట్ దట్ ఏదో ఒక రకంగా యూనో అది సమకూర్చటము ఏదో ఒకటి. సో దట్ హెస్ బీన్ మై ఎక్స్పీరియన్స్. సో మై సజెషన్ అందరికి కూడా అదే చెప్తాను, మీరు సిన్సియర్ గా ప్రే చేసుకుంటే అసలు స్వామి అన్ని మనకు సేవ కానివ్వండి, సేవా ఆపర్చునిటీ కావాలి స్వామి అంటే కనుక ఆయన తప్పకుండా ఇస్తారు. మనం స్ట్రాంగ్ గా ఫీల్ అవ్వకపోతేనే అది రాదు, దేనికైనా మనం కోరుకోవాలి, అది కోరుకుంటే కనుక తప్పకుండా ఇస్తారు. 19-20 తారీఖుల్లో నేను పుట్టపర్తికి వెళ్ళాలి అంటే ఆయన ఈజీగా ఇవ్వరు. మళ్ళీ కరెక్ట్ గా మా అమ్మాయికి హై ఫీవర్ రావటము, అయ్యో వెళ్తానో లేదో ఎలా ఉంటుందో పరిస్థితి అని అనుకునే ఆ పరిస్థితి తెప్పిస్తారు. కానీ ఆల్ దట్ మన ఫెయిత్ కనుక మనం ఉంచుకుంటే కనుక అది కానిస్తారు, స్వామి తప్పకుండా కానిస్తారు,
0: ఏదో ఒక మార్గం చూపిస్తారు,
2: ఏదో ఒక మార్గం చూపిస్తారు, అది మటుకు సత్యం.
0: బాగుంది పద్మశ్రీ గారు, మీరు చెప్పిన విషయంలో నాకు బాగా నేను కనెక్ట్ అవ్వగలిగింది ఏంటంటే స్వామిని ఎవ్రీడే డే టు డే లైఫ్ లో ప్రతి క్షణం స్వామితో కలిసి జీవించడం అనేది అంతకంటే మించిన ఆనందం ఉండదనుకుంటున్నాను. మనం మాట్లాడే ప్రతి మాటలో చేసే ప్రతి పనిలో స్వామిని కూడా ఇంక్లూడ్ చేసుకుని స్వామిని పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్ అండ్ పార్ట్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్ అలాగూ ఉండగలగడం అనేది చాలా సాధనతో వస్తుంది, స్వామి అనుగ్రహంతో కూడా కలుగుతుంది. అది మీరు చేయగలుగుతున్నారు, ఆ విషయం మీ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. అలాగే ఇంకొకటి కూడా స్వామి రీసెంట్ గా చెప్పేవారు, యువర్ లైఫ్ ఇస్ మై మెసేజ్ అని అనేవారు. మై లైఫ్ ఇస్ మై మెసేజ్ నుంచి యువర్ లైఫ్ ఇస్ మై మెసేజ్ లాగా ఉండాలి, మీరు అలా ఉండాలి అని. మీరు చెప్పింది కూడా అదే, స్వామికి మంచి పేరు తేకపోయినా చెడ్డ పేరు తీసుకురాకూడదు అనే ఒక దృఢ నిశ్చయంతో మన జీవితాలని ఏ రకంగా జీవించాలంటే స్వామి డివోటీస్, స్వామి భక్తులు, స్వామి దగ్గర చదువుకున్న వాళ్ళు కానీ ఎవరైనా స్వామి అనే పేరుతో అటాచ్ అయి ఉన్న వాళ్ళు చూసావా ఇలా ఉంటారు వాళ్ళు అని ప్రపంచం గుర్తించగలిగేలాగా మనం జీవించగలిగితే దానికి మించి మనం భగవంతుడికి ఇవ్వగలిగిందంటూ ఏమీ లేదు అని. చాలా బాగుంది, మీతో మాట్లాడినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది, మా శ్రోతలు కూడా ఇది విని ఆనందిస్తారు అని నమ్మకం కలుగుతోంది. మీ సమయాన్ని మా కోసం కేటాయించినందుకు చాలా కృతజ్ఞతలు. సాయిరామ్.
2: సాయిరామ్.
3: మన ప్రత్యేకమైనటువంటి ఈ యూనివర్సిటీ యందు ప్రత్యేకమైనటువంటి ఆదర్శాన్ని కూడా నువ్వు నిరూపించాలి, లేకపోతే ఎన్ని కోట్ల మంది విద్యార్థులు లేరు ప్రపంచంలో, కాదు కాదు అందరితో నా పోలికలు ఉండకూడదు, పోలికలు మహాబలహీనము మనది మనమే. ఒక చిన్న ఉదాహరణము, ఒక విత్తనము భూమిలో నాటుతాం, అప్పుడు భూమిని కూడా మంచి మట్టిగా చేరుస్తాము, శక్తివంతమైన ఎరువులు పోస్తాము, నీరు పోస్తాము, గాలిని చూస్తాము, సూర్యరశ్మి కూడా దానిపైన పడేటట్టుగా చూస్తాము, కానీ ఆ చెట్టు మొక్కగా అభివృద్ధి అవుతుంది. ఈ విత్తనము మొక్కగా అభివృద్ధి కావాలంటే మట్టి కావాలి, ఎరువు కావాలి, నీరు కావాలి, గాలి కావాలి, సూర్యరశ్మి కావాలి, వాటిని మాత్రం స్వీకరిస్తుంది, కానీ తన స్వభావంగా తాను చెట్టుగా రూపొందుతుంది. ఈ చెట్టు మట్టి కాదు, ఈ చెట్టు నీరు కాదు, ఈ చెట్టు గాలి కాదు, ఈ చెట్టు వెలుతురు కాదు, ఈ వెలుతురును గాలిని ఈ ఎరువును మట్టిని తీసుకుంటుంది, తాను తానుగానే అనుభవిస్తుంది. అట్లనే మనం కూడాను మంచివారి యొక్క సద్గుణములు మనం తీసుకోవాలి, ఎక్కడ మంచి జరుగుతుందో దానిని నీవు స్వీకరించాలి, నీవు నీవుగానే జీవించాలి. అది నిజమైనటువంటి మానవత్వం యొక్క నేను గాలిని తీసుకున్నాను కదా అని గాలితో పాటు చేరిపోకూడదు. ఈ మట్టి లేకపోతే నేను మొక్క గాను కదా అని నువ్వు మట్టి కాకూడదు. తీసుకో, స్వీకరించు, అంతేగాని నీ స్వభావాన్ని మాత్రం నీవు మర్చకూడదు. కానీ ఈనాడు అట్టిది కాదు. ఎవరో ఒక బుష్కోట్ వేసుకుంటే ఆ బుష్కోట్ మాత్రం నేను వేసుకోవాలి, అది అనుకరణ. వాడికి నీవు బానిసమైపోతున్నావు. ఇది అనుకరణ చాలా చెడ్డది. మంచిది తీసుకో, ఎవరి నుంచి వచ్చినా సరే మంచిది తీసుకో, కానీ నీవు నీవుగా జీవించు. నీవు దైవత్వానికి అర్పితం కా, అంతేకాని సామాన్య మానవులకు అర్పితం కాకూడదు. ఇది నిజమైనటువంటి విద్య యొక్క విశిష్టత.
1: కలసి ఉంటే కలదు సుఖం అన్న స్వామి బోధను ఎంత కష్టమైనా తమ జీవితంలో పాటిస్తూ సాయిబాటలో పయనిస్తూ శ్రీమతి పద్మశ్రీ మనందరికీ ఆదర్శంగా నిలిచారు.

ఓం శ్రీ సాయిరాం. ప్రేమతో శ్రోతలందరికీ స్వాగతం. సత్యసాయి భగవానుని దివ్య ఆశీసులతో 2020 ఆగస్టు 1-2 తేదీలలో తెలుగు స్ట్రీమ్ తమ 9వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా శ్రోతలకు ఆగస్టు 1-2 తేదీలలో పిల్లలు పెద్దలు ప్రత్యేకంగా

జరుపుకుంది. ఈ సందర్భంగా శ్రోతలకు ఆగస్టు 1-2 తేదీలలో పిల్లలు పెద్దలు ప్రత్యేకంగా రూపొందించిన ప్రత్యక్ష ప్రసారాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమాలు విశేషంగా తెలుగు స్ట్రీమ్లో ఆడియోతో పాటు శ్రీ సత్యసాయి సందేశజరి యూట్యూబ్ ఛానల్లో వీడియోగా కూడా ప్రసారం చేయబడ్డాయి. ఆగస్టు 1వ తేదీన మంచిని చూడు, మంచిని చేయి, మంచిగా ఉండు ఇతివృత్తంగా అందించిన ప్రత్యక్ష ప్రసారాలలోని వివిధ అంశాలను 4 భాగాలలో మీకు పునఃప్రసారం చేస్తున్నాం. తెలుగు స్ట్రీమ్ 9వ వార్షికోత్సవ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల తొలి రోజైన పిల్లల కార్యక్రమంలో 2వ భాగ పునఃప్రసారాన్ని ఇప్పుడు మీరు వింటారు.

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: పిల్లలందరూ క్షేమంగా ఉండాలి.
1: స్టూడెంట్స్ షుడ్ బి సేఫ్ అండ్ సెక్యూర్.
0: పిల్లలే నా ప్రాపర్టీ అని అనేక పర్యాయం చెప్పాను.
1: భగవాన్ సెడ్ స్టూడెంట్స్ ఆర్ హిస్ ప్రాపర్టీ.
0: పిల్లలు ఆనందంగా ఉంటేనే నాకు ఆనందము.
2: అంత తల్లి కంటే 1000 తల్లుల ప్రేమ కంటే ఎక్కువగా చూస్తుంటాడు స్వామి.
1: స్వామి ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ విత్ 1000 మదర్స్ ఆఫ్ లవ్.
3: ఇప్పుడు మార్పు మంచికి మార్గం, సిద్దిపేట బాల్ వికాస్ బృందం సమర్పిస్తున్న నాటిక మీకోసం.
4: హరిశ్చంద్ర ప్రసాద్ గారు, హరిశ్చంద్ర ప్రసాద్ గారు.
5: ఓ మూర్తి గారు, సాయిరాం, రండి రండి, లోపలికి రండి.
4: సాయిరాం ప్రసాద్ గారు ఎలా ఉన్నారండి?
5: స్వామి దేవులన అందరం బాగున్నామండి.
4: ఈ మధ్యన మీరు ఎక్కడా కనబడటం లేదు. 3 వారాల నుండి సమితిలో భజనలకి కూడా రావటం లేదు. చూసి వెళ్దామని వచ్చాను.
5: చాలా థ్యాంక్స్ అండి. ఊళ్ళో లేను, మా ఊరు లక్ష్మీపురం వెళ్లాను. స్వామి దేవలన మా ఊళ్ళో ఒక సర్వధర్మ మందిరం కట్టాలని నిర్ణయించాం.
4: ఓహో, చాలా మంచి విషయం చెప్పారు.
5: అవునండి, అదే విషయం గురించి 2 నెలలుగా ఊళ్ళో పెద్దలందరితో మాట్లాడుతున్నాను. మందిరం పని మీదే ఈసారి 20 రోజులు గ్రామంలో ఉండిపోల్సొచ్చింది.
4: మరి పనులు ఎంతవరకు వచ్చాయి?
5: ఊళ్ళో ఉన్న హిందువులు, క్రిస్టియన్లు, ముస్లింలు అందరినీ సంప్రదించి ఈ మందిరాన్ని మతపరమైన పూజలు ప్రార్థనల కోసం కాకుండా ఒక వికాస సేవా కేంద్రంగా రూపుదిద్దాలని నిర్ణయించాం.
4: అద్భుతమైన మాట చెప్పారు. మరి ఊళ్ళో స్థలం సేకరించారా?
5: ఓఎస్, మా కుటుంబానికి చెందిన ఒక చక్కటి స్థలంలో ఈ మందిరం కట్టడానికి నిర్ణయించాం. దానికి అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు కూడా.
4: సంతోషం. మరి ప్లాన్ గీయించారా?
5: ఒక ఆర్కిటెక్ట్ ని సెలెక్ట్ చేశాం. కట్టుబడి చేయటానికి ఊళ్ళోనే ఒక బేల్దారు మేస్త్రి ఉన్నాడు. అతనికి పని అప్ప చెప్పాలని నిర్ణయించాం.
4: మందిరం కట్టడానికి కావలసిన ధనం సమకూరిందా ప్రసాద్ గారు?
5: కొంతమంది దాతలు తన సహాయం చేస్తామని ముందుకొచ్చారు. స్వామి దేవలన అన్ని సకాలంలో సమకూరుతాయన్న ధైర్యం నాకుందండి.
4: వెరీ గుడ్, చాలా సంతోషంగా ఉందండి. ఇది మంచి సంకల్పం, స్వామి తప్పక ఆశీర్వదిస్తారు.
5: నేను పూర్తిగా స్వామి మీద ఆధారపడ్డాను. మనం కేవలం నిమిత్త మాత్రమే కదండి.
4: 100% స్వామిదే తప్పక ఉంటుంది ప్రసాద్ గారు. ఇక నేను బయలుదేరతాను. రేపు ఆదివారం గ్రామసేవ ఉంది, వస్తారుగా?
5: తప్పకుండా వస్తానండి.
4: సాయిరాం.
5: సాయిరాం.

0: ఏమండోయ్, ఎక్కడున్నారు?
1: ఇక్కడ వరండాలో ఉన్నాను లక్ష్మి.
0: ఆ వస్తున్నా, మీకొక మంచి విషయం చెప్పాలి.
1: ఏంటి లక్ష్మి హడావిడి?
0: ఏంటి అలా నీరసంగా ఉన్నారు? ఒంట్లో బాలేదా?
1: ఒంట్లో బానే ఉంది, మనసే బాలేదు.
0: ఏమైందండి?
1: మందిరం పని గురించే దిగులుగా ఉంది.
0: పని బాగానే సాగుతోంది కదా, స్లాబ్ కూడా పడింది కదా.
1: అవును బాగానే సాగుతోంది, కానీ ఒక మంచి వడ్రంగి దొరకలేదు. చెక్కతో కొన్ని శిల్పాలు, తలుపుల మీద చక్కటి బొమ్మలు చెక్కించాలని నా కోరిక. ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. స్వామిని రోజు ప్రార్థిస్తూనే ఉన్నాను.
0: ఓహ్, అదా సంగతి. అయితే నేను చెప్పే విషయం మీకు చాలా ఉత్సాహాన్నిస్తుంది.
1: ఏంటది?
0: రాత్రి నాకొక మంచి కలొచ్చింది.
1: హో, నేనేదో అనుకున్నాను.
0: వినండి, నా కలే మీ సమస్యకు సమాధానం.
1: అదిలా,
0: రాత్రి స్వామి నా కలలోకి వచ్చారు.
1: వండర్ఫుల్.
0: కలలో నేనొక చోట కూర్చొనున్నాను. స్వామి నా దగ్గరికి వచ్చి, బంగారు పాద నమస్కారం చేసుకో అన్నారు. అప్పుడు నా సంతోషానికి అవధులు లేవు. నేను స్వామి పాదాలపై పడిపోయాను. స్వామి తన అమృతహస్తం నా తలపై పెట్టి ఆశీర్వదించారు.
1: అబ్బా, ఎంత అదృష్టవంతురాలి లక్ష్మి. అప్పుడేమయ్యింది?
0: పూర్తిగా చెప్పేది వినండి. ఆ తరువాత స్వామి మెల్లగా నడుచుకుంటూ వెళ్లి ఒక సింహాసనం మీద కూర్చున్నారు. నన్ను దగ్గరికి రమ్మని పిలిచారు. ఆ సింహాసనం ప్రక్కనే కూర్చోమన్నారు.
1: ఆహా, నీ భాగ్యమే భాగ్యం. అప్పుడేమన్నారు?
0: మీకు సంతోషం కలిగించే ఒక గొప్ప విషయం చెప్పారు.
1: ఏంటది లక్ష్మి?
0: స్వామి మందహాస వదనంతో హరిశ్చంద్ర మందిరం గురించి చాలా దిగులు పడుతున్నాడు. నేను చూసుకుంటానని చెప్పు. విగ్రహాలు చెక్కే వ్యక్తి ఒక నెల రోజులలో దొరుకుతాడని కూడా చెప్పు అని అన్నారు.
1: నిజంగానే లక్ష్మి, ఎంత మంచి మాట చెప్పావు. మంచి వడ్రంగి కోసం నేనే కంగారుగా తెలిసిన వాళ్ళని, స్నేహితుల్ని అడుగుతున్నాను. చూసావా, స్వామి తనే చూసుకుంటానన్నారు.
0: మానవ ప్రయత్నం చేయాలి కదండి. మనస్ఫూర్తిగా మనం ప్రయత్నిస్తే భగవంతుడు తప్పక కరుణిస్తాడు.
1: స్వామి మీకు కోటి కోటి నమస్కారాలు. మీరు మమ్మల్ని కనిపెట్టుకుని ఉన్నారు, నాకది చాలు తండ్రి.
0: అవునండి, స్వామి పరమ దయాలువు, అందర్నీ కనిపెట్టుకునే ఉన్నారు.
1: ఇక నాకు ఏ బాధ లేదు, ఏ దిగులు లేదు. లక్ష్మి, స్వామి మన మందిరం గురించి మాట్లాడారంటే ఆమోదముద్ర వేసినట్లే కదా?
0: అవునండి, నాకు కూడా అదే అనిపిస్తోంది.
1: స్వామి ఇంకేం చెప్పారు లక్ష్మి?
0: స్వామి మాట పూర్తయ్యే సమయానికి అలారం మోగింది, నాకు మెలకువ వచ్చింది. వెంటనే మీకు చెప్తామని చూస్తే మీరు లేరు, అప్పటికే వాకింగ్ వెళ్లిపోయారు. సరే, ఇక మీరు లేచి రెడీ అవ్వండి, ఆఫీస్ కి వెళ్ళాలి కదా.
1: అవునవును, త్వరగా టిఫిన్ తయారు చేయి, నేను రెడీ అయి వస్తాను.
2: హలో
1: హలో
2: హలో
1: హలో సురేంద్ర.
2: ప్రసాద్, బాగున్నావా?
1: బానే ఉన్నానరా, ఏంటి విశేషాలు? నీ హాస్పిటల్తో పేషెంట్లతో బిజీగా ఉన్నావా?
2: నా పని మామూలే, బిజీగానే ఉన్నాను. నీ సంగతి ఏంటి? లక్ష్మి బాగుందా? మీ మందిరం పనులు ఎంతవరకు వచ్చాయి?
1: మా స్వామి దేవలన అన్నీ బాగానే జరుగుతున్నాయి, మేమిద్దరం కూడా బానే ఉన్నాం.
2: వెరీ గుడ్. నువ్వు ఒకసారి బయలుదేరి గుంటూరు రాగలవా?
1: ఎందుకు?
2: నీకు ఒక సర్ప్రైజ్ ఉంది, ఒకటి రెండు రోజుల్లో బయలుదేరిరా.
1: సరే, నువ్వు ఇచ్చే సర్ప్రైజ్ కోసం తప్పకొస్తాను, వచ్చే ముందు ఫోన్ చేస్తానులే.
2: సరే, నీకోసం వెయిట్ చేస్తుంటాను. బాయ్.
1: ఓకే బాయ్.
2: నర్స్, ఇంకా ఎవరైనా పేషెంట్లున్నారా?
3: పేషెంట్లెవరూ లేరు సార్, ఇప్పుడే మీ ఫ్రెండ్ హరిశ్చంద్ర ప్రసాద్ గారు వచ్చారు.
2: రమ్మను రమ్మను, వెంటనే లోపలికి రమ్మను.
3: సరే సార్.
1: ఏమోయ్, ఈరోజు అప్పుడే ఫ్రీ అయిపోయావే?
2: ఇప్పటిదాకా పేషెంట్లను చూస్తూనే ఉన్నాను, జస్ట్ ఇప్పుడు ఫ్రీ అయ్యాను. అయినా వచ్చే ముందు ఫోన్ చేస్తానన్నా కదా, ఏంటిలా సడన్ గా?
1: నువ్వు ఒక సర్ప్రైజ్ ఉందన్నావు కదా, నీకో సర్ప్రైజ్ ఇద్దామని నేను వచ్చాను.
2: బాగానే ఉంది.
1: ఇంట్లో అందరూ బాగున్నారా?
2: హో ఎస్, అందరూ బాగానే ఉన్నారు. సరే గాని ముందు నువ్వు వెళ్లి ఆ కార్నర్ లో ఏముందో చూడు.
1: బా, ఈ కృష్ణుడి బొమ్మ ఎంత బాగుందో, ఎంతో కలగా ఉంది. ఈ కృష్ణేని ఎక్కడ కొన్నావు?
2: అమ్మయ్యా, నీకు నచ్చింది, నాకు సంతోషం.
1: నచ్చకుండా ఎలా ఉంటుంది, అద్భుతంగా ఉంటేను.
2: అయితే నీ మందిరానికి బొమ్మలు చెక్కే వ్యక్తి దొరికినట్లే.
1: ఎంత మంచి మాట చెప్పావు సురేంద్ర, ఎవరతను?
2: అతని గురించి చెప్పాలంటే చాలానే ఉంది. అతని పేరు విల్సన్, నా పేషెంట్ తండ్రి.
1: నువ్వు చెప్పేది నిజమేనా? కృష్ణుడి బొమ్మని యొక్క క్రిస్టియన్ ఇంత బాగా చెక్కాడా? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది.
2: ముందు నేను కూడా నీలాగానే ఆశ్చర్యపోయాను, కాని నువ్వు అతని కథ వింటే ఆనందిస్తావు.
1: సురేంద్ర, విల్సన్ ని పిలిపిస్తావా? అతన్ని కలవాలని నా మనసు ఆరాటపడుతుంది.
2: సాయంత్రం రమ్మని కబురు చేస్తాను. ఈలోగా కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి వద్దాం. నీకు విల్సన్ కథ చెప్పాలి.
1: ఫ్లాష్ బ్యాక్? సరే చెప్పు.
2: నెల రోజుల క్రితం ఒకరోజు విల్సన్ భార్య దేవమ్మ తన కూతురిని తీసుకుని ఏడుస్తూ నా హాస్పిటల్ కి వచ్చింది. నర్స్, బయట ఎవరు అంత పెద్దగా మాట్లాడేది?
3: సార్ సార్, ఒక ఎమర్జెన్సీ సార్.
2: వెంటనే లోపలికి తీసుకొని రా.
4: డాక్టర్ బాబు, డాక్టర్ బాబు, నా బిడ్డను రక్షించండి.
2: ఏం జరిగిందమ్మా?
4: తోటకూర కాడలాగా వేలాడిపోతుంది, దాని ఒళ్ళు కాలిపోతుంది. మన సోయలో లేదు బాబు, దాని బాధ చూడలేకపోతున్నాను. మీరే దాన్ని రక్షించాలి డాక్టర్ బాబు.
3: సార్, ఈమె పేరు దేవమ్మ, మా ఇళ్ల దగ్గరే ఉంటుంది.
2: హో, ఓకే, చూడు దేవమ్మ, బేబీని ఆ టేబుల్ మీద పడుకోపెట్టు, పరీక్ష చేయాలి. ఇప్పుడు చెప్పమ్మా ఏం జరిగిందో. ఈ జ్వరం ఎప్పటి నుండి?
4: పాపకి వారం రోజుల నుంచి ఒకటే దగ్గు, ఆయాసం, జ్వరం బాబు.
2: మరి వారం రోజుల నుండి ఇలా ఉంటే ఏ మందులు వాడలేదా?
4: వాడానండి, మా దగ్గరలో ఒక డాక్టర్ గారు ఉంటే ఆయనకు చూపించాను. ఆ డాక్టర్ గారు మందులు కూడా రాసిచ్చారు, అవి పోస్తూనే ఉన్నారు. కానీ రోజు రోజుకు బాధ ఎక్కువైపోయిందయ్యా.
2: చూడమ్మా, పాప పరిస్థితి సీరియస్ గా ఉంది.
4: అయ్యో ప్రభు, పాప ఈ రోజు ఉదయం నుంచి మూసిన కన్ను తెరవటం లేదు. నాకు భయం వేసి ఇక్కడికి తీసుకొచ్చాను, మీరే దాన్ని రక్షించారు డాక్టర్ బాబు.
2: ఉదయం నుండి బాగలేకపోతే ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు?
4: డబ్బులు లేవండి, తెలిసిన వాళ్ళందరి దగ్గరికి సహాయం కోసం తిరిగేటప్పటికీ ఈ వేళ అయింది సార్.
2: నర్స్, ముందు ఈ బేబీని త్వరగా ట్రీట్మెంట్ రూమ్ లోకి షిఫ్ట్ చేయండి, నేను వస్తున్నాను. ఎమర్జెన్సీ మెడిసిన్స్ రెడీ చేయండి.
3: ఎస్ సార్.
2: నర్స్, ఆ దేవమ్మని లోపలికి పిలువు.
3: ఎస్ సార్.
2: రా దేవమ్మ, శ్వేతకు ఊపిరితిత్తులలో నిమ్ము బాగా చేరింది, దీనిని నిమ్మోనియా అంటారు. పాపకి ఈ జబ్బు కొంచెం ఎక్కువగానే ఉంది, అందుకనే ICUలో పెట్టాం. ఏ విషయం చెప్పటానికి కనీసం 48 అవర్స్ పడుతుంది.
4: అయ్యో ప్రభు,
2: ఏడవకమ్మా, ఊపిరితిత్తులలో నుండి నీరు తీశాము. పాపకు ఊపిరి సరిగ్గా అందడం కోసం వైద్యం చేస్తున్నాం. మేము చేయగలిగింది చేస్తాము, ధైర్యంగా ఉండు.
4: డాక్టర్ గారు, మీరే దయ చూడాలి డాక్టర్ గారు.
2: మీ ఆయన ఏం చేస్తుంటాడు? అతను రాలేదా?
4: ఏం చెప్పను బాబు, మా ఆయన చెక్క పని చేస్తాడు. చెక్క విగ్రహాలు చాలా బాగా చెక్కుతాడు, కానీ వట్టి తాగుబోతు నిలకడలేదు. పని చేసి 4 డబ్బులు సంపాదిస్తే మాయమైపోతాడు. ఇప్పటికీ 3 రోజులయ్యింది ఇంటికొచ్చి.
2: చూడమ్మా, నేను నా పరిధిలో చేయగలిగింది చేస్తాను, కనీసం మందులైనా కొనుక్కోవాలి కదా. మీ ఆయన వస్తే నా దగ్గరకు పంపించు, మాట్లాడుతాను.
4: అట్లాగే డాక్టర్ బాబు.
3: సార్, దేవమ్మ వాళ్ళ ఆయనను తీసుకువచ్చింది.
2: లోపలికి పంపించు.
5: డాక్టర్ బాబు, ఈయనేమో ఆయన.
6: డాక్టర్ గారు, నాకు నా చిటి తల్లంటే ప్రాణం. డాక్టర్ గారు, నా చర్మంతో మీకు చెప్పులు కుట్టిస్తాను. మీరేమా శ్వేతను కాపాడాలి.
2: లేవయ్యా లే, అలా కాళ్ళ మీద పడకు. నీ పేరేంటి?
7: విల్సన్ సార్.
2: ఏం చేస్తుంటావు?
7: మోహన్ రావు మేస్త్రి దగ్గర వడ్రంగి పనికి వెళ్తాను.
5: చెక్క బొమ్మలు కూడా చెక్కుతాడు సార్.
2: ఏం బొమ్మలు చెక్కుతావు?
7: ఏ బొమ్మ అయినా చెక్కగలనండి. ఎవరు ఏం అడిగితే అది చెక్కుతాను.
2: మరి బాగానే సంపాదిస్తావు కదా. దేవమ్మ డబ్బులు లేవని ఎందుకంటుంది? మాట్లాడవే.
5: ఏం మాట్లాడతావు డాక్టర్ బాబు? చెడు సావాసాలు, తాగుడు జూదం. చెప్పు, డాక్టర్ గారు అడుగుతుంటే మాట్లాడవే.
2: సరే సరే, ఇవన్నీ తరువాత. శ్వేతకు వైద్యం మొదలు పెట్టాం. 24 అవర్స్ గడిచాయి. ఇంకో 24 అవర్స్ పాటు వెయిట్ చేసి చూడాలి.
7: డాక్టర్ గారు, నా బిడ్డ మీ చేతిలో ఉంది, మాకు మీరే దిక్కు.
2: అరే, కాళ్ళ మీద పడవద్దన్నానా? నర్స్, వీళ్ళని బయటకు తీసుకుని వెళ్లి అన్ని విషయాలు వివరంగా చెప్పు.
5: ఎస్ సార్.
2: విల్సన్, ఒకసారి ఇటురా.
7: చెప్పండి సార్.
2: నువ్వు చెక్కిన బొమ్మలు ఏమైనా ఉంటే తీసుకురా, చూద్దాం.
7: తప్పకుండా సార్, ఒక 2 ఉన్నాయి, తీసుకొస్తాను.
2: సరే, వెళ్ళి రండి. నర్స్, ఇంకా ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు?
1: 4 సార్. విల్సన్ కూడా మీకోసం వెయిట్ చేస్తున్నాడు సార్.
2: పేషెంట్స్ అందరు అయిపోయాక విల్సన్ ని పంపించు.
1: సరే సార్.
7: నమస్తే సార్.
2: నమస్తే. రా విల్సన్.
7: పాప ఎలా ఉంది సార్?
2: కొంచెం బెటర్. రేపు చూసి రూముకు షిఫ్ట్ చేస్తాను.
7: ప్రమాదం లేనట్లేనా సార్?
2: ఆ పెద్ద గడ్డం గడిచింది, కోలుకోవటానికి కొంచెం టైం పడుతుంది.
7: థ్యాంక్ యూ సార్, మీరు బొమ్మలు తీసుకురమ్మన్నారు. తెచ్చాను సార్, ఈ బొమ్మలు చూడండి.
2: ఓహో, వినాయకుడు, జీసస్ క్రైస్ట్. ఏది, ఇటువ్వు చూద్దాం. బొమ్మలు చాలా బాగా ఉన్నాయి. నువ్వు హిందూ దేవుళ్ళ బొమ్మల్ని కూడా చెక్కుతావా? ఎక్కడ నేర్చుకున్నావు?
7: సార్, నా చిన్నతనంలోనే మా నాన్న చనిపోయాడు. నాకు 12 ఏళ్లున్నప్పుడు మా అమ్మ నన్ను రాజప్ప అనే ఒక కళాకారుడింట్లో ఆయనకు సహాయకుడిగా పనిలో చేర్పించింది. వారు నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ఆయన చెక్క బొమ్మలు చెక్కేవారు.
2: ఓ, ఆయన దగ్గర నేర్చుకున్నావా?
7: అవును సార్, నేను చాలా చురుగ్గా పని నేర్చుకోవటం చూసి ఆ మెలుకువలన్నీ నాకు నేర్పించారు. హిందూ దేవి దేవతల కథలు కూడా చెప్పేవారు.
2: నువ్వు వడ్రంగం పనికి వెళ్తావని చెప్పిందే దేవమ్మ, అదెక్కడ నేర్చుకున్నావు?
7: బొమ్మలొక్కటే చెక్కటం వలన జీవనం గడవదు. వడ్రంగం పని నేర్చుకోమని రాజప్ప గారే నన్ను ఒక వడ్రంగం మేస్త్రి దగ్గరకు పంపించి పని నేర్పించారు. నాకు ఈరోజు అదే జీవనాధారం అయ్యింది.
2: మరి హాయిగా పని చేసుకోక, ఈ దురాలవాట్లేమిటి? ఎందుకిట్లయిపోయావు?
7: కొందరి స్నేహితుల సావాసం వల్ల ఇట్లయిపోయాను సార్. ఆలోచించినప్పుడల్లా నాకు కూడా చాలా బాధగా ఉంటుంది.
2: మానేయాలని ఎప్పుడు ప్రయత్నించలేదా?
7: చాలా సార్లు ప్రయత్నించాను సార్, కాని బయటపడలేకపోతున్నాను. మంచిగా ఉండాలని చాలా సార్లు అనిపిస్తుంది, కాని నా వల్ల కావటం లేదు సార్.
2: నీ భార్య బిడ్డలపై నీకు ప్రేమ బాధ్యత లేవా?
7: పాప నా ప్రాణం సార్, పాపం వాళ్ళిద్దరికి నేనేం చేయలేకపోతున్నాను.
2: మరి ఇంత తెలిసిన వాడివి అట్లెట్ల ప్రవర్తిస్తున్నావు?
7: నిజమే సార్, నాదే తప్పు.
2: విల్సన్, నీకొక మాట చెబుతాను విను. మనకు మంచిగా ఉండాలనే సంకల్పం ఉంటే చెడు వ్యసనాలు మన దగ్గరికి రావు. ఎవరూ మనల్ని చెడగొట్టలేరు. మనమే ఆ చెడ్డ గుణాల వైపు ఆకర్షింపబడి అటు వెళ్లిపోతాం. మన మీద మనకు పూర్తి కంట్రోల్ ఉండాలి. కాబట్టి స్నేహితుల సావాసం వలన చెడిపోయాను అంటే నేను ఒప్పుకోను. ఏమంటావు?
7: మీరు చెప్పేది నిజమే సార్.
2: శ్వేతని ఇక్కడికి తీసుకువచ్చేటప్పటికి కొన ఊపిరితో ఉన్నది. నీకు చిన్నప్పుడే తండ్రి పోయాడన్నావు. నీ బిడ్డను కూడా తండ్రి లేనిదానిగా చేస్తావా?
7: లేదు సార్, లేదు. నేను మారటానికి ప్రయత్నం చేస్తాను.
2: డబ్బులిస్తేనే వైద్యం చేస్తాను అని నేను అని ఉంటే ఏమయ్యేదో ఆలోచించు. నాది ఒక ప్రైవేట్ హాస్పిటల్, ఉచితంగా వైద్యం చేయటం నాకు కూడా కష్టమే. అంత ఫ్రీగా చెయ్యలేను. మందులకు డబ్బులు ఏర్పాటు చేసుకో, సరేనా?
7: డాక్టర్ గారు, మీ కాలు పట్టుకుంటాను. నాకు అప్పు పుట్టటం కూడా కష్టంగా ఉంది. నేను ఇక్కడ నుండి క్రమం తప్పకుండా రోజు పనిలోకి వెళ్లి కొద్ది కొద్దిగా మీ రుణం తీర్చుకుంటాను. మా మీద దయ ఉంచండి సార్.
2: నీకు నిజంగా నా మీద నమ్మకం ఉంటే నేను చెప్పిన మాట వింటావా?
7: మీరు మా పాలిట దేవుడు సార్. మీరేది చెప్తే అది చేస్తాను.
2: నా ఫీజు కింద నాకొక బొమ్మను చెక్కిస్తావా?
7: అయ్యో ఇంతేనా సార్? తప్పకుండా చెక్కి ఇస్తాను. ఏ బొమ్మ చెక్కమంటారు సార్?
2: మురళీకృష్ణుడు.
7: ఎంత సైజులో కావాలి సార్?
2: 1.5 అడుగు ఎత్తు సరిపోతుంది.
7: సరే సార్.
2: ఈ బొమ్మ చెక్కాలంటే ఎన్ని రోజులు పడుతుంది?
7: కనీసం 10 రోజులు పడుతుంది.
2: 10 రోజులు. విల్సన్, నాకు ఒక మాట ఇస్తావా?
7: ఎంత మాట డాక్టర్ గారు? ఏం చేయమంటారో చెప్పండి.
2: ఈ రోజు నుండి 15 రోజుల పాటు నువ్వు తాగకూడదు, జూదానికి వెళ్లకూడదు. క్రమం తప్పకుండా పనిలోకి వెళ్లాలి, మంచివాడిగా మారిపోవాలి. 16వ రోజు నుండి నువ్వు కృష్ణుడి బొమ్మ చెక్కడం ప్రారంభం చేయాలి. నువ్వు మారావని దేవమ్మ నాకు చెబితేనే నేను నమ్ముతాను. ఈ షరతులు నీకిష్టమేనా?
7: సరే డాక్టర్ గారు, నా బిడ్డకు ప్రాణదానం చేశారు. మా కోసం మీరు ఎంతో మంచి చేస్తున్నారు. ఈ మాత్రం చెయ్యకపోతే నేను మంచినే కాను. మీరు చెప్పేది మా మంచి కోసమే కదా. నేను మీకు మాటిస్తున్నాను, మీరు చెప్పినట్లే చేస్తాను సార్.
2: వెరీ గుడ్. నువ్వు మారాలని ప్రయత్నం చేస్తే తప్పక మారుతావు, మంచి మార్గంలోకి వస్తావు. నీ జీవితమే మారిపోతుంది.
7: మీ మాట తప్పక గుర్తు పెట్టుకుంటాను సార్.
2: వెళ్ళిరా. అదిరే ప్రసాద్, ఈ మురళీకృష్ణుడి కథ ఫ్లాష్ బ్యాక్ ఎట్లా ఉంది?
8: అద్భుతంగా ఉంది సురేంద్ర. ఇదంతా నిజమేనా అని నమ్మలేకపోతున్నాను. ఆ విల్సన్ నిజంగా అన్ని దురలవాట్లను మానేశాడా?
2: ఎస్, అన్ని మానేశాడు. ఇక వాటి జోలికి వెళ్లనని తన కూతురి మీద ప్రమాణం చేశాడు. శుభ్రంగా పనికి వెళ్తున్నాడు.
8: నువ్వు గ్రేట్రా నాయన. అతనికి బిడ్డకు ప్రాణదానం చేశావు, ఉచితంగా వైద్యం చేశావు, మనిషిలో మార్పును తీసుకొచ్చావు.
2: నేనిదంతా నీకోసమే చేశానురా. అతను బొమ్మలు చెక్కుతానని చెప్పగానే నువ్వు గుర్తుకొచ్చావు. నువ్వు నీ మందిరం గురించి పడే తపన గుర్తుకొచ్చింది.
8: చాలా థ్యాంక్స్ రా, గుర్తు పెట్టుకుని సాధించావు.
2: విల్సన్ చెక్కిన బొమ్మలను చూశాక అతను ఒక మసిబట్టిన వజ్రం లాగా కనిపించాడు. అతనితో మాట్లాడినప్పుడు మారాలన్న తపన కనబడింది. అందుకని నేను చెయ్యగలిగింది చేశాను.
8: ఒక మనిషిలో మార్పు రావటం చాలా గొప్ప విషయం కదరా.
2: నిజమే. కాని అతను గనుక నిబ్బరంగా ఉండలేక ఆ దురాలవాట్లను వదలలేకపోతే మనం చేయగలిగింది ఏమీ లేదు. ప్రస్తుతానికి నాకిచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాడు. ముందు రోజులలో కూడా ఉంటాడని ఆశిద్దా.
8: సురేంద్ర, ఈ కథ అంతా వింటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నీకు ఒక రహస్యం చెబుతాను విను. నువ్వు దేవుణ్ణి నమ్ము, కానీ అందరిలో మంచిని చూస్తావు, మంచిగా ఉంటావు, మంచినే చేస్తావు కూడా. అందుకే ఈ గొప్ప పనిలో భగవంతుడు నిన్ను భాగస్వామ్యం చేశాడు.
2: ప్రసాద్, ఆ పొగడ్తలు ఆపు.
8: అవి పొగడ్తలు కావు, 1 నెల రోజుల క్రితం జరిగిన విషయం చెబుతాను విను. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు లక్ష్మికి కలలో కనబడి విగ్రహాలు చెక్కే వ్యక్తి 1 నెల రోజులలో దొరుకుతాడని చెప్పారు. కాని నీ ద్వారా దొరుకుతాడని అప్పుడు మాకెవరికీ తెలియదు.
2: సరే లేరా, నీ నమ్మకం నీది. కాని సాయంత్రం విల్సన్ తో మాట్లాడితేనే నీ సమస్య తీరినట్లు. అతను కూడా పనికి ఒప్పుకోవాలి కదా.
8: ఒప్పించటానికి నువ్వు ఉన్నావు కదా, నీ మాట కాదనలే.
2: ఐ హోప్ సో. నేను విల్సన్ ని సాయంత్రం ఇంటికి రమ్మని కబురు చేస్తాను. అన్ని విషయాలు అక్కడే మాట్లాడుదాం. పద ఇంటికి వెళ్దాం, ఆకలి దంచేస్తుంది.
8: హో ఎస్.
7: నమస్తే సార్, నన్ను రమ్మన్నారు. ఎటైనా పనా డాక్టర్ గారు?
2: ఏం విల్సన్, ఎట్లా ఉన్నావు? పనిలోకి వెళ్తున్నావా?
7: వెళ్తున్నాను సార్. మీకు ఇచ్చిన మాట తప్పను సార్.
2: మంచిది, సంతోషం. వీరి పేరు హరిశ్చంద్ర ప్రసాద్, నా ఆప్తమిత్రుడు. నీతో ఏదో మాట్లాడాలంట ప్రసాద్. ఇక అన్ని విషయాలు నువ్వే చెప్పు.
7: నమస్తే సార్.
8: నమస్తే విల్సన్, మీ డాక్టర్ గారు నీ గురించి అన్ని విషయాలు చెప్పారు, చాలా సంతోషం.
7: ఆ ప్రభు దయ చూశాడు సార్, మా డాక్టర్ గారు నన్ను మనిషిని చేశారు.
8: మంచి మాట చెప్పావు విల్సన్, నువ్వు మాతో కలిసి ఒక మంచి పని చేయాలని నా కోరిక.
7: ఏం పని సార్?
8: మా స్వంత ఊరు లక్ష్మీపురంలో ఒక సర్వధర్మ మందిరం కడుతున్నాం. మాకు ఒక మంచి వడ్రంగి మేస్త్రి కావాలని మీ డాక్టర్ గారితో అంటే నువ్వు అందుకు తగిన వాడివని చెప్పారు.
7: డాక్టర్ గారు నా గురించి అంత బాగా చెప్పారా సార్?
8: డాక్టర్ గారు చెప్పడమే కాదు, మురళీకృష్ణుని బొమ్మలో నీ కళా నైపుణ్యం నేను కూడా చూశాను.
2: విల్సన్, మొహమాట పడకుండా నీకు ఇష్టమైతేనే చెప్పు.
7: మీ మాట ఎప్పుడు కాదనను సార్, కానీ నేను అంత పెద్ద పని చేయగలనా అని ఆలోచిస్తున్నాను.
8: తప్పక చేయగలవు. నిజం చెప్పాలంటే ఇది మా నిర్ణయం కాదు, ఇది దైవ నిర్ణయం.
7: దైవ నిర్ణయమా? ఎలా సార్?
8: అవును, ఇది దైవ నిర్ణయం. కట్టేది సర్వధర్మ మందిరం అని చెప్పాను కదా, మేము హిందువులం. ఆ మందిరం కట్టే బేల్దార్ మేస్త్రి ముస్లిం, నువ్వు క్రిస్టియన్. చూశావా ఈ దైవలీల, సర్వధర్మాలను కలిపాడు.
7: చాలా ఆశ్చర్యంగా ఉంది సార్.
8: అవును, నాకు కూడా చాలా ఆశ్చర్యంగానే ఉంది. ఇది ఒక బృహత్ కార్యం కాబట్టి మనం అందరం ఇందులో పాలు పంచుకోవాలని భగవత్ సంకల్పం. అందుకే నీలో మార్పు వచ్చి మంచివాడిగా మారిపోయావు. ఏమంటావు విల్సన్?
7: నేనేమనగలను సార్, తప్పకుండా మందిరం పనిచేస్తాను. మా డాక్టర్ గారు ఆ రోజే చెప్పారు, నువ్వు మారిపోయి మంచి మార్గంలోకి వస్తే నీ జీవితమే మారిపోతుందని.
8: ఎస్, మార్పు మంచికి మార్గం.
2: వెల్ సెడ్. మీ ఇద్దరికి ఆల్ ద బెస్ట్.
8: థ్యాంక్ యూ.

0: మార్పు మంచికి మార్గం సిద్దిపేట్ బాలవికాస్ బృందం సమర్పించిన నాటకం విన్నారు. పాల్గొన్నవారు సిహెచ్ మోక్ష, ఏ శ్రీమాన్ రెడ్డి, ఎన్ శ్రీవర్షిణి, టి సాయి మనీష్, టి సాయి ప్రథమ్, జి మీనాక్షి, జి శ్రీచరణ్.
1: శ్రద్ధ, ఒక్క నిమిషం, నాదో సందేహం. వేపగింజ నాటితే మామిడికాయ కాస్తుందా అని మన స్వామి అంటారు కదా, మరి చింత చెట్టు నుంచి అన్ని రకాల కాయలు పళ్ళు ఎలా వచ్చేవి?
0: చదవేస్తే ఉన్న మతి పోయిందిట. అలా ఉంది నీ కథ. మన బంగారు స్వామి సంకల్పానికి అసాధ్యం అన్నదే లేదు. ఆయన మహిమ తెలుసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ముందు అది తెలుసుకో.

0: తెలియగా తరమ అనే పాట విన్నారు. సమర్పణ బాల్వికాస్ బృందం సరూర్ నగర్. ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా కొలమూరు నుంచి వచ్చిన కె లక్ష్మీమణిదీప్ శాస్త్రం కర్ణస్య భూషణం అనే అంశంపై ప్రసంగిస్తారు.
1: ఓం శ్రీ సాయిరాం. కర్ణస్య భూషణం శాస్త్రం. హస్తస్య భూషణం దానం, సత్యం కంఠస్య భూషణం, కర్ణస్య భూషణం శాస్త్రం. భూషణై కిం ప్రయోజనం అన్నారు మహాకవి భర్తృహరి. ఆత్మ అనే అపురూపముత్యం ఈ దేహమనే చెప్పులో దాగి ఉంది. 84 లక్షల జీవరాశులలో అత్యుత్తమమైనది మానవ జన్మ. పరోపకారాయం మిదం శరీరం అన్నది వేదసూక్తి. అందువల్ల ఈ శరీరాన్ని పవిత్రమైన కార్యాలకు వినియోగించాలి. హస్తానికి దానమే అలంకారం, కంఠానికి సత్యవ్రతమే అలంకారం, అలాగే కర్ణములకు శాస్త్ర శ్రవణమే అందం. భద్రం శ్రవణంతు అంటుంది వేదం, అంటే మంచిని విను అని అర్థం. ప్రాపంచిక విషయాల వైపు పోయే మనస్సును అలా నియంత్రించవచ్చు. చంచలమైన మనస్సు ఎంతో వేగంగా రకరకాల విషయాలపైకి పోతూ ఉంటుంది. అన్నిటి మీద వాళ్ళ ఈగ అగ్ని మీద మాత్రం వాళ్ళదు. అలాగే భగవన్ నామం శ్రవణం చేసే చెవులు పనికి మారిన విషయ వాసనలను లోపలికి రానివ్వవు. మంచి మాటలు వింటూ సత్సంగంలో ఉండి చెడు మాటలు మన చెవిలో పడకుండా చూసుకుంటే మనసు నిలకడగా ఉంటుంది. ప్రహ్లాదుడు లీలావతి గర్భంలో ఉండగా నారదుడు నవవిధ భక్తి మార్గాలను వినిపించాడు. వాటిని విన్న ప్రహ్లాదుడు బాల్యంలోనే నారాయణ స్మరణతో బ్రహ్మాండ వ్యాప్తంగా ఉన్న శ్రీహరిని చూడగలిగి జ్ఞాని అయ్యాడు. నారదుడు వినిపించిన శ్రీరామ కథారసవాహిని జీవిత పర్యంతము కీర్తిస్తూ వాల్మీకి రాసిన శ్రీరామాయణం నేటికీ మన హృదయాల్లో పదిలంగా ఉంది. వాల్మీకి ద్వారా శ్రవణం చేసిన ఆ దివ్యగాథను లవకుశులు జగమంతా సంకీర్తనగా వినిపించారు. మొదటి భక్తి మార్గమైన శ్రవణంలో తరించిన వాడు పరీక్షిత్తు. శృణ్వం తపః అంటుంది శాస్త్రం, అంటే శ్రవణం ఒక తపస్సు. ఏ మాటలు వింటే తిరిగి జన్మరాని చావు వస్తుందో, అమృతత్వం సిద్ధిస్తుందో, అటువంటి దివ్య వాక్కులను నాకు వినిపించమని సుఖమహర్షిని వేడుకున్నాడు పరీక్షిత్తు. అపురూపంగా జరిగిన మధుర పదార్థాలను ఎలా జుర్రుకుంటారో మహాత్ముల దివ్య వాక్కులను చెవులతో అలా ఆస్వాదించాలి. సంసారంలోని తాపం పోవాలంటే భగవన్ నామం చెవులకు విందు కావాలి. బండరాయిపై పడితే మొలకెత్తిన విత్తనం సారవంతమైన క్షేత్రంలో పడితే చక్కగా మొలకెత్తి మహావృక్షమవుతుంది. అదే విధంగా తరింపజేయగల దివ్య వాక్కులు సమర్థులైన వారి చెవిన పడితే లోకమే తరిస్తుంది. కృష్ణ పరమాత్మ గీతామృతాన్ని అర్హుడైన అర్జునుడికి అందించాడు. నేటికి అది లోకంలో స్థిరంగా నిలిచింది. శ్రీరామచంద్రునికి అగస్త్య మహర్షి వినిపించిన ఆదిత్య హృదయం అందరి హృదయాలలో నిలిచి ఉంది. కృష్ణ పరమాత్మ అమృత వాకులు దుర్యోధన హృదయాన్ని తాకలేకపోయాయి. విదురుని మాటలు కాని భీష్మాచార్యుని మాటలు కాని ధృతరాష్ట్రుని చెవికెక్కలేదు. కపటుడైన శకుని మాటలు శ్రద్ధగా విన్నాడు. చివరికి వినాశనం ప్రాప్తించింది. అలాగే శూర్పణఖ మాటలు చెవినపడిన రావణుడు మండోదరిహితోక్తులు గాని విభీషణుని మాటలు కాని పెడచెవిన పెట్టాడు. సర్వనాశనమయ్యాడు. శబ్ద బ్రహ్మాన్ని వినడంలో వడుపు ఉన్నవాడు పాలు పితికేలాంటి వాడు. పాలధార తాను పట్టుకున్న పాత్రలో పడుతోందా లేదా చూసుకుంటాడు. అలాగే మంచి మాటలు శ్రవణం చేసేవాడు తన చెవిన పడిన మాటలు హృదయాన్ని తాకుతున్నాయా లేదా అన్నదానిపై దృష్టి నిలుపుతాడు. ఇప్పుడు మీకు ఒక చక్కటి సంఘటన చెబుతాను, వినండి. తులసీదాసు ఒక దేవాలయంలో భక్తులకు శ్రీరామాయణం చెబుతూ ఉండేవారు. దీనిని ఒక ఆయన తీవ్రంగా పరుషంగా విమర్శిస్తూ ఉండేవాడు. తులసీదాసు ఎంతో సంయమనం పాటిస్తూ కనీసం ఒక్క శ్లోకం వినండి అని ఆయన్ని అడిగేవారు. దానికి అతను వద్దు వద్దు అనే సమాధానం చెప్పేవాడు. అయినా సరే పట్టు విడవకుండా ఒక్క శ్లోకం వినమని ప్రతిమాలేవారు. ఆయన రేపు వింటాను మాపు వింటానంటూ వాయిదా వేస్తూ ఉండేవాడు. అలా చాలా కాలం గడిచింది. ఒకరోజు ఆయన మాట ప్రకారం వాళ్ల ఇంటికి వెళ్లిన తులసీదాసు గారికి వాళ్ళబ్బాయి ఎదురొచ్చి, మా నాన్నగారు చనిపోయి 7 ఏళ్లయిందండి అన్నాడు. ఆ ఇంటి పశువుల పాకలో ఉన్న ఎద్దు కన్నీరు కారుస్తూ, మీరు ఒక్క శ్లోకం వినమని అడిగినంతకాలం నేను వద్దు వద్దు అన్నాను. ఇప్పుడు ఇలా ఎద్దైపోయాను, ఇప్పుడు వినగలనా విన్నా ఆచరించగలనా అంటుంది. చూసారా, మంచి మాట వినే అవకాశం వచ్చినప్పుడు తక్షణం స్పందించాలి, దాన్ని హృదయంలో పదిలపరుచుకుని జీవితాంతం ఆచరించాలి. మంచి మాటలు వినడానికే ఆ దేవదేవుడు మనకి చెవులు ఇచ్చాడన్న విషయం గ్రహించాలి. అందుకే కర్ణస్య భూషణం శాస్త్రం అన్నారు. అంతేగాని బాహ్యలంకారాలు చెవులకు శోభనీయవు. జయసారం.
2: చెవులకు అందం బంగారు ఆభరణాలు కావు, శాస్త్రాలే చక్కని ఆభరణాలు అని వివరించిన కె లక్ష్మీ మణిదీపు ప్రసంగం శాస్త్రం కర్ణస్య భూషణం విన్నారు. సేవ చేస్తే తరిస్తావని స్వామి చెప్తారు. సేవకు ప్రేరణ సహానుభూతి. రంగారెడ్డి జిల్లాకు చెందిన సాయి రూతు వినిపించే కథ సహానుభూతి ఇప్పుడు మీకోసం.
3: సహానుభూతి. వివేక్ బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తున్న కుర్రవాడు, బాగా తెలివైనవాడు. తన తెలివితేటలతో ఉద్యోగంలో పై స్థాయిలకు వెళ్తూ ఎంతో చిన్న వయసులోనే డబ్బులు కూడా బాగా సంపాదిస్తున్నాడు. అది ఒక శుక్రవారం ఉదయం. ముందు రోజు పని వల్ల లేవటం బాగా ఆలస్యమైంది. ఆకలి దంచేస్తోంది, ఒక పక్క టైం అయిపోతుంది. వారమంతా బిజీ బిజీగా అయిపోయి బ్రెడ్ కానీ సీరియల్ కానీ ఏది తెచ్చుకోవటం అవ్వలేదు. లేచి రెడీ అయ్యి తన కార్లో బయలుదేరాడు వివేక్. అప్పుడు రోడ్డు మీద ట్రాఫిక్ చూసి ఇంకా విసుకొచ్చింది. ఏదైనా సాధించవచ్చు, ఎవరినైనా జయించవచ్చు, కానీ ట్రాఫిక్ దాటి ఆఫీస్ చేరుకోవటం అన్నిటికన్నా కష్టం. ఆఫీస్కి వెళ్తున్న తోవులో తనకిష్టమైన టిఫిన్ దొరికే ఒక ఫుడ్ కోర్ట్ ఉంది, కానీ అక్కడ కార్ పార్కింగ్ దొరకటం అది ఆ టైంలో ఇంకా చాలా కష్టం. సగం యుద్ధం చేసి దూరంగా కార్ పార్క్ చేసి నడుచుకుంటూ ఫుడ్ కోర్ట్ చేరుకున్నాడు వివేక్. ఇప్పుడు ఇంకో సగం యుద్ధం చేసి ఆ జనాలలో ఆ లైన్లలో ఉండి టిఫిన్ ఆర్డర్ చేసి తెచ్చుకోవాలి. వావ్, ఆ యుద్ధంలో జయించి తనకిష్టమైన టిఫిన్ తెచ్చుకుని అక్కడ ఉన్న టేబుల్స్ దగ్గరికి వచ్చాడు వివేక్. ఓహో, ఆహా, ఆ టిఫిన్ ఘుమఘుమలకి తన ఆకలి ఇంకో పదింతలు పెరిగింది. ఇంతలో ఫోన్ మోగింది. కాల్ చేస్తున్నది తన బాస్. నోన్ గురించి ఆ టిఫిన్ చూస్తూ ఫోన్ కాల్ అటెండ్ అయ్యాడు. 10 నిమిషాలు మాట్లాడాక బాస్ శాంతించాక అప్పుడు ఫోన్ పెట్టాడు. ఇంకా ఆలస్యం చేయకుండా తినేద్దామని మొదలు పెట్టాడు. ఇంతలో ఒక కుక్క ఎక్కడి నుండో వచ్చింది. మిగతా టేబుల్స్ దగ్గరికి వెళ్లకుండా వివేక్ వచ్చిన టేబుల్ దగ్గరికే వచ్చింది. వివేక్ కళ్ళల్లోకే జారిగా చూస్తుంది. వివేక్ కి చాలా చికాకు కోపం వచ్చాయి. అసలే ఆకలి, ఇంకా టైం అయిపోతుంది, ఆఫీస్ లో బాస్ వెయిటింగ్, వెళ్లేలోపు ఇంకొన్ని పనులు పెండింగ్, ప్రశాంతంగా తిందామంటే మధ్యలో కుక్క ఆకలి చూపులు కోల. ఆ కుక్కని విసుక్కుంటూ దాన్ని తరుముతూ కోపంగా తింటున్నాడు. ఎలాగో తినడం మోగించాడు వివేక్. చెయ్యి కడుక్కుని తన బ్యాగ్ తీసుకుని కార్ దగ్గరికి వెళ్దామని బయలుదేరాడు. కానీ కుక్క వివేక్ ని వదలట్లేదు. వివేక్ కోపంగా గట్టిగా తరిగాడు. ఇంకా చేసేది లేక ఆ కుక్క వివేక్ నుండి దూరంగా వెళ్తూ ముందుకు పరిగెట్టింది. కొంచెం దూరంలో ఒక పక్కకి ఒక బిచ్చగాడు కూర్చున్నాడు. ఆ కుక్క తోక ఊపుకుంటూ ఆయన దగ్గరికి వెళ్లడం చూశాడు వివేక్. ఆ బిచ్చగాడు కుక్కని దగ్గరికి చేర్చి దాని తల నిమురుతూ దాని ఆకలి బాధను అర్థం చేసుకున్నాడు. ఎంతో ప్రేమగా దాంతో మాట్లాడడం మొదలు పెట్టాడు. విధిరాత బావులేక మనం ఇలా ఉన్నాం, నాలాగే నీకెవ్వరూ లేరు, నువ్వు కూడా ఆకలితో ఉన్నావు, నాకు కూడా 2 రోజుల నుండి తినడానికి ఏమీ దొరకలేదు. ఇప్పుడే ఒక దయగల ఆసామి ఈ బన్ ఇచ్చాడు, తిందామనుకుంటుంటే నువ్వు వచ్చావు. నాకు ఆకలి బాధ ఎలా ఉంటుందో తెలుసు, నేను పడే ఆ బాధ ఎవ్వరూ పడకూడదు. ఈ బన్ నువ్వు తిను అని బన్ముక్కలను బిచ్చగాడు కుక్కకు తినిపించాడు. ఎంతో ఆకలితో ఉన్న కుక్క బన్ముక్కలను గబగబా తింటూ బిచ్చగాడి చేతిని కృతజ్ఞతతో నాపుతోంది. ఇదంతా గమనిస్తున్న వివేక్ వెను తిరిగి ఫుడ్ కోర్ట్ వైపు పరిగెట్టాడు. 1-2 రకాల టిఫిన్లను ప్యాక్ చేయించి బిచ్చగాడు కూర్చున్న దగ్గరికి మళ్లీ వచ్చాడు. ఆయన ముందు మోకాళ్ళ మీద కూర్చుని ఆ టిఫిన్ పార్సల్ను ఆయన చేతిలో పెట్టాడు వివేక్. జరుగుతున్నదేమీ బిచ్చగాడికి అర్థం అవ్వట్లేదు. అయోమయంగా వివేక్ వైపు చూస్తున్నాడు. నీళ్లు నిండిన కళ్ళతో ఎంతో గౌరవంగా ఆప్యాయంగా బిచ్చగాడితో మాట్లాడుతున్నాడు వివేక్. తనకి చదువు, తెలివితేటలు, డబ్బు అన్నీ ఉన్నాయి, కానీ పక్కనున్న వారి బాధను అర్థం చేసుకునే మంచి గుణం లేకపోయిందని ఎంతో బాధపడ్డాడు. ఎప్పుడు నేను, నాది, నాకు అని తన పనులలో బిజీ అయిపోయి మానవత్వాన్ని మర్చిపోయానని విచారించాడు. జరిగిందంతా చెప్తూ ఆ కుక్క ఆకలి బాధని తీర్చలేని తన హడావిడి జీవితం వ్యర్థమని బిచ్చగాడి వల్లనే సహానుభూతిని నేర్చుకున్నాడని చెప్పాడు.
0: రంగారెడ్డి జిల్లాకు చెందిన సాయి ఋతు వినిపించిన సహానుభూతి కథ విన్నారు. అదిగో మరొకసారి సుస్వరంగా వేదగానం వినిపించడానికి మన పుట్టపర్తి బాల్ వికాస్ బృందం రెడీగా ఉంది. వారు పఠించబోయే సమాన సూక్తం విని తరిద్దాం.

0: सूक्तम लेदा सूक्तम समैक्यता लेदा ऐकमत्यानि सूचించే ఒక వేద మంత్రము మన ఆలోచనలు మాటలు చేసే పనులు పవిత్రం చేసుకొని త్రికరణ శుద్ధి సాధించడానికి భగవంతుణ్ణి ప్రార్థించే మంత్రం ప్రపంచ సౌఖ్యాన్ని కోరుతూ చేసే ప్రార్థనలు దేవతలందరికీ ఏ వ్యత్యాసాలు లేకుండా సమాన రీతిలో అందేటట్టుగా చేస్తుంది ఈ మంత్రం ఒకే గమ్యమైన విశ్వశాంతిని చేకూర్చడానికి అందరినీ కలిసి పనిచేసేటట్టుగా మనని ప్రోత్సహించే మంత్రం ఇది. అగ్నిదేవుడిని ప్రార్థిస్తూ అందరికీ సంపదలివ్వమని కోరుతున్నాం. సమస్త లోకములు సుఖంగా ఉండాలి, శాంతితో మెలగాలి అన్న ప్రార్థన మనం ఎల్లప్పుడూ చేయాలి.
1: సమాన సూక్తం విన్నారు. సమర్పణ పుట్టపర్తి బాల్వికాస్ బృందం. అన్నట్టు యశోధర్, నీకీ సంగతి తెలుసా? నరకంలో కూడా ఒక బ్యాంక్ ఉందిట.
2: రియల్లీ? నిజంగానా?
1: నేనేమైనా చూసొచ్చానా? నాకు తెలీదు. కాని విజయవాడ బాల్వికాస్ బృందం సమర్పిస్తున్న నాటకం కర్మనిధి వింటే అదేమిటో తెలియవచ్చు.

0: చిత్రగుప్త, ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టున్నావు, దేని గురించి?
1: స్వామి, అలా భూలోకం వైపు చూడండి, మనుషులు ఎంతగా మారిపోయారో చూడండి. అదంతా చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది యమధర్మరాజా.
0: అందులో ఆశ్చర్యమేముంది? కాలమహిమ, కలికాలం నడుస్తున్నది కదా.
1: అయినా అంతలో ఇంత మార్పు. మనిషికి ఎప్పుడు పాప చింతనే తప్ప పాప భయం లేకుండా పోయింది.
0: పోయే కాలం వస్తే అంతే చిత్రగుప్త.
1: వీరన్నది నిజమే ప్రభు. ఓపికకు మారిపోయారనే భూదేవి కూడా పాపం ఈ పాపాల బరువు మోయలేకపోతోంది. అందుకే వైకుంఠం వెళ్లి మహావిష్ణువుకు తన దీనావస్థ వివరించిందిట.
0: అలాగా? నాకు తెలియలేనేదే.
1: నాకు మాత్రం తెలుసా, ఆ నారదుల వారు ఆ మొక్క కాస్త నా చదివేసిపోయారు.
0: సరే, ఇంతకీ ఆ నారాయణుడు ఏమన్నాడు?
1: చిరునవ్వు చిందించాడు.
0: ఏమంటివి?
1: చిరునవ్వు చిందించాడు అన్నాను మహాప్రభు.
0: అంతేనా, మరేమీ చెప్పలేదా?
1: అంతేనా అనకండి, అంతా అందులోనే ఉంది. ఆ నవ్వుతోటే లోకాలన్నింటినీ మాయలో పడేస్తాడు. రామావతారంలో చూడలేదా, కృష్ణావతారంలో చూడలేదా? అంతెందుకు, కలియుగ అవతారం సత్యసాయి అవతారంలో కూడా మొత్తం ప్రపంచాన్నే ఆ చిరునవ్వుతో వశపరుచుకున్నాడు. తలుచుకుంటేనే వాళ్ళు పులకరించిపోతోంది.
0: చిత్రగుప్త, వద్దు, గుర్తు చేయకు. ఆ తన్మయత్వంలో పడితే మన పని సాగదు, అసలే పని భారం పెరిగిపోతోంది.
1: సత్యం వచించారు. ఆ వినండి, భూదేవి వెళ్లి ఎన్నో మార్లు రాక్షసులను దుర్మార్గులను చంపి ధర్మాన్ని రక్షించావు. ఇప్పుడు మళ్లీ నీవు రావాల్సిన అవసరం వచ్చింది. నువ్వు ఆదుకోకపోతే నేనీ పాపాల బరు మొయ్యలేను అని మొరపెట్టుకుందిట.
0: అయితే స్వామి మరో అవతారం ధరించి వస్తానని చెప్పారా?
1: లేదే యమధర్మరాజా, భూదేవిని ఓదార్చి కలియుగంలో ప్రతి మనిషిలోనూ మంచి చెడులు కలిసే ఉంటాయి. మునపటి రోజుల్లాగా దుష్ట శిక్షణ అంటూ బయలుదేరితే ఎవ్వరూ మిగలరు. కనుకనే మనిషి మారేందుకు కొన్ని అవకాశాలు ఇస్తున్నాను, హెచ్చరికలు చేస్తున్నాను అన్నారుట.
0: అలాగా, అవేమిటో నారదుడేమైనా చెప్పాడా చిత్రగుప్త?
1: పూర్వం అందరూ కలిసి యాగాలు పూజలు చేసేవారు. వారందరికీ సామూహికంగా మంచి పనులు చేసిన ఫలితం దక్కేది. అలాగే సామూహికంగా వారు చేస్తున్న చెడ్డ పనులకు కూడా అందరూ కలిసే ఫలితం అనుభవించక తప్పదు. గతంలో సునామీలు, భూకంపాలు, ప్రమాదాలు వంటి సూచనలు ఇచ్చాను. ఇప్పుడు కరోనా అనే మహమ్మారిని పంపాను. ఇప్పుడైనా మనిషి తోటి వారిని ప్రేమించడం, తోటి వారికి సహాయపడడం నేర్చుకుంటే బాగుపడతాడు అని సెలవిచ్చారుట.
0: ఓహో, ఇప్పుడు అర్థమైంది. పరమాత్మ సత్యసాయి అవతారంలో మనుషులలో మార్పు తేవడమే లక్ష్యంగా పెట్టుకోవడానికి కారణం ఇదన్నమాట.
1: స్వామివారు సత్యసాయి అవతారంలో ధ్యాన వటవృక్షం నాటారు. నిజానికి ఆయన ప్రారంభించిన ఉద్యమమే పెద్ద వటవృక్షం. ఊడలు పారుతూ ప్రపంచం అంతా విస్తరించిపోతుంది, మనుషులలో పరివర్తన తీసుకొస్తుంది.
0: భగవంతుని సంకల్పానికి అడ్డు ఏముంటుంది చిత్రగుప్త? పూర్తిగా విశ్వమంతా వ్యాపించే వరకు ఆగదు. అబ్బా, ఏమిటా యమగోళ చిత్రగుప్త?
1: ఏమని చెప్పమంటారు? మామూలుగానే మన లోకానికి వచ్చిపోయే కాదు, పోయి వచ్చేవారి రద్దీ ఎక్కువ. ఇప్పుడు ఆ కరోనా పుణ్యవాణి వచ్చేవారి సంఖ్య పెరిగిపోతుంది. మనుషులు భుజం భుజం కలిపి అందరు బాగు కోసం పాటు పడకపోతే మనకు అసలు తీరికే ఉండదు.
0: మనకి తప్పదులే గాని ఇంతకీ ఆ గోల ఎక్కడా?
1: కర్మనిధి దగ్గర మహాప్రభు. ఈ మనుషులకు చావు తెలివితేటలు ఎక్కువ. ఎక్కడికి వచ్చినా అవే బుద్ధులు, తమరే చిత్తగించండి.
0: ఏందబ్బాయా ఈ లైన్ లో ఎంతసేపు నిల్చోవాలి? అరే ఉండవయ్యా నీ పాసు గోల, అడుగుతున్నా కదా.
2: ఏటి ఆ వంకన లైన్ లో ముందుకు వెళ్ళిపోదామనే? ఆ పప్పులేమి అడుకో, వెనక్కిరా.
3: ఒక్క టోకెన్ ఇవ్వనీకి గింతసేపు నిలబెడతాడేంది? అంత చిత్రంగుందిరా బాయ్.
0: కాస్త ఆగండియా, మీతో చర్చించా వచ్చింది. అసలు మనం ఎక్కడున్నామో తెలవకపాయే. ఇగో ఓ టోకెన్లు ఇచ్చేటాయినా, నిన్ను చూస్తా ఉంటే పెద్ద మడిసిలా ఉన్నావు. కాస్త మేమెక్కడున్నామో, ఇదేం బిల్డింగో చెప్తావా?
1: మీరంతా నరకానికి వచ్చారు, ఇది కర్మనిధి భవనం.
3: గట్లనా? మరి బిల్డింగ్ ఇంత మంచిగుంది, నరకంలా లేదే. గట్ల కాదు గాని ఇక్కడేం కారోబార్ నడుస్తుందో చెప్పరాదు.
1: మీ ఖాతాలన్నీ ఇక్కడే ఉంటాయి.
0: అన్నా నాకు తెలవకడుగుతాను, మేం కింద మీద పడి సంపాదించిందంతా ఇక్కడే జమైపోతుందంటావా?
1: ఆ మాట నిజం. మీరు కష్టపడి సంపాదించుకున్నదంతా మీ పేర జమ అవుతుంది. కాస్త ఆగండి కింకరా, వీరిని విచిత్రగుప్తుల వారి వద్దకు తీసుకెళ్ళు. మల్లయ్య గారు ఈ మొహరు తీసుకోండి, అదిగో అక్కడ కూర్చున్నాయనే విచిత్రగుప్తుల వారు, ఆయన దగ్గరికి వెళ్ళండి.
0: చిత్రగుప్తుడు పేరైతే విన్నాం, ఈ విచిత్రగుప్తుడు గారెవరండి?
1: ఈయన చిత్రగుప్తుల వారి సహాయకుడు.
4: అయ్యా ఒక్కొక్కరినే పిలుస్తాం, తోసుకోకండి. మల్లయ్య గారు రండి, ఇదిగో మీకు ఇచ్చిన మోరు ఈ విచిత్రగుప్తుల వారికి ఇవ్వండి.
0: నమస్కారం అండి, ఇదిగోనండి మొహరు. అయ్యా కాగితాల మీద సంతకాలు అయ్యి ఏమైనా ఎట్టాలండి?
5: ఇక్కడ అలాంటివేమీ ఉండవు.
0: మరి నా ఖాతాలోంచి నాకు కావలసినవి తీసుకోవాలంటే ఎలా?
5: మీ ఖాతాలోంచి మీకేది ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో అంతా ముందే నిర్ణయమైపోతుంది. మీరేం చెయ్యక్కర్లేదు.
0: అదేటండి, అలా ఎలా కుదురుద్ది? మాకేం కావాలో, ఎంత కావాలో మీకు ఎలా తెలుసుద్ది?
5: అలా అంటారా? అయితే మీరంతా ఒక సంగతి తెలుసుకోవాలి. అయ్యా ఆ వెనకనున్న వారు కూడా కాస్త దగ్గరగా వచ్చి నేను చెప్పేది వినండి. మీరంతా మీరు సంపాదించిందేదో ఇక్కడ ఉందనే భ్రమలో ఉన్నట్టు కనబడుతోంది. మనిషి పోయాక పూచిక పుల్ల కూడా అతని వెంట రాదు. మీరు సంపాదించడానికి, సంపాదించినది ఖర్చు చేయడానికి ఏమేమి చేశారో ఆ పనుల ఫలితం మాత్రమే ఇక్కడ జమవుతుంది.
0: ఓరి దేవుడు, పిల్లికి బిచ్చమేయకుండా కోట్ల కోట్లు ఎనకేశాను కదయ్యా.
5: ఆ కోట్లు పంచులు మీతో పాటు రావు. ఆకలితో ఉన్న వారికి కాస్త సహాయం చేసి వారిని ఆదుకుందామనే ఆలోచనే లేకుండా పిసినారిలా బతికేశారు. దానికి ఫలితంగా బోలెడు పాపం మూటగట్టుకున్నారు.
0: అలా అనకండి, ఏ పెళ్ళం బిడ్డలను పోషించలేదా?
5: ఆలి కన్నం పెట్టడం ఊరికి ఉపకారం ఎలా అవుతుంది మల్లయ్య గారు? మీ ఊర్లో ఇల్లు కాలిపోయినప్పుడు మీరేం చేశారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి.
0: నేనేం చేశాను?
5: నేను చెప్తున్నది అదే, మీరేమీ చేయలేదు. ఇల్లు కాలిపోయి తిండికి లేక అలమటిస్తున్న వారికి ఎంగిల్ చేయించడానికి కూడా మీరు ఇష్టపడలేదు. ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేస్తుంటే మీరు మాత్రం మీకేమీ పట్టనట్టు ఊరుకున్నారు. దాని ఫలితం మీరిప్పుడు అనుభవించక తప్పదు.
0: ఇదేం కర్మరా బాబు?
5: అదే ఇప్పుడు మీకు బాగా అర్థమయ్యింది. అవునండి, మీరు చేసిన కర్మల ఫలితం జమ చేసేదే ఈ కర్మనిది.
0: మా సెడ్డ సిక్కొచ్చిందే. సరే ఇంతకీ నాకిక్కడ ఏమిస్తారు?
5: చేసిన చెడు కర్మల వల్ల మీరు కొన్నాళ్ళు నరకంలో శిక్ష అనుభవించాలి. ఆ తరువాత ఎంగిలాకులు ఏరుకు తినే బిచ్చగాడిగా జన్మెత్తాల్సి ఉంటుంది.
0: ఘోరం ఘోరం, ఇదంతా మాకు ముందే ఎందుకు చెప్పలేదు?
5: అయ్యా వినని వాడికి ఎవరు చెప్పగలరు? గుడి బయట బజ్జీలు అమ్ముకోవడం మీద ఉన్న శ్రద్ధ మీకు గుడి లోపల పంతులు గారు పురాణం వినిపిస్తూ చెప్పిన మంచి మాటలు వినడం మీద లేకపోయింది. విన్నవారు బాగుపడ్డారు. అంతెందుకు, ఇంట్లో మీ ముసలి తల్లి మాత్రం మొత్తుకోలేదా? కసురుకోవడం తప్ప ఎప్పుడైనా మీరు ఆమె మాట విన్నారా?
3: అయ్యయ్యో, ఎంత పొరపాటైపోయింది.
4: చాలా అప్పవయ్యా. ఏడు పాపి, ఇంకా పద, ఈ వెనక వరుసలో చాలా మంది నుంచున్నారు. ఆ లచ్చన్న గారు, మీరు ముందుకు రండి.
2: అయ్యా, మీ కాడ దాచేదేముంది? నేను కూడా ఏవో కొన్ని తప్పులు చేసే ఉంటాను. కాస్త శిక్ష తగ్గించేందుకు వీలవుద్దా?
5: ఇక్కడ అలాంటి లావాదేవులు కుదరవు లచ్చన్న గారు. మీరు ఎందరో మాయకులను మోసం చేసి వారి డబ్బు దోచుకున్నారు, వారి పొట్టగొట్టారు.
2: అయ్యా, ఏం చేసినా పెళ్ళాం బిడ్డల కోసమే చేశాను. ఈ పాపంలో తలా కొంత అలా ఖాతాలో వేయించండి.
5: అస్సలు కుదరదు. ఎవరు చేసిన పాపం వారే అనుభవించాలి.
2: అదే అలా గణేశ్వరు.
5: మీరెప్పుడు వాల్మీకి మహర్షి గురించి వినలేదా?
2: వాల్మీకి ఆ పేరేదో విన్నట్టే ఉందండి.
5: ఎప్పుడైనా పురాణాలు గాని ఇతిహాసాలు గాని చదివితే కదా తెలిసేది. జీవితం అంతా డబ్బు సంపాదన తోటే సరిపోయింది. వాల్మీకి మహర్షి కాకమునుపు ఎన్నో పాపాలు చేసిన కిరాతకుడు.

0: ఆగు, నా అడవిలోకి బెదురు లేకుండా వచ్చిందే కాక పాట కూడా పాడుతున్నావే, అసలు నేనెవరో తెలుసా నీకు?
1: తెలియకే నువ్వు దారి దోపిడీ చేసే రత్నాకరునివి.
0: ఓహో, నా పేరేటో, నేనేం చేస్తా ఉంటానో తెలుసు కూడా ఈ తోన వచ్చా అంటే నువ్వు నిజంగా గుండెలు తీసిన పంటువే. అదంతా నాకెందుకు గాని, మర్యాదగా నీ దగ్గరున్న మూటా ముల్లా ఇచ్చే సెలిపో, లేదంటే ప్రాణాలు దక్కవు.
1: ఇదిగో నేను ధరించిన ఈ దుస్తులు, నా చేతనున్న వీణ, ఇవే నా ఆస్తులు. కావాలంటే నేను అభ్యంతరంగా తీసుకోవచ్చు. నేను నిజమే చెప్తున్నాను, నమ్మకం లేకపోతే ఇలా నా కళ్ళలోకి చూడు.
0: ఏటిది, నాకేటైపోతుంది? నాకు దోచుకోవాలన్న కోరికే చచ్చిపోయింది. గిట్టలోని ఒక్క ఏడుతో చంపేసేవాడిని, నిన్ను చూస్తే అసలు చెయ్యి లేవడమే లేదేటి.
1: నాయనా రత్నాకర, నేను నారదుణ్ణి. చెడ్డ పనులు చేసి పాపాలు ముట్టకట్టుకోకు. ఇన్నాళ్ళు నువ్వెవరి కోసం ఇన్ని పాపిష్టి పనులు చేస్తూ వచ్చావో వారెవరూ నీ పాపాల్లో భాగం పంచుకోరు. కావాలంటే ఇంటికి పోయి నీ వాళ్ళందరినీ అడిగిరా. అంతవరకు నేను ఇలాగే ఇక్కడే కూర్చుని ఉంటాను. నారాయణ నారాయణ.
0: సరే. ఏటిది, నాకేటైపోతుంది? నాకు దోచుకోవాలన్న కోరికే చచ్చిపోయింది. గిట్టలోని ఒక్క ఏడుతో చంపేసేవాడిని.

0: అంతవరకు నేను ఇలాగే ఇక్కడే కూర్చుని ఉంటాను. నారాయణ నారాయణ.
1: సరే, నువ్వు వీడనే ఉండు, లగెత్తుకెళ్లి చిటికలా వస్తాను.

0: సాను సాను నువ్వెవరా మహాత్ముడివి, నువ్వు చెప్పింటే నిజం. మా అమ్మ గాని మా నాన్న గాని చివరికి నా పెళ్ళాలు గాని ఎవరు ఒప్పుకోలేదు.
1: కుటుంబాన్ని పోషించడం నీ వంతు, అందుకేం చేసినా నీదే జవాబ్దారి, మాకేం సంబంధం లేదని చెప్పేశారు.
0: సామే నాకు ఈ సంసారం గొడవ ఇంక వద్దు సామే, నన్ను నువ్వే కాపాడాలి.
2: సరే నేను నీకో మంత్రం చెప్తాను, వల్లించుకో, అంతా మంచి జరుగుతుంది. రామ రామ రామ
0: మరా మరా మరా.
2: అలా కాదు, రామ రామ రామ
0: మరా మరా మరా.
2: పర్వాలేదు, అలాగే వల్లించు. క్రమంగా శబ్దాలు కలిసిపోయి అందులోంచి రామ శబ్దం వస్తుంది.
0: మరా మరా మరా మరా మరా మరా మరా మరా మరా మరా.
3: ఆ రత్నాకరుడే రామనామ జపం వల్ల వచ్చిన పుణ్యంతో వాల్మీకి మహర్షిగా అవతరించాడు, శ్రీమద్ రామాయణం రచించాడు. కాని మిమ్మల్ని ఉద్ధరించడం ఆ నారదుడికి కూడా సాధ్యం కాదు. ఎవరెవరిని మీరు మోసం చేశారో వారందరి రుణం వచ్చే జన్మలో తీర్చుకోక తప్పదు. అయితే అందరిలో మంచివాడు అనిపించుకోవాలని కాస్తో కూస్తో మంచి పనులకు విరాళాలు ఇచ్చారు. అడపాదడపా సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆ పనులన్నీ స్వార్థంతో చేసినప్పటికీ వాటి వల్ల మీ ఖాతాలో కించిత్ పుణ్యం.
4: గుడ్డిలో మెల్ల, మరి దాని వల్ల నాకేమైనా లాభం ఉంటదా?
3: అయ్యా, ధ్వని చేసినప్పుడు ప్రతి ధ్వని వినబడుతుంది.
5: మిమ్మల్ని
3: ప్రతి చర్యకి ప్రతిచర్య ఉంటుంది, అది చేసిన దానికి సమానంగానే ఉంటుంది. ఎవరెవరిని మీరు మోసం చేశారో వారందరి రుణం వచ్చే జన్మలో తీర్చుకోక తప్పదు. అయినా మంచిగా బతికే ప్రయత్నం చేస్తే కర్మనిధిలో మీ పేర జమయ్యున్న పుణ్యానికి ఆ వచ్చే జన్మలో పుణ్యంతోడే జీవితం సాఫీగా సరిపోతుంది. కష్టజీవిగా బతకాల్సి ఉన్నప్పటికీ లోటు లేకుండా గడిచిపోతుంది. వెళ్ళండి.
5: యాండీ పిలుతుంటే పలకరేటి, ఇందాకటి నుంచి అరుస్తున్నాను.
3: అమ్మా వినపడింది, ఆ పెద్దాయనతో మాట్లాడడం చూసావు కదా, పలకలేదంటే ఎలా?
5: అలాగనేస్తే సరిపోద్దా? ఆయనతోనే ముచ్చట్లెట్టుకుని కూకుంటే మాకు లేట్ అయిపోదా?
3: మీరు లేట్ తులసమ్మక్క అయ్యారు కాబట్టే ఇక్కడున్నారు. ఇంకా లేట్ ఏమిటి, పైగా అలా నోరు పారేసుకోవడం వల్లే మీరు ఇక్కడికొచ్చారు.
5: బాగుందరుసా, మాట్లాడడం కూడా తప్పేనేటి.
3: మాట్లాడడానికే దేవుడు నోరిచ్చాడు, ఆ మాట్లాడేది వినేవారికి హాయిగా ఉండాలి. వారికి మేలు చేసేలా మాట్లాడాలి కాని తగవులు పెట్టడానికి కాదు.
5: హ్యాండోయ్, అక్కడికి నేనేటో గయ్యాలైనట్టు మాట్లాడతారేటి?
3: అమ్మా, ఒకరు పచ్చగా ఉంటే మీరు చూడలేరు. ఎప్పుడూ ఎదటి వారిలో లోపాలు ఎంచడమే కాని వారిలో మంచిని చూడడం మీకు అలవాటే లేదు. లేనిపోనివి కల్పించి చెప్తూ మీ జీవితం అంతా భార్యాభర్తల మధ్య, తోటి కోడళ్ల మధ్య, అత్తాకోడళ్ల మధ్య తగువులు పెట్టడంలోనే గడిపేశారు. మీ చిత్త మొత్తం పాపాల చిత్తాయే.
5: అలాగేలా గౌద్ది, నేను తిరుపతి వెళ్లేదా, కాలినడకన కొండకి గుండు గీయించుకోలేదా?
3: చేశారు, కాలినడకన వెళ్లడం వగేరా. అయితే కాని ఖర్చు కాకూడదనే తప్ప భక్తితో మాత్రం కాదు. సరే ఆ పై అంతస్తుకు వెళ్ళండి, మీలాంటి ప్రత్యేకమైన చిట్టాలు అక్కడే పరిష్కరిస్తారు. ఇవాళ ఎక్కువ మంది లేరు, మీ పని త్వరగానే అయిపోతుంది. లేండి,
5: ఇంతసేపటిగో మంచి మాట అన్నావు, ఇదిగో నేను వెళ్తున్నా గాని వచ్చిన వాళ్ళతో కబుర్లు ఎట్టుకోకుండా ముందు పని చూడు.
3: మీరు చెప్పారు కదా, తప్పకుండా.

0: కూడా అలాగే చేస్తాను. కింకరా, తర్వాత వారిని పిలు.
1: యాదే గారు, యాదే గారు.
2: గేడ్నే ఉన్నా, చెప్పుండ్రి.
0: యాదయ్య గారు రండి, మీరు ఎవరి కడుపు కొట్టలేదు, ఎవరికి ఉపకారము చేయలేదు. మీ బతుకేదో మీరు బతికేశారు. తల్లిని తండ్రిని మాత్రం కళ్ళలో పెట్టుకుని చూసుకున్నారు.
2: గట్లంటవేంది, నేను గాకాళ్ళకి ఇంకెవరున్నారు కనిపించినోళ్ళు? అమ్మని అయిని మంచిగా చూసుకోవాలి కదా. మాయే గట్లనే చేసిండు, నేను గట్లనే.
0: అదే మీకు కలిసొచ్చింది యాదయ్య గారు. వచ్చే జన్మలో మీరు డబ్బున వారింట్లో పడుతారు. మంచిగా నడుచుకున్నారనుకోండి, మరింత మంచి జన్మ వస్తుంది. కానీ డబ్బుంది కదా అని తప్పు పనులు చేస్తే దానికి శిక్ష తప్పదు.
2: గట్లనా, అవుతే మంచిగానే ఉంటా. రాగు. అరే గీనెవ్వడు, లైన్లా రాకుండా దొరలెక్కన గట్ల పోతుండు.
1: ఆయన ఒక పుణ్యాత్ముడు, ఆయన ఖాతాలో అంతా పుణ్యమే.
2: గట్లయితే మరి నరకానికి ఎట్లొచ్చిండు?
0: బాగా అడిగారు, నేను చెప్తాను వినండి. మీరు ఈ జన్మలో చేసిన కర్మలని సంచిత కర్మలు అంటారు. అవి కాక పాత జన్మల కర్మలు కూడా కొన్ని ఉంటాయి, వాటిని ప్రారబ్ధ కర్మలు అంటారు. వాటి ఫలితం పూర్తిగా అనుభవించే వరకు ప్రతి జన్మలోనూ అవి మీ వెంటే వస్తాయి. అందుకే మంచినే చూడు, మంచి మాటే మాట్లాడు, మంచి చేయి అని పెద్దలు గురువులు చెప్తుంటారు. అలా చేస్తే మీ ఖాతాలో మంచి కర్మలు పెరిగి చెడు కర్మలు తరిగిపోతాయి. అర్థమైందా?
2: జరాగు, గట్లయితే ఆ పెద్ద మనిషి ఖాతాలో పాపాలే లేవంటావు.
0: నేను చెప్పడం దేనికి, ఒకసారి కళ్ళు మూసుకోండి. ఇప్పుడు ఆయన్నే తెలుసుకోండి, అంతా మీకే తెలుస్తుంది.

0: చూడరమాయ బొమ్మ శ్రీరామ. ఆ వచ్చేసారా నా పిల్లలు? వస్తున్నాను, ఉండండి. శ్రీరామ. ఆ ఇదిగో శ్రీరామ మీ మేత, తినండి, కడుపు నిండా తినండి. శ్రీరామ.
1: భలే వాడివయ్యా దాసరయ్యా, నీ పొట్టకే దిక్కు లేదు, నీకు ఈ పెట్టెలు గోలెందుకు?
0: అలాగనకు శ్రీరామ, నాదేముంది. శ్రీరామ అంటూ నాలుగేళ్లలో బెచ్చమెత్తుకుంటాను. ఆ శ్రీరాముడి దయతో పెద్ద మనసున్న అమ్మలు ఇంత ముద్ద పడేస్తారు. శ్రీరామ అనుకుంటూ ఆ కాస్త తినేసి కడుపు నింపుకుంటాను. కాని పక్షులకు కూడా ఆకలి ఉంది కదా శ్రీరామ, వాటికి నేను చేయగలిగింది చేస్తున్నాను అంతే శ్రీరామ.
1: అలా అంటావు గాని నాకు తెలవని సంగత, బిచ్చమెత్తుకున్నదంతా ఆటికే పెట్టేయడం, నీళ్లు తాగేసి పడుకోవడం, నేను ఎన్ని మాటలు చూడలేదు.
0: దానిదేముంది శ్రీరామ, నేను తింటే నా ఒక్కడి పొట్టే నిండుతుంది, వాటికి పెట్టాననుకో ఎన్ని ప్రాణాలకు ఆకలి తీరుతుందో చూసావా? అవి తృప్తిగా తిని వెళితే ఎవరికో ఒకరికి సాయపడ్డానని అదో ఆనందం. ఆ పైన తంబూరా పట్టుకుని రామయ్య పాటలు పాడుకుంటా ఉంటే ఆకలే తెలీదు. శ్రీరామ శ్రీరామ జయ జయ రామ.
1: నీ మాటలు నాకు అర్థం కావు గాని ముందే సంగతి చెప్పు, నరకీ తప్పడు నిన్ను తిట్టాడంట, నిజమేనా?
0: శ్రీరామ. అదేం లేదు పోవయ్యా, పోయి నీ పని చూసుకో, వెళ్ళు.
1: నువ్వు చెప్పకపోతే నాకు తెలవదనుకుంటున్నావా? ఆ దాసరి తప్పేమి లేదు, ఆయన మానాలని పాడుకుంటూ పోతా ఉంటే ఎద్దు బెదిరి అప్పటి మీదకి వచ్చింది. ఈడేమో దాసరియే ఎద్దును తన మీదకి తోలాడనుకున్నాడు. అన్ని చూసిన వాళ్ళు చెప్పారులే, ఆడు నిన్ను తిడతా ఉంటే నీ తప్పు ఏమి లేదని చెప్పద్దా శ్రీరామ అంట ఎందుకు ఊరుకున్నావు?
0: ఏం చేయను శ్రీరామ, మనం ఎదుటివారిలో మంచినే చూడాలి, చెడు ఉన్నా పట్టించుకోకూడదని మా గురువుగారు చెప్పేవారు. పైగా అప్పటి చిన్నోడు, నీదే తప్పంటే వాడిలో మార్పు రాదు, వాడికి ప్రేమగా చెప్పాలి, అందుకే అలా అన్నాను శ్రీరామ. అదిగో సరిగ్గా మాటల్లోనే వస్తున్నాడు. ఎందుకైనా మంచిది, నువ్వు అలా తటికి చాటుకుపో. శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ.
2: దాసరయ్యా మరే నేను
0: రాపడు, అలా కూర్చో, ఇలా వచ్చావండి శ్రీరామ.
2: నిన్న తప్పైపోయింది, ఏమీ అనుకోకు దాసరయ్యా.
0: ఓ అదా, ఊరుకో శ్రీరామ, నేను అప్పుడే మర్చిపోయాను, నువ్వు మర్చిపో, ఇందా రాములవారి ప్రసాదం, అంటుకోండి తీసుకెళ్ళు.
2: వస్తా దాసరయ్యా, దండాలు.
0: రామార్పణం. జై శ్రీరామ్.
1: ఎంత చిత్రం, అప్పుడేంటి ఇంత మంచోడైపోయాడు?
0: అంతా రాములవారి దయ. మాటలతో కాని చేతలతో గాని మనం ఎవరిని నొప్పించకూడదయ్యా, అంతా ఆయన సృష్టే కదా శ్రీరామ. అందరినీ ప్రేమించాలి, అందువల్ల మనకేం లాభం అని అనుకోకూడదు.
1: అలా ఎలా ఉండగలం దాసరయ్యా, అది అయ్యే పనేనా?
0: దానిదేముంది శ్రీరామ, ఏ పని చేస్తున్నా ఆ రావుణ్ణో కృష్ణున్నో తలుచుకుంటూ ఉంటే ఏదైనా సాధ్యమేనయ్యా.
1: సర్లే నే పొలం వెళ్ళాలి, ఉంటాను దాసరయ్యా.
0: ఉండు, ఇదిగో ఈ గొంగడి అటుకెళ్ళు, మునసబు గారిచ్చారు, నేనేం చేసుకుంటాను శ్రీరామ.
1: ఉన్నవన్నీ ఇలా పనిచేస్తే నీకే మిగులుతుందయ్యా.
0: ఈ లంపటాలన్నీ నాకెందుకు శ్రీరామ, ఈవేళ ఇది తీసుకుంటే రేపు మరొకటి కావాలనిపిస్తుంది, కోరికలు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది శ్రీరామ. అలాగే నేను నాది అనుకోకుండా ఉంటే ఏ చింత ఉండదు, పోయేటప్పుడు నాలుక మీద రామనామం ఉంటే చాలు.
1: ఏంటో నీ ఏదాంతం, సరే నేను పోయేస్తా.

0: ఇంకా కళ్ళు తెరవండి యాదయ్య గారు. ఆ ఏది ఇప్పుడు చెప్పండి, ఏమైనా బోధపడిందా?
1: ఓ మంచిగా సమజైంది. అయినా గాయన ఎక్కడ, నేనెక్కడ, చాలు నా ముచ్చటైందో చెప్పు, నే పోతా.
0: చెప్పాను కదా యాదయ్య గారు, మీకు ఇప్పటికన్నా మంచి జన్మే వస్తుంది. మీరు కూడా దాసరయ్యలాగే దైవాన్ని మర్చిపోకుండా మంచి పనులు చేస్తూ ఉంటే దైవమే మీ గుండెల్లో కొలువై ఉంటాడు. మానవ జన్మ దొరకడం కష్టం, దొరికాక దాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి. దైవం అనుగ్రహంతో మళ్లీ జన్మ లేకుండా చేసుకోవాలి. ఆ మీరిక దయచేయండి, మళ్లీ రాకండి.
2: సాధు సాధు విచిత్రగుప్త, బాగా చెప్పావు. విన్నారా చిత్రగుప్త, మీరేమంటారు?
3: నేనేమంటాను మహాప్రభు, సత్యసాయి అవతారంలో స్వయంగా స్వామివారే చెప్పిన మాట ఒకటి మనవి చేస్తాను, ఆలకించండి. మరల మరల రాజు మానవ జన్మము, నరుడు నారాయణ దగ్గు నట్టి ఇలను చెవికి సోక, ఇంకేలా ఈజాగు నీకు మేలు కొనసాగి పద సన్నిధి నిచ్చారు. మరల మరల రాదు మానవ జన్మము, నరుడు నారాయణుడగు నట్టి ఇలను చెవికి సోక, ఇంకేలా ఈజాగు నీకు మేలు కొనసాగి పద సన్నిధి నిచ్చారు.
4: కర్మ చేయకుండా మనిషి ఉండలేడు. చెడు పనులు చేస్తే పాపం తగులుతుంది, మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుందని అందరికీ తెలుసు. కాని స్వార్థం, దురాశ, పిసినారితనం, కుటుంబం మీద మమకారం, ద్వేషం వంటి కారణాల వల్ల మనిషి పాపాలు చేస్తుంటాడు. అతను చనిపోయాక అతని వెంట వచ్చేది ఆ పాపపు మూటలే. మనిషి కర్మనిధిలో జమ చేసుకున్న పాపాలు పుణ్యాలను బట్టి మరుసటి జన్మలో అతని నుదుటి రాత ఉంటుంది. అంటే తన తలరాతను రాసుకునేది మనిషే. ఇతరులకు సహాయపడడానికే శరీరం ఉంది, దైవ నామస్మరణకే నాలిక ఉంది అని గ్రహించి మంచి మనిషిగా బతకాలి. మంచి ఆలోచనలే చెయ్యాలి, మంచి పనులనే చెయ్యాలి, దైవ సాన్నిధ్యం చేరుకోవాలి. అదే మానవ జన్మకు సార్థకత. జై సాయిరాం.

0: కర్మనిధి నాటకం విన్నారు. సమర్పణ బాల్ వికాస్ బృందం విజయవాడ. పాల్గొన్నవారు భట్టార్, భువనేశ్వర్, వ్యోమంత్, అజయ్, నందకుమార్, సందీప్, తారక్ శ్రీ సాయిరాం. శ్రోతలు రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 9వ వార్షికోత్సవ సందర్భంగా మంచిగా ఉండాలి, మంచిని చూడాలి, మంచి పనులు చేయాలి ప్రధాన ఇతివృత్తంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు.
1: అనేక దేశాల్లో ఉన్న శ్రోతల ఆదరణే రేడియో సాయికి స్ఫూర్తి. వారందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. వారు కూడా మన కార్యక్రమాల్లో పాలు పంచుకోవచ్చు. ఇప్పుడు మనం వినబోతున్న అణువణువునా నిండి ఉన్న అనే ఈ పాట ఆస్ట్రేలియాలో ఉంటున్న ఆశ్రయ పాడింది.

0: అణువణువునా నిండి ఉన్న పాట విన్నారు. గాయని ఆస్ట్రేలియాకు చెందిన ఆశ్రయ. శ్రోతలు ఇప్పుడు సాయి పద్యనీతి రెండవ భాగం అందించనున్నాం.
1: ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయు వివరింపగా, అపకారికి నుపకారము నెపమెన్నక సేయు వాడే నేర్పరిసిమతి. సాయి పద్యనీతి రెండో భాగానికి మిమ్మల్ని వెల్కమ్ చేస్తుంది మీ మనస్విని. మంచిని చేయి మంచిగా ఉండు అంటే ఈ పద్యం గుర్తుకొచ్చింది, జస్ట్ చెప్పుకుంటున్నాను. అయితే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ మాట్లాడబోయేది కాకినాడలో గ్రూప్ 2 బాలయకాస్ చదువుతున్న కే శరవణ సత్యసాయితో. ఇక ఆలస్యం చేయకుండా తానే పద్యం చెప్తాడో చూద్దాం.

0: సాయి రామ్, శరవణ సత్య సాయి. మా రేడియో సాయి స్టూడియోకి హార్టీ వెల్కమ్.
1: థ్యాంక్స్ సైరమ్.
0: స్వామి ఈనాటి అంశమైన మంచిని చూడు, మంచిని చేయి, మంచిగా ఉండు అన్న దాని మీద ఎన్నో చెప్పారు. ఈ సాయి పద్య నీతిలో నువ్వు ఎంచుకున్న పద్యం ఏమిటో చెప్తావా?
1: అలాగే సైరమ్. మనసులోనున్న భావంబు మంచిదైనా కలిగి తీరును ఫలసిద్ధి కార్యమందు. మనసు లోపలి భావము మలినమైనా ఫలము కూడాను ఆ రీతి మలినమవును.
0: చాలా బాగుంది శరవణ, ఎంత అద్భుతమైనటువంటి పద్యం స్వామి చెప్పారు, సింపుల్ గా చెప్పారు. మరి ఈ పద్యం వెనుక అర్థం ఏమిటో తెలుసా నీకు?
1: తెలుసు శరవణ.
0: చెప్పు.
1: మన మనసులో ఉన్న ఆలోచనలు అన్నీ కూడా మంచిగా ఉన్నప్పుడు తప్పకుండా మనం చేసే ప్రతి పనిలోని విజయం సిద్ధిస్తుంది. అలాగే మన మనసులో కనుక చెడుతలంపులు ఉంటే మనం చేసే పనులన్నీ కూడా చెడిపోయి అన్నిటిలో అపజయమై చెడు ఫలితాలు పొందుతాము.
0: ఎంత చక్కగా స్వామి చెప్పారు కదా మనకి పద్యం.
1: అవును సేమ్.
0: మరి పద్యం దాని అర్థం తెలుసుకున్న తర్వాత సత్యసాయి దీన్ని నిత్య జీవితంలో అంటే డైలీ లైఫ్ లో ఎలా ఆచరించాలనుకుంటున్నావో చెప్తావా మాకు?
1: అలాగే శరణం.
0: చెప్పు.
1: మొదటి శరణం, ఎట్టి దృష్టియో అట్టి సృష్టి అని స్వామివారి బోధన ప్రకారం ముందుగా చెడ్డ దృష్టిని అరికట్టడానికి సినిమాలు, టీవీ, మొబైల్ ఫోన్లలో అనవసరమైన మరియు భయానకమైన దృశ్యాలు వంటివి చూడడం మానేస్తాను. అలాగే చెడ్డ శ్రవణం అదుపులో ఉంచడానికి ఎక్కడైతే సినిమా పాటలు, చెడ్డ మాటలు, నిందనిష్ఠూరాలు, అరపులు, కేకలు ఉంటాయో వెంటనే అటువంటి ప్రదేశం నుండి పక్కకి పోతాను. అలాగే నోరును అదుపులో ఉంచడానికి చెడ్డ నాలిక, మంచి నాలిక కథలో తెలుసుకున్న సారంతో మన నాలుగు చేయు నాలుగు పాపములు అయిన అసత్యం పలకడం, చాడీలు చెప్పడం, ఇతరులను దూషించడం, దుర్భాషలు చేయకుండా ఉండాలని నా మనసుకు ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉంటాను. నా తోటి వారితో తక్కువగా, మృదువుగా, సత్యంగా పలకడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. అలాగే యజదుజ్జన సాంగత్యం అన్న స్వామివారి బోధనకు అనుగుణంగా చెడ్డవాళ్లతో స్పర్శన, సంభాషణ, సాంగత్యంలో కూడా దూరంగా ఉండడానికి నేను ఎన్నడూ ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఈ విధంగా నా స్థాయిలో ముందుగా పంచేంద్రియాలను అరికట్టడం ద్వారా మనసులో మాలిన్యం ప్రవేశించకుండా చేసుకుని ఆపై మనసును పవిత్రంగా పెట్టుకోవడం ద్వారా నేను నా ఇంట్లో, స్కూల్లో, స్నేహితుల వద్ద, బంధువులతో అందరిడిలా మంచి భావాలతో మెలగగలుగుతున్నాను. ఇదే ప్రయత్నపూర్వకంగా ఆచరించడానికి తగిన సహాయం, శక్తి ఇవ్వాల్సిందిగా స్వామివారిని ప్రార్థిస్తూ జై సాయిరాం.
0: శరవణ, ఈ చక్కని పద్యం దాని తాత్పర్యం మాతో పంచుకొని ఇది నీ డైలీ లైఫ్ లో ఎలా ఉపయోగపెట్టాలనుకుంటున్నావో చక్కగా చెప్పావు. చాలా థ్యాంక్స్ శరవణ. సాయిరాం.
1: అలాగే సాయిరాం.
0: వావ్, రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్ అన్న దానికి స్వామి ఎంత చిన్న పద్యంలో అర్థం చెప్పేశారో కదా. థ్యాంక్ యూ శరవణ. స్వామి, మేము తప్పకుండా ఎప్పుడు మంచి ఆలోచనలు, భావాలు అలవరుచుకొని మంచి పనులే చేస్తాం. విజయనగరం నుండి వి శ్రీవల్లి మన ఫోన్ కోసం వెయిట్ చేస్తోంది. తను గ్రూప్ 2 బాలోకాశ లో ఉంది. శ్రీవల్లి ఏం చెప్తుందో వినేద్దామా ఫ్రెండ్స్?
2: హలో సాయిరామ్.
0: సాయిరామ్. శ్రీవల్లి.
2: అవును సాయిరామ్.
0: సాయిరామ్, మేము రేడియో సాయి స్టూడియో పుట్టపర్తి నుండి మాట్లాడుతున్నాం. సాయిరామ్.
2: సాయిరామ్.
0: మరి రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 9th యానివర్సరీ సందర్భంగా ఈ సాయి పద్య నీతి అనే ప్రోగ్రామ్ లో నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మరి స్వామి, డూ గుడ్, బీ గుడ్, సీ గుడ్ అన్న దాని మీద ఎన్నో మంచి విషయాలు చెప్పారు కదా. అదే కాకుండా ఎన్నో చక్కని పద్యాలు కూడా మనందరికీ అందించారు. సో స్వామి పద్యాల్లో ఈ డూ గుడ్, బీ గుడ్, సీ గుడ్ కి రిలేటెడ్ గా నువ్వు మాకే పద్యం చెప్పాలనుకుంటున్నావు?
2: సాయిరాం, స్వామివారు చెప్పిన మంచి సంకల్పంలో అనే పద్యాన్ని నేను చెప్పబోతున్నాను.
0: చెప్పు, ఆ పద్యం పాడి వినిపిస్తావా?
2: వినిపిస్తుంటారా?

0: వివరం.
1: చాలా చిన్ని పద్యంలో స్వామి చాలా పెద్ద విషయాలు చెప్పారు. మరి దీని అర్థం ఏంటో మా అందరికి చెప్తావా?
0: చెప్తాను సారం. మనం మంచి సంకల్పం ఎవరికున్నా దాని గౌరవం, మర్యాద, ప్రేమను మనం పొందగలము. ఉదాహరణకు ఏంటంటే, రాముడు రామాయణంలో సముద్రంపై వారిది కట్టినప్పుడు ఒక చిన్న ఉడత అతి చిన్న ప్రాణి అయినా తనకి సహాయం చేయాలని సంకల్పించుకుంది. అప్పుడు తన తన సముద్రంలో తన తోకను తడిచేసి ఇసుకలో ముంచి వారిదిపై విదిలించింది. అలాగా ఎన్నో సార్లు చేసింది. తను ఎంతో ప్రేమతో తను సంకల్పించుకున్న శ్రీరామచంద్రుడు ఎంతో ప్రేమతో తన చేతిలోకి తీసుకుని ఇంకొక చేతితో ఉడుకుతో రాశారు. అప్పుడు చారలు ఏర్పడ్డాయి. అందుకే శ్రీరామచంద్రుని గొప్ప ప్రేమ ఆదరణము చిన్న ఉడుత పొందగలిగింది.
1: చాలా బాగుంది శ్రీవల్లి, చాలా చక్కగా చెప్పావు దీని తాత్పర్యం. మరి అర్థం తెలుసుకున్నావు, పద్యం తెలుసుకున్నావు, సరే మరి దీని డైలీ లైఫ్ లో స్వామి చెప్పిన ఈ పద్యాన్ని ఆచరణలో ఎలా పెట్టాలనుకుంటున్నావో నీ ఆలోచనలు మాతో పంచుకుంటావా?
0: పద్యశుద్ధి ద్వారా నేను నేర్చుకున్న ఏంటంటే, మనం ఏదైనా పని చేయాలని తలపెట్టినప్పుడు అది పెద్దగా చిన్నదాన్ని కాకుండా మంచిగా చెడ్డగా ఆలోచించాలని తెలుసుకున్నాను సారం. ఎందుకంటే భగవంతుడు భావప్రియుడే కానీ భాగ్యప్రియుడు కాదు. నేను బాలింకట్లో చేరిన మొదట్లో సేవ, ధర్మం, సత్యం, సాధన ఇలాంటి పదాలు విని ఇవి పెద్దవాళ్ళు నేర్చుకోవాల్సినవని అనుకునేదాన్ని. కానీ చిన్నప్పటి నుండే అవి మనకి అలవాటవ్వాల్సిన లక్షణాలని నేను తెలుసుకున్నాను సారం. దానికి వయసుతో సంబంధం లేదని తెలుసుకున్నాను. పిల్లలుగా మేము చేసే చిన్న చిన్న కార్యక్రమాలే సంకల్ప బలంతో పెద్ద కార్యక్రమాలుగా మారుతాయని అర్థమైంది సారం. దీనికి ఉదాహరణగా ఏంటంటే, మనం కోరికల పెంపు గురించి చెప్పినప్పుడు నేను పొదుపు చేసిన చిన్న మొత్తం దేనికి సరిపోతుందని అనుకునేదాన్ని. కానీ సత్యసాయి మా సత్యసాయి సేవా సమితిలో అందరూ కోరికలపై అదుపు చేయాలని సంకల్పించుకుని పోగేసిన మొత్తం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు సంకల్పించిన ఎన్నో సేవలకు ఉపయోగపడింది. ఉపయోగపడినప్పుడు అది సత్సంకల్పం యొక్క బలం ఏంటో ఎట్టుగా నాకు అర్థమైంది. అలాగే బాల వికాస్ వారోత్సవాల సందర్భంగా చిన్న చిన్న బాల వికాస్ పిల్లలందరూ మా గురువుల మార్గదర్శకత్వంలో నడిచి సత్యసాయి సేవా సమితి మరియు కృష్ణ మందిరం చర్చిస్తున్న సునాయాసంగా పరిశుభ్రం చేశాం. మనం తలపెట్టిన కార్యక్రమం పవిత్రమైనది, సమాజ సేవకు దోహదపడేదైతే అని పూర్తి చేసే శక్తిని, యుక్తిని స్వామి ప్రసాదిస్తారని నేను దృఢంగా నమ్ముతున్నాను. అంతేకాదు మంచి సంకల్పంతో చేసే చిన్న పనైనా ఎక్కువ గుర్తింపును, ఆనందాన్ని, తృప్తిని కలుగజేస్తుందని ఈ సందర్భంలో నాకు కలుగజేస్తుందని అర్థమైంది. ఈ సందర్భంగా నాకు ఒక చిన్న సందర్భం గుర్తొస్తుంది, ఒక సంఘటన గుర్తొస్తుంది. స్వామివారు విద్యార్థులను కలవటానికి వస్తున్నారని వార్త తెలిసింది. అప్పుడు టీచర్లందరూ పిల్లల్ని లైన్ లో నిల్చోబెట్టి ఫస్ట్ లైన్ లో ఉన్న పిల్లలందరికీ గులాబీలు ఇచ్చి స్వామివారు వచ్చాక ఎంత క్రమశిక్షణతో ఉండాలో చెప్పి స్వామివారు రాగానే గులాబీలు ఇమ్మని చెప్పారు. అందరిలో ఒక చిన్న బాలుడు తను స్వామికి గులాబీ ఇస్తానని టీచర్కి అడిగింది. కానీ తను చిన్నవాడు కనుక టీచర్ ఏమో వద్దన్నారు. కానీ ఆ బాబుకు మాత్రం స్వామికి పువ్వు ఇవ్వాలని ఎంతో ఆరాటంగా ఉన్నాడు. కానీ తన సంకల్పని తన దగ్గర ఉన్న తన నుంచున్న ప్రదేశంలో ఉన్న దానికి ఒక గడ్డి మొక్క ఉంది. ఆ గడ్డి మొక్కకు ఒక పువ్వు కూడా ఉంది. ఆ గడ్డి పువ్వును కోసి నించున్నాడు. ఆ బాలుడి దగ్గరికి వచ్చి ఆ గడ్డి పువ్వును తీసుకున్నారు. బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, మనం ఏదైనా సంకల్పించుకుంటే స్వామివారు చిన్నగా మనం చిన్నవాళ్ళమా పెద్దవాళ్ళమా అని తేడా లేకుండా మనల్ని ఆదరిస్తారని అర్థమైంది.
1: చాలా బాగుంది శ్రీవల్లి, చక్కగా పద్యం యొక్క తాత్పర్యము, నీకేమర్థమైంది దాని గురించి, దాని ఇంప్లిమెంటేషన్, దాన్ని ఆచరణలో ఎలా పెట్టాలి అద్భుతంగా చెప్పారు శ్రీవల్లి. చాలా చాలా ధన్యవాదాలు. సాయిరామ్. ఆహా, మనం ఎంత పెద్దగా ఉన్నామో కాదు ముఖ్యం, మనకి ఎంత పెద్ద మనసుందో అన్నది ముఖ్యమని చెప్తుంది ఈ పద్యం. అందుకే వేర్ దెర్ ఇస్ విల్ దెర్ ఇస్ ఏ వే అంటారు. మంచి చేయాలన్న సంకల్పం గట్టిగా ఉంటే చిన్న పెద్ద తేడా లేకుండా ఏ పనైనా చేయొచ్చు. ఫ్రెండ్స్, సాయి పద్యనీతి రెండో భాగంలో ఆఖరిగా మనతో మాట్లాడబోయేది రంగారెడ్డి జిల్లాలో 9th క్లాస్ చదువుతున్న N. యుగంధర్. రండి, తనేం చెప్తాడో విందాం. సాయిరాం యుగంధర్.
2: సాయిరాం.
1: మన రేడియో సాయి స్టూడియోకి నీకు సాదరంగా స్వాగతం. ముందుగా రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 9వ వార్షికోత్సవ సందర్భంగా ప్రసారం చేస్తున్న ఈ సాయి పద్యనీతి కార్యక్రమానికి నిన్ను ఇన్వైట్ చేస్తున్నాం సాయి యుగంధర్.
2: సాయిరాం.
1: మరి స్వామి ఈ డూ గుడ్ బీ గుడ్ సీ గుడ్ అనే దాని మీద ఎన్నో పద్యాలు చెప్పారు, మరి వాటిలో నువ్వు మాతో ఏం పంచుకోబోతున్నావో చెప్తావా కొంచెం?
2: నేను ఇప్పుడు చెడ్డ పని చేసి మంచిని చెందబోరు అన్నే పద్యం చెప్పబోతున్నాను.
1: చెప్పు.
2: చెడ్డ పని చేసి మంచిని చెందబోరు, చెడ్డ పని చేసి మంచిని చెందబోరు,

0: చాలా బాగుంది యుగంధర్ను చెప్పినటువంటి పద్యము. మరి దీని తాత్పర్యం అంటే అర్థమేంటో చెప్తావా మాకు?
1: చెడ్డ పని చేసి మనిషిని చెందబోరు అన్న పద్యం మొత్తం మానవుని చర్యలకు వాటికి లభించే ఫలాలకు ఉన్న అవినాభావ సంబంధాన్ని అనేక ఉదాహరణలతో చక్కగా విశదీకరిస్తుంది. మంచి ఫలితాలను ఆశించేవారు దానికి సంబంధించి చేసే పనులు కూడా మంచివై ఉండాలని నొక్కి వక్కానిస్తుంది. అలాగే చెడ్డ పని చేసి మంచి ఫలితాలను ఆశించడం ఎంత అత్యాసో తెలియజేస్తున్నది. మంచి పనులు చేసినప్పుడు తప్పకుండా సత్ఫలితాలే వస్తాయని నమ్మకంతోనూ విశ్వాసంతోనూ ఉండవచ్చని అభయానిస్తోంది. దానికి ఉదాహరణగా వేప విత్తును నాటి మామిడి చెట్టు నాశించవచ్చునా, మామిడి విత్తును నాటి వేప చెట్టు నాశించవచ్చునా అన్న ప్రశ్నలు సంధించి మనల్ని ఆలోచింపజేస్తుంది. ఈ పద్యంలోని పరమార్థం ఏమిటంటే ప్రతి ఒక్కరూ తమలోని లోపాలను నిశితంగా పరిశీలించుకుని తామే సరిదిద్దుకుని మంచివారుగా మసలుకోమని, అప్రూపంగా లభించిన మానవ జన్మను సార్థకం చేసుకోమని నిశితంగా పరిశీలిస్తే అనుక్షణం మన ప్రవర్తన గురించి మనలను అప్రమత్తం చేసే అద్భుత పద్యరాజం ఈ పద్యం.
0: అయితే ఈ పద్యం యొక్క అర్థం ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశావు మా అందరికీ, మరి ఈ పద్యం నీ నిత్య జీవితంలో ఎలా ఆచరణలో పెట్టాలనుకుంటున్నావు చెప్తావా?
1: ఇక నా విషయం గురించి నీకు తెలియజేస్తాను. నాకు చదువు మీద కంటే ఆటపాటల మీద ధ్యాస ఎక్కువ. అందువల్ల చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోయేవాడిని. కాని వేరే విద్యార్థులకు ఏ సబ్జెక్ట్ లో ఫస్ట్ మార్క్ రావటం నేను సహించలేకపోయేవాడిని. అందువల్ల నాలాగే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళందరినీ ఒక జట్టుగా తయారు చేసి ఫస్ట్ మార్కులు వస్తున్న వాళ్ళందరూ ఆయా సబ్జెక్ట్స్ టీచర్స్ దగ్గరకు ట్యూషన్స్ వెళ్లటం వల్ల ఫస్ట్ మార్కులు కొట్టేస్తున్నారు గాని వాళ్ళేమంత తెలివైన వాళ్ళు కాదు అన్న వాదనను ప్రచారం చేస్తూ ఉండేవాళ్ళం. అక్కడితో ఆగక అలా ఫస్ట్ మార్కులు వస్తున్న వాళ్ళందరిపై ద్వేషం పెంచుకుని కొన్నిసార్లు వాళ్ళని తిట్టడం, ఒక్కోసారి కొట్లాడగొదగటం కూడా జరుగుతుండేది. ఈ విషయాలు ఇంట్లో తెలిసి చివాట్లు పెడుతుండేవారు. అయినా కూడా లెక్క చేయకుండా నాకు నచ్చిన పద్ధతిలో నేనుండేవాడిని. సరిగ్గా అదే సమయంలో చెడ్డ పని చేసి మంచిని చెందవరు అన్న పద్యం చదివాను. అప్పటి వరకు ఇంట్లో పెద్దలు, స్కూల్లో టీచర్లు చదువు పట్ల నా అశ్రద్ధ గురించి ఎంత చెప్పినా చెవికెక్కని నాలు చెప్పలేని మార్పు మొదలైంది. ఆ పద్యాన్ని పదే పదే చదివి అర్థం చేసుకోవటం మొదలు పెట్టాను. అప్పుడు ఆ పద్యం నాలాంటి వారి గురించే రాశారని, ఆలోచన విధానాన్ని మార్చుకుని యథార్థాన్ని గ్రహించమని బోధిస్తున్నట్లు అనిపించింది. నాలో నేను తర్కించుకోవటం మొదలు పెట్టాను. నేను శ్రద్ధగా చదవకుండా ఆటపాటలతో కాలక్షేపం చేస్తూ ఫస్ట్ మార్కులు రావాలని కోరటమేమిటి? పైగా ఫస్ట్ వస్తున్న వాళ్లపై కోపం, అసూయ పెంచుకుని వాళ్లతో కొట్లాడగొదగటమేమిటి అన్న ఆలోచన మొదలయ్యింది. బాగా చదివి ఫస్ట్ మార్కు తెచ్చుకోవాలన్న తలంపు కలిగింది. వెంటనే ఒక సబ్జెక్టుపై శ్రద్ధ పెట్టి చదివాను. ఫస్ట్ మార్కు వచ్చింది. నా ఆనందం ఇంత అంత అని చెప్పలేను. ఆ పైనెల పరీక్షలకు మరో సబ్జెక్టుపై శ్రద్ధ పెట్టాను. అందులోనూ విజయం నాదే. విజయం అందిస్తున్న ఉత్సాహంగా చదువు మీద పూర్తిగా శ్రద్ధ పెట్టాను. 6 నెలల్లో క్లాస్ ఫస్ట్ గా వచ్చాను. అంతేకాకుండా నేను ఏ సబ్జెక్టులలో స్ట్రాంగో, ఏ సబ్జెక్టులలో వీకో అర్థమైంది. దానివల్ల నా ఫర్దర్ స్టడీస్ ఎలా ఉండాలి అన్న దాని మీద ఒక క్లారిటీ వచ్చింది. ఒక్క చదువు విషయంలోనే కాదు, ఇంట్లో మా అమ్మకి సాయం చేయటం విషయంలోనూ, మా నాన్నగారి హితబోధల్ని అర్థం చేసుకోవటంలోనూ, స్కూల్లో తోటి విద్యార్థులతో స్నేహపూర్వకంగా మెలగటంలోనూ పూర్తిగా నా ప్రవర్తనలోనూ మార్పు వచ్చింది. ఇంత మార్పు వచ్చినందుకు అందరూ నన్ను అభినందిస్తున్నారు. ఇంత మంచి పద్యం చెప్పి నేను మారిన మనిషిగా తయారవ్వటానికి మూల పురుషులైన భగవాన్ బాబా వారి పట్ల దృఢ విశ్వాసం ఏర్పడింది. ఇప్పుడు బాబావారు నా ఆరాధ్య దైవం. వీలున్నప్పుడల్లా భజనలకు, సేవలకు వెళ్తున్నాను. వారు చెప్పిన చిన్న కథలు చదువుతూ అందులోని నీతిని అర్థం చేసుకుంటున్నాను. ఈ చెడ్డ పని చేసి మంచిని చెందబోరు అన్న పద్యం నా దశను దిశను మార్చింది. జై సాయిరాం.
0: సాయిరాం యుగంధర్, ఇంత చక్కగా ఈ పద్యం దాని అర్థం నిత్య జీవితంలో దాని ఆచరణను మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సాయిరాం.
1: సాయిరాం.
0: అమ్మో, మన పెద్దలు ఇంగ్లీష్ లో చెప్పినట్లు యాజ్ యు సో సోషల్ యు రీప్. మనం మంచి చేస్తే తిరిగి మనకి మంచే వస్తుంది, మనం చెడ్డది చేస్తే ఫలితం చెడ్డది వస్తుంది. కేర్ఫుల్ గా ఉండాలి ఫ్రెండ్స్. సరే, మరికొద్దిసేపు తర్వాత సాయి పద్యనీతి మూడో భాగంలో కలుసుకుందాం. స్టే ట్యూన్డ్.
2: ఫోన్ ద్వారా వినిపించిన సాయి పద్యనీతి రెండవ భాగం విన్నారు. ఇప్పుడు హస్తస్య భూషణం దానం అనే అంశంపై శ్రీకాకుళం నుంచి వచ్చిన పి భార్గవి ప్రసంగం వింటారు.
3: ఓం శ్రీ సాయిరాం. హస్తస్య భూషణం దానం. చేతులకు భూషణం అంటే అలంకారం, అంటే ఆ చేతితో చేసే దానమే. సాధారణంగా మనం అలంకారం కోసం చేతికి గాజులు, కంకణములు, ఉంగరములు, రకరకములైన గడియారములు ధరిస్తూ ఉంటాం. కానీ నిజమైన అందం అలంకారం దానం మాత్రమే. ప్రపంచంలో ఎందరో పుడుతూ ఉంటారు, మరణిస్తూ ఉంటారు, కానీ ఏ కొద్ది మంది మాత్రమే మరణించాక కూడా మనతో జీవిస్తూ ఉంటారు. వారి త్యాగగుణం, దానగుణం మాత్రమే వారిని మనతో ఎల్లప్పుడూ ఉండేలా చేస్తుంది. ప్రతి మనిషి ఆనందంగా జీవించాలని కోరుకుంటారు. మనలో అన్నమయ, ప్రాణమయ, మనోమయ, జ్ఞానమయ కోశములు దాటిన తరువాతే ఆనందమయ కోశం ఉన్నది. అనగా విజ్ఞానమును పెంచి పోషించుకున్న వారే ఆనందాన్ని పొందగలరు. అనగా ఎవరైతే భగవంతుడు చూపించిన దారి వెంట నడుస్తారో వారే జ్ఞానమును పొందగలరు, వారే నిజమైన ఆనందాన్ని చేపట్టగలరు. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్, లవ్ ఆల్, సర్వ్ ఆల్, త్యాగేనేక అమృతత్వ మానసుహు అనగా త్యాగగుణం మాత్రమే మోక్షాన్ని కలగజేస్తుంది. మొదలగు భగవద్వాక్యాలు విని మననం చేసుకుని ఆ మార్గంలో ఎవరైతే ప్రయాణిస్తారో వారే నిజమైన ఆనందాన్ని చేపట్టగలరు. మనకు మన చుట్టూ ఉన్న జీవరాశుల పట్ల గల కారుణ్య గుణం చేత వాటికి కావలసిన సహాయాన్ని అందించగలగడమే దానగుణం. ఇక్కడ స్వామి మనకి దానాన్ని మూడు రకాలుగా చెప్పారు. ధనాన్ని, శక్తిని, జ్ఞానాన్ని దానం చేయవచ్చు. ఈ మూడు మన వద్ద లేకపోయినా ఏ ఒక్కటైనా మన వద్ద ఉంటుంది. ధనము, జ్ఞానము లేకపోయినా శక్తిని దానం చేసి సహాయపడవచ్చు. ధనము, శక్తి లేకపోయినా జ్ఞానాన్ని పంచవచ్చు. జ్ఞానము, శక్తి లేకపోయినా ధనాన్ని పంచి సహాయపడవచ్చు. ఇలా మనలో అందరము ఏదో ఒక రకంగా సమాజ శ్రేయస్సు కొరకు సహాయపడవచ్చు. మంచి కార్యక్రమములు చేయాలంటే మంచి ఆలోచనల ద్వారా మాత్రమే సాధ్యపడతాయి. ఎన్ని బియ్యం బస్తాలు ఇచ్చాం, ఎన్ని బట్టలు ఇచ్చాం, సంఖ్య ముఖ్యం కాదు. సంఖ్యలు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులలో సబ్మిట్ చేయడానికే పనికి వస్తాయి. భగవంతుడు సంఖ్యను గమనించడు, మనలో ఉన్న భావనలు మాత్రమే గమనిస్తాడు. 10 ఎకరముల బీడు భూమి కన్నా 1/2 ఎకర పంట భూమి చాలు, బిందెలు బిందెలు గాడిద పాలు కన్నా 1 చెంబు గోవు పాలు చాలు అని స్వామి ఎప్పుడు చెబుతూ ఉంటారు. స్వామి ఎప్పుడు మనకు ఉదాహరణ చెబుతూ ఉంటారు. విదేశాలకు వెళ్లే ముందు అందరూ తమ కరెన్సీని విదేశీ ద్రవ్యంగా మార్చుకుంటారు. అక్కడకు వెళ్లిన తర్వాత ఆ ధనం ఉపయోగపడుతుంది. మన కరెన్సీ అక్కడ ఏ విధముగానూ ఉపయోగపడదు. అదే విధంగా మన దగ్గరున్న ఏ సంపదనైనా దానం చేయడం ద్వారా పుణ్యం అనే కరెన్సీగా మార్చుకుంటే కేవలం అది మాత్రమే మనతో ఎల్లప్పుడూ ఉంటుంది, ఇహపరములో కూడా ఉపయోగపడుతుంది. లా ఆఫ్ లైఫ్ ఏమిటంటే, సమాజం నుండి మనం దేనినైతే తీసుకున్నామో తిరిగి దానిని సమాజానికి అందించగలగడమే. సమాజం నుండి మనం గడించిన నేర్పు వాటి అవసరం ఉన్న ఎంతో మంది వ్యక్తులకు అందించాలి. అలా చేయకపోతే అది మురుగు కాలువలో ముందుకు పారే అవకాశం లేని మడుగులోనున్న మంచినీటితో సమానమవుతుంది, వ్యర్థమైపోతుంది. ద మోర్ యు గివ్ ద మోర్ యు గ్రో, షేర్ వాట్ వి హ్యావ్ విత్ అదర్స్ అని స్వామి ఎప్పుడూ చెబుతూ ఉంటారు. మానవత్వమునకు మైలురాయి దానగుణము. మనము ఒకవైపు తీసుకున్న ఆహారాన్ని రెండవ వైపు విడిచిపెట్టకపోతే శరీరం అనారోగ్యం పాలవుతుంది. ఒకవైపు పీల్చుకున్న గాలి మరొక వైపు విడుదల చేయకపోతే ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. అదే విధంగా మనలోనున్న దుర్గుణములను కూడా త్యాగం చేయాలి. అలా చేయకపోతే మన వ్యక్తిత్వం దిగజార్చి వేస్తుంది. వేసిన చిన్న విత్తనం ఎన్నో ఫలాలను ఇచ్చినట్లు చేసిన చిన్న దానం ఎన్నో రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. మనం సమాజం నుంచి పొందిన ధన, జ్ఞాన సంపదలన్నీ తిరిగి సమాజ శ్రేయస్సు కొరకు అందించాలి. అప్పుడే మనం ఉన్నత స్థానానికి చేరగలం. లేకపోతే అది మన పాదాల కింద ఉన్న ధూళితో సమానమవుతుంది. దానం చేయు వారిలో ఎక్కువ మంది ప్రతిఫలాన్ని ఆశించి చేస్తున్నారు, కొద్ది మంది మాత్రమే భగవంతుని కటాక్షమును కోరి చేస్తున్నారు. భగవంతుని కటాక్షమును కోరి చేస్తున్నది సాత్విక దానం. అలా కాక ప్రతిఫలాన్నో పేరు ప్రతిష్టలను మెప్పునో గొప్పనో ఆశించి చేసే దానం రాజసిక దానం అవుతుంది. అలా కాక తిరస్కార భావంతో దానం పుచ్చుకొనుటకు తగని వ్యక్తికి దానం చేయటం తామసిక మగును. తిండికి లోటు లేని వానికి అన్నదానం, వెల్లుటకు వీలుకాని ప్రదేశాలలో వైద్యాలయం నిర్మించుట వృధ. కడుపు నిండా తిని కదలేని స్థితిలో ఉన్న వానికి అన్నం ఉదరభారం అనిపించును. ఇటువంటి దానాన్ని తామసిక దానం అంటారు. పూర్వం ఒక సంపన్నురాలైన ఒక వృద్ధురాలు ఉండేది. ఆమె ఎంతో జాలి గుణం కలిగినది. రాత్రి చలికి వణికిపోతూ నిద్రిస్తున్న పేదవారిపై రగ్గులను కప్పి వచ్చేది. కానీ ఈ విషయం ఎవరితో చర్చించుకునేది కాదు. కొంతకాలానికి ఈ విషయం పురజనుల దృష్టిలోకి వచ్చింది. అప్పుడు కొంతమంది ఆమె దగ్గరకు వచ్చి, అమ్మా, మీరు ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఇంత నిరాడంబరంగా ఇంత నిరహంకారంగా తలదించుకుని నడుస్తారెందుకు అని అడిగారంట. అప్పుడు ఆమె, నాయనా, నాకు భగవంతుడు 1000 చేతులతో అందిస్తుంటే నేను కేవలం ఒక్క చేతితో సహాయం చేస్తున్నందుకు నాకు ఎంతో సిగ్గుగా ఉంది అని అన్నదట. ఇటువంటి దానం సాత్వికమవుతుంది. దేవాలయంలో భక్తుల సౌకర్యార్థం ఒక ఫ్యాను విరాళమిచ్చిన ఒక వ్యక్తి ఆ ఫ్యాను రెక్కలపై తన పేరు రాయించుకున్నాడంట. అప్పుడు ఒకసారి అతను దేవాలయంలోకి ప్రవేశించేసరికి ఆ ఫ్యాను ఎంతో చక్కగా తిరుగుతుంది. ఎంతో మంది భక్తులు అక్కడ సేద తీరుతున్నారు. అప్పుడు ఆ వ్యక్తికి ఆ ఫ్యాను తిరుగుతుంటే తన పేరు కనిపించడం లేదన్న ఆలోచన కలిగి ఆ ఫ్యాను పూజారిని పిలిపించి ఆపివేశాడు. ఇటువంటి దానం రాజసికమవుతుంది. ఒకసారి బివి రమణారావు గారి తండ్రి గారు పుట్టపర్తికి మొదటిసారి వచ్చినప్పుడు స్వామి అతనికి ఇంటర్వ్యూ అనుగ్రహించారు. స్వామి అతనికి ఒక ప్రశ్న అడిగారు. నాయన, నీకు 15 పిల్లలు కదా, వారందరూ ఏ సమస్య లేకుండా ఎలా పైకి వచ్చారంటావు అని అడగగా అప్పుడు అతను ఏదో చెప్తుండగానే, స్వామి, అదంతా మీ నాన్నగారు చేసిన అన్నదాన ఫలితం అని అన్నదానం యొక్క విశిష్టతను చెప్పకనే చెప్పారు స్వామి. విశ్వవిజేతగా పేరుగాంచిన అలెగ్జాండర్ కు జబ్బు చేసినప్పుడు ఏ వైద్యుడు అతన్ని కాపాడలేకపోయారు. అప్పుడు అలెగ్జాండర్ తన మంత్రుల్ని పిలిపించి, నేను మరణించాక నా శరీరాన్ని ఒక శవపేటికలో పెట్టి నా 2 చేతులు బయటకు కనబడేలా పెట్టి వీధి వీధులలోనూ తిప్పండి. ఇన్ని రాజ్యాలను హస్తగతం చేసుకున్న అలెగ్జాండర్ పోయేటప్పుడు ఒట్టి చేతులతో పోయాడన్న సందేశం అందరికీ అందాలన్నాడంట. మన సంపదకు యజమాని ఈశ్వరుడే, మనం కేవలం ధర్మకర్తలు మాత్రమే. ఈ సత్యాన్ని గ్రహించి మనం మన సంపదను సత్కార్యములతో దాన ధర్మాలతో సార్థకం చేసుకోవాలి. ఓం శ్రీ సాయిరాం.
4: హస్తస్య భూషణం దానం ప్రసంగం విన్నారు. ప్రసంగించిన వారు పి భార్గవి, శ్రీకాకుళం. శ్రద్ధ, శ్రోతలకు మరొక కథ ఏదైనా వినిపిస్తావా?
2: మంచి ఆలోచన.
4: నేనెప్పుడూ మంచిగానే ఆలోచిస్తాను. థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్.
2: మరీ అంతలా ఊహించుకోకు. నేను మనం వినిపించబోయే కథ పేరు చెప్పాను. విశాఖపట్నానికి చెందిన జి సాయి విద్యావాహిని వినిపిస్తున్న ఆ కథ పేరు మంచి ఆలోచన. విను.
5: మంచి ఆలోచన. విష్ణుపురమును చిత్రసేనుడు అనే రాజు పాలించేవాడు. మహారాజు చిత్రసేనుడు స్వయంగా రాజ్యంలో పర్యటించి ప్రజల బాగోగులను తెలుసుకునేవాడు. అలా ఒకరోజు ప్రజలలో ఎవరు సుఖంగా సంతోషంగా ఉన్నారో, వారి ఆనందానికి కారణం ఏమిటో తెలుసుకోవాలనుకున్నాడు. వెంటనే మంత్రి సుజ్ఞాన వర్మను పిలిపిస్తాడు. ఇద్దరు గుర్రాలపై దేశాటానికి బయలుదేరతారు. రోజంతా అలా గుర్రాలపై తిరుగుతూ ప్రజలను గమనిస్తూ మధ్య మధ్యలో కొందరితో మాట్లాడుతూ వెళ్తున్నారు. కానీ ఎవ్వరూ పూర్తిగా సంతోషంగా లేరని రాజు చిత్రసేనుడికి అర్థమైంది. అన్ని సౌకర్యాలు సంపదలు ఉన్నా కూడా ప్రజలు ఎందుకు సంతోషంగా లేరో అర్థం కాలేదు. అలా మంత్రితో చర్చిస్తూ ముట్ట మధ్యాహ్నం వేళకి ఒక ఊరి పొలి మీద దాటుతున్నాడు చిత్రసేనుడు. అక్కడికి కొంచెం దూరంలో ఒక ముదుసలి ఆ ఎండలో ఏదో పని చేస్తూ కనిపించాడు. విషయం ఏమిటో కనుక్కుందామని రాజు మంత్రి అక్కడికి వెళ్ళాడు. చాలా వయసు మళ్ళీ ముసలి తాత ఎంతో ఆనందంగా ఉత్సాహంగా అక్కడ మట్టి తవ్వుతూ కనిపించాడు. ఆ ముసలి తాతని చూసిన రాజుకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఊరిలో ఉన్న యువకుల్లో గాని పిల్లల్లో గాని లేని ఉత్సాహం ఆ ముసలి తాతలో కనిపించింది. అంతేకాదు, బాగా డబ్బున్న వారిని, ఎంతో అందంగా ఉన్న వారిని ఎందరినో తోగలో చూశాడు రాజు. కానీ వారి ఎవరిలో లేని ఆనందం ముడతలు పడిన ఆ తాత మొహంలో కనిపించింది. అప్పుడు మంత్రి ఆ తాతని పలకరించి, స్వయంగా వారి దేశాన్ని పాలిస్తున్న మహారాజు చిత్రసేనులు వారు వచ్చిన్నారని చెప్పాడు. మంత్రి పిలిచినప్పుడు తలెత్తి చూశాడు ముసలి తాత. తను చేస్తున్న పనిని ఆపి రాజుకు నమస్కరించాడు. ముసలి తాత వారిని గమనించినందుకు రాజును క్షమించమని కోరాడు. అప్పుడు రాజు తాతతో మాట్లాడుతూ, ఆ వయసులో అంత ఎండలో అక్కడ ఏం పని చేస్తున్నాడు అని అడిగాడు. అప్పుడు తాత అక్కడ కిందనే ఉన్న కొన్ని ఎండిన మామిడి టెంకలను తీసి రాజుకి చూపించాడు. ఆ మామిడి టెంకలను నాటడానికి కోతులు తవ్వుతున్నానని తాత చెప్పాడు. ఎప్పుడో వచ్చే ఆ మామిడి పళ్ళ కోసం ఈ ముసలి వయసులో టెంకలు నాటడం ఏంటని చిత్తశుద్ధికి బాగా నవ్వొచ్చింది. ఏంటి తాత, ఆ మామిడి టెంకులు నాటి అవి మొలిచి చెట్లయ్యి పెద్ద మొక్కలయ్యి కాయలు కాస్తే ఆ పళ్ళు తినటానికి అన్ని సంవత్సరాలు నువ్వు బతుకుంటావా అని అడిగాడు రాజు. అప్పుడు ముసలి తాత చెప్పిన సమాధానం మహారాజు చిత్తశీనుల వారికి, మంత్రి సుజ్ఞాన వరములకి కాదు ఫ్రెండ్స్, మనందరికీ కూడా కనువిప్పు కలిగిస్తుంది. మహారాజా, ఎన్నో సంవత్సరాలకి వచ్చి ఆ మామిడి పళ్ళను తినాలనే కోరిక నాకు లేదు, అంతవరకు నేను బ్రతికుండనని కూడా నాకు తెలుసు అని అన్నాడు తాత. అలాంటప్పుడు ఎందుకీ వ్యర్థ ప్రయత్నం అంటాడు మహామంత్రి. మంత్రివర్య, నేను నాటే ఈ మామిడి టెంకులు ఫలించి మామిడి పళ్ళు వస్తే నా తరువాత తరాల వాళ్ళు ఆనందంగా వాటిని అనుభవిస్తారు కదా. నాకు దక్కవని నేను ఈ పని చేయకపోతే వారికి మంచి ఫలాలు ఎలా అందుతాయి? నాకెందుకులే అని మన ముందు తరాల వారు అనుకుని ఉంటే మనకి మంచి ఫలాలు గాని వాటిని తినే భాగ్యం గాని ఉంటుందా ప్రభు అని ఎంతో వినయంగా చెప్పాడు ముసలి తాత. ఏ పని చేయాలన్నా దాని వలన నాకేం వస్తుందని ఆలోచించే వారిని ఇంతవరకు చూశాను. కాని నీలో ఈ మంచి భావాలే నీ ముడతలు పడిన మొహంపై కూడా అందాన్ని ఆనందాన్ని తెస్తున్నాయి. నీలాక ఏమీ ఆశించకుండా పక్క వారి ఆనందం కోసం ఎంతో ఉత్సాహంగా ఈ ముసలి వయసులో ఇంతలాగా కష్టపడుతున్న నువ్వే మా అందరికి ఆదర్శం తాత అని రాజు చిత్రసేనుడు ఎంతో ఆనందంతో లెక్కలేనన్ని బహుమతులతో ముసలి తాతను సత్కరించాడు. అంతేకాదు, ముసలి తాతకి మామిడి టెంకలు నాటటానికి, తరువాత ఆ మొక్కలు బాగా పెరిగేటట్టు చూసుకోవటానికి కొంతమంది సైనికులను ఏర్పాటు చేశాడు. అలా ముసలి తాత చేసే మంచి పనికి తన వంతు సహాయం చేశాడు. అందానికి ఆనందానికి ఆదర్శానికి కారణం మనసులో మంచి భావాలే అని తెలుసుకున్నాడు మహారాజు చిత్రసేనుడు.
4: విశాఖపట్నానికి చెందిన జి సాయి విద్యావాహిని వినిపించిన కథ మంచి ఆలోచన విన్నారు.

తెలుగు స్ట్రీమ్ 9వ వార్షికోత్సవ సందర్భంగా 2020 ఆగస్టు 1-2 తేదీలలో తెలుగు స్ట్రీమ్ శ్రీ సత్యసాయి సందేశజరి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలను అందించడం జరిగింది. ఆగస్టు 1వ తేదీన మంచిని చూడు, మంచిని చేయి, మంచిగా ఉండు ఇతివృత్తంగా పిల్లలు సమర్పించిన వివిధ కార్యక్రమాల సుమమాలలోని 2వ భాగ పునఃప్రసారాన్ని శ్రోతలింతవరకు విన్నారు. 4 భాగాలుగా అందిస్తున్న ఈ శీర్షికలోని 3వ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. అధ్యాత్మ విద్య విద్యానాం. విద్యలన్నింటిలోకి ఆత్మవిద్యే ప్రధానం. ప్రాపంచిక విద్య పారమార్థిక విద్యను జోడించి నేటితరం యువతీ యువకులను సన్మార్గంలో నడిపిస్తున్నది సత్యసాయి విద్యా ఉద్యమం. నేటి శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలు ఇప్పటికీ ఎన్నో వేల మంది విద్యార్థులను ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దింది. సమాజ అభ్యుదయానికి, దేశ ప్రాపంచిక శాంతికి అటువంటి విద్యార్థులే అవసరమని స్వామి ప్రబోధ. మరి ఈ విద్యా ఉద్యమానికి నాంది 1968లో స్వామి ప్రారంభించిన అనంతపురం శ్రీ సత్యసాయి మహిళా కళాశాల అన్నది గమనార్హం. ఈ సంవత్సరం అనంతపురం కళాశాల స్వర్ణోత్సవం జరుపుకుంది. ఇది మనందరికీ ఎంతో ఆనందభరితమైన వేడుక. స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా కళాశాల నాంది ప్రస్తావన, కళాశాల భవన నిర్మాణం, భవన ప్రారంభోత్సవం, అభివృద్ది సోపానాలు, ఉపాధ్యాయుల, విద్యార్థుల, ఇతర సిబ్బందుల అనుభవాలు, ఇంకా మరెన్నో అనుసంధాన అనుభవాలను శ్రోతలందరికీ అందిస్తూ రేడియో సాయి తెలుగు బృందం 20, 21వ తేదీల్లో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను పలు శీర్షికలలో సమర్పించింది. వాటి పునఃప్రసారాన్ని శ్రోతలకు ఇప్పుడు అందిస్తున్నాం. అనంతపురం కళాశాల భవన సముదాయ ప్రారంభోత్సవం 1971లో జరిగింది. దానికి భారత అధ్యక్షులు శ్రీ వివి గిరి, ఆయన సతీమణి శ్రీమతి సరస్వతీగిరి, విద్యాశాఖ మంత్రి శ్రీ పివి నరసింహారావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా స్వామి అనుగ్రహించిన దివ్యోపన్యాసంతో పాటు పలువురు ప్రముఖుల ప్రసంగాలు, భవన నిర్మాణ సమయంలో సేవ చేసుకుని స్వామి అనుగ్రహానికి పాత్రుడైన వారిలో కొందరి అనుభవాలను ప్రారంభోత్సవ సంరంభం శీర్షిక పేరిట 21వ తేదీ రేడియో సాయి తెలుగు బృందం ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలలో సమర్పించింది. ఆ కార్యక్రమ పునఃప్రసారాన్ని ఇప్పుడు వినండి.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సై శ్రోతలకు సాయిరాం. తల్లి ఒడి తొలిబడి అన్నది ఆర్షవాక్యం. సాధారణ మానవుణ్ణి మహానుభావునిగా తీర్చిదిద్దిన ఎందరో మాతృమూర్తుల గురించి స్వామి ఒక పద్యంలో ఇలా చెప్పారు.

0: అలాంటి అత్యున్నత గుణగణాలు గల మాతృమూర్తులు నేటి సమాజానికి ఎంతో అవసరం. అందుకోసం భగవాన్ మహిళల కోసం ప్రత్యేకంగా ఒక కళాశాలను ప్రారంభించాలని సంకల్పించారు. ఫలితంగా 1968 జూలై 8 అనంతపురంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ మహిళా కళాశాల ప్రారంభమైంది. 1969 కళాశాల సొంత భవంతికి శంకుస్థాపన జరిగింది.
1: అంతేకాదు స్వప్న, కేవలం 18 కూడా పూర్తి కాకుండానే భగవాన్ దివ్యాశీస్సులతో ఒక అద్భుతమైన కళాశాల భవనం, వసతి గృహం, గ్రంథాలయం కూడా రూపుదిద్దుకున్నాయి. వాటికి 1971 జూలై 8 లాంఛనప్రాయంగా ప్రారంభోత్సవం జరిగింది.
0: ప్రారంభోత్సవ సందర్భంగా దివ్యోపన్యాసమిస్తూ స్వామి విశ్వశ్రేయస్సు కోసం ధర్మాన్ని పునరుద్ధరించే నిమిత్తం శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు.

పాశ్చాత్య వీరుల పరద్రోహిను స్వాతంత్రమును గన సమర భూమి పాండిత్యమున కాల ప్రఖ్యాతి గాంచిన ప్రతిభ చూపించిన భరత భూమి సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యలందు ఆసక్తి చూపిన అమర భూమి

கௌசல்யவர சூக்தி கர்ப்பமௌட்டன் கதா ராகுடு தேவுடை ரமணகாந்தே. கௌசல்யவர சூக்தி கர்ப்பமௌட்டன் கதா ராகுடு தேவுடை ரமணிகாந்தே. சீதா சுதாதா జనకి పెంచుట కదా కవలు లవ కుసులు తా కనులు నౌట చిజియాలరంజిల్లి పెంచుట కదా వీర శివాజీయు పేరుగాంచి పుత్తలీ బాయసం క్రోధితంగున కదా గాంధీ మహాత్ముడై ఘనత నుందే జీవకోటికి మక్కువ జీవమగుచు అహర కందును పెంచడి అమ్మ కంటే ఆదరం తగు వస్తువు అవని కలదే అమ్మ

0: విచ్చలవిడిగా తాండవమాడుతుండటము అందరికీ విదితమైన విషయమే. జీవితములకు ప్రధానమైనటువంటి యొక్క ఆనందాన్ని అందుకునే నిమిత్తమై వ్యక్తి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకునే దానికి బదులు వ్యక్తలగాయించుకోవటం మానవత్వానికి సార్థకం కానేదని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈనాడు జీవితముకు సంబంధించినటువంటి ప్రతి రంగమును కూడాను పుష్టివంతంగాను దానికి ప్రయోజనకరంగా మనము తీర్చిదిద్దుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటమే మన భారతీయుల యొక్క ప్రధమ కర్తవ్యము. ఈనాడు మానవత్వంలో చెలరేగినటువంటి అశాంతి, అన్యాయ, అక్రమ, అనాచారములు అనేటువంటి ఈ వైశాచిక ప్రవర్తులు మన యొక్క సమాజం నందు ప్రణయ తాండవము జరుపుతున్నటువంటి ఈ సమయం నందులో మనం శాంతి సహనముతో, భక్తి ప్రేమలతో, ఆనందమైనటువంటి సహనముతో దీనిని ఎదుర్కొని తద్వారా మన భారతదేశంలో భద్ర శాంతులు పొందించుకోవడానికి తగిన కంకణం కట్టుకోవటము భారత పుత్రులైనటువంటి ప్రతి వ్యక్తికి కూడాను ప్రధానమైనటువంటి ప్రమాణమని కూడాను మీరు విశ్వసించవలసినటువంటి విషయము. విద్యను ఈనాడు ధనముతో కొనడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. ఇది కేవలం గుణంతో మనకు లభించవలసినటువంటి పవిత్రమైనటువంటి సార చూసే రసమే కాని ధనముతో బలముతో మనం సాధించడానికి వీలు కాదు. కనుకనే ఈనాడు విద్యా రంగములు అనేక రకములైనటువంటి క్రమశిక్షణను కోల్పోయి తద్వారా ఈ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఆనందమును కూడాను అది దూరమై ఇందులో వీరు గుర్తించవలసినటువంటి యొక్క గుణమును, క్యారెక్టర్, ఈ శీలమును సరైనటువంటి మార్గంలో మనం అర్థం చేసుకోకపోవటం చేతని మన భారతదేశము ఈనాడు అన్ని దేశములకు కూడాను తల ఒక్కవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ సరస్వతీబాయి గారు చెప్పినట్టు కేవలం వివేకంతోనే మన యొక్క జీవితాన్ని ఆనందకరమైనటువంటి రీతిగా మనం దిద్దుకోగలమే కానీ విద్య వల్ల మాత్రం ఏమాత్రం కూడా సాధ్యం కానేరదు. విద్య కేవలం ఉద్యోగ నిమిత్తమై మనకు కొంతవరకు సహాయం చేయవచ్చును. కానీ ఈనాడు మనం విద్యను నేర్చుకుని ఉద్యోగం నిమిత్తమై మనం కాపలాడుతున్న చేత పురుషులకు కూడా ఉద్యోగములు లేక వారు స్త్రీల కంటే హీనమైనటువంటి స్థితిని అందుకోవడానికి కూడా సంసిద్ధులై ఉంటున్నారు. కనుక మనం విద్యను నేర్చుకోవటం మొట్టమొదట మనం దేనిని మనం చక్కదిద్దుకోవటం అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించి వర్తించినప్పుడే మన యొక్క వ్యక్తిత్వం కూడా సార్థకం అవుతుందని కూడా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం.
1: ఉద్యోగము చేయను విటలందరూ పోగా గృహకృత్యం.

పవిత్రాత్మ స్వరూపులారా, ఈనాడు మహాపర్వదినంగా పరిగణించుకున్నటువంటి ఈ కుకార ప్రేముల యొక్క చేరికను మనం ఎంత ఆనందంతో అనుభవిస్తున్నామనేటువంటిది మన అనుభూతికే గోచరం కాని వాక్యములకు అది అతీతమైనటువంటిది. ఆలోచించగల ప్రతి వ్యక్తి కూడాను అయోమయ స్థితిలో ముంచెత్తేటువంటి సమస్యలు అన్ని రంగముల

ఇంటిలోని కొరతలెంతయో ఉండినా సుఖము చూడబోవ సున్నయే ఉద్యోగి పదవి అందిచున్న పడతి ఎప్పుడు. నిజముగా ఈయన ఉద్యోగం చేసేటువంటి యొక్క పడతికి అనేక సమస్యలంతా కూడా చేరి ఆమెను ఉక్కిరి విక్రి చేస్తున్నటువంటి విషయము ఉద్యోగం చేసేటువంటి వనితలకంతా కూడా చక్కగా చేసిన విషయమే. కానీ ఉద్యోగమే మన యొక్క జీవితాధారంగా మనం భావించకూడదు. తమ గృహమును తమ పిల్లలను తమ పదవులను సరైనటువంటి రీతిగా అర్థం చేసుకుని వర్తించేటువంటి యొక్క సత్యాన్ని వాడు గుర్తించాలి. అప్పుడే మన యొక్క విద్య కూడా దానికి తగినటువంటి త్యాగానికి గుణానికి శీలానికి సత్యానికి నిజానికి నీతికి కూడా సరైనటువంటి ఆధారంగా కూడా ఉంటుంటాయి. ఈనాడు మన కళాశాలలో అనేక రకములైనటువంటి యొక్క సమస్యలు అరదలు బయలుదేరి ఏ రకమైనటువంటి యొక్క దృష్టికి మనం తీసుకుని పోతున్నామో మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే కనుక దానిని గుర్తించి ఈ రాయలసీమలో అనేక రకములైనటువంటి కష్ట నష్టములకు గురి అయినటువంటి వ్యక్తులకు దాకుండా ఈ స్త్రీ సరైనటువంటి విషయాన్ని మనం అభ్యసించడము చాలా అవసరమైనటువంటి యొక్క సత్యాన్ని నేను గుర్తించి ఈ అనంతపురంలో ఈ విధమైనటువంటి యొక్క స్త్రీ కళాశాల అవసరమని కూడా నేను భావించి దానిపై ఎంత ప్రేమతో నేను కార్యదీక్షయందు మాత్రమే నా యొక్క ఆనందము కానీ కేవలం మీకు ప్రసంగములు చేసి కోటి మాటలు చెప్పి లక్ష వ్రాతలు వ్రాతలు రాసేదానికంటే ఒక్క క్రియారూపంలో మనకు సత్యస్వరూపాన్ని సాక్షాత్కరింపచేయటమే వ్యక్తిత్వం యొక్క సరైనటువంటి కర్మ కను కూడా మీరు గుర్తించవలసినటువంటి విషయములు. ఈనాడు సరస్వతి నిలయమైనటువంటి యొక్క ఈ కళాశాలల యందు లక్ష్మీదేవి వచ్చి తిష్ట వేసుకుని కూర్చోవటం చేతనే ఈనాడు ఈ విద్యకంతా ఇంత అప్రతిష్ట పాలకవడానికి ఒక ఆధారం అయితే ఏర్పడిపోయింది. లేకపోతే అటెండెన్స్ కు డబ్బు, అడ్మిషన్ కు డబ్బు, పాస్ కు డబ్బు, ఇంకా డబ్బు, ఇలాంటి డబ్బులతోనే ఈ జీవితం అనేటువంటి దాన్ని కొనుక్కోవడానికి ప్రయత్నం చేయడము ఇది సరైనటువంటి విద్య కూడా కాలేదని కూడా మీరు గుర్తించవలసినటువంటి విద్యము. ఇది నైతిక ధార్మిక ఆధ్యాత్మికానికి సరైనటువంటి యొక్క ఆధారాన్ని అందించేటువంటి యొక్క మూలమైనటువంటి యొక్క గురుకుల ఆశ్రమంగా మీరు విశ్వసించవలసిందే. కానీ ఇది కళాశాలని కానీ మేము ఏదో ఒక విశ్వవిద్యాలయం కూడా అభివృద్ధి చేస్తామనేటువంటి యొక్క విషయం నాకు ఏమాత్రం కూడా ఆనందం లేదు. ఇది గురుకుల ఆశ్రమంగానే ఉంటుంది. స్త్రీలకంతా కూడా సరైనటువంటి యొక్క నీతి ఈ నిజాయితీలను బోధించి తమ పిల్లలను ఈ భావి భారత ధారకులుగా తీర్చిదిద్దేటువంటి యొక్క ప్రయత్నానికి ప్రతి మాట కూడా దీనిని కంకణం కట్టుకోవాలని కూడా నేను ఆశిస్తున్నాను. ఈనాడు ఈ విధమైనటువంటి యొక్క అశాంతికి అవజలకు ఇంకా సమ్మెలకు ఇంకా కొన్ని విధమైనటువంటి భూకంపముల వలె జరిపేటువంటి యొక్క ఈ అనాచారములకు కూడా మూల కారణమంతా కూడా అమ్మలే అని కూడా నేను చెప్పడానికి ఆధారం ఉండాలి. కారణం ఏమంటే అమ్మలకు సరైనటువంటి విద్యలు వివేకములు అనుభూతులు సరిగా లేకపోవడం చేతని పిల్లలను సరైనటువంటి మార్గంలో తీర్చిదిద్దడానికి ఆధారం లేకపోతుంటుండాలి. కనుక ఈనాడు చక్కని బాలలుగా తయారు చేసేటువంటి దానికంటే చక్కని మాటలుగా తీర్చిదిద్దడము ప్రతి ఒక్క యూనివర్సిటీ కూడా అవసరమని కూడా నేను ఆశిస్తున్నాను. మన దేశములకే ప్రెసిడెంట్ అనగా రాష్ట్రపతి గారైనటువంటి వారు, తరువాత మైసూరు రాష్ట్రానికి తాను రాజ్యపాలకులైనటువంటి వారు, మన ఆంధ్రప్రదేశ్ కంట ముఖ్యమంత్రి అయినటువంటి వారు, తదుపరి విద్యామంత్రి అయినటువంటి వారు, వీరందరే కాకుండా వసతి గృహానికి సరస్వతి గిరి వచ్చి ప్రారంభం చేసుకోవటం చాలా ఆనందమైనటువంటి విషయము. ఇంతే కాకుండా వారికి ఏ విధమైనటువంటి ప్రతిపత్తి ఎందు సరైనటువంటి శ్రద్ధలు ఉంటుంటారో అలాంటి శ్రద్ధా విషయంలో కూడా ఆ యొక్క వసతి గృహంలో ఉండేటువంటి యొక్క పిల్లలు వారికి కూడా తగినటువంటి యొక్క ఆదర్శంగా కూడా ఉంటుంటారని పలాది వారు చేసినటువంటి ప్రారంభం లోపల ఆ వసతిలో నివాసం చేసేటువంటి వ్యక్తులమైన మనము కూడా ఇలాంటి చక్కని హోదా స్థానంలో పోవటము వారికి సరైనటువంటి యొక్క బోధలు తెలపటము వారి వల్ల కొన్ని రకములైనటువంటి యొక్క సత్ప్రవర్తనను తప్పకుండా అభివృద్ధి చేసుకోవటము చాలా అవసరమని కూడా ఇందులో చేరేటువంటి యొక్క విద్యార్థులను కూడా గుర్తించవలసినటువంటి విషయం. ఈనాడు మన భారతదేశం అనేటువంటిది అలాంటి కాలం నుంచి కూడా వేద విహితమైనటువంటి శాస్త్ర నీతులంతా బోధించి మన యొక్క స్వరూపానికి తగినటువంటి సద్గుణాలను కొన్ని అందించినటువంటి యొక్క భారతదేశం సర్వదేశములకు నాయకత్వాన్ని వహించినటువంటి మహాపవిత్రమైనటువంటి కర్మభూమి, త్యాగభూమి, యోగ భూమి అనేటువంటి మన భారతదేశంలో ఈనాడు బోధభూమిగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయటము ఇది మానవత్వానికి అవమానం అని కూడా మీరు భావించుకోవాల్సినటువంటి విషయము. మన కర్తవ్య కర్మను మనం ఆచరించినప్పుడే మనం వ్యక్తులము అనేటువంటి ఒక సార్థక నామాన్ని కూడా మనం అందుకోవడమే కానీ మానవతో కాలహరణం చేసి మనమంతా పవిత్రమైనటువంటి ఈ కాలాన్ని కాలాన్ని కూడా కర్మను కూడా అపవిత్రం చేయటము వ్యక్తి యొక్క సార్థకత్వం కాలేదని కూడా మీరు విశ్వసించవలసినటువంటి విషయము. ఈనాడు కఠినమైనటువంటి ఎండలో మీరు కరిగిపోతున్నటువంటి సమయంలో మేము అధికంగా కాలము తీసుకుని మిమ్మల్ని శ్రమ పెట్టడము మాకు సరైనటువంటి యొక్క ఇది కాలేదు. కనుక ప్రేమపూర్వకంగా మీరందరూ ఇక్కడ చేరి ఈ పవిత్రమైనటువంటి యొక్క ఈ గురుకుల ఆశ్రమాన్ని సరైనటువంటి రీతిగా దర్శించి
చేసి ఆనందాన్ని అనుభవించి అందించినటువంటి విషయాలంతా కూడాను రసంగా మీరు స్వీకరించినటువంటి మీ హృదయాలు ఈ పవిత్రమైనటువంటి ఆనందంతో కూడాను నింపుకొని మీరు ఈ ప్రశాంతమైనటువంటి ఈ వాతావరణం నందు ఈ యొక్క కళాశాలకు తగినటువంటి యొక్క ఆదర్శాన్ని కొన్ని రకమైనటువంటి అనుకూలాన్ని కూడా మీరు కల్పించి ఏదో ఈనాడు మేము ప్రారంభోత్సవం చేస్తామే కానీ దీని యొక్క బాధ్యత అంతా కూడా అనంతపురం వారిది అనేటువంటి యొక్క దీనిని నేను తప్పక చెబుతున్నాను. ఎందుకంటే ఈనాడు వేసినటువంటి విత్తనము అది వృక్షమై పరమలుగా వికసించి తద్వారా మానవ కోటికి అందించేటువంటి యొక్క సరైనటువంటి శాంతి పద్ధతులే మానవ జాతి. అదే మన జ్యోతి, అదే మన కీర్తి. ఇలాంటి జాతి యొక్క వ్రతాన్ని మన యొక్క కర్మరీతిగా మనం ఆచరించి ఈ ఆనందాన్ని అందుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఈనాడు గురు పౌర్ణమి ఒకటి, గురువారం మరొకటి, గురుకుల ఆశ్రమం ప్రారంభం చేయడం మరొకటి. ఈ మూడింటి యొక్క చేరిక కూడా ఎంత పవిత్రమైనటువంటిదో, ఎంత వికాసమైనటువంటిదో, వివేకమైనటువంటిదో మీరు అందరూ కూడా యోచించుకోవాల్సినటువంటిది. ఈ గుకార ప్రేమ యొక్క చేరికనే మానవుని యొక్క వికాసమునకు కూడా మూలాధారమైనటువంటిది. కనుక సాయంకాలము గురు పౌర్ణమి యొక్క సమావేశం కూడాను ఈనాడు మీరందరూ రావటం చేత ఈ కఠినమైనటువంటి ఎండల్లో మీరు చాలా బాధపడుతూ ఉండటం చేత ఇంకా ఎక్కువగా మిమ్మల్ని శ్రమ పెట్టేటువంటి యొక్క దీంతో మేము ఏమాత్రం కూరుకోవటం లేదు. కనుక నా ఆనందమైనటువంటి హృదయంతో మీరు వచ్చినటువంటి యొక్క ఆనందాన్ని నేను ఆరగించి మా ఆనందాన్ని మీరు ఆరగించి అతి ప్రశాంతమైనటువంటి రీతిగా మీరు తిరిగి మీ వసతులు తింటకూడదు. ప్రశాంతంగా ఎవరికి ఎట్టి ఇక్కడనూ లేక మా యొక్క కార్యక్రమాన్ని ఇంత ప్రశాంతంగా జరిపించినటువంటి మీ అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఆనందములతో మీరు విజ్ఞాన వివేక విచక్షణలతో కొన్ని విధమైనటువంటి భగవత్ అనుగ్రహ కటాక్షానికి మీరు గురి అయిపోయి మీకు ఉన్నటువంటి యొక్క కష్ట నష్టములు కూడాను అతి శీఘ్రంగా మీరు తీర్చుకుని ప్రశాంతమైనటువంటి రీతిగా మీరు అనుభవించి మన భారతదేశానికి తగినటువంటి శాంతి భద్రత కంటా కూడా సర్వలు కూడా సంసిద్ధులై ఉండాలనేటువంటి ఆనందంతో ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. సరస్వతీబాయి గారు, ఈనాడు స్వామి గారు కూటికి గుడ్డకు నివాసములకు ఈ మూడు ఏర్పరిచినప్పుడే నాకు ఆనందం కలుగుతుంది అనేటువంటి రీతిగా ఆమె ఒక ఆశయాన్ని కూడా అందించింది. కేవలము స్వామి యొక్క ఆనందం అనేటువంటిది నా యొక్క ఆశయం అనేటువంటిది అది ప్రధానమైనటువంటిది. సర్వను కూడా గుడ్డకు తలకు నివాసంగా ఉండేటువంటిది ఉండవలసినటువంటి

0: కానీ పొట్టకు పుట్టకు నివాసములకు ఉన్నటువంటి వారు మాత్రము శాంతిగా ఉంటున్నారా అని నా యొక్క ఆశ శాంతి కావాలనుకున్నప్పుడు కేవలం తిండికి గుడ్డకు కొన్ని విధమైనటువంటి వసతులకు మాత్రమే కాదు, మన యొక్క గుణములు, మన యొక్క శీలములు, మన యొక్క త్యాగములు, మన యొక్క సహనాది సరైనటువంటి మార్గములు ఈ మానవత్వానికి తగినటువంటి చిహ్నాలుగా మనము అభివృద్ధి పరచుకున్నప్పుడే మనకు తగినటువంటి యొక్క శాంతి లభిస్తుంది. ఇప్పుడు లోకరీతిగా మనకు కావలసినటువంటి వసతులు చాలా అవసరమే, కానీ నేను చేసేటువంటిది నేను చేసినప్పటికీ వారు రాష్ట్రపతి సతిగా ఉండటం చేత వారు ఇంతలో ఎక్కువగా చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటున్నాయి. తగిన రీతిగా వారికి కూడా ఈ తాను పుట్టినటువంటి యొక్క ఇది కనుక గ్రామం కనుక ఈ గ్రామంలో వేదవారికందరికీ సరస్వతి నగరము అనేటువంటి రీతిగా కట్టిస్తే ఇంకా బాగుంటారు.
1: కళాశాల భవనాన్ని ప్రారంభించిన నాటి రాష్టపతి శ్రీ వివి గిరి దేశానికి దిశానిర్దేశం చేయటంలోనూ దేశ పునరుజ్జీవనంలోనూ మహిళలు ప్రముఖ పాత్ర పోషించాల్సిన తరుణం వచ్చిందన్నారు.
2: Has been his watchword in many institutions that have sprung up over their existence through zeal, compassion, and understanding example of the spirit of social service. I believe in all humility that humanism is the essence of all religions and faith. There can be no nobler aim than touching the needy and the downtrodden. I congratulate Sri Satya Sai Baba. His vision and foresight in starting this women's college, which I understand is the first women's college in this region. I am sure this institution will play a crucial role in spreading education among women in this fast developing area and thus enabling them to make a valuable contribution to the national development. I am convinced that women's education is much more important than man's education. As Gandhi stated and used to say, man's education is education for an individual, while woman's education is education for the whole planet.
3: హాస్టల్ భవనాన్ని ప్రారంభించిన భారత ప్రథమ మహిళ శ్రీమతి సరస్వతీ గిరి భారతదేశం ఆత్మ భారతీయ నారీమణుల్లోనే ఉందని అన్నారు.
4: భారతదేశం ఎవరిలో ఉందంటే భారత నారీమణిలో ఉంది. విద్య వల్ల కాదు, వివేకం ఉండవలసింది. వ్యక్తిగతంగా విద్య ఉంటే లాభం లేదు. దాని సాధకుల్లో పెట్టి దాన్ని సాధన రీతిగా సిద్ధి పొందడమే స్త్రీలకు ఇది అని ఆ భక్తి మార్గాన్ని మన సాయిబాబా గారు మార్గదర్శులుగా నా జన్మ భూమిలో నా కన్నుల కళ్ళుగా వీణుల విందుగా విన్నానంటే ఇది నేను చాలా శుక్రవైన దినం.
1: కళాశాల ఆడిటోరియం భవనాన్ని ప్రారంభించిన నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట విద్యాశాఖ మంత్రి శ్రీ పివి నరసింహారావు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ భారతీయ సంస్కృతికి కేంద్రం కాగలదనే ఆశాభావం వ్యక్తం చేశారు.
5: సోదరి సోదరులారా, అనాది నుంచి భారతీయ సంస్కృతి భారతీయ మహిళ పట్టుబొమ్మగా ఉన్నదని ఒక ఆర్యోక్తి ఉంది. ఏ దేశంలో ఏ సంఘంలో మహిళలకు గౌరవ స్థానం ఉంటుందో ఆ దేశంలో ఆ సంఘంలో దేవతలు నివసిస్తారని, దానికి అన్ని విధాల అభ్యున్నతి కలుగుతుంది అని ఒక ఆర్యోక్తి ఉంది. మన దేశంలో స్త్రీ విద్యను గురించి కానీ, స్త్రీల హక్కులను గురించి కానీ, స్త్రీలకు మనం సంఘంలో ఇచ్చేటువంటి గౌరవాన్ని గురించి కానీ, స్థానాన్ని గురించి కానీ కొంతవరకు మన సంఘం తన కర్తవ్యాన్ని మరిచిపోయిన సందర్భంలో మన దేశానికి అవనతి వచ్చింది. ఇది చరిత్ర చెబుతూ ఉన్నది. అందుకనే ఏనాడు బాబా గారికి స్త్రీ విద్యను గురించి పట్టుదల ఉత్సాహము కలిగిందో ఆనాడే ఈ కార్యక్రమంలో ఒక విప్లవం రాబోతున్నది అని చెప్పి నాకోటి కొందరు అనుకున్నారు. అది ఈనాడు మనకు ప్రత్యక్షంగా కనబడుతున్నది. ఇది కేవలం అనేక కళాశాలల్లో ఒక కళాశాల మాత్రమే కాదు, మహిళా కళాశాలలు తక్కువగానే ఉన్నప్పటికీ వాటి సంఖ్య ఈనాడు పెరుగుతూ ఉంది. నానాటికి మన దేశంలో మన రాష్ట్రంలో కూడా పెరుగుతూనే ఉంది. కానీ ఇది కేవలం ఒక కళాశాల మాత్రమే కాదు. ఏ కార్యక్రమాన్ని బాబా గారు చేపట్టినప్పటికీ అది చిన్న ప్రమాణంలో జరగదు, అది చాలా పెద్ద ప్రమాణంలో జరుగుతుంది. అది వారి చేతి మహిమ, మా అందరికీ తెలిసినటువంటి విషయం. కనుక ఇది కేవలం ఒక కళాశాల మాత్రమే కాకుండా ఇది భారతీయ సంస్కృతికి ఒక మహా కేంద్రంగా ఇది రూపొందుతుంది అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడే పెద్దలు చెప్పినట్లు దీనిని విశ్వవిద్యాలయంగానో లేక ఆ పేరు ఉన్నా లేకున్నప్పటికీ ఈ కళాశాల కన్నా చాలా ఎక్కువ పెద్ద ప్రమాణంలో ఉన్నటువంటి ఒక సంస్థగాను రూపొందించవలసినటువంటి అవసరం ఉంది. దానిని రూపొందించడం జరుగుతుంది అనడంలో ఏలాంటి సందేహం లేదు. మనం చాలా పెద్ద చొక్కా కుట్టించుకున్నాం, తర్వాత అబ్బాయి పెరిగి పెరిగి పెరిగి ఆ చొక్కాకు సరిపోయేంత సైజుకు వస్తాడు అని చెప్పి మనం ఆశించాలి. అందుకని ఒక విశ్వవిద్యాలయానికో ఒక మహా సంస్థకో కావలసినటువంటి ఏర్పాట్లతో ప్రారంభించిన ఈ కళాశాలలో ఇప్పుడు 300 మంది బాలికలు ఉన్నప్పటికీ బాబా గారి సర్వ వల్ల, వారి అనుగ్రహం వల్ల ఈ ప్రాంతంలోని బాలికలందరికీ కూడా అదృష్టం ఈనాడు పండింది అని, వారు చాలా అదృష్టవంతులని నేను వారందరినీ అభినందిస్తూ ఉన్నాను. ఈ ప్రాంతంలో భారతదేశంలో ఈ భాగంలో ఇది ప్రముఖమైనటువంటి విద్వత్ కేంద్రంగా, ప్రముఖమైనటువంటి సంస్కృతి కేంద్రంగా రూపొందాలి అని చెప్పి నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. ఈ కళాశాల పైకి రావడంలో దీని ప్రారంభ దశల్లో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున విద్యామంత్రిగా ఉన్నవాడిని అప్పుడప్పుడు నా చేతనైనంత సేవ చేస్తూ ఉండి ఈ కళాశాల ఎలా పైకి వస్తూ ఉన్నది అనేది ఎంతో ఉత్సాహంగా ఎంతో భక్తితో నేను చూస్తూ దానికి సహాయం చేయడం అనేటువంటి ఒక అవకాశం నాకు కలిగినందుకు నేను దాన్ని అహోభాగ్యం అని అనుకుంటూ ఉన్నాను. బాబా గారికి నా నమస్కారాలు, నా యొక్క అభివందనలు నేను సమర్పిస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ ఆకాంక్షతో వచ్చినటువంటి ఈ ప్రజలు, ఈ బాలికలందరికీ కూడా వారికి మీరు తమ యొక్క ఆశీర్వచనమిచ్చి ఈ సంస్థను మరింత ఇతోధికమైనటువంటి ఔన్నత్యానికి తీసుకురావడంలో మీ ఆశీర్వచనం మాకు ఉండవలే, ఈ బాలికలందరికీ ఉండవలే అని చెప్పి నేను మళ్లీ ఒకసారి వారికి నా నమస్కృతులు తెలుపుతూ ఈ దీనికి సంబంధించినటువంటి అందరినీ అభినందిస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఛాయశక్తుల ఈ కళాశాల యొక్క ఉన్నతిలో సహకారం చేస్తుంది. ముఖ్యమంత్రి గారు చాలా పట్టుదలతో ఉన్నారు శ్రీ విద్యను గురించి, ఇతర కళాశాలను గురించి కాస్త అప్పుడప్పుడు ముక్కు విరిచినప్పటికీ స్త్రీల కళాశాల, మహిళల కళాశాల అంటే మాత్రం చాలా తొందరగా ఒప్పుకునేటువంటి ఒక పరిపాటి మన రాష్ట్రంలో వారు ఇప్పుడు ప్రారంభించినారు. కనుక ఈ సందర్భంలో ఈ కళాశాలకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంది అనడంలో సందేహం లేదు. ఆ విషయంలో మా తరఫున ఏ విధమైన లోపం లేకుండా చేస్తామని మళ్లీ ఒకసారి బాబా గారికి, రాష్ట్రపతి గారికి, మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.
3: కళాశాల గ్రంథాలయ భవనాన్ని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ డి జగన్నాథ్ రెడ్డి ప్రారంభించారు.
1: ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్వామి స్వయంగా ఆహ్వానించిన కుప్పం భక్తురాలైన శ్రీమతి విజయమ్మ గారు నాటి విశేషాలను గుర్తు చేసుకుంటూ ఇలా అన్నారు.
6: జూలై 7, 1971 లో నేను, అమ్మ, నాన్నగారు పర్తిలోనే ఉన్నాం. స్వామి మా దగ్గరికి వచ్చి, రేపు అనంతపురం కాలేజీ ఓపెనింగ్ ఉంది, మీరు వచ్చేయండి అని పర్సనల్ గా మమ్ము ఆహ్వానించారు. మరునాడు మేము జూలై 8 బస్సులో బయలుదేరి అనంతపురం చేరాం. అనంతపురం చేరగానే నేరుగా ప్రభు సన్నిధికి వెళ్లాం. ప్రభు చిరునవ్వులతో మమ్మల్ని ఆహ్వానించారు. ప్రక్కనే నిలబడి ఉన్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వివి గిరి గారితో మమ్ము చూచి, వీరు చాలా పాత భక్తులు, చాలా కాలంగా నా దర్శనానికి వస్తున్నారు అని చెప్పి మమ్మలను లోనికి వెళ్లమని చెప్పారు. లోనికి వెళ్లగానే పుట్టపర్తి నుండి కూడా చాలా మంది భక్తులు గారు, భక్తులు వచ్చి ఉండినారు. వివి గిరి గారు సత్యసాయి బాబా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఓపెన్ చేశారు. తరువాత శ్రీమతి సరస్వతి గిరి గారు ఉమెన్స్ హాస్టల్ కు రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఇవి అన్ని మేము దగ్గర ఉండడానికి, చూడడానికి మాకు ప్రభు ఎంతో అవకాశాన్ని ఇచ్చినందుకు ఎంతో మేము ఆనందించాం. అయితే అనంతపురంలో అగ్నిగుండంలా ఎండలు మాడిపోతూ ఉంటే తాగడానికి నీరు చిక్కలేదు. వెంటనే ప్రభు కూల్ డ్రింక్స్ తెప్పించి అందరికి ఇచ్చారు. ఫంక్షన్ అయిపోయిన తర్వాత ప్రభు ఆజ్ఞత పొంది మేము మరలా పర్తి చేరుకున్నాం. ఫంక్షన్ మాత్రం చాలా చాలా వైభవంగా జరిగింది.
7: అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవ సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాలను ఇప్పుడు మీరు వింటున్నారు.
1: స్వామి స్వయంగా ఆహ్వానించిన మరొక భక్తులు శ్రీ అప్పయ్యరెడ్డి గారి అనుభవం కూడా ఇక్కడ ఇప్పుడు మనం విందాం.
8: రజాలుంది, నేను రజాలే వేసాడు. అటు వచ్చి ఏమైనా పని చేస్తాను, నాకు కొంచెం ఎలక్ట్రీషియన్ పని ఎంత తెలుసుంటే లీవ్ ఎక్కువ ఉంది, నేను అది యూటిలైజ్ చేసేలేదు. దానికి వచ్చి ఏమైనా పని చేస్తాను అంటే ఉద్రా బంగారు, అది చిన్న పెద్ద బిల్డింగ్, అది నీ వచ్చి పని చేసేది ఏం లేదు, ఓపెనింగ్ సెరమనీ చెప్తాను నేను వస్తువు అప్పుడు అంటాడు. సో ఆ రోజు ఎప్పుడు వస్తున్నాను అనుకోంటే ఓ రోజు స్వామి పొద్దున్నే పై తెలుసు మా కింద, ఆ రోజు మార్నింగ్ వెళ్ళిపోతుంది, పై బ్యాగులు అంతా తీసుకొచ్చి కార్లో పెడితే డిక్కీలో బయలుదేరుతుండారు. అందరికి పాద నమస్కారం ఇచ్చింది, నేను పొద్దు పాద నమస్కారం చేసుకుంటుని నన్ను ఇట్లా తట్టేసిందే, ఈ బంగారు నీవు అనంతపురం కాలేజీకి వచ్చే 5 బస్సులు పర్చేస్ చేస్తున్నావు బెంగళూరులో, ఇంకా ఉండే లగేజ్ అంతా వేసుకుని నీ అనంతపురికి వచ్చే ఎట్లా అన్నారు. రామ్ బ్రహ్మ కొబ్బరికాయ ఇచ్చినారు ఆ కార్ కి ఇట్లా దృష్టి తీసికి, పుట్టినాక స్వామి నమస్కారం ఇచ్చి వెళ్ళిపోయారు. మళ్ళీ 3 రోజులు ఎప్పుడు పోతా ఉండి కదా, ఒక రోజు చూస్తే 5 బస్సులు వచ్చి పార్క్ అయిండే బృందావన్ లాగా. రామ్ బ్రహ్మ చెప్పినారు రేపు మార్నింగ్ ఒక 3-4 డ్రెస్సులు ఎక్స్ట్రా వచ్చేయి, బస్సులు రెడీగా ఉంది తీసుకుని పోవాలట్లా. నేను అనుకుంటే ఎవరో భవిష్యత్ పెద్ద ఎవరు ఆఫీసర్ ఎవరు ఉండొచ్చును ఇన్ఛార్జ్ అనుకుంటుని, సరే వస్తే మార్నింగ్ అంతా బస్సులో స్వామి అక్కడ ఇచ్చేవాళ్ళకి బెడ్షీట్స్ శారీస్ దండిగా తీసి పెట్టినారు, అంతా లోడ్ చేసింది, బుట్టి బుట్టిల స్వీట్స్ అక్కడ ఫంక్షన్ కి అంతా ఎత్తి పెట్టినాము. ఎళ్ళు అట్లా అన్నారు, ఎవరని లేదంటే లేదు స్వామి నీకు చెప్పారు నీవే మాత్రం పోరా అనంతపురికి, ఇంకెవరికి లేదు అట్లన్నారు. నాకేం తెలియదు స్వామి అంటే అనంతపురికి దావ తెలియదు, ఎవరిని అడుగుని పోవట్లన్నారు. సరే బా వస్తే బస్సులు బస్సులకంతా టెంకా కొట్టి ఆరు తెచ్చేసిందే భగవంత, నిర్విఘ్నంగా మమ్మల్ని తీసుకుని పప్ప అనంతపురికి అని వస్తే బాగా పిల్లలందరికి డ్రైవర్లకంతా భోజనాలు ఇప్పించేసి వస్తే అప్పుడు తెలుగు ఆంధ్ర బార్డర్లో ఆక్ట్రాయర్లు ఆపేశారు బస్సులంతా. ఆక్ట్రాయర్లు మీరు ట్యాక్స్ కట్టాలి, ఏం బస్సుల్లో ఏముంది లగేజ్ అట్లా అట్లా. నేనేం లేదు చెప్పులు చైల్లో వదిలేసి సైడ్లో వదిలేసి సాయిరామ్ ఇది అనంతపురం కాలేజీకి స్వామి కాలేజీకి ఎట్లాంటిని, ఆయన ఏమైందో తెలియదు, ఆయన చెప్పులు వదిలేసి గేట్ ఉండదు గేట్ తీసేసినాడు సాయిరామ్, అయినా ఆయన వదిలేసినాడు మమ్మల్ని. మాకు ఆశ్చర్యమైంది, ఏం స్వామి పేరు చెప్తాను ఇంత అడిగినాడు కదా డీటెయిల్స్, ఆర్సీ బుక్ ఇన్సూరెన్స్ ఏం అడిగలే, సరే వెళ్ళిపోతూ వస్తే చూస్తే ఎక్కడ స్వామిని కనబట్టి ఇంత వేలు జనాలు డెకరేషన్ చేస్తాండరు, చాలా బ్రహ్మాండమైన కాలేజు, కాలేజ్ బిల్డింగ్ హాస్టల్ ఆడిటోరియం 3 బిల్డింగ్స్ ఉంది. సరే అన్ని బస్సులంతా పార్క్ చేసి ఎవరో పెద్ద మనిషి అక్కడ ఉన్నాడు అడిగితే స్వామి ఎక్కడంటే అనంతపురంలో ఉండారు, సాయంకాలం 4 గంటలకు వస్తారు అట్లా అన్నారు. సరే అని చెప్పి అంతా లైన్ చేస్తాం మేమంతా మగవాళ్ళంతా వచ్చట్టు డ్రైవర్లంతా లేడీస్ ఒకరు లైన్, స్వామి వస్తుండే ఇంకొక 6-7 అడుగులు దూరంలో ఉండారు, స్వామి నన్ను చూశారు, చూసి దగ్గర వచ్చింది ఇట్లా నన్ను తప్పుకొని బంగారు ఎప్పుడొస్తుంది ఇట్లా తప్పుకున్నారు, ఇట్లా ఎంబ్రేస్ చేసుకున్నారు, ఎంబ్రేస్ బంగారు ఎప్పుడు వస్తుంది ఎట్లా అంటే సోమ మధ్యాహ్నం వస్తుంది అంటే భోజనం ఏం చేసుకుంటే అంటే ఫస్ట్ అడిగి అంత ప్రీతిని కా మా ఇంట్లో తల్లిదండ్రులు కూడా అంత ప్రీతిని కాదు స్వామి, దీంట్లో బాగేపల్లిలో డ్రైవర్లకంతా భోజనం ఇప్పిస్తుంది నీద డబ్బు ఉండిందా అట్లా ఉండింది స్వామి ఎట్లంటే నేను మళ్ళీ ఇస్తాను అట్లా అన్నారు. మళ్ళీ అదంతా అయిపోయింది అనుకుంటే ఆ జోగారావు వస్తా ఉంటాడు బ్యాక్ సైడ్ జోగారావు పిలిచి, జోగారావు వీళ్ళు అలిసిపోయినారు బెంగళూరుకి వచ్చినారు, వీళ్ళకంతా భోజనాలకు అరేంజ్ చేయట్లన్నారు, డ్రైవర్స్ మమ్మల్ని పిలుచుకొచ్చారు. సరే ఇంకా స్వామి కాంటాక్ట్ అంతే అనుకుంటుని జోగారావు భోజనం అంతా పెట్టించాక రెడ్డి నీకు స్వామికి జాబ్ ఇచ్చినారు అట్లన్నారు. ఏం స్వామి అంటే రా అని చెప్పి పిలుచుకోమని పెద్ద హాల్ ఒకటి, ఆ హాల్లో ఈ బిల్డింగ్ కట్టిన సైకిల్స్ కొత్త సైకిల్స్ శారీస్ బెడ్షీట్స్ అన్ని దండిగా బేల్స్ బేల్స్ లాట్ ఉంది, వాళ్ళకందరికి బీదోళ్ళకి ఇచ్చేకి ఇక్కడ అట్లా అన్నారు. నీకు భోజనం వస్తుంది ఇక్కడ టిఫిన్ వస్తుంది ఇక్కడ వదిలి నువ్వు ఎక్కడ పోకూడదు స్వామి చెప్పినారు నీకు ఈ డ్యూటీ ఇట్లా అని చెప్పినారు, చాలా సంతోషం అప్ప అట్లా అన్నారు. అట్లా అంటే స్వామి అంతా చూసుకుని మా హాల్కి వచ్చినారు. ఎవరు వీఐపీస్ ఎందరొస్తారు, ఏమి ఎట్లా ప్రోగ్రామ్స్ ఎట్లా నడవాలా, డైలీ రోజు ఏమేమి ప్రోగ్రామ్ అంతా చెప్తా ఉంటా, బ్రీఫింగ్ చేస్తా ఉంటే వాళ్ళంతా రాసుకుంటూ ఉన్నారు. అదే అక్కడే మళ్ళీ మాట్లాడింది, అక్కడే డిస్కషన్స్ అందరూ రాసుకుంటా ఉంటారు. వివి గిరి వస్తారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అంటే వాళ్ళ మిస్సెస్, అనంతపురము ఎడ్యుకేషన్ మినిస్టర్స్, గవర్నర్స్ ఎంతెంత వస్తా అంతా చెప్తా ఉంటే వాళ్ళంతా రాసుకుంటా ఉన్నారు. నాకు ఎక్స్పీరియన్స్ ఏమిటంటే స్వామి చేతిలో ఉండి ఇట్లా అకేషన్స్ లో ఏదైనా స్పెషల్ గా మెటీరియలైజ్ చేస్తారు అనుకుని జ్ఞాపకం ఉండే దానిక నేను స్వామి ఇట్లా చెయ్యి తిప్తా ఉన్నారు, నేను లేచి నిలబెడుతూ ప్లేట్ ఉండే పెట్టుకుని నిలబెడితే అంటే స్వామి ఇట్లా చూసినారు, ఒక 6 ఇంచులు గోల్డ్ సిజర్ వచ్చింది, పడపడపడ అంటుంది సిజర్, ఆ ప్లేట్ లో పెట్టినారు, నేను చెయ్యి వెనక్కి తీస్తే తాళు అట్లన్నారు, తాళు అంటే వెయిట్ చేయట్లని, వెయిట్ చేయట్లండి. ఆమె వచ్చి అనంతపురం, ఎవరు గిరి మిస్సెస్, ఆయనకి ఏమైనా స్పెషల్ ఇవ్వాలని ఒకే మాట ఇట్లయితే ఇట్లయితే 2 డైమండ్ కమ్మలు వచ్చింది, స్వామి సృష్టి ఇచ్చినారు, అది కత్తిపక్కన పెట్టినారు, నేను ఖర్చీఫ్ తీసి దానిపైన క్లోజ్ చేస్తే రెడ్డి బంగారు హుషారుగా ఉండు, ఇంకా 3 డేస్ ఉంది ప్రోగ్రామ్ ఓపెనింగ్ సెరమనీ, ముందు తొట్టు రౌండ్ కాలమ్స్ కట్టింటారు, రెండుకి మధ్యలో టేప్ కట్టింటారు, ఆ రౌండ్ కాలం వెనుక తొట్టు వచ్చి నిలబడాల, నేను బయట గెస్ట్ జొట్ల వీఐపీ జొట్ల నేను వస్తాను, అక్కడ వచ్చిన తట్టు ముందు చేస్తే నేను సిజరు ఆయనకి ఇచ్చేస్తాను, ఆయన కట్ చేస్తా, ఆ కమ్మలు ఆయనకి ఇచ్చేస్తాను, నువ్వు వచ్చి కిటికీని ఈ విండోలో చూడు, నీకు అన్ని ప్రోగ్రామ్స్ కనిపిస్తుంది, నీకు టైంకే ఫుడ్ ఈడ వస్తుంది, నువ్వు ఎక్కడ వచ్చేట్లేదు రూమ్ వదిలి ఇక్కడే ఉండాల, పోయే తోడు చెప్పేసి అంత బాగా ప్లాన్. 3 డేస్ మొదలే మెటీరియల్ వేసేసి మళ్ళీ నాకేం చెప్పారంటే ఇక్కడ ఎవరిని చేర్చొద్దు, భద్రము భద్రము అట్లన్నారు, అయ్యి స్వామి ఇట్లా భద్రం అట్లన్నారు. 3వ రోజు, ఆ 3వ రోజు కోసం వెదిరి చూస్తా ఉండి మధ్య మధ్యలో నేను లేసిన నైట్ టైమ్స్ ఖర్చీ పెట్టి చూస్తే ఆ డైమండ్స్ లైట్ ఆ ఫోకస్ కొడతా ఉండింది సీలింగ్ కి, రూఫ్ కి, పడపడపడాను, అంత పవర్ఫుల్ డైమండ్స్ అది. ఆ రోజు పొద్దున స్నానం చేసి నేను డ్రెస్ చేసుకుని వచ్చి ఆ రౌండ్ కాలమ్స్ టేప్ కట్టింటారు కదా, దాని ఇంకొక చిన్న 2 కండ్లు సాల్దు ఆనందం చూసేకి, సాయి గీత ఎలిఫెంట్, ఆమెకి వేద చంటింగ్ వాళ్ళు, ఆమెకి నాదస్వరము, స్వామి వస్తా ఉండరు, అంత ఆనందంగా ఉండే దగ్గర వచ్చినాడు స్వామికి ఇట్లా తట్ట ముందు వచ్చేస్తాను, ఆ కత్తరిత్తి వాళ్ళకి ఇచ్చేస్తాను సీజరు, ఆయన కండ్లు కొత్తుకొని కట్ చేసి ఇచ్చేకొస్తే నీవే పెట్టుకోవట్లన్నారు, ఆయన పిఏ దగ్గర ఇచ్చేస్తున్నారు, ఆమె కాళ్ళకు నమస్కారం చేసుకుని ఆ కమ్మలు తీసుకుని కండ్లు కొత్తుకునింది, నాది తట్ట ఖాళీ అయింది, నేను వాపసు వచ్చేస్తాను ఆ ఫంక్షన్ కి. ఇదే రోజులు 5-6 రోజులు అయిపోయింది, నాది లీవ్లు అయిపోయింది, నేను ఈ రోజు నైట్ వెళ్లే వెళ్ళాల స్వామి అడుగుదామని అందిద్దయింది, ఏం బంగారు అట్లండి స్వామి 8 రోజులు అయిపోయింది వచ్చి నాకు లీవ్ లేదు, ప్రైవేట్ కంపెనీ, నేను ఈ రోజు నైట్ ఏడిస్తే మార్నింగ్ బెంగళూరు చేరుకుంటాను జాబ్ పోయి, ఎట్లు పోతావు అంటే 10:30 అనంతపురం ఇక్కడ ట్రైన్ ఉంది, పొద్దున్నే నేను బెంగళూరు చేరుకుంటాను కంపెనీకి పోయి టైం అయిపోయింది సరిపోతున్నట్టంటే భోంచేసి పండుగ చూస్తామట్లన్నారు, వెళ్లిపోయినారు. నాకు మనసులో నిద్రే రాలేదు, ఏమి స్వామి పర్మిషన్ ఇకుంటే నేను పోయట్లేదు, అక్కడ రజాలు వేరే అయిపోయింది, ప్రైవేట్ కంపెనీ ఏం యాక్షన్ తీసుకుంటారు ఏమో అని చెప్పేసిందే, ఇట్లే నాకు నిద్ర ఇంట్లో పనుకుంటున్నారు, ఎవరో 4 o'clock ఉండొచ్చు అందాజు, ఎవరు డోర్ ట్యాప్ చేస్తున్నారు, డోర్ ట్యాప్ చేసి ఓపెన్ చేసి చూస్తే ఎవరు ఎట్లంటే ఎవరు రెడ్డి అన్నారు, నేను ఎట్లంటే మీరు వైట్ ఫీల్డ్ కంపెనీలో పనిచేస్తారా అట్లంటే అవును అట్లంటే, మిమ్మల్ని స్వామి వదిలేసి చెప్పిండారు వైట్ ఫీల్డ్ లో మిమ్మల్ని అట్లన్నారు, రమ్మని అన్నారు. నేను ఇమ్మీడియట్ గా నాకు చాలా సంతోషం పోయి ఇమ్మీడియట్ గా స్నానం చేసిందే, నాకు 2 జత డ్రెస్ ఇచ్చినారు స్వామి, నా బ్యాగ్ అంతా ఎత్తుకుని లాడ్జ్ సిక్కి ఎత్తుకొచ్చి సెక్రటరీ రూమ్ లో వచ్చి కార్లో కూర్చి కండ్లు మూసుకొనింది స్వామి ఎట్లని, నేను క్లౌడ్స్ లో తేలుతూ ఉన్నాను సంతోషంలో, అంత సంతోషంలోకి. తర్వాత వాళ్ళ డ్రైవర్ సార్ వైట్ ఫీల్డ్ వచ్చేసింది ఎట్లన్నారు, అప్పుడు కండ్లు తీసి చూస్తే వైట్ ఫీల్డ్ వచ్చేసింది, నాకు వచ్చిందే 2.5 hours అనంతపురం ఇక జ్ఞాపమే లేదు, అప్పుడు ఎక్కడ దిగాలంటే ఆ గుడ్డు దగ్గర తీసుకుపో జాయసం గుడ్డు దగ్గర ఆడు దిగింది, ఎక్కడ పోతామంటే స్వామి మీకోసం పంపించండి వైట్ ఫీల్డ్ కి నిన్ను మిమ్మల్ని వదిలేకే నేను తిరిగి అనంతపురం పోతా ఉన్నాను అట్లన్నారు సాయిరామ్ అని చెప్పేసిందే, వచ్చి డ్యూటీ చేసుకుంటుంది స్వామి 3 నెలలు అయిన తర్వాత వస్తారని తెలిసిండే, నేను రోజు పోతాను కదా సాయంకాలము, సో సాయంకాలం డ్యూటీ ముగించుకుని పోతేనే అంటే సరే స్వామి బయట వచ్చారు అంత గేట్ తీసి పెట్టి నిల్కొండి, స్వామి వచ్చినారు, ఏం బంగారు డ్యూటీకి టైం సరిగ్గా పోతే ఆ రోజు అంటారు, అంత భగవంతుడు నా పైన అంతొట్టు పెట్టుకున్నారు. నేను అప్పుడు అడిగిన స్వామి నాకు అంత యోగ్యత ఉందా మీ కారులో వచ్చేంత, ఎందుకు బెంగళూరుకి ఎందుకు పిలిపించుకుని నిన్ను, నాకు అక్కడ ఉండలేదు అనంతపురంలో అన్నారు అమ్మ ఈ మాట స్వామి. నా కండ నీళ్లు వచ్చేసింది. అంత సంతోషం అయిపోయింది నా పైన, అంత అభిమానం పెట్టినారు స్వామి. ఇది 68 లో దొరికే ఇది అయింది.
3: భగవాన్ బాబావారి ప్రత్యేక ఆహ్వానంపై వచ్చిన హైదరాబాద్ సేవాదళ సభ్యులు శ్రీ ఆర్ఎం కృష్ణారావు గారు సేవాదళ్ అందించిన సేవలను, తమ అనుభవాలను ఇలా వివరించారు.
9: ఫైనల్ డే జూలై 8వ తేదీ 1971. అది యాక్చువల్ బిల్డింగ్ ఓపెనింగ్ డే అన్నమాట. మరి ఆ టైంలో మీ గ్రూప్ ఎట్లా వచ్చింది, స్వామి ఎట్లా ఇన్వైట్ చేశారు, అప్పుడు ఏం జరిగింది చెప్పండి.
10: ఈ మధ్యలో కూడా మాకు స్వామి స్వయంగా మా రమణరావు గారికి టెలిగ్రామ్ ఇప్పించి, అక్కడ పనులు సరిగా జరగట్లేదు, మా సేవాదళ వాళ్ళని పిలిపించండి అని చెప్పి రమణరావు గారు టెలిగ్రామ్ ఇప్పించి, ఒకసారి అంటే అందరినీ కాదండి, ఒక 10 మందో ఎంతమందో గ్రూప్ గా ఒక వారం రోజులు ఉండేట్టుగా వెళ్లారు. వెళ్తే అందులో ప్రముఖులు బీవీ పట్టాభిరామ్ గారు, రోమిల్ గారు, నేను, కైలాష్ ప్రసాద్ గారు, అంతా వాళ్ళంతా కూడా మేము ముఖ్యులంతా కొంతమంది అప్పటికప్పుడు చల్లాలు పెట్టుకుని వెళ్తే వారం రోజులు స్వామి ఆ బల్లలకి రంగులు వేయించటం, అలాంటి సేవలు అనేక సేవలు ఉండి దగ్గర రోజు సాయంత్రం పూట కాసేపు మా చేత భజన చేయటం, మరే నువ్వు పాడరా నువ్వు పాడరా నువ్వు పాడరా అంటాం, మళ్ళీ తర్వాత ఒక్కొక్కరిని పిలిచి ఖాళీ టైంలో వరే నీ జీతం ఎంతరా, మీ నాన్న ఎంత పాకెట్ మనీ ఇస్తున్నాడు రా, అట్లా పర్సనల్ ఖర్చులు కూడా వేస్తూ ఎంతో ఆనందాన్ని ఇచ్చారు. మీరు చేసిన సేవ చాలా తక్కువ, స్వామి ఇచ్చిన ఆనందం మాకు ఎక్కువ. అలా అయిన తర్వాత మళ్ళీ మీరు చెప్పినట్టు ఓపెనింగ్ సెరమనీకి వివి గిరి గారు ప్రెసిడెంట్ గారు, సరస్వతి గిరి గారు మేడం ఆవిడ, ఆయన శ్రీమతి, సరస్వతి గిరి గారిది కూడా అనంతపూర్ట పేపర్లలో కూడా వచ్చింది, అందరూ వచ్చారు. మేము 5 రోజుల ముందరే స్వామి ప్రోగ్రామ్ ప్రకారం మేము చెప్పినట్టుగా వెళ్లామండి. వెళ్లి అక్కడ ముఖ్యంగా మేము చేసిన మెయిన్ సేవ ఏంటంటే ఆ ముందర ప్రదేశం అంతా అనువుగా లేదు, అది ఇసుక అంతా వేసి దాన్ని రోడ్డు ఇంకా మెయిన్ సరైన రోడ్డు లేదు, అది అంతా కొద్దిగా సదును చేసి వాహనాలు మనుషులు నడవటానికి వీలుగా చేసి, తర్వాత ఆ రోజు రాత్రి ఇవి బ్యానర్స్ అవన్నీ కట్టడం స్వామి చెప్పేవాళ్ళు డైరెక్షన్. ఆ రోజు రేపు పొద్దున ఇనాగరేషన్ రాత్రి 10 వరకు స్వామి మాతోనే ఉన్నారు, అవన్నీ అవన్నీ చేస్తున్నాం మేము. 10 స్వామి వెళ్లిపోయారండి, కానీ ఆ వర్క్ తెల్లవారు జరిగింది. స్వామి దామోదరన్ గారింటికి వెళ్లి వెళ్లిన స్వామి మళ్ళీ రాత్రి 12 వచ్చారండి, అర్ధరాత్రి. ఏరా ఏం పనులు ఎలా జరుగుతున్నాయని చూడటానికి వచ్చి చూసి మళ్లీ సంతోషం చేసి మళ్లీ ఆయన మళ్లీ అక్కడికి వెళ్లి మళ్లీ మర్నాడు వచ్చారు. ఆ మర్నాడు వచ్చినప్పుడు కూడా ఆ క్రౌడ్ అందరు క్రౌడ్స్ వచ్చారు కదండి, విలేజ్ క్రౌడ్స్ వాళ్ళందరూ, పాపం అంజలిదేవి గారు కూడా పాపం స్వామి కార్యక్రమానికి వచ్చారు. అక్కడ అంజలిదేవి గారు అంటే అక్కడ చుట్టుపక్కల విలేజర్స్ వాళ్ళు వచ్చి అంజలిదేవి అంజలిదేవి అని చుట్టుమవటం గారు సినిమా యాక్టర్ కదా, వస్తే స్వామి ఆవిడ దగ్గరికి నేరుగా వచ్చి తీసుకెళ్లి ఆవిడ రామాను రా అని, ఈశ్వరమ్మ గారు ఉండే చోట అక్కడ లోపల వాళ్ళకి సెపరేట్ రూమ్స్ ఉన్నాయి కదా, అక్కడ ఆవిడ్ని కూర్చోబెట్టి ఎవరొచ్చారో చూసావా సీత వచ్చింది అని చెప్పి స్వామి ఆవిడకి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ల కుటుంబ సభ్యులతో ఈవిడ్ని అక్కడ ఉంచి అలా ఎవరి రాష్ట్ర వాళ్ళని మర్యాదలు చేస్తూ స్వామి స్వయంగా అన్ని చూసుకుంటూ మధ్యాహ్నం వివిగిరి గారికి వాళ్ళ సతీమణి గారికి సపరేట్ గా స్వామి లంచ్ కూడా అక్కడ ఏర్పాటు చేయించి మా సేవాదళ్ళలో విఎస్ఆర్ కే ప్రసాద్ ఇద్దరు ముగ్గురిని స్వామి ఎంపిక చేసి వాళ్ళకి వడ్డన చేసే ఏర్పాట్లు కూడా చేయించి అని ఎంతో వైభవంగా స్వామి కార్యక్రమం చేశారు. ఆ రోజు సాయంత్రం ఫంక్షన్ లో బ్రహ్మానంద గారు అప్పుడు చీఫ్ మినిస్టర్, ఆయన వివి గిరి గారు అందరు వాళ్ళంతా పెద్దలంతా మాట్లాడారు, స్వామి దివ్యోపన్యాసం ఇస్తూ దివ్యోపన్యాసంలో స్వామి హైదరాబాద్ సేవాదళ వాళ్ళు వచ్చి 4 రోజులు ఇక్కడ ఉండి ఇవంతా సేవలు చేశారు, అంతకుముందు ఈ రోడ్డు ఇది ఉండేది కాదు చక్కగా చేశారు అని మమ్మల్ని సభాముఖంగా, అంతకన్నా ఇంకేం కావాలి. మర్నాడు ఉండి మేము వెళ్తుంటే స్వామి పైకి వచ్చి మాతో 1 గంట గడిపి మాధు నమస్కారాలను ఇచ్చి మమ్మల్ని అడిగారు స్వామి, ఎరా వివి గిరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన ఇక్కడ అని అడిగారు. అయితే మేము చెప్పాము స్వామి ఆయన 5 గంటలు ఉండి వెళ్ళాడు, 11:12 వచ్చాడు, 5 వెళ్ళిపోయారు అన్నాయి. అయితే మీరెన్నాళ్ళు ఉన్నారు రా ఇక్కడ అని అన్నారు. అంటే మేము 5 రోజులు ఉన్నాము స్వామి చెప్పాము. అంటే ఎవరు ఎక్కువ అదృష్టవంతులు రా అన్నారు. ఎక్కువ గడిపిన సమయమే ఎక్కువ అదృష్టవంతులు అంటే స్వామి ఆశీర్వదించారు. అలాంటి కాలేజీ ప్రారంభోత్సవంలో అప్పుడు మేము గడపగలగటం, ఆ ప్రారంభోత్సవంలో ఇప్పుడు 50 అయింది, ఆ తీపి గుర్తు మరి ఇప్పటికి కూడా మా మనస్సులో చిరస్మరణీయంగా ఆ సాయి భగవానుడు ప్రసాదించినటువంటి అవకాశం అది. అనంతపురం కాలేజీ అంటే నేను మర్చిపోలేని విషయం.
9: చాలా బాగుంది, చాలా బాగుంది
3: స్వప్న. ఈ విషయాలన్నీ వింటూ ఉంటే ఎంతో ఉత్సాహంగా ఉంది కదా మనకు కూడా.
11: అవును లలిత.
3: ఇంకొక సంఘటన కూడా ఇక్కడ మనం ప్రస్తావించుకోవచ్చు స్వప్న. హైదరాబాద్ సేవాదల్ వాళ్లు ఇప్పుడే ఈయన మనకి వివరించినట్టు భవన సముదాయ నిర్మాణంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారట. రాళ్లతో నిండిన నేలను చదును చేయడం కోసం చాలా కష్టపడ్డారట వాళ్లు. వాళ్లందరికీ చేతులు బాగా బొబ్బలెక్కాయట. మరి అంత స్ట్రెన్యూస్ వర్క్ ఇదంతా చేయటం వల్ల అనమాట. సేవంతా పూర్తయిపోయిన తర్వాత వారందరూ బస్సులో పుట్టుబర్తికి చేరుకున్నారు. సేవాదళ్ లీడర్ అయిన బీవీ రమణారావు గారు ఇంకా పనేమీ ఉండదులే అనే ఉద్దేశంతో వాళ్లందరినీ రెస్ట్ తీసుకోమని చెప్పారట. ఇదంతా గమనిస్తున్న స్వామి రమణారావు గారిని పిలిచి ఈస్ట్ ప్రశాంతి ముందర ఉన్న రాళ్లను వాళ్లందరి చేత సౌత్ ప్రశాంతి వెనకాలకి తరలించమని ఒక ఆజ్ఞ ఇచ్చారట. ఆ పని కూడా పూర్తి చేసి వచ్చాక సేవాదళ్ వాళ్లతో స్వామి మాట్లాడారనమాట. వాళ్లు బస్సులో వచ్చారని తెలిసి కూడా మీరందరూ ఎలా వచ్చారు అని అడిగారట. అదే ప్రశ్న మళ్లీ మళ్లీ అడిగారట. బస్సులో వచ్చిన వాళ్లందరినీ చెయ్యి పైకెత్తమన్నారట స్వామి. అందరూ పైకెత్తారట. కాని ఒక్క ఆయన మటుకు ఆ బృందంలో అదేం పెద్ద విషయంలే అనే ఒక చిన్న నిర్లక్ష్య భావంతో చెయ్యి పైకెత్తలేదట. అప్పుడు ఏం జరిగిందో తెలుసా స్వప్న? ఆ చెయ్యి పైకి ఎత్తిన వాళ్లందరికీ అదే క్షణంలో చేతికి ఉన్న బొబ్బలన్నీ మాయమైపోయాయట. చెయ్యి ఎత్తని ఆయన చేతిలో మటుకు బొబ్బలు అలాగే ఉండి కొన్ని రోజులు అయ్యాక నెమ్మదిగా తగ్గాయట. చూసారా మరి?
11: అదే లలిత, స్వామి సరదాగా చెప్పే చిన్న మాటను కూడా మనం అశ్రద్ధ చేయకూడదని దీని బట్టి అర్థమవుతున్నది. ఇలా కళాశాల భవన సముదాయ ప్రారంభోత్సవం స్వామి ఎన్నో లీలలకి వేదిక అయ్యిందని చెప్పుకోవచ్చు.
3: అవును స్వప్న.
11: శ్రీ నారాయణ రెడ్డి గారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుండి వచ్చిన సేవాదళ సభ్యులు. దేహబాధని అధిగమించి ఎంతో కష్టమైన పనుల్ని సునాయాసంగా చేసేలా స్వామివారిని అనుగ్రహించారు. వారి అనుభవాన్ని ఇప్పుడు విందాం.
12: అనంతపూర్ క్యాంపస్ ఓపెనింగ్ రోజు జరిగిన విషయాలు చెప్తారా కొంచెం?
13: చెప్తానండి. అప్పుడు మేము ఏలూరు నుంచి వచ్చామండి. డాక్టర్ భాస్కర్ గారు మాకు లీడర్ అన్నమాట. ఆయన పంపించారు. బస్సులోనే వచ్చాం. గుర్తు బస్సు ఉండేది ఎందుకంటే అక్కడ తెలిసిన తర్వాత మేము భోజనానికి అని చెప్పేసి ఆ బస్సులోనే వెళ్ళి మళ్ళీ వచ్చేసేవాళ్ళం అన్నమాట. అప్పుడు మేమేమో ఏ పని చెప్తే ఆ పని చేసేవాళ్ళం. ఈ పని ఆ పని కాదు, ఏది చెప్తే మా గ్రూప్ ఆ పని చేసేవాళ్ళం. స్వామి కూడా మధ్య మధ్యలో వచ్చి పలకరిస్తాం. అప్పుడు చాలా జరిగేది అనమాట. అది ఈగిరి గారు ఓపెనింగ్ అండి అది. అప్పుడు వివేకర్ గారు వచ్చినప్పుడు మై భారతదేశం ఇది కదా, ఆయనకి మన ఎస్కార్ట్ వాళ్ళంతా ఉండే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేది అనమాట. వాళ్ళందరూ వద్దు, మా పిల్లలే ఉంటారని స్వామి చెప్పారు. ఆ స్వామి పాపం ముందు ఇదంతా మంగళవాద్యాలు తెలుతుంటే అలా రిసీవ్ చేసుకుని తీసుకెళ్లేవారు అనమాట. మర్నాడు ఓపెనింగ్ అనగా ఆ ఆడిటోరియం లో పైన గద్దర్స్ కి రంగే చేశారు. ఇక్కడే స్వామి మీటింగ్ ఉంది కదా, భగవంతుడు ఇక్కడ మీటింగ్ పెట్టినారు, అలాంటిది మనం ఇది కూడా పూర్తి చేసేద్దాం, నిద్ర లేకపోతే లేకపోయింది చెల్లారంతా కూర్చుని చేసేద్దాం అనుకుని ఆ సిల్వర్ పెయింట్ తీసుకుని ఆ బ్రష్ పట్టుకుని ఆ చేతికేమో పెయింట్ పట్టుకుని గడ్డలు చేసేవాడి. ఎక్కి గబగబ వేసేస్తున్నాం, మరి సిల్వర్ పెయింటే కదా, పెద్ద నీట్ గా ఉందో లేదా అక్కడ హీటర్ పామేదే కదా, అలా చేస్తున్నాం. అది చేస్తుంటే ఆ హాల్లో పెద్ద లైటింగ్ కూడా ఉంది బాగా, ఇంకా మాకు కనపడడానికి లైట్లన్నీ వేసుకుందన్నమాట. సరిగ్గా 11:30 అండి ఒక ఆడమ వచ్చి వాలంటీర్స్ అని చాలా యాంగ్జైటీగా అడిగిందనమాట. పైన్స్ వాళ్ళ పైన మేము ఉన్నాం. పాప ఇంత యాంగ్జైటీగా వచ్చింది ఎవరా అని చెప్పేసి నేను నెమ్మదిగా దిగి వచ్చానండి. దిగి వచ్చేటప్పటికి యాంగ్జైస్ గా అడుగుతున్నాం అక్కడ ఈ రైస్ బ్యాగ్స్ వచ్చినాయి, 11 రైస్ బ్యాగ్స్ అండి, 11 రైస్ బ్యాగ్స్ వచ్చినాయి, లోపల వేయాలి, పెద్ద వాన్ వచ్చేట్టుందని అడిగింది అనమాట. అప్పుడు బాగా మబ్బే చేసింది సార్, మబ్బే చేసి కుంభరుషి పడేటట్టు అనమాట. అప్పుడు నేను అన్నాను, నేను ఏదేసినా సరే స్వామి మీద బేరం, ప్రతిదీ స్వామి మీదే ఆయనే అనమాట. పాపం చాలా సార్లు అన్నారు నన్నే బ్లేమ్ చేస్తున్నావా అన్నారు. ఇప్పటికీ నేను దాన్ని బాధపడతాను. అది 100 kgs బరువు ఉండదు బస్తా ఒకటి. ఆ బస్తా అదే నేనేమో నువ్వు డ్రైవర్ వేయనంటున్నాడు. ఆడు ఏమంటున్నాడు, కోఆపరేట్ చేయట్లేదు అన్నమాట. నేను బాబు నువ్వు నా దీనికి కోఆపరేట్ చేయకల్లా, నేను నా ఈక్ మీద వేసి ఒక బస్తా వేసేసి నేనేం మోయకల్లా, దాన్ని లాక్కొచ్చి నా ఈక్ మీద వేసి నేను లోపల వేస్తానని చెప్పి అన్నాను సార్. అంటే వేస్తాను ఒప్పుకున్నాడు. వేస్తే నేను 3 బస్తాలు లోపల వేసాను సార్, 100 కేజీస్ బస్తాలు లోపల వేసేసాను. స్వామి మీరే చేయాలి ఆ బలం అంతా, నేను ఉట్టి జస్ట్ ఇన్స్ట్రుమెంట్ అంతే సార్, అంతా చేసేది ఆయనే నాకు తెలిసింది బాగా. అప్పుడు నేను వేస్తే 3 బస్తాలు వేసేటప్పటికి స్వామి వచ్చారండి. స్వామి వచ్చి ఇందిరాదేవి గారు స్వామి పక్కపక్క నిలబడ్డారు, నేను బస్తాలు వేస్తే చూస్తున్నాను అనమాట.
9: 11 బస్తాలు
13: వేసేసిన తర్వాత స్వామి మంచిది బంగారు పాద నమస్కారం తీసుకోవాలన్నారు. అని ఆ రోజున 1 o'clock అనుకుంటానని తెప్పించింది. అప్పుడు 11 వేసేసిన తర్వాత స్వామి మంచిది బంగారు పాద నమస్కారం తీసుకోవాలన్నారు. నేనేమో పాద నమస్కారం తీసుకున్నాను సార్. పాద నమస్కారం తీసిన తర్వాత మళ్ళీ అక్కడ వాళ్ళు ఎదురుకుండా ఉంటే ఉండు చూడదు కదా, నా పనిలో నేను వెళ్ళిపోవాలి కదా, నేను వెళ్ళిపోయాను సార. మళ్ళీ వెళ్ళిపోయి అంత అయిన తర్వాత మళ్ళీ కనుక్కుంటే ఏముంది, స్వామి ఇంకా పుట్టుపక్కల ఉన్నారు బయలుదేరి రాలేదన్నారు. అప్పుడు అసలు నాకు అసలు మర్చిపోయిందండి, నేను పాద నమస్కారం స్వయంగా తీసుకున్నాను సార్. ఆయన పాదాలు టచ్ చేశాను, ఆయన పాపం ఎత్తున చేయి పెట్టి బ్లెస్ చేశారు, అన్ని చేశారు. తర్వాత తెలిస్తే ఉంది ఇంకా బయలుదేరలేదు, బయలుదేరతారు అని చెప్తా అన్నారు. అప్పుడు అనిపించింది మాట సర్వాంతర్యామి స్వామి అని చెప్పేసి. నాకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ సార్ అది.
14: స్వప్న, ఈ సంఘటన వింటూ ఉంటే నాకు ఒక విషయం గుర్తొస్తోంది.
11: చెప్పండి.
14: రామరావణ యుద్ధం జరిగేటప్పుడు రోజు యుద్ధం అంతా అయిపోయాక సాయంకాలం పూట వానరులందరూ లైన్ లో వచ్చి రాముడి దర్శనం చేసుకునేవారట. అప్పుడు శ్రీరాముల వారు వారందరికీ చేతుల్ని అరిచేతుల్ని నిమిరేవారట. వాళ్లు మన్నాటికల్లా వాళ్లకున్న అలసటంతా తగ్గి వాళ్ల గాయాలన్నీ మానిపోయి ఇంకా ఎక్కువ ఎనర్జీతో యుద్ధానికి రెడీగా సిద్ధమై ఉండేవారట. అలాగే కృష్ణావతారంలో కూడా కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు శ్రీకృష్ణుల వారు యుద్ధం అయిపోయిన వెంటనే ప్రతిరోజు సాయంకాలం గుర్రాలకి, ఆయన మరి రథసారథి కదా, ఆ గుర్రాలకి ఎక్కడైనా దెబ్బలు తగిలాయా ఎలా ఉన్నాయి అని చూసుకుని వెతికి వెతికి మరి వాటికి మందు రాయటం, వాటిని కొంచెం ఉపశమన చేయించటం ఇలాంటివన్నీ చేసేవారట. భగవంతుడి చేతి స్పర్శతో అందరూ ఆరోగ్యాన్ని పొంది ఇంకా రెట్టించిన ఉత్సాహంతో స్వామి కార్యంలో పాల్గొనేవారట. ఇప్పుడు ఈయన చెప్పేది వింటూ ఉంటే మన స్వామి ఆ అలవాటును ఇంకా కొనసాగిస్తున్నారనే అనిపిస్తూ ఉంటుంది కదా. సేవాదళ వాళ్లు ఎక్కడ పనిచేసినా స్వామివారిని ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రోత్సహించడం అనేది మనలో ఎందరికో ఎంతో మందికి అనుభవిక వైద్యమే. భవనాల ప్రారంభోత్సవం సందర్భంగా వాటికి రంగులు వేయించడం, తోరణాలు కట్టించడం, వంటకాలను సిద్దం చేయించడం, ఇలా ఒకటేంటి అన్ని పనులు స్వామి దగ్గరుండి చూసుకునేవారట, అన్నింటినీ పర్యవేక్షించేవారట. ఆ సమయంలో స్వామితో తమకున్న అనుభవాలను గురించి బివి రమణాగరావు గారు ఏమన్నారో విందాం ఒకసారి.
11: తప్పకుండా వెళ్తా.
15: మా నాన్నగారి పేరు రావు సాహెబ్ భావరాజ్ సత్యనారాయణ గారిని. ఆయన రిటైర్డ్ సూపర్ ఇంజనీర్. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఇన్ వ్యూ ఆఫ్ హిజ్ ఎఫిషియన్సీ యాజ్ అన్ ఇంజనీర్ ఆయనకి రికగ్నైజ్ చేసి రావు సాహెబ్ టైటిల్ ఇచ్చారు. అనంతపూర్ కాలేజ్ కన్స్ట్రక్షన్ లో మా ఫాదర్ హీ వాజ్ సూపర్వైజింగ్ ఎక్స్క్లూజివ్లీ, ఇట్ వాజ్ ది కన్స్ట్రక్షన్ వాజ్ కెప్టెన్ చార్జ్ ఆఫ్ హిమ్. ఇప్పుడు గిరి గారు, సరస్వతి గిరి గారు ఇనాగరేషన్ అది వచ్చారు వాళ్ళు. అంచేత స్వామి వాజ్ ఇమ్మెన్స్లీ ప్లీజ్డ్. స్వామి మా నన్ను ఒక 20 సేవాదళ మెంబర్స్ ని ఇనాగరేషన్ కి 20 డేస్ ముందరే తీసుకురమ్మన్నారు. అంతే ఒక 20 సేవాదళ మెంబర్స్ ని నేను వాళ్ళని సెలవు పెట్టించి బయట కొందరు వచ్చేవారు. మొత్తం మీద 20 పీపుల్ ని తీసుకొచ్చి నేను అనంతపూర్ లో పెట్టాను. మధ్య మధ్య స్వామి వచ్చేవారు. వచ్చి సేవాదళ వాళ్ళు ఎలా ఉన్నారు అంటే అంత చాలా హీ వాజ్ ఇమ్మెన్స్లీ ప్లీజ్డ్. స్వామి వచ్చినప్పుడల్లా పలకరించేవారు, మమ్మల్ని భజన చేయమనేవారు. తర్వాత స్వామి యూస్ టు డిస్ట్రిబ్యూట్ పీరియాడికల్లీ వెనవర్ ఈ కేమ్ ప్రసాదం అది డిస్ట్రిబ్యూట్ చేసేవారు. దే ఆల్సో ఫెల్ట్ ఎంకరేజ్. అందరు వాళ్ళందరికీ చాలా ఉత్సాహంగా మనం పాల్గొనడం. అసలు ఇనాగరేషన్ ఓ పెద్ద మెరికల్ ఏం చేద్దంటే అక్కడ డెకరేషన్ పెట్టవలసి వచ్చింది. ఒక 2 డేస్ దానికి అప్పుడు షామియానాలు లేవు. ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గిరి, సరస్వతి గిరి గారు ఆవిడ చాలా పాపులర్ స్పీకరు, షీఈ్ ఆల్సో సపోజ్ టు బి పోయిటెస్. మరి అలాంటి వాళ్ళు వస్తున్నప్పుడు దానికి తగ్గటువంటి శామ్యానాలు అవన్నీ వేయాలి. అప్పుడు శామ్యానాలు వెళ్ళవు. అప్పుడు స్వామి ఏం చేశారంటే ఇదేం కాదని నాలుగు పాపులర్ స్వామికి కొన్న కలర్స్ ఉన్నాయి, గ్రీన్ బ్లూ రెడ్ అది ఆరెంజ్ తర్వాత మెజెంటా కలర్ సెలెక్ట్ చేసి తాన్లు తాను తెప్పించేసి కుట్టింగ్ చేసేసి పెద్ద శామ్యానాలకి తయారు చేశారు. ఇదన్నీ కుట్టి చేసి మేము పోల్స్ అవన్నీ పాతి దట్స్ అబౌట్ సే అబౌట్ 40 feet by 100 feet ఒకటే లాగా దాని చుట్టూరా చిన్న కణాత్ వేలాడేది డెకరేషన్. అంతా స్వామి చెప్పారు ఫీల్డ్స్ అన్ని ఎలా పెట్టాలి దాన్ని ఎలా చేయాలి దాని ప్రకారం అంతా కుట్టేసి మాకు ఇచ్చారు. ఇవన్నీ తెగి మేము దాన్ని నిలబెట్టాలి. ఈ నిలబెట్టడానికి పోల్స్ అవన్నీ మేమే పాతి గడపాలు గడపాలు తీసుకుని స్టోన్ సెవెంత్ తీసి ఇంకా గోతులు తవ్వి ఇవన్నీ పాతి మేము 20 people 20 days అంతా ప్రమిసెస్ అంతా క్లీన్ చేయడం చాలా చాలా రెగ్గెట్ టెరైన్ ఎలా పడితే అలా ఉండేది. అంతా మేమే చదువుని గిదిన అంతా చేసి నీట్ గా తయారు చేసి అంతా చేశాం. పొద్దున్న 11 గంటలు మొదలు పెడితే అలా అలా బై ట్రయల్ అండ్ ఎర్రర్ మేము సగం పెడుతుంటే పడిపోయేవి. మళ్ళీ అలా తీయడం మళ్ళీ దాన్ని మళ్ళీ దివిసారి పెట్టి ర్యాంప్ చేయడం మళ్ళీ నిలబెట్టడం అలా చేసి మొత్తం మీద స్వామి సాటిస్ఫై అయ్యేలాగా రాత్రి అరౌండ్ 10:30 11 o'clock ఒక షేక్ తీసుకొచ్చి నీట్ గా పెట్టాం. ఎందుకంటే మధ్య మీద శాగ్ అయిపోయి శాగ్ అయిపోతే సాగు చూసి ఏం ఇలా ఉందంటే అప్పుడు మళ్ళీ మేము మళ్ళీ సాగదీసి మళ్లీ పెట్టడం ఇవన్నీ జరిగాయి. అసలు మిరకలు ఎక్కడ జరిగిందంటే రాత్రి మేము 11 గంటలకు అంతా అయిపోయింది 2 o'clock హోర్ని గాలివాన టిల్ 4 o'clock 2 hours కొట్టింది. ఆ గాలివాన కొట్టే అన్ని పోల్స్ క్లాత్ గీత్ అన్ని కింద పడిపోయి 9 o'clock ఫంక్షన్ సరే మాకు మతిపోయింది. మాకు ఏంటి స్వామి దీన్ని ఏం చేయాలి ఏమిటి స్వామి సంకల్పం ఏంటి అప్పటికింకా స్వామి మిరకల గురించి అంత ప్రచారం లేదు అంతేత ఏమిటి ఏం చేయాలి మనకు మేము భయపడిపోతున్నాం ఇది ఎలా జరుగుతుంది ఏమిటి అవుతుంది. స్వామి కామ్ గా 5:30 6 o'clock లేచి వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ పెట్టేయండి వాళ్ళంతా బండి షామ్యాన్ అది కట్టాలి కదా మాగా అసలు నర్వస్ గా ఉన్నాం మేము వచ్చేటికి ఏం స్వామి స్వామ్యానం పడిపోయింది సర్లే మళ్ళీ ఎంత లావాజ్ ఇద్దరు కానీ నేను చెప్తాను కదా మీరు ముందు బ్రేక్ఫాస్ట్ చేయండి అంటే మేమంతా బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడికి వచ్చాం. వచ్చేవాడు స్వామి స్టార్ట్ చేయండి అన్నాడు. స్టార్ట్ చేయండి బిలీవ్ మీ ఎలా చేసామో గబ్బ గబ్బ గబ్బ గొడ్డపార్లు అవన్నీ తీసుకొచ్చి మళ్లీ నిలబెట్టి మళ్లీ నిలబెట్టి మళ్లీ క్లాత్ అంతా పెద్ద క్లాత్ అని చెప్పారు కదండి అదంతా నిలబెట్టి ఆ పోల్స్ అన్ని పెట్టి పాతి మళ్లీ ఆ క్లాత్ అనేది నిలబెట్టేటప్పటికి 8 అయ్యేటప్పటికి తడిసిపోయినటువంటి గొడ్డేమో అది ఎండకి ఎండిపోయి మంచి టెన్షన్ గా ఫస్ట్ క్లాస్ గా తయారైంది. ఇన్ 2 hours వాటి ఒరిజినల్ మేము 11 గంటల మాకు పట్టింది ఒరిజినల్ గా మేము వేయడానికి. సెకండ్ టైం మరి పడిపోయిన తర్వాత అది మళ్లీ మేము లేదు ఆ శక్తి మాకు ఎలా ఇచ్చారో అవి మరి అది ఎలా నిలబడిందో అంత వండర్ఫుల్ గా దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ గ్రేట్ మిరకల్.
14: ఇదే సందర్భంలో శ్రీ ఇంద్రేశ్వరరావు గారు ఏమన్నారో కూడా విందామా స్వప్న?
11: తప్పకుండా.
16: ఒక వారం రోజుల ముందు స్వామి వెస్ట్ గోదావరి భాస్కర్ గారు ఫోన్ చేసి ఈ సేవదంతా రండి అక్కడికి చక్కగా మహిళా కళాశాల ఓపెనింగ్ అవుతుంది కాబట్టి రండి అని చెప్పి మీరు కూడా అంటే సేవ కాకుండా స్వామి ఏంటంటే విన్నది అతిథులు మీరు కూడా రండి అని చెప్పి ఫోన్ చేశారు స్వామి. సరే నేను కొంతమంది అంతా వెళ్ళాం. అప్పుడు 2 days టైం ఉంది. మేము వెళ్ళిన తర్వాత అక్కడంతా గ్రౌండ్ క్లీన్ చేయడం కొంత కలర్స్ అయ్యి వేయడం అక్కడ తర్వాత అక్కడ జరగబోయేటువంటి ఈ కార్యక్రమం అన్నదానానికి ఈ బియ్యం బాగు చేయడం ఈ కూరగాయలను సేకరించడం పప్పులు బాగు చేయడం ఇవన్నీ కూడా ఆ రోజులు అంతా కూడా సేవలు చేసేవాళ్ళు అంతా కూడా ఆ సేవలన్నీ కూడా ఈ 2 days చేశాం. స్వామి యొక్క అవతార కార్యక్రమంలో అత్యద్భుతంగా ఉంటాయి అన్నీ కూడా. ఆ టైంకి ఏది అవ్వదు కానీ అరగంట ఉండగా అన్నీ అయిపోతాయి పూర్తిగా. అది స్వామి యొక్క అనుగ్రహం దైవ శక్తితో ఏంటి తెలియదు. మొత్తం ఏంటంటే చేసే స్వామి కానీ నిమిత్తం మాత్రంగా ఏదో రామాయణంలో వానరుల్ని తీసుకెళ్లి అక్కడ విజయం చూపించినట్టుగా రామచంద్రమూర్తి స్వామి కేవలం కూడా మాకు ప్రాప్తిని ఇచ్చి అక్కడ సేవ చేసిన ప్రాప్తిని మాకు ఇచ్చి ఆ విధంగా మమ్మల్ని అనుగ్రహించేవారు మమ్మల్ని అందరినీ కూడా రేపు ఓపెనింగ్ అనగా స్వామి అంటే ప్రతి కూడా ఉండేవారు ఆయన భక్తులకి. బియ్యం బాగు చేయాలి తెల్లవారేటప్పటికి అని కొన్ని బస్తాలు ఇక్కడ వేశారు. ఈ మహిళా విభాగం అంతా కూడా సేవాదళ్ళు బియ్యం బాగు చేస్తున్నారు, ఇక్కడ శుభ్రం చేస్తున్నారు. రాత్రి 11 అయింది, అవ్వలేదు, తెల్లవారు అయిపోవాలంతా కూడా 12 అయింది. స్వామి వచ్చి కూర్చున్నారు. ఆ టైంకి స్వామి సాధారణంగా 8:30-9 రిటైర్ అవుతారు ఆయన. కానీ అప్పుడు ఏమిటంటే కోడ ఉండి బియ్యం బస్తాలు అక్కడ తిరిగి మాలు అందరం అటు తిరుగుతూ కాలేజీ పై రూమ్కి కింద రూమ్కి ఆ రంగులు బాగా అయినాయి బాగా చేస్తున్నారు ఇలా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు ఉత్సాహపరుస్తూ ప్రోత్సాహపరుస్తూ ఆ దగ్గర ఉన్నారు ఆయన. ఆ బియ్యం బాగు చేస్తుంటే ఈ బయోడాబాకి ఎంత స్వామి వచ్చారంటే అనంతరం ఆనందం. ఆ శక్తి ఎంత శక్తి అంటే బ్యాటరీకి ఫుల్ ఛార్జ్ అయితే అంత దైవశక్తి మనలో ఉంది. ఆ దైవశక్తి మనకి స్వామి దగ్గర ఉన్నప్పుడు ప్రతి ఒక్క హృదయాలు ఉప్పొంగిపోతాయి. అంతా కూడా స్వామి దగ్గర కూర్చారు కదా చక్కగా ఆనందంగా చేస్తారు. అంతా కూడా స్వామి అన్నారు, కొంత ఉత్సాహం ప్రోత్సాహం ఇచ్చారు స్వామి. ఏ మీరేం చేస్తున్నారు అన్నారు స్వామి. స్వామి మేము బియ్యం బాగు చేస్తాం స్వామి, బియ్యం బాగు చేస్తాం స్వామి అన్నారు. స్వామి అన్నారు మీరు బాగు చేస్తున్నారా భోజనం చేస్తున్నారు అన్నారు స్వామి. చక్కగా నవ్వుకున్నా ఇంకా శక్తి వచ్చింది అందరూ కూడా. తెల్లవారేటప్పటికే పక్క బియ్యం బస్తాలుంటే ఆ బస్తాల మీద కూర్చున్నారు అక్కడ స్వామి ఈ సేవా కార్యక్రమం దగ్గర. ఇంకా స్వామినారాయణ ఉత్సాహంతో ఉత్సాహంతో ఆనందంగా చేసాం కార్యక్రమం అంతా కూడా. పొద్దుట ఎవరికెవరు నియమించినటువంటి కార్యక్రమం వాళ్ళు ఆ సేవలన్నీ సక్రమంగా చేశారంతా కూడాను ఈ అన్నదానంతో జరిగింది. ఆ రాజకీయ నేతలు తెలిపారు. తర్వాత నెక్స్ట్ టైం ఏంటంటే మేము ఆ రాత్రి ఆనందం ఉండి శుభ్రపరచడం అంతా కూడా క్లీనింగ్ మొత్తం అంతా పరిసరాలు తర్వాత కాలేజీ తర్వాత స్వామి ఒక్కొక్కరిని పిలిచి సేవాదారులందరూ కూడా నమస్కారం పంపించి తర్వాత మేము అక్కడే ఉన్నాం. అదే మకం కూడా మాకు అక్కడే. స్వామి సాయంత్రం పిలిచారు నన్ను. పిలిచి ఏరా ఎప్పుడు పోతున్నావు అన్నారు. స్వామి తమ దైవ తమ్ముడు ఎప్పుడు వెళ్ళమంటే పెడతాను, నువ్వు పొడపడుతూ వస్తావా ఇంటికి పెడతావా అన్నారు. స్వామి తమ్ముడు దైవ తమ్ముడు ఎక్కడ కూడా వస్తాను, లేదు ఇంటికి పో, అమ్మా నాన్న నీ కోసం చూస్తుంటారు అని చెప్పానని స్వీట్స్ అన్నీ కూడా ఒక పేపర్ తెమ్మని చెప్పిన పేపర్లో లడ్డుండ్లు స్వామి ఎక్కడికి అయ్యి పంచి పెడతారు. ఆ లడ్లన్నీ పొట్లం కట్టి ఇదిగో మీ అమ్మకి మీ నాన్నకి మీ ఆవిడికి అని పొట్లం కట్టి చాలా అన్నారు. స్వామి సరిపోతే స్వామి అన్నాను. పొట్లం కట్టి ఎంత అంటే నేను చెప్పేటంటే ఇక్కడ వారి అపార దయ. ఒక బిడ్డని ఏ విధంగా తల్లి తండ్రి ఆప్యాయతతో చూస్తారు, వాత్సల్యంతో చూస్తారు, ప్రేమతో చూస్తారు, అది తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, ప్రపంచం భగవంతుడి ప్రేమ అదంతా కూడా మాకు పంచిపెట్టు. అంచేత జీవితంలో స్వామి కోసం ప్రాణం ఇవ్వడానికైనా ఏదంటే స్వామి ప్రాణం, స్వామే ప్రాణమే స్వామి. ఆ రకమైన భావంతో భక్తుల అప్పుడు మేము ఆ విధంగా సేవ చేసేవాళ్ళం. తర్వాత అక్కడి నుంచి అందరినీ పంపించేసి అప్పుడు తను అక్కడి నుంచి బయలుదేరి ప్రసాదం వెళ్లారు. ఇది అనంతపురం కాలేజీ ఓపెన్ చేసేటప్పుడు జరిగినటువంటి విశేషం. సాయిరామండి అందరికీ కూడాను.
7: అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవ సందర్భంగా జూలై 20-21 తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాలను ఇప్పుడు మీరు వింటున్నారు.
11: లలిత, ఇలా ప్రారంభోత్సవ సంరంభం ఉదయం కార్యక్రమం ముగిసింది. ఆనాటి సాయంకాలం కూడా జరిగిన భజన కార్యక్రమంలో స్వామి కూడా పాల్గొని అక్కడున్న భక్తులందరికీ తమ దివ్య దర్శన భాగ్యాన్ని ప్రసాదించారట. స్వామి ఆంతరంగికుల్లో ఒకరైన రాజారెడ్డి గారు తదితరులు కూడా ఆ సాయంత్రం ఎంతో మధురమైన భజనలు పాడుతూ ఉంటే భక్తులందరూ స్వామి సమక్షంలో భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఆనందంలో మునిగి తేలిపోయారట. మరి ఆనాటి రాజారెడ్డి గారి భజన్ని ఒకటి విందాం.

సత్యం ధర్మం భగవంతుని నేత్రద్వయం. సత్యాన్ని పలుకు, ధర్మాన్ని ఆచరించు అన్న ఉపనిషత్ వాక్యం జయకేతనంగా డీమ్డ్ యూనివర్సిటీ స్థాయికి ఎదిగిన అనంతపురం శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ స్వామి ప్రబోధించిన మహోన్నత విలువలతో మహిళా సాధికారతకు, దేశాభ్యుదయానికి బాటలు వేస్తోంది. ఈనాడు అనంతపురం కళాశాల స్వర్ణోత్సవ వేడుకలలో పాల్గొని

0: దేశాభ్యుదయానికి బాటలు వేస్తోంది. ఈనాడు అనంతపురం కళాశాల స్వర్ణోత్సవ వేడుకలలో పాల్గొని స్వామికి తమ కృతజ్ఞతను తెలుపుకోవటానికి 2,000 మందికి పైగా కళాశాల పూర్వ విద్యార్థినులు, అధ్యాపకులు ప్రశాంతి నిలయం చేరుకున్నారు.
1: శ్రోతలు, అనంతపురం శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాలు వింటున్నారు. కొంతమంది ఓల్డ్ స్టూడెంట్స్ అనుభవాలను ఇప్పుడు మీరు వింటారు. తిరిగి కలుసుకుందాం. సాయిరాం.
0: సాయిరాం.

0: సాయిరామ్, నా పేరు కరుణ మున్షి. నేను కశ్మీర్ నుండి వచ్చాను. నేను అనంతపూర్ స్వామి కాలేజ్లో 1980 నుండి 1985 వరకు బిఏ ఎంఏ చదివాను. కాలేజ్ స్వర్ణ జయంతి ఉత్సవాలు ప్రశాంతి నిలయంలో జరుగుతున్నాయి. అందులో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు స్వామికి కృతజ్ఞురాలై ఉంటాను. ఇటువంటి దివ్యమైన అద్భుతమైన వేడుక చూడడానికి దేవతలు కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. 50 ఇయర్స్గా ఇక్కడ చదువుకున్న అమ్మాయిలపై స్వామి దయా ప్రేమలు అపారం. మేమంతా కలిసి స్వామి దగ్గరికి ఎప్పుడూ వచ్చినా స్వామి ఎంతో ఆనందించేవారు. ఆ అనుభూతులు ఎన్నటికీ మరవలేం. నా చిన్న అనుభవం, అనంతపూర్ కాలేజ్లో నేను చదివేటప్పుడు ఒకసారి స్వామి వచ్చారు. ఎందుకో నేను శాడ్ గా ఉన్నాను. ఇంకా స్వామి కూడా ఇగ్నోర్ చేశారు. చాలా బాధపడ్డాను. సడన్ గా స్వామి నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ గుడ్ గర్ల్ అన్నారు. నాకు చాలా చాలా ఆనందం కలిగింది. అప్పటి నుండి జీవితంలో దేనికి భయపడకుండా ముందుకు దూసుకుపోతున్నాను. మరొకసారి సాయిమాకి థ్యాంక్స్ చెప్పుకుంటూ, వి లవ్ యూ స్వామి. స్వామి సారీ, నాకు తెలుగు సరిగా రాలేదు, కానీ నేర్చుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాను. సాయిరాం స్వామి, జై సాయిరాం.
1: ఓం సాయిరాం, ప్రణామములు. నా పేరు భూపాలం విజయలక్ష్మి. ప్రస్తుతం నేను అనంతపురం రామచంద్ర నగర్లో మా వారితో పాటు నివసిస్తున్నాను. అనంతపురం స్వామివారి కళాశాలలో ఇంటర్మీడియట్ బిఏ ఎంఏ 1969-76 వరకు చదివాను. 7 సంవత్సరాల విద్యార్థి జీవితం నాకు చాలా విషయాలు నేర్పించింది. చిన్నప్పటి నుంచి నాకు వక్తృత్వ వ్యాసరచన సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనే అలవాటు ఉంది. అదేవిధంగా డిగ్రీలో ఉన్నప్పుడు స్వామివారి సతీసక్కుబాయి నాటకం ప్రదర్శించినాము. అందులో నేను మగవేషం వేశాను. స్వామి వచ్చి నన్ను చూసి, ఏ ఈ అబ్బాయి ఎవరు, బయటికి పంపించండి, పో బయటికి పో అన్నారు. వెంటనే సుధా మేడం వచ్చి, ఆ స్వామి అమ్మాయి మన స్టూడెంట్ అంటే భలే మేకప్ చేశారని మెచ్చుకున్నారు. అలాగే డిగ్రీలో ఉన్నప్పుడు ఒకసారి మాతృభాషలో విద్యాబోధన అనే అంశం గురించి వక్తృత్వ పోటీలో మన కాలేజ్ తరఫు నుంచి మాట్లాడడానికి ఇంకో కాలేజ్కి వెళ్లవలసి వచ్చింది. ఆ సందర్భంలో నాకు కన్సలేషన్ ప్రైజ్ వచ్చింది. డాక్టర్ హేమలత మేడం గారు నన్ను స్వామికి పరిచయం చేసినప్పుడు అలాగా ప్రైజ్ వచ్చిందా, ఏం చెప్పావో చెప్పు చూద్దామన్నారు. ఏం మాట్లాడాలో తెలియలేదు, కానీ ఏం మాట్లాడానో కూడా నాకు తెలియదు. స్వామి నా చేత మాట్లాడించి చాలా బాగా మెచ్చుకున్నారు. అలాగే 1972లో మొట్టమొదటి సమ్మర్ కోర్సు జరిగింది. ఆ సమ్మర్ కోర్సులో లలితాంబ మేడం గారు నన్ను స్వామికి పరిచయం చేసి, స్వామి ఈ అమ్మాయి విజయలక్ష్మి అంటే నాట్ పండిట్ అన్నారు. రెండోసారి చెప్తే కూడా అలాగే అన్నారు. అప్పుడు మేడం అన్నారు, అమ్మా స్వామి నుంచి నాట్ పండిట్ అని వచ్చింది, కానీ నువ్వు పండిట్ అయి తీరాలి అన్నారు. స్వామివారి అనుగ్రహం చేత నేను తెలుగు టీచర్ ఉద్యోగంగా తెలుగు లెక్చరర్ గా చేసి గ్రేడ్ 1 ప్రిన్సిపల్ గా రిటైర్ అయినాను. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే, కానీ నా జీవితంలో అవి మరపురానివి నిలిచినాయి. నేను షిరిడీ సాయిని ఎక్కువగా కొలుస్తాను, కానీ చాలాసార్లు స్వామి నన్ను ఓదార్చి నాకు దర్శనమిచ్చిన చిక్కాకులను పటాపంచలు చేశారు. అప్పుడు అర్థమైంది ఇద్దరు ఒకటే అని. స్వామి కళాశాలలో చదివిన నేను నా వృత్తి ధర్మంలో నైతిక విలువలను పాటించి క్రమశిక్షణతో మెలిగి అధికారుల మెప్పు పొందినాను. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కూడా నాకు మినిస్టర్ ద్వారా దొరికింది. స్వామివారు అపరభ

0: భగీరథులు. ఆ స్ఫూర్తితో నేను దాదాపు 15 పాఠశాలల్లో మినరల్ వాటర్ ప్లాంట్లను కూడా వేయించగలిగాను. కాబట్టి నా అనుభూతులను చెప్పుకోవడానికి నాకు ఒక మంచి అవకాశం వచ్చినందుకు కృతజ్ఞతలు. అనంతపూర్లో పుట్టపర్తికి రెండు చోట్ల రావాలని చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నాను. ఓం సాయిరాం.
1: సాయిరాం, నేను డాక్టర్ అనుపమ, తహసీల్దార్ కలెక్టర్ వారి కార్యాలయం అనంతపురంలో పనిచేస్తున్నాను. అనంతపురం కళాశాలలో 1982-84 ఇంటర్మీడియట్ చదివాను. నేను అనంతపురం కాలేజీలో చదివే సమయంలో స్వామివారు 1983 అనంతపురం కాలేజీకి వచ్చారు. అప్పుడు స్వామివారి సన్నిధిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో నేను పాల్గొనడం నా జీవితంలో నేను మర్చిపోలేని మధురానుభూతి. మరియు స్వామితో కలిసి మేమందరం హాస్టల్లో ప్రేయర్ హాల్లో భోజనం చేయడం కూడా మరువలేని ఘట్టం. మేము పుట్టపర్తికి వెళ్లినప్పుడు స్వామి మాకు ప్రేయర్ హాల్లో చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ఇంటర్వ్యూస్ సమయంలో మహిళలు విద్య ఆవశ్యకత గురించి మాకు చాలా చక్కగా వివరించి చెప్పేవారు. మధ్యలో రామాయణ మహాభారత ఘట్టాలలోని కొన్ని ఉదాహరణలు చెప్తూ సీత మరియు ద్రౌపది గురించి, ఆ మహిళా మండలి యొక్క విశిష్ట గుణాల గురించి మాకు తెలియపరుస్తూ అవి నిజ జీవితంలో ఎలా అన్వయించుకోవాలో మాకు తెలియచేశారు. అలాగే ఇంటర్వ్యూ ముగియగానే స్వామి పాద నమస్కారం ఇచ్చేవారు మాకందరికి. స్వామి పాద నమస్కారం అంటే నాకు గుర్తొస్తుంది స్వామివారి పాదపద్మములు. నిజంగా పద్మం కూడా అంత మెత్తగా ఉంటుందో లేదో తెలియదు, కానీ స్వామి పాదాలు ఇప్పటికి కూడా తలుచుకుంటే ఆ సాఫ్ట్నెస్ ని నేను అనుభూతి పొందగలను. అలాగే పుట్టపర్తికి వెళ్లినప్పుడు స్వామిని చూడగానే అది ఏదో తెలియని శక్తి వస్తుంది, ఒక అద్భుతమైన శక్తి వచ్చేది మాకందరికి. అన్నీ కూడా మర్చిపోయేవాళ్ళం, ఏమి గుర్తుండేది కాదు. స్వామి నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, నా సర్వస్వం. ఈరోజు నేను జీవించి ఉన్నాను అంటే అది స్వామివారి లీల. నాకు పొత్తికడుపుకు 8 శస్త్రచికిత్సలు జరిగాయి. ప్రతి శస్త్రచికిత్సకు కూడా స్వామి నాకు ముందు రోజే స్వప్నంలో కనిపించి, బంగారు నేనున్నాను, నీకేం కాదు అని హామీ ఇచ్చేవారు. నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. మా శ్రీవారి పేరు రమేష్ చంద్ర. ప్రస్తుతం డీఈగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా జలవనరుల శాఖలో పనిచేస్తున్నారు. మా ఆయన స్వామివారి సంకల్పంతో పుట్టపర్తిలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా 1.5 సంవత్సరం పనిచేశారు. ఆ సమయంలో హంద్రనీవా జలాలతో బుక్కపట్నం చెరువు నిండడం, చిత్రావతి నదికి నీరు రావడం నిజంగా స్వామివారి అద్భుతం. నాకు 3 అమ్మాయిలు. 3 బీటెక్ పూర్తి చేసిన తర్వాత పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారు. ఆ సమయంలో నా ద్వారా పుట్టపర్తి యొక్క విశిష్టత తెలుసుకుని అక్కడే ఉండి పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యారు. అనుకున్నదే తడవుగా వాళ్లు పుట్టపర్తిలో నివసించాలని అనుకున్న వెంటనే మందిరానికి దగ్గర ఇల్లు దొరకడం జరిగింది. వారు పుట్టపర్తిలో 1 సంవత్సరం ఉండి చదువుకున్నారు. ఆ సంవత్సర కాలం కూడా స్వామి వారిని ప్రతి అడుగులోనూ కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నారు. ఇటీవల వెలువడిన ఎపిపిఎస్సీ ఫలితాలలో మా పెద్దమ్మాయి హర్షిత డీఎస్పీగా, మా 2వ అమ్మాయి సన్నిహిత డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికయ్యారు. మా 3వ అమ్మాయి సుష్మిత కూడా స్వామివారి దయతో రాబోయే పరీక్షలలో తప్పక విజయం సాధిస్తుంది. జూలై 21 పుట్టపర్తిలో జరగబోయే అనంతపురం కళాశాల స్వర్ణోత్సవాల్లో పాల్గొనడానికి 1000 కళ్లతో ఎదురుచూస్తున్నాను. సాయిరాం.
2: స్వామి చరణారవిందాలకి నా ప్రణామాలు. నా పేరు షర్మిలా శంక. 19 నుంచి నేను యుఎస్ లో ఉంటున్నాను. నేను స్వామి స్థాపించిన అనంతపూర్ సత్యసాయి యూనివర్సిటీలో 1991 నుండి 96 వరకు బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ చేశాను. మొట్టమొదట అనంతపూర్ గోల్డెన్ జూబ్లీ గురించి వినగానే నా కళ్ళు ఎంతో ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. స్వామి అనుభవాలన్నీ మదిలో అలా మెలిగాయి. స్వామి స్టూడెంట్స్ కి పంచిన ప్రేమ వర్ణనాతీతం, స్వామి పలుకులు జీవిత పాఠాలు, ఎన్నో అద్భుతమైన అనుభవాలు, అవన్నీ ఒక్కసారిగా మదిలో మెలుగుతున్నాయి. పర్తీ గాని, స్వామి అడుగుపెట్టి స్థాపించిన అనంతపూర్ యూనివర్సిటీ గాని మా స్టూడెంట్స్ కి ఒక భూతల స్వర్గం. ఆ రోజులే వేరు. ప్రొద్దున్నే 5 లేచి సుప్రభాతం చేసి గ్రౌండ్ కి వెళ్లి యోగాసన చేసి యూనివర్సిటీలో ఆడిటోరియంలో మా మార్నింగ్ ప్రేయర్స్ తో మా చదువు ప్రారంభించేవాళ్ళం. బాహ్యమైన ఆధ్యాత్మికమైన విద్యని ఎంతో నేర్చుకున్నాం. పెద్దల పట్ల గౌరవం, తల్లి, తండ్రి, గురువు, అతిథులను దైవంగా భావించడం, చిన్నల పట్ల ప్రేమ, అచంచలమైన సేవా దృక్పథం, వేద శాస్త్రాల విద్య ఆచరణ పట్ల విశ్వాసం, ఇవన్నీ స్టూడెంట్స్ అందరికీ వెన్నతో పెట్టిన విద్య. అదే మా జీవన విధానం అయింది. సాయంత్రం భగవంతుని నామస్మరణతో, అందరికీ మేలు కలిగించే త్రయంబక ప్రార్థనలతో, నిస్వార్థమైన టీచర్స్తో ఎంతో ఆనందమయంగా విజ్ఞానమయంగా జీవితం గడిచేది. దీనంతటికీ కారణం స్వామి మాత్రమే. అటువంటి స్వామికి
3: ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? 1991లో స్టూడెంట్గా దర్శనానికి భర్తీ వెళ్లినప్పుడు స్వామి పుట్టినరోజు వేడుకలు ఇంకా కొద్ది రోజుల్లో ఉన్నాయి అనగా స్వామి అందరికీ చీరలు పంచిపెడుతున్నారు. 500 మంది ఉన్నాం. అదే నా మొదటి అనుభవం. నవరసాలు పొంగిపొల్లాయి స్వామిని చూడగాని. నా అజ్ఞాన మనస్సు ఇలా ప్రార్థించింది, స్వామి ఒక్కసారి నాతో మాట్లాడతారా, మీ కనుసన్నల్లో మెలిగే అర్హత నాకుందా అని ప్రార్థించాను. సో స్వామి దర్శనానికి వచ్చారు. అందరూ లైన్స్ లో కూర్చున్నాము, 500 మంది విద్యార్థులు అందరూ. సడన్ గా స్వామి నేనున్న లైన్లో కూడా వచ్చారు. అందరికి చీరలు పంచిపెడుతున్నారు, అందరి ఒళ్ళో చీరలు విసురుతున్నారు. మొహం కూడా చూడట్లేదు స్వామి, ఎందుకంటే 500 మంది ఉన్నాం, సో ఎంత మందినని చూస్తారు. సో అందరికి చీరలు అలా విసిరేస్తూ వెళ్లిపోతున్నారు ముందుకి. స్వామిని దగ్గర నుంచి చూడగానే ప్రపంచాన్ని మైమరిచిపోయాను. సుందర వదనారవిందాన్ని చూడగానే ఆనందంలో మునిగిపోయాను. నా ప్రార్థన కూడా మర్చిపోయి స్వామిని చూస్తూ ఉండిపోయాను. నన్ను దాటి ముందుకు వెళ్లిపోయారు. స్వామి నన్ను అడిగేంత వరకు కూడా నాకు చీర రాలేదన్న సంగతి కూడా గ్రహించలేకపోయాను. స్వామి వెనక్కి నా వైపు తిరిగి, నీకు చీర ఇచ్చానా అని అడిగారు. ఆయన పట్ల ప్రేమతో నా గొంతు మూగపోయింది, ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. ఒడిలో క్రిందికి తిరిగి కూడా చూడలేని పరిస్థితి. నేను ఆన్సర్ చేయకుండానే స్వామి వచ్చి చీర ఇచ్చి వెళ్లిపోయారు. మీరు నాతో మాట్లాడడానికి నాకు అర్హత ఉందా అని అడిగినందుకే ఒక దివ్య అనుభవాన్నిచ్చారు స్వామి. అలా అప్పటి నుండి ఇప్పటిదాకా దివ్యమైన అనుభవాల పరంపర నా జీవితాన్ని ధన్యవంతం చేసింది. మై స్టూడెంట్స్ ఆర్ మై ప్రాపర్టీ, నా విద్యార్థులే నా ఆస్తి అని అనేవారు స్వామి. ఆయన మాటల్ని సదా మనసులో గుర్తుపెట్టుకుని జీవిస్తున్నాను, నా పిల్లలకి అందిస్తున్నాను. ప్రపంచంలో ఏ మూలను ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, జీవితంలో ఎంత ఎత్తుకి ఎదిగినా వినమ్రతతో ఆయన మాటల్ని సదా గుర్తుపెట్టుకుంటూ జీవితాన్ని సాగిస్తున్నాను. మా శ్వాస భగవాన్, ఆయన ఆశమేమి, అందుకే తలెత్తి ధర్మ మార్గంలో నడుస్తా. స్వామి కోసమే నా జీవనం. ఆయన దర్శన స్పర్శన సంభాషణలు ముక్తిదాయకం. మరొక్కసారి స్వామికి నా ప్రణామాలు అర్పిస్తున్నాను. అనంతపూర్ గోల్డెన్ జూబ్లీ, జూలై 21, 22, 2018లో పర్తీలో జరుగుతుంది. ఆయన అనుగ్రహంతో ఈ వేడుకకి స్వామి సన్నిధిలో నేను ఉండాలని ప్రార్థిస్తూ షర్మిల.
4: రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వక సాయిరాం. నా పేరు సురేఖ. నేను అనంతపూర్ క్యాంపస్ పూర్వ విద్యార్థిని. ఇప్పుడు ప్రస్తుతం నేను అనంతపూర్ క్యాంపస్ 50th గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో పాల్పంచుకోవడానికి వచ్చాను. స్వామి నాకు అవకాశం ఇచ్చినందుకు స్వామికి శతకోటి ప్రణామాలు. 1997-2000 బ్యాచ్ లో చదువుకున్నాను నేను. 2000 పాస్డ్ అవుట్ బ్యాచ్. నేను స్వామి దగ్గర చదువుకున్నంత కాలము చాలా అనుభవాలు ఉన్నాయి నాకు. అండ్ మా పేరెంట్స్ చిన్నప్పటి నుండి స్వామి డివోటీస్. సో వాళ్ళు నన్ను చిన్నప్పటి నుండి స్వామి లైన్లోనే పెంచారు. లైక్ స్వామి అష్టోత్తరం చదవడము, సుప్రభాతం చదవటము ఇవన్నీ చెప్పేవారు. అవన్నీ చిన్నప్పటి నుండి నాకు తెలుసు. ఆ కారణం చేత నేను అనంతపూర్లో జాయిన్ అవడం నాకు చాలా ఈజీగా అనిపించింది. కష్టమేం అనిపించలేదు. స్వామి కాలేజ్లో చాలా ఆనందంగా జాయిన్ అయ్యాను నేను. స్వామి నాకు అవకాశం ఇచ్చినందుకు కూడా స్వామికి చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాం నేను మా పేరెంట్స్. కాలేజీలో చదువుతుండగా స్వామి మమ్మల్ని అక్కడ లెక్చరర్ల ద్వారా అమ్మాయిలందరినీ చాలా బాగా చూసుకునేవారు. 3 ఇయర్స్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ చేశాను అక్కడ, మ్యాథమెటిక్స్ మేజర్. సో ఫైనల్ ఇయర్ లో స్వామి బెంగళూరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ ఉంది, ఎక్స్స్టూడెంట్స్ కావాలి మాకు హాస్పిటల్ ఐసీయూలో ఓటీలో వర్క్ చేయడానికి ఎక్స్స్టూడెంట్స్ కావాలి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీ పేర్లు ఇవ్వండి అని చెప్పడం జరిగింది లెక్చరర్స్ ద్వారా. డ్యూరింగ్ సమ్మర్ కోర్స్ టైం అట్లా అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసేసరికి సరే కొంతమంది అమ్మాయిలు హాలిడేస్ కి ఇంటికి వెళ్ళిపోయడం జరిగింది. నేను మాత్రం అక్కడ సమ్మర్ కోర్స్ కి ఇక్కడ బృందావనంలోనే ఉండిపోయాం కొంతమంది అమ్మాయిలం సమ్మర్ కోర్స్ టైంలో. అప్పుడు స్వామి ఓకే సెలెక్ట్ చేశారు కొంతమంది అమ్మాయిల్ని, మేము ఇంట్రెస్ట్ అని 50 మెంబర్స్ ఇచ్చారు నేమ్స్. అందులో 13 గర్ల్స్ ని స్వామి సెలెక్ట్ చేశారు. స్వామి 13 గర్ల్స్ ని టిక్ చేశారు. అది కూడా మమ్మల్ని పిలిచి చూపించి టిక్ చేశారు, నువ్వు సెలెక్ట్ అయ్యావు నువ్వు సెలెక్ట్ అయ్యావు అని టిక్ చేశారు. తర్వాత ఇంకా మిమ్మల్ని నేను ట్రైనింగ్ కి పంపిస్తాను ఢిల్లీ ఎయిమ్స్ లో ట్రైనింగ్ కి అని చెప్పడం జరిగింది. 6 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది మీకు ఢిల్లీలో. 6 మంత్స్ ట్రైనింగ్ అయిపోయాక ఇక్కడ వచ్చి పర్తీ సూపర్ హాస్పిటల్లో వర్క్ చేసిన తర్వాత బెంగళూరుకి పంపిస్తాను అని చెప్పడం జరిగింది స్వామి. సరే అని అప్పుడు ట్రైనింగ్ కి వెళ్లడానికి ముందు స్వామి బృందావన్ లో ఆ రోజు రాజధాని ఎక్స్ప్రెస్ లో టికెట్స్ బుక్ చేశారు ఢిల్లీకి. రాజధానిలో టికెట్స్ బుక్ చేశాక ఇంటర్వ్యూ ఇస్తున్నాను రండి, మీరు నా దర్శనానికి ముందు రండి, మీతో మాట్లాడాలి, ఢిల్లీ గర్ల్స్ తో మాట్లాడాలి రండి అని ఇంటర్వ్యూకి పిలిచారనమాట. ఇంటర్వ్యూకి పిలిస్తే సరే అందరం అప్పుడు లగేజ్ కూడా ప్యాక్ చేసుకుని వచ్చేయండి, ట్రైన్ కి వెళ్లాలి కదా, మళ్ళీ మీకు టైం ఉండదు, నా దర్శనం అయిపోయాక టైం ఉండదు, లగేజ్ ప్యాక్ చేసుకుని వచ్చేసేయండి అని లగేజ్ అంతా తీసుకుని స్వామి దర్శనం రమేష్ హాల్ దగ్గర లగేజ్ పెట్టేసుకున్నాము. వచ్చి అప్పుడు కూర్చున్నాము అందరం బయట కూర్చున్నాము. బయట కూర్చుంటే స్వామి ఇంకా దర్శనం టైం కాలేదు అప్పుడు. కాకపోతే ఇంకా సరే నేను మీతో మాట్లాడాలి, రూమ్ లో మాట్లాడతాను సపరేట్ గా, ఈ 13 గర్ల్స్ రూమ్ లోకి రండి నేను మాట్లాడతానన్నారు. అనేసరికి అందరం లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్లి స్వామి అందరం కూర్చున్నాం లైన్ లో. స్వామి అన్నారు, మిమ్మల్ని నేను ఢిల్లీకి పంపిస్తున్నాను ఎయిమ్స్ కి, అక్కడ వేణుగోపాల్ అని ఇన్ఛార్జ్ ఉంటారు, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఆల్, నాకు మంచి పేరు తీసుకురండి, మంచిగా పని నేర్చుకోండి అని చెప్పడం జరిగింది స్వామి. స్వామికి మంచి పేరు తీసుకొచ్చి మంచిగా పని నేర్చుకోమన్నారు. తర్వాత పాకెట్ మనీ ఇస్తాను మీకు నేను, అది జాగ్రత్త పెట్టుకోండి అని చెప్పారు. పాకెట్ మనీ 500 రూపీస్, 4 నోట్లు ఇవ్వడం జరిగింది. తర్వాత విభూతి ప్యాకెట్స్ ఇచ్చారు, శారీస్ ఇచ్చారు, అక్కడ కట్టుకోవడానికి మీకు శారీస్ ఉంటాయి, విభూతి నా ప్రసాదం, ఈ డబ్బులు మీ ఖర్చులకు వాడుకోండి అని ఇచ్చారు. ఎస్పెషల్లీ నా దగ్గరికి వచ్చి ఇచ్చారు డబ్బులు. ఇస్తున్నప్పుడు నాకేంటనిపించింది, ఓన్లీ 3 నోట్స్, అందరికి 4 నోట్లు ఇస్తున్నారు, నాకేమో ఓన్లీ 3 నోట్లే, ఒక్క 3 నోట్లే ఉన్నట్టు అనిపించి, స్వామి నాకు 3 నోట్లే ఇచ్చారు స్వామి మీరు అన్నా. అనేసరికి లేదు బంగారు చూడు 4 ఉన్నాయి అన్నారు. కావండి మళ్ళీ లెక్క పెట్టి చూసేసరికి 4 నోట్లున్నాయి అందులో. 4 నోట్లుండగా మళ్ళీ చెప్పారు స్వామి నాతో, ఇవి 500 రూపాయల నోట్లు, నువ్వు 100 రూపాయల నోట్ అనుకుని ఎవరికి ఇచ్చేయకు, ఇచ్చే మాకు బంగారు అని కూడా అన్నారు. ఎవరికి ఇచ్చే మాకు బంగారు, ఇవన్నీ 500 రూపాయల నోట్లు, జాగ్రత్తగా పెట్టుకో అన్నారు. 500 రూపీస్ నోట్ స్వామి నాకు ఇచ్చి, ఇది 100 రూపాయల నోట్ అనుకుని నువ్వు ఎవరికి ఇచ్చేకి బంగారు అన్నారు. అనుకోకుండా ఒకసారి అక్కడ బయట, అక్కడ క్యాంటీన్ లేవు మనలాగా, ఇక్కడ క్యాంటీన్స్ అవి ఏం లేవు, బయట కాఫీ షాప్ కి వెళ్లి కాఫీ తాగాల్సిందే. సో అప్పుడు నేను ఒక కాఫీ షాప్ కి వెళ్లాను, నేను ఒక్కదానే వెళ్లి, ఎయిమ్స్ హాస్పిటల్ ప్రెమిసెస్ లోనే ఉంది అది కాఫీ షాప్, వెళ్లి కాఫీ షాప్ ఆయనకి, సార్ ముజ్కు ఏ కాఫీ చాయి, హిందీలో చెప్పాలి వాళ్ళకి, ఏ కాఫీ చాయి అని 500 రూపీస్ నోట్ ఇచ్చేయడం జరిగింది. 500 రూపాయల నోట్ చూసి ఆయన అన్నాడు, హిందీలోనే అన్నాడు తిరిగి, ఇది 100 రూపాయల నోట్ కాదు, 500 రూపీ నోట్, యు ప్లీజ్ గివ్ 100 రూపీ నోట్ టు మీ. అప్పుడు నాకు గుర్తుకొచ్చింది అనమాట, ఓ స్వామి అందుకే నాకు చెప్పారేమో, నువ్వు ఇది 100 రూపాయల నోట్ అనుకుని ఎవరికి ఇచ్చేకు, నేను ఆల్రెడీ ఇచ్చేస్తానని స్వామి, నా పిచ్చితనం స్వామికి తెలుసు, ఇది కంగారు మనిషి, నాకు కొంచెం టెన్షన్ అందుకే ఇది ఇట్లా చేస్తుందని స్వామికి అర్థమై, స్వామికి ముందే తెలుసు కాబట్టి నన్ను ముందే హెచ్చరించడం జరిగింది. స్వామి 500 రూపాయల నోట్లని జాగ్రత్తగా అట్టు పెట్టుకుని ఉంచు, ఖర్చు పెట్టుకుని కూడా చెప్పారు. నేను జరిగింది. ఆ తర్వాత స్వామి పాద నమస్కారం ఇచ్చారు, అందరికి పాద నమస్కారం తీసుకుని బయటకు వచ్చేసాము. నా దర్శనం చేసుకుని మీరు ట్రైన్ కి వెళ్ళండి అన్నారు. ఆ రోజు దర్శనం ఇంకా 5:00 ట్రైన్, స్వామి 3:00 కి, అప్పుడు ఆ రోజు గురువారం కూడా, గురువారం 3:00 వరకు రాహుకాలం కరెక్ట్ గా అప్పుడు అయిపోయింది. అన్ని జరిగింది. మేము ఇంకా చాలా హడావిడిగా ఉన్నాం, రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి, ట్రైన్ మిస్ అయిపోతే కష్టం అని అమ్మాయిలందరం టెన్షన్ పడుతుంటే, లేదు ప్రశాంతంగా నా దర్శనం చేసుకుని వెళ్ళండి అని స్వామి చెప్పారు. వెళ్లి లోపలికి వెళ్లి స్వామి, ఆ రోజు హారతి కూడా తొందరగా 10 మినిట్స్ బిఫోర్ హారతి కంప్లీట్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయి స్వామి దర్శనం చేసుకుని హారతి తీసుకున్నాక అప్పుడు స్టేషన్ కు బయలుదేరి వెళ్ళాము. అక్కడ స్టేలో కూడా స్వామి సెపరేట్ గా అకామిడేషన్, గర్ల్స్ కి సెపరేట్ అకామిడేషన్ ఇచ్చారు. అక్కడ ఫుడ్ అవన్నీ స్వామి అరేంజ్ చేసేవారు. ఢిల్లీలో, ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో స్వామి అకామిడేషన్, ఫుడ్ సెపరేట్ అరేంజ్ చేశారు. చాలా బాగా చూసుకున్నారు స్వామి మమ్మల్ని. నేను అనంతపూర్ క్యాంపస్ లో చదువుకుతూ ఉండగా నా రూమ్మేట్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్ వాళ్ళు ఉండేవారు. నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్, డిఫరెంట్ డిఫరెంట్ కమ్యూనిటీ పీపుల్ ఉండేవారు. అందరితో పాటు నేను ఎట్లా కలిసిమెలిసి ఉండాలి, అందరితో ఎలా వాళ్లతో బిహేవ్ చేయాలి, మనకి తెలియని కొత్త వాళ్లతో, కొత్త వాళ్లతో నువ్వు ఎట్లా వాళ్లతో మింగిల్ అయిపోయి మౌల్డ్ అవ్వాలి, అదంతా స్వామి నాకు కాలేజ్లో చదువుతుండగా 1-2-3 ఇయర్స్ నేర్పించారు. నాకు అసలు చిన్నప్పటి నుండి ఇట్లాగా కలిసిమెలిసి ఉండడం నాకు రాదు, నేను ఒక్కదానే ఉండేదాన్ని అట్లా. అందుకే కాలేజీకి వచ్చాక నాకు ఇట్లా అందరితో కలిసిమెలిసి ఉండడము, అందరితో ఎప్పుడు స్మైల్, నవ్వుతూ మాట్లాడడం స్వామి నేర్పించారు నాకు. ఎప్పుడు నవ్వుతూనే ఉంటా, ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా స్వామి స్వామి స్వామి అని నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటా. ఎప్పుడు నా ఫేస్ లో సాడ్నెస్ అనేది రానివ్వను స్వామి అని స్వామికి నేను ప్రామిస్ చేసుకున్నా. ఎప్పుడు నవ్వుతూనే ఉంటా కష్టం వచ్చినా. అది నేర్చుకున్నా నేను కాలేజీలో ఉండగా. ఎంత సార్ వచ్చినా ఎంత హ్యాపీనెస్ వచ్చినా స్మైలీ ఫేస్. తర్వాత ఇదే నాకు ఎయిమ్స్ లో స్వామి నాకు ఢిల్లీ ఎయిమ్స్ లో పంపించేసరికి అక్కడ డిఫరెంట్ కమ్యూనిటీ అయిపోయింది. తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు, తెలిసిన అమ్మాయిలు ఎవ్వరూ లేరు. బీఎస్సీ మ్యాథమెటిక్స్ నుంచి నేను ఒక్కదానే సెలెక్ట్ అయ్యాను, ఇంకా మిగతా వాళ్ళు బీకామ్ బీఏ వాళ్ళు, డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ వాళ్ళు. అక్కడ కాకుండా ఇంకా స్కూల్ నుంచి వచ్చిన కొత్త అమ్మాయిలు కూడా ఉన్నారు, వాళ్ళు డిఫరెంట్ లాంగ్వేజ్. బేసికల్లీ నేను తెలుగు అమ్మాయిని, నాకెవ్వరూ తెలుగు వాళ్ళు లేరు అక్కడ, అందరూ డిఫరెంట్ లాంగ్వేజ్ వాళ్ళే. సో అనంతపూర్ లో చదువుకోవడం వల్ల నాకు వేరే భాష అమ్మాయిలతో కలిసిమెలిసి పనిచేసి అక్కడ చాలా ఆనందంగా ఎంతో హ్యాపీగా, అది నాకు చాలా హెల్ప్ అయ్యింది. అనంతపూర్ క్యాంపస్ లో చదవడం వల్ల ఎయిమ్స్ ఢిల్లీలో చాలా ఆనందంగా స్వామి బ్లెస్సింగ్స్ తో వర్క్ చేయగలిగాను నేను.
5: ఓం శ్రీ సాయిరాం. నా పేరు డి మీరారాణి. నేను 1969 నుంచి 1974 వరకు శ్రీ సత్యసాయి ఉమెన్స్ కాలేజ్ అనంతపూర్ క్యాంపస్ లో చదివినాను. సైన్స్ గ్రూప్ స్టూడెంట్ని. మేము అప్పుడు 1969-72 వరకు క్యాంపస్ అనంతపూర్ టౌన్లో ఉండింది. అప్పుడు మేము ఇంకా చాలా చిన్నవాళ్ళము, ఇంకా స్వామి గారిని మేము చూడలేదు. మేము ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఒకసారి మధ్యాహ్నము 3 గంటలు ఆ టైంలో స్వామిగారు ఓపెన్ జీప్లో ఊరేగింపుగా వస్తున్నారనే సమాచారము మా టీచర్స్కు తెలిసింది. వెంటనే వాళ్ళు వచ్చి మా దగ్గరకు వచ్చి, స్వామిగారు ఇలా వస్తున్నారు కాబట్టి మీరు మెయిన్ గేట్కి ఇరువైపులా నిలుచుకొని స్వామివారికి స్వాగతం పలకాలని చెప్తే, మేమంతా ఎంతో ఉత్సాహంగా వెళ్లి ఇరువైపులా నిలబడి ఉన్నాము. అప్పుడు 4 గంటల సమయంలో స్వామిగారు వచ్చినారు ఊరేగింపుగా. మేమందరము జై స్వామి జై స్వామి అని అంటున్నాము. అటువంటప్పుడు ఆయన అందరికీ మాకందరికీ ఇట్లా చేతులు ఊపుతూ మమ్మల్ని అందరినీ ఆశీర్వచనం చేసినారు. ఆ సంఘటన ఇప్పటికీ నాకు చాలా బాగా గుర్తు ఉంది. అది ఒక మధురానుభూతి, స్వామిని మొదటిసారి చూసినటువంటి ఒక మధురానుభూతి నాకు. తర్వాత 1972 నుంచి క్యాంపస్ కొత్త క్యాంపస్ లోకి మేమే ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ మేము ఎంటర్ అయింది క్యాంపస్ లోకి. క్యాంపస్ లోకి ఎంటర్ అయినప్పుడు మధ్యలో ఒకసారి మమ్మల్ని, మేము ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు మా టీచర్స్ ఫీల్డ్ స్టడీ అని చెప్పి తీసుకెళ్లారు. అలా మొక్కలు అవి అంతా చూసుకుంటూ వెళ్లి మేము వెళ్ళినప్పుడు క్యాంపస్ లో కింద గ్రౌండ్ ఫ్లోర్ లోనే స్టేర్ కేసుకి ఈ వైపులా అటువైపు ఇటువైపు ఇద్దరు ఫారినర్స్ చాలా బ్యూటిఫుల్ పెయింటింగ్స్ వేసినారు. ఆ పెయింటింగ్స్ వాళ్ళు వేయడం ఇప్పటికీ నాకు బాగా గుర్తుంది. అది ఇప్పుడు కూడా నేను ఎప్పుడైనా కాలేజీకి వెళ్తే ఆ పెయింటింగ్స్ తప్పకుండా చూస్తాను. అవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అవి చూసినప్పుడంతా ఒక విధమైనటువంటి ఆనందం మాకు. తర్వాత స్వామిగారు, మేము ఒక విధంగా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి, ఎందుకంటే స్వామిగారు తరచుగా కాలేజీకి వస్తూ ఉండేవారు. వచ్చినప్పుడల్లా మాకు మంచి ప్రసంగం ఒకటి చేసేవారు. అవన్నీ విని మేము చాలా ధన్యులమైనాము. అలా ఒక ఆయన ప్రసంగించినప్పుడు చాలా నిశ్శబ్దంగా, ఎంత నిశ్శబ్దంగా కూర్చునే వాళ్ళం అంటే అంత కూర్చునే వాళ్ళము. ఒకసారి ప్రసంగం చేసినప్పుడు స్వామిగారు ఒక తమాషా అయినటువంటి సంఘటన ఒకటి చెప్పినారు మాకు. అదేమంటే స్వామిగారు దగ్గరికి ఒకసారి ఒక తమిళ ఆయన పాట కచేరీ చేసేదానికి వచ్చినారంట. వచ్చినప్పుడు ఆయన చాగరా స్వామి కుర్తి రామా నే పొగడుకుంటే నీకేమి అనే పాటను రామా నే పకోడా తింటే నీకేమి పాడినట్లు చెప్పినారు. స్వామి చెప్తే ఒక్కసారి హాల్ అంతా గట్టిగా నవ్వులతో దద్దరిల్లిపోయింది. ఆ సంఘటన ఇటువంటి సంఘటన చెప్తూ ఎంతో విధమైనటువంటి ప్రసంగము స్వామిగారు మాకు చేసేవారు. అవన్నీ ఇప్పటికీ మాకు బాగా గుర్తున్నాయి. మేము ఇంటర్మీడియట్ చదివేటప్పుడే మాకు మా కాలేజ్ డ్రెస్సులు ఒక వైట్ శారీ మీద గ్రీన్ బార్డర్ ఉండే చీరలన్నీ స్వామిగారు మాకు చేతికి అందించినారు. అది కూడా మాకు ఇంకా బాగా గుర్తు ఉంది. ఇటువంటి సంఘటనలు ఎన్నో విధంగా మా జీవితం ధన్యమైందని చెప్పాలి. 21-22 తేదీల్లో పుట్టపర్తిలో జరిగేటువంటి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కు మేము అందరము రావాలనుకుంటున్నాము. జై సాయిరాం.
6: అందరికీ సాయిరాం. నా పేరు సాయిలీల. నేను భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు స్థాపించిన అనంతపురం విశ్వవిద్యాలయ విద్యార్థినిని. నేను ఈరోజు బాబావారి ఆశీస్సులతో కొనసాగుతూ ఉన్న నా జీవిత ప్రయాణాన్ని గూర్చి మరియు స్వామివారి లీలలను గూర్చిన వివరాలు కొన్ని మీతో పంచుకుంటున్నాను. కొన్ని మాత్రమే అని ఎందుకన్నానంటే అనంత విశ్వ వ్యాపకులైన శ్రీ సత్యసాయిబాబా వారి లీలలు అనంతం. స్వామి ప్రతిక్షణం భక్తుల పరిరక్షణార్థం మరియు ధర్మ సంస్థాపనార్థం ఎన్నో మహత్యాలు చూపుతూ తమ బిడ్డలను ఉద్ధరిస్తూ ఉంటారు. నేను సాయి బిడ్డనవ్వడం నా అదృష్టం. ఇలా ఎన్నో మహత్యాలు ఈ కొద్ది సమయంలో వివరించడం కష్టతరం కావున కొన్ని అని ప్రస్తావించాను. నేను మొట్టమొదటిసారిగా నా 10వ ఏటనే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్యచరణములు స్పృశించడానికి గురవకొండ బాల వికాస్ వేదిక అయ్యింది. ఇలా నేను శ్రీ సత్యసాయిబాబా వారి మీదలో చిన్న చిన్న అడుగులు వేస్తూ పెరిగాను. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. గురువే ఈ జగత్తుకు మూలం. దేవతలకు సైతం గురువు చాలా అవసరం. శ్రీ సత్యసాయిబాబా లాంటి మహనీయులు నాకు తల్లి తండ్రి గురువు దైవంగా లభించడం నా మహద్భాగ్యం. ఏ రాగం ద్వారా స్వామివారి అనురాగాన్ని పొందానో ఆ రాగం ఇప్పుడు ఆలపిస్తున్నాను. పార్తిపురి మే జనుమలియా ఓ సాయి రామ నామ హై, మైర ముకుట ధర మురళి మనోహర సాయి శ్యామ నామ హై. హే శివ శంకర.

0: है। पातिपुरी में जन्म लिया वो साई रामा नाम है। श्री बाबा वारी మహాసంకల్పం చేత నేను అనంతపురం బాలికల విశ్వవిద్యాలయంలో విద్యార్థినిగా ప్రవేశించగలిగాను. ఆ రోజు నాకు శుభదినం. నేను తల్లి ఒడిలో నుండి సాయి అమ్మ ఒడిలోకి చేరుకున్నాను. బీఎస్సీ మరియు ఎంఎస్సీ హోమ్ సైన్స్ 5 ఏళ్ల కోర్సు పూర్తి చేశాను. ఈ పరిధిలో కేవలం చదివే కాకుండా ఎన్నో గొప్ప విషయాలు, సూత్రాలు, ఆధ్యాత్మికత తెలుసుకున్నాను. లౌకికంగా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ అలౌకికంగా ఆ పరమాత్మ పాదాలను చేరుకునే వాతావరణం మన సాయి విద్యాలయంలో ఉండడం అమోఘం. విద్యార్థి దశలోనే చదువుతో పాటు వేద పఠనం, భజన లాంటి సాధనల ద్వారా భగవంతుని కృపకు పాత్రులయ్యే మార్గాన్ని బాబావారు తమ విద్యా సంస్థల ద్వారా చూపుతున్నారు. నాకు శ్రీ బాబావారికి ఉన్న గురు శిష్య సంబంధం దినదిన ప్రవర్ధమానమయ్యింది. జ్ఞాన సముపార్జన ఎంత ముఖ్యమో ఆ జ్ఞానాన్ని నలుగురికి ఉపయోగించడం అంతే ముఖ్యం అంటారు. నేను స్వామివారి దగ్గర చదువుకున్న హోమ్ సైన్స్ వలన ఎంతో మంది రోగులకు తగిన న్యూట్రిషన్ మరియు డైట్ ప్లాన్ ఇవ్వగలిగాను. మానవ సేవయే మాధవ సేవ అని శ్రీ బాబావారి ఆశీస్సులతో నా చదువును, విజ్ఞానాన్ని మానవ సేవకు పై విధంగా ఉపయోగించగలిగాను. సాయిబాబా వారి అనుగ్రహం వర్ణనాతీతం. స్వామి తమకు 2 సార్లు పుష్పగుత్తం సమర్పించుకోవడానికి నాకు అవకాశం ఇచ్చారు. ఒకసారి స్వామి 60వ జన్మదిన వేడుకల సందర్భంగా, మరొకసారి 2017 అవతార్ డిక్లరేషన్ రోజున. ఈ 2 రోజుల్లో నాకు లభించిన సువర్ణావకాశానికి నేను ఎంతో సంతోషపడ్డాను. శ్రీ సత్యసాయి బాలికల విశ్వవిద్యాలయంలో బీఎస్సీ హోమ్ సైన్స్ చదివిన తర్వాత విద్యార్థినులకు స్వామివారితో ముఖాముఖి జరిగింది. అప్పుడు స్వామి నాతో, "నువ్వెక్కడికి పోతావులే" అన్నారు. స్వామివారి అమృత వాక్కులో గల అంతరార్థం అప్పుడు నాకు అర్థం కాలేదు. తరువాత నేను ఎంఎస్సీ హోమ్ సైన్స్ అనంతపురం స్వామి విశ్వవిద్యాలయంలోనే చదవడం, ఆ తర్వాత నాకు వివాహమయ్యి కదిరిలోనే అనగా ప్రశాంతి నిలయానికి దగ్గరగా ఉండడం ద్వారా స్వామి వాక్కు ఫలించిందని, స్వామివారు ఏం చెప్పినా అది నా మంచికేనని, స్వామి అమృత వాక్కు నిగూఢమైన అర్థాలు ఎన్నో ఉంటాయని తెలిసింది. ఈ రోజు నేను, నా కుటుంబం సంతోషంగా ఉండడానికి కారణం శ్రీ సత్యసాయిబాబా వారి ఆశీస్సులు అనడంలో అతిశయోక్తి లేదు. స్వామి, మీ కృప లేనిదే నేను లేను. బాబావారు ప్రత్యక్షంగానే కాక పరోక్షంగానూ, కలల రూపంలోనూ ఎన్నో విధాలుగా నాకు అభయమిచ్చారు. ఇటువంటి అభయ ప్రదాత అయిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు స్థాపించిన అనంతపురం విద్యా సంస్థ స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకోవడం సాయి బిడ్డలందరికీ ఆనందకరమైన విషయం. జూలై 21వ తేదీన శ్రీ సాయి బిడ్డలందరూ కలిసి దివ్యమైన సాయి మాత సమక్షంలో వేడుకలు జరుపుకోవడానికి నేను ఎదురు చూస్తున్నాను. శ్రీ సాయి లీలలే ఈ సాయి లీల. జయ సాయిరాం.
1: సాయిరాం, నా పేరు పల్లవి. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నేను 1995-1998 ఇక్కడ చదివాను. ఫస్ట్ ఇయర్ ఎప్పుడైతే వచ్చాను, నేను మా సిస్టర్ ఒకటేసారి జాయిన్ అయ్యాం. వీ డోంట్ హ్యావ్ ఎ ఫాదర్. మై మదర్ ఇద్దరిని ఒకటేసారి జాయిన్ చేసింది. బట్ ఓన్లీ వన్ ఆఫ్ అస్ వాంట్ టు జాయిన్ హియర్ బికాస్ సంబడీ హ్యాస్ టు బి విత్ మదర్. మై స్వామీ కేమ్ టు మై మదర్స్ డే అండ్ హెల్ప్ గివ్ 2 స్వీట్ బాక్సెస్ ఇచ్చారు అమ్మకి కళ్ళలో. సో బోత్ ఆఫ్ అస్ జాయిన్ దేర్. ఇక్కడికి వచ్చాక జయమ మ్యామ్, పుష్ప మ్యామ్, దే ఎట్లా అంటే మమ్మల్ని తల్లి అనే లోటు లేకుండా టీచర్స్ ఎంత బాగా చూసుకున్నారంటే 3 ఏళ్ళు అలాగే గడిచిపోయాయి. ఒక్కోసారి అమ్మకి సైనస్ ఆపరేషన్ వచ్చింది. సో మేమిద్దరం ఇక్కడే ఉన్నాం. హూ హ్యాస్ టు టేక్ మా మామయ్య వాళ్ళు, మా అమ్మ వాళ్ళ బ్రదర్స్ చాలా కేర్ టేకింగ్ మాకు చిన్నప్పటి నుండి. వాళ్ళు చూసుకుంటారు అన్న నమ్మకం మాకు. వాళ్లే చూసుకున్నారు కూడా, కానీ అయినా కూడా స్వామిని అడగాలి అనే దాంట్లో ఉన్నాం ఇద్దరం. ఉంటే నేను దేవామని అడగగానే ఫస్ట్ లైన్ లో కూర్చోబెట్టారు, రక్షింతలు ఇచ్చారు. నా పక్కన అన్ఎక్స్పెక్ట్ గా రమాక కూర్చుంది. మా అమ్మ పేరు కూడా రమా అనమాట. స్వామికి ఏం డైరెక్ట్లీ తుమి వచ్చి అక్షింతలు తీసుకున్నారు. తీసుకుని రమాక్కని నన్ను చూస్తూ రమాక్క మీద వేస్తారు. సో నేను అనుకున్నాను అక్కని బ్లెస్ చేస్తున్నారు కానీ నన్ను ఒట్టుగా చూసి వెళ్ళిపోతున్నారు అనుకున్నాను. అనుకుంటూ స్వామి రమాక రమాక అన్నారు. అంటే నాకు అది అర్థం కాలేదు. స్వామి అంత దూరం వెళ్ళాక అర్థం ఏంటంటే స్వామి అమ్మ పేరు కూడా రమాకదా. సో అక్కడ స్వామి హస్ టేకన్ కేర్ అమ్మ విషయంలో మొత్తం చూసుకున్నారు. అండ్ తర్వాత మళ్ళీ ఏంటంటే వచ్చాను అనంతపూర్ నుండి ఇక్కడికి వచ్చాము, బయటకు వెళ్ళాను కానీ ఐ కుడ్ నాట్ స్టే అక్కడ చాలా రోజులు. చెల్లె మళ్ళీ ఇక్కడ ఎంఎస్సీ చేస్తుంది, ఆ దాంట్లో వచ్చాం. వచ్చి సెక్యూరిటీ డ్యూటీలో జాయిన్ అయిపోయాను. జాయిన్ అయినాక ఏంటంటే రోజు ఆ డ్యూటీకి అలవాటు అయిపోయి ఎప్పుడు వెళ్దాము అనేసరికి స్వామి ఏమనేవారు కాదు. స్వామి వెళ్తాను అంటే స్వామి వెళ్ళు అనేంత వరకు వెళ్ళను అన్నట్టుగా మొండిగా కూర్చున్నాను. అమ్మ పాపం ఎప్పుడు డీడీలు పంపుతూ పుట్టుపతికి అవేస్తే 9 D4 D2 అక్కడే ఉండేవాళ్ళం. ఎప్పుడు డీడీలు పంపించారు అక్కడికి, అలాగే గడిపేదాన్ని. ఒకసారి సడన్ గా వెంకటక్క బృందావన్ అమ్మనండి వెళ్ళాం. వెళ్ళగానే ఎప్పుడు ఒక తపన ఏంటంటే స్వామి వెనకాల ఎప్పుడు బాయ్సే ఉంటారు, గర్ల్స్ ఉండరు. ఎందుకు అంత బాధ, మనల్ని ఎందుకు డిప్రైవ్ చేస్తారు? అన్ఎక్స్పెక్టెడ్ గా బృందావన్లో డ్యూటీ చేస్తున్నాం. మా బ్యాచ్ మేట్ కూడా వచ్చింది డ్యూటీ చేయడానికి. ఇద్దరం చేస్తున్నాం, అమ్మాయికి కాస్త గోరు చిట్లింది అక్కడ కాంక్రీట్ మీద, కాలు గోరు ఊడిపోయింది. సో వి హావ్ టు గో టు హాస్పిటల్. అక్క వెళ్ళండి, ఇద్దరు మీ ఇద్దరు బ్యాచ్ మేట్స్ కదా అన్న, జనరల్ హాస్పిటల్కి వెళ్ళాం. బై ద టైమ్ వి వెంట్, అక్కడ వెళ్లి ఆమె ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్నాం. బయటకు వచ్చే టైంలో ఏమైంది అంటే సడన్ గా స్వామికి కార్ వచ్చింది. ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ టు జనరల్ హాస్పిటల్. రాగానే అక్కడ ఎవరూ లేరు, సేవాదల్ లేరు, డాక్టర్స్ లేరు, ఎవరూ లేరు. వీవర్ బోత్ ఆఫ్ అస్ అంటే స్కార్ఫ్స్ ఉన్నాయి మెళ్ళలో, సెక్యూరిటీ డ్యూటీ స్కార్ఫ్స్. వెళ్ళాం, వెళ్ళగానే అక్కడ స్వామిలో చూసారు. ఇలా అన్నారు, ఓన్లీ స్వామి వెనకాల మేమున్నాం, మా వెనకాల డాక్టర్స్ బాయ్స్ అందరు ఉన్నారు. సో దట్ టైమ్ ఐ గాట్ ఎ రియల్ ఛాన్స్ ఆఫ్ ఎస్కార్టింగ్ స్వామి, విచ్ ఐ హ్యాడ్ ఫ్రమ్. ఎందుకు బాయ్స్ కి ఆ ఛాన్స్? అంత స్వామి నడుస్తుంటే స్వామి రోబ్ ని మీద కాళ్ళు పడుతున్నాయి, భయం వేస్తుంది. స్వామి చేతులు వెనకాల టచ్ అవుతున్నాయి మాకు, మా ఇద్దరికి. దట్ వాజ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ విచ్ ఐ హ్యాడ్ అంత. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు గోల్డెన్ జూబ్లీ, ఐమ్ సో ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. అది కూడా పిల్లల్ని తీసుకొని వచ్చావు సంతోషంగా. మా టీచర్స్ ఆ అఫెక్షన్ ఎక్కడా దొరకదు బయట. ద టీచర్స్ విచ్ హూ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఎక్కడా దొరకదు. దే ఆర్ ఈక్వల్ టు మదర్స్. దట్స్ అ థింగ్. సాయిరామ్.

ఇంతవరకు మీరు అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవ సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాల్లో మూడో భాగం ప్రారంభోత్సవ సంరంభం విన్నారు. ఈ కార్యక్రమంలో నాలుగవ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు అనంతపురం విద్యార్థులు అందించిన ప్రత్యేక కార్యక్రమం హృదయవాణి ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమంలో వింటారు.

0: സഖി, ഇതേമി കലാ വൈഷ്ണവമായ മനം സ്വർഗം നുണ്ടി ഭൂവിഹാരാനിക്കേ കഥാ ബയലുദേരാം. കാനി ഇതേമിട്ടേ ഇക്കട വൈകുണ്ഠം സാക്ഷാത്കരിസ്തോന്തി. കണ്ണുല എതുട ശ്രീമന്നാരായണുടേ കുലുവയുന്നാടു.
1: ചെലി, ఇది భూలోక వైకుంఠం. భారతదేశంలో ఆంధ్రప్రదేశంలో అనంతపుర పట్టణంలో శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం. భువనైక భూషణుడు ఆర్తత్రాణ పరాయణుడు, పాపతాపహరణ సమర్థుడు పర్తినారాయణుడు ఇచ్చటికి విచ్చేసిన శుభదినం. శాంతికాంతులు పల్లవించిన దినం. చిరకాల వియోగం ముగిసిన దినం. అటుచూడు ఆ కళాశాల విద్యార్థినులను, వారి ముఖాలలో ప్రతిఫలించే ఆనందం చూడు. కన్నుల్లో ప్రభవించిన ఆనంద బాష్పాలు చూడు. వారి కనుపాపల్లో ప్రతిబింబించే స్వామి మోహన రూపం చూడు. ఆ విద్యార్థినులు ఒకరినొకరు పిలుచుకుంటూ స్వామిని స్వాగతించడానికి ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారో చూడు. స్వామిపై తమ భక్తిని ఎలా ప్రకటిస్తున్నారు.

0: చిలి ఎంత మధురమోహనంగా ఉన్నది కదా ఆ దృశ్యం. వియోగమెంత వేదనావహమో కదా. దీర్ఘకాల వియోగానంతరం శాపహరణ సమర్థమైన ప్రభు పాదపు తాకిడితో జలజలమని పాపం పటాపంచలైపోదు.
1: అవును సఖీ, ఒక్కసారటు గతంలోకి తొంగిచూడు. ఎన్నేండ్లు రామపాదరజం కోసం అహల్య కన్నులు కాయలై ఎదురుచూసిందో. అదిగో గౌతమాశ్రమం, రాయి రూపంలో అహల్య. నిరీక్షణాభారంతో కృంగిపోయే రాయైన అహల్యకే గనుక రూపం వస్తే ఎంత వేదన చెందుతూ రామనామాన్ని స్మరిస్తూ తన భక్తిని ఏ విధంగా తెలియజేస్తుందో చూడు.
0: అంటే రాయి రూపంలో ఉన్న అహల్య లోన ఎలా వేదన చెందుతున్నదో నీవు నా కన్నులకు చూపిస్తున్నావన్నమాట.

0: చిలి అలా ఎదురుచూసే అహల్య కోసం దేవుడు రాముడు వచ్చాడా? అహల్య ఆర్తి తీర్చాడా?
1: సందేహమెందుకే, భగవానుడు ఆర్తిహరుడు. యదలో సొదలతో కుందే జీవుల మొరవినే పరమాత్మ. నీవే తప్ప ఇతఃపరం వెరుగ అంటూ తన పాదాలు ఆశ్రయించిన జీవుల తప్పులు కాచి కడతీర్చే పరంధాముడు కాదా భగవంతుడు?
0: అవునే, అదిగో రాముడు, అహల్య హృదయ నిరీక్షణ నెరిగిన భగవానుడు. నీవన్నట్లే గౌతముని ఆశ్రమంలో లక్ష్మణ విశ్వామిత్ర సమేతుడై అడుగు పెడుతున్నాడు.

ప్రభు, రామచంద్ర, నేటికి నా నిరీక్షణ ఫలించింది, శాపం తీరింది. నిన్నేమని పొగడగలను తండ్రీ?

0: చెలి, చూసావు కదా నిరీక్షణలోని వేదనను, ప్రభు పాదస్పర్శలోని మహత్తును, వియోగానంతరం ప్రభు దర్శన స్పర్శనాలతో కలిగే ఆనందాన్ని.
1: ఎంత చూసినా తనివి తీరలేదే, నా మనసు నిండలేదే. ఇంకొక దృశ్యం ఇలాంటిదే కన్నుల పండుగగా చూపించవే.
0: అదిగో చూడు, రామాయణ ఇతిహాసంలోని మరో పాత్ర శబరిని. రాముడు తప్ప అన్యమెరుగని జీవిని. రాముని కోసమే రేయింబవళ్ళు నిరీక్షించి ముదివగ్గైన భక్తురాలిని.

0: ರಾಮ ರಘುರಾಮ ಕಾರುಣ್ಯ ಗುಣಧಾಮ ಕಲ್ಯಾಣ ರಾಮ ಕರುಣಿಂಚಿ ನನ್ನೇಲು ದಶರಥ ರಾಮ ತಂಡ್ರಿ ಎನ್ನಾಳ್ಳನಿ ನಿರೀಕ್ಷించేనయ్యా నీ రాక కోసం ఈ శరీరంలో జవసత్వాలుడిగిపోతున్నవే మనసు అలసి సొలసిపోతున్నదే నా ఒక్కింతయు లేదు ధైర్యమున్రిలో లంబయ్యే ప్రాణంబులున్ ఠావుల్ దప్పెన్ మూర్చ వచ్చే తనువుండస్సెన్ శ్రమం వయ్యడిన్ రావే రామ కావవే వరద సంరక్షించు భద్రాత్మక
1: శబరి శబరి నీకు శుభవార్త
2: రామచంద్రుడు భక్తవరదుడు నీ గురించి నీ చిరకాల నిరీక్షణ గురించి విని కరుణాళువై ఇచటకు దయచేస్తున్నాడట.
0: నాయనలారా ఎంత శుభవార్త ఎంత శుభవార్త! నా రాముడు నా తండ్రి నా ప్రభువు నా గురువు నా సఖుడు నా దైవం నన్ను కరుణించి వస్తున్నాడా! ఉప్పొంగే ఆనందంతో ఈ కళ్ళు చెమరుస్తున్నాయే. పాడు కన్నులా చెమర్చవద్దే. స్వామి రూపం కన్నులారా చూడలేకపోతానో ఏమో. అయోధ్యనేలడి రాజువే, నీకు సింహాసనమెలా తేగలను తండ్రి? మర్యాద పురుషోత్తముడవే, నీకు మర్యాదలెలా చేయగలను స్వామి? నాకే కాదు ఈ తడబాటు ఆతృత, చుట్టూ ఉండే ప్రకృతి కూడా

0: శబరి, నీ ముగ్ధ భక్తికి తీవ్ర తపమునకు సంతోషించాను. నీకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను. రామాయణంలో నీ పాత్ర చిరస్థాయి కాగలదు.
1: చిలి, నయనానందకరమైన దృశ్యాల్ని చూపించితివి సుమా. కన్నులు కస్తూరి రాసినట్లు చెల్లబడినై.
2: ఇంతటితో ఏమున్నదే చెలి,
3: అటు చూడు, కన్నుల చల్లని వెన్నెల కురిపించే సాయిచంద్రుని, కలియుగావతారుని, కలితాపహరణుని, భవరోగ భిషగ్వరుని దర్శించు. దేవతలనే తరింపజేయగల ఆ ప్రభువు కటాక్ష వీక్షణాలకై ఆ విద్యార్థినులతో కలిసి మనము ప్రార్థిద్దాము.

0: స్వామి, చల్లని చూపుల, కమ్మని మాటల, తీయటి స్పర్శల తండ్రి, జాలికి ప్రేమకు పురుటిండ్లు మీ కన్నులు.
1: మీ దివ్యమైన కనుపాపల్లో మా బింబం ప్రతిఫలించడం కంటే ఈ జీవులు కోరదగినదేది?
2: సాయి మాట చెవిని తాకడం కంటే ఈ వీణులకు పరమార్థమేది?
3: మెత్తని స్వామి పాదస్పర్శ పొందడం కంటే ఈ మృణ్మయ దేహం వాంఛించదగిన సంపద ఏది?
4: ఇన్ని ప్రసాదించి మా జీవితాల్ని చరితార్థం చేసిన తండ్రి, ప్రతిగా మీకేమివ్వగలం? మీకు జేజేలు పలకడం, మీరు చూపిన మార్గంలో నడవటం, మా ఆనందాన్ని మీతో పంచుకోవడం.

ఇంతవరకు మీరు జీవితమే నాటకరంగం కార్యక్రమంలో భాగంగా అనంతపురం విద్యార్థినులు అందించిన ప్రత్యేక కార్యక్రమం హృదయవాణి విన్నారు. వచ్చే వారం మరొక చక్కని నాటకంతో మిమ్మల్ని మళ్లీ కలుసుకుంటాం. అంతవరకు సెలవు. సాయిరాం.

need my leg? No reason for love, no reason for love, no birth.

శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భాగంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు 2001వ సంవత్సరం బుద్ధ పూర్ణిమ పర్వదినాన భక్తులకు ప్రసాదించిన దివ్యోపన్యాసం మీరు వింటారు.

న పుణ్యం న పాపం. ప్రేమస్వరూపులారా, ఈ జగత్తునందు పుణ్యము కాని పాపము కాని సుఖము కాని దుఃఖము కాని ఏది లేదు. నమంత్రం, మంత్రము కాని యజ్ఞము కాని యాగము కాని ఇవన్నీ కూడాను కేవలము ఒక భ్రాంతులే. సర్వత్రా నిండినది ఒక భగవంతుడొక్కడే. మీరందరూ కూడాను భగవత్స్వరూపులే. ధర్మం సత్యం ధర్మం ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించుకోవటమే నిజమైన మానవత్వం. ఈ సత్యమును జగత్తుకు భౌతికంగా చాటే నిమిత్తమై సత్యమునే నీతి అన్నారు, ధర్మమునే రీతి అన్నారు, ధర్మమునే ఖ్యాతి అన్నారు. నీతి రీతి ఖ్యాతి ఈ మూడింటి యొక్క ఏకత్వమునే మానవ జాతి. కానీ దురదృష్టవశాత్తు ఈనాడు భౌతిక లోకమునందు ఈ నీతి రీతి ఖ్యాతి ఈ మూడు కూడాను కనిపించటం లేదు. ప్రాచీన కాలమునందు సిద్ధార్థి గౌతమ బుద్ధుడు అని పేరుగాంచిన వ్యక్తి తన సత్యస్వరూపాన్ని గుర్తించే నిమిత్తమై నిర్వాణ నిమిత్తమై అనేక సాధనలు సల్పుతూ వచ్చాడు. అనేక వేదమంత్రములు కూడాను పఠించాడు. జగత్తునందు కల పెద్దలందరినీ కూడాను దర్శించాడు. అన్ని సాధనలు ఎందు కూడాను తాను భాగమును వహించాడు. కట్టకడపటికి ఇది ఏది కూడాను సరియైన సాధన కాదు అని సత్యాన్ని గుర్తించాడు. భగవంతుడు ప్రసాదించినటువంటి పంచ ప్రాణములను కూడాను పరమాత్మునిగా విశ్వసించాడు. శబ్ద స్పర్శ రూప రస గంధము పైవు ఇంద్రియములతో కూడినటువంటివి. ఈ పంచేంద్రియములను పవిత్రమైన మార్గములో ప్రవేశపెట్టి అనుభవించటమే నిర్వాణము అని గుర్తించాడు. జపము ధ్యానము యోగము యజ్ఞము ఇవన్నీ కూడాను భౌతికమైనటువంటి యొక్క క్రియలే అని గుర్తించాడు. అభిమానం ఉన్నటువంటి వారికి ఈ సాధనలన్నీ కూడాను అవసరము. ఆత్మాభిమానం కలిగినటువంటి వ్యక్తికి ఈ సాధనలు ఏవి కూడాను అక్కర్లేదు. కనుకనే సమ్యక్ దృష్టి అని చెప్పాడు. వాక్కు అన్నాడు, సమ్యక్ శ్రవణము అన్నాడు, మననము అన్నారు, సమ్యక్ క్రియ అన్నాడు. ఈ విధమైనటువంటి యొక్క ఐదు కర్మల ఎందుకూడను దోషములు లేక సక్రమమైన మార్గములో సరైన రీతిగా అనుభవించడమే నిజమైనటువంటి నిర్వాణము అన్నాడు. భగవంతుడిచ్చినటువంటి ఈ నేత్రములను ఎందుకు పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టకూడదు? ఈ నేత్రములను దోషమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టి అమిత దోషములంతా కూడాను పెంచుకుంటున్నాడు మానవుడు. మనసు యొక్క తత్వాన్ని మాలిన్యపరుచుకుంటున్నాడు. మనసే మాలిన్యమైన ఇంకా మనిషి ఏ రీతిగా నిర్వాణం పొందగలడు? కనుక మొట్టమొదట సమ్యక్ దృష్టి, మంచి చూపును మనం అభివృద్ధి పరచుకోవాలి. ఈ దృష్టి యందు ఎట్టి దోషములు కూడాను ప్రవేశించకుండా చూసుకోవాలి. సీ నో ఈవిల్, సీ వాట్ ఈజ్ గుడ్. ఈ దృష్టి వల్లనే సమస్త కర్మములు కూడాను పెరిగి సమస్త బాధలు కూడాను కలిగింపజేస్తున్నది. మానవత్వమునే మాలిన్యపరుస్తున్నది. ఈ దృష్టి చేసేటువంటిది చాలా గొప్ప పాపములుగా కూడా ఉంటున్నది. దానిని సక్రమైన మార్గంలో ప్రవేశపెట్టి అనుభవించడమే సరి అయిన నిర్వాణం అన్నాడు. ఇటువంటి సాధనలు ఒక్కటి కూడా లేదు. సర్వ సాధనలు చేశాడు, సర్వసంగ పరిత్యాగం చేశాడు, సర్వలతోనూ సంబంధ బాంధవ్యం కల్పించుకున్నాడు, ఏకత్వాన్ని పొందే నిమిత్తమై అనేకత్వమైనటువంటి ఒక దివ్యాన్ని అనుభవించాడు. కట్టకడపటికి సర్వసంగ పరిత్యాగం చేశాడు. ఈ త్యాగం వల్లనే సక్రమమైన మార్గము తనకు గోచరిస్తూ వచ్చింది. ఇది ఏ వేదమునందు న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు అనింది. ఈ అమృతత్వమే నిజమైన నిర్వాణము. కనుకనే ఇట్టి నిర్వాణమునకు సక్రమమైన మార్గము మొట్టమొదటిది సమ్యక్ దృష్టి. కన్నులనిచ్చినది సక్రమమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టి సరి అయినటువంటి మానవులను దర్శించి సత్యాన్ని బోధించు చేయడానికి ఈ నేత్రములు అందించాడు. దైవ సమానంగా చూడు. ఈ దృష్టి ప్రేమమయంగా ఉండాలి.
ఈ ప్రేమమయమైనటువంటి దృష్టియే మానవత్వానికి సరి అయినటువంటి మార్గం బోధిస్తుంది. ఆల్ ఆర్ వన్, బీ అలైక్ టు ఎవరీ వన్. కనుక మనము సమ్యక్ దృష్టిని పెంచుకోవాలి. దీనివల్లనే ఏకత్వం అనేది మనకు ప్రాప్తింపు చేస్తుంది. సర్వుల యందు కూడా దైవత్వాన్ని గుర్తింపజేస్తుంది. దీనిని పురస్కరించుకుని ఏ వేదమునందు ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని మనం గుర్తించి సత్య దృష్టితో కూడా మనం ఈ జగత్తును చూడాలి. కనుక మన దృష్టి పవిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి. ఈ దృష్టి తండ్రిని చూచి ఫాదర్ అని పిలుస్తాడు, తన బిడ్డను చూచి డాటర్ అని పిలుస్తాడు. భిన్నమైనటువంటి విరాతిగా భిన్న సంబంధాన్ని పెంచుకుంటున్నాడు. ఎవరు తండ్రి, ఎవరు బిడ్డ? మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అన్నాడు. అందరూ ఒక్కటే, అందరూ దైవ స్వరూపులే. కనుకనే ఏకత్వానికి మనం ప్రయాణం చేయాలనుకుంటే ఈ అనేకత్వాన్ని త్యజించాలి. ఇది ఏ వేదాంతం చెప్పినటువంటిది, అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వం. అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వం ఏమిటి? ఒకే ఆత్మ. అనేక బల్బులు ఎందు ఉండేటువంటిదంత ఏమిటి? ఒకే కరెంటు. అదే విధంగానే అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే ఆత్మదర్శనం. నీ ఆత్మ, అతని ఆత్మ, ఇతని ఆత్మ, ఈ భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. ఏకత్వాన్ని ఖండించడం వల్లనే మానవత్వము అజ్ఞానంలో మునిగి ఉంటుండాలి. అనేకత్వాన్ని ఏకత్వం చేయటమే నిజమైనటువంటి మానవ తత్వము. భిన్నత్వం గావించుకోవటమే మానవునకు విరుద్ధమైనటువంటి మార్గము. కనుక మనము భిన్నమైనటువంటి మార్గంలో ప్రవేశించకూడదు. దృష్టిని మనం ఏకత్వంగా తీసుకోవాలి. సమ్యక్ దృష్టి, మొట్టమొదటి బుద్ధుడు బోధించినటువంటిది సమ్యక్ దృష్టి. పరి సమ్యక్ వాక్, వాక్ ఒకటిగానే ఉంటుండాలి. ఇది ఉద్వేగంగా ఉండకూడదు, అసత్యంగా ఉండకూడదు, అన్యాయంగా ఉండకూడదు, అక్రమంగా ఉండకూడదు, హింసగా ఉండకూడదు. అన్ఉద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేత్తన్నారు. మన వాక్కు హితంగాను ప్రీతిగాను ఉద్వేగం లేకుండాను ఉండాలి. ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ. కనుకనే సమ్యక్ వాక్కు అన్నాడు. పవిత్రమైన వాక్కు కంటే మించినటువంటి దైవత్వం వేరొకటి లేదు. ఈ వాక్కే శబ్ద బ్రహ్మము. కనుకనే శబ్ద బ్రహ్మమయ్యి, చరాచరమయ్యి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయ్యి, పరాత్పరమయ్యి, మాయామయి, శ్రీమయి, అష్టైశ్వర్య స్వరూపుడు భగవంతుడు. ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను వాక్కుని ఏమాత్రము మార్చుకోకుండా చూడాలి. చిన్నమైన పలుకులు రాకుండా చూసుకోవాలి. కనుకనే ఇలాంటి మాటలను మనం నేర్చుకోవడానికి సరి అయిన ప్రయత్నం చేయాలి. అది ఏ సాధన. ఏకంగా ఉండినప్పుడు ఈ ఉద్వేగం రావడానికి అవకాశమే ఉండదు. అన్ని అద్దములు ఎందు తన ప్రతిబింబానే చూస్తున్నప్పుడు ఒక అద్దంలో ఉండేటువంటి ప్రతిబింబం పైన తనకెందుకు కోపం వస్తుంది? అన్ని కూడా మిరర్స్ వంటివి, కానీ ఈ మిరర్స్ లోపల నీ ప్రతిబింబాన్ని నీవు చూస్తున్నావు. కనుక ఆ ప్రతిబింబంతో నీవు ప్రేమతో మాట్లాడాలి. ప్రేమకు మించినటువంటి యొక్క దైవం మరొకటి లేదు. హృదయంలో ప్రేమతో నింపుకున్నప్పుడు ఆ హృదయం నుంచి ప్రేమ పలుకులే వస్తుంటాయి, ఆ హృదయం నుంచి ప్రేమ చూపులే వస్తుంటాయి, ఆ ప్రేమ నుంచి ప్రేమ శ్రవణమే వస్తుంటాది, ఆ ప్రేమ నుంచి ప్రేమ థాట్స్ ఏ వస్తుంటాయి, ప్రేమ కర్మలే ఆచరిస్తుంటావు. హృదయాన్ని ప్రేమతో నింపుకునేటువంటి విధానము నీకు తెలియకపోవటం చేతనే అనేక గుణముల చేత దాన్ని నింపుకుని మానవత్వాన్ని మంట కలుపుతున్నారు. కర్మను పొందాలనుకుంటే దీనికి ఒక చిన్న ఉదాహరణ. శారీరకంగా కష్టపడ్డావు, ధనమును ఆర్జించావు, ఈ ధనాన్ని ఒక బ్యాంకులో డిపాజిట్ చేశావు, ఆ ధనం నీదే, దాని భద్రత కోసము ఒక బ్యాంకు లోపల డిపాజిట్ చేశావు, ఆ బ్యాంకు మేనేజరు నేను కొన్ని నిబంధనలు పెట్టాడు, నీవు నేను కట్టిన కదా డబ్బు అని, ఈ డబ్బు నాది కదా అని, సార్ నా డబ్బు నాకు ఇవ్వండి అని అడగడానికి అధికారం లేదు. ఆ మేనేజర్ ఏమంటాడు, అయ్యా నీవు చెక్కు తీసుకుని రా, ఆ చెక్కు పైన సైన్ పెట్టుకుని రా, నీ డబ్బు నీకు ఇచ్చేస్తానంటాడు. నీ చెక్కే త్యాగము, నీ ప్రేమనే సిగ్నేచరు, దీనిని నీవు ఆ మేనేజర్కిస్తే నీ డబ్బు నీకు వాపసిస్తాడు. కనుక నీ పుణ్యధనం అనేటువంటి యొక్క ధనమనే ఈ యొక్క భగవంతుడు అనేటువంటి చైర్మన్ దగ్గర డిపాజిట్ చేశావు. కనుక నీకు త్యాగం అనేటువంటి చెక్కు తీసుకో, ఆ త్యాగం అనే దానిపైన ప్రేమ అనే సిగ్నేచర్ చేయి, అది నీవు భగవంతుడనే చైర్మన్ కి ఇచ్చేసేయి, ఈ డబ్బు నీకు ఇచ్చిస్తాడు. ఇది డబ్బును పొందడానికి తగినటువంటి మార్గము, ఇది పొందడానికి తగినటువంటి మార్గము, ఇది ఏ పవిత్రతను పొందడానికి మార్గము, ఇది ఏ నిర్వాణం చెందడానికి మార్గము. నీవు సంపాదించినటువంటి ఒక ప్రేమతత్వంనే నీవు ప్రేమ ద్వారా త్యాగంతో దీనిని పొందడానికి ప్రయత్నం చేయాలి. దైవము త్యాగమూర్తి అయినప్పటికీ, ధనము నీదే అయినప్పటికీ పొందడానికి తగిన మార్గములు కూడా ఉంటున్నాయి. సక్రమమైన మార్గాన్ని పొందాలి,
నీ వాక్ సక్రమైనటువంటిదిగా ఉండాలి. నీవు ఒక బ్యాంకులో నీవు డిపాజిట్ కట్టి ఇంకొక బ్యాంకు యొక్క చెక్కును దానికి అందిస్తే అక్కడ ఏమాత్రం పొందడానికి అధికారం లేదు. దైవము అనేటువంటి ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించి ఆ బ్యాంకులో మనం పొందాలి. బ్యాంకు వేరు వేరే పేర్లంతా ఉన్నాయి. అనేక పేర్లతో ఉండేటువంటి బ్యాంకు లోపల నీవు పోయి డబ్బును అడిగితే వారు అందించడానికి ప్రయత్నిస్తారా? నీవు ఏ బ్యాంకులో కట్టావో ఆ బ్యాంకు చెక్కులే నీవు అందించాలి. ఏ నామాన్ని నీవు స్మరిస్తూ ఏ నామం యొక్క స్వరూపమే నా చైర్మన్ అనేటువంటి విశ్వసిస్తావో అతనికి మాత్రమే నీవు ఈ చెక్కును అందించాలి. చెక్కును కట్టేసేసి కార్పొరేషన్ బ్యాంకు చెక్ ఇస్తే కార్పొరేషన్ బ్యాంకు వాళ్ళు డబ్బులు ఇస్తారా? కనుక నీవు ప్రేమ బ్యాంకులో కట్టావు, ప్రేమ బ్యాంకు చెక్కే నీవు ఇవ్వాలి. పేరే త్యాగము. త్యాగం పైన చెక్కు పైన ప్రేమ అనేటువంటిది నీ సిగ్నేచర్ చెయ్యాలి. ఈ పేరు ఏమిటి? ఏ బ్యాంకులో అయినా కట్టు, నీ పేరు ఒక్కటే, అదే లవ్. లవ్ లవ్ దానిని లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్ అనేటువంటి యొక్క మేమను నీవు త్యాగం అనేటువంటి చెక్కు పైన రాసి పెడితే తప్పక నీవు తీసుకుంటావు. సమ్యక్ వాక్ అన్నాడు దీన్ని బుద్ధుడు. హృదయంలో ఎన్ని మార్పులు కలిగినా కానీ ప్రేమ మార్పును మాత్రం ఏమాత్రం ప్రవేశింపకూడదు, మాత్రం మార్చకూడదు. ఆ ప్రేమ చేతనే నీవు ఈ త్యాగం అనేటువంటి దాన్ని అందించి భగవంతుని యొక్క అనుగ్రహం అనేటువంటి దాన్ని పొందొచ్చు. ధనం అనగా ఏమిటి? కరెన్సీ నోట్స్ కాదు, ఆన ధనము, ప్రేమ ధనము. ఇలాంటి దయాన్ని, కొంచెం ధనాన్ని మనం పొందాలి. ఇష్టమైనటువంటి పేర్లు ఉంటుంటాయి, కనుకనే దీన్ని మనం పొందాలనుకుంటే ప్రేమ ఒక్కటే దీనికి ప్రధానమైనటువంటిది. ఇంతకాలం నేను సాధన చేశాను, ఫలితం పొందాను. నేను తనలో తాను చాలా విచారణ చేశాడు, ఏమాత్రము సాధనలోని ఫలితం కనిపించలేదు. వ్యర్థం చేశాను. ఈ వ్యర్థం చేసినటువంటిది మొట్టమొదటి నేను గుర్తించుకుంటే ఎంత సుఖంగా పొందిండి. భగవంతుడు స్వయంగా ఇచ్చినటువంటి గుణముల్ని నేను అపవిత్రం చేసుకుంటున్నాను. స్పరిశరు పరసగంధాదులు ఈ పంచ ప్రాణములు అందించాడు. దీనికి బీద సాధనటువంటి భేదములు లేదు, పూరనేటువంటి భేదములు లేదు. ఎందుకు ఈ పంచభూతములు ఉంటున్నాయి? ఆ పంచభూతములు కూడా సక్రమమైన మార్గంలో, ప్రేమ మార్గంలో నీవు ఉపయోగపెట్టుకుంటే దైవత్వం అక్కడనే నీకు సాక్షాత్కరిస్తుంది. భౌతికమైనటువంటి జీవితం కోసమని అనేక రకములైన మార్గమును అనుసరించి పెడమార్గమును పట్టి భగవంతుడు అందించినటువంటి ఈ ప్రసాదమును దుర్వినియోగం చేసుకుంటున్నాం. కనుక వాక్కును ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నాం? దూషించడము, ఇతరులను విమర్శించడము, ఇతరులను ఒక విధమైనటువంటి బాధ పెట్టడము, ఈ కఠినమైనటువంటి వాక్కుల చేత ఇతరుల హృదయాన్ని కూడా అపవిత్రం చేస్తున్నాం. కనుక ప్రేమ చేతను, మృదువు చేతను, మధురమైనటువంటి వాక్కుల చేతను నీ యొక్క శబ్దమును వినియోగించాలి. ఇప్పుడే ఇది సమ్యక్ వాక్కు అని రూపొందుతుంది. తరువాత సమ్యక్ శ్రవణం ఇచ్చాడు భగవంతుడు. ఎందుకోసము? అనేక రకమైనటువంటి మాటలు వినడానిక కాదు కాదు, ఇదంతా ఒక లౌడ్ స్పీకర్ వంటిది. లౌడ్ స్పీకర్ లోపల ఎవరు మాట్లాడుతున్నారో ఆత్మతత్వాన్ని, అది మాత్రమే ఈ స్పీకర్ లో రావాలి. ఆత్మ ప్రతిబింబమే ఈ యొక్క శబ్దంలో ప్రవేశించాలి. వైబ్రేషన్ ఈ యొక్క చెవుల ద్వారా మనం వినాలి. అందుకోసమని ఈ లౌడ్ స్పీకర్స్ పెట్టిండేది. కనుకనే మనం శబ్దమును అపవిత్రం చేయకుండా చూసుకోవాలి. అన్నింటికీ అంతర్భూతమైనటువంటి లక్ష్యము లోపల ఉన్నటువంటి ఆత్మతత్వమే. అందరి ఎందు ఒక్కటే, భిన్న భేదములు ఏమాత్రము లేవు. ఈ ఎందున్న ఆత్మ కూడాను ఒక్కటే, భేదములే లేవు. ఆత్మ ఆత్మస్వరూపమే. ఇలాంటి ఆత్మ కేవలం ప్రేమ చేతనే మనం నింపుకోవాలి. ఇది ఒక పాత్ర. ఈ పాత్రలో ఏమీ లేదు, కానీ నీరు పోస్తే నీరు నిలుస్తుంది, సిరప్ పోస్తే సిరప్ నిలుస్తుంది, పాలు పోస్తే పాలు నిలుస్తుంది, మజ్జిగ పోస్తే మజ్జిగ నిలుస్తుంది. కానీ ఏది పోస్తామో ఆ పాత్ర దాన్ని నిండిపోతుంది. హృదయము అనేటువంటిది ఒక పాత్ర, దీంట్లో ప్రేమ అనేటువంటి దాన్ని నింపుకో, త్యాగము అనేటువంటి దాన్ని నింపుకో, ప్రేమ అనేటువంటి దాన్ని నింపుకో, శాంతి అనేటువంటి దాన్ని నింపుకుడు. నీకు శాంతి నీ వేరే కోరనక్కర్లేదు, నీ శాంతి నీ నుంచినే ఆవిర్భవిస్తుంటారు, ప్రేమ నీ నుంచినే ఆవిర్భవిస్తుంటారు. కనుకనే ప్రతి ఒక్కటిని లోపల నుంచి వచ్చేటువంటివి కానీ బయట నుంచి పోయేటువంటివి కాదు. రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. నీ లోపల ఉన్నటువంటి ఒక తత్వము పవిత్రమైనటువంటిది ఎప్పుడు కూడాను. నీవే నీవు ఈ ప్రకృతి అనుసరించి ఈ ప్రకృతి భావాల చేత దానిని మాలిన్యపరచుకుంటున్నావు. కనుక నీవే నీవు దీనిని మాలిన్యపరచుకునేటువంటిదే కానీ అది ఎప్పుడు కూడా నువ్వు పరిశుద్ధము, నిస్వార్థము. అలాంటి పవిత్రమైనటువంటి హృదయాన్ని నీవెందుకు పాడు చేసుకుంటున్నావు? పాడు కావడానికి ఏది మూల కారణము? సమ్యక్ దృష్టి లేకపోవటమే మూల కారణము, లేకపోవటమే మూల కారణము, శ్రవణం లేకపోవటమే మూల కారణం. కనుక ఈ యొక్క పంచభూతమును కూడాను, పంచతత్వములు కూడాను పవిత్రమైనటువంటి రీతిగా మార్చుకున్నప్పుడే నీకు సమ్యక్ దృష్టి లభిస్తుంది. అన్నింటికి నీ మూల కారణము హృదయమే. సృత్ ప్లస్ దయా హృదయము. ఎప్పుడు కూడా నువ్వు దయతో కూడినటువంటిది, ఆ దయనే ప్రేమ, కంపాషన్ అంటారు. కనుక ఈ యొక్క అనేక పేర్లతో కూడినటువంటిది ఒకటే ప్రేమ. అనేక ప్రభువుక అనేక నామ ప్రేమ అనే ఒక పేరు పెట్టారు. సత్యము అనే పేరుతో పిలుస్తున్నారు, ధర్మం అనేటువంటి ప్రేమతో ఆడుకుంటున్నారు, ప్రేమతో అనుభవిస్తున్నారు, త్యాగం అనేటువంటి దాంతో జీవిస్తున్నారు. ఇవన్నీ కూడా ఒకే ఆత్మకు పేరు. కనుకనే
అనేకత్వంలో ఉండేటువంటి యొక్క ఏకత్వాన్ని మీరు అనుభవించడానికి ప్రయత్నించాలి. ఎంతకడప్పటికి ఈ యొక్క ఏకత్వాన్ని పొందిన తర్వాత బుద్ధుడు అప్పుడు ఆనందాన్ని పొందాడు. దీని అన్నింటి ఎందుకు ఈ ఇంద్రియముల యొక్క భావమును త్యాగం చేశాడు. ఈ ప్రపంచంలో ఇంద్రియముల చేత ఏమేమి మనం అనుభవిస్తున్నామో అవన్నీ ఇప్పుడు వ్యర్థమైనటువంటివి అని గుర్తించాడు. బంధనతో కూడినటువంటి యొక్క సెన్సెస్ అని భావించాడు. మారంని చెరపడానికి వచ్చినటువంటి యొక్క సెన్సెస్ అనే గుర్తించాడు. మానవత్వాన్ని నిర్మూలం గావించుకునే నిమిత్తమై వచ్చినటువంటి ఈ సెన్సెస్ అనుకున్నాడు. భార్యను కన్న కుమారుడు కూడా త్యజించాడు. క్రమక్రమేణా దీన్ని తాను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చాడు. అంతా జరిగిన తర్వాత తనకు ఈ శబ్దం అన్నిటి కూడా త్యజించిపోయాడు. ఏకాత్మతత్వాన్ని గుర్తించాడు. అప్పుడు ఆనందపడుతున్నాడు. ఆనందపడేటువంటి దృశ్యాన్ని తన పిన్నదల్లి కుమారుడైనటువంటి వాడు ఆనంద చూచాడు. అతని పేరు ఆనంద. ఆనంద నిరంతరం కూడా బుద్ధునితోనే ఉండేటువంటి వాడు. బుద్ధుడు నిర్వాణమైపోతున్నాడే అని కంటిదారలు కార్చాడు. ఆనందం దగ్గరికి పిలిచాడు బుద్ధుడు. ఆనంద, నీవు ఆనందం అనుభవించే నిమిత్తమే పుట్టింటావు. భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క ఇంద్రియాలను సక్రమమైన మార్గంలో పెట్టుకో. నీవు ఈ ఆనందాన్ని అనుభవించగలవు. ఆనందాన్ని 10 మందికి పంచగలవు. నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం విశ్వమిత్యాది లక్ష్యం ఐక్యం విమలం సర్వదీ సాక్షిభూతం. ఆనందాన్ని నీవు అనుభవించడానికి ఈ ఇంద్రియముల చేతనే నీవు కట్టుబడిపోతున్నావు. నక్కలు కోతులు అనుభవించేటువంటి యొక్క ఆనందాన్ని నీవు కూడా అనుభవిస్తున్నావు. నీవు మనిషి ఎందుకు పుట్టాలి? నీవు కూడా ఒక మంకీగా పుట్టింటే బాగుండదు కదా? నీవు అనుభవించేటువంటిదంతా మంకీస్ కూడా అనుభవిస్తున్నాయి. మంకీ కాదు, మ్యాన్ కైండ్, కైండ్ తో కూడినటువంటిదిగా ఉండాలి. నీవుతో కూడినటువంటి వాడిగా ఉండాలి. ఇవన్నీ క్షణభంగురమైనటువంటి యొక్క సుఖములు అనుభవించే కోసమని నీవు పుట్టినవాడు కాదు. పుట్టినప్పుడు ప్రతి ప్రాణి కూడాను కెవ్వును ఏడుస్తాడు. ఎందుకోసం ఏడ్చాడు? అయ్యో, తిరిగి ఈ ప్రపంచంలో వచ్చి పుట్టేయాలి, నేను ఆనందం ఉంటున్నానే, ఆత్మ నుండి వేరైపోతున్నానే. పుట్టినటువంటి మనిషి ఏడుస్తూనే చావటం వల్ల మనిషి ప్రయోజనం ఏమిటి? కానీ నీవు పర్పస్ ఆఫ్ లైఫ్ దాన్ని గుర్తించాలి. ఏడుస్తూ నేను పుట్టాను, ఏడుస్తూ జీవిస్తున్నాను, పోయేటప్పుడు కూడా ఏడుస్తూ పోతున్నాను, ఏమిటి? కాదు కాదు, ఏడుస్తూ పుట్టినటువంటి మానవుడు నవ్వుతూ చావాలి. కనుకనే దానిని నీవు సరైన మార్గంలో పెట్టుకోవాలి. అప్పుడు నీవు నవ్వుతూ మరణిస్తావు. ఇంద్రియాలు సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే నీవు నవ్వుతూ జీవితాన్ని మొదలు. కనుకనే నీవు నవ్వుతూ చావాలి. ఏమిటి? కేవలం డ్రెస్ ను మార్చడమే. ఇట్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్. ఈ లైఫ్ కు ఒక డ్రెస్ వంటిది ఇదింత. ఉన్నప్పుడు ఈ డ్రెస్ పెట్టుకున్నాము, కానీ పోయిన తర్వాత ఇంకొక డ్రెస్ వస్తుంది. అంటే చావటం అని కాదు, నిర్వాణము. ప్రతి మానవుడు కూడా నిర్వాణం కావాలని ఆశిస్తున్నాడు. కానీ ఆ లిబరేషన్ కోసం మనం ఎంత ప్రయత్నం చేయవల. కనుక అనేక జన్మముల నుంచి మనం సాధించినటువంటి పుణ్యఫలం అనేటువంటి దాన్ని భగవంతుని దగ్గర డిపాజిట్ కట్టుకున్నాం. అది భగవంతుడు దగ్గరగా ఉంటుంది. ఇంట్రెస్ట్ కూడా ఇస్తుంటాడు భగవంతుడు. కనుక దానిని మనం పొందేటప్పుడు మనం ఏ విధంగా పొందాలి? చెక్కును తీసుకుని పోయి సైన్ పెట్టి ఆ యొక్క భగవంతుడు అనేటువంటి మేనేజర్ కి ఇవ్వాలి. ఆ చెక్ బుక్ తానే అందిస్తాడు. త్యాగము చెక్ మన అందరి దగ్గర ఉంటుండాలి. కానీ త్యాగం అనేటువంటి చెక్ పైన ప్రేమ అనేటువంటి సిగ్నేచర్ చేయకపోతే చెక్ ఇస్తే ప్రయోజనం ఏమిటి? మానవునికి ప్రేమ త్యాగము రెండు చాలా అవసరము. ప్రేమ త్యాగములు రెండు కూడా ఏకమైనప్పుడే మనం పొందవలసినటువంటి ఫలితాన్ని మనం సుఖంగా పొందుతాం. అనుభవిస్తూ చేస్తున్నాడు, ప్రయత్నంలో చేస్తున్నాడు, ఎంత ప్రేమను అందిస్తున్నాడు. దురదృష్టవంతులు దీన్ని అందుకోలేకపోతున్నారు. ఏమిటి? భగవంతుని యొక్క సంకల్పం వేరు, అందుకునేటువంటి వాడి సంకల్పం వేరు. కనుకనే దీనిని పొందకుండా పోవడానికి మూల కారణమైపోతుంది. దయామయుడు, రూపుడు, కరుణా సముద్రుడు ఇలాంటి భగవంతుడు ఇస్తున్నటువంటి దాన్ని ఎందుకు నీవు పోగొట్టుకుంటున్నావు? నీవు ప్రకృతి భావములు నీలో నిండిపోయినాయి, అమృతమైనటువంటి చింతలు నీలో నిండిపోయినాయి. ఏనాడు ఈ పవిత్రమైనటువంటి దాన్ని పొందాలని కోరుతున్నావో ఆనాడు నీ అపవిత్రమైనటువంటి దాన్ని దూరం చెయ్యాలి. ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు. ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగునా? తలబుర్రది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగునా? ఉన్నావు ఈ తల లోపల, దాంట్లో భగవంతుడు అందించేటువంటి ఒక ప్రేమ యొక్క రసాన్ని ఏ రీతిగా నీవు దాచుకోగలవు? దాన్ని పారబోయి త్యాగం చేయి, దీన్ని నింపుకో. ఈ త్యాగంలో ఉండినటువంటి యోగము ఇంత గొప్ప యోగంగా ఉంటుండాలి. యోగం యోగం యోగం యోగం చేస్తున్నావు. ఏమి యోగం చేస్తున్నావు? యోగం చేస్తున్నావు, అర్థం లేని యోగం చేస్తున్నావు, అనర్థమైన మార్గంలో ప్రవేశిస్తున్నావు. యోగ చిత్తవృత్తి నిరోధక. చిత్తవృత్తులు నీవు అరికట్టుకోవటమే నిజమైన యోగము. అది కాకుండా నీవు శారీరకమైనటువంటి యోగం చేస్తుంటే అది ఒక పెద్ద రోగము. ప్రతి మానవుడు కూడా యోగం అనే పేరుతో రోగాన్ని పొందుతున్నాడు. మా అనేటువంటి యొక్క పదార్థం చేత నీ యొక్క మానసిక తత్వాన్ని అభివృద్ధి పరచుకో. మనసును పవిత్రం గావించుకున్నప్పుడే మనిషి పవిత్రుడైపోతాడు. భావం తద్భవతి. కనుకనే థింకెట్ ది మైండ్, రీ థింకింగ్ అనగా నీ యొక్క భావమును పవిత్రమైనవిగా పెట్టుకో. అప్పుడే నీకు పవిత్రమైనటువంటివి లభిస్తుంటాయి. కనుక హృదయాన్ని పవిత్రం చేసుకోవడానికి తగినటువంటి సాధన ఏమిటి? ధ్యానం కాదు, జపము కాదు, యోగము కాదు. ఏమి ప్రయోజనము? ముక్కు మూసుకొని కూర్చుంటుంటే
నీకు యోగమా? ఈ ముక్కు నుంచి సద్భావములు అనేటువంటి యొక్క దీనిని పీల్చుకోవాలి. అది ఏ నీ ప్రాణము. ప్రాణమును సరి అయిన మార్గంలో పెట్టుకోవాలి. డైఆక్సైడ్ ని పీల్చుకుంటూ రావద్దు, ఆక్సిజన్ ని పీల్చుకో. ఆక్సిజన్ నీ యొక్క లంగ్స్ కు ప్రాణములకు తగినటువంటి పోషణ కలిగిస్తుంది. కానీ ఆక్సిజన్ ను పీల్చుకోవటం లేదు. ఆక్సిజన్ నీ హృదయం నుంచినే వస్తుండాలి. కార్బన్ డైఆక్సైడ్ హైట్ నుంచి వస్తుండాలి. నుంచి అన్ని పిచ్చి పిచ్చివే వస్తున్నాయి. ఇవన్నీ విషమయమైనటువంటి గాలులే. ఆ విషమైనటువంటి గాలులను కూడా స్తంభింపచేసి హృదయం నుంచి అమృతమయమైనటువంటి గాలిని తెప్పించుకో. భగవంతుని యొక్క స్పర్శ, భగవంతుని యొక్క స్పర్శనము, భగవంతుని యొక్క సంభాషణము, భగవంతుని యొక్క దర్శనము ఇంత అట్టిదేని కాదు. చూస్తున్నావు నీవు, ప్రజలను చూస్తున్నావు, కానీ ఆ ప్రజలు ఎవరు? రూపంలే. ఆ భావాన్ని నీవు తలుచుకో, అప్పుడే నీ దృష్టి పవిత్రమవుతుంది. కనుక చూచేదంతా కూడా పవిత్రమే, అంతా భగవంతుడే. కనుకనే జగత్తును చూస్తూ కూడాను నేను భగవంతుని చూడలేదనుకుంటున్నావు. నీకు ఒక రూపం లేదు, స్థానం లేదు, అన్ని స్వరూపములు తనవే. కనుకనే సర్వసాక్షి స్వరూపుడైన భగవంతుడు అన్ని రూపంలోనూ ఉంటున్నాడు. ఆ భావాన్ని నీవు పెట్టుకున్నప్పుడే నీవు సరి అయినటువంటి రీతిగా పొందుతావు. ఏవో రవివర్మ రాసినటువంటి విష్ణువు బొమ్మను తీసుకునేది, విష్ణువు కృష్ణ బొమ్మను తీసుకుని ఈ బొమ్మను చేత వచ్చిందా? ఇవన్నీ ఒక రాసినటువంటి ఒక బొమ్మలే. భగవంతుడికి ఏ రూపము లేదు. సర్వస్వరూపుడు, సర్వభూతానాం సర్వం, సర్వం కలివిదం బ్రహ్మ. ఇక్కడ చూసినా కానీ దైవమే. దైవంగా భావించుకో, నీ తల్లిని దైవంగా భావించుకో, నీ తండ్రిని దైవంగా భావించుకో, నీ భార్యను దైవంగా భావి. ఇది సరి అయినట్టు ఉత్తమమైన మార్గము. నీవు కట్టుకున్న తర్వాత భార్య ఏంటి కాని అంతకుముందు ఈమె ఎవరు? ఈమె నా తల్లి అంటే కన్న తర్వాత నీకు తల్లి ఏంటి కాని కనకపునుపు ఈమె ఎవరు? పిచ్చుకున్నటువంటి పాసింగ్ క్లౌడ్స్ అండ్ గోస్, కమ్స్ అండ్ గోస్, మొరాలిటీస్ కమ్స్ అండ్ గ్రోస్. కనుకని ఈ ఇంద్రియ నిగ్రహం చేతనే ఎంతైనా మనం సాధించుకోవచ్చు. దీనిని పురస్కరించుకుని ఏ పతంజలి యోగ చిత్తవృత్తి నిరోధక అన్నారు. ఈనాడు మానవుడు ఎంత బలహీనుడైపోయినాడు. దైవత్వంగా ఉండినటువంటి మానవుడు ఈనాడు దీనత్వంగా మారిపోయాడు. ఇప్పుడు నువ్వు కోపం వస్తుంది, చిన్నదానికి దుఃఖం వస్తుంది. ఇవన్నీ ఉంటుంటే ఇంక ఎట్ట భగవతత్వానికి కుదురుతుంది? అన్నిటినీ సమత్వంగా తీసుకో. ఒక కొడుకు పుట్టాడు, సంతోషించావు. కొడుకు పోయాడు, దుఃఖిస్తున్నావు. పోయింది ఎవరు? పోయేటువంటి పాసింగ్ క్లౌడ్స్. కనుక ఈ పాసింగ్ క్లౌడ్స్ తీసుకుని మనము ఇమేజిన్ చేసుకుంటున్నాము. మ్యారేజ్ మ్యారేజ్ అని మిరాజిని చూస్తున్నాము. మిరాజిని చూసి ఎంతసేపు నీవు దేహం తీర్చుకుంటావు? చూసినా నీరుగానే కనిపిస్తుండదు, నీరు కనిపిస్తూనే ఉంటుంటది. దాహం తీరేది ఎప్పుడు? మిరాజ్ లో ఇంతే ఉండేటువంటి ఫలితం. కానీ నీ కర్తవ్యాన్ని నిర్వహించు, డ్యూటీని నువ్వు చేయి. ఇదే నిజమైనటువంటి మార్గము. డ్యూటీ ఈజ్ గాడ్. నీ వర్క్ ను కూడా నువ్వు దైవంగా భావించు, డ్యూటీస్ ను కూడా దైవంగా భావించు. అంతేకాని ఇది నా ఇంటి వర్క్, ఇది ఆఫీసు వర్క్, ఇది స్కూల్ వర్క్, ఈ విధంగా భావించకూడదు. నీ ఉండటం వల్ల ఇల్లు, చేరటం వల్ల ఆఫీసు, స్కూలు, కానీ పెట్టినవి కాదు. ఇది పోనిది ఒక్కటి ఉంది. చిన్న మార్గంలో మీరు గుర్తించాలి. మానవుడు గుర్తించవలసింది మూడే మూడు. ఒకటి వస్తుంది పోతుంది, కానీ రెండవది వస్తుంది పోదు, ఈ మూడవది పోదు రాదు. అజ్ఞానము, అజ్ఞానం వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, కానీ జ్ఞానము వస్తుంది నిలుస్తుంది, రాదు పోదు. అది ఆత్మ జ్ఞానము. ఇంకానే ఉంటుంటాది, నిజంగానే ఉంటుండాలి. ఇది మార్పు చెందేటువంటిది కాదు. ఆత్మజ్ఞానం అనేటువంటిది అమృతమయమైనటువంటిది. ఇలాంటి అమృతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని నీవు పొందకుండా ఈ లోక జ్ఞానము నీవు ఎంత చదివి ప్రయోజనమే? పుస్తకాలు చదివి చదివి చదివి చదివి పారవేస్తున్నాం. పుస్తకాలు ఉన్నటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? మానవుని మస్తకం నుంచి వచ్చింది. దీనికి మస్తకానికే చేర్చుకుంటున్నావు. కానీ ఆత్మజ్ఞానము పుస్తకం కాదు, మస్తకం కాదు, స్థానము. కనుక మనస్తత్వాన్ని మొట్టమొదటగా కంట్రోల్ చేయడానికి ప్రయత్నించేది అనేటువంటిది చాలా పిచ్చి పిచ్చిది. ఇవన్నీ తలంపుల యొక్క చేరికనే. ఈ థాట్స్ వల్లనే మన మనస్సు యొక్క భావాన్ని మాలిన్యపరుస్తుండాలి. చేసుకో, నీవు కోరవలసినటువంటి కోరు, నీకు ఆకలి అవుతుండాలి. కోరవలసింది అన్నమే, భోంచేసి ఆకలి తీరుతుంది. మానవునికి ముక్తి కావాలి. ఈ ముక్తి అనేటువంటిది ఏమిటిది? ప్రత్యేకంగా కట్టి పెట్టినటువంటి ఒక ఎయిర్ కండిషన్ గ్రామం కాదు, కాదు కాదు. ముక్తి అంటే దానికి ముక్తాయం కావటమే ముక్తి. ఆకలి ఒక ముక్తి, భుజించితే ముక్తి వచ్చేసింది. ఇవంతా లౌకిక ముక్తులు. చింది మందు తీసుకుంటే నివారణ అయిపోయింది, ఆరోగ్యానికి ముక్తి. కానీ మనసుకు ఒక ముక్తి కావాలి. ఆ మనసుకు ఏమిటి? చంచలత్వంగా ఉండేటువంటి దాన్ని స్థిరం చేసుకోవటమే ముక్తి. ఇవన్నీ కూడా నువ్వు భౌతిక ముక్తులే. నిజమైన ముక్తి ఏమిటి? పోదు, ఆత్మతత్వాన్ని గుర్తించడమే నిజమైన ముక్తి. ఆత్మ ఒక్కటే, సర్వభూతాంతరాత్మ. ఇలాంటి భావాన్ని మనము తెలుసుకునే నిమిత్తమై బుద్ధుడు ఇన్ని రకమైన సాధనలు చేశాడు. దీనిని నిర్వాణము అన్నాడు. ఈ నిర్వాణము అనగా మానవుని యందు మూడు తత్వములు ఉంటున్నాయి. అది ఏ నిజమైనటువంటి నిర్వాణము? మొట్టమొదట సంఘ నీతి, పాపభీతి, సత్యనీతి. ఈ మూడింటి యొక్క తత్వమే నిజమైన నిర్వాణము. భీతి ఉండాలి, ప్రేమను చూస్తే ఆనందించాలి, ప్రేమను చూస్తే కలిసిమెలిసి ఉండాలి. అది నిజమైన నిర్వాణము. కనుకనే పాపమునకు ఏమాత్రం కూడా సమీపించకూడదు మనము. భగవత్ యొక్క సన్నిధి, సన్నిధి, సన్నిధి, అది ఏ నిజమైన పెన్నిది?
కానీ మూర్ఖులైన మానవులు దైవత్వాన్ని సరైనటువంటి రీతిగా అర్థం చేసుకోవటం లేదు. ఏదో ధ్యానం చేస్తే అక్కడ మాకు సాక్షాత్కారం వస్తుందని భావిస్తున్నారు. లేదు, జీవితమే వే ఆఫ్ లైఫ్, నిజమైన ధ్యానము. దోమ నడుస్తున్నావు నీవు, దోమ పైన నీవు దృష్టి లేకుండా పోతే యాక్సిడెంట్ వచ్చేస్తుంది. డ్రైవ్ చేస్తున్నావు, డ్రైవ్ ను సరైన రోజులు రోడ్డులో ప్రవేశపెట్టినప్పుడే అది నీకు క్షేమం కలుగుతుంది, యాక్సిడెంట్ వచ్చేస్తుంది. ఒక్కటి కూడా మన లైఫ్ అంతా కూడా ధ్యానమే. ప్రతి దాని ఎందుకు ఏకాగ్రత అవసరము? ఏకాగ్రత అనేటువంటిది ధ్యానం అవుతుందా? ఇది కేవలం కాన్సన్ట్రేషన్, కానీ ఇది నిజమైన ధ్యానం కాదు. ఈ కాన్సన్ట్రేషన్ అతీతంగా పోవాలి, అప్పుడే నిజమైనటువంటి ధ్యానము. మనోభావాలు స్తంభించిపోవాలి, దార్చుకుండా రాకుండా చూసుకోవాలి, అదే నిజమైనటువంటి. కానీ ఒక సమయం లోపల గోపికలందరూ కూడా ఈ మార్గం అనుసరిస్తూ వచ్చారు. కృష్ణుల పైనే ఒక మార్గము, ఒక దృష్టి. ఆ గ్రామానికి కొత్త కోడలు వచ్చింది పాపం. ఆ కొత్త కోడలు వచ్చేసేసి యశోద ఇంటికి పోయి దీపం ముట్టించుకుని రావాలని ఉండాలి. యశోదుడు జన్మించినటువంటి వాడు, కృష్ణుని ఇంటి నుండి నేను జ్యోతిని తెచ్చుకుంటే నా ఇల్లు కూడా నువ్వు కృష్ణ కుటుంబంగా మారిపోతుంది. దీపం తీసుకుపోయింది, ఆ దీపాన్ని ముట్టిస్తూ ఉండాలి, ఆ జ్యోతి వెలుగుతూ ఉండాలి. ఇంతలో ఈమె కృష్ణుని చూస్తుండాలి. ఏకాగ్రత అనేటువంటిది ధ్యానం అవుతుందా? ఇది కేవలం కాన్సన్ట్రేషన్, కానీ ఇది నిజమైన ధ్యానం. ఈ కాన్సన్ట్రేషన్ అతీతంగా పోవాలి, అప్పుడే నిజమైనటువంటి ధ్యానము. మనోభావాలు స్తంభించి రాకుండా చూసుకోవాలి, అదే నిజమైనటువంటి. కానీ ఒక సమయం లోపల గోపికలందరూ కూడా ఈ మార్గం అనుసరిస్తే, మార్గము ఒక దృష్టి. ఆ గ్రామానికి కొత్త కోడలు వచ్చింది.

ఉండాది, ఇందులో ఈమె కృష్ణుని చూస్తుండాది. పోతుంటుండాలి కానీ చలించకుండా నిలిచి ఉండాలి. ఈ గోపిక ఏదో వాసన వస్తుండదని యశోద పరిగెత్తి వచ్చింది. మండిపోతుంటే నీవు ఎందుకు ఇంకా అట్లా నిలుచుకున్నావు అని చెప్పి ఆ దీపం నుంచి ఆ చైన్ తీసి ఈమెను బయటికి పంపించింది. యశోద వచ్చి చెప్పింది బయట ఉన్నటువంటి గోపికలకు, ఈమె పిచ్చి మనిషి ఏమిటి, దీపం అంటించుకోవడానికి వచ్చినటువంటి చేయి కాలిపోతుండే గాని ఈమెకు ప్రజ్ఞ లేకుండా ఉంటుండాలి. సుగుణ ఎందుకోసం నీవు ఆ విధంగా నిలుచుకున్నావు? అమ్మా, ఆ జ్యోతిలో కృష్ణుడు కనిపిస్తున్నాడు, నేను ఏ విధంగా వదిలిపెట్టి రావాలి? గోపికలందరూ ఎగిరినారు. గుణకు కనిపించెనంట మనసు గుణకు కనిపించెనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట మనసు గుణకు కనిపించెనంట. ఆ సుగుణకు కనిపించాడట్టు నందుని ఇంట. ఎక్కడ కనిపించాడు? దీపంలో కనిపించాడు. ఆ ఏమిటి, ఏకాగ్రత లోపల సర్వత్రా కనిపిస్తాడు భగవంతు. కనుకనే మన గుణములు పవిత్రమైనటువంటిగా ఉండాలి, చేయలు పవిత్రమైనటువంటిగా ఉండాలి, మన దృష్టి పవిత్రమైనటువంటిదిగా ఉండాలి, మన వాక్కు పవిత్రమైనటువంటిదిగా ఉండాలి. ఆ విధంగా జీవించినప్పుడే తానే దైవంగా మారిపోతాడు. దాన్ని వెతకనక్కర్లేదు, దైవమే నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. అన్నిటికంటూ ఒక దీంట్లో రాస్తూ వచ్చేసేది బైబిల్లో, మానవులు భారతదేశం లోపల భగవంతుని వెతుకుతూ ఉన్నారట. ఏమిటి ఈ పిచ్చి, మనుషులు పోయి భగవంతుని వెతకటమా? భగవంతుడే మంచి మనిషిని వెతుక్కుంటూ వస్తున్నాడు. గుడ్ మ్యాన్ ఎవరు అని భగవంతుడే వెతుకుతూ ఉన్నాడు. భగవత్ ప్రేమకు పాత్రుడైనటువంటి వాడే గుడ్ మ్యాన్. ఆ గుడ్ మ్యానే గాడ్ మ్యాన్. ఆ గుడ్ బామ్ లేనప్పుడే బ్యాడ్ మ్యాన్. కనుక మనం బ్యాడ్ మ్యాన్ కాకూడదు, గుడ్ మ్యాన్ కావాలి, గాడ్ మ్యాన్ కావాలి. అప్పుడే నీవు నిజమైనటువంటి యొక్క మానవత్వం ధరించినందుకు సార్థకం అవుతుంది. ప్రేమ స్వరూపులారా, అందరి ఎందు ఉండేటువంటి ప్రేమ పరిశుద్ధమైనటువంటిదే, కానీ మధ్య మధ్య ఈ భ్రాంతుల చేత మాలిన్యపరుచుకుంటున్నారు. దీనివల్ల మన విలువ తగిలిపోతుండాలి. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను చాలిస్తాను. మీ దగ్గర ఒక బంగారు చైన్ ఉంది, ప్యూర్ బంగారుగా ఉంటుంది. ఈ ప్యూర్ గోల్డ్ గా ఉన్నప్పుడు షైనింగ్ ఇస్తుండాలి, ఈ గోల్డ్ తగినటువంటి వెల కూడా పెరిగినా ఉంటుండాలి. దీంతో కొంచెం కాపర్ కలిపితే ప్యూరిటీ తగ్గిపోయింది, తగ్గిపోవడమే కాకుండా దాని వెల కూడా తగ్గిపోయింది. దాంట్లో మరింత పిత్తాలు కలిపినావు. ఈ బ్రాస్ ఈ వెండి రెండు కలపటం చేత మరింత దాని యొక్క ప్రకాశం తగ్గిపోయింది. మరింత కాపర్ కలిపినావు, దానికి ఒక ప్రకాశమే తగ్గిపోయింది. కట్టగట్టు బంగారు విలువనే పోయింది. అట్లనే మానవుడు పవిత్రమైనటువంటి యొక్క ప్యూర్ గోల్డ్ వంటి వాడు ఈ డిజైర్స్ అనేటువంటి యొక్క కాపర్ ను కలుపుకుంటున్నాడు. కనుక ఈ మానవత్వం అనేటువంటి గోల్డ్ ప్రకాశం తగ్గిపోతుండాలి, మానవత్వం అనేటువంటి యొక్క విలువ కూడా తగ్గిపోతుండాలి. దాంట్లో తిరిగి బ్రాస్ కలుపుతున్నాడు, కలపటం వల్ల బంగారు విలువ పూర్తి తగ్గిపోయింది, దాని ద్వారా ప్రకాశం కూడా తగ్గిపోయింది. ఈనాడు మానవత్వానికి విలువ లేకుండా పోతుండాలంటే ఏది కారణం? అనవసరమైనటువంటివన్నీ మిక్స్ చేసుకుంటున్నాడు. ఈ మానవునికి ఉండవలసినటువంటి విలువలు లేకుండా పోతుండాలి. మానవతా విలువ, మానవతా విలువ, మానవతా విలువ, మానవతా విలువలన్నీ చేర్చుకో, నీవు ప్రకాశంగా ఉంటుంది. ప్రదేశం వెళ్ళినా కూడా నిన్ను గౌరవిస్తారు, ప్రతి మానవుడు కూడా నిన్ను తగినటువంటి ఉన్నత స్థాయిని అందిస్తారు. ప్రేమ స్వరూపులారా, పవిత్రమైనటువంటి మనసును మాలిన్యం చేసుకోకండి. మన యొక్క ఫలితం చేతను మానవత్వం మనకు ప్రాప్తించింది, చాలా విలువైనటువంటిది. ఎప్పుడు విలువలు? ఈ గుణములు పెంచుకున్నప్పుడే విలువలు. బుద్ధుడు చెప్పినటువంటి బోధ ఇదియే, కానీ నిజమైన బుద్ధులు కూడాను ఈ రకమైనటువంటి దాన్ని అనుసరించడం లేదు. నిర్వాణం నిర్వాణం నిర్వాణం అంటే మోక్షం పోవటమే. మోక్షం కాదు, ఇక్కడ నీలో ఉండినటువంటి పాపతత్వాన్ని పరిహారం చేసుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి, సంఘనీతిని మనం అభివృద్ధి పరచుకోవాలి, నీతిని నీవు పెంచుకోవాలి, దైవ ప్రీతిని, లవ్ ఆఫ్ గాడ్, సిన్స్, ఈ మూడింటిని మనం పెంచుకుంటే ఇది ఏ నిర్వాణం. కనుకనే దైవ ప్రీతిని మనం సంపాదించాలి, ప్రీతి ఉండాలి మానవుని. పశువుకి ఇదంతా లేదు, ఏమిటి పాపం అంటే ఏమిటో దానికి తెలియదు. తెలిసినటువంటి మానవునికి ఏ పాప ప్రీతి రావాలి? ఫియర్ ఆఫ్ సిన్స్, లవ్ ఆఫ్ గాడ్, మొరాలిటీ ఇన్ సొసైటీ, ఒక ఏకత్వమే నిర్వాణం. కనుక మనము సరైన మార్గాన్ని అనుసరించి మొట్టమొదటి ఇంద్రియాలు అరికట్టుకోవడానికి చూసుకోవాలి. కానీ అప్పుడప్పుడు దీనిని మనం చేసుకుంటూ ఛార్జ్ ఇస్తూ పోవాలి. మధ్య మధ్య ఈ సత్సంగం చేరాలి, సత్సంగం చేరితే అదే ఛార్జీ అయిపోతుంది. కనుక ఈ ఛార్జీ చేసుకుంటూ నువ్వు దాన్ని అనుసరిస్తూ పోతే నీవెంతో అభివృద్ధి అయిపోయి ఆదర్శ పురుషులుగా మీరు తయారవు. గోవింద్.

ఇప్పటిదాకా 2001వ సంవత్సరం బుద్ధ పూర్ణిమ పర్వదినాన భక్తులందరికీ భగవాన్ బాబావారు ప్రసాదించిన దివ్యోపన్యాసాన్ని మీరు విన్నారు.

0: ಸಾಯಿ ಮಾಟ ಬಂಗಾರು ಬಾಟ ಈ ಶೀರ್ಷಿಕನ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ ದಿವ್ಯ ಬೋಧ ನುಂಡಿ ಒಕ ಅಪೂರ್ವ ವಚನ ಕಾಂತಿರೇಖ ಮೀಕೋಸಂ.
1: నేను బ్రహ్మ అనే వాక్యము కలదు. అయితే బ్రహ్మ అనే పదమునకు ముందు నేను అనే పదము ఉంటుండాది. ఈ నేను అనే పదము ఎక్కడిది? ఈ నేను అనే పదమునకు అర్థమేమిటి? నేను అనటము కేవలము ఇది ఒక భావము కాక సహజము అయిపోతుంది. ఈ యొక్క సహజానికి ప్రక్కన మనిషి అనే భావము ఏర్పడుతుంది, అనగా నేను మనిషిని అనే పదము, నేను సహజము అనే భావము. ఇక్కడ నేను పరిపూర్ణత్వము, మనిషి అనేది అపరిపూర్ణము. మనిషి అనేది ఒక హద్దుతో కూడినది, నేను అనేది అనంతమైనది. కనుక ఈ హద్దుతో కూడిన మనిషి పరిపూర్ణమైన నేనుతో కూడినప్పుడు నేనే అవుతుంది, కాని తిరిగి మనిషి అనే పదము ఉండదు. నది ఒక రూపనామముతో ప్రవహిస్తుంది, సముద్రములో లీనము కాక పూర్వము ఇది ఒక హద్దుతో ఉంటుండాది. దీనికొక పరిమితి ఉంటున్నది, కాని అనంతమైన సముద్రముతో కలిసినప్పుడు దీని యొక్క పరిమితి, దీని యొక్క రూపము, దీని యొక్క నామము, దీని యొక్క రుచి కోల్పోతుంది. కనుక నది సముద్రములో చేరినప్పుడు సముద్రమే అవుతుంది, గాని నది అనేది వేరుగా ఉండదు. అదేవిధముగానే పరిమితముతో కూడిన మానవత్వము అపరిమితమైన నేను అనే తత్వముతో కూడినప్పుడు నేనే నిలిచిపోతుంది, గాని ఈ మనిషి అనే పరిమిత తత్వము ఉండదు.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. అద్భుతాలను ప్రదర్శించటంలో, భక్త సంరక్షణము మొదలైన అంశాలలో స్వామిలో షిరిడీబాబా ఛాయలు బాగా వ్యక్తమవుతాయి. తద్వారా ఆ షిరిడీబాబా ఆ అవతారమే ఈ పర్తీశ్వరుడు అని తెలియవస్తుంది. మిగతా దేవతాస్వరూపములుగాను తదితర సద్గురువులుగాను కూడా మన స్వామి గోచరిస్తున్నప్పటికీ వీరు షిరిడీ సాయిగానే అధికంగా దర్శనమిచ్చినట్టు చాలామంది భక్తులకు అనుభవం. ఈ విధంగా ఎంతమంది భక్తులకో స్వామి రెండు రూపాలుగా వ్యక్తపరిచి, ఒక షిరిడీబాబాగాను మరొకరు సత్యసాయిబాబాగాను ప్రకాశించి ముగ్ధులని చేసి అనుగ్రహించారు. షిరిడీ భక్తులను, సాయి భక్తులను కూడా ఆశ్చర్యచకితుల్ని చేశారు. అంతేకాదు, స్వామి యొక్క ఒక కరము ముడతలు పడినట్టు గోచరమయ్యి ఆ కరము సాక్షాత్తు షిరిడీ సాయివారిదే అని కూడా కొంతమంది భక్తులు ప్రకటిస్తారు. షిరిడీలో సమర్పించేటటువంటి, భక్తులు తెచ్చుకున్నటువంటి కాషాయ వస్త్రాలు మొదలైన కానుకల్ని పర్తిబాబా తామే స్వయంగా వాటి ఆనవాళ్లను తెలిపి ఆ భక్తుల వద్ద నుంచి స్వీకరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇంతకన్నా మించినది, సాయిబాబా అన్న నామాన్నే మన స్వామి ధరించారు కాని మరే ఇతర అవతారముల నామాలను స్వామి స్వీకరించలేదు కదా. అంతరిక్షంలో ఏవేవో రాస్తున్నట్టుగాను, గాలి బరువును అంచనా వేస్తున్నట్టుగాను, శూన్యంలోకి తమ కరాలను తరచు తిప్పటం మొదలైన చర్యలు మన స్వామికి వ్యక్తిగతమై ప్రత్యేకమైన అలవాట్లుగా ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ పూర్వం షిరిడీబాబా కూడా ప్రదర్శించినమేనని తెలియవచ్చినప్పుడు ఈ రెండు అవతారాలు ఒకటే అన్న విషయం మనకి నిరూపణ అవుతూ ఉంటుంది. స్వామి తన భక్తులను అప్పుడప్పుడు ముచ్చటగా ముద్దు పేర్లతో పిలుస్తూ ఉంటారు. శ్రీ కస్తూరి గారిని ఆంధ్రకావ్య రచయిత అయిన నన్నయ్య భట్టు అని పిలిచేవారట. తాము పెట్టేటువంటి శోధనలు క్షోభణములు ఓరిమితో సహించినందుకు, అత్యంత భక్తితో మెలుగుతూ ఉన్నందుకు చిరకాలము తన సాన్నిధ్యాన్ని ఉన్నటువంటి రామబ్రహ్మంగారు మొదలైన వారిని ఓ పెద్ద ముత్తైదువా అని ముచ్చటగా పిలవటం స్వామికి వినోదం. ఇక తమ భక్తి ప్రపత్తులను నాటక బాణిలో ప్రదర్శించేవారిని స్వామి హేళనగా ఓయీ నవాబు మాణిక్యం అని సంబోధిస్తారట. తమ వయస్సుకి నప్పనటువంటి నాగరిక వేషధారణం గల స్త్రీలను ఏం చంద్రలేఖ అని స్వామి వెటకారంతో పిలవటం కూడా కద్దే. ఇదే విధంగా షిరిడీబాబా కూడా తమ అత్యంత సన్నిహిత భక్తులను ముద్దు పేర్లతో పిలిచేవారట. ఈనాడు ప్రసిద్ధిగాంచిన వారి అత్యంత సేవకుల పేర్లన్నీ మొదట్లో షిరిడీబాబా తమ పిల్లలకు పెట్టిన పేర్లేనట. ఆ పేర్లే తమ భక్తులకు ముద్దు పేర్లుగా మారి చివరకు అసలు పేర్లకన్నా ఇవే సార్థకనామమైపోయాయి. ఈనాడు పర్తిబాబా తమ భక్తులను ప్రేమతో సంబోధించే బంగారులోనూ, ఆనాడు షిరిడీబాబా తన భక్తులను పిలిచే బాపు అనే నామాన్ని ప్రతిధ్వనిస్తూ ఉంటుందని శ్రీ ఎంఎస్ దీక్షిత్ పేర్కొన్నారు. పర్తిబాబా తరచు తమ భక్తులకు నవవిధ భక్తిని గురించి బోధించటం ఆనాడి షిరిడీ అలవాటేనట. షిరిడీ సాయి కూడా భక్తి మార్గంలో ఈ నవవిధ సాధనాలే ఎక్కువగా ప్రబోధిస్తూ ఉండేవారు. ఈనాడు సత్యసాయి తమ ఉపన్యాసముల నడుమ చెప్పే ఆ పిట్టకథలన్నీ, ఆ చిన్న కథలన్నీ ఆనాడు షిరిడీ సాయి ఉపదేశించినటువంటివేట. నేనుండ భయమేలా అంటే, భక్తులకు మొదట్లో వారు కోరినటువంటివే అనుగ్రహించటంలోని ముఖ్యోద్దేశము, చివరన నేను ఏది ప్రసాదించదలిచానో అదే వారు కోరుకునేటట్లు చేయటమే అనే అమరవాక్కులు ఆ షిరిడీసాయి ప్రతిధ్వనిగానే పర్తిలో తిరిగి వినవస్తున్నాయి. పర్తిసాయి చెప్పిన చిన్న కథ షిరిడీసాయి కార్యాచరణలోనే చూపిన సన్నివేశం ఇక్కడ ఒక్కసారి విందాం. షిరిడీబాబాయందు ఏమాత్రం నమ్మకం లేని వలంచి స్టేషన్ మాస్టారు షిరిడీసాయి వద్దకు వచ్చినప్పుడు బాబా కుండలలో నీరు నింపుతున్నారు. స్టేషన్ మాస్టర్ని చూడగానే మిగతా కుండలన్నీ బోర్లించి ఉంచి వాటిమీద నీరు పోయటం మొదలుపెట్టారట బాబా. కుండలను బోర్లించి ఉంచి వాటిమీద నీరు పోసి
నీటిని వృధా చేయటం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారా? దీనికి సమాధానం మన పర్తిబాబా ఇచ్చిన ఉపన్యాసంలో విని తెలుసుకోండి. భగవంతుని కారుణ్యము సర్వదా అందరిమీద ఉంటూనే ఉంటుంది. అయితే ఆ భగవంతునిపై విశ్వాసము పెంచుకుని విశాల హృదయముతో నుండని పక్షాన అటువంటి వారికి ఈ కారుణ్యం అవగాహనం అవటం లేదు. వర్షం కురుస్తూనే ఉంది. మూతలు తెరిచి ఉంచిన కుండలు గనక అమర్చినట్టయితే ఆ నీరు ఆకాశం నుండి ఆ కుండలలోకి నిండగలదు. ఆ ధార తనంతట తానే ఆ కుండల్లోకి పడుతుంది. తనలో నీరు నిండేటందుకు కుండ ఎటువంటి ప్రయత్నం చెయ్యక్కర్లేదు. కేవలం తాను తెరుచుకుని ఉన్నందువల్ల ఆ ధార తనలో పడి నిండుతుంది. ఇదే విధంగా దైవంపై విశ్వాసముంచి మన హృదయ కవటాలను తెరిచి ఉంచినట్టయితే ఎటువంటి సాధన అవసరం లేక ఆ కారుణ్య ప్రవాహాన్ని మనం నింపుకోవచ్చు.

మన హృదయ కలశాలు వరదలై పారే ఆ కారుణ్యధారలతో నిండిపోగలవు. అలా కాకుండా భగవంతునిపై అవిశ్వాసం కలిగి మనోవైశాల్యము లేక మన హృదయ కుహరాలు మూసివేసినట్టయితే బోర్లించిన కుండ మీద నీరు పడి నీరు వృధా పోయినట్టుగానే ఎంతటి కారుణ్యం పొంగి వరదలైనప్పటికీ అవి మన హృదయాలను అసలు నింపనేలేవు అని స్వామి సమాధానం చెప్పారు ఉపన్యాసంలో. బాలసత్య తన చిరుకాలికి గజ్జకట్టి నాట్యం చేసినట్టుగా షిరిడీసాయి వృద్ధాప్యంలో నర్తనం చేశారు. కబీరిదాసు పాటలకు గజ్జలు ఘల్లు ఘల్లు మని శ్రీ షిరిడీపతి అభినయం చేసేవారట. షిరిడీబాబా హారతి పాట పండరీ పద్ధతిని పాడబడుతున్నదంటే ఇక మన బాలసత్య పండరీ భజనలనే గానం చేసి ఊరంతటినీ పరవశింపచేశారు. సత్యసాయి తామే సర్వదేవతా స్వరూపమని మహాత్ముడనని చెప్పుకుంటున్నప్పటికీ షిరిడీసాయి సమాధి పొందిన పుణ్యదినమందు మాత్రం పూర్వము తమ సూక్ష్మరూపంతో షిరిడీ వెళ్లి హారతులు అందుకున్నట్టు మరే ఇతర దైవములు తమ పూర్వావతార సంబంధాన్ని పురస్కరించుకుని ఇదొక కర్తవ్యంగా సూక్ష్మరూపంలో కర్మాచరణ చేసినట్టు ఎక్కడా తెలుపబడలేదు. తామే ఈశ్వరావతారంగా వ్యక్తమవుతున్నప్పటికీ అందులోనే షిరిడీ అవతారాంశముతోనే స్వామి వ్యవహరించారు. షిరిడీసాయి యొక్క అవతారమే మన సత్యసాయి కాన ఆ షిరిడీ రూపానికే ప్రాముఖ్యత అధికమైంది. ఈ ప్రాముఖ్యత వల్లనే సత్యసాయి అద్భుతాలకు ప్రేమాతిశయముల కొరకే వారి దరి చేరిన వారు కూడా ఆ షిరిడీ రూపమందు భక్తి ప్రపత్తులను పెంచుకోగలుగుతున్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోక సత్యసాయిబాబా షిరిడీకి పోటీగా నిలిచి ఆ షిరిడీపురీశ్వరుని పేరు ప్రతిష్టలను అపహరిస్తున్నారని ఊహించేవారు పూర్తిగా తమ భావాలను అసత్య శిఖరాలపై నిలుపుతున్నారని చెప్పుకోవాలి. ఆ మాటకొస్తే పర్తిబాబా ద్వారా షిరిడీనాథుని పేరు మహిమ ఇంకా ప్రబలమయ్యాయేమో కాని తరగలేదు. నవరాత్రి శివరాత్రి మొదలైన పర్వదినాలలో ప్రశాంతి నిలయంలో ఆ షిరిడీసాయికే కదా మన స్వామి విభూతి అభిషేకం చేస్తారు. తామే వారయ్యుండి కూడా తాము వేరు అన్నట్టుగా ఆ షిరిడీసాయిని ఒక అభిషేకమూర్తిగా తాము ఆ మూర్తికి అభిషేకము వనరించేవారుగా వ్యవహరిస్తారు మన స్వామి. ఇది చూసినా సరే వీరు షిరిడీసాయి అనుగ్రహం పొందిన వారిలో ఒకరే. మొదట్లో షిరిడీబాబా తాతగా వచ్చి వీరిని అనుగ్రహించిన విషయం వీరి భక్తులే చెప్పుకుంటున్నారు కదా అని కొంతమంది భక్తులు చెప్తూ ఉంటారు. షిరిడీబాబా పర్తిబాబా కేవలం తాతామనవులుగా మాత్రమే తమ అనుబంధాన్ని ప్రకటించుకున్నారా? ఇంతకు పూర్వం అధ్యాయంలో మన పర్తిసాయి షిరిడీబాబాను ఆహా ఏమి జంట అని ప్రశ్నించింది విన్నాం కదా. అందులో నాయకి నాయక భావమే ప్రస్ఫుటితమైంది. విభూతి అభిషేకం కావించినప్పుడు షిరిడీబాబా విగ్రహమును వెన్నంటి పర్తిబాబా ఎంతో ప్రేమగా వీక్షిస్తున్నప్పుడు ఆ బాబా ఆ క్షణాన వీరికి ఒక బిడ్డగా రూపొందారేమో అనే భావన కూడా కలగచ్చు. పూర్వం జీపుని రథంగా అలంకరించి అందులో స్వామిని ఊరేగింపుతో వచ్చేవారు. అప్పుడు ఒక్కొక్క సమయంలో షిరిడీసాయి విగ్రహాన్ని ఆ బండిలో ముందుగా ఉంచి ఆయన చేతిలో ఓ కొలను ఉంచేవారు. దీని అంతరార్థమేమిటి? స్వామికి షిరిడీసాయి సారథ్యం వహిస్తున్నట్టుగా అన్వయించుకోవాలా, లేక ఆ సారథ్యముచే షిరిడీసాయి గురువైన కృష్ణ పరమాత్మునిగాను తాము శిష్యుడైన అర్జునుడిగా భావమా? ఇటువంటి సంబంధ బాంధవ్యాలు ఎన్ని అన్వయించినప్పటికీ షిరిడీ పర్తి ఒకరేనని భావింపచేసేటట్టు ఒక్కొక్క సందర్భంలో స్వామి ఈ వృద్ధుడే ఊరేగిరాని అని పలికి తాము రథంలోకి ఎక్కకుండా ఒక్క షిరిడీ విగ్రహాన్ని మాత్రమే అందులో ఉంచి ఊరేగించిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. షిరిడీ సాయికి తమకు ఎన్నో విధాలైన సంబంధ బాంధవ్యాలు ఉన్నందువల్ల తాము వేరన్నట్టుగా చూపేటట్టు వ్యవహరించాల్సిన అవసరమే లేదు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణుడు. అయితే ఈ కృష్ణుడే అర్జునుడితో పాటు మహాకాళపురం జని అనంతసైనుడైన నారాయణుని దర్శించాడు. దర్శించటం ఒక్కటే కాదు, ఆ నారాయణునికి శ్రీకృష్ణుడు వందనాలు సమర్పించాడు. తన అంతరాత్మయైన ఆ నారాయణునికే నమస్కరించాడు.
వైంద ఆత్మానం అనంతం అచ్యుత అని వర్ణిస్తుంది శ్రీమద్ భాగవతం. వేరుగా ఉంటూనే వారిద్దరూ ఒకరే అన్న భావాన్ని స్ఫురింపచేస్తున్న ఉదాహరణల్లో ఒక అత్యంత అద్భుత సన్నివేశం రేపు విందాం.

ఈ శీర్షికపై మీ సలహాలు అభిప్రాయాలు లిజనర్ ఎట్ రేడియో సాయి డాట్ ఓఆర్జీకి వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

స్వామి క్వాలిటీ చూస్తాడు కానీ క్వాంటిటీ చూడ్డు. ఎంతమందికి పెట్టావు, ఎంత అన్నదానం చేశావు అని కాదు చూసేది, ఏ భావంతో చేశావో అది భగవంతుడు చూసేది. భగవంతుని మనసు గులాబీ రేకుల కంటే కూడా మృదువైంది, అందుకోవడం సులభమైంది. పత్రం, పుష్పం, ఫలం, తోయం అన్నారు. పత్రం అంటే ఏమిటో తెలుసా? తులసి పత్రం కాదు, శరీరం. పుష్పం అంటే ఏదో మల్లెపువ్వు, అది కాదు మనస్సు. ఫలం ఏమిటో కాదు, హృదయం. తోయం అంటే నీ ట్యాప్లో వాటర్ కాదు, ఆనంద బాష్పాలతో అభిషేకం చేయాలి, అప్పుడే తన్మయత్వం పొందేది భగవంతుడు ఆశిస్తాడు. తర్వాత నాలెడ్జ్ ఎన్ని రకాలున్నాయి అన్నారు. చెప్పలే ఎవరు గమ్ముకున్నానమాట. స్వామి వచ్చి 5 అన్నారు. నీ బుక్కిష్ నాలెడ్జ్, సూపర్ఫిషియల్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్, డిఫరెన్షియల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్, ఈ 5 అని చెప్పాను మేడం. అంటే ఎంత చదువుకున్నా కూడా ఒక్కొక్కరికి విచక్షణ జ్ఞానం ఉండదు. అంటే ఊరికే ఒక్కొక్క వర్డ్ అట్లా చెప్పి వదిలేసినారు అనమాట. అవి కావాలి, ఇవన్నీ ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇది ముఖ్యంగా కావాలి. ఇవన్నీ ఉన్నా కూడా ఇది ఆచరించకపోతే ఫలితం లేదన్నట్టుగా. తర్వాత భగవద్గీతలో మొదటి శ్లోకం ఏంటి అని అడిగాడు. మౌన ధర్మక్షేత్రే కురుక్షేత్రే వస్తుంది. చివరిది ఏది అని అడిగారు. తను చూసి మిసెస్ డాక్టర్ అంట కావాలని, తను చెప్తుంది ఏమి, తను చెప్పలే. అంత లోపల స్వామి చెప్పేశారు, ఎత్ర యోగీశ్వరో కృష్ణ తత్ర పాత ధనుద్ధర తత్ర శ్రీ విజయో తీర్వ నీతీర్మతి మమ. మమ మొదట్లో వచ్చి ధర్మ, ధర్మక్షేత్రం వచ్చిందంట ధర్మ, చివరి పదంలో మమ, అది రెండు తీసుకోవాలన్నారు. ధర్మం మొదటిది, మమ చివరిది. ధర్మం ఆచరిస్తే మోక్షం పొందుతారు. తమ తమ ధర్మం నిర్వర్తించాలి. శరీరం, మనసు, బుద్ధి, ఆత్మ ఇవన్నీ దీనికోసం ఇచ్చినట్టు అనమాట. అందుకని ఆ శ్లోకంలో భగవద్గీత అంతటా ముఖ్యంగా ఈ అర్థాన్ని ఇచ్చేటట్టు రెండు వచ్చినాయన్నారు. సీ నో ఈవిల్, సీ గుడ్, మళ్ళీ అట్లా దాన్ని చెప్తారు. హియర్ నో ఈవిల్, హియర్ గుడ్, డూ నో ఈవిల్, డూ గుడ్. భగవంతుడు ఏ గుణాలు లేనివాడు భగవంతుడు, అంటే గుణాతీతుడు కదా అంటాం మనం. మనిషి పుట్టు రాగద్వేషాలు కామక్రోధాలతో తోడు తెచ్చుకుంటాడు. ఈ రోగాలు పోగొట్టుకున్నప్పుడు విముక్తి చెందుతాడు, అదే మోక్షం. మోహక్షయమే మోక్షం అనేదాన్ని చెప్తా చెప్పారు. లక్ష్యాన్ని పెట్టుకుని ప్రతి పని చేస్తుండాలి. ఊరికే చపాతీ చపాతీ అంటే వస్తుందా? రాదు కదా. చెయ్యాలి, తర్వాత తినాలి. అన్నం కూరలు అన్ని ప్లేట్లో పెట్టినా చేతికి నోటికి పని పెట్టాలి. అన్నీ భగవంతుడు చేస్తాడంటే ఇక మీరెందుకు? మీరేంటి స్వామిని మనం సహజంగా అడుగుతున్నాం కదా, అక్కడ ఏదో అని అడిగినట్టున్నారు ఎవరు. ప్రయత్నమైనా చెయ్యాలి. ముందు పెట్టిన భోజన పదార్థాలు చేత్తో తీసుకుని నోట్లో పెట్టుకోవాలి కదా. ట్రై చేస్తున్నాం అంటారు, ట్రై షల్ గో డ్రై, డూ ఇట్. సాధించలేనిది ఏదీ లేదు, సాధన చేయాలి. గోవు పాలు గరిటెడైనా చాలు, గాడిద పాలు కడియుడు ఎందుకు. పాలు, పెరుగు, వెన్న కాచిన తర్వాత నెయ్యి, దాన్ని తినాలి, అదే సాధన, చివర మోక్షప్రాప్తి. తమ్ముడు కూతురు చూసి ఏం చదువుతున్నావు అన్నారు. అంతకుముందు బిఏ చదువుతున్నది, తర్వాత అయిపోయింది ఎంఏ లిటరేచర్ చదువుతున్నాను సార్. ఇంకా చాలు, ఇంకింతకంటే చదివితే అంతకంటే ఎక్కువ చదివినవాడు కావాలి, చాలు. ఇంకా గుణవంతుడు ఉంటే చాలు, తర్వాత స్వామి భక్తుడు అవుతాడు. అంటే వీళ్ళంతసేపు స్వామికి తెలిసిన వాళ్ళు అయితే బాగుండు, భక్తుడు అయితే బాగుండు, దానికోసం ముందు చెప్తున్నాను అనమాట. మంచి గుణం అదే భగవంతుని లక్షణం. అన్ని ఇన్స్టిట్యూట్లో ఉన్న చోట చెడ్డ లక్షణాలు ఉంటున్నాయి. కోయ వాళ్ళు అడవి జాతి వాళ్ళు, కానీ వాళ్ళ మనసులు చాలా మంచివి. మన జ్ఞానం అంతా లేకపోయినా కూడా మనుషులు ఏం చేస్తున్నారు, ఎంతసేపు లోడింగ్ అన్లోడింగ్, దీంతోనే గడుపుతున్నారు. ఉరికి ఏదంటే దానికి చెప్తున్నారు. స్వామి కోపం వచ్చిందంటారు, నేనే దుర్వాసుడి కోపం రావడానికి. మీ భావాలను బట్టి అట్టుంటుంది. మనం ఒకసారి స్వామిని పక్క చూడకపోతే అయ్యో మన కోపం వచ్చింది ఏమనుకున్నా, దానికి మీ భావాన్ని బట్టి మీరు అనుకుంటారు. స్వామికి ఆగ్రహం, అనుగ్రహం రెండూ లేవు. 1000 చెప్పేదానికన్నా ఒక్కటి చేసి చూపించడం మేలు. అది దాని తర్వాత అమ్మ మెట్లెక్కలేదని కింద ప్రస్తుతం ఉండేందుకు రూమ్ ఇస్తానన్నారు, పైకెక్కలేదని. అమ్మ కావాలని స్వామి రూమ్ ఇస్తానంటే ఇస్తాలే. విజయదశమి కింద రూమ్లన్నీ ఫారినర్స్ కి ఇచ్చేసి అయిపోయింది, కింద ఖాళీలు లేవే. ముజాకే చేసి ఉంటే బాగుంటుంది, పెద్దది అవి లేవే.
ముందే చాలా ఓల్డ్ ఉన్నాయన్నట్టుగా. తర్వాత అక్కడెక్కడో రూమ్ ఉన్నా కూడా మొజాయిక్ లేకన్నా ఉంటుంది, చేసుకోవచ్చు. అదేమంత దూరం లేదులే, ఎక్కడని చెప్పలేకని దూరం లేదులే అన్నారు. ఎందుకు ఎక్కడ ఉంటే కొత్త ఉంటే నేనే వద్దున్నాను, పైకి ఎక్కాలి మళ్ళీ వేస్ట్ కదా, పాతదైనా పర్వాలేదు కింద చేసుకోవచ్చు అనేసి. నేనేమన్నాడు, ఏదైనా మీ అనుగ్రహం స్వామి అంటే అదే ఆఫీసులో అడగంటే ఆఫీస్ని ఎవరిని అడగమంటారు స్వామి అన్న, ఆఫీసులో ఎవరున్నారు నీ మొహం నీకు ఎవరు జవాబు చెప్తారని మీ అంకుల్ని అడిగంటే అంకుల్ నాకు తెలియదని ఎవరని. జోగర్రావు వచ్చాక చెప్తాను, ఆయన లేడు ఊర్లో అనుకుంటా. జోగర్రావు వచ్చాక చెప్తాలే అన్నారు. స్వామి మిమ్మల్ని మళ్ళీ అడిగేందుకు అవకాశం ఉంది, ఇంటర్వ్యూ అయిపోతే బయట అడగలేం కదా ఇంకా, ఇంకా మిమ్మల్ని అడిగేందుకు అవకాశం ఉండదు స్వామి అంటే అప్పుడు మళ్ళీ చెప్తాను, అడిగినా అడగకుండా ఇచ్చేది ఇస్తారు. జటాయు చెప్పారన్నమాట అప్పుడు, జటాయు అడిగినాడా రాముడు కర్మ చేయలేదా, దశరథునికి కంటి నీళ్లు పోయలేకపోయాడు, తండ్రికైనా చేయలేదు కానీ జటాయుకి చేశాడు, తండ్రి కర్మ కూడా చేయలేదు జటాయుకి కర్మ అంతా చేసినాడు, శబరి ఏమని అడిగింది, రాముడు ఆతిథ్యం తీసుకున్నాడు. నేను అంతా స్వామి దయాన్నాక ఇంకా చెప్పాక ఇంకా మళ్ళీ మళ్ళీ ఊరికిని అడగడం బాగుండదు కదా స్వామి దయాన్నా. తర్వాత స్వామి చెప్తాన్నారు, అప్పటికి మన ఈ హాస్పిటల్ రాలేదన్నమాట, జస్ట్ వస్తున్నారు అమెరికన్ డాక్టర్స్, ఒక 100 crores పెట్టి హాస్పిటల్ కడతామంటున్నారు, వాళ్లే వచ్చి అంతా చేస్తామని మన వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తామని ఒకటే అడుగుతా అన్నారు. సరేనన్నాను. అనంతపూర్లో ఏదో వీళ్ళకి ఏకర్స్ కొన్ని ఎన్నో ఉన్నాయని, 100 acres ఉందంటే స్వామిది అక్కడ, అంటే ఎక్కడో తెలియదు అనంతపూర్లో ఒక 100 acres ఉంది, అందులో కడతారు, ఒక హెలికాప్టర్ కూడా తెస్తారు, అదే ఒక్కొక్క కోట్ అవుతుంది ఆ హెలికాప్టర్. విలేజ్ నుండి పేషెంట్స్ ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు, పూర్ పేషెంట్స్ కి ఒక్క నయా పైసైనా ఖర్చు లేకుండా హార్ట్ బైపాస్ సర్జరీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ చేస్తారు. మనండి ఐ సర్జరీ కూడా ఉంటే స్వామి అన్నాడు, అంటే క్యాట్రాక్ట్ మామూలుగానేసి అన్ని డిపార్ట్మెంట్లు పెడతారు అన్నారు. వాళ్ళు సేవ చేయాలని చాలా ఆతృతగా ఉన్నారు. రష్యా వాళ్ళు కూడా వచ్చిన్నారు అప్పుడు కొంచెం మంది, వాళ్ళు భజనలు వాళ్ళు మేమే చేస్తాం స్వామి అంటున్నారు, వాళ్ళు కూడా మేము వచ్చి చేస్తామని. వాళ్ళు కూడా 100 మందికి పైగా డాక్టర్స్ వస్తానన్నారు. కదా ఈ తర్వాత రాలేను. వాళ్ళు ఏమన్నారంటే, స్వామి అంత దూరంలో పెడితే మాకెట్లా, మేము దర్శనం కూడా కాదు కదా అని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారనమాట. తర్వాత చూస్తాంలే అనేసారు, అందుకని ఇక్కడ కట్టామన్న దాంట్లోకి చెప్తానమాట. ఆ ఇంటర్వ్యూలో ఒక సిలోన్ మినిస్టర్ కూడా కూర్చున్నాడు, ఒక ఆఫ్రికన్ ఫ్యామిలీ ఉండింది, ఒక తమిళ్ ఫ్యామిలీ ఉండింది, ఒక నార్త్ ఇండియన్ ఫ్యామిలీ, 4 or 5 ఉన్నారు ఇట్లా. ఆ ఘనా ఉందన్నమాట, ఘనా సెటిల్డ్ ఇన్ అమెరికా. ఆమె చెస్ట్ పెయిన్ స్వామి అంటే, చెస్ట్ పెయినా అంటే ఆమె గొంతులోనే ఇమిటేట్ చేశారనమాట. అదేం లేదు, నీకు గ్యాస్ట్రైటిస్ అని చెప్పి ఒక లింగం క్రియేట్ చేశారనమాట, ఇచ్చి నీళ్ళలో వేసుకుని తాగంట ఆమెకు అర్థం కలదు, వాటర్ పోసుకుని తాగంట. తర్వాత ఇంకెవరితోనో స్వామి ఇంటర్వ్యూకి తీసుకెళ్ళినప్పుడు ఆమెకు చెప్పి ఇట్లా గ్లాస్ లో పెట్టి నీళ్లు పోయమా అది తాగు. తెలియలే ఏం చేయాలని ఇట్టయిట బాది, వాళ్ళు ఒక షో పీస్ లాగా చూస్తా ఉంది ఆమె, ఎందుకు క్రియేట్ చేస్తారు, లింగం ఏం పెట్టుకొని తెలుసు, చేయని తెలుసు వాడికి, లింగాన్ని ఏం చేయాలనేది తెలియలే ఆమెకి. స్వామి చెప్పినారు నీళ్లు దాంట్లో పోసుకొని, దాంట్లో అభిషేకం అంటే వాళ్ళకి అర్థం కాదనేమో, దాంట్లో నీళ్లు పోసిస్తే నీళ్లు తాగు అన్నారు. ఇంకా బ్లాంక్ అట్లే ఉండింది, ఏదో అర్థం కాకుండా. ఆ స్వామి ఇంకెవరిని ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు మళ్ళీ చెప్పి, స్వామి ఇది చెప్పారమ్మా నీకు అనేసి చాలా మిమిక్రీ బలి చేశారనమాట. ఆమె చెస్ట్ పెయిన్ అంటే నీకు హార్ట్ వల్ల కాదు ఇది, ఊరికి గ్యాస్ట్రైటిస్ వల్ల వచ్చింది అని. ఇంకెవరిని చూస్తే వెన్ ఆర్ యూ గోయింగ్ అన్నారు వాళ్ళని, ఘన వాళ్ళని టుమారో అన్నారు వాళ్ళు. హౌ ఇస్ యువర్ హెల్త్ అన్నారు. ఒక ఆకుపచ్చ లింగం అది, ఆ కలరే అది ఇచ్చిందనమాట, రోజు నీళ్లు పోసుకొని తాగాను. తర్వాత మోహన్ చూసి, నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు అన్నారు. నేను మంగళవారం వెళ్తున్నాను స్వామి అని. నేను ఒక్కొక్కరు ఒక్కో డేట్ చెప్పేసాను, ఒక్క నేను సండే అనేసాను అన్నమాట, ఆదివారం వెళ్తున్నారు స్వామి అన్న, మామూలుగా వర్క్ హాలిడే ఉంది కదా అనేసి. సో సరే అందరం ప్రదక్షిణం పాద నమస్కారం చేసుకున్నారు. అదే కిటికీలో అది ఉండేదన్నమాట, అది అది తీసి బొట్టు పట్టుకుంటే అందరికీ అవన్నీ ఇచ్చారనమాట, ఒక వివిధ పొట్లాన్ని అందరికీ ఇచ్చి తర్వాత ఊళ్ళో వేసేశారు. తర్వాత వచ్చి 1992 ఇది మళ్ళీ థర్స్డే వచ్చిందన్నమాట. ఇది దర్శనానికి వెళ్తుంటే వినాయక దగ్గరకు వచ్చి నమస్కారం చేసుకుని మామూలుగా అంత తక్కువ నేను బయట వెళ్ళానమాట, పిలవలేదే ఇంకా. వాళ్ళని పెళ్లికి పిలుచుకోరమ్మన్నారు. పెళ్లి స్వామి అంటే ఇంకెప్పుడు జనవరిలో కదా పెళ్లి,
మా తమ్ముడు కుదిరికి పెళ్లి కాలే ఇంకా అప్పటికి. ప్రతిసారి మొదటి నుంచి నేనే చూస్తాను నేనే చేస్తాను అనేవాళ్ళు. తర్వాత తర్వాత మీరు సెలెక్ట్ చేసుకోరండి చేస్తాననేవాళ్ళు. తర్వాత వచ్చి మీరు చేసుకుని రండి ఆశీర్వదిస్తాను. స్టెప్ బై స్టెప్ అట్లా వీళ్ళ వల్ల కాదు అనుకున్నారో ఏమో మరి. అదే ఎంఏ చదివితే ఇంకా అంతకంటే పెద్దోడుగా వస్తా ఇట్లా అన్నాను అనమాట. సరే ఎట్లా ఇంకేం కాదు సరే అవకాశం దొరికితే సరే బయట వెళ్ళి రోజెస్ కొనుక్కొచ్చారు. మా మద్దలు ఉంటుంది ఏంట కానీ అంత ధైర్యం కాన్ఫిడెన్స్ ఉందా సాంగ్ పిలుస్తారని ఇప్పుడు అన్నట్టుగా. సో లోపలికి వచ్చాం అనమాట. అందరం వెళ్ళిపోయి వీళ్ళకి మూడు నాలుగు రోజులు అయ్యేటప్పటికి అనుమానం కదా ఇదైపోయింది ఎట్లా సాంగ్ పిలుస్తారో లేదో. పైగా అసలు అబ్బాయి బయట సంబంధం కొత్త సంబంధం అనమాట. పరిచయం అంత ఫ్యామిలీతో పరిచయం కూడా లేదు. సో మేము అల్లుడిని కూడా తీసుకురమ్మనేసినారు. ఇంకా వాళ్ళకి నమ్మకం కూడా లేదైనా ఇంకా స్వామి తీసుకురమ్మన్నారు వస్తే బాగుంటుందన్నా వచ్చినారు. వీళ్ళంత పెద్దగా మీటడం అంత ఇష్టం ఉండేది లేదు మా సిస్టర్ల వాళ్ళకి అప్డేట్ వీళ్ళ ముందు మాట్లాడుకోవడం చేయడం అంతా. అందుకని ఆ అవకాశం కూడా వీళ్ళిద్దరికి ఇవ్వలే పెద్ద. ఈ అబ్బాయిని మా రూమ్లో పెట్టి మా సిస్టర్ల రూమ్లో మేము ఉన్నాం అన్నమాట. ఇంకా కానీ కొత్త వాళ్ళు కదా మేము పెద్ద మాట్లాడడానికి చనువు లేదు. పాపం ఎట్లా స్వామి మూడు నాలుగు రోజులు అయిపోతుంది వాళ్ళు ఏమనుకుంటారు. అబ్బాయి ఒక్కడే వచ్చాడు పైగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు రాలేదు. సరే స్వామి మౌన్తో పెళ్ళి అయిందా అన్నారు. అక్కడికి పోయి లైన్లో కూర్చునింటే పెళ్ళి అయిందా అన్నారు. లేదు స్వామి అల్లుడిని కూడా తీసుకురమ్మన్నారు కదా తీసుకుని వచ్చినాము ఆశీర్వాదానికి అని చెప్పాడు అనమాట. ఏం చేస్తున్నాడంటే ఇంజనీరింగ్ చేస్తున్నాడు. ఇంజనీరింగ్ హీ ఫినిష్డ్ అనమాట. మేమంతా ఈ సైడ్ వెస్ట్ వైపు లైన్లో అక్కడ కూర్చుని అనమాట. మా దగ్గరికి వచ్చి పెళ్లి కూతురు నమస్కారం చేసుకోమన్నారు. ఇంకా అనుమానం ఇస్తే ఇంటర్వ్యూ పిలిస్తే అక్కడ ఇస్తారు కానీ బయట చెప్పారు కదా. ఇది ఏడో తేదీ ఆరో తేదీ అడిగారు అట్లా. ఏడో తేదీ పాపను నమస్కారం చేసుకోమన్నారు. స్వామి నేనేమో ఇంకా ఎట్లా అనేసి స్వామి పెళ్లి కొడుకుని కూడా తీసుకొచ్చినారు స్వామి అన్నా. ఇంకా అల్లుని కూడా తీసుకొచ్చా అని అందరూ వరుసగా చెప్పేస్తున్నాం అనమాట. ఇంకా అక్కడ చూశాను అని తర్వాత ప్రసాదం క్రియేట్ చేసి మళ్ళీ మా బ్రదర్కి ఇచ్చాయి. ఏడో తేదీ పీచిందేమో తొమ్మిది. ఈ వరుసగా స్టెప్ బై స్టెప్ చేసేటప్పుడు వీళ్ళకి అనుమానం వేసింది ఇంక పిలవరేమో స్వామి పిలవరేమో ఎట్లా అని. ఎనిమిదో తేదీ ఇంకా సెకండ్ అనమాట పెళ్లి పత్రిక ఇచ్చేసింది. ఇంకా మా సిస్టర్లు ఇంకా ఏం చేయాలో తెలియదు. అంటే డేట్ అన్నా తెలుస్తుంది స్వామికి అన్నట్టుగా. ఆయనకి ఏదో తెలియదని మనం అనుకుంటాం కదా. చేతికి ఇచ్చింది స్వామి చేతికి. సరే నేను కవర్ ఊరికి మామూలు లెటర్ పెట్టుకున్నాను అనుకుంటా అదే లెటర్ అందించినాను. అక్కడికి వెళ్ళి పెళ్లి ఎప్పుడని అడుగుతున్నారు. మళ్ళీ మోహన్ దగ్గరికి వెళ్ళేసి పెళ్లి ఎప్పుడు అన్నారు. ఫిబ్రవరి స్వామి అనింది. ఫిబ్రవరి మేము స్వామి పెళ్లి కొడుకుని కూడా తీసుకొచ్చినారు స్వామి అని. సుధైపు చూస్తే మంచిది సంతోషం చీర పంపుతాను. ఇంక ఎన్నేటికి ఇంక ఇంటర్వ్యూ ఉండదేమో అనుకున్నారనమాట. చాలా దిగులేసింది అందరికీ. స్వామి పిలవరు పంపుతాను అంటున్నారా ఎట్లా. ఇంతకుముందు కుటుంబరావు గారు ఉండేవాళ్ళు. ఆయన చేత పలానా రూమ్ అని పంపించేవాళ్ళు వాళ్ళకి విజయదశమికి పుట్టినరోజుకు విజయదశమికి ఎప్పుడో అప్పుడు చీరలు పంపించేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఆయన కూడా లేరే ఎవరికి తెలుస్తుంది రూమ్ ఇట్లా ఏదో తెలియనట్టు స్వామికి అన్నట్టుగా అంటుంది అనమాట. ఇప్పుడు ఎవరి చేత పంపిస్తారో ఏంటో అని. అది తొమ్మిదో తేదీ పొద్దున బృహస్పతివారం ఉదయం. వాళ్ళిద్దరేమో రెండో లైన్లో కూర్చున్నారు మా బ్రదరు వాళ్ళ మహిదర్ వాళ్ళ అల్లుడు అనమాట. మేము ఏడో లైన్లో కూర్చొని ఉన్నాం. పెద్ద లైన్ వచ్చింది అసలు మేము కనపడతాం కనపడాం స్వామికి అన్నట్టుగా. అక్కడికి వెళ్ళి మోహన్ లేవమని చెప్పారనమాట. సరే లోపలికి వచ్చేసరి కదా ఇంకా అందరూ వెళ్ళిపోయాం. వాళ్ళిద్దరు వెళ్ళారు మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోయాం అనమాట. స్వామి చూసి వీళ్ళని పిలిస్తే కట్ట కట్టుకుని అందరూ వచ్చేసినారు. అంటే మా కజిన్స్ కూడా ఉన్నారు వాళ్ళు వచ్చినారు. వాళ్ళని చూసి స్వామి దయ వాళ్ళ ప్రాప్తం వెనక్కి పంపలేదు లేకపోతే అంతవరకే అని అంటే మీతో వెళ్ళిపోవాలి కదా పాపం. తర్వాత వెంకటగిరి బొబ్బిలి రాణి అని ఉండేది. వెంకటగిరి రాజా వాళ్ళ సిస్టర్ అనమాట. మామూలుగా తెలుగు వాళ్ళని పిలుస్తూ ఉండాలని చెప్పేది ఆమెని పిలిచారు దాంట్లో ఇంటర్వ్యూకి. అయితే ఒకరు కలకట్టా జర్మన్ వాళ్ళు నలుగురు వచ్చినారు. కలకట్టా సంగీత విద్వాంసురాలు ఒక ఆమె వచ్చింది. తర్వాత ఎన్జి రంగా గారని ఆంధ్ర అంతకుముందు ఆయన మినిస్టర్గా ఉండి ఆయన బ్రదర్స్ డాక్టర్ వాళ్ళని పిలిచారనమాట. కమలమ్మని ఆమె చాలా భక్తురాలు రెండు మూడు పుస్తకాలు కూడా రాసిందాను. వీళ్ళందరం తెలుగు వాళ్ళం. వాళ్ళ ఇద్దరు కొంచెం వేరే వాళ్ళు ఒక జర్మన్ వాళ్ళు కొంచెం ఒక కలకట్టా సంగీత వచ్చింది అనమాట. లోపలికి పొంగనాకుడు అందరికీ ప్రసాదం అందరు ఎంతమంది కూర్చుంటే అంతమందికి వచ్చేది ఆ స్వామి ఒక్కసారి క్రియేట్ చేస్తే. ఆ రోజు ఏం చేస్తుంటే నా చేతి పెట్టి అందరికి పెట్టమని వేసినారు.
పెట్టి ఆయన పెట్టారు. ఫస్ట్ నా చేతిలో పడింది, కొంచెం ఎక్కువ పడింది, మీ తండ్రికి కొద్ది కొద్దిగా వచ్చిందనమాట. అక్కడ ముందు కూర్చోండి కదా చేతికి ఉండండి నేను తుడుచుకోవడానికి, తర్వాత కూర్చోండి అన్నారు. చాలా మంది తెలుగు వాళ్ళు అడగండి కమలమ్మ అన్నారు. ఫస్ట్ కూర్చొని ఇవన్నీ ఏం ఎత్తుకున్నా మామూలుగా ఆధ్యాత్మికంగానే ఎక్కువ మొదలు పెట్టేవాళ్ళు. అసలు బాగుండేది, అదే కదా కావాలి అసలు స్వామి దగ్గర మనకి. మేమంటే పంచకోశాలంటే ఏంటి స్వామి అని అడిగింది. ఆయన వివరించారు, అన్నమయ్య ప్రాణమయ్య మనోమయ అట్లా పెట్టి ఇక్కడి వరకే ఆగిపోతామంట, దాని తర్వాత పోవడం లేదంట అందరం, అక్కడ ఆగిపోతున్నామని చెప్పారు. అన్నమయ్య కోసం దగ్గరికి వస్తారు, ప్రాణమయ్య తిరుగుతూ అంతే ఆగిపోతున్నారు, తర్వాత పోవడం లేదని. తర్వాత అద్వైతం, అదే ద్వైతము విశిష్టాద్వైతం చేసినారు శంకరాచార్యులు గారు. చెరుకు చెప్పారు, చాలా వంకర్లు ఉంటాయి, గణుపులు గణుపులు ఉంటుంది, కానీ చెరుకంతా తీపిగానే ఉంటుంది ఉండడానికి. మా గణుపులు ఉన్నా కూడా అది అవగాహన చేసుకోవాలి, తాగినప్పుడు తీపి తెలుస్తుంది. అదే అదంతా తీసి పిప్పినంతా తీసేసి తీసుకుంటారు, చక్కెరతో రకరకాల తీపి చేసుకుంటారు, కానీ తీపి ఒక్కటే. స్టోర్ రూమ్ లోకి వెళ్తారు, బియ్యం కనిపిస్తే తీసుకుంటారు, దాంట్లో అత్తిరసాలు చేస్తారు, పులిసన్నం చేస్తారు, రకరకాల పిండి వంటలు చేస్తారు, కానీ అన్నిట్లో ఉండేది ఒక్కటే ఆ బియ్యం ఉంటుంది. అంత మళ్ళీ జర్మన్ వాళ్ళని చూశారు, వెరీస్ గాడ్ అన్నారు. ఆ భయం గాడ్ ఈస్ హియర్ అన్నారు ఆ పెద్ద ఆయన స్వామిని చూస్తా. వైడ్ యు కమ్ హియర్ అన్నారు. వీ వాంట్ టు సీ యూ స్వామి, ఆ జర్మన్ పీపుల్ అనమాట. వై యూ వాంట్ టు సీ స్వామి, స్వామి ఇస్ గాడ్ సో వీ వాంట్ టు సీ హిమ్. హౌ డు యూ నో, వీ ఫీల్ ఇట్ స్వామి, అతను ఆన్సర్ సర్ట్ ఇచ్చాడు అనమాట. మీ కమలం ఉండి మీరు కలికి అవతారము అంటారు స్వామి అని అంది ఆయన. ఎందుకు దాన్ని వదిలేసినారు, కలిమిలేముల కలయికే అందరు కలికి అవతారులే, నేనే కాదు అందరు అన్నట్టుగా. స్వామి ప్రసార అంటారు కదా, మీరందరు కూడా దేవుళ్ళు, తెలుసుకుంటే దేవుళ్ళు అన్నట్టుగా. మళ్ళీ సో పెళ్లి ఎప్పుడు, నీ పెళ్లి నీకేనా ఎప్పుడు అని మళ్ళీ తను అడిగారు. ఫిబ్రవరి స్వామి అండి, పెళ్లి అంటే ఏమిటో తెలుసా, శారీరకంగానే కాదు, శరీరం వరకే, రెండు చేతులు నాలుగు చేతులు అవుతాయి, అంటే హస్బెండ్ వైఫ్ చేరేటప్పటికి నాలుగు చేతులు అవుతాయి. రెండు చేతులతో చేయాల్సింది నాలుగు చేతులతో చేయాల్సి వస్తుంది. తర్వాత కొడుకు పుడితే ఆరు చేతులు అవుతాయి, ఇంకా బిడ్డ పుడితే ఎనిమిది చేతులు, అట్లా ఇంక్రీజ్ అవుతుంది అనేసి కలిసిమెలిసి ఆడుకుందాం, కలిసిమెలిసి తిరుగుదాం, కలిసిమెలిసి పని చేస్తాం, కలిసిమెలిసి కలత లేకుండా బ్రతుకుదాము. మళ్ళీ మా అక్కను చూసి అది అనింది కదా ఎట్లా పంపిస్తారు, నువ్వు అన్నావు కదా సాయంత్రం పెళ్లి ఎప్పుడు, నీ పెళ్లి నీకేనా ఎప్పుడు అని మళ్ళీ తను అడిగారు. ఫిబ్రవరి స్వామి అండి, పెళ్లి అంటే ఏమిటో తెలుసా, శారీరకంగానే

మళ్ళీ మా అక్కను చూసి అదన్నింది కదా ఎట్లా పంపిస్తారు చెప్పి, నువ్వు అన్నావు కదా సాంగ్ చేరిస్తానన్నారు, ఎట్లా పంపుతారో ఎవరి చేత పంపుతారో, సేమ్ ఆమె ఏం వర్డ్స్ యూజ్ చేసిందో అన్నావు కదా. ఒకటే ఆవేదన, పిలుస్తారో పిలవరో. నిన్న మొన్న అష్టమి నవమి, సరే ఈ రోజు బేస్తవారం. మా సిస్టర్లు అన్ని బేస్తవారం చూసుకునేది, ఫస్ట్ ఏదైనా చెయ్యాలంటే ఆ రోజు చూసుకునేది అనమాట. బేస్తవారం మంచి రోజుని, సుజాత అన్ని బేస్తవారం చేస్తుంటుంది కదా అని మంచి ప్రారంభం చేసేటప్పుడు అంతా అదే చేస్తుంది, అందుకని ఈ రోజు పిలిచాను. కానీ ఫస్ట్ సెవెంత్ ఎయిత్ ఇట్లా ఒక్కొక్క రోజు ఆరో తేదీ నుంచి మాట్లాడిస్తున్నారు, కానీ ఇండైరెక్ట్ గా మనకి అనుమానం వచ్చేసేటట్టు చేసేసినారు, పిలుస్తారో పిలవరో అనేది వచ్చేటప్పటికి. మళ్ళీ పెద్దమ్మ చూసి, ఏమ్మ గీతా పారాయణ చేస్తున్నావా అన్నారు. గీత వల్లించి వల్లించి ప్రయోజనం లేదు, పుస్తకాలు చదివి చదివి భస్మం చేసి తాగినా ప్రయోజనం లేదు, ఒకటైనా ఆచరణలో పెట్టాలి. కృష్ణ గీత మధుర గమ్యం, మధుర నుంచి కృష్ణ గీత మధుర గమ్యం, మనకి ఆ గీత చదువుకున్నందువల్ల గమ్యం చేరడానికి అనేసి ప్రయాణం చేయటే, గమ్యానికి ప్రయాణం చేయటమే గీతా పారాయణ, అదే గీతోపదేశం. బెంగళూరు బెంగళూరు అంటే ప్రయోజనం లేదు, బస్ స్టాండ్కి వెళ్ళాలి, బస్ ఎక్కాలి, ప్రయాణం చేయాలి, బెంగళూరు వస్తే దిగాలి, అప్పుడే బెంగళూరుకు వచ్చినట్టు. కోరికలు తగ్గించుకోవాలి. చూడు ఈ చేతి గుడిలో పోగులు ఇన్ని ఉన్నాయి, ఒక్కోటి ఒక్కోటి తీసేస్తే అన్ని పోగులన్నీ పోతే ఏమి చేతి గుడ్డ మిగలదు. అంతే విషయవాంఛనలు ప్రయత్నం చేయాలి, విషయవాంఛనలు కూడా అట్లే తీసేసేయాలనేసి. మనస్సు సంసారంలో బంధించి పడకుండా అంటే విడిచిపెట్టమని కాదు, ఎంతవరకు కర్మ చేయాలో అంతవరకే ఆ విషయవాసనలన్నీ వదిలివేయాలి, ఆ పని చేయడం లేదు. మీరన్నది తరంగాల వల్లే వస్తుంటాయి ఆ విషయవాసనలు, ఒకదాని వెంట ఒకదానికి, ఒకదానికి ఒకదానికి సంబంధం కూడా లేదు. పుట్టక ముందు తల్లి ఎవరు, తండెవరు, బిడ్డెవరు, భర్త ఎవరు, భార్య ఎవరు. తర్వాత మళ్ళీ దీని మీరు చీమలు బ్రహ్మలు అని త్యాగరాజు పాడినాడు, చీమ వస్తే టపామని చంపేస్తాము, కానీ చీమలో బ్రహ్మలు చీమలో దీంట్లో బ్రహ్మ ఉన్నాడని పాట పాడతాం, బ్రహ్మ వస్తే నమస్కారం చేస్తాం. ఎంత భేదమో రూపానికి చూడండి, అది చూసి చేస్తాం. మళ్ళీ మా ఇంకో కజిన్ సిస్టర్ నామని అడిగారు అనమాట, ఆ మనోరాలు చేసావు, ఆ కూతురికి పెళ్లి చేసావు, ఈమె రెండో కూతురు బిడ్డనమాట, ఇంకా ఈ మనోరాలకి చేయాల, చేసావు కదా ఈ మనోరాలకు కూడా చేస్తావు, ఇంకా చాలు ఇక్కడే ఉండు, ఇంకా నీ డ్యూటీ అయిపోయినట్టు కదా అనేసి అందరూ నిన్ను చూడ్డానికి ఇక్కడికి వస్తారు. కానీ ఆమె ఏం చేశారంటే, ఇక్కడికి వస్తే ఎంతసేపు మాకేం భయం అంటే ఇక్కడ ఏమైనా అయిపోతే ఏం జరుగుతుంది. నేను చెప్పా ఎక్కడెవరుంటే ఇవన్నీ ఫోన్లు ఉన్నాయమ్మా, నేను చేస్తాను ఫోను, మీరుండండి చాలు, నేనున్నాను కదా. అప్పటికి ఇంకా నేను జాయిన్ అవ్వలేదు, జాయిన్ అవ్వలేదు ఇంకా ఆ ఇయర్కి. చూసుకుంటాం, ఏదైనా అవసరం వస్తే పిలుస్తాం కదా ఎవరినంటే ఆమె ఇల్ల. మళ్ళీ రావడానికి భయం వేసింది, స్వామి ఈ మాట అన్నారు కదా ఉండమన్నారు కదా, నేను ఉండకపోతే ఎట్లా అనేసి అనమాట. అందరు నిన్ను చూడ్డానికి వస్తారు, ఇక్కడే ఉండు అన్నారు. మేఘాలు వస్తుంటాయి పోతుంటాయి, కదిలే మేఘాలే కానీ ఇవన్నీ కదా ఆలోచనలు, అవన్నీ ఎక్కువ వస్తుంటాయి. దాని తర్వాత ఆమెకి కొంచెం స్లిప్ అయ్యి ఫ్రాక్చర్ కూడా అయిపోయింది, తర్వాత బెడ్ రెడ్ అని. అదే స్వామి, అదే ఇక్కడ ఉండుంటే జరిగేది కాదేమో నాకు తెలీదు. తర్వాత షీ వాజ్ ఇన్ బెడ్, కొంచెం ఇంట్లో అట్లా చేసి రాలేకపోయింది అనమాట. ఈయన వచ్చి నారాయణరావు గారు అంటే రంగగారి అల్లుడు అనమాట. ఆయన చాలా మంది అప్పుడు పట్టాల నుండి విభూతి రావడం, ఇంకా చాలా మంది స్వామి మా చేయిస్తున్నారంటారు, అందరు నమ్ముతుంటారు, వాళ్ళు ఏం చేయాల్సి స్వామి మాకు పూనాడని చెప్తారు, లేదా మా ఇంట్లో ఇది వచ్చింది ఇది చేయమన్నారంటారు, ఏం చేయాలి స్వామి అని అడిగాడు. వాళ్ళకి ఏం చెప్పాలా, చెప్పచ్చా చెప్పకూడదని. స్వాముల నేనే భూతన్నా రాక్షసున్నా పూనేదానికి, వాళ్ళకి పూని చెప్తున్నానికి, నేనేం చేయాలనుకుంటే నేనే చేస్తాను, చెప్పాలంటే చెప్పండి, వింటే వినండి, వినకుంటే వదిలేయండి, వాళ్లే తెలుసుకుంటారు. మేమేమైనా చెప్పొచ్చా అని అడిగాడు అన్నమాట ఆయన. మోనుండి మా బ్రదర్ ఉండి ప్రపంచం అంతా అల్లకల్లోలంగా ఉందండి స్వామి అన్నాడు. స్వాముల బయట చూడు ఎంత ప్రశాంతంగా ఉందో, అంటే మీరు ఊహించుకుంటారు అట్లా ఏదేదో ఉందనుకొని, ఈ ప్రశాంత నిలయం కూడా ఎందుకు కలుపుతావు, బయట ప్రపంచం కానీ ఇక్కడ లేదు కదా, అది మీరు అనుకుంటే అట్లే అనిపిస్తుంది, దాంట్లో ఏముంది అంటాడు.

ఓం శ్రీ సాయిరాం. ప్రేమతో శ్రోతలందరికీ స్వాగతం. సత్యసాయి భగవానుని దివ్య ఆశీసులతో 2020 ఆగస్టు 1-2 తేదీలలో తెలుగు స్ట్రీమ్ తమ 9వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా శ్రోతలకు ఆగస్టు 1-2 తేదీలలో పిల్లలు పెద్దలు ప్రత్యేకంగా రూపొందించిన ప్రత్యక్ష ప్రసారాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమాలు విశేషంగా తెలుగు స్ట్రీమ్లో ఆడియోతో పాటు శ్రీ సత్యసాయి సందేశజరి యూట్యూబ్ ఛానల్లో వీడియోగా కూడా ప్రసారం చేయబడ్డాయి. ఆగస్టు 1వ తేదీన మంచిని చూడు, మంచిని చేయి, మంచిగా ఉండు ఇతివృత్తంగా అందించిన ప్రత్యక్ష ప్రసారాలలోని వివిధ అంశాలను 4 భాగాలలో మీకు పునఃప్రసారం చేస్తున్నాం. తెలుగు స్ట్రీమ్ 9వ వార్షికోత్సవ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల తొలి రోజైన పిల్లల కార్యక్రమంలో 2వ భాగ పునఃప్రసారాన్ని ఇప్పుడు మీరు వింటారు.

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: పిల్లలందరూ క్షేమంగా ఉండాలి.
1: స్టూడెంట్స్ షుడ్ బి సేఫ్ అండ్ సెక్యూర్.
0: పిల్లలే నా ప్రాపర్టీ అని అనేక పర్యాయం చెప్పాను.
1: భగవాన్ సెడ్ స్టూడెంట్స్ ఆర్ హిస్ ప్రాపర్టీ.
0: పిల్లలు ఆనందంగా ఉంటేనే నాకు ఆనందము.
2: అంత తల్లి కంటే 1000 తల్లుల ప్రేమ కంటే ఎక్కువగా చూస్తుంటాడు స్వామి.
1: స్వామి ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ విత్ 1000 మదర్స్ ఆఫ్ లవ్.
3: ఇప్పుడు మార్పు మంచికి మార్గం, సిద్ధిపేట బాల్ వికాస్ బృందం సమర్పిస్తున్న నాటిక మీకోసం.
4: హరిశ్చంద్ర ప్రసాద్ గారు, హరిశ్చంద్ర ప్రసాద్ గారు.
5: ఓ మూర్తి గారు, సాయిరాం, రండి రండి, లోపలికి రండి.
4: సాయిరాం ప్రసాద్ గారు, ఎలా ఉన్నారండి?
5: స్వామి దేవులన అందరం బాగున్నామండి.
4: ఈ మధ్యన మీరు ఎక్కడా కనబడటం లేదు. 3 వారాల నుండి సమితిలో భజనలకి కూడా రావటం లేదు. చూసి వెళ్దామని వచ్చాను.
5: చాలా థ్యాంక్స్ అండి. ఊళ్ళో లేను, మా ఊరు లక్ష్మీపురం వెళ్లాను. స్వామి దేవలన మా ఊళ్ళో ఒక సర్వధర్మ మందిరం కట్టాలని నిర్ణయించాం.
4: ఓహో, చాలా మంచి విషయం చెప్పారు.
5: అవునండి, అదే విషయం గురించి 2 నెలలుగా ఊళ్ళో పెద్దలందరితో మాట్లాడుతున్నాను. మందిరం పని మీదే ఈసారి 20 రోజులు గ్రామంలో ఉండిపోల్సొచ్చింది.
4: మరి పనులు ఎంతవరకు వచ్చాయి?
5: ఊళ్ళో ఉన్న హిందువులు, క్రిస్టియన్లు, ముస్లింలు అందరినీ సంప్రదించి ఈ మందిరాన్ని మతపరమైన పూజలు ప్రార్థనల కోసం కాకుండా ఒక వికాస సేవా కేంద్రంగా రూపుదిద్దాలని నిర్ణయించాం.
4: అద్భుతమైన మాట చెప్పారు. మరి ఊళ్ళో స్థలం సేకరించారా?
5: ఓఎస్, మా కుటుంబానికి చెందిన ఒక చక్కటి స్థలంలో ఈ మందిరం కట్టడానికి నిర్ణయించాం. దానికి అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు కూడా.
4: సంతోషం. మరి ప్లాన్ గీయించారా?
5: ఒక ఆర్కిటెక్ట్ ని సెలెక్ట్ చేశాం. కట్టుబడి చేయటానికి ఊళ్ళోనే ఒక బేల్దారు మేస్త్రి ఉన్నాడు. అతనికి పని అప్ప చెప్పాలని నిర్ణయించాం.
4: మందిరం కట్టడానికి కావలసిన ధనం సమకూరిందా ప్రసాద్ గారు?
5: కొంతమంది దాతలు తన సహాయం చేస్తామని ముందుకొచ్చారు. స్వామి దేవలన అన్ని సకాలంలో సమకూరుతాయన్న ధైర్యం నాకుందండి.
4: వెరీ గుడ్, చాలా సంతోషంగా ఉందండి. ఇది మంచి సంకల్పం, స్వామి తప్పక ఆశీర్వదిస్తారు.
5: నేను పూర్తిగా స్వామి మీద ఆధారపడ్డాను. మనం కేవలం నిమిత్త మాత్రమే కదండి.
4: 100% స్వామిదే తప్పక ఉంటుంది ప్రసాద్ గారు. ఇక నేను బయలుదేరతాను. రేపు ఆదివారం గ్రామసేవ ఉంది, వస్తారుగా?
5: తప్పకుండా వస్తానండి.
4: సాయిరాం.
5: సాయిరాం.
6: ఏమండోయ్, ఎక్కడున్నారు?
5: ఇక్కడ వరండాలో ఉన్నాను లక్ష్మి.
6: ఆ వస్తున్నా, మీకొక మంచి విషయం చెప్పాలి.
5: ఏంటి లక్ష్మి హడావిడి?
6: ఏంటి అలా నీరసంగా ఉన్నారు? ఒంట్లో బాలేదా?
5: ఒంట్లో బానే ఉంది, మనసే బాలేదు.
6: ఏమైందండి?
5: మందిరం పని గురించే దిగులుగా ఉంది.
6: పని బాగానే సాగుతోంది కదా, స్లాబ్ కూడా పడింది కదా.
5: అవును, బాగానే సాగుతోంది, కానీ ఒక మంచి వడ్రంగి దొరకలేదు. చెక్కతో కొన్ని శిల్పాలు, తలుపుల మీద చక్కటి బొమ్మలు చెక్కించాలని నా కోరిక. ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. స్వామిని రోజు ప్రార్థిస్తూనే ఉన్నాను.
6: ఓహ్, అదా సంగతి. అయితే నేను చెప్పే విషయం మీకు చాలా ఉత్సాహాన్నిస్తుంది.
5: ఏంటది?
6: రాత్రి నాకొక మంచి కలొచ్చింది.
5: హో, నేనేదో అనుకున్నాను.
6: వినండి, నా కలే మీ సమస్యకు సమాధానం.
5: అదిలా,
6: రాత్రి స్వామి నా కలలోకి వచ్చారు.
5: వండర్ఫుల్.
6: కలలో నేనొక చోట కూర్చొనున్నాను. స్వామి నా దగ్గరికి వచ్చి బంగారు పాద నమస్కారం చేసుకో అన్నారు. అప్పుడు నా సంతోషానికి అవధులు లేవు. నేను స్వామి పాదాలపై పడిపోయాను. స్వామి తన అమృతహస్తం నా తలపై పెట్టి ఆశీర్వదించారు.
5: అబ్బా, ఎంత అదృష్టవంతురాలి లక్ష్మి. అప్పుడేమయ్యింది?
6: పూర్తిగా చెప్పేది వినండి. ఆ తరువాత స్వామి మెల్లగా నడుచుకుంటూ వెళ్లి ఒక సింహాసనం మీద కూర్చున్నారు. నన్ను దగ్గరికి రమ్మని పిలిచారు. ఆ సింహాసనం ప్రక్కనే కూర్చోమన్నారు.
5: ఆహా, నీ భాగ్యమే భాగ్యం. అప్పుడేమన్నారు?
6: మీకు సంతోషం కలిగించే ఒక గొప్ప విషయం చెప్పారు.
5: ఏంటది లక్ష్మి?
6: స్వామి మందహాస వదనంతో హరిశ్చంద్ర మందిరం గురించి చాలా దిగులు పడుతున్నాడు. నేను చూసుకుంటానని చెప్పు. విగ్రహాలు చెక్కే వ్యక్తి ఒక నెల రోజులలో దొరుకుతాడని కూడా చెప్పు అని అన్నారు.
5: నిజంగానే లక్ష్మి, ఎంత మంచి మాట చెప్పావు. మంచి వడ్రంగి కోసం నేనే కంగారుగా తెలిసిన వాళ్ళని, స్నేహితుల్ని అడుగుతున్నాను. చూసావా, స్వామి తనే చూసుకుంటానన్నారు.
6: మానవ ప్రయత్నం చేయాలి కదండి. మనస్ఫూర్తిగా మనం ప్రయత్నిస్తే భగవంతుడు తప్పక కరుణిస్తాడు.
5: స్వామి, మీకు కోటి కోటి నమస్కారాలు. మీరు మమ్మల్ని కనిపెట్టుకుని ఉన్నారు, నాకది చాలు తండ్రి.
6: అవునండి, స్వామి పరమ దయాలువు, అందర్నీ కనిపెట్టుకునే ఉన్నారు.
5: ఇక నాకు ఏ బాధ లేదు, ఏ దిగులు లేదు. లక్ష్మి, స్వామి మన మందిరం గురించి మాట్లాడారంటే ఆమోదముద్ర వేసినట్లే కదా.
6: అవునండి, నాకు కూడా అదే అనిపిస్తోంది.
5: స్వామి ఇంకేం చెప్పారు లక్ష్మి?
6: స్వామి మాట పూర్తయ్యే సమయానికి అలారం మోగింది, నాకు మెలకువ వచ్చింది. వెంటనే మీకు చెప్తామని చూస్తే మీరు లేరు, అప్పటికే వాకింగ్ వెళ్లిపోయారు. సరే, ఇక మీరు లేచి రెడీ అవ్వండి, ఆఫీస్కి వెళ్ళాలి కదా.
5: అవునవును, త్వరగా టిఫిన్ తయారు చేయి, నేను రెడీ అయి వస్తాను.
7: హలో
5: హలో
7: హలో
5: హలో సురేంద్ర.
7: ప్రసాద్, బాగున్నావా?
5: బానే ఉన్నానరా, ఏంటి విశేషాలు? నీ హాస్పిటల్తో పేషెంట్లతో బిజీగా ఉన్నావా?
7: నా పని మామూలే, బిజీగానే ఉన్నాను. నీ సంగతి ఏంటి? లక్ష్మి బాగుందా? మీ మందిరం పనులు ఎంతవరకు వచ్చాయి?
5: మా స్వామి దేవలన అన్ని బాగానే జరుగుతున్నాయి, మేమిద్దరం కూడా బానే ఉన్నాం.
7: వెరీ గుడ్. నువ్వు ఒకసారి బయలుదేరి గుంటూరు రాగలవా?
5: ఎందుకు?
7: నీకు ఒక సర్ప్రైజ్ ఉంది, ఒకటి రెండు రోజుల్లో బయలుదేరిరా.
5: సరే, నువ్వు ఇచ్చే సర్ప్రైజ్ కోసం తప్పకొస్తాను, వచ్చే ముందు ఫోన్ చేస్తానులే.
7: సరే, నీకోసం వెయిట్ చేస్తుంటాను, బాయ్.
5: ఓకే బాయ్.
7: నర్స్, ఇంకా ఎవరైనా పేషెంట్లున్నారా?
8: పేషెంట్లెవరూ లేరు సార్, ఇప్పుడే మీ ఫ్రెండ్ హరిశ్చంద్ర ప్రసాద్ గారు వచ్చారు.
7: రమ్మను రమ్మను, వెంటనే లోపలికి రమ్మను.
8: సరే సార్.
5: ఏమోయ్, ఈరోజు అప్పుడే ఫ్రీ అయిపోయావే?
7: ఇప్పటిదాకా పేషెంట్లను చూస్తూనే ఉన్నాను, జస్ట్ ఇప్పుడు ఫ్రీ అయ్యాను. అయినా వచ్చే ముందు ఫోన్ చేస్తానన్నా కదా, ఏంటిలా సడన్ గా?
5: నువ్వు ఒక సర్ప్రైజ్ ఉందన్నావు కదా, నీకో సర్ప్రైజ్ ఇద్దామని నేను వచ్చాను.
7: బాగానే ఉంది.
5: ఇంట్లో అందరూ బాగున్నారా?
7: ఓ ఎస్, అందరూ బాగానే ఉన్నారు. సరే గాని, ముందు నువ్వు వెళ్లి ఆ కార్నర్ లో ఏముందో చూడు.
5: బా, ఈ కృష్ణుడి బొమ్మ ఎంత బాగుందో, ఎంతో కలగా ఉంది. ఈ కృష్ణేని ఎక్కడ కొన్నావు?
7: అమ్మయ్యా, నీకు నచ్చింది, నాకు సంతోషం.
5: నచ్చకుండా ఎలా ఉంటుంది, అద్భుతంగా ఉంటేను.
7: అయితే నీ మందిరానికి బొమ్మలు చెక్కే వ్యక్తి దొరికినట్లే.
5: ఎంత మంచి మాట చెప్పావు సురేంద్ర, ఎవరతను?
7: అతని గురించి చెప్పాలంటే చాలానే ఉంది. అతని పేరు విల్సన్, నా పేషెంట్ తండ్రి.
5: నువ్వు చెప్పేది నిజమేనా? కృష్ణుడి బొమ్మని ఒక క్రిస్టియన్ ఇంత బాగా చెక్కాడా? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది.
7: ముందు నేను కూడా నీలాగానే ఆశ్చర్యపోయాను, కాని నువ్వు అతని కథ వింటే ఆనందిస్తావు.
5: సురేంద్ర, విల్సన్ ని పిలిపిస్తావా? అతన్ని కలవాలని నా మనసు ఆరాటపడుతుంది.
7: సాయంత్రం రమ్మని కబురు చేస్తాను. ఈలోగా కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి వద్దాం, నీకు విల్సన్ కథ చెప్పాలి.
5: ఫ్లాష్ బ్యాక్? సరే చెప్పు.
7: నెల రోజుల క్రితం ఒకరోజు విల్సన్ భార్య దేవమ్మ తన కూతురిని తీసుకుని ఏడుస్తూ నా హాస్పిటల్ కి వచ్చింది. నర్స్, బయట ఎవరు అంత పెద్దగా మాట్లాడేది?
8: సార్ సార్, ఒక ఎమర్జెన్సీ సార్.
7: వెంటనే లోపలికి తీసుకొని రా.
9: డాక్టర్ బాబు, డాక్టర్ బాబు, నా బిడ్డను రక్షించండి.
7: ఏం జరిగిందమ్మా?
9: తోటకూర కాడలాగా వేలాడిపోతుంది, దాని ఒళ్ళు కాలిపోతుంది. మన సోయలో లేదు బాబు, దాని బాధ చూడలేకపోతున్నాను. మీరే దాన్ని రక్షించారు డాక్టర్ బాబు.
8: సార్, ఈమె పేరు దేవమ్మ, మా ఇళ్ల దగ్గరే ఉంటుంది.
7: హో, ఓకే, చూడు దేవమ్మ, బేబీని ఆ టేబుల్ మీద పడుకోపెట్టు, పరీక్ష చేయాలి.
8: ఇప్పుడు చెప్పమ్మా ఏం జరిగిందో. ఈ జ్వరం ఎప్పటి నుండి?
9: పాపకి వారం రోజుల నుంచి ఒకటే దగ్గు, ఆయాసం, జ్వరం బాబు.
7: మరి వారం రోజుల నుండి ఇలా ఉంటే ఏ మందులు వాడలేదా?
9: వాడానండి, మా దగ్గరలో ఒక డాక్టర్ గారు ఉంటే ఆయనకు చూపించాను. ఆ డాక్టర్ గారు మందులు కూడా రాసిచ్చారు, అవి పోస్తూనే ఉన్నాను. కానీ రోజు రోజుకు బాధ ఎక్కువైపోయిందయ్యా.
7: చూడమ్మా, పాప పరిస్థితి సీరియస్ గా ఉంది.
9: అయ్యో ప్రభు, పాప ఈ రోజు ఉదయం నుంచి మూసిన కన్ను తెరవటం లేదు. నాకు భయం వేసి ఇక్కడికి తీసుకొచ్చాను, మీరే దాన్ని రక్షించారు డాక్టర్ బాబు.
7: ఉదయం నుండి బాగలేకపోతే ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు?
9: డబ్బులు లేవండి, తెలిసిన వాళ్ళందరి దగ్గరికి సహాయం కోసం తిరిగేటప్పటికి ఈ వేళ అయింది సార్.
7: నర్స్, ముందు ఈ బేబీని త్వరగా ట్రీట్మెంట్ రూమ్ లోకి షిఫ్ట్ చేయండి, నేను వస్తున్నాను. ఎమర్జెన్సీ మెడిసిన్స్ రెడీ చేయండి.
8: ఎస్ సార్.
7: నర్స్, ఆ దేవమ్మని లోపలికి పిలువు.
8: ఎస్ సార్.
7: రా దేవమ్మ, శ్వేతకు ఊపిరితిత్తులలో నిమ్ము బాగా చేరింది, దీనిని నిమ్మోనియా అంటారు. పాపకి ఈ జబ్బు కొంచెం ఎక్కువగానే ఉంది, అందుకనే ICUలో పెట్టాం. ఏ విషయం చెప్పటానికి కనీసం 48 అవర్స్ పడుతుంది.
9: అయ్యో ప్రభు,
7: ఏడవకమ్మా, ఊపిరితిత్తులలో నుండి నీరు తీశాము. పాపకు ఊపిరి సరిగ్గా అందడం కోసం వైద్యం చేస్తున్నాం. మేము చేయగలిగింది చేస్తాము, ధైర్యంగా ఉండు.
9: డాక్టర్ గారు, మీరే దయ చూడాలి డాక్టర్ గారు.
7: మీ ఆయన ఏం చేస్తుంటాడు? అతను రాలేదా?
9: ఏం చెప్పను బాబు, మా ఆయన చెక్క పని చేస్తాడు. చెక్క విగ్రహాలు చాలా బాగా చెక్కుతాడు, కానీ వట్టి తాగుబోతు నిలకడలేదు. పని చేసి 4 డబ్బులు సంపాదిస్తే మాయమైపోతాడు. ఇప్పటికీ 3 రోజులయ్యింది ఇంటికొచ్చి.
7: చూడమ్మా, నేను నా పరిధిలో చేయగలిగింది చేస్తాను, కనీసం మందులైనా కొనుక్కోవాలి కదా. మీ ఆయన వస్తే నా దగ్గరకు పంపించు, మాట్లాడుతాను.
9: అట్లాగే డాక్టర్ బాబు.
8: సార్, దేవమ్మ వాళ్ళ ఆయనను తీసుకువచ్చింది,
7: లోపలికి పంపించు.
9: డాక్టర్ బాబు, ఈయనే మా ఆయన.
10: డాక్టర్ గారు, నాకు నా చిట్టి తల్లంటే ప్రాణం. డాక్టర్ గారు, నా చర్మంతో మీకు చెప్పులు కుట్టిస్తాను, మీరే మా శ్వేతను కాపాడాలి.
7: లేవయ్యా లే, అలా కాళ్ళ మీద పడుకు. నీ పేరేంటి?
10: విల్సన్ సార్.
7: ఏం చేస్తుంటావు?
10: మోహన్ రావు మేస్త్రి దగ్గర వడ్రంగి పనికి వెళ్తాను.
9: చెక్క బొమ్మలు కూడా చెక్కుతాడు సార్.
7: ఏం బొమ్మలు చెక్కుతావు?
10: ఏ బొమ్మ అయినా చెక్కగలనండి, ఎవరు ఏమడిగితే అది చెక్కుతాను.
7: మరి బాగానే సంపాదిస్తావు కదా, దేవమ్మ డబ్బులు లేవని ఎందుకంటుంది? మాట్లాడవే.
9: ఏం మాట్లాడతావు డాక్టర్ బాబు, చెడు సావాసాలు, తాగుడు జూదం చెప్పు. డాక్టర్ గారు అడుగుతుంటే మాట్లాడవే.
7: సరే సరే, ఇవన్నీ తరువాత. శ్వేతకు వైద్యం మొదలు పెట్టాం, 24 అవర్స్ గడిచాయి. ఇంకో 24 అవర్స్ పాటు వెయిట్ చేసి చూడాలి.
10: డాక్టర్ గారు, నా బిడ్డ మీ చేతిలో ఉంది, మాకు మీరే దిక్కు.
7: అరే, కాళ్ళ మీద పడవద్దన్నానా? నర్స్, వీళ్ళని బయటకు తీసుకుని వెళ్లి అన్ని విషయాలు వివరంగా చెప్పు.
8: ఎస్ సార్.
7: విల్సన్, ఒకసారి ఇటురా.
10: చెప్పండి సార్.
7: నువ్వు చెక్కిన బొమ్మలు ఏమైనా ఉంటే తీసుకురా, చూద్దాం.
10: తప్పకుండా సార్, 1-2 ఉన్నాయి, తీసుకొస్తాను.
7: సరే, వెళ్ళి రండి. నర్స్, ఇంకా ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు?
8: నలుగురున్నారు సార్. విల్సన్ కూడా మీకోసం వెయిట్ చేస్తున్నాడు సార్.
11: పేషెంట్స్ అందరు అయిపోయాక విల్సన్ ని పంపించు.
8: సరే సార్.
12: నమస్తే సార్.
11: నమస్తే. రా విల్సన్.
12: పాప ఎలా ఉంది సార్?
11: కొంచెం బెటర్. రేపు చూసి రూముకు షిఫ్ట్ చేస్తాను.
12: ప్రమాదం లేనట్లేనా సార్?
11: ఆ పెద్ద గడ్డం గడిచింది, కొలుకోవటానికి కొంచెం టైం పడుతుంది.
12: థ్యాంక్ యూ సార్, మీరు బొమ్మలు తీసుకురమ్మన్నారు, తెచ్చాను సార్. ఈ బొమ్మలు చూడండి.
11: ఓహో, వినాయకుడు, జీసస్ క్రైస్ట్, ఏది ఇటువ్వు చూద్దాం. బొమ్మలు చాలా బాగా ఉన్నాయి. నువ్వు హిందూ దేవుళ్ళ బొమ్మల్ని కూడా చెక్కుతావా? ఎక్కడ నేర్చుకున్నావు?
12: సార్, నా చిన్నతనంలోనే మా నాన్న చనిపోయాడు. నాకు 12 ఏళ్లున్నప్పుడు మా అమ్మ నన్ను రాజప్ప అనే ఒక కళాకారుడింట్లో ఆయనకు సహాయకుడిగా పనిలో చేర్పించింది. వారు నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ఆయన చెక్క బొమ్మలు చెక్కేవారు.
11: ఓహ్, ఆయన దగ్గర నేర్చుకున్నావా?
12: అవును సార్, నేను చాలా చురుగ్గా పని నేర్చుకోవటం చూసి ఆ మెలుకువలన్నీ నాకు నేర్పించారు. హిందూ దేవి దేవతల కథలు కూడా చెప్పేవారు.
11: నువ్వు వడ్రంగం పనికి వెళ్తావని చెప్పిందే దేవమ్మ, అదెక్కడ నేర్చుకున్నావు?
12: బొమ్మలొక్కటే చెక్కటం వలన జీవనం గడవదు. వడ్రంగం పని నేర్చుకోమని రాజప్ప గారే నన్ను ఒక వడ్రంగం మేస్త్రి దగ్గరకు పంపించి పని నేర్పించారు. నాకు ఈరోజు అదే జీవనాధారం అయ్యింది.
11: మరి హాయిగా పని చేసుకోక, ఈ దురాలవాట్లేమిటి? ఎందుకిట్లా అయిపోయావు?
12: కొందరి స్నేహితుల సావాసం వల్ల ఇట్లయిపోయాను సార్. ఆలోచించినప్పుడల్లా నాకు కూడా చాలా బాధగా ఉంటుంది.
11: మానేయాలని ఎప్పుడు ప్రయత్నించలేదా?
12: చాలా సార్లు ప్రయత్నించాను సార్, కాని బయటపడలేకపోతున్నాను. మంచిగా ఉండాలని చాలా సార్లు అనిపిస్తుంది, కాని నా వల్ల కావటం లేదు సార్.
11: నీ భార్య బిడ్డలపై నీకు ప్రేమ బాధ్యత లేవా?
12: పాప నా ప్రాణం సార్, పాపం వాళ్ళిద్దరికి నేనేం చేయలేకపోతున్నాను.
11: మరి ఎంత తెలిసిన వాడివి, అట్లెట్ల ప్రవర్తిస్తున్నావు?
12: నిజమే సార్, నాదే తప్పు.
11: విల్సన్, నీకొక మాట చెబుతాను విను. మనకు మంచిగా ఉండాలనే సంకల్పం ఉంటే చెడు వ్యసనాలు మన దగ్గరికి రావు. ఎవరూ మనల్ని చెడగొట్టలేరు. మనమే ఆ చెడ్డ గుణాల వైపు ఆకర్షింపబడి అటు వెళ్లిపోతాం. మన మీద మనకు పూర్తి కంట్రోల్ ఉండాలి. కాబట్టి స్నేహితుల సావాసం వలన చెడిపోయాను అంటే నేను ఒప్పుకోను. ఏమంటావు?
12: మీరు చెప్పేది నిజమే సార్.
11: శ్వేతని ఇక్కడికి తీసుకువచ్చేటప్పటికి కొన ఊపిరితో ఉన్నది. నీకు చిన్నప్పుడే తండ్రి పోయాడన్నావు. నీ బిడ్డను కూడా తండ్రి లేనిదానిగా చేస్తావా?
12: లేదు సార్, లేదు. నేను మారటానికి ప్రయత్నం చేస్తాను.
11: డబ్బులిస్తేనే వైద్యం చేస్తాను అని నేను అని ఉంటే ఏమయ్యేదో ఆలోచించు. నాది ఒక ప్రైవేట్ హాస్పిటల్, ఉచితంగా వైద్యం చేయటం నాకు కూడా కష్టమే. అంత ఫ్రీగా చెయ్యలేను. మందులకు డబ్బులు ఏర్పాటు చేసుకో. సరేనా?
12: డాక్టర్ గారు, మీ కాలు పట్టుకుంటాను. నాకు అప్పు పుట్టటం కూడా కష్టంగా ఉంది. నేను ఇక నుండి క్రమం తప్పకుండా రోజు పనిలోకి వెళ్లి కొద్ది కొద్దిగా మీ రుణం తీర్చుకుంటాను. మా మీద దయ ఉంచండి సార్.
11: నీకు నిజంగా నా మీద నమ్మకం ఉంటే నేను చెప్పిన మాట వింటావా?
12: మీరు మా పాలిట దేవుడు సార్, మీరేది చెప్తే అది చేస్తాను.
11: నా ఫీజు కింద నాకొక బొమ్మను చెక్కిస్తావా?
12: అయ్యో, ఇంతేనా సార్? తప్పకుండా చెక్కి ఇస్తాను. ఏ బొమ్మ చెక్కమంటారు సార్?
11: మురళీకృష్ణుడు.
12: ఎంత సైజులో కావాలి సార్?
11: 1.5 అడుగు ఎత్తు సరిపోతుంది.
12: సరే సార్.
11: ఈ బొమ్మ చెక్కాలంటే ఎన్ని రోజులు పడుతుంది?
12: కనీసం 10 రోజులు పడుతుంది.
11: 10 రోజులు. విల్సన్, నాకొక మాట ఇస్తావా?
12: ఎంత మాట డాక్టర్ గారు? ఏం చేయమంటారో చెప్పండి.
11: ఈ రోజు నుండి 15 రోజుల పాటు నువ్వు తాగకూడదు, జూదానికి వెళ్లకూడదు. క్రమం తప్పకుండా పనిలోకి వెళ్లాలి, మంచివాడిగా మారిపోవాలి. 16వ రోజు నుండి నువ్వు కృష్ణుడి బొమ్మ చెక్కడం ప్రారంభం చేయాలి. నువ్వు మారావని దేవమ్మ నాకు చెబితేనే నేను నమ్ముతాను. ఈ షరతులు నీకిష్టమేనా?
12: సరే డాక్టర్ గారు, నా బిడ్డకు ప్రాణదానం చేశారు. మా కోసం మీరు ఎంతో మంచి చేస్తున్నారు. ఈ మాత్రం చెయ్యకపోతే నే మంచినే కాను. మీరు చెప్పేది మా మంచి కోసమే కదా, నేను మీకు మాటిస్తున్నాను, మీరు చెప్పినట్లే చేస్తాను సార్.
11: వెరీ గుడ్, నువ్వు మారాలని ప్రయత్నం చేస్తే తప్పక మారుతావు, మంచి మార్గంలోకి వస్తావు, నీ జీవితమే మారిపోతుంది.
12: మీ మాట తప్పక గుర్తు పెట్టుకుంటాను సార్.
11: వెళ్ళిరా. అదే ప్రసాద్, ఈ మురళీకృష్ణుడి కథ ఫ్లాష్ బ్యాక్ ఎట్లా ఉంది?
13: అద్భుతంగా ఉంది సురేంద్ర, ఇదంతా నిజమేనా అని నమ్మలేకపోతున్నాను. ఆ విల్సన్ నిజంగా అన్ని దురలవాట్లను మానేశాడా?
11: ఎస్, అన్ని మానేశాడు. ఇక వాటి జోలికి వెళ్లనని తన కూతురి మీద ప్రమాణం చేశాడు. శుభ్రంగా పనికి వెళ్తున్నాడు.
13: నువ్వు గ్రేట్రా నాయన, అతనికి బిడ్డకు ప్రాణదానం చేశావు, ఉచితంగా వైద్యం చేశావు, మనిషిలో మార్పును తీసుకొచ్చావు.
11: నేనిదంతా నీకోసమే చేశానురా. అతను బొమ్మలు చెక్కుతానని చెప్పగానే నువ్వు గుర్తుకొచ్చావు. నువ్వు నీ మందిరం గురించి పడే తపన గుర్తుకొచ్చింది.
13: చాలా థ్యాంక్స్ రా, గుర్తు పెట్టుకుని సాధించావు.
11: విల్సన్ చెక్కిన బొమ్మలను చూశాక అతను ఒక మసిబట్టిన వజ్రం లాగా కనిపించాడు. అతనితో మాట్లాడినప్పుడు మారాలన్న తపన కనబడింది. అందుకని నేను చెయ్యగలిగింది చేశాను.
13: ఒక మనిషిలో మార్పు రావటం చాలా గొప్ప విషయం కదరా.
11: నిజమే, కాని అతను గనుక నిబ్బరంగా ఉండలేక ఆ దురాలవాట్లను వదలలేకపోతే మనం చేయగలిగింది ఏమీ లేదు. ప్రస్తుతానికి నాకిచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాడు, ముందు రోజులలో కూడా ఉంటాడని ఆశిద్దాం.
13: సురేంద్ర, ఈ కథ అంతా వింటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నీకు ఒక రహస్యం చెబుతాను విను. నువ్వు దేవుణ్ణి నమ్ము, కానీ అందరిలో మంచిని చూస్తావు, మంచిగా ఉంటావు, మంచినే చేస్తావు కూడా. అందుకే ఈ గొప్ప పనిలో భగవంతుడు నిన్ను భాగస్వామ్యం చేశాడు.
11: ప్రసాద్, ఆ పొగడ్తలు ఆపు.
13: అవి పొగడ్తలు కావు, ఒక నెల రోజుల క్రితం జరిగిన విషయం చెబుతాను విను. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు లక్ష్మికి కలను కనబడి విగ్రహాలు చెక్కే వ్యక్తి ఒక నెల రోజులలో దొరుకుతాడని చెప్పారు. కాని నీ ద్వారా దొరుకుతాడని అప్పుడు మాకెవరికీ తెలియదు.
11: సరేలేరా, నీ నమ్మకం నీది, కాని సాయంత్రం విల్సన్తో మాట్లాడితేనే నీ సమస్య తీరినట్లు. అతను కూడా పనికి ఒప్పుకోవాలి కదా.
13: ఒప్పించటానికి నువ్వు ఉన్నావు కదా, నీ మాట కాదనలే.
11: ఐ హోప్ సో. నేను విల్సన్ ని సాయంత్రం ఇంటికి రమ్మని కబురు చేస్తాను. అన్ని విషయాలు అక్కడే మాట్లాడుదాం. పద, ఇంటికి వెళ్దాం, ఆకలి దంచేస్తుంది.
13: హో ఎస్.
12: నమస్తే సార్, నన్ను రమ్మన్నారు. ఎటైనా పనా డాక్టర్ గారు?
11: ఏం విల్సన్, ఎట్లా ఉన్నావు? పనిలోకి వెళ్తున్నావా?
12: వెళ్తున్నాను సార్, మీకు ఇచ్చిన మాట తప్పను సార్.
11: మంచిది, సంతోషం. వీరి పేరు హరిశ్చంద్ర ప్రసాద్, నా ఆప్తమిత్రుడు. నీతో ఏదో మాట్లాడాలంట. ప్రసాద్, ఇక అన్ని విషయాలు నువ్వే చెప్పు.
12: నమస్తే సార్.
13: నమస్తే విల్సన్, మీ డాక్టర్ గారు నీ గురించి అన్ని విషయాలు చెప్పారు, చాలా సంతోషం.
12: ఆ ప్రభు దయ చూశాడు సార్, మా డాక్టర్ గారు నన్ను మనిషిని చేశారు.
13: మంచి మాట చెప్పావు విల్సన్, నువ్వు మాతో కలిసి ఒక మంచి పని చేయాలని నా కోరిక.
12: ఏం పని సార్?
13: మా స్వంత ఊరు లక్ష్మీపురంలో ఒక సర్వధర్మ మందిరం కడుతున్నాం. మాకు ఒక మంచి వడ్రంగ్ మేస్త్రి కావాలని మీ డాక్టర్ గారితో అంటే నువ్వు అందుకు తగిన వాడివని చెప్పారు.
12: డాక్టర్ గారు నా గురించి అంత బాగా చెప్పారా సార్?
13: డాక్టర్ గారు చెప్పడమే కాదు, మురళీకృష్ణుని బొమ్మలో నీ కళా నైపుణ్యం నేను కూడా చూశాను.
11: విల్సన్, మొహమాట పడకుండా నీకు ఇష్టమైతేనే చెప్పు.
12: మీ మాట ఎప్పుడు కాదనను సార్, కాని నేను అంత పెద్ద పని చేయగలనా అని ఆలోచిస్తున్నాను.
13: తప్పక చేయగలవు. నిజం చెప్పాలంటే ఇది మా నిర్ణయం కాదు, ఇది దైవ నిర్ణయం.
12: దైవ నిర్ణయమా? ఎలా సార్?
13: అవును, ఇది దైవ నిర్ణయం. కట్టేది సర్వధర్మ మందిరం అని చెప్పాను కదా, మేము హిందువులం. ఆ మందిరం కట్టే బేల్దార్ మేస్త్రి ముస్లిం, నువ్వు క్రిస్టియన్. చూశావా ఈ దైవలీల సర్వధర్మాలను కలిపాడు.
12: చాలా ఆశ్చర్యంగా ఉంది సార్.
13: అవును, నాకు కూడా చాలా ఆశ్చర్యంగానే ఉంది. ఇది ఒక బృహత్ కార్యం కాబట్టి మనమందరం ఇందులో పాలు పంచుకోవాలని భగవత్ సంకల్పం. అందుకే నీలో మార్పు వచ్చి మంచివాడిగా మారిపోయావు. ఏమంటావు విల్సన్?
12: నేనేమనగలను సార్, తప్పకుండా మందిరం పనిచేస్తాను. మా డాక్టర్ గారు ఆ రోజే చెప్పారు, నువ్వు మారిపోయి మంచి మార్గంలోకి వస్తే నీ జీవితమే మారిపోతుందని.
13: ఎస్, మార్పు మంచికి మార్గం.
11: వెల్ సెడ్, మీ ఇద్దరికి ఆల్ ద బెస్ట్.
13: థ్యాంక్ యూ.

0: మార్పు మంచికి మార్గం సిద్దిపేట్ బాల్యవికాస్ బృందం సమర్పించిన నాటకం విన్నారు. పాల్గొన్నవారు సిహెచ్ మోక్ష, ఏ శ్రీమాన్ రెడ్డి, ఎన్ శ్రీవర్షిణి, టి సాయి మనీష్, టి సాయి ప్రథమ్, జి మీనాక్షి, జి శ్రీచరణ్.
1: శ్రద్ధ, ఒక్క నిమిషం, నాదో సందేహం. వేపగింజ నాటితే మామిడికాయ కాస్తుందా అని మన స్వామి అంటారు కదా, మరి చింత చెట్టు నుంచి అన్ని రకాల కాయలు పళ్ళు ఎలా వచ్చేవి?
0: చదవేస్తే ఉన్న మతి పోయిందిట, అలా ఉంది నీ కథ. మన బంగారు స్వామి సంకల్పానికి అసాధ్యం అన్నదే లేదు. ఆయన మహిమ తెలుసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు, ముందు అది తెలుసుకో.

0: తెలియగ తరమ అనే పాట విన్నారు. సమర్పణ బాల్ వికాస్ బృందం సరూర్ నగర్. ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా కొలమూరు నుంచి వచ్చిన కె లక్ష్మీమణిదీప్ శాస్త్రం కర్ణస్య భూషణం అనే అంశంపై ప్రసంగిస్తారు.
1: ఓం శ్రీ సాయిరాం. కర్ణస్య భూషణం శాస్త్రం. హస్తస్య భూషణం దానం సత్యం. కంఠస్య భూషణం కర్ణస్య భూషణం శాస్త్రం. భూషణై కిం ప్రయోజనం అన్నారు మహాకవి భర్తృహరి. ఆత్మనే అపురూపముత్యం ఈ దేహమనే చెప్పులో దాగి ఉంది. 84 లక్షల జీవరాశులలో అత్యుత్తమమైనది మానవ జన్మ. పరోపకారాయం మిదం శరీరం అన్నది వేద సూక్తి. అందువల్ల ఈ శరీరాన్ని పవిత్రమైన కార్యాలకు వినియోగించాలి. హస్తానికి దానమే అలంకారం, కంఠానికి సత్యవ్రతమే అలంకారం, అలాగే కర్ణములకు శాస్త్ర శ్రవణమే అందం. భద్రం శ్రవణంతు అంటుంది వేదం, అంటే మంచిని విను అని అర్థం. ప్రాపంచిక విషయాల వైపు పోయే మనస్సును అలా నియంత్రించవచ్చు. చంచలమైన మనస్సు ఎంతో వేగంగా రకరకాల విషయాలపైకి పోతూ ఉంటుంది. అన్నిటి మీద వాళ్ళ ఈగ అగ్ని మీద మాత్రం వాళ్ళదు. అలాగే భగవన్ నామం శ్రవణం చేసే చెవులు పనికి మారిన విషయ వాసనలను లోపలికి రానివ్వవు. మంచి మాటలు వింటూ సత్సంగంలో ఉండి చెడు మాటలు మన చెవిలో పడకుండా చూసుకుంటే మనసు నిలకడగా ఉంటుంది. ప్రహ్లాదుడు లీలావతి గర్భంలో ఉండగా నారదుడు నవవిధ భక్తి మార్గాలను వినిపించాడు. వాటిని విన్న ప్రహ్లాదుడు బాల్యంలోనే నారాయణ స్మరణతో బ్రహ్మాండ వ్యాప్తంగా ఉన్న శ్రీహరిని చూడగలిగే జ్ఞాని అయ్యాడు. నారదుడు వినిపించిన శ్రీరామ కథారసవాహిని జీవిత పర్యంతము కీర్తిస్తూ వాల్మీకి రాసిన శ్రీరామాయణం నేటికీ మన హృదయాల్లో పదిలంగా ఉంది. వాల్మీకి ద్వారా శ్రవణం చేసిన ఆ దివ్యగాథను లవకుశులు జగమంతా సంకీర్తనగా వినిపించారు. మొదటి భక్తి మార్గమైన శ్రవణంలో తరించిన వాడు పరీక్షిత్తు. శృణ్వం తపః అంటుంది శాస్త్రం, అంటే శ్రవణం ఒక తపస్సు. ఏ మాటలు వింటే తిరిగి జన్మరాని చావు వస్తుందో, అమృతత్వం సిద్ధిస్తుందో, అటువంటి దివ్య వాక్కులను నాకు వినిపించమని సుఖమహర్షిని వేడుకున్నాడు పరీక్షిత్తు. అపురూపంగా జరిగిన మధుర పదార్థాలను ఎలా జుర్రుకుంటారో మహాత్ముల దివ్య వాక్కులను చెవులతో అలా ఆస్వాదించాలి. సంసారంలోని తాపం పోవాలంటే భగవన్ నామం చెవులకు విందు కావాలి. బండరాయిపై పడితే మొలకెత్తిన విత్తనం సారవంతమైన క్షేత్రంలో పడితే చక్కగా మొలకెత్తి మహావృక్షమవుతుంది. అదేవిధంగా తరింపజేయగల దివ్య వాక్కులు సమర్థులైన వారి చెవిన పడితే లోకమే తరిస్తుంది. కృష్ణ పరమాత్మ గీతామృతాన్ని అర్హుడైన అర్జునుడికి అందించాడు. నేటికి అది లోకంలో స్థిరంగా నిలిచింది. శ్రీరామచంద్రునికి అగస్త్య మహర్షి వినిపించిన ఆదిత్య హృదయం అందరి హృదయాలలో నిలిచి ఉంది. కృష్ణ పరమాత్మ అమృతవాకులు దుర్యోధన హృదయాన్ని తాకలేకపోయాయి. విదురుని మాటలు కాని, భీష్మాచార్యుని మాటలు కాని ధృతరాష్ట్రుని చెవికెక్కలేదు. కపటుడైన శకుని మాటలు శ్రద్ధగా విన్నాడు. చివరికి వినాశనం ప్రాప్తించింది. అలాగే శూర్పణఖ మాటలు చెవినపడిన రావణుడు మండోదరిహితోక్తులు గాని, విభీషణుని మాటలు కాని పెడచెవిన పెట్టాడు. సర్వనాశనమయ్యాడు. శబ్ద బ్రహ్మాన్ని వినడంలో వడుపు ఉన్నవాడు పాలు పితికేలాంటి వాడు. పాలధార తాను పట్టుకున్న పాత్రలో పడుతోందా లేదా చూసుకుంటాడు. అలాగే మంచి మాటలు శ్రవణం చేసేవాడు తన చెవిన పడిన మాటలు హృదయాన్ని తాకుతున్నాయా లేదా అన్నదానిపై దృష్టి నిలుపుతాడు. ఇప్పుడు మీకు ఒక చక్కటి సంఘటన చెబుతాను, వినండి. తులసీదాసు ఒక దేవాలయంలో భక్తులకు శ్రీరామాయణం చెబుతూ ఉండేవారు. దీనిని ఒక ఆయన తీవ్రంగా పరుషంగా విమర్శిస్తూ ఉండేవాడు. తులసీదాసు ఎంతో సంయమనం పాటిస్తూ కనీసం ఒక్క శ్లోకం వినండి అని ఆయన్ని అడిగేవారు. దానికి అతను వద్దు వద్దు అనే సమాధానం చెప్పేవాడు. అయినా సరే పట్టుబెడవకుండా ఒక్క శ్లోకం వినమని ప్రతిమాలేవారు. ఆయన రేపు వింటాను మాపు వింటానంటూ వాయిదా వేస్తూ ఉండేవాడు. అలా చాలా కాలం గడిచింది. ఒకరోజు ఆయన మాట ప్రకారం వాళ్ల ఇంటికి వెళ్లిన తులసీదాసు గారికి వాళ్ళ అబ్బాయి ఎదురొచ్చి, మా నాన్నగారు చనిపోయి 7 ఏళ్లైందండి అన్నాడు. ఆ ఇంటి పశువుల పాకలో ఉన్న ఎద్దు కన్నీరు కారుస్తూ, మీరు ఒక్క శ్లోకం వినమని అడిగినంతకాలం నేను వద్దు వద్దు అన్నాను. ఇప్పుడు ఇలా ఎద్దైపోయాను, ఇప్పుడు వినగలనా విన్నా ఆచరించగలనా అంటుంది. చూసారా, మంచి మాట వినే అవకాశం వచ్చినప్పుడు తక్షణం స్పందించాలి, దాన్ని హృదయంలో పదిలపరుచుకుని జీవితాంతం ఆచరించాలి. మంచి మాటలు వినడానికే ఆ దేవదేవుడు మనకి చెవులు ఇచ్చాడన్న విషయం గ్రహించాలి. అందుకే కర్ణస్య భూషణం శాస్త్రం అన్నారు. అంతేగాని బాహ్యలంకారాలు చెవులకు శోభనీయవు. జయసారం.
2: చెవులకు అందం బంగారు ఆభరణాలు కావు, శాస్త్రాలే చక్కని ఆభరణాలు అని వివరించిన కె లక్ష్మీ మణిదీపు ప్రసంగం శాస్త్రం కర్ణస్య భూషణం విన్నారు. సేవ చేస్తే తరిస్తావని స్వామి చెప్తారు. సేవకు ప్రేరణ సహానుభూతి. రంగారెడ్డి జిల్లాకు చెందిన సాయి రూతు వినిపించే కథ సహానుభూతి ఇప్పుడు మీకోసం.
3: సహానుభూతి. వివేక్ బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తున్న గుణవాడు, బాగా తెలివైన వాడు. తన తెలివితేటలతో ఉద్యోగంలో పై స్థాయిలకు వెళ్తూ ఎంతో చిన్న వయసులోనే డబ్బులు కూడా బాగా సంపాదిస్తున్నాడు. అది ఒక శుక్రవారం ఉదయం. ముందు రోజు పని వల్ల లేవటం బాగా ఆలస్యమైంది. ఆకలి దంచేస్తోంది, ఒక పక్క టైం అయిపోతుంది. వారమంతా బిజీ బిజీగా అయిపోయి బ్రెడ్ కానీ సీరియల్ కానీ ఏది తెచ్చుకోవటం అవ్వలేదు. లేచి రెడీ అయ్యి తన కార్లో బయలుదేరాడు వివేక్. అప్పుడు రోడ్డు మీద ట్రాఫిక్ చూసి ఇంకా విసుకొచ్చింది. ఏదైనా సాధించవచ్చు, ఎవరినైనా జయించవచ్చు, కానీ ట్రాఫిక్ దాటి ఆఫీస్ చేరుకోవటం అన్నిటికన్నా కష్టం. ఆఫీస్కి వెళ్తున్న తోవులో తనకిష్టమైన టిఫిన్ దొరికే ఒక ఫుడ్ కోర్ట్ ఉంది. కానీ అక్కడ కార్ పార్కింగ్ దొరకటం అది ఆ టైంలో ఇంకా చాలా కష్టం. ఉఫ్, సగం యుద్ధం చేసి దూరంగా కార్ పార్క్ చేసి నడుచుకుంటూ ఫుడ్ కోర్ట్ చేరుకున్నాడు వివేక్. ఇప్పుడు ఇంకో సగం యుద్ధం చేసి ఆ జనాలలో ఆ లైన్లలో ఉండి టిఫిన్ ఆర్డర్ చేసి తెచ్చుకోవాలి. వావ్, ఆ యుద్ధంలో జయించి తనకిష్టమైన టిఫిన్ తెచ్చుకుని అక్కడ ఉన్న టేబుల్స్ దగ్గరికి వచ్చాడు వివేక్. ఓహో, ఆహా, ఆ టిఫిన్ ఘుమఘుమలకి తన ఆకలి ఇంకో పదింతలు పెరిగింది. ఇంతలో ఫోన్ మోగింది. కాల్ చేస్తున్నది తన బాస్. నోన్ గురించి ఆ టిఫిన్ చూస్తూ ఫోన్ కాల్ అటెండ్ అయ్యాడు. 10 నిమిషాలు మాట్లాడాక బాస్ శాంతించాక అప్పుడు ఫోన్ పెట్టాడు. ఇంకా ఆలస్యం చేయకుండా తినేద్దామని మొదలు పెట్టాడు. ఇంతలో ఒక కుక్క ఎక్కడి నుండో వచ్చింది. మిగతా టేబుల్స్ దగ్గరికి వెళ్లకుండా వివేక్ వచ్చిన టేబుల్ దగ్గరికే వచ్చింది. వివేక్ కళ్ళలోకే జారిగా చూస్తుంది. వివేక్ కి చాలా చికాకు, కోపం వచ్చాయి. అసలే ఆకలి, ఇంకా టైం అయిపోతుంది, ఆఫీస్ లో బాస్ వెయిటింగ్, వెళ్లేలోపు ఇంకొన్ని పనులు పెండింగ్. ప్రశాంతంగా తిందామంటే మధ్యలో కుక్క ఆకలి చూపులు కోల. ఆ కుక్కని విసుక్కుంటూ దాన్ని తరుముతూ కోపంగా తింటున్నాడు. ఎలాగో తినడం మోగించాడు వివేక్. చెయ్యి కడుక్కుని తన బ్యాగ్ తీసుకుని కార్ దగ్గరికి వెళ్దామని బయలుదేరాడు. కానీ కుక్క వివేక్ ని వదలట్లేదు. వివేక్ కోపంగా గట్టిగా తరిగాడు. ఇంకా చేసేది లేక ఆ కుక్క వివేక్ నుండి దూరంగా వెళ్తూ ముందుకు పరిగెట్టింది. కొంచెం దూరంలో ఒక పక్కకి ఒక బిచ్చగాడు కూర్చున్నాడు. ఆ కుక్క తోక ఊపుకుంటూ ఆయన దగ్గరికి వెళ్లడం చూశాడు వివేక్. ఆ బిచ్చగాడు కుక్కని దగ్గరికి చేర్చి తన తల నిమురుతూ దాని ఆకలి బాధను అర్థం చేసుకున్నాడు. ఎంతో ప్రేమగా దాంతో మాట్లాడడం మొదలు పెట్టాడు. విధిరాత బావులేక మనం ఎలా ఉన్నాం, నాలాగే నీకెవ్వరూ లేరు, నువ్వు కూడా ఆకలితో ఉన్నావు, నాకు కూడా 2 రోజుల నుండి తినడానికి ఏమీ దొరకలేదు. అప్పుడే ఒక దయగల ఆసామి ఈ బన్ని ఇచ్చాడు, తిందామనుకుంటుంటే నువ్వు వచ్చావు. నాకు ఆకలి బాధ ఎలా ఉంటుందో తెలుసు, నేను పడే ఆ బాధ ఎవ్వరూ పడకూడదు. ఈ బన్ నువ్వు తిను అని బన్ముక్కలను బిచ్చగాడు కుక్కకు తినిపించాడు. ఎంతో ఆకలితో ఉన్న కుక్క బన్ముక్కలను గబగబా తింటూ బిచ్చగాడి చేతిని కృతజ్ఞతతో నాపుతోంది. ఇదంతా గమనిస్తున్న వివేక్ వెను తిరిగి ఫుడ్ కోర్ట్ వైపు పరిగెట్టాడు. 1-2 రకాల టిఫిన్లను ప్యాక్ చేయించి బిచ్చగాడు కూర్చున్న దగ్గరికి మళ్లీ వచ్చాడు. ఆయన ముందు మోకాళ్ళ మీద కూర్చుని ఆ టిఫిన్ పార్సల్ను ఆయన చేతిలో పెట్టాడు వివేక్. జరుగుతున్నదేమీ బిచ్చగాడికి అర్థం అవ్వట్లేదు. అయోమయంగా వివేక్ వైపు చూస్తున్నాడు. నీళ్లు నిండిన కళ్లతో ఎంతో గౌరవంగా ఆప్యాయంగా బిచ్చగాడితో మాట్లాడుతున్నాడు వివేక్. తనకి చదువు, తెలివితేటలు, డబ్బు అన్నీ ఉన్నాయి, కానీ పక్కనున్న వారి బాధను అర్థం చేసుకునే మంచి గుణం లేకపోయిందని ఎంతో బాధపడ్డాడు. ఎప్పుడు నేను, నాది, నాకు అని తన పనులలో బిజీ అయిపోయి మానవత్వాన్ని మర్చిపోయానని విచారించాడు. జరిగిందంతా చెప్తూ ఆ కుక్క ఆకలి బాధని తీర్చలేని తన హడావిడి జీవితం వ్యర్థమని బిచ్చగాడి వల్లనే సహానుభూతిని నేర్చుకున్నాడని చెప్పాడు.
0: రంగారెడ్డి జిల్లాకు చెందిన సాయి ఋతు వినిపించిన సహానుభూతి కథ విన్నారు. అదిగో మరొకసారి సుస్వరంగా వేదగానం వినిపించడానికి మన పుట్టపర్తి బాల్ వికాస్ బృందం రెడీగా ఉంది. వారు పఠించబోయే సమాన సూక్తం విని తరిద్దాం.

0: समान सूक्तम लेदा एकमच्य सूक्तम समैक्यता లేదా ఐకమత్యాన్ని సూచించే ఒక వేద మంత్రము. మన ఆలోచనలు, మాటలు, చేసే పనులు పవిత్రం చేసుకొని త్రికరణ శుద్ధి సాధించడానికి భగవంతుణ్ణి ప్రార్థించే మంత్రం. ప్రపంచ సౌఖ్యాన్ని కోరుతూ చేసే ప్రార్థనలు దేవతలందరికీ ఏ వ్యత్యాసాలు లేకుండా సమాన రీతిలో అందేటట్టుగా చేస్తుంది ఈ మంత్రం. ఒకే గమ్యమైన విశ్వశాంతిని చేకూర్చడానికి అందరినీ కలిసి పనిచేసేటట్టుగా మనని ప్రోత్సహించే మంత్రం ఇది. అగ్నిదేవుడిని ప్రార్థిస్తూ అందరికీ సంపదలు ఇవ్వమని కోరుతున్నాం. సమస్త లోకములు సుఖంగా ఉండాలి, శాంతితో మెలగాలి అన్న ప్రార్థన మనం ఎల్లప్పుడూ చేయాలి.
1: సమాన సూక్తం విన్నారు. సమర్పణ పుట్టపర్తి బాల్వికాస్ బృందం. అన్నట్టు యశోధర్, నీకీ సంగతి తెలుసా? నరకంలో కూడా ఒక బ్యాంక్ ఉందిట.
2: రియల్లీ? నిజంగానా?
1: నేనేమైనా చూసొచ్చానా? నాకు తెలీదు. కాని విజయవాడ బాల్వికాస్ బృందం సమర్పిస్తున్న నాటకం కర్మనిధి వింటే అదేమిటో తెలియవచ్చు.

0: చిత్రగుప్త, ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టున్నావు, దేని గురించి?
1: స్వామి, అలా భూలోకం వైపు చూడండి, మనుషులు ఎంతగా మారిపోయారో చూడండి. అదంతా చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. యమధర్మరాజా,
0: అందులో ఆశ్చర్యమేముంది? కాలమహిమ, కలికాలం నడుస్తున్నది కదా.
1: అయినా అంతలో ఇంత మార్ప. మనిషికి ఎప్పుడు పాప చింతనే తప్ప పాప భయం లేకుండా పోయింది.
0: పోయే కాలం వస్తే అంతే చిత్రగుప్త.
1: మీరన్నది నిజమే ప్రభు. ఓపికకు మారిపోయారనే భూదేవి కూడా పాపం ఈ పాపాల బరువు మోయలేకపోతోంది. అందుకే వైకుంఠం వెళ్లి మహావిష్ణువుకు తన దీనావస్థ వివరించిందిట.
0: అలాగా, నాకు తెలియలేనేదే.
1: నాకు మాత్రం తెలుసా, ఆ నారదుల వారు ఆ మొక్క కాస్త నా చదివేసిపోయారు.
0: సరే, ఇంతకీ ఆ నారాయణుడు ఏమన్నాడు?
1: చిరునవ్వు చిందించాడు.
0: ఏమంటివి?
1: చిరునవ్వు చిందించాడు అన్నాను మహాప్రభు.
0: అంతేనా, మరేమీ చెప్పలేదా?
1: అంతేనా అనకండి, అంతా అందులోనే ఉంది. ఆ నవ్వుతోటే లోకాలన్నింటినీ మాయలో పడేస్తాడు. రామావతారంలో చూడలేదా, కృష్ణావతారంలో చూడలేదా? అంతెందుకు?
0: నాకు తెలియలేనేదే.
1: నాకు మాత్రం తెలుసా, ఆ నారదుల వారు ఆ మొక్క కాస్త నా చదివేసిపోయారు.
0: సరే,

0: అవతారంలో చూడలేదా, కృష్ణ అవతారంలో చూడలేదా? అంతెందుకు? కలియుగ అవతారం సత్యసాయి అవతారంలో కూడా మొత్తం ప్రపంచాన్ని ఆ చిరునవ్వుతో వశపరుచుకున్నాడు. తలుచుకుంటేనే వల్లు పులకరించిపోతోంది.
1: చిత్రగుప్త, వద్దు, గుర్తు చేయకు. ఆ తన్మయత్వంలో పడితే మన పని సాగదు, అసలే పని భారం పెరిగిపోతోంది.
0: సత్యం వచించారు. ఆ వినండి, భూదేవి వెళ్లి ఎన్నో మార్లు రాక్షసులను దుర్మార్గులను చంపి ధర్మాన్ని రక్షించావు. ఇప్పుడు మళ్లీ నీవు రావాల్సిన అవసరం వచ్చింది. నువ్వు ఆదుకోకపోతే నేను ఈ పాపాల బరువు మోయలేను అని మొరపెట్టుకుందిట.
1: అయితే స్వామి మరో అవతారం ధరించి వస్తానని చెప్పారా?
0: లేదే యమధర్మరాజా, భూదేవిని ఓదార్చి కలియుగంలో ప్రతి మనిషిలోనూ మంచి చెడులు కలిసే ఉంటాయి. మునపటి రోజుల్లాగా దుష్ట శిక్షణ అంటూ బయలుదేరితే ఎవ్వరూ మిగలరు. కనుకనే మనిషి మారేందుకు కొన్ని అవకాశాలు ఇస్తున్నాను, హెచ్చరికలు చేస్తున్నాను అన్నారుట.
1: అలాగా, అవేమిటో నారదుడు ఏమైనా చెప్పాడా చిత్రగుప్త?
0: పూర్వం అందరూ కలిసి యాగాలు పూజలు చేసేవారు. వారందరికీ సామూహికంగా మంచి పనులు చేసిన ఫలితం దక్కేది. అలాగే సామూహికంగా వారు చేస్తున్న చెడ్డ పనులకు కూడా అందరూ కలిసే ఫలితం అనుభవించక తప్పదు. గతంలో సునామీలు, భూకంపాలు, ప్రమాదాలు వంటి సూచనలు ఇచ్చాను. ఇప్పుడు కరోనా అనే మహమ్మారిని పంపాను. ఇప్పుడైనా మనిషి తోటి వారిని ప్రేమించడం, తోటి వారికి సాయపడడం నేర్చుకుంటే బాగుపడతాడు అని సెలవిచ్చారుట.
1: ఓహో, ఇప్పుడు అర్థమైంది. పరమాత్మ సత్యసాయి అవతారంలో మనుషులలో మార్పు తేవడమే లక్ష్యంగా పెట్టుకోవడానికి కారణం ఇదన్నమాట.
0: స్వామివారు సత్యసాయి అవతారంలో ధ్యాన వటవృక్షం నాటారు. నిజానికి ఆయన ప్రారంభించిన ఉద్యమమే పెద్ద వటవృక్షం. ఊడలు పారుతూ ప్రపంచం అంతా విస్తరించిపోతుంది, మనుషులలో పరివర్తన తీసుకొస్తుంది.
1: భగవంతుని సంకల్పానికి అడ్డు ఏముంటుంది చిత్రగుప్త? పూర్తిగా విశ్వమంతా వ్యాపించే వరకు ఆగదు. అబ్బా, ఏమిటా యమగోళ చిత్రగుప్త?
0: ఏమని చెప్పమంటారు? మామూలుగానే మన లోకానికి వచ్చిపోయే కాదు, పోయి వచ్చేవారి రద్దీ ఎక్కువ. ఇప్పుడు ఆ కరోనా పుణ్యమని వచ్చేవారి సంఖ్య పెరిగిపోతుంది. మనుషులు భుజం భుజం కలిపి అందరు బాగు కోసం పాటు పడకపోతే మనకు అసలు తీరికే ఉండదు.
1: మనకి తప్పదులే గాని ఇంతకీ ఆ గోలెక్కడా?
0: కర్మనిధి దగ్గర మహాప్రభు. ఈ మనుషులకు చావు తెలివితేటలు ఎక్కువ. ఇక్కడకు వచ్చినా అవే బుద్ధులు, తమరే చిత్తగించండి.
2: ఏందబ్బాయా, ఈ లైన్లో ఎంతసేపు నిల్చోవాలి? అరే ఉండవయ్యా, నీ పాసు గోళ అడుగుతున్నా కదా.
3: ఏటి ఆ వంకన లైన్ లో ముందుకు వెళ్ళిపోదామనే? ఆ పప్పులేమి అడుకో, వెనక్కిరా.
4: ఒక్క టోకెన్ ఇవ్వనీకి గింతసేపు నిలబెడతాడేంది? అంత చిత్రంగుందిరా బాయ్.
2: కాస్త ఆగండయ్యా, మీతో చర్చించావచ్చింది. అసలు మనం ఎక్కడున్నామో తెలవకపాయే. ఇగో ఓ టోకెన్లు ఇచ్చేటాయన, నిన్ను చూస్తా ఉంటే పెద్ద మడిసిలా ఉన్నావు. కాస్త మేము ఎక్కడున్నామో, ఇదేం బిల్డింగో చెప్తావా?
5: మీరంతా నరకానికి వచ్చారు, ఇది కర్మనిధి భవనం.
4: గట్లనా? మరి బిల్డింగ్ ఇంత మంచిగుంది, నరకంలా లేదే. గట్ల కాదు గాని ఇక్కడేం కారోబార్ నడుస్తుందో చెప్పరాదు.
5: మీ ఖాతాలన్నీ ఇక్కడే ఉంటాయి.
2: అన్నా, నాకు తెలవకడుగుతాను, మేం కింద మీద పడి సంపాదించిందంతా ఇక్కడే జమైపోతుందంటావా?
5: ఆ మాట నిజం. మీరు కష్టపడి సంపాదించుకున్నదంతా మీ పేర జమవుతుంది.

0: సాగండి. కింకరా, వీరిని విచిత్ర గుప్తుల వారి వద్దకు తీసుకెళ్ళు. ఆ మలయ్య గారు, ఈ మొహరు తీసుకోండి. అదిగో అక్కడ కూర్చున్నాయనే విచిత్ర గుప్తుల వారు, ఆయన దగ్గరికి వెళ్ళండి.
1: చిత్రగుప్తుడు పేరైతే విన్నాం, ఈ విచిత్ర గుప్తుడు గారెవరండి?
0: ఈయన చిత్రగుప్తుల వారి సహాయకుడు.
2: అయ్యా, ఒక్కొక్కరినే పిలుస్తాం, తోసుకోకండి. ఆ మల్లయ్య గారు రండి, ఇదిగో మీకిచ్చిన మోరు ఈ విచిత్ర గుప్తుల వారికి ఇవ్వండి.
1: నమస్కారం అండి, ఇదిగోనండి మొహరు. అయ్యా, కాగితాల మీద సంతకాలు అయ్యి ఏమైనా ఎట్టాలండి?
3: ఇక్కడ అలాంటివేమీ ఉండవు.
1: మరి నా ఖాతాలోంచి నాకు కావలసినవి తీసుకోవాలంటే ఎలా?
3: మీ ఖాతాలోంచి మీకేది ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో అంతా ముందే నిర్ణయమైపోతుంది. మీరేం చెయ్యక్కర్లేదు.
1: అదేటండి, అలా ఎలా కుదురుద్ది? మాకేం కావాలో, ఎంత కావాలో మీకెలా తెలుసుద్ది?
3: అలా అంటారా? అయితే మీరంతా ఒక సంగతి తెలుసుకోవాలి. అయ్యా, ఆ వెనకనున్న వారు కూడా కాస్త దగ్గరగా వచ్చి నేను చెప్పేది వినండి. మీరంతా మీరు సంపాదించిందేదో ఇక్కడ ఉందనే భ్రమలో ఉన్నట్టు కనబడుతోంది. మనిషి పోయాక పూచిక పుల్ల కూడా అతని వెంట రాదు. మీరు సంపాదించడానికి, సంపాదించినది ఖర్చు చేయడానికి ఏమేమి చేశారో ఆ పనుల ఫలితం మాత్రమే ఇక్కడ జమవుతుంది.
1: ఓరి దేవుడు, పిల్లికి బిచ్చమేయకుండా కోట్ల కోట్లు ఎనకేశాను కదయ్యా.
3: ఆ కోట్లు పంచులు మీతో పాటు రావు. ఆకలితో ఉన్న వారికి కాస్త సహాయం చేసి వారిని ఆదుకుందామనే ఆలోచనే లేకుండా పిసినారిలా బతికేశారు. దానికి ఫలితంగా బోలెడు పాపం మూటగట్టుకున్నారు.
1: అలా అనకండి. ఏ, పెళ్ళం బిడ్డలను పోషించలేదా?
3: ఆలి కన్నం పెట్టడం ఊరికి ఉపకారం ఎలా అవుతుంది మల్లయ్య గారు? మీ ఊర్లో ఇల్లు కాలిపోయినప్పుడు మీరేం చేశారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి.
1: నేనేం చేశాను?
3: నేను చెప్తున్నది అదే, మీరేమీ చేయలేదు. ఇల్లు కాలిపోయి తిండికి లేక అలమటిస్తున్న వారికి ఎంగిల్ చేయించడానికి కూడా మీరు ఇష్టపడలేదు. ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేస్తుంటే మీరు మాత్రం మీకేమీ పట్టనట్టు ఊరుకున్నారు. దాని ఫలితం మీరిప్పుడు అనుభవించక తప్పదు.
1: ఇదేం కర్మరా బాబు?
3: అదే, ఇప్పుడు మీకు బాగా అర్థమయ్యింది. అవునండి, మీరు చేసిన కర్మల ఫలితం జమ చేసేదే ఈ కర్మనిది.
1: మా సెడ్డ సిక్కొచ్చిందే. సరే, ఇంతకీ నాకిక్కడ ఏమిస్తారు?
3: చేసిన చెడు కర్మల వల్ల మీరు కొన్నాళ్ళు నరకంలో శిక్ష అనుభవించాలి. ఆ తరువాత ఎంగిలాకులు ఏరుకు తినే బిచ్చగాడిగా జన్మెత్తాల్సి ఉంటుంది.
1: ఘోరం ఘోరం, ఇదంతా మాకు ముందే ఎందుకు చెప్పలేదు?
3: అయ్యా, వినని వాడికి ఎవరు చెప్పగలరు? గుడి బయట బజ్జీలు అమ్ముకోవడం మీద ఉన్న శ్రద్ధ మీకు గుడి లోపల పంతులు గారు పురాణం వినిపిస్తూ చెప్పిన మంచి మాటలు వినడం మీద లేకపోయింది. విన్నవారు బాగుపడ్డారు. అంతెందుకు? ఇంట్లో మీ ముసలి తల్లి మాత్రం మొత్తుకోలేదా? కసురుకోవడం తప్ప ఎప్పుడైనా మీరు ఆమె మాట విన్నారా?
1: అయ్యయ్యో, ఎంత పొరపాటైపోయింది.
2: చాలా అప్పవయ్యా, పేడి పాపి ఇంక పద. ఈ వెనక వరుసలో చాలా మంది నుంచున్నారు. ఆ లచ్చన్న గారు, మీరు ముందుకు రండి.
4: అయ్యా, మీ కాడ దాచేదేముంది? నేను కూడా ఏవో కొన్ని తప్పులు చేసే ఉంటాను, కాస్త శిక్ష తగ్గించేందుకు వీలొద్దా?
3: ఇక్కడ అలాంటి లావాదేవులు కుదరవు లచ్చన్న గారు. మీరు ఎందరో మాయకులను మోసం చేసి వారి డబ్బు దోచుకున్నారు, వారి పొట్ట కొట్టారు.
4: అయ్యా, ఏం చేసినా పెళ్ళాం బిడ్డల కోసమే చేశాను. ఈ పాపంలో తలా కొంత అలా ఖాతాలో వేయించండి.
3: అస్సలు కుదరదు, ఎవరు చేసిన పాపం వారే అనుభవించాలి.
4: అదే అలా గణేశారు.
3: మీరెప్పుడు వాల్మీకి మహర్షి గురించి వినలేదా?
4: వాల్మీకి ఆ పేరేదో విన్నట్టే ఉందండి.
3: ఎప్పుడైనా పురాణాలు గాని ఇతిహాసాలు గాని చదివితే కదా తెలిసేది. జీవితమంతా డబ్బు సంపాదన తోటే సరిపోయింది. వాల్మీకి మహర్షి కాకమునుపు ఎన్నో పాపాలు చేసిన కిరాతకుడు.

0: ఏయ్ వాగు, నా అడవిలోకి బెదురు లేకుండా వచ్చిందే కాక పాట కూడా పాడుతున్నావే, అసలు నేనెవరో తెలుసా నీకు?
1: తెలియకే నువ్వు దారి దోపిడీ చేసే రత్నాకరుడివి.
0: ఓహో, నా పేరేటో, నేనేటి చేస్తా ఉంటానో తెలుసు కూడా? ఈ తోనొచ్చా అంటే నువ్వు నిజంగా గుండెలు తీసిన పంటువే. అదంతా నాకెందుకు గాని, మర్యాదగా నీ దగ్గరున్న మూటా ముల్లా ఇచ్చే సెలిపో, లేదంటే ప్రాణాలు దక్కవు.
1: ఇదిగో నేను ధరించిన ఈ దుస్తులు, నా చేతనున్న వీణ, ఇవే నా ఆస్తులు. కావాలంటే నేను అభ్యంతరంగా తీసుకోవచ్చు. నేను నిజమే చెప్తున్నాను, నమ్మకం లేకపోతే ఇలా నా కళ్ళలోకి చూడు.
0: ఏటిది, నాకేటైపోతుంది? నాకు దోచుకోవాలన్న కోరికే చచ్చిపోయింది. గిట్టలోని ఒక్క ఏడుతో చంపేసేవాడిని, నిన్ను చూస్తే అసలు చెయ్యి లేవడమే లేదేటి.
1: నాయనా రత్నాకర, నేను నారదుణ్ణి. చెడ్డ పనులు చేసి పాపాలు ముట్టుకట్టుకోకు. ఇన్నాళ్ళు నువ్వెవరి కోసం ఇన్ని పాపిష్టి పనులు చేస్తూ వచ్చావో వారెవరు నీ పాపాల్లో భాగం పంచుకోరు. కావాలంటే ఇంటికి పోయి నీ వాళ్ళందరినీ అడిగిరా. అంతవరకు నేను ఇలాగే ఇక్కడే కూర్చుని ఉంటాను. నారాయణ నారాయణ.
0: సరే, నువ్వు వీడనే ఉండు, లగెత్తుకెళ్లి చిటికలా వస్తాను.

0: సాను సాను నువ్వెవరా మహాత్ముడివి, నువ్వు చెప్పింటే నిజం. మా అమ్మ గాని మా నాన్న గాని చివరికి నా పెళ్ళాలు గాని ఎవరు ఒప్పుకోలేదు.
1: కుటుంబాన్ని పోషించడం నీ వంతు, అందుకేం చేసినా నీదే జవాబ్దారి, మాకేం సంబంధం లేదని చెప్పేశారు.
0: సామే నాకు ఈ సంసారం గొడవ ఇంక వద్దు సామే, నన్ను నువ్వే కాపాడాలి.
2: సరే నేను నీకో మంత్రం చెప్తాను, వల్లించుకో, అంతా మంచి జరుగుతుంది. రామ రామ రామ
0: మరా మరా మరా.
2: అలా కాదు, రామ రామ రామ
0: మరా మరా మరా.
2: పర్వాలేదు, అలాగే వల్లించు. క్రమంగా శబ్దాలు కలిసిపోయి అందులోంచి రామ శబ్దం వస్తుంది.
0: మరా మరా మరా మరా మరా మరా మరా మరా మరా మరా.
3: ఆ రత్నాకరుడే రామనామ జపం వల్ల వచ్చిన పుణ్యంతో వాల్మీకి మహర్షిగా అవతరించాడు, శ్రీమద్ రామాయణం రచించాడు. కాని మిమ్మల్ని ఉద్ధరించడం ఆ నారదుడికి కూడా సాధ్యం కాదు. ఎవరెవరిని మీరు మోసం చేశారో వారందరి రుణం వచ్చే జన్మలో తీర్చుకోక తప్పదు. అయితే అందరిలో మంచివాడు అనిపించుకోవాలని కాస్తో కూస్తో మంచి పనులకు విరాళాలు ఇచ్చారు. అడపాదడపా సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆ పనులన్నీ స్వార్థంతో చేసినప్పటికీ వాటి వల్ల మీ ఖాతాలో కించిత్ పుణ్యం.
4: గుడ్డిలో మెల్ల, మరి దాని వల్ల నాకేమైనా లాభం ఉంటదా?
3: అయ్యా, ధ్వని చేసినప్పుడు ప్రతి ధ్వని వినబడుతుంది.
5: మిమ్మల్ని
3: ప్రతి చర్యకి ప్రతిచర్య ఉంటుంది, అది చేసిన దానికి సమానంగానే ఉంటుంది. ఎవరెవరిని మీరు మోసం చేశారో వారందరి రుణం వచ్చే జన్మలో తీర్చుకోక తప్పదు. అయినా మంచిగా బతికే ప్రయత్నం చేస్తే కర్మనిధిలో మీ పేర జమయ్యున్న పుణ్యానికి ఆ వచ్చే జన్మలో పుణ్యంతోడే జీవితం సాఫీగా కష్టజీవిగా ఉన్నప్పటికీ లోటు లేకుండా గడిచిపోతుంది. వెళ్ళండి.
5: యాండీ పిలుతుంటే పలకరేటి, ఇందాకటి నుంచి అరుస్తున్నాను.
3: అమ్మా వినపడింది, ఆ పెద్దాయనతో మాట్లాడడం చూసావు కదా, పలకలేదంటే ఎలా?
5: అలాగనేస్తే సరిపోద్దా? ఆయనతోనే ముచ్చట్లెట్టుకుని కూకుంటే మాకు లేట్ అయిపోదా?
3: మీరు లేట్ తులసమ్మక్క అయ్యారు కాబట్టే ఇక్కడున్నారు. ఇంకా లేట్ ఏమిటి, పైగా అలా నోరు పారేసుకోవడం వల్లే మీరు ఇక్కడికొచ్చారు.
5: బాగుందరుసా, మాట్లాడడం కూడా తప్పేనేటి.
3: మాట్లాడడానికే దేవుడు నోరిచ్చాడు, ఆ మాట్లాడేది వినేవారికి హాయిగా ఉండాలి. వారికి మేలు చేసేలా మాట్లాడాలి కాని తగవులు పెట్టడానికి కాదు.
5: హ్యాండోయ్, అక్కడికి నేనేటో గయ్యాలైనట్టు మాట్లాడతారేటి?
3: అమ్మా, ఒకరు పచ్చగా ఉంటే మీరు చూడలేరు. ఎప్పుడూ ఎదటి వారిలో లోపాలు ఎంచడమే కాని వారిలో మంచిని చూడడం మీకు అలవాటే లేదు. లేనిపోనివి కల్పించి చెప్తూ మీ జీవితం అంతా భార్యాభర్తల మధ్య, తోటి కోడళ్ల మధ్య, అత్తాకోడళ్ల మధ్య తగువులు పెట్టడంలోనే గడిపేశారు. మీ చిత్త మొత్తం పాపాల చిత్తాయే.
5: అలాగేలా గౌద్ది, నేను తిరుపతి వెళ్లేదా, కాలినడకన కొండకి గుండు గీయించుకోలేదా?
3: చేశారు, కాలినడకన వెళ్లడం వగేరా. అయితే కాని ఖర్చు కాకూడదనే తప్ప భక్తితో మాత్రం కాదు. సరే ఆ పై అంతస్తుకు వెళ్ళండి, మీలాంటి ప్రత్యేకమైన చిట్టాలు అక్కడే పరిష్కరిస్తారు. ఇవాళ ఎక్కువ మంది లేరు, మీ పని త్వరగానే అయిపోతుంది. లేండి,
5: ఇంతసేపటిగో మంచి మాట అన్నావు, ఇదిగో నేను వెళ్తున్నా గాని వచ్చిన వాళ్ళతో కబుర్లు ఎట్టుకోకుండా ముందు పనిచూడు.
3: మీరు చెప్పారు కదా, తప్పకుండా అలాగే చేస్తాను. కింకరా, తర్వాత వారిని పిలు.
6: యాదే గారు, యాదే గారు.
7: ఏడ్నే ఉన్నా, చెప్పుండ్రి.
3: యాదయ్య గారు రండి, మీరు ఎవరి కడుపు కొట్టలేదు, ఎవరికి ఉపకారము చేయలేదు. మీ బతికేదో మీరు బతికేశారు, తల్లిని తండ్రిని మాత్రం కళ్ళలో పెట్టుకుని చూసుకున్నారు.
7: గట్లంటవేంది, నేనుగా కాళ్ళకి ఇంకెవరున్నారు, కనిపించిన వాళ్ళు అమ్మనే అయిన మంచిగా చూసుకోవాలి కదా. మాయా గట్లనే చేసిండు, నేను గట్లనే.
3: అదే మీకు కలిసి వచ్చింది యాదయ్య గారు. వచ్చే జన్మలో మీరు డబ్బున్న వారింట్లో పడుతారు, మంచిగా నడుచుకున్నారనుకోండి, మరి ఇంత మంచి జన్మ వస్తుంది. కానీ డబ్బుంది కదా అని తప్పు పనులు చేస్తే దానికి శిక్ష తప్పదు.
7: గట్లనా, అవుతే మంచిగానే ఉంటా. ఆ సరాగు, అరే గీనెవడు లైన్లా రాకుండా దొరలెక్కని గట్ల పోతుండు.
6: ఆయన ఒక పుణ్యాత్ముడు, ఆయన ఖాతాలో అంతా పుణ్యమే.
7: గట్లయితే మరి నరకానికి ఎట్లొచ్చిండు?
3: బాగా అడిగారు, నేను చెప్తాను వినండి. మీరు ఈ జన్మలో చేసిన కర్మలని సంచిత కర్మలు అంటారు. అవి కాక పాత జన్మల కర్మలు కూడా కొన్ని ఉంటాయి, వాటిని ప్రారబ్ధ కర్మలు అంటారు. వాటి ఫలితం పూర్తిగా అనుభవించే వరకు ప్రతి జన్మలోనూ అవి మీ వెంటే వస్తాయి. అందుకే మంచినే చూడు, మంచి మాటే మాట్లాడు, మంచి చేయి అని పెద్దలు గురువులు చెప్తుంటారు. అలా చేస్తే మీ ఖాతాలో మంచి కర్మలు పెరిగి చెడు కర్మలు తరిగిపోతాయి. అర్థమైందా?
7: జరాగు, గట్లయితే ఆ పెద్ద మనిషి ఖాతాలో పాపాలే లేవంటావు.
3: నేను చెప్పడం దేనికి? ఒకసారి కళ్ళు మూసుకోండి, ఇప్పుడు ఆయన్నే తెలుసుకోండి, అంతా మీకే తెలుస్తుంది.

0: సుధరామాయ బొమ్మ శ్రీరామ. వచ్చే సరణ పిల్లలు, వస్తున్నాను, ఉండండి. శ్రీరామ. ఇదిగో శ్రీరామ మీ మేత, తినండి, కడుపు నిండా తినండి. శ్రీరామ.
1: భలే వాడివయ్యా దాసరయ్యా, నీ పొట్టకే దిక్కు లేదు, నీకు ఈ పెట్టెలు గోలెందుకు?
0: అలాగనకు శ్రీరామ, నాదేముంది. శ్రీరామ అంటూ నాలుగేళ్లలో బెచ్చిమెత్తుకుంటాను. ఆ శ్రీరాముడి దయతో పెద్ద మనసున్న అమ్మలు ఇంత ముద్ద పడేస్తారు. శ్రీరామ అనుకుంటూ ఆ కాస్త తినేసి కడుపు నింపుకుంటాను. కాని పక్షులకు కూడా ఆకలి ఉంది కదా శ్రీరామ, వాటికి నేను చేయగలిగింది చేస్తున్నాను అంతే శ్రీరామ.
1: అలా అంటావు గాని నాకు తెలవని సంగత, బిచ్చమెత్తుకున్నదంతా ఆటికే పెట్టేయడం, నీళ్లు తాగేసి పడుకోవడం, నేను ఎన్ని మార్లు చూడలేదు.
0: దానిదేముంది శ్రీరామ, నేను తింటే నా ఒక్కటి పొట్టే నిండుతుంది, వాటికి పెట్టాననుకో ఎన్ని ప్రాణాలకు ఆకలి తీరుతుందో చూసావా? అవి తృప్తిగా తిని వెళితే ఎవరికో ఒకరికి సాయపడ్డానని అదో ఆనందం. ఆ పైన తంబూరా పట్టుకుని రామయ్య పాటలు పాడుకుంటా ఉంటే ఆకలే తెలీదు. శ్రీరామ శ్రీరామ జయ జయ రామ.
1: నీ మాటలు నాకు అర్థం కావు గాని ముందు సంగతి చెప్పు, నరకీ తప్పడు నిన్ను తిట్టాడంట, నిజమేనా?
0: శ్రీరామ. అదేం లేదు పోవయ్యా, పోయి నీ పని చూసుకో, వెళ్ళు.
1: నువ్వు చెప్పకపోతే నాకు తెలవదనుకుంటున్నావా? ఆ దాసరి తప్పేమి లేదు, ఆయన మానాలని పాడుకుంటూ పోతా ఉంటే ఎద్దు బెదిరి అప్పటి మీదకి వచ్చింది. ఈడేమో దాసరియే ఎద్దును తన మీదకి తోలాడనుకున్నాడు. అన్ని చూసిన వాళ్ళు చెప్పారులే, ఆడు నిన్ను తిడతా ఉంటే నీ తప్పు ఏమి లేదని చెప్పద్దా శ్రీరామ అంట ఎందుకు ఊరుకున్నావు?
0: ఏం చేయను శ్రీరామ, మనం ఎదుటివారిలో మంచినే చూడాలి, చెడు ఉన్నా పట్టించుకోకూడదని మా గురువుగారు చెప్పేవారు, పైగా అప్పటి చిన్నోడు. నీరే తప్పంటే వాడిలో మార్పు రాదు, వాడికి ప్రేమగా చెప్పాలి, అందుకే అలా అన్నాను శ్రీరామ. అదిగో సరిగ్గా మాటల్లోనే వస్తున్నాడు. ఎందుకైనా మంచిది, నువ్వు అలా తటికి చాటుకుపో. శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ.
2: దాసరయ్యా, మరే నేను
0: రాపడు, అలా కూర్చో, ఇలా వచ్చావండి శ్రీరామ.
2: నిన్న తప్పైపోయింది, ఏమీ అనుకోకు దాసరయ్యా.
0: ఓ అదా, ఊరుకో శ్రీరామ, నేను అప్పుడే మర్చిపోయాను, నువ్వు మర్చిపో, ఇందా రాములవారి ప్రసాదం, అంటుకోండి తీసుకెళ్ళు.
2: వస్తా దాసరయ్యా, దండాలు.
0: రామార్పణం. జై శ్రీరామ్.
1: ఎంత చిత్రం, అప్పుడేంటి ఇంత మంచోడైపోయాడు?
0: అంతా రాములవారి దయ, మాటలతో కాని చేతలతో గాని మనం ఎవరిని నొప్పించకూడదయ్యా, అంతా ఆయన సృష్టే కదా శ్రీరామ, అందరినీ ప్రేమించాలి, అందువల్ల మనకేం లాభం అని అనుకోకూడదు.
1: అలా ఎలా ఉండగలం దాసరయ్యా, అది అయ్యే పనేనా?
0: దానిదేముంది శ్రీరామ, ఏ పని చేస్తున్నా ఆ రావుణ్ణో కృష్ణున్నో తలుచుకుంటూ ఉంటే ఏదైనా సాధ్యమేనయ్యా.
1: సర్లే, నే పొలం వెళ్ళాలి, ఉంటాను దాసరయ్యా.
0: ఉండు, ఇదిగో ఈ గొంగడి అటుకెళ్ళు, మునసబు గారిచ్చారు, నేనేం చేసుకుంటాను శ్రీరామ.
1: ఉన్నవన్నీ ఇలా పనిచేస్తే నీకే మిగులుతుందయ్యా.
0: ఈ లంపటాలన్నీ నాకెందుకు శ్రీరామ, ఈవేళ ఇది తీసుకుంటే రేపు మరొకటి కావాలనిపిస్తుంది, కోరికలు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది శ్రీరామ. అలాగే నేను నాది అనుకోకుండా ఉంటే ఏ చింత ఉండదు, పోయేటప్పుడు నాలుక మీద రామనామం ఉంటే చాలు.
1: ఏంటో నీ ఏదాంతం, సరే నేను పోయేస్తా.

0: ఇంకా కళ్ళు తెరవండి యాదయ్య గారు. ఆ ఏది ఇప్పుడు చెప్పండి, ఏమైనా బోధపడిందా?
1: ఓ మంచిగా సమజైంది. అయినా గాయన ఎక్కడ, నేనెక్కడ, చాలు నా ముచ్చటైందో చెప్పు, నే పోతా.
0: చెప్పాను కదా యాదయ్య గారు, మీకు ఇప్పటికన్నా మంచి జన్మే వస్తుంది. మీరు కూడా దాసరయ్యలాగే దైవాన్ని మర్చిపోకుండా మంచి పనులు చేస్తూ ఉంటే దైవమే మీ గుండెల్లో కొలువై ఉంటాడు. మానవ జన్మ దొరకడం కష్టం, దొరికాక దాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి. దైవం అనుగ్రహంతో మళ్లీ జన్మ లేకుండా చేసుకోవాలి. ఆ మీరిక దయచేయండి, మళ్లీ రాకండి.
2: సాధు సాధు విచిత్రగుప్త, బాగా చెప్పావు. విన్నారా చిత్రగుప్త, మీరేమంటారు?
3: నేనేమంటాను మహాప్రభు, సత్యసాయి అవతారంలో స్వయంగా స్వామివారు చెప్పిన మాట ఒకటి మనవి చేస్తాను, ఆలకించండి. మరల మరల రాదు మానవ జన్మము, నరుడు నారాయణుడగు నట్టి ఇలను చెవికి సోక, ఇంకేలా ఇజాగు నీకు మేలు కొనిసాయి పద సన్నిధి నిచ్చారు. మరల మరల రాదు మానవ జన్మము, నరుడు నారాయణుడగు నట్టి ఇలను చెవికి సోక, ఇంకేలా ఈజాగు నీకు మేలు కొనిసాయి పద సన్నిధినిచ్చేరు.
4: కర్మ చేయకుండా మనిషి ఉండలేడు. చెడు పనులు చేస్తే పాపం తగులుతుంది, మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుందని అందరికీ తెలుసు. కానీ స్వార్థం, దురాశ, పిసినారితనం, కుటుంబం మీద మమకారం, ద్వేషం వంటి కారణాల వల్ల మనిషి పాపాలు చేస్తుంటాడు. అతను చనిపోయాక అతని వెంట వచ్చేది ఆ పాపపు మూటలే. మనిషి కర్మనిధిలో జమ చేసుకున్న పాపాలు పుణ్యాలను బట్టి మరుసటి జన్మలో అతని నుదుటి రాత ఉంటుంది. అంటే తన తలరాతను రాసుకునేది మనిషే. ఇతరులకు సహాయపడడానికే శరీరం ఉంది, దైవ నామస్మరణకే నాలిక ఉంది అని గ్రహించి మంచి మనిషిగా బతకాలి. మంచి ఆలోచనలే చెయ్యాలి, మంచి పనులనే చెయ్యాలి, దైవ సాన్నిధ్యం చేరుకోవాలి. అదే మానవ జన్మకు సార్థకత. జై సాయిరాం.

0: కర్మనిధి నాటకం విన్నారు. సమర్పణ బాల్ వికాస్ బృందం విజయవాడ. పాల్గొన్నవారు భట్టార్, భువనేశ్వర్, వ్యోమంత్, అజయ్, నందకుమార్, సందీప్, తారక్ శ్రీ సాయిరాం. శ్రోతలు రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 9వ వార్షికోత్సవ సందర్భంగా మంచిగా ఉండాలి, మంచిని చూడాలి, మంచి పనులు చేయాలి ప్రధాన ఇతివృత్తంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు.
1: అనేక దేశాల్లో ఉన్న శ్రోతల ఆదరణే రేడియో సాయికి స్ఫూర్తి. వారందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. వారు కూడా మన కార్యక్రమాల్లో పాలు పంచుకోవచ్చు. ఇప్పుడు మనం వినబోతున్న అణువణువునా నిండి ఉన్న అనే ఈ పాట ఆస్ట్రేలియాలో ఉంటున్న ఆశ్రయ పాడింది.

0: అణువణువునా నిండి ఉన్న పాట విన్నారు. గాయని ఆస్ట్రేలియాకు చెందిన ఆశ్రయ. శ్రోతలు ఇప్పుడు సాయి పద్యనీతి రెండవ భాగం అందించనున్నాం.
1: ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయు వివరింపగా, అపకారికి నుపకారము నెపమెన్నక సేయు వాడే నేర్పరిసిమతి. సాయి పద్యనీతి రెండవ భాగానికి మిమ్మల్ని వెల్కమ్ చేస్తుంది మీ మనస్విని. మంచిని చేయి మంచిగా ఉండు అంటే ఈ పద్యం గుర్తుకొచ్చింది, జస్ట్ చెప్పుకుంటున్నాను. అయితే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ మాట్లాడబోయేది కాకినాడలో గ్రూప్ 2 బాలయకాస్ చదువుతున్న కే శరవణ సత్యసాయితో. ఇక ఆలస్యం చేయకుండా తానే పద్యం చెప్తాడో చూద్దాం.

0: సాయి రామ్, శరవణ సత్య సాయి. మా రేడియో సాయి స్టూడియోకి హార్టీ వెల్కమ్. స్వామి ఈనాటి అంశమైన మంచిని చూడు, మంచిని చేయి, మంచిగా ఉండు అన్న దాని మీద ఎన్నో చెప్పారు. ఈ సాయి పద్య నీతిలో నువ్వు ఎంచుకున్న పద్యం ఏమిటో చెప్తావా?
1: అలాగే శరం. మనసులోనున్న భావంబు మంచిదైనా కలిగి తీరును ఫలసిద్ధి కార్యమందు. మనసు లోపలి భావము మలినమైనా ఫలము కూడాను ఆ రీతి మలినమవును.
0: చాలా బాగుంది శరవణ, ఎంత అద్భుతమైనటువంటి పద్యం స్వామి చెప్పారు, సింపుల్ గా చెప్పారు. మరి ఈ పద్యం వెనుక అర్థం ఏమిటో తెలుసా నీకు?
1: తెలుసు శరం.
0: చెప్పు.
1: మన మనసులో ఉన్న ఆలోచనలు అన్ని కూడా మంచిగా ఉన్నప్పుడు తప్పకుండా మనం చేసే ప్రతి పనిలోని విజయం సిద్ధిస్తుంది. అలాగే మన మనసులో కనుక చెడుతలంపులు ఉంటే మనం చేసే పనులన్నీ కూడా చెడిపోయి అన్నిటిలో అపజయమై చెడు ఫలితాలు పొందుతాము.
0: ఎంత చక్కగా స్వామి చెప్పారు కదా మనకి పద్యం.
1: అవును సేన.
0: మరి పద్యం దాని అర్థం తెలుసుకున్న తర్వాత సత్యసాయి దీన్ని నిత్య జీవితంలో అంటే డైలీ లైఫ్ లో ఎలా ఆచరించాలనుకుంటున్నావో చెప్తావా మాకు?
1: అలాగే శరం.
0: చెప్పు.
1: మొదటి శరం, ఎట్టి దృష్టియో అట్టి సృష్టి అని స్వామివారి బోధన ప్రకారం ముందుగా చెడ్డ దృష్టిని అరికట్టడానికి సినిమాలు, టీవీ, మొబైల్ ఫోన్లలో అనవసరమైన మరియు భయానకమైన దృశ్యాలు వంటివి చూడడం మానేస్తాను. అలాగే చెడ్డ శ్రవణం అదుపులో ఉంచడానికి ఎక్కడైతే సినిమా పాటలు, చెడ్డ మాటలు, నిందనిష్ఠూరాలు, అరపులు, కేకలు ఉంటాయో వెంటనే అటువంటి ప్రదేశం నుండి పక్కకి పోతాను. అలాగే నోరును అదుపులో ఉంచడానికి చెడ్డనాలిక, మంచినాలిక కథలో తెలుసుకున్న సారంతో మన నాలుగు చేయు నాలుగు పాపములు అయిన అసత్యం పలకడం, చాడీలు చెప్పడం, ఇతరులను దూషించడం, దుర్భాషలు చేయకుండా ఉండాలని నా మనసుకు ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉంటాను. నా తోటి వారితో తక్కువగా, మృదువుగా, సత్యంగా పలకడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. అలాగే యజదుజ్జన సాంగత్యం అన్న స్వామివారి బోధనకు అనుగుణంగా చెడ్డవాళ్లతో స్పర్శన, సంభాషణ, సాంగత్యంలో కూడా దూరంగా ఉండడానికి నేను ఎన్నడూ ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఈ విధంగా నా స్థాయిలో ముందుగా పంచేంద్రియాలను అరికట్టడం ద్వారా మనసులో మాలిన్యం ప్రవేశించకుండా చేసుకుని ఆపై మనసును పవిత్రంగా పెట్టుకోవడం ద్వారా నేను నా ఇంట్లో, స్కూల్లో, స్నేహితుల వద్ద, బంధువులతో అందరిడిలా మంచి భావాలతో మెలగగలుగుతున్నాను. ఇదే ప్రయత్నపూర్వకంగా ఆచరించడానికి తగిన సహాయం, శక్తి ఇవ్వాల్సిందిగా స్వామివారిని ప్రార్థిస్తూ జై సాయిరాం.
0: శరవణ, ఈ చక్కని పద్యం దాని తాత్పర్యం మాతో పంచుకొని ఇది నీ డైలీ లైఫ్ లో ఎలా ఉపయోగపెట్టాలనుకుంటున్నావో చక్కగా చెప్పావు. చాలా థ్యాంక్స్ శరవణ. సాయిరాం.
1: అలాగే సాయిరాం.
0: వావ్, రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్ అన్న దానికి స్వామి ఎంత చిన్న పద్యంలో అర్థం చెప్పేశారో కదా. థ్యాంక్ యూ శరవణ. స్వామి, మేము తప్పకుండా ఎప్పుడు మంచి ఆలోచనలు, భావాలు అలవరుచుకొని మంచి పనులే చేస్తాం. విజయనగరం నుండి వి శ్రీవల్లి మన ఫోన్ కోసం వెయిట్ చేస్తోంది. తన గ్రూప్ 2 బాలవకాశంలో ఉంది. శ్రీవల్లి ఏం చెప్తుందో వినేద్దామా ఫ్రెండ్స్?
2: హలో సాయిరామ్.
0: సాయిరామ్ శ్రీవల్లి.
2: అవును సాయిరామ్.
0: సాయిరామ్, మేము రేడియో సాయి స్టూడియో పుట్టపర్తి నుండి మాట్లాడుతున్నాం. సాయిరామ్.
2: సాయిరామ్.
0: మరి రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 9th యానివర్సరీ సందర్భంగా ఈ సాయి పద్య నీతి అనే ప్రోగ్రామ్ లో నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మరి స్వామి, డూ గుడ్, బీ గుడ్, సీ గుడ్ అన్న దాని మీద ఎన్నో మంచి విషయాలు చెప్పారు కదా. అదే కాకుండా ఎన్నో చక్కని పద్యాలు కూడా మనందరికీ అందించారు. సో స్వామి పద్యాల్లో ఈ డూ గుడ్, బీ గుడ్, సీ గుడ్ కి రిలేటెడ్ గా నువ్వు మాకే పద్యం చెప్పాలనుకుంటున్నావు?
2: సాయిరాం, స్వామి గారు చెప్పిన మంచి సంకల్పంలో అనే పద్యాన్ని నేను చెప్పబోతున్నాను.
0: చెప్పు, ఆ పద్యం పాడి వినిపిస్తావా?
2: వినిపిస్తుంటారా?

0: వివరం.
1: చాలా చిన్ని పద్యంలో స్వామి చాలా పెద్ద విషయాలు చెప్పారు, మరి దీని అర్థం ఏంటో మా అందరికి చెప్తావా?
0: చెప్తాను సారం. మనం మంచి సంకల్పములు ఎవరికున్నా దాని గౌరవం, మర్యాద, ప్రేమను మనం పొందగలము. ఉదాహరణకు ఏంటంటే, రాముడు రామాయణంలో సముద్రంపై వారిది కట్టినప్పుడు ఒక చిన్న ఉడుత అతి చిన్న ప్రాణి అయినా తనకి సహాయం చేయాలని సంకల్పించుకుంది. అప్పుడు తన తన సముద్రంలో తన తోకను తడిచేసి ఇసుకలో ముంచి వారిదిపై విదిలించింది. అలాగా ఎన్నో సార్లు చేసింది. తను ఎంతో ప్రేమతో తను సంకల్పించుకున్న శ్రీరామచంద్రుడు ఎంతో ప్రేమతో తన చేతిలోకి తీసుకొని ఇంకొక చేతితో ఉడుకుతూ రాశారు. అప్పుడు చారులు ఏర్పడ్డాయి. అందుకే శ్రీరామచంద్రుని గొప్ప ప్రేమ ఆదరణము చిన్న ఉడుత పొందగలిగింది.
1: చాలా బాగుంది శ్రీవల్లి, చాలా చక్కగా చెప్పావు దీని తాత్పర్యం. మరి అర్థం తెలుసుకున్నావు, పద్యం తెలుసుకున్నావు, సరే మరి దీని డైలీ లైఫ్ లో స్వామి చెప్పిన ఈ పద్యాన్ని ఆచరణలో ఎలా పెట్టాలనుకుంటున్నావో నీ ఆలోచనలు మాతో పంచుకుంటావా?
0: పద్యకృతి ద్వారా నేను నేర్చుకున్న ఏంటంటే, మనం ఏదైనా పని చేయాలని తలపెట్టినప్పుడు అది పెద్దగా చిన్నదాన్ని కాకుండా మంచిగా చెడ్డగా అని ఆలోచించాలని తెలుసుకున్నాం సారం. ఎందుకంటే భగవంతుడు భావప్రియుడే కానీ భాగ్యప్రియుడు కాదు. నేను బాలింకట్లో చేరిన మొదట్లో సేవ, ధర్మం, సత్యం, సాధన ఇలాంటి పదాలు విని ఇవి పెద్దవాళ్ళు నేర్చుకోవాల్సినవని అనుకునేదాన్ని. కానీ చిన్నప్పటి నుండే అవి మనకి అలవాటు అవ్వాల్సిన లక్షణాలని నేను తెలుసుకున్నాను సారం. దానికి వయసుతో సంబంధం లేదని తెలుసుకున్నాను. పిల్లలుగా మేము చేసే చిన్న చిన్న కార్యక్రమాలే సంకల్ప బలంతో పెద్ద కార్యక్రమాలుగా మారుతాయని అర్థమైంది సారం. దీనికి ఉదాహరణగా ఏంటంటే, మనం కోరికల పెంపు గురించి చెప్పినప్పుడు నేను పొదుపు చేసిన చిన్న మొత్తం దేనికి సరిపోతుందని అనుకునేదాన్ని. కానీ మా సత్యసాయి సేవా సమితిలో అందరూ కోరికలపై అదుపు చేయాలని సంకల్పించుకుని పోగేసిన మొత్తం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు సంకల్పించిన ఎన్నో సేవలకు ఉపయోగపడతాయి. ఉపయోగపడినప్పుడు అది సత్సంకల్పం యొక్క బలం ఏంటో ఎట్టుగా నాకు అర్థమైంది. అలాగే బాల వికాస్ వారోత్సవాల సందర్భంగా చిన్న చిన్న బాల వికాస్ పిల్లలందరూ మా గురువుల మార్గదర్శకత్వంలో నడిచి సత్యసాయి సేవా సమితి మరియు కృష్ణ మందిరం చర్చిస్తున్న సునాయాసంగా పరిశుభ్రం చేశాము. మనం తలపెట్టిన కార్యక్రమం పవిత్రమైనది, సమాజ సేవకు దోహదపడేదైతే అని పూర్తి చేసే శక్తిని ముక్తిని స్వామి ప్రసాదిస్తారని నేను దృఢంగా నమ్ముతున్నాను. అంతేకాదు మంచి సంకల్పంతో చేసే చిన్న పనైనా ఎక్కువ గుర్తింపును, ఆనందాన్ని, తృప్తిని కలుగజేస్తుందని ఈ సందర్భంలో నాకు కలుగజేసిందని అర్థమైంది. ఈ సందర్భంగా నాకు ఒక చిన్న సందర్భం గుర్తొస్తుంది, ఒక సంఘటన గుర్తొస్తుంది. స్వామివారు విద్యార్థులను కలవటానికి వస్తున్నారని వార్త తెలిసింది. అప్పుడు టీచర్లందరూ పిల్లల్ని లైన్ లో నిల్చోబెట్టి ఫస్ట్ లైన్ లో ఉన్న పిల్లలందరికీ గులాబీలు ఇచ్చి స్వామివారు వచ్చాక ఎంత క్రమశిక్షణతో ఉండాలో చెప్పి స్వామివారు రాగానే గులాబీలు ఇమ్మని చెప్పారు. అందరిలో ఒక చిన్న బాలుడు తను స్వామికి గులాబీ ఇస్తానని టీచర్కి అడిగి, కానీ తను చిన్నవాడు కనుక టీచర్ ఏమో వద్దన్నారు. కానీ ఆ బాబుకు మాత్రం స్వామికి పువ్వు ఇవ్వాలని ఎంతో ఆరాటంగా ఉన్నాడు. కానీ తన దగ్గర ఉన్న తన నుంచున్న ప్రదేశంలో ఉన్న దానికి ఒక గడ్డి మొక్క ఉంది. ఆ గడ్డి మొక్కకు ఒక పువ్వు కూడా ఉంది. ఆ గడ్డి పువ్వును కోసి నించున్నాడు. స్వామి ఆ బాలుడి దగ్గరికి వచ్చి ఆ గడ్డి పువ్వును తీసుకున్నారు. బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, మనం ఏదైనా సంకల్పించుకుంటే స్వామివారు చిన్నగా పెద్ద మనం చిన్నవాళ్ళమా పెద్దవాళ్ళమా అని తేడా లేకుండా మనల్ని ఆదరిస్తారని అర్థమైంది.
1: చాలా బాగుంది శ్రీవల్లి, చక్కగా ఈ పద్యం యొక్క తాత్పర్యము, నీకేమర్థమైంది దాని గురించి, దాని ఇంప్లిమెంటేషన్, దాన్ని ఆచరణలో ఎలా పెట్టాలి అద్భుతంగా చెప్పారు శ్రీవల్లి. చాలా చాలా ధన్యవాదాలు. సాయిరామ్. ఆహా, మనం ఎంత పెద్దగా ఉన్నామో కాదు ముఖ్యం, మనకి ఎంత పెద్ద మనసుందో అన్నది ముఖ్యమని చెప్తుంది ఈ పద్యం. అందుకే వేర్ దెర్ ఇస్ విల్ దెర్ ఇస్ ఏ వే అంటారు. మంచి చేయాలన్న సంకల్పం గట్టిగా ఉంటే చిన్న పెద్ద తేడా లేకుండా ఏ పనైనా చేయొచ్చు. ఫ్రెండ్స్, సాయి పద్యనీతి రెండో భాగంలో ఆఖరిగా మనతో మాట్లాడబోయేది రంగారెడ్డి జిల్లాలో 9th క్లాస్ చదువుతున్న N. యుగంధర్. రండి, తనేం చెప్తాడో విందాం. సాయిరామ్ యుగంధర్.
2: సాయిరామ్.
1: మన రేడియో సాయి స్టూడియోకి నీకు సాదరంగా స్వాగతం. ముందుగా రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 9వ వార్షికోత్సవ సందర్భంగా ప్రసారం చేస్తున్న ఈ సాయి పద్యనీతి కార్యక్రమానికి నిన్ను ఇన్వైట్ చేస్తున్నాను సాయి యుగంధర్.
2: సాయిరామ్.
1: మరి స్వామి, ఈ డూ గుడ్ బి గుడ్ సి గుడ్ అనే దాని మీద ఎన్నో పద్యాలు చెప్పారు, మరి వాటిలో నువ్వు మాతో ఏం పంచుకోబోతున్నావో చెప్తావా కొంచెం?
2: నేను ఇప్పుడు చెడ్డ పని చేసి మనిషిని చెందబోరు అన్న పద్యం చెప్పబోతున్నాను.
1: చెప్పు.
2: చెడ్డ పని చేసి మంచిని చెందబోరు, చెడ్డ పని చేసి మంచిని చెందబోరు, మంచి పని చేసి కీడును గాంచబోరు, మంచి పని చేసి కీడును గాంచబోరు, నింబమును నాట చూత ఫలం

0: చాలా బాగుంది యుగంధర్ నువ్వు చెప్పినటువంటి పద్యము. మరి దీని తాత్పర్యం అంటే అర్థమేంటో చెప్తావా మాకు?
1: చెడ్డ పని చేసి మనిషిని చెందబోరు అన్న పద్యం మొత్తం మానవుని చర్యలకు వాటికి లభించే ఫలాలకు ఉన్న అవినాభావ సంబంధాన్ని అనేక ఉదాహరణలతో చక్కగా విశదీకరిస్తుంది. మంచి ఫలితాలను ఆశించేవారు దానికి సంబంధించి చేసే పనులు కూడా మంచివై ఉండాలని నొక్కి వక్కానిస్తుంది. అలాగే చెడ్డ పని చేసి మంచి ఫలితాలను ఆశించడం ఎంత అత్యాసో తెలియజేస్తున్నది. మంచి పనులు చేసినప్పుడు తప్పకుండా సత్ఫలితాలే వస్తాయని నమ్మకంతోనూ విశ్వాసంతోనూ ఉండవచ్చని అభయానిస్తోంది. దానికి ఉదాహరణగా వేప విత్తనం నాటి మామిడి చెట్టు నాశించవచ్చునా, మామిడి విత్తనం నాటి వేప చెట్టు నాశించవచ్చునా అన్న ప్రశ్నలు సంధించి మనల్ని ఆలోచింపజేస్తుంది. ఈ పద్యంలోని పరమార్థం ఏమిటంటే ప్రతి ఒక్కరూ తమలోని లోపాలను నిశితంగా పరిశీలించుకుని తామే సరిదిద్దుకుని మంచివారుగా మసలుకోమని, అప్రూపంగా లభించిన మానవ జన్మను సార్థకం చేసుకోమని నిశితంగా పరిశీలిస్తే అనుక్షణం మన ప్రవర్తన గురించి మనలను అప్రమత్తం చేసే అద్భుత పద్యరాజం ఈ పద్యం.
0: అయితే ఈ పద్యం యొక్క అర్థం ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశావు మా అందరికీ, మరి ఈ పద్యం నీ నిత్య జీవితంలో ఎలా ఆచరణలో పెట్టాలనుకుంటున్నావు చెప్తావా?
1: ఇక నా విషయం గురించి నీకు తెలియజేస్తాను. నాకు చదువు మీద కంటే ఆటపాటల మీద ధ్యాస ఎక్కువ. అందువల్ల చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోయేవాడిని. కాని వేరే విద్యార్థులకు ఏ సబ్జెక్ట్ లో ఫస్ట్ మార్క్ రావటం నేను సహించలేకపోయేవాడిని. అందువల్ల నాలాగే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళందరినీ ఒక జట్టుగా తయారు చేసి ఫస్ట్ మార్కులు వస్తున్న వాళ్ళందరూ ఆయా సబ్జెక్ట్స్ టీచర్స్ దగ్గరకు ట్యూషన్స్ వెళ్లటం వల్ల ఫస్ట్ మార్కులు కొట్టేస్తున్నారు గాని వాళ్ళేమంత తెలివైన వాళ్ళు కాదు అన్న వాదనను ప్రచారం చేస్తూ ఉండేవాళ్ళం. అక్కడితో ఆగక అలా ఫస్ట్ మార్కులు వస్తున్న వాళ్ళందరిపై ద్వేషం పెంచుకుని కొన్నిసార్లు వాళ్ళని తిట్టడం, ఒక్కోసారి కొట్లాడగుదిగడం కూడా జరుగుతుండేది. ఈ విషయాలు ఇంట్లో తెలిసి చివాట్లు పెడుతుండేవారు. అయినా కూడా లెక్క చేయకుండా నాకు నచ్చిన పద్ధతిలో నేనుండేవాడిని. సరిగ్గా అదే సమయంలో చెడ్డ పని చేసి మంచిని చెందవరు అన్న పద్యం చదివాను. అప్పటి వరకు ఇంట్లో పెద్దలు, స్కూల్లో టీచర్లు చదువు పట్ల నా అశ్రద్ధ గురించి ఎంత చెప్పినా చెవికెక్కనినాలు చెప్పలేని మార్పు మొదలైంది. ఆ పద్యాన్ని పదే పదే చదివి అర్థం చేసుకోవటం మొదలు పెట్టాను. అప్పుడు ఆ పద్యం నాలాంటి వారి గురించే రాశారని, ఆలోచన విధానాన్ని మార్చుకుని యథార్థాన్ని గ్రహించమని బోధిస్తున్నట్లు అనిపించింది. నాలో నేను తర్కించుకోవటం మొదలు పెట్టాను. నేను శ్రద్ధగా చదవకుండా ఆటపాటలతో కాలక్షేపం చేస్తూ ఫస్ట్ మార్కులు రావాలని కోరటమేమిటి? పైగా ఫస్ట్ వస్తున్న వాళ్ళపై కోపం, అసూయ పెంచుకుని వాళ్లతో కొట్లాడగుదగటమేమిటి అన్న ఆలోచన మొదలయ్యింది. బాగా చదివి ఫస్ట్ మార్కు తెచ్చుకోవాలన్న తలంపు కలిగింది. వెంటనే ఒక సబ్జెక్టుపై శ్రద్ధ పెట్టి చదివాను. ఫస్ట్ మార్కు వచ్చింది. నా ఆనందం ఇంతా అంతా అని చెప్పలేను. ఆ పైనెళ్ల పరీక్షలకు మరో సబ్జెక్టుపై శ్రద్ధ పెట్టాను. అందులోనూ విజయం నాదే. విజయం అందిస్తున్న ఉత్సాహంగా చదువు మీద పూర్తిగా శ్రద్ధ పెట్టాను. 6 నెలల్లో క్లాస్ ఫస్ట్ గా వచ్చాను. అంతేకాకుండా నేను ఏ సబ్జెక్టులలో స్ట్రాంగో, ఏ సబ్జెక్టులలో వీకో అర్థమైంది. దానివల్ల నా ఫర్దర్ స్టడీస్ ఎలా ఉండాలి అన్న దాని మీద ఒక క్లారిటీ వచ్చింది. ఒక్క చదువు విషయంలోనే కాదు, ఇంట్లో మా అమ్మకి సాయం చేయటం విషయంలోనూ, మా నాన్నగారి హితబోధల్ని అర్థం చేసుకోవటంలోనూ, స్కూల్లో తోటి విద్యార్థులతో స్నేహపూర్వకంగా మెలగటంలోనూ పూర్తిగా నా ప్రవర్తనలోనూ మార్పు వచ్చింది. ఇంత మార్పు వచ్చినందుకు అందరూ నన్ను అభినందిస్తున్నారు. ఇంత మంచి పద్యం చెప్పి నేను మారిన మనిషిగా తయారవ్వటానికి మూల పురుషులైన భగవాన్ బాబా వారి పట్ల దృఢ విశ్వాసం ఏర్పడింది. ఇప్పుడు బాబావారు నా ఆరాధ్య దైవం. వీలున్నప్పుడల్లా భజనలకు, సేవలకు వెళ్తున్నాను. వారు చెప్పిన చిన్న కథలు చదువుతూ అందులోని నీతిని అర్థం చేసుకుంటున్నాను. ఈ చెడ్డ పని చేసి మంచిని చెందబోరు అన్న పద్యం నా దశను దిశను మార్చింది. జయ సాయిరాం.
0: సాయిరాం యుగంధర్, ఇంత చక్కగా ఈ పద్యం దాని అర్థం నిత్య జీవితంలో దాని ఆచరణను మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సాయిరాం.
1: సాయిరాం.
0: అమ్మో, మన పెద్దలు ఇంగ్లీష్ లో చెప్పినట్లు యాజ్ యు సో సోషల్ యు రీప్. మనం మంచి చేస్తే తిరిగి మనకి మంచే వస్తుంది, మనం చెడ్డది చేస్తే ఫలితం చెడ్డది వస్తుంది. కేర్ఫుల్ గా ఉండాలి ఫ్రెండ్స్. సరే, మరికొద్దిసేపు తర్వాత సాయి పద్యనీతి మూడో భాగంలో కలుసుకుందాం. స్టే ట్యూన్.
2: ఫోన్ ద్వారా వినిపించిన సాయి పద్యనీతి రెండవ భాగం విన్నారు. ఇప్పుడు హస్తస్య భూషణం దానం అనే అంశంపై శ్రీకాకుళం నుంచి వచ్చిన పి భార్గవి ప్రసంగం వింటారు.
3: ఓం శ్రీ సాయిరాం. హస్తస్య భూషణం దానం. చేతులకు భూషణం అంటే అలంకారం, అంటే ఆ చేతితో చేసే దానమే. సాధారణంగా మనం అలంకారం కోసం చేతికి గాజులు, కంకణములు, ఉంగరములు, రకరకములైన గడియారములు ధరిస్తూ ఉంటాం. కానీ నిజమైన అందం అలంకారం దానం మాత్రమే. ప్రపంచంలో ఎందరో పుడుతూ ఉంటారు, మరణిస్తూ ఉంటారు, కానీ ఏ కొద్ది మంది మాత్రమే మరణించాక కూడా మనతో జీవిస్తూ ఉంటారు. వారి త్యాగగుణం, దానగుణం మాత్రమే వారిని మనతో ఎల్లప్పుడూ ఉండేలా చేస్తుంది. ప్రతి మనిషి ఆనందంగా జీవించాలని కోరుకుంటారు. మనలో అన్నమయ, ప్రాణమయ, మనోమయ, జ్ఞానమయ కోశములు దాటిన తరువాతే ఆనందమయ కోశం ఉన్నది. అనగా విజ్ఞానమును పెంచి పోషించుకున్న వారే ఆనందాన్ని పొందగలరు. అనగా ఎవరు అయితే భగవంతుడు చూపించిన దారి వెంట నడుస్తారో వారే జ్ఞానమును పొందగలరు, వారే నిజమైన ఆనందాన్ని చేపట్టగలరు. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్, లవ్ ఆల్, సర్వ్ ఆల్, త్యాగేనేక అమృతత్వ మానసుహు. అనగా త్యాగగుణం మాత్రమే మోక్షాన్ని కలగజేస్తుంది. మొదలగు భగవద్వాక్యాలు విని మననం చేసుకుని ఆ మార్గంలో ఎవరైతే ప్రయాణిస్తారో వారే నిజమైన ఆనందాన్ని చేపట్టగలరు. మనకు మన చుట్టూ ఉన్న జీవరాశుల పట్ల గల కారుణ్య గుణం చేత వాటికి కావలసిన సహాయాన్ని అందించగలగడమే దానగుణం. ఇక్కడ స్వామి మనకి దానాన్ని మూడు రకాలుగా చెప్పారు. ధనాన్ని, శక్తిని, జ్ఞానాన్ని దానం చేయవచ్చు. ఈ మూడు మన వద్ద లేకపోయినా ఏ ఒక్కటైనా మన వద్ద ఉంటుంది. ధనము, జ్ఞానము లేకపోయినా శక్తిని దానం చేసి సహాయపడవచ్చు. ధనము, శక్తి లేకపోయినా జ్ఞానాన్ని పంచవచ్చు. జ్ఞానము, శక్తి లేకపోయినా ధనాన్ని పంచి సహాయపడవచ్చు. ఇలా మనలో అందరము ఏదో ఒక రకంగా సమాజ శ్రేయస్సు కొరకు సహాయపడవచ్చు. మంచి కార్యక్రమములు చేయాలంటే మంచి ఆలోచనల ద్వారా మాత్రమే సాధ్యపడతాయి. ఎన్ని బియ్యం బస్తాలు ఇచ్చాం, ఎన్ని బట్టలు ఇచ్చాం, సంఖ్య ముఖ్యం కాదు. సంఖ్యలు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులలో సబ్మిట్ చేయడానికే పనికి వస్తాయి. భగవంతుడు సంఖ్యను గమనించడు, మనలో ఉన్న భావనలు మాత్రమే గమనిస్తాడు. 10 ఎకరముల బీడు భూమి కన్నా 1/2 ఎకర పంట భూమి చాలు, బిందెలు బిందెలు గాడిద పాలు కన్నా 1 చెంబు గోవు పాలు చాలు అని స్వామి ఎప్పుడు చెబుతూ ఉంటారు. స్వామి ఎప్పుడు మనకు ఉదాహరణ చెబుతూ ఉంటారు. విదేశాలకు వెళ్లే ముందు అందరూ తమ కరెన్సీని విదేశీ ద్రవ్యంగా మార్చుకుంటారు. అక్కడకు వెళ్లిన తర్వాత ఆ ధనం ఉపయోగపడుతుంది. మన కరెన్సీ అక్కడ ఏ విధముగానూ ఉపయోగపడదు. అదే విధంగా మన దగ్గరున్న ఏ సంపదనైనా దానం చేయడం ద్వారా పుణ్యం అనే కరెన్సీగా మార్చుకుంటే కేవలం అది మాత్రమే మనతో ఎల్లప్పుడూ ఉంటుంది, ఇహపరములో కూడా ఉపయోగపడుతుంది. లా ఆఫ్ లైఫ్ ఏమిటంటే సమాజం నుండి మనం దేనినైతే తీసుకున్నామో తిరిగి దానిని సమాజానికి అందించగలగడమే. సమాజం నుండి మనం గడించిన నేర్పు వాటి అవసరం ఉన్న ఎంతో మంది వ్యక్తులకు అందించాలి. అలా చేయకపోతే అది మురుగు కాలువలో ముందుకు పారే అవకాశం లేని మడుగులోనున్న మంచినీటితో సమానమవుతుంది, వ్యర్థమైపోతుంది. ద మోర్ యు గివ్ ద మోర్ యు గ్రో, షేర్ వాట్ వి హ్యావ్ విత్ అదర్స్ అని స్వామి ఎప్పుడు చెబుతూ ఉంటారు. మానవత్వమునకు మైలురాయి దానగుణము. మనము ఒకవైపు తీసుకున్న ఆహారాన్ని రెండవ వైపు విడిచిపెట్టకపోతే శరీరం అనారోగ్యం పాలవుతుంది. ఒకవైపు పీల్చుకున్న గాలి మరొక వైపు విడుదల చేయకపోతే ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. అదే విధంగా మనలోనున్న దుర్గుణములను కూడా త్యాగం చేయాలి. అలా చేయకపోతే మన వ్యక్తిత్వం దిగజార్చి వేస్తుంది. వేసిన చిన్న విత్తనం ఎన్నో ఫలాలను ఇచ్చినట్లు చేసిన చిన్న దానం ఎన్నో రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. మనం సమాజం నుంచి పొందిన ధన, జ్ఞాన సంపదలన్నీ తిరిగి సమాజ శ్రేయస్సు కొరకు అందించాలి. అప్పుడే మనం ఉన్నత స్థానానికి చేరగలం. లేకపోతే అది మన పాదాల కింద ఉన్న ధూళితో సమానమవుతుంది. దానం చేయు వారిలో ఎక్కువ మంది ప్రతిఫలాన్ని ఆశించి చేస్తున్నారు, కొద్ది మంది మాత్రమే భగవంతుని కటాక్షమును కోరి చేస్తున్నారు. భగవంతుని కటాక్షమును కోరి చేస్తున్నది సాత్విక దానం. అలా కాక ప్రతిఫలాన్నో, పేరు ప్రతిష్టలను, మెప్పునో, గొప్పనో ఆశించి చేసే దానం రాజసిక దానం అవుతుంది. అలా కాక తిరస్కార భావంతో దానం పుచ్చుకొనుటకు తగని వ్యక్తికి దానం చేయటం తామసిక మగును. తిండికి లోటు లేని వానికి అన్నదానం, వెల్లుటకు వీలు కాని ప్రదేశాలలో వైద్యాలయం నిర్మించుట వృధ. కడుపు నిండా తిని కదలేని స్థితిలో ఉన్న వానికి అన్నం ఉదరభారం అనిపించును. ఇటువంటి దానాన్ని తామసిక దానం అంటారు. పూర్వం ఒక సంపన్నురాలైన ఒక వృద్ధురాలు ఉండేది. ఆమె ఎంతో జాలిగుణం కలిగినది. రాత్రి చలికి వణికిపోతూ నిద్రిస్తున్న పేదవారిపై రగ్గులను కప్పి వచ్చేది. కాని ఈ విషయం ఎవరితో చర్చించుకునేది కాదు. కొంతకాలానికి ఈ విషయం పురజనుల దృష్టిలోకి వచ్చింది. అప్పుడు కొంతమంది ఆమె దగ్గరకు వచ్చి, అమ్మా, మీరు ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఇంత నిరాడంబరంగా, ఇంత నిరహంకారంగా తలదించుకుని నడుస్తారెందుకు అని అడిగారంట. అప్పుడు ఆమె, నాయనా, నాకు భగవంతుడు 1000 చేతులతో అందిస్తుంటే నేను కేవలం 1 చేతితో సహాయం చేస్తున్నందుకు నాకు ఎంతో సిగ్గుగా ఉంది అని అన్నదట. ఇటువంటి దానం సాత్వికమవుతుంది. దేవాలయంలో భక్తుల సౌకర్యార్థం ఒక ఫ్యాను విరాళమిచ్చిన ఒక వ్యక్తి ఆ ఫ్యాను రెక్కలపై తన పేరు రాయించుకున్నాడంట. అప్పుడు ఒకసారి అతను దేవాలయంలోకి ప్రవేశించేసరికి ఆ ఫ్యాను ఎంతో చక్కగా తిరుగుతుంది. ఎంతో మంది భక్తులు అక్కడ సేద తీరుతున్నారు. అప్పుడు ఆ వ్యక్తికి ఆ ఫ్యాను తిరుగుతుంటే తన పేరు కనిపించడం లేదన్న ఆలోచన కలిగి ఆ ఫ్యాను పూజారిని పిలిపించి ఆపివేశాడు. ఇటువంటి దానం రాజసికమవుతుంది. ఒకసారి బివి రమణారావు గారి తండ్రి గారు పుట్టపర్తికి మొదటిసారి వచ్చినప్పుడు స్వామి అతనికి ఇంటర్వ్యూ అనుగ్రహించారు. స్వామి అతనికి ఒక ప్రశ్న అడిగారు. నాయనా, నీకు 15 మంది పిల్లలు కదా, వారందరూ ఏ సమస్య లేకుండా ఎలా పైకి వచ్చారంటావు అని అడగగా, అప్పుడు అతను ఏదో చెప్తుండగానే, స్వామి, అదంతా మీ నాన్నగారు చేసిన అన్నదాన ఫలితం అని అన్నదానం యొక్క విశిష్టతను చెప్పకనే చెప్పారు స్వామి. విశ్వవిజేతగా పేరుగాంచిన అలెగ్జాండర్ కు జబ్బు చేసినప్పుడు ఏ వైద్యుడు అతన్ని కాపాడలేకపోయారు. అప్పుడు అలెగ్జాండర్ తన మంత్రుల్ని పిలిపించి, నేను మరణించాక నా శరీరాన్ని ఒక శవపేటికలో పెట్టి నా 2 చేతులు బయటకు కనబడేలా పెట్టి వీధి వీధులలోనూ తిప్పండి. ఇన్ని రాజ్యాలను హస్తగతం చేసుకున్న అలెగ్జాండర్ పోయేటప్పుడు 1 చేతులతో పోయాడన్న సందేశం అందరికీ అందాలన్నాడంట. మన సంపదకు యజమాని ఈశ్వరుడే, మనం కేవలం ధర్మకర్తలు మాత్రమే. ఈ సత్యాన్ని గ్రహించి మనం మన సంపదను సత్కార్యములతో, దాన ధర్మాలతో సార్థకం చేసుకోవాలి. ఓం శ్రీ సాయిరాం.
4: హస్తస్య భూషణం దానం ప్రసంగం విన్నారు. ప్రసంగించిన వారు పి భార్గవి, శ్రీకాకుళం. శ్రద్ధ, శ్రోతలకు మరొక కథ ఏదైనా వినిపిస్తావా?
2: మంచి ఆలోచన.
4: నేనెప్పుడూ మంచిగానే ఆలోచిస్తాను. థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్.
2: మరీ అంతలా ఊహించుకోకు. నేను మనం వినిపించబోయే కథ పేరు చెప్పాను. విశాఖపట్నానికి చెందిన జి సాయి విద్యావాహిని వినిపిస్తున్న ఆ కథ పేరు మంచి ఆలోచన. విను.
5: మంచి ఆలోచన. విష్ణుపురమును చిత్రసేనుడు అనే రాజు పాలించేవాడు. మహారాజు చిత్రసేనుడు స్వయంగా రాజ్యంలో పర్యటించి ప్రజల బాగోగులను తెలుసుకునేవాడు. అలా ఒకరోజు ప్రజలలో ఎవరు సుఖంగా, సంతోషంగా ఉన్నారో, వారి ఆనందానికి కారణం ఏమిటో తెలుసుకోవాలనుకున్నాడు. వెంటనే మంత్రి సుజ్ఞానవర్మను పిలిపిస్తాడు. ఇద్దరు గుర్రాలపై దేశాతనకు బయలుదేరతారు. రోజంతా అలా గుర్రాలపై తిరుగుతూ ప్రజలను గమనిస్తూ మధ్య మధ్యలో కొందరితో మాట్లాడుతూ వెళ్తున్నారు. కాని ఎవ్వరూ పూర్తిగా సంతోషంగా లేరని రాజు చిత్రసేనుడికి అర్థమైంది. అన్ని సౌకర్యాలు, సంపదలు ఉన్నా కూడా ప్రజలు ఎందుకు సంతోషంగా లేరో అర్థం కాలేదు. అలా మంత్రితో చర్చిస్తూ ముట్ట మధ్యాహ్నం వేళకి ఒక ఊరి పులి మీద దాటుతున్నాడు చిత్రసేనుడు. అక్కడికి కొంచెం దూరంలో ఒక ముదుసలి ఆ ఎండలో ఏదో పని చేస్తూ కనిపించారు. విషయం ఏమిటో కనుక్కుందామని రాజు మంత్రి అక్కడికి వెళ్లారు. చాలా వయసు మళ్ళీ ముసలి తాత ఎంతో ఆనందంగా ఉత్సాహంగా అక్కడ మట్టి తవ్వుతూ కనిపించాడు. ఆ ముసలి తాతని చూసిన రాజుకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఊరిలో ఉన్న యువకుల్లో గాని పిల్లల్లో గాని లేని ఉత్సాహం ఆ ముసలి తాతలో కనిపించింది. అంతేకాదు, బాగా డప్పున్న వారిని, ఎంతో అందంగా ఉన్న వారిని ఎందరినో తోగలో చూశాడు రాజు. కానీ వారి ఎవరిలో లేని ఆనందం ముడతలు పడిన ఆ తాత మొహంలో కనిపించింది. అప్పుడు మంత్రి ఆ తాతని పలకరించి, స్వయంగా వారి దేశాన్ని పాలిస్తున్న మహారాజు చిత్రసేనులు వారు వచ్చిన్నారని చెప్పాడు. మంత్రి పిలిచినప్పుడు తలెత్తి చూశాడు ముసలి తాత. తను చేస్తున్న పనిని ఆపి రాజుకు నమస్కరించాడు. ముసలి తాత వారిని గమనించినందుకు రాజును క్షమించమని కోరాడు. అప్పుడు రాజు తాతతో మాట్లాడుతూ, ఆ వయసులో అంత ఎండలో అక్కడ ఏం పని చేస్తున్నాడు అని అడిగాడు. అప్పుడు తాత అక్కడ కిందనే ఉన్న కొన్ని ఎండిన మామిడి టెంకలను తీసి రాజుకి చూపించాడు. ఆ మామిడి టెంకలను నాటడానికి కోతులు తవ్వుతున్నానని తాత చెప్పాడు. ఎప్పుడో వచ్చే ఆ మామిడి పళ్ళ కోసం ఈ ముసలి వయసులో టెంకలు నాటడం ఏంటని చిత్తశంతి బాగా నవ్వుచ్చింది. ఏంటి తాత, ఆ మామిడి టెంకులు నాటి అవి మొలిచి చెట్లు గమనించినందుకు రాజును క్షమించమని కోరాడు. అప్పుడు రాజు తాతతో మాట్లాడుతూ, ఆ వయసులో అంత ఎండలో అక్కడ ఏం పని చేస్తుంది.

0: పులిచి చెట్లయ్యి పెద్ద మొక్కలయ్యి కాయలు కాస్తే ఆ పళ్ళు తినటానికి అన్ని సంవత్సరాలు నువ్వు బతుకుంటావా అని అడిగాడు రాజు. అప్పుడు ముసలిరాజు చెప్పిన సమాధానం మహారాజు చిత్తహీనుల వారికి, మంత్రి సుజ్ఞాన వరములకి కాదు ఫ్రెండ్స్, మనందరికీ కూడా కనువిప్పు కలిగిస్తుంది. మహారాజా, ఎన్నో సంవత్సరాలకి వచ్చి ఆ మామిడి పళ్ళను తినాలనే కోరిక నాకు లేదు, అంతవరకు నేను బ్రతికుండనని కూడా నాకు తెలుసు అని అన్నాడు తాత. అలాంటప్పుడు ఎందుకీ వ్యర్థ ప్రయత్నం అంటాడు మహామంత్రి. మంత్రివర్య, నేను నాటే ఈ మామిడి టెంకులు ఫలించి మామిడి పళ్ళు వస్తే నా తరువాత తరాల వాళ్ళు ఆనందంగా వాటిని అనుభవిస్తారు కదా. నాకు దక్కవని నేను ఈ పని చేయకపోతే వారికి మంచి ఫలాలు ఎలా అందుతాయి? నాకెందుకులే అని మన ముందు తరాల వారు అనుకుని ఉంటే మనకి మంచి ఫలాలు గాని వాటిని తినే భాగ్యం గాని ఉంటుందా ప్రభు అని ఎంతో వినయంగా చెప్పాడు ముసలితాత. ఏ పని చేయాలన్నా దాని వలన నాకేం వస్తుందని ఆలోచించే వారిని ఇంతవరకు చూశాను, కాని నీలో ఈ మంచి భావాలే నీ ముడతలు పడిన మొహంపై కూడా అందాన్ని ఆనందాన్ని తెస్తున్నాయి. నీలాక ఏమీ ఆశించకుండా పక్క వారి ఆనందం కోసం ఎంతో ఉత్సాహంగా ఈ ముసలి వయసులో ఇంతలాగా కష్టపడుతున్న నువ్వే మా అందరికి ఆదర్శం తాత అని రాజు చిత్రసేనుడు ఎంతో ఆనందంతో లెక్కలేనన్ని బహుమతులతో ముసలి తాతను సత్కరించాడు. ముసలి తాతకి మామిడి టెంకలు నాటటానికి, తరువాత ఆ మొక్కలు బాగా పెరిగేటట్టు చూసుకోవటానికి కొంతమంది సైనికులను ఏర్పాటు చేశాడు. అలా ముసలి తాత చేసే మంచి పనికి తన వంతు సహాయం చేశాడు. అందానికి ఆనందానికి ఆదర్శానికి కారణం మనసులో మంచి భావాలే అని తెలుసుకున్నాడు మహారాజు చిత్రసేనుడు.
1: విశాఖపట్నానికి చెందిన జి సాయి విద్యావాహిని వినిపించిన కథ మంచి ఆలోచన విన్నారు.

తెలుగు స్ట్రీమ్ 9వ వార్షికోత్సవ సందర్భంగా 2020 ఆగస్టు 1-2 తేదీలలో తెలుగు స్ట్రీమ్ శ్రీ సత్యసాయి సందేశజరి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలను అందించడం జరిగింది. ఆగస్టు 1వ తేదీన మంచిని చూడు, మంచిని చేయి, మంచిగా ఉండు ఇతివృత్తంగా పిల్లలు సమర్పించిన వివిధ కార్యక్రమాల సుమమాలలోని 2వ భాగ పునఃప్రసారాన్ని శ్రోతలింతవరకు విన్నారు. 4 భాగాలుగా అందిస్తున్న ఈ శీర్షికలోని 3వ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

0: ఓం శ్రీ సాయిరాం. స్త్రీలు కుటుంబంలో, సమాజంలో, ప్రపంచంలో తమ జీవితాలలో విభిన్న భూమికలను సమర్థవంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఇహపర జీవిత సుఖశాంతులకు ఆత్మవిశ్వాసం ఎంతో అవసరం. విశ్వాసమే మీ శ్వాసగా ఉండాలి అంటారు స్వామి. ఆ మాటను త్రికరణ శుద్ధిగా విశ్వసిస్తూ, అక్షరాలా పాటిస్తూ తమ జీవన ప్రయాణాన్ని స్వామివారి బాటలో సాగిస్తున్న కొంతమంది మహిళల అనుభవాలను, వారు నేర్చుకున్న జీవిత పాఠాలను వారి మాటల్లోనే వింటూ స్ఫూర్తిని అందుకోవటానికి చేసే ఒక చిన్న ప్రయత్నమే మా ఈ కార్యక్రమం సాయి పథంలో మహిళ.
1: సర్వసృష్టికి మూలాధారమైన పరమేశ్వరుడే మనల్ను అనుగ్రహింప సత్యసాయినాథునిగా అవతరించాడు. ఎన్నో లీలలు మహిమలు చూపటంతో పాటు సత్యం వద ధర్మం చర అని స్వామి ప్రతీదీ ఆచరించి మనకు బోధించారు. అత్యుత్తమమైన, ఎంతో అమూల్యమైన మానవ జన్మను ఎలా సద్వినియోగపరుచుకోవాలో కూడా తెలియజేశారు. కాని నేటి సమాజంలో సత్యం వద ధర్మం చర అంటే సత్యాన్ని పలుకు, ధర్మాన్ని ఆచరించు అన్నది పాటించడం సాధ్యమా అంటే సాధ్యమే అంటున్నారు శ్రీమతి పద్మశ్రీ. శ్రీ సత్యసాయి కళాశాల అనంతపురం క్యాంపస్ పూర్వ విద్యార్థిని అయిన శ్రీమతి పద్మశ్రీ ప్రస్తుతం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో సెంటర్ ఫర్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ లో ఉపాధ్యాయునిగా, ప్లేస్మెంట్ ఆఫీసర్గా కూడా తమ సేవలను అందిస్తున్నారు. వారితోటి పరిచయాన్ని ఈనాటి సాయి పథంలో మహిళ కార్యక్రమంలో విందాం. పరిచయకర్త శ్రీమతి లలితా సాయి దగ్గుపాటి.
0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. సాయిరాం పద్మశ్రీ గారు, ఈరోజు మీరు మాతో మాట్లాడుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మీ నుంచి మేము నేర్చుకోదగినవి ఎన్నో ఉన్నాయని మేం భావిస్తున్నాము. మీ టైంని మా కోసం కేటాయించినందుకు చాలా థ్యాంక్స్.
2: రేడియో సాయికి కూడా నా కృతజ్ఞతలు. నన్ను ఆహ్వానించినందుకు నాకు చాలా సంతోషం, నా ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకోవటానికి.
0: చాలా సంతోషంగా ఉంది పద్మశ్రీ గారు. మరి మీరు స్వామి దగ్గర చదువుకున్నారు, ఎంతో భక్తులు స్వామికి, ఎన్నో స్వామి సేవా కార్యక్రమాల్లో ఎంతో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. అసలు స్వామి గురించి మీకు ఎలా తెలిసింది? స్వామిని మొట్టమొదటిసారి ఎలా చూశారు? స్వామి మీ జీవితంలోకి ఎలా వచ్చారు? ఈ విషయాల్ని కొద్దిగా వివరిస్తారా?
2: తప్పక. నేను ఐ థింక్ జస్ట్ 2 ఇయర్స్ ఓల్డ్, 1969లో ఫస్ట్ స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ 1969లోనే మొదట్లో వి హర్డ్ ఆఫ్ స్వామి. అంటే మేము కోయంబత్తూర్లో ఉండేవాళ్ళం, నాన్న అక్కడ పనిచేసేవారు. కోయంబత్తూర్లో ఉన్నప్పుడు ఇలా ఎవరో స్వామి డివోటీస్ పరిచయం అయ్యి రోజు భజన్స్ కు వెళ్లేవాళ్ళము. అప్పుడు స్వామిని ఫోటోలో చూడటమే కానీ ప్రత్యక్షంగా చూడలేదు స్వామిని. అది అతి త్వరలో మేము మెడ్రాస్ కు ట్రాన్స్ఫర్ అవ్వటం అయింది. అప్పట్లో అవుతూనే స్వామి ఐ థింక్ 70స్లో అనుకుంటాను స్వామి మెడ్రాస్ కు వచ్చారు. వెంకటముని గారి అనేసి వాళ్ళ ఇంట్లో ఉండేవారు స్వామి. అవాళ్ళ పొద్దున మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరము టాక్సీలో ఎర్లీ మార్నింగ్ 4 o'clock దర్శనం అంటే కనుక వెళ్తుండినాం. వెళ్తూ నేను చాలా చిన్నదాన్ని, అప్పుడు 1967లో పుట్టాను. సో 3 ఇయర్స్ అనుకుంటాను. నాకు ఇంకా కూడా జ్ఞాపకం ఉంది మన అమ్మని అడగటం, అమ్మ మనం ఫోటో స్వామిని చూస్తున్నామా నిజం స్వామినా అని. ఎందుకంటే భజన్స్ అటెండ్ అయ్యేవాళ్ళం. స్వామి దగ్గరికి వెళ్తున్నాం స్వామి దగ్గరికి వెళ్తున్నాం అంటే ఆ భజన్ ఎక్స్పీరియన్స్ వల్ల ఓహో ఫోటోలో ఇంకొక భజన్ సెంటర్ అని అనుకున్నాను. లేదు, మనం స్వామి నిజం స్వామినే చూస్తున్నాము అని అనింది. అని ఆ రోజున పొద్దున వెళ్లి కూర్చున్నాము. అంతా అసలు పిన్ డ్రాప్ సైలెన్స్, ఎక్కడాను ఎటువంటి శబ్దం కూడా లేదు. ఏదో ఒకళ్ళు తగ్గడము అలాంటిదే కానీ చాలా కామ్ గా ఉండింది. అది ఒక పెద్ద అనుభవం. మనకు స్వామి ఆర్గనైజేషన్ కి వస్తే అంత అంత డిసిప్లిన్ ఎక్కడా చూడము, కనీ వినే ఎరగని డిసిప్లిన్ మనలో కనిపించేది. సో క్వైట్నెస్ కామ్నెస్ అంటే చిన్న పిల్లలుగా ఎవరు మాకు చెప్పలేదు మీరు కామ్ గా ఉండండి అని. అందరంత కామ్ గా ఉండేసరికి ఆటోమేటిక్ అది ఇమీడియట్ రెస్పాన్స్ అనమాట. మనం కూడా ఓహో గట్టిగా మాట్లాడకూడదు ఇలాంటి వాతావరణంలో అని ఆటోమేటిక్ గా ఫీలింగ్. ఇలానే కూర్చొని వెయిట్ చేస్తుంటే కనుక స్వామి వస్తారు అని అందరు చెప్తుంటే కనుక కొద్దిసేపు తర్వాత స్వామి బయటికి దర్శనానికి దర్శనం ఇవ్వటానికి వచ్చారు. అది ఇట్ వాజ్ అ డివైన్ మూమెంట్. అది చూస్తే గనక అసలు డౌట్ లేదు ఇంకా ఈయన దేవుడే వచ్చారని. అట్లా ఒక గ్లైడింగ్ మనకు టిపికల్ కదా, స్వామిని ఇప్పుడు కూడా తలుచుకుంటే గనక యూ రిమెంబర్ ఎంత గ్రేస్ఫుల్ గా అలా నడిచొస్తారు అనేసి. అలా వస్తూ ఆ ప్రేమగా కళ్ళల్లో ఆ ప్రేమ తత్వం అలా కనిపిస్తూ అందరినీ ఆ దయతో చూడటం, ఐ థింక్ అలాంటి ఎక్స్పీరియన్స్ ఫర్ ఎవర్ మన హృదయాల్లో నిలిచిపోతుంది. సో దట్ వాజ్ ద ఫస్ట్ టైం. సో మాది ఏంటంటే మొదటి నుంచి స్వామికి ఇంట్రడ్యూస్ అవటమే ఆయన దేవుడు అని ఇంట్రడ్యూస్ చేశారు అమ్మా నాన్న. అంటే వాళ్ళకి ఏం డౌట్ లేదు, మాకు డౌట్ లేకుండా పెంచారు. సో ఫస్ట్ ఇంట్రడక్షనే దేవుడు అని ఇంట్రడక్షన్. సో ఇంకా ఇంకా దేవుడు అన్న తర్వాత వి కీప్ థింకింగ్, అందరితో మాట్లాడేవాళ్ళం దేవుడు దేవుడు అనేసి. బట్ స్వామి వచ్చారు, స్వామి ఎవరు స్వామి అంటే గనక సత్యసాయిబాబా, వీళ్ళకి ఎందుకు అర్థం అవటం లేదు అనేసి అనిపించేది క్లాస్మేట్స్ అందరూ, స్కూల్ ఫ్రెండ్స్ లో అంతా, ఎందుకు వీళ్ళకి అర్థం అవటం లేదు, దేవుడు వచ్చినప్పుడు వీళ్ళు ఎందుకు రావట్లేదు అని. కానీ వీళ్ళు నెవర్ థాట్ ఎందుకు వీళ్ళు రావటం లేదు కాబట్టి నిజంగా ఈయన దేవుడేనా అనే ఆ డౌట్ ఎప్పుడు రాలేదు. వీళ్ళు ఎందుకు పిచ్చోళ్ళు, వాళ్ళు రావటం లేదు అనే అనుకునేదాన్ని ఎప్పుడు. సో అలా ఇంట్రడక్షన్ అయింది. సో అదే భావంతోనే పెరిగామన్నమాట. ఫస్ట్ బాల వికాస్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి చెన్నైలో అంటూనే అమ్మా నాన్న వెంటనే వాళ్ళు వచ్చి సమితి భజన్స్ జరిగేవి అంతముందు. సో సమితి భజన్స్ అటెండ్ అయ్యేవాళ్ళం. ఇలా బాల వికాస్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయని తెలుసుని వాళ్ళు చెప్పారనమాట మా అమ్మ నాన్నకి, 6 మంది పిల్లలం మేము. అప్పుడు మా రెండో పెద్దన్నయ్య తప్ప మిగతా అందరూ మా అమ్మ నాన్న దగ్గరే ఉండినారు. పెద్దన్నయ్య ఏమో గ్రాండ్ పేరెంట్స్ తో ఉండేవారు. సో 5 మందిని మొదట పంపించడం జరిగింది. ఆ తర్వాత మా పెద్దక్కయ్య కూడా మా గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాక మేము 4 వెళ్లేవాళ్ళం. 2 అక్కయ్యలు, 1 అన్నయ్య, నేను. సండే వచ్చిందంటే గనక అదొక పెద్ద ఎంటర్టైన్మెంట్ లాగా అనమాట. చాలా ఉత్సాహంగా వెళ్లేవాళ్ళం. ఎందుకంటే మామూలుగా అయితే మా అమ్మ నాన్న ఎక్కడే బయటికి పంపించేవాళ్ళు కాదు, మేమే 6 డజన్ మంది. సో ఇంట్లో కావాలంటే కావాల్సినంత ఎంటర్టైన్మెంట్, మాలో మేము మాట్లాడుకొని, మేము ఆడుకొని, మేం బుక్కులు చదువుకొని, కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఉండేది. కానీ అది ఒక ఒక చాలా ప్రత్యేకమైన అనుభవం అనమాట ఇంట్లో బాల వికాస్ క్లాసెస్కి వెళ్ళటం అంటే. ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్స్ నడిచేవాళ్ళం ఇంటి నుంచి, దగ్గర ఉండేది కాదు. ఇప్పుడు బాల వికాస్ అంటే కనుక మామూలుగా పక్కనే ఉంటుంది బాల వికాస్ క్లాసెస్. మేము పొద్దున 9 కో 10 కో స్టార్ట్ అయ్యేది, 2 అవర్స్ ఉండేది క్లాస్. లంచ్ టైంకు మళ్ళీ ఇంటికి వచ్చేవాళ్ళం. సో ఇలా అందరం కలిసి నడుచుకుంటూ వెళ్లేవాళ్ళం అనమాట. చాలా ఎక్సైటెడ్ గా ఉండేవాళ్ళం, ఎందుకంటే అలాంటి ఎక్స్పోజర్ మాకు ఎప్పుడూ దొరకలేదు. ప్రేమ జయరామన్ అనేసి ఒక ప్రొఫెసర్ అనమాట ఆవిడ సిటీ కాలేజ్ లో. అప్పట్లో ఆవిడకు పిల్లలు ఎవరు లేరు. ఆవిడ ఎంత ప్రేమగా ఉండేవారంటే గనక మాతో, మేము అనుకునేవాళ్ళం అంటే చిన్నతనం, ఇంకా ఆ మెటీరియలిస్టిక్ ఇది టచ్ పోలేదనమాట అప్పుడు. ఒక బాలిక స్టూడెంట్ చెప్పడం గుర్తుంది నాకు, మా ఆంటీకి మనమంతే ఎంత ఇష్టం అంటే తను ప్రాపర్టీ రాసేయమన్నా ఇచ్చేస్తుంది అని ఒక ఒక స్టేట్మెంట్. నౌ వెన్ యూ లుక్ బ్యాక్ అట్ ఇట్, అయ్యో మనం దీనికి మెటీరియలిస్టిక్ గా ఆశపడ్డామా అని. అంటే అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఏంటంటే ఆవిడ ఎంత ప్రేమగా ఉండేదంటే కనుక ఏమైనా చేస్తుంది మన గురించి అనే ఆ భావం. బట్ అట్ ద సేమ్ టైం చాలా డిసిప్లిన్డ్ గా ఉండేవారు. అంటే మెడిటేషన్ చేయమనేవాళ్ళు. మెడిటేషన్ చేసినప్పుడు ఏంటో ఆ ఏజ్ ప్రభావమే ఏంటో, ఎవరో ఒకళ్ళు గిగిల్ చేయటము, నవ్వటము. సో ఆవిడకు చాలా కోపం వచ్చేది. సో బాగా తిట్టేది. ఇట్ వాజ్ నాట్ దట్ ఏం చేసినా కూడా ఇట్ వాజ్ ఓకే అని కాదు, బాగా తిట్టేది అనమాట. బట్ అట్ ద సేమ్ టైం చాలా ప్రేమగా ఉండేది. సో ఫర్ అస్ సండే క్లాసెస్, బాల వికాస్ క్లాసెస్ అంటే వెనక అంతా ఎంజాయ్ చేసేవాళ్ళం. స్టోరీ టెల్లింగ్ ఉండేది, కూర్చొని రోజుకు 2 కథలు చెప్పి, ప్రతి ఆదివారం 2 కథలు చెప్పించుకునేవాళ్ళం. దెన్ చిన్న చిన్న గేమ్స్, శ్లోకాస్ నేర్పించేది. అన్ని చాలా ఇంట్రెస్ట్ తోనే పార్టిసిపేట్ చేశాం అప్పట్లో. అండ్ ఆ విధంగా బాల వికాస్ క్లాసెస్ లో ఉండేటప్పుడే స్వామి పలుమార్లు చెన్నైకి రావటం జరిగింది. ఏదో ఒక ప్రోగ్రామ్ ఉండేది, ఒక కాంపిటీషన్ అని. మొదట్లో ఫస్ట్ టైం స్వామి చేతులతో దగ్గరతో నేను ప్రైజ్ తీసుకున్నది ఏంటంటే, ఆల్ ఓవర్ తమిళనాడు కాంపిటీషన్స్ పెట్టారు, సింగింగ్ కాంపిటీషన్స్, ఎలక్యూషన్ అండ్ ఇంకేదో ఉండేది, థర్డ్ వన్ ఐ డోంట్ రిమెంబర్. అన్ని కాంపిటీషన్స్ లో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఇచ్చారు. అంటే మొత్తం స్వామి వచ్చినప్పుడు 6 ప్రైజెస్ ఇచ్చారు. దాంట్లో మా ఇంటి నుంచి 2 ప్రైజెస్ వచ్చాయి. మా అక్కయ్యకు ఏమో ఎలక్యూషన్ సెకండ్ ప్రైజ్, నాకేమో సింగింగ్ సెకండ్ ప్రైజ్ వచ్చింది. సో ఇట్ వాజ్ అ గ్రేట్ జాయ్ అన్నమాట, అంటే స్వామి దగ్గర నుంచి ప్రైజ్ అందుకోవటం అని. బట్ అప్పుడు అంటే మన వి బికమ్ సో పొసెసివ్ అబౌట్ స్వామి. అంటే నేను ప్రైజ్ తెచ్చుకుంటున్నాను, మిగతా అందరికీ ఆ ఆపర్చునిటీ రాలేదు. వెళ్ళినప్పుడు ఐ ఫెల్ట్ మా అక్కయ్యకు ఎక్కువ అటెన్షన్ ఇచ్చారు స్వామి, నాకు అటెన్షన్ ఇవ్వలేదని కొద్దిగా ఎక్కడో బాధగా ఉండిందనమాట. బట్ ఎనీహో స్వామి ఎలా ట్రీట్ చేయాలనుకున్నారో అలానే ట్రీట్ చేస్తారు. సో ప్రైజ్ తీసుకున్నాను, ఐ ఫెల్ దట్ స్వామి డిడ్ నాట్ లుక్ అట్ మీ. అయ్యో చూసింటే బాగుండేది, ఎంత బాగా మా అక్కయ్యనైతే గనక పలకరించి మాట్లాడమని చెప్పారు కూడా. ఏది దేనికైతే ప్రైజ్ అందుకున్నారో మాట్లాడమన్నారు వాళ్ళిద్దరిని. సో నేను ఐ టుక్ ద ప్రైజ్ అండ్ కేమ్. బట్ ఇప్పుడు మనం అనుకుంటే గనక ఎంత అదృష్టం, దేవుడి దగ్గర నుంచి ప్రైజ్ అందుకోవడం అనేది చాలా అదృష్టం. సో మన పుణ్య దీని ప్రకారమే మనకు జరుగుతాయి. ఎవరికో ఏదో జరిగిందని మనకు అవన్నీ జరగాలని లేదు. మనం ఎంత చేసుకున్నామో అంతకన్నా ఎక్కువే దేవుడు మనకిస్తాడు. దట్ హాస్ బీన్ మై ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మనం వెన్ ఐ థింక్ బ్యాక్ అబౌట్. సో అలానే ఇంకొకసారి వచ్చినప్పుడు స్వామి దగ్గర ఇది డాన్స్ చేయటము. సో అప్పుడు కూడా ఇట్ వాజ్ అ వెరీ ఫన్నీ ఈవెంట్. అప్పుడు నన్ను ఏమో కొద్దిగా డాన్స్ ఎక్కువ తెలియదు అనేసి రాముడి వేషం వేయించారు. ఇట్ వాజ్ రామాయణం సీక్వెన్స్ బట్ డాన్స్ డ్రామా. సో కొద్దిగా డాన్స్ ఉండింది. సో స్వామి వచ్చి ఆ ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు ఆ రావణ్ వచ్చేసి హీ హాడ్ టు కమ్ ఫ్రమ్ ది సైడ్ అనమాట, నాకు విజిబుల్ గా. ఆ అబ్బాయి ఆ ఎక్సైట్మెంట్ లో, స్వామి ఉన్నారు కదా మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు. సో ఆ ఎక్సైట్మెంట్ తో వెనకాల నుంచి వచ్చేసి గట్టిగా అరుచుకుంటూ వచ్చాడు. నేను ఉలిక్కి పడ్డాను. స్వామి ఎంత నవ్వారంటే అంత నవ్వారు అక్కడ కూర్చొని. సో ఆ ఏజ్ లోనే నేను ఐ వాజ్ ఇన్ 7th స్టాండర్డ్ అప్పుడు, ఆ ఏజ్ లోనే చాలా సాటిస్ఫాక్షన్, అరే దేవుడు నవ్వాడు కదా దట్ ఈస్ ఇనఫ్, నేను తప్పు చేసినా కూడా పర్వాలేదు కానీ స్వామి నవ్వారు, ఐ గేవ్ ఎంటర్టైన్మెంట్ టు గాడ్, ఆ ఫీలింగ్ ఉండిందనమాట. సో ఇలా మేము వీ వర్ నెవర్ అవే ఫ్రమ్ సాయి ఆర్గనైజేషన్, ఆల్వేస్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇంట్లో ఎంతో మంది రిలేటివ్స్ వచ్చేవాళ్ళు, ఒక్కొక్కసారి కజిన్స్ అమెరికా నుంచి వచ్చేవాళ్ళు. వాళ్ళు వచ్చినా కూడా మేము సండే క్లాసెస్ మిస్ అయ్యేవాళ్ళం కాదు, బాల్ వికాస్ కు తప్పనిసరిగా వెళ్లేవాళ్ళం. ఇలా ఉంటున్నప్పుడు మధ్యలో బ్రేక్ నాకు వచ్చింది, మిగతా ఎవరికి రాలేదు. మా అక్కయ్య వాళ్ళు ప్రీ సేవాదాలు ఇన్న సేవాదాలని వాళ్ళు యాక్టివ్ గా ఉండేవారు. నాకు ఆ డిస్టెన్స్ కొద్దిగా ఎక్కువయ్యి ప్రీ సేవాదాలకు వెళ్ళలేదన్నమాట. మా అన్నయ్య దాకా వెళ్లారు, ప్రీ సేవాదాలు కాకుండా నేరుగా సేవాదాల మెంబర్ గా వెళ్ళిపోయారు. అప్పట్లో ఈ డిమార్కేషన్ లేదు, ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ వరకే ఉండాలి. స్వామి 50th బర్త్డేకి వచ్చినప్పుడు నాకు గుర్తుంది, వాళ్ళు మేమందరము పుట్టపర్తికి వస్తే గనక దే టోల్డ్ బాలికా స్టూడెంట్స్ అంటే 14 ఇయర్స్ వరకే అని చెప్పి చెప్పారు. కానీ అక్కడ వచ్చి చూస్తే నార్త్ నుంచి పిల్లలందరూ 18 ఇయర్స్ 20 ఇయర్స్ వాళ్ళు కూడా వచ్చారు అప్పుడు. సో వీ గాట్ డిస్క్వాలిఫైడ్ అనమాట. సో బిలో నేను ఐ వాజ్ ఐ డోంట్ రిమెంబర్ 8 ఇయర్స్ అనుకుంటాను వెన్ స్వామి 50th బర్త్డే అప్పుడు. సో ఐ గోట్ డిస్క్వాలిఫైడ్, ఐ కుడ్ నాట్ బి పార్ట్ ఆఫ్ దట్ మార్చ్ పాస్ట్, కానీ వీ హ్యాడ్ ద స్వామీజ్ దర్శన్. సో అప్పటి నుంచి సేవాదాల్గా కానీ బాల వికాస్ స్టూడెంట్ గా కానీ పుట్టపర్తిలో కూడా డాన్స్ డ్రామాలో చాలా పార్టిసిపేట్ చేశాము. సో కంటిన్యూస్ గా ఆ ఎన్వైరన్మెంట్ లోనే పెరిగామన్నమాట. సేవాదాలు అంటే ఇంకా సండే వచ్చిందంటే కనుక అన్ని వదిలిపెట్టేసి అక్కడికి వెళ్లి సేవ చేసుకొని, అక్కడ కూడా స్లమ్ ఏరియా పక్కనే ఉండేది సుందరం పక్కన, అక్కడ సేవకు వెళ్లేవాళ్ళం. అప్పుడు సేవ అంటే ఇంకా చాలా సింప్లిఫైడ్ సేవర్స్, ట్యూషన్లు చెప్పియటం వాళ్ళకు సబ్జెక్ట్స్, ఆ తర్వాత వాళ్ళకి బాల వికాస్ అంటే మేమే బాల వికాస్ గురువుస్ అనమాట, అక్కడ సేవాదాల మెంబర్సే, బాల వికాస్ క్లాసెస్ కండక్ట్ చేయటం. వాళ్ళకి స్వామి వస్తున్నారంటే కనుక ఒకసారి డాన్స్ డ్రామా అంతా నేర్పించామన్నమాట స్వామి ముందు వేయటానికి. సో అలా మేమే అన్ని చేసేసేవాళ్ళం, పాల డిస్ట్రిబ్యూషన్ కానీ వాళ్లకు న్యూట్రిషన్ న్యూట్రిషియస్ గా ఇవ్వటానికి అవన్నీ కూడా మేమే చేసేవాళ్ళం అనమాట. ఆల్ ఇన్ వన్ సేవాదళ అంటే గనక ఈ ఈ విభాగాలన్నీ ఇప్పుడు వచ్చాయి, అప్పట్లో ఏం ఉండేది కాదు. అన్ని కలిపి ఒకే ఎవరు కావాలంటే వాళ్ళు అన్ని సేవలు చేసేసుకునేవారు. సో ఆ విధంగా పెరిగామన్నమాట. సో అలా ఉండేటప్పుడే నేను ఐ గాట్ టు నో దట్ స్వామి కాలేజ్ ఉంది ఒకటి, బికాస్ సమ్ ఆఫ్ ది సేవాదళ మెంబర్స్ దే జాయిన్డ్ అనమాట, వాళ్ళు గోల్డ్ మెడలిస్టులు అంతా. సో ఆ ఇన్స్పిరేషన్ వచ్చిందనమాట, స్వామి స్టూడెంట్ గా ఉండాలి అనే ఆతృత పెరిగింది. గ్రాడ్యుయేషన్ ట్రై చేశాను, దట్ వాజ్ ఇన్ 1987. గ్రాడ్యుయేషన్ చేస్తే గనక నాకు సీట్ రాలేదు. ఐ స్టిల్ రిమెంబర్ చక్రవర్తి గారు రిజిస్ట్రార్ అనమాట, ఎంత ఇది ఆతృత ఉండేదంటే స్వామి స్టూడెంట్ అవ్వాలని. సెలెక్ట్ అవ్వకపోతే కనుక నేను బీఎస్సీ మ్యాథ్స్ కి అప్లై చేశాను, సీట్ రాలేదు. మొత్తం యూనివర్సిటీకి అంటే అనంతపూర్ క్యాంపస్ కి దేర్ ఓన్లీ 3 students who were selected for BSc Maths. అంటే ఎన్ని అప్లికేషన్స్ ఉంటే జస్ట్ 3 students వర్ టేకన్. సో నేను ఆ డెస్పిరేషన్ తో మా తాతయ్య గారు వచ్చారు నాతో అడ్మిషన్ కి. మా కజిన్ ఒక అబ్బాయి ఒకడు వచ్చాడు, మామయ్య కొడుకు, వాడికి బీకామ్ లో సీట్ దొరికింది. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్, ఇదేంటి నేను స్వామి స్టూడెంట్ కావాలంటే నాకు దొరకలేదు అనేసి పరిగెత్తుకుంటూ కొండపైన ఉండేవారు ఆయన చక్రవర్తి గారు రిజిస్ట్రార్. ఆ కొండపైకి పరిగెత్తుకుంటూ వెళ్లాను, ఎవ్వరికి చెప్పలేదు. వెళ్లి కెన్ ఐ మీట్ మిస్టర్ చక్రవర్తి అంటే గనక దేని గురించి అంటే గనక అప్పట్లో రిగార్డింగ్ అడ్మిషన్ అంటే గనక అలో చేశారు. సో వెళ్లి ఆయనకు చెప్పాను, నాకు బీఎస్సీ మ్యాథ్స్ ఇవ్వకపోతే పర్వాలేదు, ఏదో ఒక డిగ్రీలో నాకు సీట్ ఇవ్వండి అని. అంటే ఆయన అన్నారు, అలా జరగదు సత్సాయి ఇన్స్టిట్యూట్ లో, మీరు దేనికి అప్లై చేస్తే ఏదర్ యూ గెట్ సెలెక్టెడ్ ఆర్ యూ గెట్ డిస్క్వాలిఫైడ్. నౌ దట్ యు గాట్ డిస్క్వాలిఫైడ్ మళ్ళీ మిమ్మల్ని సెలెక్ట్ చేయటం అంటూ ఉంటది అని. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఐ కేమ్ బ్యాక్, మనం ఎప్పుడు మన కోపం అంతా స్వామి పైనే చూపిస్తాం కదా. సో ఫర్ సమ్ టైమ్ ఐ సెడ్ ఐఎమ్ నాట్ గోయింగ్, నేను నీ సేవ సుందరంకి అస్సలు రాను, నన్ను సెలెక్ట్ చేయలేదు కదా అనేసి ఆ ఫీలింగ్ ఉండేది. బట్ మన రుచి మరిగిన తర్వాత మన టు కీప్ అవర్ సెల్స్ అవి కూడా చాలా కష్టం. సో ఒక 3 months ఏమో వెళ్లలేదు అనుకుంటాను, ఆ తర్వాత మళ్ళీ ఫుల్ ఫ్లెజ్డ్ గా యాక్టివిటీస్ చేయటం మొదలు పెట్టాను. ఇలా ఫైనల్ ఇయర్ నేను బిఏ హిస్టరీ చేశాను అనమాట మొదట. సో ఫైనల్ ఇయర్ లో ఉండేటప్పుడే ఐ గాట్ టు నో దట్ స్వామి హెస్ స్టార్టెడ్ బిఎడ్. చాలా లేట్ గా స్టార్ట్ చేశారనమాట బిఎడ్ ఫర్ స్టూడెంట్స్ అని. సో దెన్ వెంటనే నా ప్లాన్లు మొదలయ్యాయి. ఐ సెడ్ నో ఐ విల్ జాయిన్ ఫర్ బిఎడ్ అనేసి మా నాన్నకు చెప్పాను. మా నాన్న హీస్ అ వెరీ ప్రొఫెషనల్ మ్యాన్ అనమాట. ఒక హీ డజంట్ ఫీల్ యూ షుడ్ బి డిక్టేటెడ్ బై ఎమోషన్స్, లాజికల్ గా థింక్ చేసుకుని ఏది కరెక్టో ఆ స్టెప్ తీసుకోవాలి అని ఆయన అనుకుంటారు. నేనేమో నేను టీచర్ అవుతాను అనేసి కూర్చున్నాను. సరే బట్ హీ వాజ్ నాట్ సమ్వన్ హూ విల్ ఫోర్స్ ఎప్పుడు చేసేవారు కాదు. సరే నీ ఇష్టం, నీకు చేయాలంటే కనుక చెయ్యి అన్నారు. సో వెంటనే అప్లై చేశాను, ఐ గాట్ సెలెక్టెడ్. దట్ ఈస్ హౌ ఐ గాట్ ఇన్ టు సత్యసాయి ఇన్స్టిట్యూట్. సెకండ్ బ్యాచ్ ఆఫ్ బిఎడ్ స్టూడెంట్స్ బృందావన్ లో ఉండేది అండ్ అనేక అనుభవాలు అప్పుడు అవన్నీ. సో దిస్ ఇస్ హౌ ద ఎంట్రీ ఇన్ టు సత్యసాయి ఇన్స్టిట్యూట్ హ్యాపెన్ అల్టిమేట్ గా.
0: చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది స్వామితో మీ ప్రయాణం. ప్రతి స్టెప్ లోని స్వామి మిమ్మల్ని గైడ్ చేయడమే కాకుండా టీజింగ్ కూడా ఉంటుంది కదా. నాటి స్వామి అంటే ఆయన ఆయన ఆటలు పాటలు అన్ని మనతోనే కదా. బాగుందండి. మరి స్వామి దగ్గర చదువుకున్నారు చాలా చిన్న వయసు నుంచి, అంటే 2 ఏళ్ల వయసు నుంచి కూడా స్వామి భగవంతుడు అనే నమ్మకంతో పెరిగారు. మనందరికీ స్వామి ఎన్నోసార్లు ఎన్నో గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. అందులో మనకి బాగా ఏది అప్పీల్ అయితే, వాట్ ఎవర్ ఇట్ ట్రాక్ ఈజ్ వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్, దాన్ని మనం పికప్ చేసుకుని దాన్ని మనం ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అందరి ప్రయత్నం స్వామిని సంతోష పెట్టాలనే కదా. మరి ఇంత క్లోజ్ గా స్వామితో కలిసి పెరిగిన మీరు స్వామి దగ్గర నుంచి నేర్చుకున్నదేంటి, మీరు సెలెక్ట్ చేసుకుని ఫాలో అవుతున్న గైడ్ లైన్ అనేది ఏమిటో చెప్తారా?
2: దెర్ ఆర్ 2 things దీనికి ఆన్సర్ కి. ఫస్ట్ వచ్చేసి అంటే అన్నోయింగ్లీ మనకు ఇది ఇవి అట్రాక్ట్ అవుతాయి. ఎందుకంటే స్వామి మొదటి నుంచి రిచువలిస్టిక్ కాదు, హీ ఆల్వేస్ ఫోకస్డ్ ఆన్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్. మనం మారితే కనుక ఆటోమేటిక్ గా ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ అని స్వామి చెప్పారు. సో మాకు ఇట్ వాజ్ స్వామి టీచింగ్స్ ఆర్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ గ్రాండ్ పేరెంట్స్ టోల్డ్. మా అమ్మ నాన్న కూడా అంత రిచువలిస్టిక్ కాదు. మా గ్రాండ్ పేరెంట్స్ అయితే కనుక చాలా పద్ధతిగా ఉండేవారు. టిపికల్ గా పొద్దున్న లేస్తూనే స్నానం చేసేసి పూజ చేసుకొని స్తోత్రాలు చెప్పుకొని ఆ విధంగా వాళ్ళు దే ప్రిఫర్డ్ అలాంటిది. జీవితం అయితేనే మనం సార్థకత ఉంటుంది లైఫ్ కి అని ఆ ఫీలింగ్ తో వాళ్ళు ఉండేవారు. టెంపుల్స్ కి వెళ్ళటం, రెగ్యులర్ గా పొద్దున్నే గుడికి వెళ్లి రావటం, ఇవన్నీ కూడా ఉండేది. మాకు అది అపీల్ అయ్యేది కాదు టెంపుల్ విజిట్స్ అంటే కనుక, ఎందుకంటే బై దెన్ కమర్షియలైజేషన్ అయిపోయింది. టెంపుల్స్ లో ఎక్కడ చూసినా డబ్బులు వేయటము ఇవే ఎక్కువ. మనకు పూజారి కూడా మీరు డబ్బులు వేస్తే కానీ నీకు డ్రెస్సింగ్ ఇవ్వడు. సో అది ఒక విధమైన మనకు ఇరిటేషన్ వచ్చేస్తుంది, ఏంటి ఇది, వై వీఆర్ గోయింగ్ ఫర్ గాడ్, ఎవ్రీవన్ షుడ్ బి బ్లెస్డ్ కదా అని. సో హియర్ వాజ్ అ టేస్ట్ ఆఫ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పిరిచువాలిటీ వేర్ దేవుడు ఏం చెప్తున్నాడు, మీరు ఎవరిని నొప్పించక తానొప్పక మీరు గనక ఉంటే గనక మీరు జీవితంలో సంతోషంగా ఉంటారు అనేసి. సో దిస్ వాజ్ మోర్ అపీలింగ్ ఫర్ అస్. సో నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ అట్రాక్టెడ్ అస్. ఇంకొకటి ఏంటంటే కనుక యాజ్ సాయి స్టూడెంట్ ఒక్కటి మట్టుకు గుండెలోకి హత్తుకుపోతుంది. ఏంటంటే స్వామి ప్రతి అవుట్ గోయింగ్ బ్యాచ్ కి అప్పట్లో ఇంటర్వ్యూస్ ఇచ్చేవాళ్ళు. ఇచ్చి హీ వుడ్ టెల్, నాకు మంచి పేరు తీసుకురాకపోయినా పర్వాలేదు, చెడ్డ పేరు మట్టుకు తీసుకురాకండి అనేవారు. సో అది ఎందుకో తెలియదు, వీ డోంట్ నో. మీరు ఏమంటారేమో, ఒక ఫెయిత్ఫుల్నెస్, అవుట్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్, ఆర్ యునో లైక్ వీఆర్ మోర్ లైక్ ఫర్ ఎవర్ ఒబీడియంట్ యునో స్టూడెంట్స్ లాగా. ఏ విధంగా చూసుకున్నా కూడా అది మటుకు యూ వాంట్ టు కీప్ అప్ ద ప్రామిస్. స్వామి ఒక్కొక్కళ్ళకి చెప్పలేదు, హీ టోల్డ్ ఆల్ ఆఫ్ అస్. అందరూ ఇంత ఇంటెన్స్ గా ఫీల్ అవుతారా మనం చెప్పలేము, కానీ నాకు మటుకు అది చాలా స్ట్రాంగ్ గా ఆ ఫీలింగ్ వచ్చేసింది. ఏ ప్రస్తుతం ఇప్పుడు ఎలా అంటే కనుక, నేను కార్ పైన స్వామి స్టిక్కర్ ఉంటుంది, నేను ఏ విధంగా నడుపుతున్నాను కారు, ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాను, దారిలో ఎవరితోనో పోట్లాడుతున్నాను అంటే కనుక అవన్నీ కూడా స్వామి పైన రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఈ రోజున నేను ఎవరికి, ఎందుకంటే మనందరికి ఇష్టం మన వెహికల్స్ ఏదైనా ఉన్నా కూడా స్వామి స్టిక్కర్స్ ఉంటే స్వామి మనకి అండగా జండగా ఉంటారు అనే భావంతో పెట్టుకుంటున్నాం. మనం ఏది ఇవాళ పొద్దున మన ఇంట్లో ఇళ్లలో ఫోటోలు పెట్టుకుంటున్నాం. మనం ఫోటోలు పెట్టుకొని మన ప్రవర్తన స్వామి చెప్పిన విధంగా లేకపోతే గనక మనకు వేస్ట్, అంటే స్వామికి చెడ్డ పేరు తెచ్చిన వాళ్ళం అవుతాం. సో ఇది ఒకటి మటుకు చాలా నాకు చాలా సెన్సిటివ్ గా ఫీల్ అవుతాను. కానీ స్వామి అంత ఈజీగా మనకు ఇది అయ్యేటట్టు చూడరు. ఎన్నో రకాలుగా ఎన్నో విషయాలలో, పర్సనల్ కానివ్వండి ప్రొఫెషనల్ కానివ్వండి, హీ డజంట్ గివ్ ఇట్ యూ ఈజీలీ. స్వామికి మంచి పేరు తెప్పించటం అనేది హీ డజంట్ గివ్ ఇట్ యూ. ఎక్కువ ఛాన్సెస్ చెడ్డ పేరు, ఆల్మోస్ట్ ఇంకా స్వామి మన బిహేవియర్ తో స్వామికి చెడ్డ పేరు రాబోయి వి ట్రై అవర్ బెస్ట్ అనమాట. అయ్యో స్వామికి చెడ్డ పేరు తీసుకురాకూడదు అని మన వి ట్రై యూనో, స్వామి కూడా స్ట్రెంగ్త్ ఇస్తారు దానికి మనం ఎఫర్ట్ చేస్తే గనక. సో ఆ విధంగా అలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువ ఉంటాయి మనకు. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ, బట్ చాలా స్ట్రగుల్ అవుతాయి. ఒక్కటి మట్టుకు వాట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ లైఫ్ ఇస్ మనకు ఏమి ఇవ్వాలో స్వామికి తెలుసు. ఓకే, కానీ ఒక సిన్సియర్ ప్రేయర్ తో ఏం అడిగినా కూడా స్వామి ఇంతవరకు ఇవ్వకపోవడం అంటూ ఏమీ లేదు.
0: స్వామి సూచనల్ని మనం పాటించాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అటువంటి ప్రయత్నంలో ఒక్కొక్కసారి కొద్దిగా కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కోనాల్సిన సందర్భాలు ఉంటాయని చెప్పారు. అటువంటి సందర్భాలు ఏవైనా మీకు ఎదురయ్యాయా? వాటిని మీరు ఎలాగూ అధిగమించగలిగారు? హౌ డిడ్ యూ ఓవర్కమ్ దాట్? అటువంటి సమయంలో స్వామి నుంచి ఏమైనా గైడెన్స్ లాంటిది ఉందా? ఆ విషయం కొద్దిగా వివరిస్తారా?
2: ఐ రిమెంబర్ మెనీ ఇన్స్టెన్సెస్ యాక్చువల్ గా. ఫస్ట్ ఇంకా ప్రొఫెషనల్ లైఫ్ లో నేను అల్జిషే 94-95 లో అనుకుంటాను, నేను ఒక జూనియర్ కాలేజ్ లో పనిచేస్తున్నాను అప్పట్లో. సో అప్పుడు పనిచేస్తున్నప్పుడు ఒకసారి పుట్టపర్తికి వెళ్లాల్సి ఉండింది. రెగ్యులర్ గా వెళ్లేదాన్ని, ఎవ్రీ సెకండ్ సాటర్డే సండే పుట్టపర్తిలో డెఫినెట్ గా ఉండేదాన్ని. అస్సలు మిస్ అవ్వలేదు. సో ఈ రోజు కూడా నాకు అసలు అలాంటి రిగ్రెట్స్ లేదు, అయ్యో స్వామిని చూడలేదే మనం అనుభవించలేదే అని. ఎంత మటుకు వీలవుతుందో అన్ని అకేషన్స్ విండో టు విండో పరిగెత్తి స్వామి దర్శనాలు చేసుకున్నాను. సో ఆ విధంగా అయితే ఏ కొరత లేదు. సో గోయింగ్ బ్యాక్ టు దాట్, సో ఏమైంది, పుట్టపర్తికి వెళ్లేసి వచ్చాను. లీవ్ మనకు ఈజీగా దొరకదు కదా వర్కింగ్ ప్లేసెస్ లో, ఎప్పుడు ఏదో ఒక అడ్డంకి చెప్తారు. సో అప్పుడు వచ్చేసి నేను యాక్చువల్ గా ట్రూత్ చెప్పలేదు పుట్టపర్తికి వెళ్తున్నాను అనేసి. నేను ఒంట్లో బాగాలేదు అనేసి చెప్పాను అనమాట. ఐ వాజ్ నాట్ వెల్ అండ్ సో ఐ కుడ్ నాట్ కమ్ అని చెప్పాను. మనకు కొలీగ్స్ అందరూ మంచి వాళ్లే, కానీ ఒక్కొక్కసారి వాళ్ళు ఓవర్ ఎంతూజియాజంతో వెళ్లి మేనేజ్మెంట్ వాళ్ళతో డిస్కస్ చేస్తుంటారు. సో ఎవరు చెప్పారో తెలియదు, వాళ్ళెవరు చెప్పినట్టున్నారు తను పుట్టపర్తికి వెళ్ళింది. సో నేను నెక్స్ట్ రోజున పుట్టపర్తి నుంచి వచ్చాక వెళ్ళినప్పుడు ఆయన అడిగారు, ఎందుకు మేడం రాలేదు అంటే కనుక నేను నాకు ఒంట్లో బాగాలేదు సార్ అందుకని రాలేదు, మీరు ఎక్కడో ఊరికెళ్లారని విన్నాను అనేసి అన్నారు. నాకు తల తీసేసినట్టు అయింది. దేంటి సత్యసాయి స్టూడెంట్ అని పేరు పెట్టుకొని, సాయి డివోటీ అని పేరు పెట్టుకొని అబద్దాలు ఆడటమా? దట్స్ అ బేసిక్ థింగ్ దట్ స్వామి టెల్స్ యూ నాట్ టు డూ. సో విపరీతం రోషం వచ్చేసింది అప్పుడు. అవును సార్ నేను పుట్టపర్తికి వెళ్ళాను. ఇంకా మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి సార్ నా గురించి, నేను ఎప్పుడు బంక్ చేయను. నేను బంక్ చేస్తున్నానంటే అది పుట్టపర్తి విజిట్కి. నాకు ఐ డెంట్ వాంట్ ఎనీ మోర్ మెస్సింగ్ అప్ ఆఫ్ దట్ ఇది అనమాట. నేను లీవ్ తీసుకుంటున్నానంటే నాకు జ్వరం వచ్చినా కూడా వస్తాను వర్క్కి, కానీ నేను రావటం లేదు అంటే మటుకు అది పుట్టపర్తి ట్రిప్పే సార్. పుట్టపర్తి తప్ప నాకు ఇంకా నథింగ్ ఎల్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఒక రిలేటివ్స్ వెడ్డింగ్స్ కు వెళ్ళటం కానీ, ఇంకెవరో ఇంట్లో బారసాలని ఏవి వెళ్లేదాన్ని కాదు. ఫస్ట్ ప్రయారిటీ ఇన్ మై లైఫ్ వాజ్ ఆల్వేస్ వెరీ ష్యూర్ ఐ హ్యాడ్ టు గో హ్యావ్ స్వామిస్ దర్శన్ అనేది మటుకు. సో ఉన్న లీవ్ అంతా సేవ్ చేసేసి స్వామి దర్శనంకైతే వాడాను, కానీ ఇంకేదో సోషలైజింగ్ మటుకు, ఏ విధమైన సోషలైజింగ్ అయినా అనుకోండి, సో వెళ్ళలేదు, డెఫినెట్ గా వెళ్ళలేదు. సో దట్ వాజ్ ది ఫస్ట్ థింగ్ అండ్ ఆఫ్టర్ దట్ ఐ హ్యావ్ నాట్ లైడ్. సో వన్ లెసన్ విచ్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఇస్, మనం ఇలాంటి మన చిన్నది అనుకోవచ్చు కానీ వాట్ ఎవర్ వి బిహేవ్, మనం మన మన బిహేవియర్ ఎలా ఉంటుందో అది మొత్తం స్వామి పైన రిఫ్లెక్ట్ అవుతుంది. అయ్యో పలానా స్టూడెంట్, పలానా శిష్యురాలు అండ్ ఆ గురువును అనుకోవచ్చు, ఆ గురువును పాటించే వాళ్ళు ఎవరు నిజం చెప్పటం లేదు. సో ఇలాంటి అబద్దాలు మటుకు, అక్కర్లేని అబద్దాలు ఇవన్నీ. సో అవి మటుకు అవాయిడ్ చేయటం నేర్చుకున్నాను అస్సలు స్వామి, ఎందుకంటే దిస్ ఇస్ అ బిగ్ అంటే వన్ ఆఫ్ ది రీజన్స్ వై వీ బ్రింగ్ బ్యాడ్ నేమ్ ఫర్ స్వామి. సో దట్ ఈస్ వన్ ఇన్సిడెంట్ దట్ ఐ హ్యావ్. అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రొఫెషనల్ పరంగా చూస్తే కనుక చాలా లెసన్స్. సో ఎవ్రీ టైమ్ యు ఆర్ గెటింగ్, మనకి లైఫ్ ఇస్ టఫర్. సాయి డివోటీగా కానివ్వండి, సాయి స్టూడెంట్ గా కానివ్వండి, లైఫ్ ఇస్ టఫర్ ఫర్ అస్ ఫర్ టూ రీజన్స్. ఒకటి ఏంటి, ఎవ్రీ యాక్ట్ ఆఫ్ అవర్స్ మనం ఏవి చేసినా అది ఇట్ గెట్స్ ఎవాల్యుయేటెడ్ డిఫరెంట్లీ. మామూలు వాళ్ళకి లైఫ్ ఈజీ, వాళ్ళు ఎవరు శిష్యులు కాదు, ఎవరు గురువు రెఫరెన్స్ ఉండదు వాళ్ళ దగ్గర,
3: ఎక్స్పెక్టేషన్స్
2: ఉండవు. ఇక్కడ మనకేమవుతుంది, స్వామి డివోటీ అనేసరికి సత్యసాయి బాబా డివోటీ అంట, కానీ చూడండి ఏం చేస్తున్నారు వీళ్ళు, ఏం లాభం అండి అనేసి జడ్జ్మెంటల్ గా బాగా చెప్పేస్తారనమాట. సో అది ఒక పెద్ద ఛాలెంజ్. సెకండ్ ఏంటి, మనకే మన వాల్యూ సిస్టమ్స్ దే వోంట్ బీ ఇన్ సింక్ విత్ అదర్స్ వాల్యూ సిస్టమ్స్. వాళ్ళు చాలా స్ట్రాటజీతో వాళ్ళు చేయవలసిన పనులు చేయటం లేదని కాదు, బట్ దట్ ఈస్ దేర్ వే ఆఫ్ లైఫ్. మన వే ఆఫ్ లైఫ్ ఏ స్వామి, ఈ కాన్షియస్నెస్ అనేది ఎంత చెప్తారంటే కనుక మీ కాన్షియస్ అడగండి, మీ కాన్షియస్ అడగండి అని. మనకి ఇబ్బందులు ఇంకా చాలా ఎక్కువ, ఆ కాన్షియస్ అడిగేసరికి ఇబ్బందులు చాలా ఎక్కువ అయిపోతాయి మనకి. సో దోస్ ఆర్ ది టూ బిగ్ ఛాలెంజెస్ మన ప్రొఫెషనల్ లైఫ్ లో, దట్ వీఆర్ గెటింగ్ ఎవాల్యుయేటెడ్ అస్ సాయి యునో డిసైపుల్స్ అండ్ వీఆర్ గెటింగ్ ఎవాల్యుయేటెడ్ బేస్డ్ ఆన్ యునో ద డిఫరెన్స్ ఇన్ ద వాల్యూ సిస్టమ్. ఈ డిఫరెన్స్ ఇన్ ద వాల్యూ సిస్టమ్ చూడండి, వాళ్లకు మనం ఒక థ్రెట్ లాగా ఉంటాం. బికాస్ మనకు ఫస్ట్ థింగ్ విచ్ స్వామి టీచర్స్ ఇస్, అబైడింగ్ బై రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఏవైతే మనకు ఇవి ఒక సంస్థలో ఎంటర్ అవుతున్నాం, ఆ సంస్థలో ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ పాటించండి, దెర్ ఇస్ నో ప్రాబ్లం అట్ ఆల్ ఫర్ యూ అనేసి స్వామి ఎన్నోసార్లు స్పీచ్ లో చెప్పారు. ఓకే, సో మనం అది రూల్స్ చాలా పకడ్బందీగా మనం ఫాలో చేయటం వలన వి బికమ్ అ థ్రెట్ టు అదర్స్ అనమాట. ఇదేంటి పిల్ల మరి మరీ ఏంటి సంతు పండులాగా ఉంది, ఏమేమో చెప్తారు, మరీ పాటిస్తోంది. సో ఈవిడకి చెప్తే కనుక మళ్ళీ దే డోంట్ అండర్స్టాండ్. మనము మనకు చెప్పినా కూడా వాళ్ళు ఏవైనా సీక్రెట్స్, వీఆర్ నాట్ ది కైండ్ టు క్యారీ ఇట్ టు ద హైయర్ అథారిటీ, అది చెయ్యం కానీ, బట్ వీ కాన్స్టెంట్లీ పోజ్ అ థ్రెట్ టు దెమ్. సో దాని మూలాన సాయి డివోటీస్ ఫేస్ మోర్ ఛాలెంజెస్ దెన్ ది అదర్స్. అది మటుకు వీ హ్యావ్ టు బి రెడీ ఫర్ ఇట్ బట్ టేక్ ప్రైడ్ ఇన్ దట్ ఈస్ వాట్ ఈస్ మై అడ్వైస్. ఎందుకంటే ప్రపంచంలో ఎన్ని మార్పులు జరిగినా కూడా సాయి డివోటీస్ గా మనం ఈ విధంగా పాటిస్తే ద సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ చూడండి, రాత్రి మంచి నిద్రపోతున్నాం అంటే గనక దాని గురించే, అంతే ఇంకేమీ లేదు. ఆ సాటిస్ఫాక్షన్, ఆ భయం, ఆ ఫియర్ అనేది ఉంటుంది చూడండి. మా అక్కయ్య చాలాసార్లు చెప్పేవారు, తను కస్టమ్స్ హౌస్ లో పనిచేసేదనమాట, చాలా కరప్ట్ ప్లేస్, చాలా చాలా కరప్ట్ ప్లేస్. ఎలా అంటే గనక యాజ్ అ డిపార్ట్మెంట్ దే టేక్ మనీ అండ్ దే డిస్ట్రిబ్యూట్ ఇట్ అమాంగ్స్ దెమ్సెల్స్ అనమాట. ఆన్ అర్ డైలీ బేసిస్ పీపుల్ ఎర్న్ అరౌండ్ 2,000 to 3,000 rupees. దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ కరప్షన్ విచ్ ఇస్ దే. ఈ మనకు ఈ అదేమో డిపార్ట్మెంట్స్ అంటారు, దే చెక్ టు సీ వెదర్ యువర్ అసెట్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్ టు యువర్ సాలరీ అనేసి, అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో ఉంటాయి. సమ్ టైమ్స్ దే బికమ్ వెరీ వెరీ యాక్టివ్. సో ఆ ఫియర్ తో ఇలా డబ్బులు తీసేసుకుంటారు, నగలు విపరీతంగా చేయించేసుకుంటారు, ప్రాపర్టీలు విపరీతంగా కొనేస్తారు. సో మనం తీసుకున్న శాలరీ ఏంటి, 25,000, 30,000 ఆన్ అ మంత్లీ బేసిస్. అప్పట్లో ఆ రోజుల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఎక్కువ ఇచ్చేది కాదు, ఇప్పుడు 6th కమిషన్, 7th కమిషన్ అని ఎక్కువయ్యాయి. సో వాళ్లకు చెప్పేది ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్, ఎందుకంటే నిద్ర పట్టదు వాళ్లకి. ఇంత సంపాదిస్తారు, తీసుకోవటమైతే తీసేసుకుంటారు, కానీ బికాస్ ఆఫ్ దాట్ వాళ్లకు నిద్ర పట్టట్లేదు. నిద్ర, నువ్వు సరిగ్గా నిద్రపోకపోతే కనుక నువ్వు యూఆర్ నాట్ ఇన్ అ గుడ్ ఫిజికల్ స్టేట్ ఆఫ్ హెల్త్ కానీ మెంటల్ స్టేట్ ఆఫ్ హెల్త్ కానీ ఇట్ ఈస్ వెరీ పువర్. అండ్ ద కాన్స్టెంట్ ఫియర్, ఎప్పుడు ఎక్కడ రేడ్ జరుగుతుందో అని ఆ ఫియర్ చూడండి, అది ఇట్ కెన్ కిల్ పీపుల్. ఓకే, సో మనకు దట్ ఈస్ ది అడ్వాంటేజ్ వెన్ వీ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకే, ఒక ఎవరికి హాని చేయకుండా మన పని ఏదో మనం చేసుకుంటూ వస్తున్నప్పుడు దట్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ విచ్ ఇస్ దేర్, వెదర్ ఇట్ ఇస్ ఫిజికల్ ఆర్ మెంటల్ సాటిస్ఫాక్షన్, ఇట్ కాంట్ బి రీప్లేస్డ్ విత్ ఎనీథింగ్ ఎల్స్. సో అది, దట్ ఈస్ బీన్ మై ఎక్స్పీరియన్స్.
0: చాలా బాగా చెప్పారు. ఇప్పుడు యువతకి ఉన్న చాలా ముఖ్యమైన సందేహం ఏంటంటే ఎలా స్వామి ప్రిన్సిపల్స్ ని బయట ప్రపంచంలో ఫాలో అవ్వాలి అనేది, ఇట్స్ అ వెరీ ప్రెసింగ్ క్వశ్చన్ అనమాట. మనం ఇంట్లో నేర్పించేది ఒకటి, బయటికి గడప దాటి బయటకు వెళ్తే ప్రపంచం డిఫరెంట్ గా ఉంది మీరు చెప్పినట్టు. కానీ మీరు చెప్పిన దాన్ని విన్న వాళ్ళకి పాటించే అవకాశం టోటల్ గా ఉంది అనే నమ్మకం ఒకటి కలుగుతుందని నాకు అనిపిస్తుంది.
2: ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను, అంటే మా వర్క్ ప్లేస్ లోనే జరిగేది. నాకు ఇంకొక కొలీగ్ ఉన్నారనమాట, ఇద్దరు ఉన్నారు ఇన్ ద సేమ్ డిపార్ట్మెంట్. ఒకళ్ళేమో హెడ్ ఓకే, సో ఇంకొక ఆవిడేమో షీఈస్ మై కొలీగ్ అనమాట. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్, ఏమవుతుంది వర్క్ ప్లేస్ లో ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది అని ఒక పెద్ద వాళ్ళకి, దే డోంట్ వాంట్ టు లూజ్ ఇంపార్టెన్స్, ఆ పవర్ కావాలి, పవర్ హంగ్రీ. ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ అబౌట్ మనీ అండి, పవర్ కూడా చాలా, పీపుల్ ఆర్ వెరీ పవర్ హంగ్రీ. సో వాట్ హ్యాపెన్స్, వాళ్లకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లీడర్షిప్స్ లో వాళ్ళకి ఆ స్కిల్ సెట్ లేకపోయినా దే రీచ్ లీడర్షిప్ పొజిషన్స్. అప్పుడు ఎనీబడి ఈజ్ అ కాన్స్టెంట్ థ్రెట్ టు దెమ్, ఎక్కడ వాళ్లకు ఆ పవర్ లూజ్ అయిపోతుందో, ఓకే ఇంకెవరో ఇంపార్టెన్స్ గెయిన్ చేస్తారు అని కాన్స్టెంట్ గా దే కీప్ స్ట్రాటజైజింగ్, ఓకే టు సీ అదర్స్ డౌన్ఫాల్. అది రెగ్యులర్ గా ఆర్గనైజేషన్స్ లో జరిగే విషయమే. ఇవైతే గనక మనకు లీడర్షిప్ స్ట్రాంగ్ గా ఉందనుకోండి, ఎవ్రీథింగ్ ఇస్ సెట్ రైట్. లీడర్షిప్ వీక్ గా ఉంటే గనక మటుకు యూ ఫేస్ దీస్ ఛాలెంజెస్. అప్పుడు చేస్తున్నప్పుడు వన్ థింగ్ విచ్ ఐ హ్యావ్ రియలైజ్డ్, మై ఓన్ ఎక్స్పీరియన్స్ విచ్ ఐ రియలైజ్డ్ ఇస్ వాళ్ళని యాంటగనైజ్ చేయకూడదు. మనకు డిఫరెన్సెస్ ఉండొచ్చు. ఎప్పుడు చెప్తుంటారు మేనేజ్మెంట్ టర్మినాలజీలో, అండ్ దట్ ఈస్ అప్రోచ్ స్వామి హ్యాస్ టాట్ ఆల్ హిస్ ఎంబీఏ స్టూడెంట్స్. ఎంబీఏ స్టూడెంట్సే కాదు, స్పీచ్ లో హీ హాజ్ స్పోకన్ అబౌట్ యునో వాట్ షుడ్ బి ద బేసిస్ ఆన్ విచ్ యునో యూ షుడ్ రెస్పాండ్ అని. కానీ ఆ హెచ్ఆర్ లీడర్షిప్ విషయాలు, స్వామీస్ బుక్ ఆన్ దట్ లీడర్షిప్ గురించి స్వామి ఏమేమి చెప్పారు, జనరల్ చిబ్బర్ది ఒక బుక్ ఉంది, అద్భుతమైన బుక్. అది కనుక చదివితే మన ఎంప్లాయీగా కూడా ఎలా ఉండాలి అనే దానికి చాలా ఆన్సర్లు దొరుకుతాయి. కానీ హౌఎవర్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్తున్నాను. సో ఏమవుతుంది, ఇంకొక కొలీగ్ అతను చేసే విషయాలు నచ్చకపోయి, తను కూడా చాలా ఆనెస్ట్రీ, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ లేడీ, అంత చాలా మంచి ఆవిడ, నో నథింగ్ టు ఫైండ్ ఫాల్ట్ విత్. కానీ అప్రోచ్ ఈజ్ వెరీ డిఫరెంట్. మన కోపం వస్తే కనుక వీ కాంట్ స్టాప్ టాకింగ్ టు పీపుల్. వర్క్ ప్లేస్ లో మొహాలు ఇటు అటు పెట్టుకుని తిరిగితే కనుక పని అవ్వదు, బికాస్ అందరినీ కలుపుకొని వెళ్తూనే మనకు పని అవుతుంది. మనకు అన్ని విషయాలు అందరిలో నచ్చకపోవచ్చు, కానీ కొన్ని విషయాలు అందరిలో నచ్చాలి మనకి. ఎందుకంటే మనలో కూడా చాలా నచ్చనివి చాలా మందికి ఉంటాయి. ఇప్పుడు మనం చేసేవన్నీ వాళ్ళకి నచ్చకపోవచ్చు, బట్ మనం ఒక వర్క్ ప్లేస్ లో ఉన్నామంటే గనక అందరం కలిసికట్టుగా పని చేసుకుంటేనే మనకు రిజల్ట్స్ బాగా కనిపిస్తాయి. బికాజ్ అల్టిమేట్ గా మనం వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ దట్ ఇది ప్రాఫిట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, ఎందుకు పెట్టుకోవాలి మనల్ని, వీఆర్ ఓన్లీ అ బర్డెన్ టు దెమ్. సో తీసేస్తారు. సో ఇఫ్ యూ హ్యావ్ టు కంటిన్యూ, కొలాబరేటివ్ ఎఫర్ట్ అనేది తప్పకుండా ఉండాలి. స్వామి కూడా పిల్లలకు స్టూడెంట్స్ చెప్పడం, స్వామి ఎక్స్పెక్టేషన్స్ ఆర్ వెరీ హై, ఏ విధంగా ఎలాంటి వాల్యూస్ తో లైఫ్ లో ఉండాలని. లాస్ట్ లో స్వామి ఏం చెప్తూ వచ్చారు, మీరు ఏం చేసినా పర్వాలేదు కానీ హ్యావ్ లవ్ ఫర్ గాడ్ అని చెప్పారు. ఎందుకు, లవ్ ఫర్ గాడ్ ఉంటే అక్కడి నుంచి హీ కెన్ వర్క్ బ్యాక్ టువర్డ్స్ అస్. దేవుడి పైన ఎప్పుడైతే మనకు ప్రేమ ఉంటుందో మనం తప్పుడు పనులు చేసే ఇది ఛాన్సెస్ చాలా తక్కువ. సో దట్ ఈస్ వాట్ హీ కెప్ టెలింగ్ అస్. సో మనం ఎక్కడ వెళ్ళినా కూడా వీ హ్యావ్ టు కొలాబరేట్. మన బిహేవియర్ ఎలా ఉండాలంటే ఇట్ హాస్ టు బి ఇన్స్పిరేషనల్ టు ది అదర్స్. మనం ఏం చెప్పక్కర్లేదు. మా కొలీగ్ అనింది, నీకు అన్ని డిఫరెన్సెస్ ఉన్నా కూడా నువ్వు మాట్లాడుతూనే ఉంటావు అతనితో బాగా చక్కగా, నీ ఫ్రెండే అనేసి. నేను అన్నాను, నా ఫ్రెండ్ కాకపోవచ్చు ఆయన, కానీ ఒక చోట్ల పని చేస్తున్నప్పుడు మనం గనక యాంటగనైజ్ చేశామనుకోండి మనకి దొరికేది ఏమింది, మన పని కూడా మనం చేసుకోలేము. సో దెన్ బి బికమ్ యూజ్లెస్ ఆ ఆర్గనైజేషన్ లో. మనకి పని జరగాలి అంటే గనక అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి, వాళ్ళ డిఫరెన్సెస్ పక్కన పెట్టి మనం కలుపుకుంటూ వెళ్ళాలి. దట్ ఈస్ వేర్ సాయి డివోటీస్ కెన్ మేక్ అ డిఫరెన్స్. మన పర్సెప్షన్స్, మన వీఆర్ లుకింగ్ అట్ ఇట్ ఫ్రమ్ అవర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇంకొక అతను వాళ్ల పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఆలోచిస్తారు. అందరం కరెక్టే, కానీ మనం రిజిడిటీ అనేది పోగొట్టుకోవాలి. స్వామి కూడా దట్ ఈస్ వాట్ హీ షోడ్ అస్. ఆయన ఉత్తిగా చెప్పటం కాదు, ప్రతి ఒక్క విషయంలో ఆయన పాటించి మనకు చెప్పారు. సో ఆ రిజిడిటీ అనేది ఇట్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ సాయి సిస్టమ్ అట్ ఆల్. సో ఆ రిజిడిటీ అనేది పోగొట్టుకోవాలి. ఓకే, ఐ రిమెంబర్ లాంగ్ బ్యాక్, ఐ థింక్ 2009 or 10, ఐ డోంట్ రిమెంబర్, ఫ్యూ ఆఫ్ మై స్టూడెంట్స్, నేను చెప్పేదాన్ని అంటే ఈ కాలం పిల్లలు చాలా డిఫరెంట్ గా ఉంటారు. నేను ఎప్పుడు ఎంబీఏ కాలేజెస్ లోనే టీచ్ చేశానన్నమాట చాలా మటుకు. సో ఐ యూ కెన్ జస్ట్ ఇమాజిన్ ఎలాంటి వాతావరణంలో వాళ్ళు పెరుగుతున్నారు అంటే గనక చాలా ఫ్రీడమ్ బిట్వీన్ గర్ల్స్ అండ్ బాయ్స్, విపరీతమైన ఫ్రీడమ్ తో కలిసిమెలిసి తిరిగేవాళ్ళు అనమాట. నేను చాలా ఓపెన్ గా కొద్దిమంది పిల్లలకు ప్రేమ చూపిస్తూ, చాలా ప్రేమ చూపిస్తూ స్వామి చెప్పిన ప్రిన్సిపల్స్ అన్ని ఏదో ఒక రకంగా ఇంటగ్రేట్ చేస్తూ క్లాసులో చెప్పేదాన్ని. చెప్తున్నప్పుడు వాళ్ళు ఒక రోజున ఎగ్జాస్పిరేషన్ తో చాలా మంది క్లోజ్ గా ఉండేవాళ్ళు అనమాట. వై ఆర్ యూ లైక్ దిస్ మ్యామ్, యు ఆర్ సో డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అనేసి ఒక ఎగ్జాస్పిరేషన్ తో చెప్పారనమాట, ఓ బాబు ఇదేంటి ఇలా మనకు బోధనలు చేస్తుందని. అంటే ఐఎమ్ వాట్ ఐఎమ్ బికాస్ ఆఫ్ సత్సాయి బాబా అని చెప్పాను. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ టు సీ స్వామి, వాళ్ళు దే కేమ్ అలాంగ్ విత్ మీ టు పుట్టపర్తి, త్రీ ఆఫ్ మై స్టూడెంట్స్ కేమ్ టు పుట్టపర్తి. దే సో ఆల్ దట్ వాస్ బీయింగ్ డన్ బై స్వామి. టిల్ దెన్ దే హెడ్ హర్డ్, అంటే దూరంగా ఉండి స్వామి ఏవేవి చేస్తున్నారనేసి ఏదో వేగ్గా విన్నారు, కానీ వాళ్ళు ప్రత్యక్షంగా వచ్చి స్వామి దర్శనం చేసుకొని చేశారనమాట. సో ఐ బేసికలీ బిలీవ్, బట్ యు ఆర్ రెస్పెక్టెడ్, నీకు రెస్పెక్ట్ అనేది ఎక్కడైనా వస్తుంది, ప్రొవైడెడ్ మన ఎథిక్స్ మన వాల్యూస్ స్ట్రాంగ్ గా ఉండేటప్పుడు ఆటోమేటిక్ గా వస్తుంది. సో మై ప్రిన్సిపల్ హ్యాస్ బీన్, స్వామి ఎప్పుడు చెప్పేవాళ్ళు బీ అ గుడ్ టీచర్ అనేసి. మా నాన్నగారికి ఒకసారి, మా నాన్నగారు పుట్టపర్తిలోనే కాలేజ్ లో పనిచేసేవారు, సో వరండాలో కూర్చున్నప్పుడు స్వామి ఇంకొక ఒకరితో మా నాన్నగారి నుంచి చెప్పారనమాట, రాధాస్వామి పాతకాలం టీచరు, చాలా ప్రేమగా ఉంటాడు స్టూడెంట్స్ తో, చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఎందుకు ప్రేమ అనేసి అనేవాళ్ళంటే గనక, పిల్లలకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే గనక మా నాన్న కూర్చొని హోమియోపతి బుక్స్ అన్ని చదివి మెడిసిన్ అన్ని పొట్లాలు కట్టుకొని వెళ్లి వాళ్ళకి ఇచ్చి తీసుకొని తగ్గుతుంది ఈ ప్రాబ్లం తగ్గుతుంది ఆ ప్రాబ్లం తగ్గుతుంది అనేసి చెప్పేవాళ్ళు అనమాట. అట్ ద సేమ్ టైం డిసిప్లిన్ మటుకు కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు కాదు క్లాస్ రూమ్స్ లో కానీ. అంటే మామూలుగా మనకు సత్సాయి ఇన్స్టిట్యూట్ లో డిసిప్లిన్ ఇండిసిప్లిన్ ఇష్యూ అనేది రాదు, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆయన ప్రకారం. సో దిస్ ఈస్ ఆల్వేస్ బీన్ మై థాట్, యునో దట్ మనం ఎంత ప్రేమ చూపిస్తామో అంత డిసిప్లిన్డ్ గా కూడా ఉండాలి. స్టూడెంట్స్ రెస్పెక్ట్, మనకు వెంటనే వాళ్లకు యాక్సెప్టెన్స్ ఉండకపోవచ్చు, బట్ లాంగ్ రన్ లో మటుకు వాళ్ళు డెఫినెట్ గా దే వాల్యూ టీచర్స్ హూ హ్యావ్ వాల్యూస్, నాట్ వితౌట్ వాల్యూస్. ఎందుకంటే ఎప్పుడైతే మనం చేయాల్సిన ధర్మం మనం కరెక్ట్ గా చేస్తున్నామో, మనం చేయాల్సిన పని వెదర్ ఇట్ ఇస్ టీచింగ్ కానివ్వండి ఇంకేదైనా ప్రొఫెషన్ కానివ్వండి, మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ మన పని మనం సక్రమంగా చేస్తే డెఫినెట్ గా దానికి వాల్యూ అనేది ఉంటుంది. నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, ఓ పెద్ద నీకు ఇవి ఇంక్రిమెంట్స్ ఇచ్చేసి బ్రహ్మాండమైన జీతానికి ఆశపడకండి, బట్ వీ క్యాన్ ఎక్స్పెక్ట్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్, అండ్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మనకి ఒక మన మన పనిని వాల్యూ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, బికాజ్ మన పనిని వాల్యూ చేస్తే గనక స్వామికి మనము కృతజ్ఞతలై ఉండాలి. ఎందుకంటే స్వామి ముందు చెప్పినట్టు స్వామికి మంచి పేరు తెగకపోయినా చెడ్డ పేరు మట్టుకు తేకూడదు.
0: బాగుంది పద్మశ్రీ గారు, మీరు ఇప్పుడే ఒక మాట చెప్పారు స్వామి చెప్పారని, హ్యావ్ లవ్ ఫర్ గాడ్ అన్నారు. మనం ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే వాళ్ళకి ఏది ఆనందాన్ని ఇస్తుంది అనేదే ఆలోచించి అదే చేయడానికి ప్రయత్నిస్తాం. మరి భగవంతుణ్ణి ప్రేమించినా కూడా అలాగే ఉండాలి అని చాలా సింపుల్ గా చాలా మంచి మంచి విషయాలు మాకు చెప్పారు ఇవాళ. మరి ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, ఎవ్రీడే లైఫ్ లో మీరు ఎలా పాటిస్తారు స్వామి ప్రిన్సిపల్స్ ని, ఆర్ ద ప్రిన్సిపల్ దట్ యూ హెడ్ టేకెన్ ఆర్ లెర్న్ ఫ్రమ్ స్వామి అనేది చెప్పారు, అలాగే నిత్య జీవితంలో స్వామితో ఎప్పుడు ఎలా కనెక్ట్ అయి ఉంటారు, హౌ డు యూ కనెక్ట్ విత్ యువర్ స్వామి?
2: ఐ డోంట్ నో, దట్ హ్యాపెన్స్ చాలా ఈజీగా, ఎందుకంటే హీఈస్ లైక్ ఏమంటారు, ఐ డోంట్ నో వెదర్ మన లైఫ్ లో సర్కమ్స్టాన్సెస్ వలన ఏమని నాకు తెలియదు, బట్ స్వామి ఇస్ సమ్వన్ హూ ఇస్ ఆల్వేస్ అకంపనీయింగ్ మీ. కాన్స్టెంట్ కన్వర్జేషన్స్ అంటారు చూడండి, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అట్ ద బ్యాక్ ఆఫ్ ద మైండ్. ఐ డోంట్ హ్యావ్ టు గో దేవుడు స్వామి ఫోటో దగ్గర కూర్చొని ఐ డోంట్ హ్యావ్ టు కన్వర్స్ విత్ హిమ్, కాన్స్టెంట్ గా ఐ కెన్ కన్వర్స్ విత్ హిమ్ అనమాట. దట్ హాస్ హ్యాపెన్ నాకు, నా ఎక్స్పీరియన్స్ లో ఎలా అంటే కనుక నాకు అలానే ఉంది. ఐ హ్యావ్ మై సిస్టర్స్ బ్రదర్స్ వాళ్ళందరూ కూడా ఇదే రకంగానే స్వామితో కమ్యూనికేట్ చేసుకుంటారు కాన్స్టెంట్ గా. స్వామిని కోపంగా తిట్టడం కానివ్వండి, ఎందుకంటే స్వామి పెద్ద మనకందరికీ మన స్ట్రెస్ బస్టర్ అనమాట. మనకి ఏదైనా కోపము, కోపంగా ఉండటము, ఫ్రస్ట్రేషన్ రావటము, యాంగ్జైటీ అనుకోండి, ఏదైనా కూడా స్వామి. సో దట్ ఈస్ హౌ కాన్స్టెంట్ గా ఐ హ్యావ్ ఇంటగ్రేటెడ్ హిమ్ ఇన్ టు మై లైఫ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఐఎమ్ హ్యావింగ్ కన్వర్సేషన్స్ విత్ మై డాటర్, నాకు ఏంటంటే అనక ఏ రూమ్ లోకి వెళ్ళినా స్వామి ఉండాలి. సో ఐ హ్యావ్ అ ఫోటో ఎవ్రీవేర్. సో మన కన్వర్సేషన్స్ జరుగుతుంటాయి కదా, ఐ ఇంటగ్రేట్ స్వామి ఇన్ టు మై కన్వర్సేషన్. అంటే వింటున్నారు చూడు స్వామి వింటున్నారు జాగ్రత్త అని చెప్పటము, లేకపోతే గనక అబ్బా ఆయన తెలుసులే ఈ లుక్ అట్ హిమ్ స్మైలింగ్ అని చెప్పటము. సో దట్ హీస్ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ ఒక్కొక్కసారి స్మాల్ థింగ్స్ లిటిల్ థింగ్స్ దట్ వీ కీప్ డూయింగ్, యూనో స్వామి ఫోటో దగ్గర పెద్ద ఫోటో దగ్గర నేను మా అమ్మాయి స్వామి చేతులు ఇటు అటు పట్టుకొని, ఇట్స్ జస్ట్ అ హ్యాండ్ విచ్ ఇస్ లైక్ దిస్ కదా, సో అటువైపు ఇటువైపు పెట్టుకొని వీ ట్రై టు ఫార్మ్ అ సర్కిల్ అంటే స్వామి ఇస్ విత్ అస్ అనేసి. సో దోస్ ఆర్ థింగ్స్ దట్ వీ కాన్స్టెంట్లీ డూ అండ్ మన ఓన్ ఎక్స్పీరియన్సెస్ఏ మనకు అన్నమ్మకం కుదిరిస్తాయి. కానీ వన్ సజెషన్ ఐ కెన్ గివ్ ఇస్ సిన్సియర్ గా మనం కనుక ప్రే చేస్తే కనుక ఎప్పుడు ఆయన నో చెప్పరు. ఏదో ఒక రకంగా ఈవెన్ మెటీరియలిస్టిక్ థింగ్స్ కూడా మనం అడగటం తక్కువ, బట్ అడిగినప్పుడు అయ్యో స్వామి ఏమో ఇది చేయగలుగుతానో లేదో అన్నప్పుడు మన డబ్బులే మనకు వస్తాయి, ఎక్కడి నుంచో వచ్చి పడవు. కానీ హీ విల్ ఫెసిలిటేట్ దట్ ఏదో ఒక రకంగా యూనో అది సమకూర్చటము ఏదో ఒకటి. సో దట్ హెస్ బీన్ మై ఎక్స్పీరియన్స్. సో మై సజెషన్ అందరికి కూడా అదే చెప్తాను, మీరు సిన్సియర్ గా ప్రే చేసుకుంటే అసలు స్వామి అన్ని మనకు సేవ కానివ్వండి, సేవా ఆపర్చునిటీ కావాలి స్వామి అంటే కనుక ఆయన తప్పకుండా ఇస్తారు. మనం స్ట్రాంగ్ గా ఫీల్ అవ్వకపోతేనే అది రాదు, దేనికైనా మనం కోరుకోవాలి, అది కోరుకుంటే కనుక తప్పకుండా ఇస్తారు. 19-20 తారీఖుల్లో నేను పుట్టపర్తికి వెళ్ళాలి అంటే ఆయన ఈజీగా ఇవ్వరు. మళ్ళీ కరెక్ట్ గా మా అమ్మాయికి హై ఫీవర్ రావటము, అయ్యో వెళ్తానో లేదో ఎలా ఉంటుందో పరిస్థితి అని అనుకునే ఆ పరిస్థితి తెప్పిస్తారు. కానీ ఇన్ ఆల్ దట్ మన ఫెయిత్ కనుక మనం ఉంచుకుంటే కనుక అది కానిస్తారు, స్వామి తప్పకుండా కానిస్తారు,
0: ఏదో ఒక మార్గం చూపిస్తారు,
2: ఏదో ఒక మార్గం చూపిస్తారు, అది మటుకు సత్యం.
0: బాగుంది పద్మశ్రీ గారు, మీరు చెప్పిన విషయంలో నాకు బాగా నేను కనెక్ట్ అవ్వగలిగింది ఏంటంటే స్వామిని ఎవ్రీడే డే టు డే లైఫ్ లో ప్రతి క్షణం స్వామితో కలిసి జీవించడం అనేది అంతకంటే మించిన ఆనందం ఉండదనుకుంటున్నాను. మనం మాట్లాడే ప్రతి మాటలో చేసే ప్రతి పనిలో స్వామిని కూడా ఇంక్లూడ్ చేసుకుని స్వామిని పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్ అండ్ పార్ట్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్ అలాగూ ఉండగలగడం అనేది చాలా సాధనతో వస్తుంది, స్వామి అనుగ్రహంతో కూడా కలుగుతుంది. అది మీరు చేయగలుగుతున్నారు, ఆ విషయం మీ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. అలాగే ఇంకొకటి కూడా స్వామి రీసెంట్ గా చెప్పేవారు, యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని అనేవారు. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ నుంచి యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్ లాగా ఉండాలి, మీరు అలా ఉండాలి అని. మీరు చెప్పింది కూడా అదే, స్వామికి మంచి పేరు తేకపోయినా చెడ్డ పేరు తీసుకురాకూడదు అనే ఒక దృఢ నిశ్చయంతో మన జీవితాల్ని ఏ రకంగా జీవించాలంటే స్వామి డివోటీస్ స్వామి భక్తులు స్వామి దగ్గర చదువుకున్న వాళ్ళు కానీ ఎవరైనా స్వామి అనే పేరుతో అటాచ్ అయి ఉన్న వాళ్ళు చూసావా ఇలా ఉంటారు వాళ్ళు అని ప్రపంచం గుర్తించగలిగేలాగా మనం జీవించగలిగితే దానికి మించి మనం భగవంతుడికి ఇవ్వగలిగిందంటూ ఏమీ లేదు అని. చాలా బాగుంది, మీతో మాట్లాడినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది, మా శ్రోతలు కూడా ఇది విని ఆనందిస్తారు అని నమ్మకం కలుగుతోంది. మీ సమయాన్ని మా కోసం కేటాయించినందుకు చాలా కృతజ్ఞతలు. సాయిరామ్.
2: సాయిరామ్.
3: మన ప్రత్యేకమైనటువంటి ఈ యూనివర్సిటీ యందు ప్రత్యేకమైనటువంటి ఆదర్శాన్ని కూడా నువ్వు నిరూపించాలి, లేకపోతే ఎన్ని కోట్ల మంది విద్యార్థులు లేరు ప్రపంచంలో, కాదు కాదు అందరితో నా పోలికలు ఉండకూడదు, పోలికలు మహాబలహీనము, మనది మనమే. ఒక చిన్న ఉదాహరణము, ఒక విత్తనము భూమిలో నాటుతాం, అప్పుడు భూమిని కూడా మంచి మట్టిగా చేరుస్తాం, శక్తివంతమైన ఎరువులు పోస్తాము, నీరు పోస్తాము, గాలిని చూస్తాము, సూర్యరశ్మి కూడా దానిపైన పడేటట్టుగా చూస్తాము, కానీ ఆ చెట్టు మొక్కగా అభివృద్ధి అవుతుంది. ఈ విత్తనము మొక్కగా అభివృద్ధి కావాలంటే మట్టి కావాలి, ఎరువు కావాలి, నీరు కావాలి, గాలి కావాలి, సూర్యరశ్మి కావాలి. వాటిని మాత్రం స్వీకరిస్తుంది, కానీ తన స్వభావంగా తాను చెట్టుగా రూపొందుతుంది. ఈ చెట్టు మట్టి కాదు, ఈ చెట్టు నీరు కాదు, ఈ చెట్టు గాలి కాదు, ఈ చెట్టు వెలుతురు కాదు. ఈ వెలుతురును గాలిని ఈ ఎరువును మట్టిని తీసుకుంటుంది, తాను తానుగానే అనుభవిస్తుంది. అట్లనే మనం కూడా మంచివారి యొక్క సద్గుణములు మనం తీసుకోవాలి. ఎక్కడ మంచి జరుగుతుందో దానిని నీవు స్వీకరించాలి, నీవు నీవుగానే జీవించాలి. అది నిజమైనటువంటి మానవత్వం యొక్క నేను గాలిని తీసుకున్నాను కదా అని గాలితో పాటు చేరిపోకూడదు. ఈ మట్టి లేకపోతే నేను మొక్కగాను కదా అని నువ్వు మట్టి కాకూడదు. తీసుకో, స్వీకరించు, అంతేగాని నీ స్వభావాన్ని మాత్రం నీవు మార్చకూడదు. కానీ ఈనాడు అట్టిది కాదు. ఎవరో ఒక బుష్కోట్ వేసుకుంటే ఆ బుష్కోట్ మాత్రం నేను వేసుకోవాలి, అది అనుకరణ. వాడికి నీవు బానిసమైపోతున్నావు. ఇది అనుకరణ చాలా చెడ్డది. మంచిని తీసుకో, ఎవరి నుంచి వచ్చినా సరే మంచిని తీసుకో. కానీ నీవు నీవుగా జీవించు. నీవు దైవత్వానికి అర్పితం కా, అంతేకాని సామాన్య మానవులకు అర్పితం కాకూడదు. ఇది నిజమైనటువంటి విద్య యొక్క విశిష్టత.
1: కలసి ఉంటే కలదు సుఖం అన్న స్వామి బోధను ఎంత కష్టమైనా తమ జీవితంలో పాటిస్తూ సాయిబాటలో పయనిస్తూ శ్రీమతి పద్మశ్రీ మనందరికీ ఆదర్శంగా నిలిచారు.

ఓం శ్రీ సాయిరాం. అధ్యాత్మ విద్య విద్యానాం. విద్యలన్నింటిలోకి ఆత్మవిద్యే ప్రధానం. ప్రాపంచిక విద్య పారమార్థిక విద్యను జోడించి నేటితరం యువతీ యువకులను సన్మార్గంలో నడిపిస్తున్నది సత్యసాయి విద్యా ఉద్యమం. నేటి శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలు ఇప్పటికీ ఎన్నో వేల మంది విద్యార్థులను ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దింది. సమాజ అభ్యుదయానికి, దేశ ప్రాపంచిక శాంతికి అటువంటి విద్యార్థులే అవసరమని స్వామి ప్రబోధ. మరి ఈ విద్యా ఉద్యమానికి నాంది 1968లో స్వామి ప్రారంభించిన అనంతపురం శ్రీ సత్యసాయి మహిళా కళాశాల అన్నది గమనార్హం. ఈ సంవత్సరం అనంతపురం కళాశాల స్వర్ణోత్సవం జరుపుకుంది. ఇది మనందరికీ ఎంతో ఆనందభరితమైన వేడుక. స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా కళాశాల నాంది ప్రస్తావన, కళాశాల భవన నిర్మాణం, భవన ప్రారంభోత్సవం, అభివృద్ది సోపానాలు, ఉపాధ్యాయుల, విద్యార్థుల, ఇతర సిబ్బందుల అనుభవాలు, ఇంకా మరెన్నో అనుసంధాన అనుభవాలను శ్రోతలందరికీ అందిస్తూ రేడియో సాయి తెలుగు బృందం జూలై 20-21వ తేదీల్లో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను పలు శీర్షికలలో సమర్పించింది. వాటి పునఃప్రసారాన్ని శ్రోతలకు ఇప్పుడు అందిస్తున్నాం. అనంతపురం కళాశాల భవన సముదాయ ప్రారంభోత్సవం 1971లో జరిగింది. దానికి భారత అధ్యక్షులు శ్రీ వివి గిరి, ఆయన సతీమణి శ్రీమతి సరస్వతీ గిరి, విద్యాశాఖ మంత్రి శ్రీ పివి నరసింహారావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా స్వామి అనుగ్రహించిన దివ్యోపన్యాసంతో పాటు పలువురు ప్రముఖుల ప్రసంగాలు, భవన నిర్మాణ సమయంలో సేవ చేసుకుని స్వామి అనుగ్రహానికి పాత్రుడైన వారిలో కొందరి అనుభవాలను ప్రారంభోత్సవ సంరంభం శీర్షిక పేరిట జూలై 21వ తేదీ రేడియో సాయి తెలుగు బృందం ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలలో సమర్పించింది. ఆ కార్యక్రమ పునఃప్రసారాన్ని ఇప్పుడు వినండి.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సై శ్రోతలకు సాయిరాం. తల్లి ఒడి తొలిబడి అన్నది ఆర్షవాక్యం. సాధారణ మానవుణ్ణి మహానుభావునిగా తీర్చిదిద్దిన ఎందరో మాతృమూర్తుల గురించి స్వామి ఒక పద్యంలో ఇలా చెప్పారు.

0: అలాంటి అత్యున్నత గుణగణాలు గల మాతృమూర్తులు నేటి సమాజానికి ఎంతో అవసరం. అందుకోసం భగవాన్ మహిళల కోసం ప్రత్యేకంగా ఒక కళాశాలను ప్రారంభించాలని సంకల్పించారు. ఫలితంగా 1968 జూలై 8 అనంతపురంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ మహిళా కళాశాల ప్రారంభమైంది. 1969 కళాశాల సొంత భవంతికి శంకుస్థాపన జరిగింది.
1: అంతేకాదు స్వప్న, కేవలం 18 కూడా పూర్తి కాకుండానే భగవాన్ దివ్యాశీస్సులతో ఒక అద్భుతమైన కళాశాల భవనం, వసతి గృహం, గ్రంథాలయం కూడా రూపుదిద్దుకున్నాయి. వాటికి 1971 జూలై 8 తారీఖున లాంఛనప్రాయంగా ప్రారంభోత్సవం జరిగింది.
0: ప్రారంభోత్సవ సందర్భంగా దివ్యోపన్యాసం ఇస్తూ స్వామి విశ్వశ్రేయస్సు కోసం ధర్మాన్ని పునరుద్ధరించే నిమిత్తం శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు.

పాశ్చాత్య వీరుల పరదోలు స్వాతంత్రమును గన సమర భూమి పాండిత్యమున కాల ప్రఖ్యాతి గాంచిన ప్రతిభ చూపించిన భరత భూమి సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యలందు ఆసక్తి చూపిన అమర భూమి

0: శాంతి.
1: కౌసల్య వర సూక్తి గర్భమౌటన్ కదా రాహుడు దేవుడై రమణిగాంచి సీతాసు

ప్రాంతి పుత్తలీ బాయ సంస్కృతితంబుల కదా గాంధీ మహాత్ముడై ఘనత నుందే జీవకోటికి మక్కువ జీవమగుచు ఆహార కందును పెంచడి అమ్మ కంటే ఆదరం తగు వస్తువు అవని కలదే అమ్మ

పవిత్రాత్మ స్వరూపులారా, ఈనాడు మహాపర్వదినంగా పరిగణించుకున్నటువంటి ఈ ఉకార ప్రేముల యొక్క చేరికను మనం ఎంత ఆనందంతో అనుభవిస్తున్నామనేటువంటిది మన అనుభూతికే గోచరం కాని వాక్యములకు అది అతీతమైనటువంటిది. ఆలోచించగల ప్రతి వ్యక్తి కూడాను అయోమయ స్థితిలో ముంచెత్తేటువంటి సమస్యలు అన్ని రంగముల యందు కూడాను విచ్చలవిడిగా తాండవమాడుతుండటము అందరికీ విదితమైన విషయమే. జీవితములకు ప్రధానమైనటువంటి యొక్క ఆనందాన్ని అందుకునే నిమిత్తమై వ్యక్తి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకునే దానికి బదులు వ్యర్థముగావించుకోవటం మానవత్వానికి సార్థకం కానేదని కూడాను మనం అర్థం చేసుకోవాలి. ఈనాడు జీవితముకు సంబంధించినటువంటి ప్రతి రంగమును కూడాను పుష్టివంతంగాను దానికి ప్రయోజనకరంగా మనము తీర్చిదిద్దుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటమే మన భారతీయుల యొక్క ప్రథమ కర్తవ్యము. ఈనాడు మానవత్వంలో చెలరేగినటువంటి అశాంతి, అన్యాయ, అక్రమ, అనాచారము అనేటువంటి ఈ వైశాచిక ప్రవర్తులు మన యొక్క సమాజం నందు ప్రణయ తాండవము జరుపుతున్నటువంటి ఈ సమయం నందులో మనం శాంతి సహనముతో, భక్తి ప్రేమతో, ఆనందమైనటువంటి సహనముతో దీనిని ఎదుర్కొని తద్వారా మన భారతదేశమునకు భద్ర శాంతులు పొందించుకోవడానికి తగిన కంకణం కట్టుకోవటము భారత పుత్రులైనటువంటి ప్రతి వ్యక్తికి కూడాను ప్రధానమైనటువంటి ప్రమాణమని కూడాను మీరు విశ్వసించవలసినటువంటి విషయము. విద్యను ఈనాడు ధర్మతో కొనడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. ఇది కేవలం గుణంతో మనకు లభించవలసినటువంటి పవిత్రమైనటువంటి సార చూస్తే రసమే కాని ధనముతో బలముతో మనం సాధించడానికి వీలు కాదు. కనుకనే ఈనాడు విద్యారంగములు అనేక రకములైనటువంటి క్రమశిక్షణను కోల్పోయి తద్వారా ఈ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఆనందమును కూడాను అది దూరమై ఇందులో వీరు గుర్తించవలసినటువంటి యొక్క గుణమును, క్యారెక్టర్, ఈ శీలమును సరైనటువంటి మార్గంలో మనం అర్థం చేసుకోకపోవటం చేతని మన భారతదేశము ఈనాడు అన్ని దేశములకు కూడాను తల ఒక్కవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ సరస్వతీబాయి గారు చెప్పినట్టు కేవలం వివేకంతోనే మన యొక్క జీవితాన్ని ఆనందకరమైనటువంటి రీతిగా మనం దిద్దుకోగలమే కానీ విద్య వల్ల మాత్రం ఏమాత్రం కూడా సాధ్యం కానేరదు. విద్య కేవలం ఉద్యోగ నిమిత్తమై మనకు కొంతవరకు సహాయం చేయవచ్చును. కానీ ఈనాడు మనం విద్యను నేర్చుకుని ఉద్యోగం నిమిత్తమై మనం ప్రాపలాడుతున్న చేత పురుషులకు కూడా ఉద్యోగములు లేక వారు స్త్రీల కంటే హీనమైనటువంటి స్థితిని అందుకోవడానికి కూడా సంసిద్ధులై ఉంటున్నారు. కనుక మనం విద్యను నేర్చుకోవటం మొట్టమొదట మనం దేనిని మనం చక్కదిద్దుకోవటం అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించి వర్తించినప్పుడే మన యొక్క వ్యక్తిత్వం కూడా సార్థకం అవుతుందని కూడా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఉద్యోగము చేయను విద్యలందరూ పోగా గృహకృత్యములు తీర్చు గృహిణి వేరి ఆలుమగలిరువురు ఆఫీసులకు పోగా బిడ్డల పోషించు తల్లులేరి.

0: ఇంటిలోని కొరత ఎంతయోయుండినా సుఖము చూడబోవ సున్నయే ఉద్యోగి పదవి అందిచున్న పడతి ఎప్పుడు. నిజముగా ఈయన ఉద్యోగం చేసేటువంటి యొక్క పడతికి అనేక సమస్యలంతా కూడా చేరి ఆమెను ఉక్కిరి విక్రి చేస్తున్నటువంటి విషయము ఉద్యోగం చేసేటువంటి వనితలకంతా కూడా చక్కగా చేసిన విషయమే. కానీ ఉద్యోగమే మన యొక్క జీవితాధారంగా మనం భావించకూడదు. తమ గృహమును తమ పిల్లలను తమ పదవులను సరైనటువంటి రీతిగా అర్థం చేసుకుని వర్తించేటువంటి యొక్క సత్యాన్ని వాడు గుర్తించాలి. అప్పుడే మన యొక్క విద్య కూడా దానికి తగినటువంటి త్యాగానికి గుణానికి శీలానికి సత్యానికి నిజానికి నీతికి కూడా సరైనటువంటి ఆధారంగా కూడా ఉంటుంటాయి. ఈనాడు మన కళాశాలలో అనేక రకములైనటువంటి యొక్క సమస్యలు అరదలు బయలుదేరి ఏ రకమైనటువంటి యొక్క దృష్టికి మనం తీసుకుని పోతున్నామో మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే కనుక దానిని గుర్తించి ఈ రాయలసీమలో అనేక రకములైనటువంటి కష్ట నష్టములకు గురి అయినటువంటి వ్యక్తులకు దాకుండా ఈ స్త్రీ సరైనటువంటి విషయాన్ని మనం అభ్యసించడము చాలా అవసరమైనటువంటి యొక్క సత్యాన్ని నేను గుర్తించి ఈ అనంతపురంలో ఈ విధమైనటువంటి యొక్క స్త్రీ కళాశాల అవసరమని కూడా నేను భావించి దానిపై ఎంత ప్రేమతో నేను కార్యదీక్షయందు మాత్రమే నా యొక్క ఆనందము కానీ కేవలం మీకు ప్రసంగములు చేసి కోటి మాటలు చెప్పి లక్ష వ్రాతలు వ్రాతలు రాసేదానికంటే ఒక్క క్రియారూపంలో మనకు సత్యస్వరూపాన్ని సాక్షాత్కరింపచేయటమే వ్యక్తిత్వం యొక్క సరైనటువంటి కర్మ కను కూడా మీరు గుర్తించవలసినటువంటి విషయములు. ఈనాడు సరస్వతి నిలయమైనటువంటి యొక్క ఈ కళాశాలల యందు లక్ష్మీదేవి వచ్చి తిష్ట వేసుకుని కూర్చోవటం చేతనే ఈనాడు ఈ విద్యకంతా ఇంత అప్రతిష్ట పాలకవడానికి ఒక ఆధారం అయితే ఏర్పడిపోయింది. లేకపోతే అటెండెన్స్ కు డబ్బు, అడ్మిషన్ కు డబ్బు, పాస్ కు డబ్బు, ఇంకా డబ్బు, ఇలాంటి డబ్బులతోనే ఈ జీవితం అనేటువంటి దాన్ని కొనుక్కోవడానికి ప్రయత్నం చేయడము ఇది సరైనటువంటి విద్య కూడా కాలేదని కూడా మీరు గుర్తించవలసినటువంటి విద్యము. ఇది నైతిక ధార్మిక ఆధ్యాత్మికానికి సరైనటువంటి యొక్క ఆధారాన్ని అందించేటువంటి యొక్క మూలమైనటువంటి యొక్క గురుకుల ఆశ్రమంగా మీరు విశ్వసించవలసిందే. కానీ ఇది కళాశాలని కానీ మేము ఏదో ఒక విశ్వవిద్యాలయం కూడా అభివృద్ధి చేస్తామనేటువంటి యొక్క విషయం నాకు ఏమాత్రం కూడా ఆనందం లేదు. ఇది గురుకుల ఆశ్రమంగానే ఉంటుంది. స్త్రీలకంతా కూడా సరైనటువంటి యొక్క నీతి ఈ నిజాయితీలను బోధించి తమ పిల్లలను ఈ భావి భారత ధారకులుగా తీర్చిదిద్దేటువంటి యొక్క ప్రయత్నానికి ప్రతి మాట కూడా దీనిని కంకణం కట్టుకోవాలని కూడా నేను ఆశిస్తున్నాను. ఈనాడు ఈ విధమైనటువంటి యొక్క అశాంతికి అవజలకు ఇంకా సమ్మెలకు ఇంకా కొన్ని విధమైనటువంటి భూకంపముల వలె జరిపేటువంటి యొక్క ఈ అనాచారములకు కూడా మూల కారణమంతా కూడా అమ్మలే అని కూడా నేను చెప్పడానికి ఆధారం ఉండాలి. కారణం ఏమంటే అమ్మలకు సరైనటువంటి విద్యలు వివేకములు అనుభూతులు సరిగా లేకపోవడం చేతని పిల్లలను సరైనటువంటి మార్గంలో తీర్చిదిద్దడానికి ఆధారం లేకపోతుంటుండాలి. కనుక ఈనాడు చక్కని బాలలుగా తయారు చేసేటువంటి దానికంటే చక్కని మాటలుగా తీర్చిదిద్దడము ప్రతి ఒక్క యూనివర్సిటీ కూడా అవసరమని కూడా నేను ఆశిస్తున్నాను. మన దేశములకే ప్రెసిడెంట్ అనగా రాష్ట్రపతి గారైనటువంటి వారు, తరువాత మైసూరు రాష్ట్రానికి తాను రాజ్యపాలకులైనటువంటి వారు, మన ఆంధ్రప్రదేశ్ కంట ముఖ్యమంత్రి అయినటువంటి వారు, తదుపరి విద్యామంత్రి అయినటువంటి వారు, వీరందరే కాకుండా వసతి గృహానికి సరస్వతి గిరి వచ్చి ప్రారంభం చేసుకోవటం చాలా ఆనందమైనటువంటి విషయము. ఇంతే కాకుండా వారికి ఏ విధమైనటువంటి ప్రతిపత్తి ఎందు సరైనటువంటి శ్రద్ధలు ఉంటుంటారో అలాంటి శ్రద్ధా విషయంలో కూడా ఆ యొక్క వసతి గృహంలో ఉండేటువంటి యొక్క పిల్లలు వారికి కూడా తగినటువంటి యొక్క ఆదర్శంగా కూడా ఉంటుంటారని పలాది వారు చేసినటువంటి ప్రారంభం లోపల ఆ వసతిలో నివాసం చేసేటువంటి వ్యక్తులమైన మనము కూడా ఇలాంటి చక్కని హోదా స్థానంలో పోవటము వారికి సరైనటువంటి యొక్క బోధలు తెలపటము వారి వల్ల కొన్ని రకములైనటువంటి యొక్క సత్ప్రవర్తనను తప్పకుండా అభివృద్ధి చేసుకోవటము చాలా అవసరమని కూడా ఇందులో చేరేటువంటి యొక్క విద్యార్థులను కూడా గుర్తించవలసినటువంటి విషయం. ఈనాడు మన భారతదేశం అనేటువంటిది అలాంటి కాలం నుంచి కూడా వేద విహితమైనటువంటి శాస్త్ర నీతులంతా బోధించి మన యొక్క స్వరూపానికి తగినటువంటి సద్గుణాలను కొన్ని అందించినటువంటి యొక్క భారతదేశం సర్వదేశములకు నాయకత్వాన్ని వహించినటువంటి మహాపవిత్రమైనటువంటి కర్మభూమి, త్యాగభూమి, యోగ భూమి అనేటువంటి మన భారతదేశంలో ఈనాడు బోధభూమిగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయటము ఇది మానవత్వానికి అవమానం అని కూడా మీరు భావించుకోవాల్సినటువంటి విషయము. మన కర్తవ్య కర్మను మనం ఆచరించినప్పుడే మనం వ్యక్తులము అనేటువంటి ఒక సార్థక నామాన్ని కూడా మనం అందుకోవడమే కానీ మానవతో కాలహరణం చేసి మనమంతా పవిత్రమైనటువంటి ఈ కాలాన్ని కాలాన్ని కూడా కర్మను కూడా అపవిత్రం చేయటము వ్యక్తి యొక్క సాక్షాత్వం కాలేదని కూడా మీరు విశ్వసించవలసినటువంటి విషయము. ఈనాడు కఠినమైనటువంటి ఎండలో మీరు కరిగిపోతున్నటువంటి సమయంలో మేము అధికంగా కాలము తీసుకుని మిమ్మల్ని శ్రమ పెట్టడము మాకు సరి అనేటువంటి యొక్క ఇది కాలేదు. కనుక ప్రేమపూర్వకంగా మీరందరూ ఇక్కడ చేరి ఈ పవిత్రమైనటువంటి యొక్క ఈ గురుకుల ఆశ్రమాన్ని సరైనటువంటి రీతిగా దర్శించి ఆనందాన్ని అనుభవించి అందించినటువంటి విషయాలంతా కూడా రసంగా మీరు స్వీకరించినటువంటి మీ హృదయాలు ఈ పవిత్రమైనటువంటి ఆనందంతో కూడా నింపుకొని మీరు ఈ ప్రశాంతమైనటువంటి ఈ వాతావరణం నందు ఈ యొక్క కళాశాలకు తగినటువంటి యొక్క ఆదర్శాన్ని కొన్ని రకమైనటువంటి అనుకూలాన్ని కూడా మీరు కల్పించి ఏదో ఈనాడు మేము ప్రారంభోత్సవం చేస్తామే కానీ దీని యొక్క బాధ్యత అంతా కూడా అనంతపురం వారిది అనేటువంటి యొక్క దీనిని నేను తప్పక చెబుతున్నాను. ఎందుకంటే ఈనాడు వేసినటువంటి విత్తనము అది వృక్షమై పరమలుగా వికసించి తద్వారా మానవ కోటికి అందించేటువంటి యొక్క సరైనటువంటి శాంతి పద్ధతులే మానవ జాతి. అదే మన జ్యోతి, అదే మన కీర్తి. ఇలాంటి జాతి యొక్క వ్రతాన్ని మన యొక్క కర్మరీతిగా మనం ఆచరించి ఈ ఆనందాన్ని అందుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఈనాడు గురు పౌర్ణమి ఒకటి, గురువారం మరొకటి, గురుకుల ఆశ్రమం ప్రారంభం చేయడం మరొకటి. ఈ మూడింటి యొక్క చేరికను ఎంత పవిత్రమైనటువంటిదో, ఎంత వికాసమైనటువంటిదో, వివేకమైనటువంటిదో మీరు అందరికీ యోచించుకోవాల్సినటువంటిది. ఈ కుకార ప్రేమ యొక్క చేరికనే మానవుని యొక్క వికాసమైన కట్టాపురము మూలాధారమైనటువంటిది. కనుక సాయంకాలము గురు పౌర్ణమి యొక్క సమావేశం కూడాను ఈనాడు మీరందరూ రావటం చేత ఈ కఠినమైనటువంటి ఎండల్లో మీరు చాలా బాధపడుతూ ఉండటం చేత ఇంకా ఎక్కువగా మిమ్మల్ని శ్రమ పెట్టేటువంటి యొక్క దీంతో మేము ఏమాత్రం కూరుకోవటం లేదు. కనుక నా ఆనందమైనటువంటి హృదయంతో మీరు వచ్చినటువంటి యొక్క ఆనందాన్ని నేను ఆరగించి మా ఆనందాన్ని మీరు ఆరగించి అతి ప్రశాంతమైనటువంటి రీతిగా మీరు తిరిగి మీ వసతులు తింటకూడదు. ప్రశాంతంగా ఎవరికి ఎట్టి ఇక్కడనూ లేక మా యొక్క కార్యక్రమాన్ని ఇంత ప్రశాంతంగా జరిపించినటువంటి మీ అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఆనందములతో మీరు విజ్ఞాన వివేక విచక్షణలతో కొన్ని విధమైనటువంటి భగవత్ అనుగ్రహ కటాక్షానికి మీరు గురి అయిపోయి మీకు ఉన్నటువంటి యొక్క కష్ట నష్టములు కూడాను అతి శీఘ్రంగా మీరు తీర్చుకుని ప్రశాంతమైనటువంటి రీతిగా మీరు అనుభవించి మన భారతదేశానికి తగినటువంటి శాంతి భద్రత కంటా కూడా సర్వలు కూడా సంసిద్ధులై ఉండాలనేటువంటి ఆనందంతో ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. సరస్వతీబాయి గారు ఈనాడు స్వామి వారు కూటికి గుడ్డకు నివాసములకు ఈ మూడు ఏర్పరిచినప్పుడే నాకు ఆనందం కలుగుతుంది అనేటువంటి రీతిగా ఆమె ఒక ఆశయాన్ని కూడా అందించింది. కేవలము స్వామి యొక్క ఆనందం అనేటువంటిది నా యొక్క ఆశయం అనేటువంటిది అది ప్రధానమైనటువంటిది. సర్వలు కూడా కొట్టకు గుడ్డకు తలకు నివాసంగా ఉండేటువంటిది ఉండవలసినటువంటి అవసరమే. కానీ కొట్టకు గుడ్డకు నివాసములకు ఉన్నటువంటి వారు మాత్రము శాంతిగా ఉంటున్నారా అని నా యొక్క ఆనందం ఆశయం. శాంతి కావాలనుకున్నప్పుడు కేవలం తిండికి గుడ్డకు కొన్ని విధమైనటువంటి వసతులకు మాత్రమే కాదు మన యొక్క గుణములు, మన యొక్క శీలములు, మన యొక్క త్యాగములు, మన యొక్క సహనాన్ని సరైనటువంటి మార్గములు ఈ మానవత్వానికి తగినటువంటి చిహ్నాలుగా మనము అభివృద్ధి పరచుకున్నప్పుడే మనకు తగినటువంటి యొక్క శాంతి లభిస్తుంది. ఇప్పుడు లోకరీతిగా మనకు కావాల్సినటువంటి వసతులు చాలా అవసరమే. కానీ నేను చేసేటువంటిది నేను చేసినప్పటికీ వారు రాష్ట్రపతి సతిగా ఉండటం చేత వారు ఇంతలో ఎక్కువగా చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటున్నాయి. కనుక తగిన రీతిగా వారికి కూడా ఈ తాను పుట్టినటువంటి యొక్క ఇది కనుక గ్రామం కనుక ఈ గ్రామంలో పేదవారికందరికీ సరస్వతి నగరము అనేటువంటి రీతిగా కట్టిస్తే ఇంకా బాగుంటారు.
1: కళాశాల భవనాన్ని ప్రారంభించిన నాటి రాష్ట్రపతి శ్రీ వివి గిరి దేశానికి దిశానిర్దేశం చేయటంలోనూ దేశ పునరుజ్జీవనంలోనూ మహిళలు ప్రముఖ పాత్ర పోషించాల్సిన తరుణం వచ్చిందన్నారు.
2: Has been his watchword in many institutions that have sprung up over their existence through zeal, compassion, and on the standing example of his spirit of social service. I believe in all humility and that humanism is the essence of all religions and faith. There can be no nobler aim than serving the needy and the downtrodden. I congratulate Sri Satya Sai Baba. His vision and foresight in starting this women's college, which I understand is the first women's college in this region. I am sure this institution will play a crucial role in spreading education among women in this fast developing area and thus enabling them to make a valuable contribution to the national development. I am convinced that women's education is much more important than man's education. As Gandhi stated and used to say, man's education is education for an individual, while woman's education is education for the whole planet.
3: హాస్టల్ భవనాన్ని ప్రారంభించిన భారత ప్రథమ మహిళ శ్రీమతి సరస్వతీగిరి భారతదేశం ఆత్మ భారతీయ నారీమణుల్లోనే ఉందని అన్నారు.
0: భారతదేశం ఎవరిలో ఉందంటే భారత నారీమణిలో ఉంది. విద్య వల్ల కాదు, వివేకం ఉండవలసింది. వ్యక్తిగతంగా విద్య ఉంటే లాభం లేదు, దాని సాధకుల్లో పెట్టి దాన్ని సాధన రీతిగా సిద్ధి పొందని స్త్రీలకి ఇది అని ఆ భక్తి మార్గాన్ని మన సాయిబాబా గారు మార్గదర్శులుగా నా జన్మభూమిలో నా కన్నుల బడ్డుగా ఏనుల విందుగా విన్నానంటే ఇది నేను చాలా శుక్రవైన దినం.
1: కళాశాల ఆడిటోరియం భవనాన్ని ప్రారంభించిన నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ పివి నరసింహారావు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ భారతీయ సంస్కృతికి కేంద్రం కాగలదనే ఆశాభావం వ్యక్తం చేశారు.
4: అనాది నుంచి భారతీయ సంస్కృతి భారతీయ మహిళ పట్టుకొమ్మగా ఉన్నదని ఒక ఆర్యోక్తి ఉంది. ఏ దేశంలో ఏ సంఘంలో మహిళలకు గౌరవ స్థానం ఉంటుందో ఆ దేశంలో ఆ సంఘంలో దేవతలు నివసిస్తారని, దానికి అన్ని విధాల అభ్యున్నతి కలుగుతుంది అని ఒక ఆర్యోక్తి ఉంది. మన దేశంలో స్త్రీ విద్యను గురించి గాని, స్త్రీల హక్కులను గురించి గాని, స్త్రీలకు మనం సంఘంలో ఇచ్చేటువంటి గౌరవాన్ని గురించి గాని, స్థానాన్ని గురించి గాని, కొంతవరకు మన సంఘం తన కర్తవ్యాన్ని మరిచిపోయిన సందర్భంలో మన దేశానికి అవనతి వచ్చింది. ఇది చరిత్ర చెబుతూ ఉన్నది. అందుకనే ఏనాడు బాబా గారికి స్త్రీ విద్యను గురించి పట్టుదల ఉత్సాహము కలిగిందో ఆనాడే ఈ కార్యక్రమంలో ఒక విప్లవం రాబోతున్నది అని చెప్పి నాగోటి కొందరు అనుకున్నారు. అది ఈనాడు మనకు ప్రత్యక్షంగా కనబడుతూ ఉన్నది. ఇది కేవలం అనేక కళాశాలల్లో ఒక కళాశాల మాత్రమే కాదు, మహిళా కళాశాలలు తక్కువగానే ఉన్నప్పటికీ వాటి సంఖ్య ఈనాడు పెరుగుతూ ఉంది. నానాటికి మన దేశంలో మన రాష్ట్రంలో కూడా పెరుగుతూనే ఉంది. కానీ ఇది కేవలం ఒక కళాశాల మాత్రమే కాదు, ఏ కార్యక్రమాన్ని బాబా గారు చేపట్టినప్పటికీ అది చిన్న ప్రమాణంలో జరగదు, అది చాలా పెద్ద ప్రమాణంలో జరుగుతుంది. అది వారి చేతి మహిమ, మా అందరికీ తెలిసినటువంటి విషయం. కనుక ఇది కేవలం ఒక కళాశాల మాత్రమే కాకుండా ఇది భారతీయ సంస్కృతికి ఒక మహా కేంద్రంగా ఇది రూపొందుతుంది అనే దానిలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడే పెద్దలు చెప్పినట్లు దీనిని విశ్వవిద్యాలయంగానో లేక ఆ పేరు ఉన్నా లేకున్నప్పటికీ ఈ కళాశాల కన్నా చాలా ఎక్కువ పెద్ద ప్రమాణంలో ఉన్నటువంటి ఒక సంస్థగాను రూపొందించవలసినటువంటి అవసరం ఉంది. దానిని రూపొందించడం జరుగుతుంది అనడంలో ఏలాంటి సందేహం లేదు. మనం చాలా పెద్ద చొక్కా కుట్టించుకున్నాం, తర్వాత అబ్బాయి పెరిగి పెరిగి పెరిగి ఆ చొక్కాకు సరిపోయేంత సైజుకు వస్తాడు అని చెప్పి మనం ఆశించాలి. అందుకని ఒక విశ్వవిద్యాలయానికో లేక మహా సంస్థకో కావలసినటువంటి ఏర్పాట్లతో ప్రారంభించిన ఈ కళాశాలలో ఇప్పుడు 300 మంది బాలికలు ఉన్నప్పటికీ బాబా గారి చదువు వల్ల, వారి అనుగ్రహం వల్ల ఈ ప్రాంతంలోని బాలికలందరికీ కూడా అదృష్టం ఈనాడు పండింది అని, వారు చాలా అదృష్టవంతులని నేను వారందరినీ అభినందిస్తూ ఉన్నాను. ఈ ప్రాంతంలో భారతదేశంలో ఈ భాగంలో ఇది ప్రముఖమైనటువంటి విద్వత్ కేంద్రంగా, ప్రముఖమైనటువంటి సంస్కృతి కేంద్రంగా రూపొందాలి అని చెప్పి నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. ఈ కళాశాల పైకి రావడంలో దీని ప్రారంభ దశల్లో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున విద్యామంత్రిగా ఉన్నవాడిని అప్పుడప్పుడు నా చేతనైనంత సేవ చేస్తూ ఉండి ఈ కళాశాల ఎలా పైకి వస్తున్నది అనేది ఎంతో ఉత్సాహంగా ఎంతో భక్తితో నేను చూస్తూ దానికి సహాయం చేయడం అనేటువంటి ఒక అవకాశం నాకు కలిగినందుకు నేను దాన్ని అహోభాగ్యం అని అనుకుంటూ ఉన్నాను. బాబా గారికి నా నమస్కారాలు, నా యొక్క అభివందనలు నేను సమర్పిస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ ఆకాంక్షతో వచ్చినటువంటి ఈ ప్రజలు, ఈ బాలికలందరికీ కూడా వారికి మీరు తమ యొక్క ఆశీర్వచనం ఇచ్చి ఈ సంస్థను మరింత ఇతోధికమైనటువంటి ఔన్నత్యానికి తీసుకురావడంలో మీ ఆశీర్వచనం మాకు ఉండవలే, ఈ బాలికలందరికీ ఉండవలే అని చెప్పి నేను మళ్ళీ ఒకసారి వారికి నా నమస్కృతులు తెలుపుతూ ఈ దీనికి సంబంధించినటువంటి అందరినీ అభినందిస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఛాయాశక్తుల ఈ కళాశాల యొక్క ఉన్నతిలో సహకారం చేస్తుంది. ముఖ్యమంత్రి గారు చాలా పట్టుదలతో ఉన్నారు శ్రీ విద్యను గురించి, ఇతర కళాశాలను గురించి కాస్త అప్పుడప్పుడు ముక్కు విరిచినప్పటికీ స్త్రీల కళాశాల, మహిళల కళాశాల అంటే మాత్రం చాలా తొందరగా ఒప్పుకునేటువంటి ఒక పరిపాటి మన రాష్ట్రంలో వారిప్పుడు ప్రారంభించినారు. కనుక ఈ సందర్భంలో ఈ కళాశాలకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంది అనడంలో సందేహం లేదు. ఆ విషయంలో మా తరఫున ఏ విధమైన లోపం లేకుండా చేస్తామని మళ్లీ ఒకసారి బాబా గారికి, రాష్ట్రపతి గారికి, మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.
3: కళాశాల గ్రంథాలయ భవనాన్ని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ డి జగన్నాథ్ రెడ్డి ప్రారంభించారు.
1: ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్వామి స్వయంగా ఆహ్వానించిన కుప్పం భక్తురాలైన శ్రీమతి విజయమ్మ గారు నాటి విశేషాలను గుర్తు చేసుకుంటూ ఇలా అన్నారు.
5: జూలై 7, 1971 లో నేను, అమ్మ, నాన్నగారు పర్తిలోనే ఉన్నాం. స్వామి మా దగ్గరికి వచ్చి, రేపు అనంతపురం కాలేజీ ఓపెనింగ్ ఉంది, మీరు వచ్చేయండి అని పర్సనల్ గా మమ్ము ఆహ్వానించారు. మరునాడు మేము జూలై 8 బస్సులో బయలుదేరి అనంతపురం చేరాం. అనంతపురం చేరగానే నేరుగా ప్రభు సన్నిధికి వెళ్లాం. ప్రభు చిరునవ్వులతో మమ్మల్ని ఆహ్వానించారు. ప్రక్కనే నిలబడి ఉన్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వివి గిరి గారితో మమ్ము చూచి, వీరు చాలా పాత భక్తులు, చాలా కాలంగా నా దర్శనానికి వస్తున్నారు అని చెప్పి మమ్మలను లోనికి వెళ్లమని చెప్పారు. లోనికి వెళ్లగానే పుట్టపర్తి నుండి కూడా చాలా మంది భక్తులు గారు, భక్తులు వచ్చి ఉండినారు. వివి గిరి గారు సత్యసాయి బాబా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఓపెన్ చేశారు. తరువాత శ్రీమతి సరస్వతి గిరి గారు ఉమెన్స్ హాస్టల్ కు రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఇవి అన్ని మేము దగ్గర ఉండడానికి, చూడడానికి మాకు ప్రభు ఎంతో అవకాశాన్ని ఇచ్చినందుకు ఎంతో మేము ఆనందించాం. అయితే అనంతపురంలో అగ్నిగుండంలా ఎండలు మాడిపోతూ ఉంటే తాగడానికి నీరు చిక్కలేదు. వెంటనే ప్రభు కూల్ డ్రింక్స్ తెప్పించి అందరికి ఇచ్చారు. ఫంక్షన్ అయిపోయిన తర్వాత ప్రభు ఆజ్ఞత పొంది మేము మరలా భర్తీ చేరుకున్నాం. ఫంక్షన్ మాత్రం చాలా చాలా వైభవంగా జరిగింది.
6: అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవ సందర్భంగా జూలై 20, 21 తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాలను ఇప్పుడు మీరు వింటున్నారు.
1: స్వామి స్వయంగా ఆహ్వానించిన మరొక భక్తులు శ్రీ అప్పయ్యరెడ్డి గారి అనుభవం కూడా ఇక్కడ ఇప్పుడు మనం విందాం.
7: స్వామి, నాకు రజాలుంది, నేను రజాలు వేసారు, అటు వచ్చి ఏమైనా పని చేస్తాను, నాకు కొంచెం ఎలక్ట్రీషియన్ పని ఎంత తెలుసుంటే, లీవ్ ఎక్కువ ఉంది, నేను అది యూటిలైజ్ చేసేలేదు. దానికి వచ్చి ఏమైనా పని చేస్తానంటే, ఉద్ర బంగారు, అది చిన్న పెద్ద బిల్డింగ్, అది నీవు వచ్చి పని చేసేది ఏం లేదు, ఓపెనింగ్ సెరమనీ చెప్తాను, నేను వస్తువు అప్పుడు అంటాను. సో ఆ రోజు ఎప్పుడు వస్తాను అనుకోంటే, ఓ రోజు స్వామి పొద్దున్నే పై తెలుసు మా కింద, ఆ రోజు మార్నింగ్ వెళ్ళిపోతుంది, పై బ్యాగులు అంతా తీసుకొచ్చి కార్లో పెడితే డిక్కీలో బయలుదేరుతుండారు. అందరికి పాద నమస్కారం ఇచ్చింది, నేను పది పాద నమస్కారం చేసుకుంటుని నన్ను ఇట్లా తట్టేసిందే, ఈ బంగారు నీవు అనంతపుర్ కాలేజీకి వచ్చే 5 బస్సులు పర్చేస్ చేస్తున్నాం బెంగళూరులో, ఇంకా ఉండే లగేజ్ అంతా వేసుకుని నీ అనంతపురికి వచ్చేయి ఎట్లా అన్నారు. రామ్ బ్రహ్మ కొబ్బరికాయ ఇచ్చినారు చార్కి, ఇట్లా దృష్టి తీసికి పుట్టినాక స్వామి నమస్కారం ఇచ్చి వెళ్ళిపోయారు. మళ్ళీ 3 రోజులు ఎప్పుడు పోతా ఉండి కదా, ఒక రోజు 5 బస్సులు వచ్చి పార్క్ అయిండే బృందావన్ లాగా. రామ్ బ్రహ్మ చెప్పినారు రేపు మార్నింగ్ ఒక 3-4 డ్రెస్సులు ఎక్స్ట్రా ఎత్తుకొచ్చేయి, బస్సులు రెడీగా ఉంది, తీసుకొని పోవాలట్లా. నేను అనుకుంటే ఎవరో భవిష్యత్ పెద్ద ఎవరు ఆఫీసర్ ఎవరు ఉండొచ్చును ఇన్ఛార్జ్ అనుకుంటుని, సరే వస్తే మార్నింగ్ అంతా బస్సులో స్వామి అక్కడ ఇచ్చేవాళ్ళకి బెడ్షీట్స్, శారీస్ దండిగా తీసి పెట్టినారు, అంతా లోడ్ చేసింది, బుట్టి బుట్టిల స్వీట్స్ అక్కడ ఫంక్షన్ కి అంతా ఎత్తి పెట్టినాము. ఎళ్ళు అట్లా అన్నారు, ఎవరని లేదంటే, లేదు స్వామి నీకు చెప్పారు, నీవే మాత్రం పోవాలి అనంతపురికి, ఇంకెవరికి లేదు అట్లా అన్నారు. నాకేం తెలియదు స్వామి అంటే, అనంతపురికి దావ తెలియదు, ఎవరిని అడుగుకొని పోవట్లన్నారు. సరే బా వస్తే బస్సులు, బస్సులకంతా టెంకాయ కొట్టి ఆరు తెచ్చేసిందే భగవంత, నిర్విఘ్నంగా మమ్మల్ని తీసుకుని పప్ప అనంతపురికి వస్తే బాగా, పిల్లలందరికీ డ్రైవర్లకంతా భోజనాలు ఇప్పించేసి వస్తే అప్పుడు తెలుగు ఆంధ్ర బార్డర్ లో ఆక్ ట్రావెళ్ళు ఆపేశారు బస్సులంతా. ఆక్ ట్రావెళ్ళు మీరు ట్యాక్స్ కట్టాలి, ఏం బస్సుల్లో ఏముంది లగేజ్ అట్లా అట్లా. నేనేం లేదు, చెప్పులు సైడ్లో వదిలేసి సాయిరామ్ ఇది అనంతపురం కాలేజీకి స్వామి కాలేజీకి ఎట్లాంటిని ఆయనకి ఏమైందో తెలియదు. ఆయన చెప్పులు వదిలేసి గేట్ ఉండదు, గేట్ తీసేసినాడు సాయిరామ్ అని ఆయన వదిలేసినాడు మమ్మల్ని. మాకు ఆశ్చర్యమైంది, ఏం స్వామి పేరు చెప్తాను ఇంత అడిగినాడు కదా డీటెయిల్స్, ఆర్సీ బుక్ ఇన్సూరెన్స్ ఏం అడిగలే. సరే వెళ్ళిపోతూ వస్తే చూస్తే ఎక్కడ స్వామిని కనబట్టి ఇంత వేలు జీతాలు డెకరేషన్ చేస్తాండరు. చాలా బ్రహ్మాండమైన కాలేజు, కాలేజ్ బిల్డింగ్, హాస్టల్, ఆడిటోరియం, మూడు బిల్డింగ్స్ ఉంది. సరే అన్ని బస్సులంతా పార్క్ చేసి ఎవరో పెద్ద మనిషి అక్కడ ఉన్నాడు అడిగితే స్వామి ఎక్కడంటే అనంతపురంలో ఉన్నారు, సాయంకాలం 4 గంటలకు వస్తారు అట్లా అన్నారు. సరే అని చెప్పి అంతా లైన్ చేస్తాం మేమంతా మగవాళ్ళంతా వస్తుంటూ డ్రైవర్లంతాను లేడీస్ వంగ లైన్ స్వామి వస్తుండే. ఇంకొక 6-7 అడుగులు దూరంలో ఉన్నారు స్వామి నన్ను చూశారు. చూసి దగ్గరకు వచ్చింది ఇట్లా నన్ను తప్పుకొని బంగారు ఎప్పుడొస్తుంది ఇట్లా తప్పుకున్నారు, ఇట్లా ఎంబ్రేస్ చేసుకున్నారు. ఎంబ్రేస్ బంగారు ఎప్పుడు వస్తుంది ఎట్లాంటి సోమ మధ్యాహ్నం వస్తుంది అంటే భోజనంకి ఏం చేసుకుంటే అంటే ఫస్ట్ అడిగి అంత ప్రీతిని కా మా ఇంట్లో తల్లిదండ్రులు కూడా అంత ప్రీతిని కాదు స్వామి అన్న దీంట్లో బాగేపల్లిలో డ్రైవర్లకు అంతా భోజనం ఇప్పిస్తుంది నీ దగ్గర డబ్బు ఉండింది అట్లా ఉండింది స్వామి ఎట్లంటే నేను మళ్ళా ఇస్తాను అట్లా అన్నారు. మళ్ళీ అదంతా అయిపోయింది అనుకుంటే ఆ జోగారావు వస్తా ఉంటు బ్యాక్ సైడ్ జోగారావు పిలిచి జోగారావు వీళ్ళు అలసిపోయినారు బెంగళూరునికి వచ్చినారు వీళ్ళకంతా భోజనాలకు అరేంజ్ చేయట్లన్నారు డ్రైవర్స్ మమ్మల్ని పిలుచుకొచ్చారు. సరే ఇంకా స్వామి కాంటాక్ట్ అంతే అనుకుంటుని జోగారావు భోజనం అంతా పెట్టించాక రెడ్డి నీకు స్వామికి జాబ్ ఇచ్చినారు అట్లన్నారు. ఏం స్వామి అంటే రా అని చెప్పి పిలుచుకోమని పెద్ద హాల్ ఒకటి, ఆ హాల్లో ఈ బిల్డింగ్ కట్టిన సైకిల్స్ కొత్త సైకిల్స్ శారీస్ బెడ్షీట్స్ అన్ని దండిగా బేల్స్ బేల్సే లాట్ ఉంది వాళ్ళకందరికీ బీదోళ్ళకి ఇచ్చేకి ఇక్కడ అట్లన్నారు. నీకు భోజనం వస్తుంది ఇక్కడ టిఫిన్ వస్తుంది ఇక్కడ వదిలి నువ్వు ఎక్కడ పోకూడదు స్వామి చెప్పినారు నీకు ఈ డ్యూటీ ఎట్లా అని చెప్పినారు. చాలా సంతోషం పాటలన్నారు అట్లా అంటే స్వామి అంత చూసుకుని మా హాల్కి వచ్చినారు. ఎవరు విఐపీస్ ఎందరు వస్తారు ఏమి ఎట్లా ప్రోగ్రామ్స్ ఎట్లా నడవాలా డైలీ రోజు ఏమేమి ప్రోగ్రామ్ అంతా చెప్తా ఉంటారు బ్రీఫింగ్స్ చేస్తా ఉంటే వాళ్ళంతా రాసుకుంటూ ఉన్నారు. అదే అక్కడే మళ్ళీ మాట్లాడింది అక్కడే డిస్కషన్స్ అందరూ రాసుకుంటా ఉండ్రి. వివి గిరి వస్తారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అంటే వాల్డ్ మిస్సెస్ అనంతపురం, ఎడ్యుకేషన్ మినిస్టర్స్, గవర్నర్స్ ఎందెందు వస్తా అంతా చెప్తా ఉంటే వాళ్ళంతా రాసుకుంటా ఉన్నారు. నాకు ఎక్స్పీరియన్స్ ఏమిటంటే స్వామి చేతిలో ఉండే ఇట్లా అకేషన్స్ లో ఏదైనా స్పెషల్ గా మెటీరియలైజ్ చేస్తారు అనుకుని జ్ఞాపకం ఉండే దాన్ని. నేను స్వామి ఇట్లా చెయ్యి తిప్పుతా ఉన్నారు, నేను లేచి నిలబెడుతూ ప్లేట్ ఉండే పెట్టుకుని నిలబెడితే అంటే స్వామి ఇట్లా చూసినారు. ఒక 6 ఇంచులు గోల్డ్ సిజర్ వచ్చింది, పడపడ పడ అంటుంది సిజరు, ఆ ప్లేట్ లో పెట్టినారు. నేను చెయ్యి వెనక్కి తీస్తే తాళు అట్లన్నారు. తాళు అంటే వెయిట్ చేయట్లని, తాళు వెయిట్ చేయట్లండి. ఆమె వచ్చి అనంతపురము ఎవరు గిరి మిస్సెస్ ఆయనకి ఏమైనా స్పెషల్ ఇవ్వాలని ఒకే మాట ఇట్లయితే 2 డైమండ్ కమ్మలు వచ్చింది స్వామి సృష్టి ఇచ్చినారు. అది కత్తిరిపక్కన పెట్టినారు. నేను ఖర్చీఫ్ తీసి దానిపై క్లోజ్ చేస్తే రెడ్డి బంగారు హుషారుగా ఉండు, ఇంకా 3 డేస్ ఉంది ప్రోగ్రామ్ ఓపెనింగ్ సెరమనీ. ముందు తొట్టు రౌండ్ కాలమ్స్ కట్టింటారు, 2కి మధ్యలో టేప్ కట్టింటారు. ఆ రౌండ్ కాలం వెనుక తొట్టు వచ్చి నిలబడాల. నేను బయట ఇంకా గెస్ట్ జొత్తుల విఐపీ జొత్తుల నేను వస్తాను. అక్కడ వచ్చిన తట్టు ముందు చేస్తే నేను సిజరు ఆయనకి ఇచ్చేస్తాను, ఆయన కట్ చేస్తాను, ఆ కమ్మలు ఆయనకి ఇచ్చేస్తాను. నువ్వు వచ్చి కిటికీని ఇంకా ఈ విండోలో చూడు, నీకు అన్ని ప్రోగ్రామ్స్ కనిపిస్తుంది. నీకు టైంకే ఫుడ్ ఈడ వస్తుంది, ఎక్కడ వచ్చేట్లేదు రూమ్ వదిలి ఇక్కడే ఉండాలి పోయి తోడు చెప్పేసి.
8: అంటే ప్రతి చిన్న విషయం కూడా స్వామి అంత బాగా ప్లాన్,
7: అంత బ్లాగో ప్లాన్. 3 డేస్ మొదలే మెటీరియలైజ్ చేసి మళ్ళా నాకేం చెప్పారంటే ఇక్కడ ఎవరిని చేర్చొద్దు భద్రము, భద్రము అట్లన్నారు. అయి స్వామి ఇట్లా భద్రం అట్లన్నారు. 3వ రోజు, ఆ 3వ రోజు కోసం ఎదురు చూస్తా ఉండి మధ్య మధ్యలో నేను లేసిన నైట్ టైమ్స్ ఖర్చీ పెట్టి చూస్తే ఆ డైమండ్స్ లైట్ ఆ ఫోకస్ కొడతా ఉండింది సీలింగ్ కి రూఫ్ కి పడ పడ పడాను, అంత పవర్ఫుల్ డైమండ్స్ అది. ఆ రోజు పొద్దున్న స్నానం చేసి నేను డ్రెస్ చేసుకుని వచ్చి ఆ రౌండ్ కాలమ్స్ టేప్ కట్టిండ్రు కదా దాని ఇంకొక చెందిస్తే 2 కండ్లు సాల్దు ఆనందం చూసేకి. సాయి గీత ఎలిఫెంట్ ఆమెకి వేద చాంటింగ్ వాళ్ళు ఆమెకి నాదస్వరము స్వామి వస్తా ఉండరు అంత ఆనందంగా ఉండే దగ్గర వచ్చినాడు స్వామికి ఇట్లా తట్ట ముందు వచ్చేస్తాను కత్తిరెత్తి వాళ్ళకి ఇచ్చేస్తాను సీజరు. ఆయన కండ్లు కొత్తకొని కట్ చేసి ఇచ్చేకొస్తే నీవే పెట్టుకోవట్లన్నారు. ఆయన పిఏ దగ్గర ఇచ్చేస్తున్నారు. ఆమె కాళ్ళకి నమస్కారం చేసుకుని ఆ కమ్మలు తీసుకుని కండ్లు కొత్తుకునింది. నాది తట్ట ఖాళీ అయింది, నేను వాపసు వచ్చేస్తాను ఫంక్షన్ కి. ఇదే రోజులు 5-6 రోజులు అయిపోయింది. నాది లీవ్లు అయిపోయింది, నేను ఈ రోజు నైట్ వెళ్లే వెళ్లాలా స్వామి అడుగుదామని అందిద్దయింది. ఏం బంగారం అట్లంటే, స్వామి 8 రోజులు అయిపోయింది వచ్చి నాకు లీవ్ లేదు, ప్రైవేట్ కంపెనీ, నేను ఈ రోజు నైట్ ఏడిస్తే మార్నింగ్ బెంగళూరు చేరుకుంటాను, జాబ్ పోయి ఎట్లు పోతావు అంటే 10:30 అనంతపురం ఇక్కడ ట్రైన్ ఉంది, 10:00 నేను బెంగళూరు చేరుకుంటాను, కంపెనీకి పోయి టైం సరిపోతుంది అంటే భోజనం చేసి పండుగ చూస్తాం అట్లనే వెళ్లిపోయినారు. నాకు ఈ మనసులో నిద్రే రాలేదు, ఏమి స్వామి పర్మిషన్ ఇకుంటే నేను పోయట్లేదు, అక్కడ రజాలు వేరే అయిపోయింది, ప్రైవేట్ కంపెనీ ఏం యాక్షన్ తీసుకుంటారు ఏమో అని చెప్పేసిందే, ఇట్లే నాకు నిద్ర ఇంట్లో పనుకుంటున్నారు. ఎవరో 4:00 ఉండొచ్చు అందాజు, ఎవరు డోర్ ట్యాప్ చేస్తున్నారు, డోర్ ట్యాప్ చేసి ఓపెన్ చేసి చూస్తే ఎవరు అంటే ఎవరు రెడ్డి అన్నారు. నేను ఎట్లంటే, మీరు వైట్ ఫీల్డ్ కంపెనీలో పనిచేస్తారా అట్లంటే, అవును అట్లంటే, మిమ్మల్ని స్వామి వదిలేసి చెప్పిండారు వైట్ ఫీల్డ్ లో మిమ్మల్ని అట్లన్నారు,
8: వైట్ ఫీల్డ్
7: రమ్మని అన్నారు. నేను ఇమ్మీడియట్ గా నాకు చాలా సంతోషం పోయి ఇమ్మీడియట్ గా స్నానం చేసిందే, నాకు 2 జత డ్రెస్ ఇచ్చినారు స్వామి, నా బ్యాగ్ అంతా ఎత్తుకుని లాక్ చేసి కీ ఎత్తుకొచ్చి సెక్రటరీ రూమ్ వచ్చి కార్ లో కూర్చు కళ్ళు మూసుకొని స్వామి ఎట్లని నేను క్లౌడ్స్ లో తేలుతూ ఉన్నాను సంతోషంలో, అంత సంతోషంలోకి. తర్వాత వాళ్ళ డ్రైవర్ సార్ వైట్ ఫీల్డ్ వచ్చేసింది ఎట్లా అన్నారు, అప్పుడు కళ్ళు తీసి చూస్తే వైట్ ఫీల్డ్ వచ్చేసింది, నాకు వచ్చిందే 2.5 అవర్స్ అనంతపురం ఇంకా జ్ఞాపం ఏం లేదు. అప్పుడు ఎక్కడ దిగాలంటే ఆ గుడ్డు దగ్గర తీసుకుపో జాయసం గుడ్డు దగ్గర అట్లని, ఆడ దిగింది ఎక్కడ పోతామంటే స్వామి మీకోసం పంపించండి వైట్ ఫీల్డ్కి నిన్ను మిమ్మల్ని వదిలేకే నేను తిరిగి అనంతపురం పోతా ఉన్నాను అట్లన్నారు సాయిరామ్ అని చెప్పేసిందే. వచ్చి డ్యూటీ చేసుకుంటుంది స్వామి 3 నెలలు అయిన తర్వాత వస్తారని తెలిసిండే, నేను రోజు పోతా ఉంటా సాయంకాలము, సో సాయంకాలం డ్యూటీ ముగించుకుని పోతే అమ్మకి సరే స్వామి బయట వచ్చారు, అంత గేట్ తీసి పెట్టి నిల్కుండి స్వామి వచ్చినారు. ఏం బంగారు డ్యూటీకి టైం సరిగ్గా పోతే ఆ రోజు అంటారు, అంత భగవంతుడు నా పైన అంతొట్టు పెట్టుకున్నారు. నేను అప్పుడు అడిగితే స్వామి నాకు అంత యోగ్యత ఉందా మీ కారులో వచ్చేంత, ఎందుకు బెంగళూరుకి ఎందుకు పిలిపించుకుంది నిన్ను, నాకు అక్కడ ఉండలేదు అనంతపురం అన్నారు అమ్మ ఈ మాట. స్వామి నా కండ నీళ్లు వచ్చేసింది, అంత సంతోషం అయిపోయింది నా పైన, అంత అభిమానం పెట్టినారు స్వామి. ఇది 68లో దొరికే ఇది అయింది.
3: భగవాన్ బాబావారి ప్రత్యేక ఆహ్వానంపై వచ్చిన హైదరాబాద్ సేవాదళ్ సభ్యులు శ్రీ ఆర్ఎం కృష్ణారావు గారు సేవాదళ్ అందించిన సేవలను తమ అనుభవాలను ఇలా వివరించారు.
9: ఫైనల్ డే జూలై 8వ తేదీ 1971, అది యాక్చువల్ బిల్డింగ్ ఓపెనింగ్ డే అన్నమాట. మరి ఆ టైంలో మీ గ్రూప్ ఎట్లా వచ్చింది, స్వామి ఎట్లా ఇన్వైట్ చేశారు, అప్పుడేం జరిగింది చెప్పండి.
10: ఈ మధ్యలో కూడా మాకు స్వామి స్వయంగా మా రమణరావు గారికి టెలిగ్రామ్ ఇప్పించి అక్కడ పనులు సరిగా జరగట్లేదు మా సేవాదళ వాళ్ళని పిలిపించండి అని చెప్పి రమణరావు గారు టెలిగ్రామ్ ఇప్పించి ఒకసారి అంటే అందరినీ కాదండి 10 మందో ఎంతమందో గ్రూప్ గా 1 వారం రోజులు ఉండేట్టుగా వెళ్లారు. వెళ్తే అందులో ప్రముఖులు బివి పట్టాభిరామ్ గారు, రోమెల్ గారు, నేను, కైలాస్ ప్రసాద్ గారు, అంటే వాళ్ళంతా కూడా మేము ముఖ్యులంతా కొంతమంది అప్పటికప్పుడు సెలవులు పెట్టుకుని వెళ్తే 1 వారం రోజులు స్వామి ఆ బల్లలకి రంగులు వేయించటం అలాంటి సేవలు అనేక సేవలు ఉండి దగ్గర రోజు సాయంత్రం పూట కాసేపు మా చేత భజన చేయటం, మరి నువ్వు పాటరా నువ్వు పాటరా నువ్వు పాటరా అంటాం, మళ్ళీ తర్వాత ఒక్కొక్కరిని పిలిచి ఖాళీ టైంలో వరే నీ జీతం ఎంతరా, మీ నాన్న ఎంత పాకెట్ మనీ ఇస్తున్నాడురా, అట్లా పర్సనల్ ఖర్చులు కూడా వేస్తూ ఎంతో ఆనందాన్ని ఇచ్చారు. మీరు చేసిన సేవ చాలా తక్కువ, స్వామి ఇచ్చిన ఆనందం మాకు ఎక్కువ. అలా అయిన తర్వాత మళ్ళీ మీరు చెప్పినట్టు ఓపెనింగ్ సెరమనీకి వివి గిరి గారు ప్రెసిడెంట్ గారు, సరస్వతి గిరి గారు మేడం ఆవిడ, ఆయన శ్రీమతి, ఆ సరస్వతి గిరి గారిది కూడా అనంతపురుట పేపర్లలో కూడా వచ్చింది, అందరూ వచ్చారు. మేము 5 రోజుల ముందరే స్వామి ప్రోగ్రామ్ ప్రకారం మేము చెప్పినట్టుగా వెళ్లామండి. వెళ్లి అక్కడ ముఖ్యంగా మేము చేసిన మెయిన్ సేవ ఏంటంటే ఆ ముందర ప్రదేశం అంతా అనువుగా లేదు, అది ఇసుక అంతా వేసి దాన్ని రోడ్డు ఇంకా మెయిన్ సరైన రోడ్డు లేదు, అది అంతా కొద్దిగా సదును చేసి వాహనాలు మనుషులు నడవటానికి వీలుగా చేసి తర్వాత ఆ రోజు రాత్రి ఇవి బ్యానర్స్ అవన్నీ కట్టడం స్వామి చెప్పేవాడు డైరెక్షన్. ఆ రోజు రేపొద్దున ఇనాగరేషన్గా రాత్రి 10 వరకు స్వామి మాతోనే ఉన్నారు, అవన్నీ అవన్నీ చేస్తున్నాం. 10 ఇంటికి స్వామి వెళ్లిపోయారండి, కానీ ఆ వర్క్ తెల్లవారు జరిగింది. స్వామి దామోదరన్ గారింటికి వెళ్లి వెళ్లిన స్వామి మళ్ళీ రాత్రి 12 ఇంటికి వచ్చారండి, అర్ధరాత్రి. ఏరా ఏం పనులు ఎలా జరుగుతున్నాయని చూడటానికి వచ్చి చూసి మళ్లీ సంతోషం చేసి మళ్లీ ఆయన మళ్లీ అక్కడికి వెళ్లి మళ్లీ మర్నాడు వచ్చారు. ఆ మర్నాడు వచ్చినప్పుడు కూడా ఆ క్రౌడ్ అందరు క్రౌడ్స్ వచ్చారు కదండి, విలేజ్ క్రౌడ్స్ వాళ్ళందరూ. పాపం అంజలిదేవి గారు కూడా పాపం స్వామి కార్యక్రమానికి వచ్చారు. అక్కడ అంజలిదేవి గారు అంటే అక్కడ చుట్టుపక్కల విలేజర్స్ వాళ్ళు వచ్చి అంజలిదేవి అంజలిదేవి అని చుట్టూ మౌటం గారు సినిమా యాక్టర్ కదా వస్తే స్వామి ఆవిడ దగ్గరికి నేరుగా వచ్చి తీసుకెళ్లి ఆవిడ రామాను రా అని ఈశ్వరమ్మ గారు ఉండే చోట అక్కడ లోపల వాళ్ళకి సెపరేట్ రూమ్స్ ఉన్నాయి కదా అక్కడ ఆవిడ్ని కూర్చోబెట్టి ఎవరొచ్చారో చూసావా సీత వచ్చింది అని చెప్పి స్వామి ఆవిడకి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ల కుటుంబ సభ్యులతో ఈవిడ్ని అక్కడ ఉంచి అలా ఎవరి రాష్ట్ర వాళ్ళు మర్యాదలు చేస్తూ స్వామి స్వయంగా అన్ని చూసుకుంటూ మధ్యాహ్నం వివిగిరి గారికి వాళ్ళ సతీమణి గారికి సపరేట్ గా స్వామి లంచ్ కూడా అక్కడ ఏర్పాటు చేయించి మా సేవాదాల్లో విఎస్ఆర్ కి ప్రసాద్ ఇద్దరు ముగ్గురిని స్వామి ఎంపిక చేసి వాళ్ళకి వడ్డన చేసే ఏర్పాట్లు కూడా చేయించి అని ఎంతో వైభవంగా స్వామి కార్యక్రమం చేశారు. ఆ రోజు సాయంత్రం ఫంక్షన్ లో బ్రహ్మానంద గారు అప్పుడు చీఫ్ మినిస్టర్ ఆయన వివిగిరి గారు అందరు వాళ్ళంతా పెద్దలంతా మాట్లాడారు. స్వామి దివ్యోపన్యాసం ఇస్తూ దివ్యోపన్యాసంలో స్వామి హైదరాబాద్ సేవాదళ వాళ్ళు వచ్చి 4 రోజులు ఇక్కడ ఉండి ఇవంతా సేవలు చేశారు, అంతకుముందు ఈ రోడ్డు ఇది ఉండేది కాదు చక్కగా చేశారు అని మమ్మల్ని సభాముఖంగా అంతకన్నా ఇంకేం కావాలి మర్నాడు ఉండి మేము వెళ్తుంటే స్వామి పైకి వచ్చి మాతో గంట గడిపి మదనమస్కారాలను ఇచ్చి మమ్మల్ని అడిగారు స్వామి ఎరా వివిగిరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన ఇక్కడ అని అడిగారు. అయితే మేము చెప్పాము స్వామి ఆయన 5 గంటలు ఉండి వెళ్ళాడు, 11:12 వచ్చాడు, 5 గంటలకల్లా వెళ్ళిపోయారు అన్నాయి. అయితే మీరెన్నాళ్ళు ఉన్నారా ఇక్కడ అని అన్నారు. అంటే మేము 5 రోజులు ఉన్నాము స్వామి చెప్పాము. అంటే ఎవరు ఎక్కువ అదృష్టవంతురా అన్నారు. ఎక్కువ గడిపిన సమయమే ఎక్కువ అదృష్టవంతులంటే స్వామి ఆశీర్వదించారు. అలా అలాంటి కాలేజీ ప్రారంభోత్సవంలో అప్పుడు మేము గడపగలగటం ఆ ప్రారంభోత్సవంలో ఇప్పుడు 50 ఏళ్ళు అయింది ఆ తీపి గుర్తు మరి ఇప్పటికి కూడా మా మనస్సులో చిరస్మరణీయంగా ఆ సాయి భగవానుడు ప్రసాదించినటువంటి అవకాశం అది. అనంతపురం కాలేజీ అంటే నేను మర్చిపోలేని విషయం.
3: స్వప్న, ఈ విషయాలన్నీ వింటూ ఉంటే ఎంతో ఉత్సాహంగా ఉంది కదా మనకు కూడా. అవును లలిత, ఇంకొక సంఘటన కూడా ఇక్కడ మనం ప్రస్తావించుకోవచ్చు. స్వప్న, హైదరాబాద్ సేవాదల్ వాళ్లు ఇప్పుడే ఈయన మనకి వివరించినట్టు భవన సముదాయ నిర్మాణంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారట. రాళ్లతో నిండిన నేలను చదును చేయడం కోసం చాలా కష్టపడ్డారట వాళ్లు. వాళ్ళందరికీ చేతులు బాగా బొబ్బలెక్కాయట, మరి అంత స్ట్రెన్యూస్ వర్క్ ఇదంతా చేయటం వల్ల అనమాట. సేవంతా పూర్తయిపోయిన తర్వాత వారందరూ బస్సులో పుట్టుబర్తికి చేరుకున్నారు. సేవాదళ్ లీడర్ అయిన బివి రమణారావు గారు ఇంకా పనేమీ ఉండదులే అనే ఉద్దేశంతో వాళ్లందరినీ రెస్ట్ తీసుకోమని చెప్పారట. ఇదంతా గమనిస్తున్న స్వామి రమణారావు గారిని పిలిచి ఈస్ట్ ప్రశాంతి ముందర ఉన్న రాళ్లను వాళ్లందరి చేత సౌత్ ప్రశాంతి వెనకాలకి తరలించమని ఒక ఆజ్ఞ ఇచ్చారట. ఆ పని కూడా పూర్తి చేసి వచ్చాక సేవాదళ వాళ్లతో స్వామి మాట్లాడారనమాట. వాళ్లు బస్సులో వచ్చారని తెలిసి కూడా మీరందరూ ఎలా వచ్చారు అని అడిగారట. అదే ప్రశ్న మళ్లీ మళ్లీ అడిగారట. బస్సులో వచ్చిన వాళ్లందరినీ చెయ్యి పైకెత్తమన్నారట స్వామి. అందరూ పైకెత్తారట, కాని ఒక్క ఆయన మటుకు ఆ బృందంలో అదేం పెద్ద విషయంలే అనే ఒక చిన్న నిర్లక్ష్య భావంతో చెయ్యి పైకెత్తలేదట. అప్పుడు ఏం జరిగిందో తెలుసా స్వప్న? ఆ చెయ్యి పైకి ఎత్తిన వాళ్లందరికీ అదే క్షణంలో చేతికి ఉన్న బొబ్బలన్నీ మాయమైపోయాయట. చెయ్యి ఎత్తని ఆయన చేతిలో మటుకు బొబ్బలు అలాగే ఉండి కొన్ని రోజులు అయ్యాక నెమ్మదిగా తగ్గాయట. చూసారా మరి?
11: అదే లలిత, స్వామి సరదాగా చెప్పే చిన్న మాటను కూడా మనం అశ్రద్ధ చేయకూడదని దీని బట్టి అర్థమవుతున్నది. ఇలా కళాశాల భవన సముదాయ ప్రారంభోత్సవం స్వామి ఎన్నో లీలలకి వేదిక అయ్యిందని చెప్పుకోవచ్చు.
3: అవును చెప్పిన.
11: శ్రీ నారాయణ రెడ్డి గారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుండి వచ్చిన సేవాదళ సభ్యులు. దేహబాధని అధిగమించి ఎంతో కష్టమైన పనుల్ని సునాయాసంగా చేసేలా స్వామి వారిని అనుగ్రహించారు. వారి అనుభవాన్ని ఇప్పుడు విందాం.
12: అనంతపూర్ క్యాంపస్ ఓపెనింగ్ రోజు జరిగిన విషయాలు చెప్తారా కొంచెం?
13: చెప్తానండి. అప్పుడు మేము ఏలూరు నుంచి వచ్చామండి. డాక్టర్ భాస్కర్ గారు మాకు లీడర్ అనమాట, ఆయన పంపించారు. బస్ లోనే వచ్చాం, గుర్తు బస్సు ఉండేది. ఎందుకంటే అక్కడ చేసిన తర్వాత మేము భోజనానికి అని చెప్పేసి ఆ బస్ లోనే వెళ్ళి మళ్ళీ వచ్చేసేవాళ్ళు అనమాట. అప్పుడు మేము ఏ పని చెప్తే ఆ పని చేసేవాళ్ళం, ఈ పని ఆ పని కాదు, ఏది చెప్తే మా గ్రూప్ ఆ పని చేసేవాళ్ళం.
14: ఓకే,
13: స్వామి కూడా మధ్య మధ్యలో వచ్చి పలకరిస్తాం అప్పుడు చాలా జరిగేది అన్నమాట.
14: ఓకే,
13: అది వివిగిరి గారి ఓపెనింగ్ అండి అది.
14: ఓకే,
13: అప్పుడు వివిగిరి గారు వచ్చినప్పుడు మై భారతదేశం ఇది కదా, ఆయన ఆయనకి మన వీళ్ళు ఎస్కాట్ వాళ్ళంతా ఉండే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేదన్నమాట. వాళ్ళందరూ వద్దు మా పిల్లలే ఉంటారని స్వామి చెప్పారు.
14: ఓకే,
13: ఆ స్వామి పాప ముందు ఇదంతా మంగళ వాద్యాలు తేలుతుంటే అలా రిసీవ్ చేసుకుని తీసుకెళ్లేవారన్నమాట. మర్నాడు ఓపెనింగ్ అనగా ఆ ఆడిటోరియం లో పైన గద్దర్స్ కి రంగే చేశారు.
14: ఓకే,
13: ఇక్కడే స్వామి మీటింగ్ ఉంది కదా, భగవంతుడు ఇక్కడ మీటింగ్ పెట్టినారు, అలాంటిది మనం ఇది కూడా పూర్తి చేసేద్దాం, నిద్ర లేకపోతే లేకపోయింది తెల్లారంతా కూర్చుని చేసేద్దాం అనుకుని ఆ సిల్వర్ పెయింట్ తీసుకుని ఆ బ్రష్ పట్టుకుని ఆ చేతికేమో పెయింట్ పట్టుకుని గడ్డలు చేసేవాడి.
14: ఓకే,
13: ఎక్కి గబగబా వేసేస్తున్నాం, మరి సిల్వర్ పెయింటే కదా పెద్ద నీట్ గా ఉంది లేదా అక్కడ అయితే పామేదే కదా, అలా చేస్తున్నాం. అది చేస్తుంటే ఆ హాల్లో పెద్ద లైటింగ్ కూడా బాగా ఇంకా మాకు కనపడడానికి లైట్లన్నీ వేసుకున్నమాట.
14: ఓకే,
13: సరిగ్గా 11:30 అండి ఒక ఆడమ్ వచ్చి వాలంటీర్స్ అని చాలా యాంగ్జైటీగా అడిగింది అనమాట.
14: ఓకే,
13: పైన వాళ్ళ పైన మేము ఉన్నాం, పాప ఇంత యాంగ్జైటీగా వచ్చింది ఎవరా అని చెప్పేసి నేను నెమ్మదిగా దిగి వచ్చానండి. దిగి వచ్చేటప్పటికి యాంగ్స్టర్స్ గా అడుగుతున్నాం అక్కడ ఈ రైస్ బ్యాగ్స్ వచ్చినాయి, 11 రైస్ బ్యాగ్స్ అండి, 11 రైస్ బ్యాగ్స్ వచ్చినాయి, లోపల వేయాలి, పెద్ద వాన్ వచ్చేట్టుందని అడిగింది అనమాట.
14: ఓకే,
13: అప్పుడు బాగా మబ్బే చేసింది సార్, మబ్బే చేసి కుంభరుషి పడేటట్టు అనమాట. అప్పుడు నేను అన్నాను, నేను ఏదేసినా సరే స్వామి మీద బేరం, ప్రతిది స్వామి మీదే ఆయనే అనమాట. పాపం చాలా సార్లు అన్నారు నన్నే బ్లేమ్ చేస్తున్నావా అన్నారు, ఇప్పటికీ నేను దాన్ని బాధపడతాను.
14: ఓకే,
13: అది 100 కేజీస్ బరువు అండి అది.
14: ఓకే,
13: బస్తా ఒకటి, ఆ బస్తా అదే నేను నువ్వు డ్రైవర్ ఏదంటున్నాడు, ఆడు ఏమంటున్నాడు కోఆపరేట్ చేయట్లేదు. నేను బాబు నువ్వు నాకు ఏం కోఆపరేట్ చేయకల్లా, నేను నా ఈట్ మీద వేసాయి ఒక బస్తా ఎత్తేసి నేనేం మోయకల్లా, దాన్ని లాక్కొచ్చి నా ఈట్ మీద వేసి నేను లోపల వేస్తానని చెప్పి అన్నాను సార్. అంటే వేస్తాను ఒప్పుకున్నాడు, వేస్తే నేను 3 బస్తాలు లోపల వేస్తాను సార్, 100 కేజీస్ బస్తాలు లోపల వేసేసా.
14: ఓకే,
13: ఆ స్వామి మీరే చేయాలి, ఆ బలమంతా నేను ఉట్టి జస్ట్ ఇన్స్ట్రుమెంట్ అంతే సార్, అంతా చేసేది ఆయనే నాకు తెలిసింది బాగా. అప్పుడు నేను వేస్తే 3 బస్తాలు వేసేటప్పటికి స్వామి వచ్చారండి, స్వామి వచ్చి ఇందిరాదేవి గారు స్వామి పక్క పక్క నిలబడ్డారు, నేను బస్తాలు వేస్తుంది చూస్తున్నాను అనమాట.
14: ఓకే,
13: 11 బస్తాలు వేసేసిన తర్వాత స్వామి మంచిది బంగారు పాద నమస్కారం తీసుకోవాలన్నారు.
14: ఓకే,
13: అని ఆ రోజున 1:00 అనుకుంటాను తెప్పించింది. అప్పుడు 11 వేసేసిన తర్వాత స్వామి మంచిది బంగారు పాద నమస్కారం తీసుకోవాలన్నారు.
14: ఓకే,
13: నేనేమో పాద నమస్కారం తీసుకున్నాను సార్, పాద నమస్కారం తీసిన తర్వాత మళ్ళీ అక్కడ వాళ్ళు ఎదురుకుండా ఉంటే ఉండదు కదా, నా పనిలో నేను వెళ్ళిపోవాలి కదా, నేను వెళ్ళిపోయాను సార. మళ్ళీ వెళ్ళిపోయి అంతా అయిన తర్వాత మళ్ళీ కనుక్కుంటే ఏముంది, స్వామి ఇంకా పుట్టుపక్కల ఉన్నారు బయలుదేరి రాలేదన్నారు. అప్పుడు అసలు నాకు అసలు మర్చిపోయిందండి, నేను పాద నమస్కారం స్వయంగా తీసుకున్నాను సార్, ఆయన పాదాలు టచ్ చేశాను, ఆయన పాపం ఎత్తున చేయి పెట్టి బ్లెస్ చేశారు, అన్ని చేశారు. తర్వాత తెలిస్తే ఉంది ఇంకా బయలుదేరలేదు, బయలుదేరతారు అని చెప్తాను. అప్పుడు అనిపించింది మాట సర్వాంతర్యామి స్వామి అని చెప్పేసి, నాకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ సార్ అది.
15: స్వప్న, ఈ సంఘటన వింటూ ఉంటే నాకు ఒక విషయం గుర్తొస్తుంది,
16: చెప్పండి.
15: రామరావణ యుద్ధం జరిగేటప్పుడు రోజు యుద్ధం అంతా అయిపోయాక సాయంకాలం పూట వానరులందరూ లైన్ లో వచ్చి రాముడి దర్శనం చేసుకునేవారట. అప్పుడు శ్రీరాముల వారు వారందరికీ చేతుల్ని అరిచేతుల్ని నిమిరేవారట. వాళ్లు మన్నాటికల్లా వాళ్లకున్న అలసటంతా తగ్గి వాళ్ల గాయాలన్నీ మానిపోయి ఇంకా ఎక్కువ ఎనర్జీతో యుద్ధానికి రెడీగా సిద్ధమై ఉండేవారట. అలాగే కృష్ణావతారంలో కూడా కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు శ్రీకృష్ణుల వారు యుద్ధం అయిపోయిన వెంటనే ప్రతిరోజు సాయంకాలం గుర్రాలకి, ఆయన మరి రథసారథి కదా, ఆ గుర్రాలకి ఎక్కడైనా దెబ్బలు తగిలాయా ఎలా ఉన్నాయి అని చూసుకుని వెతికి వెతికి మరి వాటికి మందు రాయటం, వాటిని కొంచెం ఉపశమన చేయించటం ఇలాంటివన్నీ చేసేవారట. భగవంతుడి చేతి స్పర్శతో అందరూ ఆరోగ్యాన్ని పొంది ఇంకా రెట్టించిన ఉత్సాహంతో స్వామి కార్యంలో పాల్గొనేవారట. ఇప్పుడు ఈయన చెప్పేది వింటూ ఉంటే మన స్వామి ఆ అలవాటును ఇంకా కొనసాగిస్తున్నారనే అనిపిస్తూ ఉంటుంది కదా. సేవాదళ వాళ్లు ఎక్కడ పనిచేసినా స్వామివారిని ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రోత్సహించడం అనేది మనలో ఎందరికో ఎంతో మందికి అనుభవిక వైద్యమే. భవనాల ప్రారంభోత్సవం సందర్భంగా వాటికి రంగులు వేయించడం, తోరణాలు కట్టించడం, వంటకాలను సిద్ధం చేయించడం, ఇలా ఒకటేంటి అన్ని పనులు స్వామి దగ్గరుండి చూసుకునేవారట, అన్నింటినీ పర్యవేక్షించేవారట. ఆ సమయంలో స్వామితో తమకున్న అనుభవాలను గురించి బివి రమణాగరావు గారు ఏమన్నారో విందాం ఒకసారి.
11: తప్పకుండా వెళ్తా.
16: మా నాన్నగారి పేరు రావు సాహెబ్ భావరాజ్ సత్యనారాయణ గారిని ఆయన రిటైర్డ్ సూపర్ ఇంజనీర్. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఇన్ వ్యూ ఆఫ్ హిస్ ఎఫిషియన్సీ యాజ్ అన్ ఇంజనీర్ ఆయనకి రికగ్నైజ్ చేసి రావు సాహెబ్ టైటిల్ ఇచ్చారు. అనంతపూర్ కాలేజీ కన్స్ట్రక్షన్ లో మా ఫాదర్ హీ వాజ్ సూపర్వైజింగ్ ఎక్స్క్లూజివ్లీ ఇట్ వాజ్ ది కన్స్ట్రక్షన్ వాజ్ కెప్ట్ ఇన్ ఛార్జ్ ఆఫ్ హిమ్. ఇప్పుడు గిరి గారు, సరస్వతి గిరి గారు ఇనాగరేషన్ అది వచ్చారు వాళ్ళు. అంచేత స్వామి వాజ్ ఇమ్మెన్స్లీ ప్లీజ్డ్. స్వామి మా నన్ను ఒక 20 సేవాదళ మెంబర్స్ ని ఇనాగరేషన్ కి 20 డేస్ ముందరే తీసుకురమ్మన్నారు. అంతే 20 సేవాదళ మెంబర్స్ ని నేను వాళ్ళని సెలవు పెట్టించి బయట కొందరు వచ్చేవారు. మొత్తం మీద 20 పీపుల్ ని తీసుకొచ్చి నేను అనంతపూర్ లో పెట్టాను. మజమంజన్ స్వామి వచ్చేవారు. వచ్చి సేవాదళ వాళ్ళు ఎలా ఉన్నారు అంటే అంత చాలా హీ వాజ్ ఇమ్మెన్స్లీ ప్లీజ్డ్. స్వామి వచ్చినప్పుడల్లా ప్రకటించేవారు, మమ్మల్ని భజనలా తీసేమనేవారు. తర్వాత స్వామి యూస్ టు డిస్ట్రిబ్యూట్ పీరియాడికల్ ఇవన్నీ ప్రసాదం అది డిస్ట్రిబ్యూట్ చేసేవారు. దే ఆల్సో ఫెల్ట్ ఎంకరేజ్. అందరు వాళ్ళందరికీ చాలా ఉత్సాహంగా మనం పాల్గొనడం. అసలు ఇనాగరేషన్ ఒక పెద్ద మెరికల్. ఏం చేద్దంటే అక్కడ డెకరేషన్ పెట్టవలసి వచ్చింది. ఒక 2 డేస్ దానికి అప్పుడు షామియానాలు లేవు. ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గిరి, సరస్వతి గిరి గారు ఆవిడ చాలా పాపులర్ స్పీకర్, షీజ్ ఆల్సో సపోజ్ టు బి పోయిటెస్. మరి అలాంటి వాళ్ళు వస్తున్నప్పుడు దానికి తగ్గటువంటి షామియానాలు అవన్నీ వేయాలి. అప్పుడు షామియానాలు వెళ్ళేవు. అప్పుడు స్వామి ఏం చేశారంటే ఇదేం కాదు కానీ 4 పాపులర్ స్వామికి కొన్ని కలర్స్ ఉన్నాయి, గ్రీన్ బ్లూ రెడ్ అది ఆరెంజ్ తర్వాత మెజెంటా కలర్ సెలెక్ట్ చేసి తాన్లు తాను తెప్పించేసి కుట్టింగ్ చేసేసి పెద్ద షామియానాలాగా తయారు చేశారు. ఇదన్నీ కుట్టి చేసి మేము పోల్స్ అవన్నీ పాతి దట్స్ అబౌట్ సే 40 ఫీట్ బై 100 ఫీట్ ఒకటే లాగా దాని చుట్టూరా చిన్న కణాత్ వేలాడేది డెకరేషన్ కి వెళ్తాను. అంతా స్వామి చెప్పారు ఫీల్డ్స్ అన్ని ఎలా పెట్టాలి, దాన్ని ఎలా చేయాలి. దాని ప్రకారం అంతా కుట్టేసి మాకు ఇచ్చారు. ఇవన్నీ తెగి మేము దాన్ని నిలబెట్టారు. ఈ నిలబెట్టడానికి పోల్స్ అవన్నీ మేమే పాతి గడపాలు గడపాలు చేసుకుని సోన్ సెవెన్ చేసి గోతులు తవ్వి ఇవన్నీ పాతి మేము 20 పీపుల్ 20 డేస్ అంతా ప్రమిసెస్ అంతా క్లీన్ చేయడం. చాలా చాలా రెగ్గెట్ టెరైన్, ఎలా పడితే అలా ఉండేది. అంతా మేమే చదువుని గిదినంతా చేసి నీట్ గా తయారు చేసి అంతా చేశాం. పొద్దున్న 11 గంటలు మొదలు పెడితే అలా అలా బై ట్రయల్ అండ్ ఎర్రర్ మేము సగం పెడుతుంటే పడిపోయేవి. మళ్ళీ అలా లేవదీయడం, మళ్ళీ దాన్ని మళ్ళీ దివిసారి పెట్టి ర్యాంప్ చేయడం, మళ్ళీ నిలబెట్టడం, అలా చేసి మొత్తం మీద స్వామి సాటిస్ఫై అయ్యాక రాత్రి అరౌండ్ 10:30-11 o'clock షేక్ తీసుకొచ్చి నీట్ గా పెట్టాం. ఏంటండి మధ్య మధ్య శాగ్ అయిపోయి శాగ్ అయిపోతే స్వామి చూసి ఏమైనా ఉందంటే అప్పుడు మళ్ళీ మేము మళ్ళీ సాగదీసి మళ్ళీ పెట్టడం ఇవన్నీ జరిగాయి. అసలు మెరకలు ఎక్కడ జరిగిందంటే రాత్రి మేము 11 గంటలకు అంతా అయిపోయింది. 2 o'clock హోర్నింగ్ గాలివాన, టిల్ 4 o'clock 2 hours కొట్టింది. ఆ గాలివాన కొట్టే అన్ని పోల్స్ క్లాత్ గీత్ అన్ని కింద పడిపోయి 9 o'clock ఇది ఫంక్షన్. సరే మాకు మతిపోయింది. మాకు ఏంటి స్వామి దీన్ని ఏం చేయాలి, ఏంటి స్వామి సంకల్పం ఏంటి. అప్పటికింకా స్వామి మెరకల గురించి అంత ప్రచారం లేదు. అంతే ఏమిటి ఏం చేయాలి, మనకి మేము భయపడిపోతున్నాం, ఇది ఎలా జరుగుతుంది ఏమిటి అవుతుంది. స్వామి కామ్ గా 5:30-6 o'clock లేచి వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ పెట్టేయండి, వాళ్ళంతా బండి షామియాన్ అది కట్టాలి కదా. మాకు నర్వస్ గా ఉన్నాం మేము వచ్చేటికి ఏం స్వామి స్వామియానం పడిపోయింది. సర్లే మళ్ళీ ఎంత లావాదేద్దరు కానీ నేను చెప్తాను కదా మీరు ముందు బ్రేక్ఫాస్ట్ చేయండి అంటే మేమంతా బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడికి వచ్చాం. వచ్చాడు స్వామి స్టార్ట్ చేయండి అన్నాడు. స్టార్ట్ చేయండి బిలీవ్ మీ ఎలా చేసామో గబ్బ గబ్బ గబ్బ గొడ్డపార్లు అవన్నీ తీసుకొచ్చి మళ్లీ నిలబెట్టి మళ్లీ క్లాత్ అంతా పెద్ద క్లాత్ అని చెప్పారు కదండి, అదంతా నిలబెట్టి ఆ పోల్స్ అన్ని పెట్టి పాతి మళ్ళీ ఆ క్లాత్ అది నిలబెట్టేటప్పటికి ఎయిట్ అయ్యేటప్పటికి తడిసిపోయినటువంటి గుడ్డేమో అది ఎండకి ఎండిపోయి మంచి టెన్షన్ గా ఫస్ట్ క్లాస్ గా తయారైంది. ఇన్ 2 అవర్స్ వాటి ఒరిజినల్ మేము 11 గంటల మాకు పట్టింది ఒరిజినల్ గా మేము వేయడానికి. సెకండ్ టైం మరి పడిపోయిన తర్వాత అది మళ్ళీ మేము లేదు ఆ శక్తి మాకు ఎలా ఇచ్చారో అవి మరి అది ఎలా నిలబడిందో అంత వండర్ఫుల్ గా దట్ ఇట్స్ ఇస్ ఎ గ్రేట్ మిరకల్.
15: ఇదే సందర్భంలో శ్రీ ఇంద్రేశ్వరరావు గారు ఏమన్నారో కూడా విందామా స్వప్న?
11: తప్పకుండా.
17: ఒక వారం రోజుల ముందు స్వామి వెస్ట్ గోదావరి భాస్కర్ గారు ఫోన్ చేసి ఈ సేవదంతా రెండెక్కడికి చక్కగా
16: మైపడికి తడిసిపోయినటువంటి గుడ్డేమో అది ఎండకి ఎండిపోయి మంచి టెన్షన్ గా ఫస్ట్ క్లాస్ గా తయారైంది. ఇన్ 2 అవర్స్ వాటి ఒరిజినల్ మేము 11 గంటల

భాస్కర్ గారు ఫోన్ చేసి ఈ సేవదంతా రండి అక్కడికి, చక్కగా మహిళా కళాశాల ఓపెనింగ్ అవుతుంది కాబట్టి రండి అని చెప్పి మీరు కూడా అంటే సేవ కాకుండా స్వామి ఏంటంటే విన్నది అతిథులు మీరు కూడా రండి అని చెప్పి ఫోన్ చేశారు స్వామి. సరే నేను కొంతమంది అంతా వెళ్ళాం. అప్పుడు 2 డేస్ టైం ఉంది. మేము వెళ్ళిన తర్వాత అక్కడంతా గ్రౌండ్ క్లీన్ చేయడం, కొంత కలర్స్ అయ్యి వేయడం అక్కడ, తర్వాత అక్కడ జరగబోయేటువంటి ఈ కార్యక్రమ అన్నదానానికి ఈ బియ్యం బాగు చేయడం, ఈ కూరగాయలను సేకరించడం, పప్పులు బాగు చేయడం, ఇవన్నీ కూడా ఆ రోజులు అంతా కూడా సేవలు చేసేవాళ్ళు కూడా. ఆ సేవలన్నీ కూడా ఈ 2 డేస్ చేశాం. స్వామి యొక్క అవతార కార్యక్రమంలో అత్యద్భుతంగా ఉంటాయి అన్నీ కూడా. ఆ టైంకి ఏది అవ్వదు, కానీ అరగంట ఉండగా అన్నీ అయిపోతాయి పూర్తిగా. అది స్వామి యొక్క అనుగ్రహం, దైవ శక్తితో ఏంటి తెలియదు. మొత్తం ఏంటంటే చేసే స్వామి, కానీ నిమిత్తం మాత్రంగా ఏదో రామాయణంలో వానరుల్ని తీసుకెళ్లి అక్కడ విజయం చూపించినట్టుగా రామచంద్రమూర్తి స్వామి కేవలం కూడా మాకు ఆ ప్రాప్తిని ఇచ్చి, అక్కడ సేవ చేసిన ప్రాప్తిని మాకు ఇచ్చి ఆ విధంగా మమ్మల్ని అనుగ్రహించేవారు మమ్మల్ని అందరినీ కూడా. రేపు ఓపెనింగ్ అనగా స్వామి అంటే ప్రతి కూడా ఉండేవారు ఆయన భక్తులకి. బియ్యం బాగు చేయాలి తెల్లవారేటప్పటికి అని కొన్ని బస్తాలు ఇక్కడ వేశారు. ఈ మహిళా విభాగం అంతా కూడా సేవాదళ్లు బియ్యం బాగు చేస్తున్నారు, అక్కడ శుభ్రం చేస్తున్నారు. రాత్రి 11 అయింది, అవ్వలేదు, తెల్లవారు అయిపోవాలంతా కూడా 12 అయింది. స్వామి వచ్చి కూర్చున్నారు. ఆ టైంకి స్వామి సాధారణంగా 8:30-9 రిటైర్ అవుతారు ఆయన. కానీ అప్పుడు ఏమిటంటే కోడా ఉండి బియ్యం బస్తాలు అక్కడ తిరిగి మాలు అందరం అటు తిరుగుతూ కాలేజీ పై రూమ్కి కింద రూమ్కి ఆ రంగులు బాగా అయినాయి బాగా చేస్తున్నారు ఇలా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు ఉత్సాహపరుస్తూ ప్రోత్సాహపరుస్తూ ఆ దగ్గర ఉన్నారు ఆయన. ఆ బియ్యం బాగు చేస్తుంటే ఈ బయోడాబ్యాకి ఎంత స్వామి వచ్చారంటే అనంతరం ఆనందం. ఆ శక్తి ఎంత శక్తి అంటే బ్యాటరీకి ఫుల్ ఛార్జ్ అయితే అంత దైవశక్తి మనలో ఉంది. ఆ దైవశక్తి మనకి స్వామి దగ్గర ఉన్నప్పుడు ప్రతి ఒక్క హృదయాలు ఉప్పొంగిపోతాయి అంతా కూడా. స్వామి దగ్గర కూర్చారు కదా చక్కగా ఆనందంగా చేస్తారు అంతా కూడా. స్వామి అన్నారు కొంత ఉత్సాహం ప్రోత్సాహం ఇచ్చారు స్వామి. ఏ మీరేం చేస్తున్నారు అన్నారు స్వామి. స్వామి మేము బియ్యం బాగు చేస్తాం స్వామి, బియ్యం బాగు చేస్తాం స్వామి అన్నారు. స్వామి అన్నారు మీరు బాగు చేస్తున్నారా భోజనం చేస్తున్నారు అన్నారు స్వామి. చక్కగా నవ్వుకున్నా ఇంకా శక్తి వచ్చింది అందరూ కూడా. తెల్లవారేటప్పటికే పక్క బియ్యం బస్తాలుంటే ఆ బస్తాల మీద కూర్చున్నారు అక్కడ స్వామి ఈ సేవా కార్యక్రమం దగ్గర. ఇంకా స్వామినారాయణ ఉత్సాహంతో ఉత్సాహంతో ఆనందంగా చేసాం కార్యక్రమం అంతా కూడా. పొద్దుట ఎవరికెవరు నియమించినటువంటి కార్యక్రమం వాళ్ళు ఆ సేవలన్నీ సక్రమంగా చేశారంతా కూడాను ఈ అన్నదానంతో జరిగింది. ఆ రాజకీయ నేతలు తెలిపారు. తర్వాత నెక్స్ట్ టైం ఏంటంటే మేము ఆ రాత్రి ఆనందం ఉండి శుభ్రపరిసరం అంతా కూడా క్లీనింగ్ మొత్తం అంతా పరిసరాలు, తర్వాత కాలేజీ, తర్వాత స్వామి ఒక్కొక్కరిని పిలిచి సేవాదారులందరూ కూడా నమస్కారం పంపించి తర్వాత మేము అక్కడే ఉన్న అదే మకం కూడా మాకు అక్కడే స్వామి సాయంత్రం పిలిచారు. నన్ను పిలిచి ఏరా ఎప్పుడు పోతున్నావు అన్నారు. స్వామి తమ దైవ తమ్ముడు ఎప్పుడు వెళ్ళమంటే పెడతాను, నువ్వు పొడపడుతూ వస్తావా ఇంటికి పెడతావా అన్నారు. స్వామి తమ్ముడు దైవ తమ్ముడు ఎక్కడ కూడా వస్తాను, లేదు ఇంటికి పో, అమ్మా నాన్న నీ కోసం చూస్తుంటారు అని చెప్పానని స్వీట్స్ అన్నీ కూడా ఒక పేపర్ తెమ్మని చెప్పిన పేపర్లో లడ్డుండ్లు స్వామి ఎక్కడికి అయ్యి పంచి పెడతారు. ఆ లడ్లన్నీ పొట్లం కట్టి ఇదిగో మీ అమ్మకి మీ నాన్నకి మీ ఆవిడికి అని పొట్లం కట్టి చాలా అన్నారు. స్వామి సరిపోతే స్వామి అన్నాను పొట్లం కట్టి ఎంత అంటే నీ చెప్పేటువంటిది ఇక్కడ వారి అపార దయ. ఒక బిడ్డని ఏ విధంగా తల్లి తండ్రి ఆప్యాయతతో చూస్తారు, వాత్సల్యంతో చూస్తారు, ప్రేమతో చూస్తారు, అది తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, ప్రపంచం భగవంతుడి ప్రేమ అదంతా కూడా మాకు పంచిపెట్టు. అంచేత జీవితంలో స్వామి కోసం ప్రాణం ఇవ్వడానికైనా ఏదంటే స్వామి ప్రాణం, స్వామే ప్రాణమే స్వామి. ఆ రకమైన భావంతో భక్తుల అప్పుడు మేము ఆ విధంగా సేవ చేసేవాళ్ళం. తర్వాత అక్కడి నుంచి అందరినీ పంపించేసి అప్పుడు తను అక్కడి నుంచి బయలుదేరి ప్రసాదం వెళ్ళారు. ఇది అనంతపురం

0: ఓపెన్ చేసినప్పుడు జరిగినటువంటి విశేషం సాయిరామండి అందరికీ కూడాను.
1: అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవ సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాలను ఇప్పుడు మీరు వింటున్నారు.
2: లలిత, ఇలా ప్రారంభోత్సవ సంరంభం ఉదయం కార్యక్రమం ముగిసింది. ఆనాటి సాయంకాలం కూడా జరిగిన భజన కార్యక్రమంలో స్వామి కూడా పాల్గొని అక్కడున్న భక్తులందరికీ తమ దివ్య దర్శన భాగ్యాన్ని ప్రసాదించారట. స్వామి ఆంతరంగికుల్లో ఒకరైన రాజారెడ్డి గారు తదితరులు కూడా ఆ సాయంత్రం ఎంతో మధురమైన భజనలు పాడుతూ ఉంటే భక్తులందరూ స్వామి సమక్షంలో భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఆనందంలో మునిగి తేలిపోయారట. మరి ఆనాటి రాజారెడ్డి గారి భజన్ని ఒకటి విందాం.

0: సత్యం, ధర్మం, భగవంతుని నేత్రద్వయం, సత్యాన్ని పలుకు, ధర్మాన్ని ఆచరించు అన్న ఉపనిషత్ వాక్యం జయకేతనంగా డీమ్డ్ యూనివర్సిటీ స్థాయికి ఎదిగిన అనంతపురం శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ స్వామి ప్రబోధించిన మహోన్నత విలువలతో మహిళా సాధికారతకు, దేశాభ్యుదయానికి బాటలు వేస్తోంది. ఈనాడు అనంతపురం కళాశాల స్వర్ణోత్సవ వేడుకలలో పాల్గొని స్వామికి తమ కృతజ్ఞతను తెలుపుకోవటానికి 2,000 మందికి పైగా కళాశాల పూర్వ విద్యార్థినులు, అధ్యాపకులు ప్రశాంతి నిలయం చేరుకున్నారు.
1: శ్రోతలు, అనంతపురం శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాలు వింటున్నారు. కొంతమంది ఓల్డ్ స్టూడెంట్స్ అనుభవాలను ఇప్పుడు మీరు వింటారు. తిరిగి కలుసుకుందాం. సాయిరాం.
0: సాయిరాం.

0: సాయి రామ్, నా పేరు కరుణ మున్షి. నేను కశ్మీర్ నుండి వచ్చాను. నేను అనంతపూర్ స్వామి కాలేజ్లో 1980 నుండి 1985 వరకు బీఏ ఎంఏ చదివాను. కాలేజ్ స్వర్ణ జయంతి ఉత్సవాలు ప్రశాంతి నిలయంలో జరుగుతున్నాయి. అందులో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు స్వామికి కృతజ్ఞురాలై ఉంటాను. ఇటువంటి దివ్యమైన అద్భుతమైన వేడుక చూడడానికి దేవతలు కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. 50 ఇయర్స్గా ఇక్కడ చదువుకున్న అమ్మాయిలపై స్వామి దయా ప్రేమలు అపారం. మేమంతా కలిసి స్వామి దగ్గరికి ఎప్పుడూ వచ్చినా స్వామి ఎంతో ఆనందించేవారు. ఆ అనుభూతులు ఎన్నటికీ మరవలేం. నా చిన్న అనుభవం, అనంతపూర్ కాలేజ్లో నేను చదివేటప్పుడు ఒకసారి స్వామి వచ్చారు. ఎందుకో నేను సాడ్ గా ఉన్నాను. ఇంకా స్వామి కూడా ఇగ్నోర్ చేశారు. చాలా బాధపడ్డాను. సడన్ గా స్వామి నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ గుడ్ గర్ల్ అన్నారు. నాకు చాలా చాలా ఆనందం కలిగింది. అప్పటినుండి జీవితంలో దేనికి భయపడకుండా ముందుకు దూసుకుపోతున్నాను. మరొకసారి సాయిమాకి థ్యాంక్స్ చెప్పుకుంటూ, వి లవ్ యూ స్వామి. స్వామి సారీ, నాకు తెలుగు సరిగా రాలేదు, కానీ నేర్చుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాను. సాయిరాం స్వామి, జై సాయిరాం.
1: ఓం సాయిరాం, ప్రణామములు. నా పేరు భూపాలం విజయలక్ష్మి. ప్రస్తుతం నేను అనంతపురం రామచంద్ర నగర్లో మా వారితో పాటు నివసిస్తున్నాను. అనంతపురం స్వామివారి కళాశాలలో ఇంటర్మీడియట్ బీఏ ఎంఏ 1969-76 వరకు చదివాను. 7 సంవత్సరాల విద్యార్థి జీవితం నాకు చాలా విషయాలు నేర్పించింది. చిన్నప్పటి నుంచి నాకు వక్తృత్వ వ్యాసరచన సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనే అలవాటు ఉంది. అదేవిధంగా డిగ్రీలో ఉన్నప్పుడు స్వామివారి సతీసక్కుబాయి నాటకం ప్రదర్శించినాము. అందులో నేను మగవేషం వేశాను. స్వామి వచ్చి నన్ను చూసి, ఏ ఈ అబ్బాయి ఎవరు, బయటికి పంపించండి, పో బయటికి పో అన్నారు. వెంటనే సుధా మేడం వచ్చి, ఆ స్వామి అమ్మాయి మన స్టూడెంట్, అంటే భలే మేకప్ చేశారని మెచ్చుకున్నారు. అలాగే డిగ్రీలో ఉన్నప్పుడు ఒకసారి మాతృభాషలో విద్యాబోధన అనే అంశం గురించి వక్తృత్వ పోటీలో మన కాలేజ్ తరఫు నుంచి మాట్లాడడానికి ఇంకో కాలేజ్కి వెళ్లవలసి వచ్చింది. ఆ సందర్భంలో నాకు కన్సలేషన్ ప్రైజ్ వచ్చింది. డాక్టర్ హేమలత మేడం గారు నన్ను స్వామికి పరిచయం చేసినప్పుడు, అలాగా ప్రైజ్ వచ్చిందా, ఏం చెప్పావో చెప్పు చూద్దామన్నారు. ఏం మాట్లాడాలో తెలియలేదు, కానీ ఏం మాట్లాడానో కూడా నాకు తెలియదు. స్వామి నా చేత మాట్లాడించి చాలా బాగా మెచ్చుకున్నారు. అలాగే 1972లో మొట్టమొదటి సమ్మర్ కోర్సు జరిగింది. ఆ సమ్మర్ కోర్సులో లలితాంబ మేడం గారు నన్ను స్వామికి పరిచయం చేసి, స్వామి ఈ అమ్మాయి విజయలక్ష్మి అంటే నాట్ పండిట్ అన్నారు. రెండోసారి చెప్తే కూడా అలాగే అన్నారు. అప్పుడు మేడం అన్నారు, అమ్మా స్వామి నాటి నుంచి నాట్ పండిట్ అని వచ్చింది, కానీ నువ్వు పండిట్ అయి తీరాలి అన్నారు. స్వామివారి అనుగ్రహం చేత నేను తెలుగు టీచర్ ఉద్యోగంగా తెలుగు లెక్చరర్ గా చేసి గ్రేడ్ 1 ప్రిన్సిపల్ గా రిటైర్ అయినాను. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే, కానీ నా జీవితంలో అవి మరపురానివి నిలిచినాయి. నేను షిరిడీ సాయిని ఎక్కువగా పిలుస్తాను, కానీ చాలా సార్లు స్వామి నన్ను ఓదార్చి నాకు దర్శనమిచ్చిన చిక్కాకులను పటాపంచలు చేశారు. అప్పుడు అర్థమైంది ఇద్దరు ఒకటే అని. స్వామి కళాశాలలో చదివిన నేను నా వృత్తి ధర్మంలో నైతిక విలువలను పాటించి క్రమశిక్షణతో మెలిగి అధికారుల మెప్పు పొందినాను. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కూడా నాకు మినిస్టర్ ద్వారా దొరికింది. స్వామివారు అపర భగీరథులు. ఆ స్ఫూర్తితో నేను దాదాపు 15 పాఠశాలల్లో మినరల్ వాటర్ ప్లాంట్లను కూడా వేయించగలిగాను. కాబట్టి నా అనుభూతులను చెప్పుకోవడానికి నాకు ఒక మంచి అవకాశం వచ్చినందుకు కృతజ్ఞతలు. అనంతపూర్లో పుట్టపర్తికి రెండు చోట్ల రావాలని చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నాను. ఓం సాయిరాం.
2: సాయిరాం, నేను డాక్టర్ అనుపమ, తహసీల్దార్ కలెక్టర్ వారి కార్యాలయం అనంతపురంలో పనిచేస్తున్నాను. అనంతపురం కళాశాలలో 1982-84లో ఇంటర్మీడియట్ చదివాను. నేను అనంతపురం కాలేజీలో చదివే సమయంలో స్వామివారు 1983లో అనంతపురం కాలేజీకి వచ్చారు. అప్పుడు స్వామివారి సన్నిధిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో నేను పాల్గొనడం నా జీవితంలో నేను మరచిపోలేని మధురానుభూతి. మరియు స్వామితో కలిసి మేమందరం హాస్టల్లో ప్రేయర్ హాల్లో భోజనం చేయడం కూడా మరువలేని ఘట్టం. మేము పుట్టపర్తికి వెళ్లినప్పుడు స్వామి మాకు ప్రేయర్ హాల్లో చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ఇంటర్వ్యూస్ సమయంలో మహిళలు విద్యా ఆవశ్యకత గురించి మాకు చాలా చక్కగా వివరించి చెప్పేవారు. మధ్యలో రామాయణ మహాభారత ఘట్టాలలోని కొన్ని ఉదాహరణలు చెప్తూ సీత మరియు ద్రౌపది గురించి, ఆ మహిళా మండలి యొక్క విశిష్ట గుణాల గురించి, మాకు తెలియపరుస్తూ అవి నిజ జీవితంలో ఎలా అన్వయించుకోవాలో మాకు తెలియచేశారు. అలాగే ఇంటర్వ్యూ ముగియగానే స్వామి పాద నమస్కారం ఇచ్చేవారు మాకందరికి. స్వామి పాద నమస్కారం అంటే నాకు గుర్తొస్తుంది స్వామివారి పాద పద్మములు. నిజంగా పద్మం కూడా అంత మెత్తగా ఉంటుందో లేదో తెలియదు, కానీ స్వామి పాదాలు ఇప్పటికి కూడా తలుచుకుంటే ఆ సాఫ్ట్నెస్ ని నేను అనుభూతి పొందగలను. అలాగే పుట్టపర్తికి వెళ్లినప్పుడు స్వామిని చూడగానే అది ఏదో తెలియని శక్తి వస్తుంది, ఒక అద్భుతమైన శక్తి వచ్చేది మాకందరికి. అన్నీ కూడా మర్చిపోయేవాళ్ళం, ఏమి గుర్తుండేది కాదు. స్వామి నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, నా సర్వస్వం. ఈరోజు నేను జీవించి ఉన్నాను అంటే అది స్వామివారి లీల. నాకు పొత్తికడుపుకు 8 శస్త్రచికిత్సలు జరిగాయి. ప్రతి శస్త్రచికిత్సకు కూడా స్వామి నాకు ముందు రోజే స్వప్నంలో కనిపించి, బంగారు నేనున్నాను, నీకేం కాదు అని హామీ ఇచ్చేవారు. నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. మా శ్రీవారి పేరు రమేష్ చంద్ర. ప్రస్తుతం డీఈగా, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా జలవనరుల శాఖలో పనిచేస్తున్నారు. మా ఆయన స్వామివారి సంకల్పంతో పుట్టపర్తిలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా 1.5 సంవత్సరం పనిచేశారు. ఆ సమయంలో హంద్రనీవా జలాలతో బుక్కపట్నం చెరువు నిండడం, చిత్రావతి నదికి నీరు రావడం నిజంగా స్వామివారి అద్భుతం. నాకు 3 అమ్మాయిలు, 3 బీటెక్ పూర్తి చేసిన తర్వాత పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారు. ఆ సమయంలో నా ద్వారా పుట్టపర్తి యొక్క విశిష్టత తెలుసుకుని అక్కడే ఉండి పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యారు. అనుకున్నదే తడవుగా వాళ్లు పుట్టపర్తిలో నివసించాలని అనుకున్న వెంటనే మందిరానికి దగ్గర ఇల్లు దొరకడం జరిగింది. వారు పుట్టపర్తిలో 1 సంవత్సరం ఉండి చదువుకున్నారు. ఆ సంవత్సర కాలం కూడా స్వామి వారిని ప్రతి అడుగులోనూ కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నారు. ఇటీవల వెలువడిన ఎపిపిఎస్సీ ఫలితాలలో మా పెద్దమ్మాయి హర్షిత డీఎస్పీగా, మా 2వ అమ్మాయి సన్నిహిత డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికయ్యారు. మా 3వ అమ్మాయి సుష్మిత కూడా స్వామివారి దయతో రాబోయే పరీక్షలలో తప్పక విజయం సాధిస్తుంది. జూలై 21 పుట్టపర్తిలో జరగబోయే అనంతపురం కళాశాల స్వర్ణోత్సవాల్లో పాల్గొనడానికి 1000 కళ్లతో ఎదురుచూస్తున్నాను. సాయిరాం.
3: స్వామి చరణారవిందాలకి నా ప్రణామాలు. నా పేరు షర్మిలా శంక. 19 ఏళ్ల నుంచి నేను యుఎస్ లో ఉంటున్నాను. నేను స్వామి స్థాపించిన అనంతపూర్ సత్యసాయి యూనివర్సిటీలో 1991 నుండి 96 వరకు బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ చేశాను. మొట్టమొదట అనంతపూర్ గోల్డెన్ జూబ్లీ గురించి వినగానే నా కళ్ళు ఎంతో ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. స్వామి అనుభవాలన్నీ మదిలో అలా మెలిగాయి. స్వామి స్టూడెంట్స్ కి పంచిన ప్రేమ వర్ణనాతీతం, స్వామి పలుకులు జీవిత పాఠాలు, ఎన్నో అద్భుతమైన అనుభవాలు, అవన్నీ ఒక్కసారిగా మదిలో మెలుగుతున్నాయి. పర్తీ గాని, స్వామి అడుగుపెట్టి స్థాపించిన అనంతపూర్ యూనివర్సిటీ గాని మా స్టూడెంట్స్ కి ఒక భూతల స్వర్గం. ఆ రోజులే వేరు. ప్రొద్దున్నే 5 గంటలకు లేచి సుప్రభాతం చేసి గ్రౌండ్ కి వెళ్లి యోగాసన చేసి యూనివర్సిటీలో ఆడిటోరియంలో మా మార్నింగ్ ప్రేయర్స్ తో మా చదువు ప్రారంభించేవాళ్ళం. బాహ్యమైన ఆధ్యాత్మికమైన విద్యని ఎంతో నేర్చుకున్నాం. పెద్దల పట్ల గౌరవం, తల్లి, తండ్రి, గురువు, అతిథులను దైవంగా భావించడం, చిన్నల పట్ల ప్రేమ, అచంచలమైన సేవా దృక్పథం, వేదశాస్త్రాల విద్య, ఆచరణ పట్ల విశ్వాసం, ఇవన్నీ స్టూడెంట్స్ అందరికీ వెన్నతో పెట్టిన విద్య. అదే మా జీవన విధానం అయింది. సాయంత్రం భగవంతుని నామస్మరణతో, అందరికీ మేలు కలిగించే త్రయంబక ప్రార్థనలతో, నిస్వార్థమైన టీచర్స్తో ఎంతో ఆనందమయంగా, విజ్ఞానమయంగా జీవితం గడిచేది. దీనంతటికీ కారణం స్వామి మాత్రమే. అటువంటి స్వామికి
4: ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? 1991 స్టూడెంట్గా దర్శనానికి భర్తీ వెళ్లినప్పుడు స్వామి పుట్టినరోజు వేడుకలు ఇంకా కొద్ది రోజుల్లో ఉన్నాయి అనగా స్వామి అందరికీ చీరలు పంచిపెడుతున్నారు. 500 మంది ఉన్నాం. అదే నా మొదటి అనుభవం. నవరసాలు పొంగి పొల్లాయి స్వామిని చూడగానే. నా అజ్ఞాన మనస్సు ఇలా ప్రార్థించింది, స్వామి ఒక్కసారి నాతో మాట్లాడతారా, మీ కనుసన్నల్లో మెలిగే అర్హత నాకుందా అని ప్రార్థించాను. సో స్వామి దర్శనానికి వచ్చారు. అందరూ లైన్స్ లో కూర్చున్నాము, 500 మంది విద్యార్థులందరూ. సడన్ గా స్వామి నేనున్న లైన్లో కూడా వచ్చారు. అందరికి చీరలు పంచిపెడుతున్నారు. అందరి ఒళ్ళో చీరలు విసురుతున్నారు. మొహం కూడా చూడట్లేదు స్వామి, ఎందుకంటే 500 మంది ఉన్నాం. సో ఎంత మందినని చూస్తారు. సో అందరికి చీరలు అలా విసిరేస్తూ వెళ్లిపోతున్నారు ముందుకి. స్వామిని దగ్గర నుంచి చూడగానే ప్రపంచాన్ని మేమర్చిపోయాను. సుందర వదనారవిందాన్ని చూడగానే ఆనందంలో మునిగిపోయాను. నా ప్రార్థన కూడా మర్చిపోయి స్వామిని చూస్తూ ఉండిపోయాను. నన్ను దాటి ముందుకు వెళ్లిపోయారు. స్వామి నన్ను అడిగేంత వరకు కూడా నాకు చీర రాలేదన్న సంగతి కూడా గ్రహించలేకపోయాను. స్వామి వెనక్కి నా వైపు తిరిగి, నీకు చీర ఇచ్చానా అని అడిగారు. ఆయన పట్ల ప్రేమతో నా గొంతు మూగపోయింది. ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. ఒడిలో క్రిందికి తిరిగి కూడా చూడలేని పరిస్థితి. నేను ఆన్సర్ చేయకుండానే స్వామి వచ్చి చీర ఇచ్చి వెళ్లిపోయారు. మీరు నాతో మాట్లాడడానికి నాకు అర్హత ఉందా అని అడిగినందుకే ఒక దివ్య అనుభవాన్నిచ్చారు స్వామి. అలా అప్పటి నుండి ఇప్పటిదాకా దివ్యమైన అనుభవాల పరంపర నా జీవితాన్ని ధన్యవంతం చేసింది. మై స్టూడెంట్స్ ఆర్ మై ప్రాపర్టీ, నా విద్యార్థులే నా ఆస్తి అని అనేవారు స్వామి. ఆయన మాటల్ని సదా మనసులో గుర్తుపెట్టుకుని జీవిస్తున్నాను, నా పిల్లలకి అందిస్తున్నాను. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, జీవితంలో ఎంత ఎత్తుకి ఎదిగినా వినమ్రతతో ఆయన మాటల్ని సదా గుర్తుపెట్టుకుంటూ జీవితాన్ని సాగిస్తున్నాను. మా శ్వాస భగవాన్, ఆయన ఆశమేము, అందుకే తలెత్తి ధర్మ మార్గంలో నడుస్తా. స్వామి కోసమే నా జీవనం. ఆయన దర్శన స్పర్శన సంభాషణ ముక్తిదాయకం. మరొక్కసారి స్వామికి నా ప్రణామాలు అర్పిస్తున్నాను. అనంతపూర్ గోల్డెన్ జూబ్లీ, జూలై 21, 22, 2018లో పర్తిలో జరుగుతుంది. ఆయన అనుగ్రహంతో ఈ వేడుకకి స్వామి సన్నిధిలో నేను ఉండాలని ప్రార్థిస్తూ షర్మిల.
5: రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వక సాయిరాం. నా పేరు సురేఖ. నేను అనంతపూర్ క్యాంపస్ పూర్వ విద్యార్థిని. ఇప్పుడు ప్రస్తుతం నేను అనంతపూర్ క్యాంపస్ 50th గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో పాల్పంచుకోవడానికి వచ్చాను. స్వామి నాకు అవకాశం ఇచ్చినందుకు స్వామికి శతకోటి ప్రణామాలు. 1997-2000 బ్యాచ్ లో చదువుకున్నాను నేను. 2000 పాస్డ్ అవుట్ బ్యాచ్. నేను స్వామి దగ్గర చదువుకున్నంత కాలము చాలా అనుభవాలు ఉన్నాయి నాకు. అండ్ మా పేరెంట్స్ చిన్నప్పటి నుండి స్వామి డివోటీస్. సో వాళ్ళు నన్ను చిన్నప్పటి నుండి స్వామి లైన్లోనే పెంచారు. లైక్ స్వామి అష్టోత్తరం చదవడము, సుప్రభాతం చదవటము ఇవన్నీ చెప్పేవారు. అవన్నీ చిన్నప్పటి నుండి నాకు తెలుసు. ఆ కారణం చేత నేను అనంతపూర్లో జాయిన్ అవడం నాకు చాలా ఈజీగా అనిపించింది. కష్టమేం అనిపించలేదు. స్వామి కాలేజ్లో చాలా ఆనందంగా జాయిన్ అయ్యాను నేను. స్వామి నాకు అవకాశం ఇచ్చినందుకు కూడా స్వామికి చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాం నేను మా పేరెంట్స్. కాలేజీలో చదువుతుండగా స్వామి మమ్మల్ని అక్కడ లెక్చరర్ల ద్వారా అమ్మాయిలందరినీ చాలా బాగా చూసుకునేవారు. 3 ఇయర్స్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ చేశాను అక్కడ, మ్యాథమెటిక్స్ మేజర్. సో ఫైనల్ ఇయర్ లో స్వామి బెంగళూరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ ఉంది, ఎక్స్ స్టూడెంట్స్ కావాలి మాకు హాస్పిటల్ ICUలో OTలో వర్క్ చేయడానికి ఎక్స్ స్టూడెంట్స్ కావాలి, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీ పేర్లు ఇవ్వండి అని చెప్పడం జరిగింది లెక్చరర్స్ ద్వారా. డ్యూరింగ్ సమ్మర్ కోర్స్ టైం అట్లా అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసేసరికి సరే కొంతమంది అమ్మాయిలు హాలిడేస్ కి ఇంటికి వెళ్ళిపోయడం జరిగింది. నేను మాత్రం అక్కడ సమ్మర్ కోర్స్ కి ఇక్కడ బృందావనలోనే ఉండిపోయాం కొంతమంది అమ్మాయిలం సమ్మర్ కోర్స్ టైంలో. అప్పుడు స్వామి ఓకే సెలెక్ట్ చేశారు కొంతమంది అమ్మాయిల్ని, మేము ఇంట్రెస్ట్ అని 50 మెంబర్స్ ఇచ్చారు నేమ్స్. అందులో 13 గర్ల్స్ ని స్వామి సెలెక్ట్ చేశారు. స్వామి 13 గర్ల్స్ ని టిక్ చేశారు. అది కూడా మమ్మల్ని పిలిచి చూపించి టిక్ చేశారు, నువ్వు సెలెక్ట్ అయ్యో నువ్వు సెలెక్ట్ అయ్యో అని టిక్ చేశారు. తర్వాత ఇంకా మిమ్మల్ని నేను ట్రైనింగ్ కి పంపిస్తాను ఢిల్లీ ఎయిమ్స్ లో ట్రైనింగ్ కి అని చెప్పడం జరిగింది. 6 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది మీకు ఢిల్లీలో. 6 మంత్స్ ట్రైనింగ్ అయిపోయాక ఇక్కడ వచ్చి పర్తి సూపర్ హాస్పిటల్లో వర్క్ చేసిన తర్వాత బెంగళూరుకి పంపిస్తాను అని చెప్పడం జరిగింది స్వామి. సరే అని అప్పుడు ట్రైనింగ్ కి వెళ్ళడానికి ముందు స్వామి బృందావన్ లో ఆ రోజు రాజధాని ఎక్స్ప్రెస్ లో టికెట్స్ బుక్ చేశారు ఢిల్లీకి. రాజధానిలో టికెట్స్ బుక్ చేశాక ఇంటర్వ్యూ ఇస్తున్నాను, రండి మీరు నా దర్శనానికి ముందు రండి, మీతో మాట్లాడాలి, ఢిల్లీ గర్ల్స్ తో మాట్లాడాలి, రండి అని ఇంటర్వ్యూకి పిలిచారు అన్నమాట. ఇంటర్వ్యూకి పిలిస్తే సరే అందరం అప్పుడు లగేజ్ కూడా ప్యాక్ చేసుకుని వచ్చేయండి, ట్రైన్ కి వెళ్ళాలి కదా, మళ్ళీ మీకు టైం ఉండదు, నా దర్శనం అయిపోయాక టైం ఉండదు, లగేజ్ ప్యాక్ చేసుకుని వచ్చేసేయండి అని లగేజ్ అంతా తీసుకుని స్వామి దర్శనం రమేష్ హాల్ దగ్గర లగేజ్ పెట్టేసుకున్నాము. వచ్చి అప్పుడు కూర్చున్నాము అందరం, బయట కూర్చున్నాము. బయట కూర్చుంటే స్వామి ఇంకా దర్శనం టైం కాలేదు అప్పుడు. కాకపోతే ఇంకా సరే నేను మీతో మాట్లాడాలి, రూమ్ లో మాట్లాడతాను సపరేట్ గా, ఈ 13 గర్ల్స్ రూమ్ లోకి రండి నేను మాట్లాడతానన్నారు. అనేసరికి అందరం లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి స్వామి అందరం కూర్చున్నాం లైన్ లో. స్వామి అన్నారు, మిమ్మల్ని నేను ఢిల్లీకి పంపిస్తున్నాను ఎయిమ్స్ కి, అక్కడ వేణుగోపాల్ అని ఇన్ఛార్జ్ ఉంటారు, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఆల్, నాకు మంచి పేరు తీసుకురండి, మంచిగా పని నేర్చుకోండి అని చెప్పడం జరిగింది. స్వామికి మంచి పేరు తీసుకొచ్చి మంచిగా పని నేర్చుకోమన్నారు. తర్వాత పాకెట్ మనీ ఇస్తాను మీకు నేను, అది జాగ్రత్త పెట్టుకోండి అని చెప్పారు. పాకెట్ మనీ 500 రూపీస్ 4 నోట్లు, 4 నోట్లు ఇవ్వడం జరిగింది. తర్వాత విభూతి ప్యాకెట్స్ ఇచ్చారు, శారీస్ ఇచ్చారు, అక్కడ కట్టుకోవడానికి మీకు శారీస్ ఉంటాయి, విభూతి నా ప్రసాదం, ఈ డబ్బులు మీ ఖర్చులకు వాడుకోండి అని ఇచ్చారు. ఎస్పెషల్లీ నా దగ్గరికి వచ్చి ఇచ్చారు డబ్బులు. ఇస్తున్నప్పుడు నాకేంటనిపించింది, ఓన్లీ 3 నోట్స్, అందరికి 4 నోట్లు ఇస్తున్నారు, నాకేమో ఓన్లీ 3 నోట్లే, ఒక్క 3 నోట్లే ఉన్నట్టు అనిపించి, స్వామి నాకు 3 నోట్లే ఇచ్చారు స్వామి మీరు అన్నారు. అనేసరికి లేదు బంగారు చూడు 4 ఉన్నాయి అన్నారు. కావండి మళ్ళీ లెక్క పెట్టి చూసేసరికి 4 నోట్లున్నాయి అందులో. 4 నోట్లుండగా మళ్ళీ చెప్పారు స్వామి నాతో, ఇవి 500 రూపాయల నోట్లు, నువ్వు 100 రూపాయల నోటు అనుకుని ఎవరికి ఇచ్చేయకు, ఇచ్చే మాకు బంగారు అని కూడా అన్నారు. ఎవరికి ఇచ్చే మాకు బంగారు, ఇవన్నీ 500 రూపాయల నోట్లు, జాగ్రత్తగా పెట్టుకో అన్నారు. 500 రూపీస్ నోటు స్వామి నాకు ఇచ్చి, ఇది 100 రూపాయల నోటు అనుకుని నువ్వు ఎవరికి ఇచ్చేకి బంగారు అన్నారు. అనుకోకుండా ఒకసారి అక్కడ బయట, అక్కడ క్యాంటీన్ లేవు, లేవు మనలాగా ఇక్కడ క్యాంటీన్స్ అవి ఏం లేవు, బయట కాఫీ షాప్ కి వెళ్లి కాఫీ తాగాల్సిందే. సో అప్పుడు నేను ఒక కాఫీ షాప్ కి వెళ్లాను, నేను ఒక్కదానే వెళ్లి, ఎయిమ్స్ హాస్పిటల్ ప్రెమిసెస్ లోనే ఉంది అది ఆ కాఫీ షాప్, వెళ్లి కాఫీ షాప్ ఆయనకి, సార్ ముజ్గు ఏ కాఫీ చాయి, హిందీలో చెప్పాలి వాళ్ళకి, ఏ కాఫీ చాయి అని 500 రూపీస్ నోట్ ఇచ్చేయడం జరిగింది. 500 రూపాయల నోట్ చూసి ఆయన అన్నాడు, హిందీలోనే అన్నాడు తిరిగి, ఇది 100 రూపాయల నోట్ కాదు, 500 రూపీ నోట్, యు ప్లీజ్ గివ్ 100 రూపీ నోట్ టు మీ. అప్పుడు నాకు గుర్తుకొచ్చింది అనమాట, ఓ స్వామి అందుకే నాకు చెప్పారేమో, నువ్వు ఇది 100 రూపాయల నోట్ అనుకుని ఎవరికి ఇచ్చేకు, నేను ఆల్రెడీ ఇచ్చేస్తానని స్వామి, నా పిచ్చితనం స్వామికి తెలుసు, ఇది కంగారు మనిషి, నాకు కొంచెం టెన్షన్ అందుకే ఇది ఇట్లా చేస్తుందని స్వామికి అర్థమై, స్వామికి ముందే తెలుసు కాబట్టి నన్ను ముందే హెచ్చరించడం జరిగింది. స్వామి 500 రూపాయల నోట్లని జాగ్రత్తగా అట్టు పెట్టుకుని ఉంచు, ఖర్చు పెట్టుకుని కూడా చెప్పారు. నేను జరిగింది. ఆ తర్వాత స్వామికి పాద నమస్కారం ఇచ్చారు, అందరికి పాద నమస్కారం తీసుకుని బయటకు వచ్చేసాము. నా దర్శనం చేసుకుని మీరు ట్రైన్ కి వెళ్ళండి అన్నారు. ఆ రోజు దర్శనం ఇంకా 5:00 ట్రైన్, స్వామి 3:00 కి, అప్పుడు ఆ రోజు గురువారం కూడా, గురువారం 3:00 వరకు రాహుకాలం కరెక్ట్ గా అప్పుడు అయిపోయింది. అన్ని జరిగింది. మేము ఇంకా చాలా హడావిడిగా ఉన్నాం, రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి, ట్రైన్ మిస్ అయిపోతే కష్టం అని. అమ్మాయిలందరం టెన్షన్ పడుతుంటే, లేదు ప్రశాంతంగా నా దర్శనం చేసుకుని వెళ్ళండి అని స్వామి చెప్పారు. వెళ్లి లోపలికి వెళ్లి, స్వామి ఆ రోజు హారతి కూడా తొందరగా 10 మినిట్స్ బిఫోర్ హారతి కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయి స్వామి దర్శనం చేసుకుని హారతి తీసుకున్నాక అప్పుడు స్టేషన్ కు బయలుదేరి వెళ్లాము. అక్కడ స్టే లో కూడా స్వామి సెపరేట్ గా అకామిడేషన్, గర్ల్స్ కి సెపరేట్ అకామిడేషన్ ఇచ్చారు. అక్కడ ఫుడ్ అవన్నీ స్వామి అరేంజ్ చేసేవారు. ఢిల్లీలో, ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో స్వామి అకామిడేషన్, ఫుడ్ సెపరేట్ అరేంజ్ చేశారు. చాలా బాగా చూసుకున్నారు స్వామి మమ్మల్ని. నేను అనంతపూర్ క్యాంపస్ లో చదువుకుతూ ఉండగా నా రూమ్మేట్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్ వాళ్ళు ఉండేవారు, నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్, డిఫరెంట్ డిఫరెంట్ కమ్యూనిటీ పీపుల్ ఉండేవారు. అందరితో పాటు నేను ఎట్లా కలిసిమెలిసి ఉండాలి, అందరితో ఎలా వాళ్లతో బిహేవ్ చేయాలి, మనకి తెలియని కొత్త వాళ్లతో, కొత్త వాళ్లతో నువ్వు ఎట్లా వాళ్లతో మింగిల్ అయిపోయి మౌల్డ్ అవ్వాలి, అదంతా స్వామి నాకు కాలేజ్ లో చదువుతుండగా 1-3 ఇయర్స్ నేర్పించారు. నాకు అసలు చిన్నప్పటి నుండి ఇట్లాగా కలిసిమెలిసి ఉండడం నాకు రాదు, నేను ఒక్కదానే ఉండేదాన్ని అట్లా. అందుకే కాలేజీకి వచ్చాక నాకు ఇట్లా అందరితో కలిసిమెలిసి ఉండడము, అందరితో ఎప్పుడు స్మైల్, నవ్వుతూ మాట్లాడడం స్వామి నేర్పించారు నాకు. ఎప్పుడు నవ్వుతూనే ఉంటా, ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా స్వామి స్వామి స్వామి అని నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటా. ఎప్పుడు నా ఫేస్ లో సాడ్నెస్ అనేది రానివ్వను స్వామి అని స్వామికి నేను ప్రామిస్ చేసుకున్నా. ఎప్పుడు నవ్వుతూనే ఉంటా కష్టం వచ్చినా. అది నేర్చుకున్నా నేను కాలేజీలో ఉండగా. ఎంత సారో వచ్చినా ఎంత హ్యాపీనెస్ వచ్చినా స్మైలీ ఫేస్. తర్వాత ఇదే నాకు ఎయిమ్స్ లో స్వామి నాకు ఢిల్లీ ఎయిమ్స్ లో పంపించేసరికి అక్కడ డిఫరెంట్ కమ్యూనిటీ అయిపోయింది. తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు, తెలిసిన అమ్మాయిలు ఎవ్వరూ లేరు. బీఎస్సీ మ్యాథమెటిక్స్ నుంచి నేను ఒక్కదాన్నే సెలెక్ట్ అయ్యాను, ఇంకా మిగతా వాళ్ళు బీకామ్ బీఏ వాళ్ళు, డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ వాళ్ళు. అక్కడ కాకుండా ఇంకా స్కూల్ నుంచి వచ్చిన కొత్త అమ్మాయిలు కూడా ఉన్నారు, వాళ్ళు డిఫరెంట్ లాంగ్వేజ్. బేసికల్లీ నేను తెలుగు అమ్మాయిని, నాకెవ్వరు తెలుగు వాళ్ళు లేరు అక్కడ, అందరూ డిఫరెంట్ లాంగ్వేజ్ వాళ్ళే. సో అనంతపూర్లో చదువుకోవడం వల్ల నాకు వేరే భాష అమ్మాయిలతో కలిసిమెలిసి పనిచేసి అక్కడ చాలా ఆనందంగా ఎంతో హ్యాపీగా, అది నాకు చాలా హెల్ప్ అయ్యింది. అనంతపూర్ క్యాంపస్ లో చదవడం వల్ల ఎయిమ్స్ ఢిల్లీలో చాలా ఆనందంగా స్వామి బ్లెస్సింగ్స్ తో వర్క్ చేయగలిగాను నేను.
6: ఓం శ్రీ సాయిరామ్. నా పేరు డి మీరారాణి. నేను 1969 నుంచి 1974 వరకు శ్రీ సత్యసాయి ఉమెన్స్ కాలేజ్ అనంతపూర్ క్యాంపస్ లో చదివినాను, సైన్స్ గ్రూప్ స్టూడెంట్ని. మేము అప్పుడు 1969-70 నుంచి 72 వరకు క్యాంపస్ అనంతపూర్ టౌన్లో ఉండింది. అప్పుడు మేము ఇంకా చాలా చిన్నవాళ్ళము, ఇంకా స్వామిగారిని మేము చూడలేదు. మేము ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఒకసారి మధ్యాహ్నము 3 గంటలు ఆ టైంలో స్వామిగారు ఓపెన్ జీప్లో ఊరేగింపుగా వస్తున్నారనే సమాచారము మా టీచర్స్కు తెలిసింది. వెంటనే వాళ్ళు వచ్చి మా దగ్గరకు వచ్చి, స్వామిగారు ఇలా వస్తున్నారు కాబట్టి మీరు మెయిన్ గేట్కి ఇరువైపులా నిలుచుకొని స్వామివారికి స్వాగతం పలకాలని చెప్తే, మేమంతా ఎంతో ఉత్సాహంగా వెళ్లి ఇరువైపులా నిలబడి ఉన్నాము. అప్పుడు 4 గంటల సమయంలో స్వామిగారు వచ్చినారు ఊరేగింపుగా. మేమందరము జై స్వామి జై స్వామి అని అంటున్నాము. అటువంటప్పుడు ఆయన అందరికీ మాకందరికీ ఇట్లా చేతులు ఊపుతూ మమ్మల్ని అందరినీ ఆశీర్వచనం చేసినారు. ఆ సంఘటన ఇప్పటికీ నాకు చాలా బాగా గుర్తు ఉంది. అది ఒక మధురానుభూతి, స్వామిని మొదటిసారి చూసినటువంటి ఒక మధురానుభూతి నాకు. తర్వాత 1972 నుంచి క్యాంపస్ కొత్త క్యాంపస్ లోకి మేమే ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ మేము ఎంటర్ అయింది క్యాంపస్ లోకి. క్యాంపస్ లోకి ఎంటర్ అయినప్పుడు మధ్యలో ఒకసారి మమ్మల్ని, మేము ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు మా టీచర్స్ ఫీల్డ్ స్టడీ అని చెప్పి తీసుకెళ్లారు. అలా మొక్కలు అవి అంతా చూసుకుంటూ వెళ్లి మేము వెళ్ళినప్పుడు క్యాంపస్ లో కింద గ్రౌండ్ ఫ్లోర్ లోనే స్టేర్ కేసుకి ఈ వైపులా అటువైపు ఇటువైపు ఇద్దరు ఫారినర్స్ చాలా బ్యూటిఫుల్ పెయింటింగ్స్ వేసినారు. ఆ పెయింటింగ్స్ వాళ్ళు వేయడం ఇప్పటికీ నాకు బాగా గుర్తుంది. అది ఇప్పుడు కూడా నేను ఎప్పుడైనా కాలేజీకి వెళ్తే ఆ పెయింటింగ్స్ తప్పకుండా చూస్తాను. అవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అవి చూసినప్పుడంతా ఒక విధమైనటువంటి ఆనందం మాకు. తర్వాత స్వామిగారు, మేము ఒక విధంగా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి, ఎందుకంటే స్వామిగారు తరచుగా కాలేజీకి వస్తూ ఉండేవారు. వచ్చినప్పుడల్లా మాకు మంచి ప్రసంగం ఒకటి చేసేవారు. అవన్నీ విని మేము చాలా ధన్యులమైనాము. అలా ఒక ఆయన ప్రసంగించినప్పుడు చాలా నిశ్శబ్దంగా, ఎంత నిశ్శబ్దంగా కూర్చునే వాళ్ళం అంటే అంత కూర్చునే వాళ్ళము. ఒకసారి ప్రసంగం చేసినప్పుడు స్వామిగారు ఒక తమాష అయినటువంటి సంఘటన ఒకటి చెప్పినారు మాకు. అదేమంటే, స్వామిగారు దగ్గరికి ఒకసారి ఒక తమిళ ఆయన పాట కచేరీ చేసేదానికి వచ్చినారంట. వచ్చినప్పుడు ఆయన చాగరా స్వామి కుర్తి, రామా నే పొగడుకుంటే నీకేమి అనే పాటను, రామా నే పకోడా తింటే నీకేమి పాడినట్లు చెప్పినారు. స్వామి చెప్తే ఒక్కసారి హాల్ అంతా గట్టిగా నవ్వులతో దద్దరిల్లిపోయింది. ఆ సంఘటన, ఇటువంటి సంఘటన చెప్తూ ఎంతో విధమైనటువంటి ప్రసంగము స్వామిగారు మాకు చేసేవారు. అవన్నీ ఇప్పటికీ మాకు బాగా గుర్తున్నాయి. మేము ఇంటర్మీడియట్ చదివేటప్పుడే మాకు మా కాలేజ్ డ్రెస్సులు, ఒక వైట్ శారీ మీద గ్రీన్ బార్డర్ ఉండే చీరలన్నీ స్వామిగారు మాకు చేతికి అందించినారు. అది కూడా మాకు ఇంకా బాగా గుర్తు ఉంది. ఇటువంటి సంఘటనలు ఎన్నో ఒక విధంగా మా జీవితం ధన్యమైందని చెప్పాలి. 21-22 తేదీల్లో పుట్టపర్తిలో జరిగేటువంటి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కు మేము అందరము రావాలనుకుంటున్నాము. జై సాయిరామ్.
7: అందరికీ సాయిరామ్. నా పేరు సాయిలీల. నేను భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు స్థాపించిన అనంతపురం విశ్వవిద్యాలయ విద్యార్థిని. నేను ఈరోజు బాబావారి ఆఫీసులతో కొనసాగుతూ ఉన్న నా జీవిత ప్రయాణాన్ని గూర్చి మరియు స్వామివారి లీలలను గూర్చిన వివరాలు కొన్ని మీతో పంచుకుంటున్నాను. కొన్ని మాత్రమే అని ఎందుకన్నానంటే, అనంత విశ్వ వ్యాపకులైన శ్రీ సత్యసాయిబాబా వారి లీలలు అనంతం. స్వామి ప్రతిక్షణం భక్తుల పరిరక్షణార్థం మరియు ధర్మ సంస్థాపనార్థం ఎన్నో మహత్యాలు చూపుతూ తమ బిడ్డలను ఉద్ధరిస్తూ ఉంటారు. నేను సాయి బిడ్డనవ్వడం నా అదృష్టం. ఇలా ఎన్నో మహత్యాలు ఈ కొద్ది సమయంలో వివరించడం కష్టతరం కావున కొన్ని అని ప్రస్తావించాను. నేను మొట్టమొదటిసారిగా నా 10వ ఏటనే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్యచరణములు స్పృశించడానికి ఉరవకొండ బాల వికాస్ వేదిక అయ్యింది. ఇలా నేను శ్రీ సత్యసాయిబాబా వారి మీదలో చిన్న చిన్న అడుగులు వేస్తూ పెరిగాను. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. గురువే ఈ జగత్తుకు మూలం. దేవతలకు సైతం గురువు చాలా అవసరం. శ్రీ సత్యసాయిబాబా లాంటి మహనీయులు నాకు తల్లి తండ్రి గురువు దైవంగా లభించడం నా మహద్భాగ్యం. ఏ రాగం ద్వారా స్వామివారి అనురాగాన్ని పొందానో ఆ రాగం ఇప్పుడు ఆలపిస్తున్నాను. పార్తిపురి మే జనుమలియా ఓ సాయి రామ నామ హై, మైర ముకుట ధర మురళి మనోహర సాయి శ్యామ నామ హై. హే శివ శంకర.

0: कौन है। पातिपुरी में जन्म लिया वो साई रामा नाम है। श्री बाबा वारी మహాసంకల్పం చేత నేను అనంతపురం బాలికల విశ్వవిద్యాలయంలో విద్యార్థినిగా ప్రవేశించగలిగాను. ఆ రోజు నాకు శుభదినం. నేను తల్లి ఒడిలో నుండి సాయి అమ్మ ఒడిలోకి చేరుకున్నాను. బీఎస్సీ మరియు ఎంఎస్సీ హోమ్ సైన్స్ 5 ఏళ్ల కోర్సు పూర్తి చేశాను. ఈ పరిధిలో కేవలం చదివే కాకుండా ఎన్నో గొప్ప విషయాలు, సూత్రాలు, ఆధ్యాత్మికత తెలుసుకున్నాను. లౌకికంగా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ అలౌకికంగా ఆ పరమాత్మ పాదాలను చేరుకునే వాతావరణం మన సాయి విద్యాలయంలో ఉండడం అమోఘం. విద్యార్థి దశలోనే చదువుతో పాటు వేద పఠనం, భజన లాంటి సాధనల ద్వారా భగవంతుని కృపకు పాత్రులయ్యే మార్గాన్ని బాబావారు తమ విద్యా సంస్థల ద్వారా చూపుతున్నారు. నాకు శ్రీ బాబావారికి ఉన్న గురు శిష్య సంబంధం దినదిన ప్రవర్ధమానమైంది. జ్ఞాన సముపార్జన ఎంత ముఖ్యమో ఆ జ్ఞానాన్ని నలుగురికి ఉపయోగించడం అంతే ముఖ్యం అంటారు. నేను స్వామివారి దగ్గర చదువుకున్న హోమ్ సైన్స్ వలన ఎంతో మంది రోగులకు తగిన న్యూట్రిషన్ మరియు డైట్ ప్లాను ఇవ్వగలిగాను. మానవ సేవయే మాధవ సేవ అని శ్రీ బాబావారి ఆశీస్సులతో నా చదువును, విజ్ఞానాన్ని మానవ సేవకు పై విధంగా ఉపయోగించగలిగాను. సాయిబాబా వారి అనుగ్రహం వర్ణనాతీతం. స్వామి తమకు 2 సార్లు పుష్పగుత్తం సమర్పించుకోవడానికి నాకు అవకాశం ఇచ్చారు. ఒకసారి స్వామి 60వ జన్మదిన వేడుకల సందర్భంగా, మరొకసారి 2017 అవతార్ డిక్లరేషన్ రోజున. ఈ 2 రోజుల్లో నాకు లభించిన సువర్ణావకాశానికి నేను ఎంతో సంతోషపడ్డాను. శ్రీ సత్యసాయి బాలికల విశ్వవిద్యాలయంలో బీఎస్సీ హోమ్ సైన్స్ చదివిన తర్వాత విద్యార్థినులకు స్వామివారితో ముఖాముఖి జరిగింది. అప్పుడు స్వామి నాతో, "నువ్వెక్కడికి పోతావులే" అన్నారు. స్వామివారి అమృత వాక్కులో గల అంతరార్థం అప్పుడు నాకు అర్థం కాలేదు. తరువాత నేను ఎంఎస్సీ హోమ్ సైన్స్ అనంతపురం స్వామి విశ్వవిద్యాలయంలోనే చదవడం, ఆ తర్వాత నాకు వివాహమయ్యి కదిరిలోనే అనగా ప్రశాంతి నిలయానికి దగ్గరగా ఉండడం ద్వారా స్వామి వాక్కు ఫలించిందని, స్వామివారు ఏం చెప్పినా అది నా మంచికేనని, స్వామి అమృత వాక్కు నిగూఢమైన అర్థాలు ఎన్నో ఉంటాయని తెలిసింది. ఈ రోజు నేను, నా కుటుంబం సంతోషంగా ఉండడానికి కారణం శ్రీ సత్యసాయిబాబా వారి ఆశీస్సులు అనడంలో అతిశయోక్తి లేదు. స్వామి, మీ కృప లేనిదే నేను లేను. బాబావారు ప్రత్యక్షంగానే కాక పరోక్షంగాను, కలల రూపంలోనూ ఎన్నో విధాలుగా నాకు అభయమిచ్చారు. ఇటువంటి అభయ ప్రదాత అయిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు స్థాపించిన అనంతపురం విద్యా సంస్థ స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకోవడం సాయి బిడ్డలందరికీ ఆనందకరమైన విషయం. జూలై 21వ తేదీన శ్రీ సాయి బిడ్డలందరూ కలిసి దివ్యమైన సాయి మాత సమక్షంలో వేడుకలు జరుపుకోవడానికి నేను ఎదురు చూస్తున్నాను. శ్రీ సాయి లీలలే ఈ సాయి లీల. జయ సాయిరాం.
1: సాయిరాం, నా పేరు పల్లవి. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నేను 1995-1998 ఇక్కడ చదివాను. ఫస్ట్ ఇయర్ ఎప్పుడైతే వచ్చానో, నేను మా సిస్టర్ ఒకటేసారి జాయిన్ అయ్యాం. వీ డోంట్ హ్యావ్ ఎ ఫాదర్, మై మదర్ ఇద్దరిని ఒకటేసారి జాయిన్ చేసింది. బట్ ఓన్లీ వన్ ఆఫ్ అస్ వాంట్ టు జాయిన్ హియర్ బికాస్ సంబడి హ్యాస్ టు బి విత్ మదర్. మై స్వామి కేమ్ టు మై మదర్స్ డే అండ్ హెల్ప్ గివ్ 2 స్వీట్ బాక్సెస్ ఇచ్చారు అమ్మకి కళ్ళలో. సో బోత్ ఆఫ్ అస్ జాయిన్ దేర్. ఇక్కడికి వచ్చాక జయమ మ్యామ్, పుష్ప మ్యామ్, దే ఎట్లా అంటే మమ్మల్ని తల్లి అనే లోటు లేకుండా టీచర్స్ ఎంత బాగా చూసుకున్నారంటే 3 ఏళ్ళు అలాగే గడిచిపోయాయి. ఒక్కోసారి అమ్మకి సైనస్ ఆపరేషన్ వచ్చింది. సో మేము ఇద్దరం ఇక్కడే ఉన్నాం. హూ హ్యాస్ టు టేక్ మా మామయ్య వాళ్ళు, మా అమ్మ వాళ్ళ బ్రదర్స్ చాలా కేర్ టేకింగ్ మాకు చిన్నప్పటి నుండి. వాళ్ళు చూసుకుంటారు అన్న నమ్మకం మాకు. వాళ్లే చూసుకున్నారు కూడా, కానీ అయినా కూడా స్వామిని అడగాలి అనే దాంట్లో ఉన్నాం ఇద్దరం. ఉంటే నేను దేవామని అడగగానే ఫస్ట్ లైన్ లో కూర్చోబెట్టారు, రక్షింతలు ఇచ్చారు. నా పక్కన అన్ఎక్స్పెక్టెడ్ గా రమాక కూర్చుంది. మా అమ్మ పేరు కూడా రమా అనమాట. స్వామికి ఏం డైరెక్ట్లీ టు మీ వచ్చి అక్షింతలు తీసుకున్నారు. తీసుకుని రమాక్కని నన్ను చూస్తూ రమాక మీద వేస్తారు. సో నేను అనుకున్నాను అక్కని బ్లెస్ చేస్తున్నారు కానీ నన్ను ఒట్టుగా చూసి వెళ్ళిపోతున్నారు అనుకున్నాను. అనుకుంటూ స్వామి రమాక రమాక అన్నారు. అంటే నాకు అది అర్థం కాలేదు. స్వామి అంత దూరం వెళ్ళాక అర్థం ఏంటంటే స్వామి అమ్మ పేరు కూడా రమాకదా. సో అక్కడ స్వామి హస్ టేకన్ కేర్ అమ్మ విషయంలో మొత్తం చూసుకున్నారు. అండ్ తర్వాత మళ్ళీ ఏంటంటే వచ్చాను అనంతపూర్కి, నేను ఇక్కడికి వచ్చాము, బయటకు వెళ్ళాను కానీ ఐ కుడ్ నాట్ స్టే అక్కడ చాలా రోజులు. చెల్లె మళ్ళీ ఇక్కడ ఎంఎస్సీ చేస్తుంది, ఆ దాంట్లో వచ్చాం. వచ్చి సెక్యూరిటీ డ్యూటీలో జాయిన్ అయిపోయాను. జాయిన్ అయినాక ఏంటంటే రోజు ఆ డ్యూటీకి అలవాటు అయిపోయి ఎప్పుడు వెళ్దాము అనేసరికి స్వామి ఏమనేవారు కాదు, స్వామి వెళ్తాను అంటే స్వామి వెళ్ళు అనేంత వరకు వెళ్ళను అన్నట్టుగా మొండిగా కూర్చున్నాను. అమ్మ పాపం ఎప్పుడు డీడీలు పంపుతూ పుట్టుప్రతికి అవేస్తే 9 D4 D2 అక్కడే ఉండేవాళ్ళం. ఎప్పుడు డీడీలు పంపించారు అక్కడికి, అలాగే గడిపేదాన్ని. ఒకసారి సడన్ గా వెంకటక్క బృందావన్ నామండి వెళ్ళాం. వెళ్ళగానే ఎప్పుడు ఒక తపన ఏంటంటే స్వామి వెనకాల ఎప్పుడు బాయ్స్ ఏ ఉంటారు, గర్ల్స్ ఉండరు. ఎందుకు అంత బాధ, మనల్ని ఎందుకు డిప్రైవ్ చేస్తారు. అన్ఎక్స్పెక్టెడ్ గా బృందావన్ లో డ్యూటీ చేస్తున్నాం. మా బ్యాచ్ మేట్ కూడా వచ్చింది డ్యూటీ చేయడానికి. ఇద్దరం చేస్తున్నాం, ఆ అమ్మాయికి కాస్త గోరు చిట్లింది అక్కడ కాంక్రీట్ మీద, కాలు గోరు ఊడిపోయింది. సో వి హావ్ టు గో టు హాస్పిటల్. అక్క వెళ్ళండి, ఇద్దరు మీ ఇద్దరు బ్యాచ్ మేట్స్ కదా అన్న, జనరల్ హాస్పిటల్కి వెళ్ళాం. బై ద టైమ్ వి వెంట్ అక్కడ వెళ్లి ఆమె ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్నాము. బయటకు వచ్చే టైంలో ఏమైంది అనంటే సడన్ గా స్వామికి కారు వచ్చింది. ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ టు జనరల్ హాస్పిటల్. రాగానే అక్కడ ఎవరూ లేరు, సేవాదలు లేదు, డాక్టర్స్ లేరు, ఎవరూ లేరు. వీ వర్ బోత్ ఆఫ్ అస్ అంటే స్కార్ఫ్స్ ఉన్నాయి మెళ్ళలో, సెక్యూరిటీ డ్యూటీ స్కార్ఫ్స్. వెళ్ళాం, వెళ్ళగానే అక్కడ స్వామిలో చూసారు. ఇలా అన్నారు, ఓన్లీ స్వామి వెనకాల మేమున్నాం, మా వెనకాల డాక్టర్స్ బాయ్స్ అందరు ఉన్నారు. దట్ టైమ్ ఐ గాట్ ఏ రియల్ ఛాన్స్ ఆఫ్ ఎస్కార్టింగ్ స్వామి, విచ్ ఐ హ్యాడ్ ఫ్రమ్ ఎందుకు బాయ్స్ కి ఆ ఛాన్స్. అంత స్వామి నడుస్తుంటే స్వామి రోబ్ ని మీద కాళ్ళు పడుతున్నాయి, భయం వేస్తుంది. స్వామి చేతులు వెనకాల టచ్ అవుతున్నాయి మాకు, మా ఇద్దరికి. దట్ వాజ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ విచ్ ఐ హ్యాడ్ అంత. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు గోల్డెన్ జూబ్లీ, అండ్ సో ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. అది కూడా పిల్లల్ని తీసుకొని వచ్చావు సంతోషంగా. మా టీచర్స్ ఆ అఫెక్షన్ ఎక్కడా దొరకదు బయట. ద టీచర్స్ విచ్ హూ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఎక్కడా దొరకదు. దే ఆర్ ఈక్వల్ టు మదర్స్. దట్స్ ఎ థింగ్. సాయిరామ్.

ఇంతవరకు మీరు అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవ సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాల్లో మూడో భాగం ప్రారంభోత్సవ సంరంభం విన్నారు. ఈ కార్యక్రమంలో నాలుగవ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతులందరికీ సాయిరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మనం పలికే వాక్కు దాని అర్థం ఏ విధంగా విడదీయనటువంటివో ఈ విశ్వానికే తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల కలయిక అటువంటిది. పార్వతీ పరమేశ్వరుల కలయిక ఏ విధంగా జరిగింది? వారి కళ్యాణ వైభవ ఘట్టాన్ని తెలుగువారి కళారూపమైన హరికథాగానంగా మీకిప్పుడు అందించబోతున్నాం. కథకులు తిరుపతి వాస్తవ్యులు స్వామి భక్తులు శ్రీరాము భాగవతార్. వాద్య సహకారం కీబోర్డ్పై శ్రీ ఆర్ కళ్యాణ్ కుమార్, తబలాపై శ్రీ బి మంజునాథ్. ఇది తిరుపతి రేడియో సాయి బృందం ప్రత్యేక సమర్పణ. సాయిరాం.

0: పరమ దివ్యాత్మ స్వరూపులకు రేడియో సాయి శ్రోతలకు ప్రణామాలు. ఈనాటి కథ పార్వతీ కళ్యాణము, నేటి సత్కథ ప్రకృతి స్వరూపిణి పార్వతీదేవి. ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం ఇలా జరిగింది అని చెప్పడానికి నా వంటి సామాన్యుని తరమా? ఆ ఆది దంపతుల కళ్యాణాన్ని, ప్రకృతి పురుషుల వివాహాన్ని, జగత్ కళ్యాణ కారణమైనటువంటి దానిని యథాశక్తిగా గానం చేస్తున్నాను. అందరూ సావధాన చిత్తులై కథా శ్రవణం చేసి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అపార కృపకు పాత్రులు కాగలరని గోవిందనామ స్మరణతో ఈనాటి కథను ప్రారంభం చేస్తున్నాను.
1: జై శ్రీమద్రమారమణ గోవింద హరి. ఏడుగుండలవాడ.

శ్రీమంతమై ధనధాన్య సమన్వితమై యోగులకు భక్తులకు జ్ఞానులకు పరమ పతివ్రతామాతలులకు సిద్ధులకు మునీశ్వరులకు నిలయమై కర్మభూమి పుణ్యభూమి ధన్యభూమి అని ఖ్యాతి నార్జించిన మన యొక్క పవిత్రమైనటువంటి భారతదేశానికి ఉత్తర దిక్కున హిమవంతమనే పర్వతం ఉన్నది. ఆ పర్వతరాజు చాలా బుద్ధివంతుడు, గుణవంతుడు, ధనవంతుడు. ఆయన పేరు హిమవంతుడు.

ఆ పర్వతరాజు భార్య పేరు మేనక. భర్త మాటకు ఏనాడు జీవదాటి ఎరగని ఉత్తమ ఇల్లాలు. ఆ మేనకా హిమవంతులకు మైనాకుడనేటువంటి కుమారుడున్నాడు. ఆడబిడ్డలేని కారణం చేత ఆదిశక్తిని గురించి తపస్సు చేయగా ఆ ఆదిశక్తే వారింట ఆడబిడ్డగా అవతరించింది. పర్వతస్య అపత్యం స్త్రీ పార్వతి. పర్వతరాజు పుత్రిక గనక ఆమెకు పార్వతి అని నామకరణం చేశారు. శుక్లపక్ష చంద్రరేఖ వలె దినదిన ప్రవర్ధమానురాలవుతున్నది ఆ పార్వతమ్మవారు. ప్రతి అణువులోనూ పరమేశ్వరుని దర్శిస్తూ చిన్నతనము నుండి సదాశివుని ధ్యానిస్తూ కాలం గడుపుతుంది ఆ యొక్క పార్వతీదేవి. ఈ విధంగా కాలం గడుపుతున్నటువంటి పార్వతీదేవికి 8 సంవత్సరాల వయసు వచ్చింది. ఆ వయసులో తమ చెలికత్తెలందరినీ తన వెంట తీసుకుని ఉద్యానవనం వెళ్లి ఎలాంటి ఆటలాడుతుందయ్యా పార్వతీ అమ్మవారంటే

తన చెల్లికత్తెకు సదాశివుడిలాగా వేషం వేసి ఆ శివుడికి తాను పత్నిగా భావించి సేవలు చేస్తూ ఉండేది. ముత్యాలు శివలింగాకారంగా తీర్చిదిద్ది షట్కాల శివ పూజలు చేస్తూ ఉండేది ఆ పార్వతమ్మవారు. అలాగే శివభక్తులైనటువంటి జంగములు సదాశివ స్వరూపమని పెద్దలు చెబుతారు గనక జంగములను పూజిస్తూ ఉండేది. తుమ్మి పూలతో నమశివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని వ్రాసి దాన్నే చూస్తూ కాలం గడుపుతోంది. తన చెల్లికత్తెలందరినీ ఒక చోట చేర్చి దక్షయజ్ఞం, త్రిపురాసుర సంహారం, శివలీలలు మొదలైనటువంటి కథలనన్నీ చిన్ని చిన్ని కథలుగా అల్లి చెబుతూ ఉండేది ఆ యొక్క పార్వతమ్మవారు. ఈ విధంగా 16 సంవత్సరాల నవయవన విలసతి అయి కలకలలాడుతున్నది పార్వతి భావించి సేవలు చేస్తూ ఉండేది. ముత్యాలు శివలింగాకారంగా తీర్చిదిద్ది షట్కాల శివ పూజలు చేస్తూ ఉండేది ఆ పార్వతమ్మవారు. అలాగే శివభక్తులైనటువంటి

అన్నది పార్వతీదేవి సౌందర్యం. అదే సమయంలో సంగీత శాస్త్ర విశారదుడు, కాంతి నిర్జిత పారదుడు, త్రిలోక సంచారి, బ్రహ్మ మానస పుత్రుడు, వేద వేదాంగ విశారదుడు, సర్వ బృందారక వినుత పాదుడైనటువంటి విష్ణు భక్తుల్లో శ్రేష్ఠుడైన నారదుల వారు, ఇదివరకు సతీశంకర్లు నా వలన వియోగం కలిగి సతీదేవి దక్షయజ్ఞం యోగాగ్నిలో దగ్ధమైన కారణం చేత పరమేశ్వరుడు హిమవత్ పర్వతం మీదనే తపస్సమాధినిష్ఠులో ఉన్నాడు. ఆనాడు వెత్సని యోగాగ్నిలో దగ్ధమైన సతీదేవి ఈనాడు చల్లని హిమవంతుని ఇంట పార్వతిగా పుట్టి ఉన్నది. కనుక వారిరువురికి వివాహం జరిపించాలని సంకల్పించుకున్నటువంటి వాడి భగవన్నామం చేస్తూ హిమవంతుని మందిరానికి చేరుకున్నాడు. వచ్చిన నారద మహర్షిని హిమవంతుడు ఎంతో గౌరవించి పూజించి అర్ఘ్య పాద్యాయుధులచే పూజించి సింహాసన పైన కూర్చోబెట్టాడు. తరువాత, స్వామి నారద, నీ ఎన్నో పూజలు చేయగా, ఎన్నో నోములు నొయ్యగా లేక మా ఇంట ఒక అమ్మాయి కలిగింది. ఆ అమ్మాయికి ఎలాంటి వరుడు వస్తాడో చెప్పండి స్వామి అన్నాడు. ఆ మాట విన్నటువంటి నారద మహర్షి, ఎక్కడయ్యా మీ కూతురు అన్నాడు. అమ్మా పార్వతి ఇలారా అని పిలవగానే వెంటనే పార్వతి అమ్మవారు గల్లు గల్లు అంటూ శబ్దం చేస్తూ నారద మహర్షి ముందుకు వచ్చి కూర్చున్నది. ఆ పార్వతి అమ్మవారి యొక్క ఎడమ చేతిని ఆ నారదుల వారు తన చేతిలో తీసుకుని ఆ చేతిలో ఉన్నటువంటి రేఖలను పరీక్షిస్తున్నాడు. ఆహా పర్వతరాజా, ఎంత పుణ్యం చేసుకున్నావయ్యా నీవు అని ఈ విధంగా అంటున్నాడు.

పర్వతరాజా, పుణ్యేన కెనాపి కిలావతీర్ణ పురాతని శక్తిర్ యం సుతాతే హిమామసాధారణ రూప లక్ష్మీ నలోక సామాన్య సుతా ప్రతీయహ అన్నాడు. పర్వతరాజా, నీ పూర్వ జన్మాకృత సుకృత ఫల విశేషాన్ని నేను ఏమని కొనియాడగలనయ్యా? అసాధారణ రూప సంపన్నయ్యకు ఈమెను సామాన్య స్త్రీగా భావించకు. సనాతనైనటువంటి ఆ ఆదిశక్తిని ఇంట ఆడబిడ్డగా అవతరించిందయ్యా. ఇంద్రియ నిగ్రహంతో కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినటువంటి మునీశ్వరులకు కూడా ఏ తల్లి దర్శన భాగ్యం దుర్లభమో అటువంటి జగన్మాత నీ ఇంట అవతరించింది. ఈమెకు తగినటువంటి వరుడు ఈ సురాసుర యక్ష రక్షోరగ గరుడ గంధర్వ కిందెర కింపురుష విద్యాధరాదులలో ఎక్కడా కానరాడయ్యా. ఈ సమస్త చరాచరములకు ప్రభు అయినటువంటి ఆ పరమేశ్వరుడే ఈమెను వివాహం చేసుకుంటాడు అన్నాడు నారద మహర్షి. ఆ మాటలు విన్నటువంటి హిమవంతుడు, స్వామి నారద ఏమంటున్నారు స్వామి? దక్షయజ్ఞంలో సతీదేవి దగ్ధమైన తర్వాత శంకరుడు విరక్తుడై మా ఇంటనే తప చేసుకుంటున్నాడే, అటువంటి పరమేశ్వరుడు మళ్లీ వివాహం ఆడుతాడా స్వామి? ఇది సాధ్యమా, జరిగే పనేనా అన్నాడు హిమవంతుడు. ఆ మాటలు విన్నటువంటి నారద మహర్షి, ఓ పర్వతరాజా, ప్రపంచంలో పురుష స్వభావం

లో ఒక బలహీనత ఉంది. పనికిరాని వాడి దగ్గర నుండి పరమేశ్వరుడి వరకు, అదేమిటంటే నిరంతరం తనను ఏ స్త్రీ అయితే సేవలు చేస్తుందో ఆమె యందు వారికి అనురాగం కలగడం సహజం. ఆ కారణం చేత ముందుగా పార్వతీదేవిని పరమేశ్వరుని సేవకై పంపించు, మిగిలిన విషయాలు తర్వాత ఆలోచిద్దాము అన్నాడు నారద మహర్షి. ఆ మాట విన్న హిమవంతుడు పరమేశ్వరుని సేవకి పార్వతీదేవిని వెళ్లమని చెప్పగా ఆనందంతో హరనామ స్మరణ చేస్తూ పరమేశ్వరుని తపోవనానికి వెళ్ళుతున్నది ఆ పార్వతి అమ్మవారు.

ఈ విధంగా హరనామస్మరణ చేస్తూ పరమేశ్వర తపోవనం చేరుకుంది పార్వతీదేవి. అక్కడ సమయానికి చంద్రకాంత శిలావేదిక మీద ఆసీనుడై తపోనిష్టాగరిష్ఠుడై ఉన్నాడు. ఎవరండి? శుద్ధ స్ఫటిక సంకాశుడు, త్రిశూల పట్టిషధరుడు, వ్యాఘ్ర చర్మాంబరుడు, వ్యాఘ్ర చర్మోత్తరీయుడైనటువంటి పరమేశ్వరుడు. ఆయనకు ఎదురుగా కావలి కాస్తున్నాడు. ఆయన ఎవరంటే శిలాదపుత్రుడు, ఏకాదశ రుద్రుడైనటువంటి నందీశ్వరుడు కావలి కాస్తున్నాడు. పార్వతీదేవి ముందుగా నందీశ్వరుని పూజించి, స్వామీ నందీశ్వర, పరమేశ్వరుని సేవ చేసి తరించాలనేటువంటి ఉద్దేశంతో వచ్చాను, పరమేశ్వరుని సేవకు అనుమతి ఇవ్వవలసిందని ప్రార్థించగా, అమ్మా, ఆడవాళ్లు చేరితే ఆశ్రమాలు పాడవుతాయంటారు, అయినా ఆయనకు నువ్వేమి సేవ చేస్తావమ్మా? స్నానానికి నీళ్లు తెచ్చిస్తానంటావా? ఆయన తల మీదే గంగాభవాని ఉంది, స్నానం చేస్తూనే ఉంటాడు. పోని బట్టలు ఉతికిస్తానంటావా? ఆయన జంతువుల చర్మాలు ధరిస్తాడు. అదీ కాకపోతే ఆయనకు ఒంటికి పూసుకునేటందుకు గంధము తీస్తానంటావేమో తల్లి, ఆయన గంధం ధరించడు, విభూతి పూసుకుంటాడు. నీవు ఆయనకు చేయవలసినట్టు సేవలు ఏమీ లేవు, వెళ్లిరా అమ్మా అన్నాడు నందీశ్వరుడు. ఆ మాటలు విన్న పార్వతీదేవి ఎంతో బాధపడి, స్వామి నందీశ్వర, ఈ శరీరాన్ని స్వామి సేవకే అంకితం చేయాలని వచ్చినటువంటి నన్ను వృధాగా త్రిప్పి పంపడం న్యాయమా స్వామి? ఎంతో మంది భక్తులు నిరంతరం ఆ స్వామిని సేవించాలని, ఆ స్వామి సేవలో తరించాలని కోరుకుంటారో, అటువంటి భాగ్యం నాకు లేదా స్వామి అని ఎంతో దీనంగా ఆర్తిగా ప్రార్థిస్తున్నటువంటి పార్వతీదేవిని చూసి నందీశ్వరుడు, అమ్మా, నువ్వు ఇంతగా అడుగుతున్నావు గనక స్వామివారి సేవలో అవసరమైనప్పుడు పూలు తెచ్చిచ్చేటువంటి బాధ్యత నీది, ఈ ఆశ్రమాన్ని తీర్చిదిద్దేటువంటి బాధ్యతను నీకు అప్పజెప్తున్నాను అన్నాడు. స్వామి, నాకిచ్చినటువంటి అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను అని ఆనాటి నుండి ఎంతో చక్కగా ఆ పార్వతి అమ్మవారు భక్తిగా పరమేశ్వరుని సేవిస్తోంది. ఏ విధంగా సేవిస్తుందయ్యా అంటే,

ప్రతిరోజు ప్రాతకాలంలో మేలుకొని కుటీరపు ప్రాచీనరపి పరమశివనామం జపిస్తూ పవిత్ర గంగా స్నానం చేసి పరమశివుని తపస్సమాధి వేదికను చక్కగా అలికి మృగ్గులు పెట్టి అనంతరం పరమశివునకు ప్రీతికరములైనటువంటి కాంచన కుసుమలు, తుమ్మిపూలు, బిల్వపత్రములు, అర్ఘ్యోదకములు, దర్బలు, ధూపదీపాది సమస్త వస్తుజాలమును సమకూరుస్తూ ఆ పార్వతీమ్మవారు ఎంతో భక్తి ప్రపత్తులతో పరమేశ్వరుని సేవిస్తున్నది. అదే సమయంలో తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మను గూర్చి తపస్సు చేసి బ్రహ్మ వద్ద అనేక వరాలు పొంది ఆ వరగర్వంతో మూడు లోకాలను బాధిస్తున్నాడు, యక్షులను శిక్షిస్తున్నాడు, దేవతలను స్వర్గం నుండి పారదొరలాడు, అప్సరసలను అవమానిస్తున్నాడు, యజ్ఞాలు పాడు చేస్తున్నాడు, మునీశ్వరుల తపస్సు చెడగొడుతున్నాడు, పతివ్రతలను భంగపరుస్తున్నాడు. లోక కంఠకుడైన ఆ తారకాసురుడు పెట్టేటువంటి బాధలు భరించలేక దేవతలు మునులు అందరూ కూడా బ్రహ్మలోకం చేరి ఆ బ్రహ్మదేవుని ఈ విధంగా ప్రార్థిస్తున్నారు.

వాగ్దేవి మనోనేత సవిశేషోత్సవ సమ్మిదాత నమచంత్రాత సత్తపోని వహవిష్ట వరప్రదాత సమస్త ప్రాణుల లలాటలేఖన మహావిద్యానుసందాత వేదరాస్ నిర్ణేత నతత్రాత కల్మష జేత ధాత విధాత. ఆర్తులమైన మమ్మల్ని మీరే సంరక్షించాలి స్వామి. మీరే ఇలా ఉపేక్షిస్తే మమ్మల్ని కాపాడేటువంటి వారెవరు? మీరిచ్చినటువంటి వరగర్వంతో పెచ్చు పెరిగి మమ్మల్ని అనేక బాధలు పెడుతున్నాడు ఈ తారకాసురుడు. దిక్పాలకుల స్థానంలో పరమ దుర్మార్గులైన రాక్షసులు పరిపాలిస్తున్నారు. స్వర్గలోకం రాక్షసుల వశమైపోయింది. మమ్మల్ని ఎలా రక్షిస్తావో ఆ బాధ్యత మీరే స్వామి అని ప్రార్థించగా వెంటనే ప్రత్యక్షమై ఈ విధంగా అంటున్నాడు బ్రహ్మదేవుడు. దేవతలారా, విషవృక్షోపి సంవర్ధ్య స్వయం చెత్తు అసాప్రదం. మన చేతితో మనము నాటి పెంచినటువంటి విషపు మొక్కనైనా మనమే తృంచి వేయకూడదు. నేనిచ్చినటువంటి వరాల వలన వాడు ఇంతవాడవుతాడని నాకు ముందే తెలుసు. వాడికి చావు ఉండకూడదని, ఒకవేళ చావనేది ఉంటే పరమేశ్వరుని దివ్య తేజస్సు వలన జన్మించినటువంటి 7 రోజుల శిశువు చేత మరణం కావాలని కోరుకుంటున్నాడు. కనుక దక్షయజ్ఞంలో దగ్ధమైన సతీదేవి చల్లని హిమవంతుని ఇంట పార్వతిగా పుట్టి పరమేశ్వరుని సేవిస్తోంది. ఆ పార్వతీ పరమేశ్వరులకు వివాహం జరిగేటట్లు ప్రయత్నించండి అని చెప్పి పంపించాడు బ్రహ్మదేవుడు. అక్కడ నుండి దేవతలు ఒక రహస్యమైనటువంటి చోటు చేరుకుని దుర్మార్గుడైన తారకాసురుడు మరణించాలంటే పార్వతీ పరమేశ్వరులకు కుమారుడు కలగాలి. వారికి కుమారుడు కలగాలి అంటే పార్వతీ పరమేశ్వరులకు వివాహం కావాలి. వారిరువురికి వివాహం కావాలంటే వారిద్దరి మనసులు ఏకం కావాలి. వారిద్దరి మనసులు ఏకం కావాలంటే ఆ పని మన్మధుడు చేయాలని ముక్కోటి దేవతలంతా మన్మధుని తలుచుకున్నారు. తలచినంతలో చెరుకు వింటితో, తుమ్మెదల నారితో, పుష్ప బాణములతో, చిలుక హయముతో, మామి చిగురుటాకు గొడుగుతో, ప్రక్కన రతీదేవితో, మిత్రుడైనటువంటి వసంతుడితో అక్కడికి వచ్చాడు త్రిజగన్ మనోహరుడు, లక్ష్మీనందనుడు, అద్భుత విక్రముడు, సకల జనానంద సందాయకుడు అయినటువంటి మన్మధుడు రాగానే అందరూ కూడా ఒక్కసారి పైకి లేచి జయహో మన్మథ, జయహో మన్మథ అంటూ జయజయధ్వానాలు చేశారు. దేవేంద్రుడు ఎంతో ఆనందంగా లేచి ఎదురుగా వచ్చి గౌరవించి, మన్మథ, నీ రాక మా అందరికీ శుభసూచకమయ్యా. ఎందుకంటే చక్రేణ విష్ణోరపి యద్దురాపం తరస్వీనావా శతకోటి నామే తయత్ పుష్పమయం త్వదస్త్రం అహో భవానద్భుత బాహువీర్యః. వేయంచులు కలిగిన విష్ణుమూర్తి యొక్క చక్రాయుధము చేతగాని పరిణి, 100 అంచులు గల నా యొక్క వజ్రాయుధము చేతగాని పరిణి కేవలం నీ పుష్ప బాణాలతో చేయగలవు. ఈ ప్రపంచంలో ఏ ఆయుధమైన ఒక వస్తువును రెండుగా చేస్తుంది, కాని నీ పుష్ప బాణాలు మాత్రం అలా కాదు, 2 మనసులను ఒకటిగా చేస్తుంది. ఆహా, ఏమి నీ పరాక్రమం, ఏమి నీ గొప్పతనం అని ఐరావతో దండసుండాల గండస్థల మండిత బాహుదండముతో వెన్నుతట్టి గౌరవించి తన ప్రక్కన ఆసీనుని చేయగా ఆ గౌరవంతో మన్మధుడు ఉక్కిరి బిక్కిరయి ఒళ్ళు మరిచిపోయి ఇలా అంటున్నాడు, మహేంద్రా,

దేవేంద్ర, మలయమారుతము తోడు, వసంత ఋతువు సహాయము, నిండు పండు వెన్నెల బాసర ఉంటే చాలు, ముల్లోకాలను తల్లడిలా చేస్తాను. ఎవరైనా మీ ఇంద్ర పదవిని గూర్చి తపస్సు చేస్తున్నారా? ఇప్పుడే వెళ్లి వాడి తపస్సును నాశనం చేసి వాణ్ణి ఇహానికి పరానికి లేకుండా చేస్తాను. లేకపోతే ఏ స్త్రీ అయినా నీ ప్రేమను తిరస్కరించిందా చెప్పండి. తనంతట తానుగా వచ్చి మహేంద్ర నన్నేలుకో అని నీ పాదాల మీద పడి ప్రార్థించేటట్లుగా చేస్తాను. నా శక్తి సామర్థ్యాలు తెలిసినటువంటి వారు మీరు, ప్రపంచంలో ఎవరినైనా ఉక్కిరి బిక్కిరి చేస్తాను, ఏం చేయాలో చెప్పండి అన్నాడు మన్మధుడు. ఆ మాట విన్నటువంటి ఇంద్రుడు అన్నాడు, ఆహా మన్మధ, నువ్వంతటి వాడివేనయ్యా, నువ్వు తలుచుకుంటే జరగని కార్యమే లేదు. ఈనాడు ముల్లోకవాసుల శ్రేయస్సు, ముక్కోటి దేవతల శ్రేయస్సు నీమీద ఆధారపడి ఉన్నది. లోక కంఠకుడైన తారకాసురుడు చావాలి అంటే పార్వతీ పరమేశ్వరులకు వివాహం కావాలి. వారిరువురికి వివాహం కావాలంటే వారిద్దరి మనసులు ఏకం చేయాలి. ఆ పని నువ్వు చేయాలయ్యా అన్నాడు. ఇది ముక్కోటి దేవతల యొక్క ప్రార్థన అని కూడా చెప్పాడు. ఆ మాటలు విన్న మన్మధుడు లోపల భయంగా ఉన్నా పైకి మాత్రం అదెంత పని, చిటికలో చేస్తానన్నాడు మన్మధుడు. అక్కడ నుండి తన భార్య రతీదేవి దగ్గరకొచ్చి జరిగిన విషయమంతా చెప్పగా రతీదేవి తన భర్తను చూసి, నాథా, నా మాట విను,

ప్రాణేశ్వర, 10 మందిలో గొప్పవాణ్ణిగా పొగిడి గోతులో దింపడానికి ప్రయత్నించే ఇంద్రుని మాటలు నమ్మి పరమేశ్వరుడితో విరోధం మంచిది కాదు. ఆయనతో విరోధం పెద్ద పులి తోక మెలిపెట్టినంతే. ఎందుకంటే కురవితో తల గోకుంటే ఎంతటి ప్రమాదమో, పరమేశ్వరుడితో విరోధం అంటే అంతే ప్రమాదం. నా మాట విని మీ ప్రయత్నాన్ని విరమించుకోండి అన్నది రథీదేవి. ఆ మాట విన్నటువంటి మన్వధుడు మరింత గర్వంగా, పిచ్చి రథి ఏం మాట్లాడుతున్నావు,

నీవే బేలవై ఇలా బాధపడుతుంటే నాకు నవ్వొస్తుంది. సమస్త దేవతలు నిత్యం నన్ను తలుచుకునేటట్లుగా నా పుష్ప బాణాలు ప్రయోగించి పరమేశ్వరుని పార్వతీదాసుని చేస్తాను, నాతో రా అంటూ పరమేశ్వరుని తపోవనం చేరి సన్నజాజిపు పొదరింటి చాటున దాగి తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నారు రథీ మన్మధులు. ఇంతలో పార్వతీదేవి పూజా ద్రవ్యములు తీసుకుని పరమేశ్వరుని తపోవనం చేరి ఆ స్వామివారి పాదాల చెంత ఉంచి భక్తి పారవశ్యంతో ఈ విధంగా ప్రార్థిస్తుంది అమ్మవారు.

శివ, మహాదేవ, శంకర, పరాత్పర, ఆహా, ఎన్ని జన్మల అదృష్టమో కదా నాకు మీ చరణారవింద సేవాభాగ్యం కలిగింది. ఎంత అదృష్టవంతురాలిని స్వామీ.

అని శంకరుని భక్తి పారవశ్యంతో పూజించి పరమేశ్వరుని దివ్య పాదార విందములకు నమస్కరించింది. నిండుగా వికసించి పరిమళములు విదజల్లుతున్న పద్మములను పరమేశ్వరునికి సమర్పించింది. భక్తిగా సమర్పిస్తున్న మాలను అందుకున్నాడు పరమేశ్వరుడు. అది గమనించినటువంటి మన్మధుడు, రతి చూడు, నేనేంటో ఇప్పుడు నీకు చూపిస్తాను, కళ్ళార చూసి ఆనందిద్దువుగాని అని

సమ్మోహనాస్త్రం వింట సంధించి రాబోయే ప్రమాదం ఊహించక ఆకరణాంతములాగి ఆ అస్త్రాన్ని వదలగా అది పార్వతీదేవి కడ కంటి చూపులతో కలిసి గుచ్చుకున్నది ముక్కంటి గుండెలోన. ఆ బాణ ప్రభావం చేత జగద్గురువులైనటువంటి దేవాదిదేవుని మనసు కూడా చెల్లించడం ప్రారంభించింది. వెంటనే పార్వతమ్మ వారి అస్తాన్ని అలాగే పట్టుకుని మనసులో ఈ విధంగా అనుకుంటున్నాడు పరమేశ్వరుడు, ఆహా, ఇది ఇంతియా, విరుల బంతియా, కాంచన కాంతియా, లేక పలు రత్నపు దొంతియా, నా చిత్త విభ్రాంతియా అని అనుకుంటూ అనురాగాపాశాబద్ధుడై ఉండగా పార్వతమ్మ వారు, స్వామి, ఏమిటిది అంటూ వారించింది. వెంటనే పార్వతీ అస్తములు విడిచిపెట్టాడు పరమేశ్వరుడు. ఈ ఆకస్మిక మనోవైకల్యానికి కారణమేమిటా అని దిక్కులు పరికించి చూడగా ఎదురుగా సన్నజాజి పువ్వు పదరింటి చాటు నుండి మరొక బాణాన్ని వింట సంధించి ఉన్న మన్మధుడు పరమేశ్వరుని కంటపడ్డాడు. ఆ క్షణంలో పాలాక్షుడు తన మూడవ నేత్రాన్ని తెరిచాడు. పరమేశ్వరుని యొక్క పాల నేత్రాగ్ని జ్వాలలో పడి మన్మధుడు భస్మమైపోయాడు. ఆ దృశ్యం చూసిన పార్వతీమ్మవారు సృహదప్పి పడిపోయింది. ఒక ప్రక్క రథీదేవి అలాగే కింద పడిపోయింది. ఈ విషయం పార్వతీ అమ్మవారి యొక్క తండ్రి హిమవంతునికి తెలిసి పార్వతీ అమ్మవారిని తీసుకుని ఇంటికి వెళ్లిపోయారు. ఇక్కడ రథీదేవి స్పృహ నుండి మేలుకొని అలా లేచి చూడగా భస్మరాశి కనిపించింది. తన భర్త భస్మమైపోయాడని తెలుసుకుని ఆ బూడిదలో పడి పొరలాడుతూ ఏడుస్తూ బాధపడుతుంది.

క్షణం క్రితం దాకా ఎంతో ఆనందంగా కలిసి ఉన్నామే, ఇంతలో నన్ను విడిచి వెళ్లడం నీకు న్యాయమా ప్రాణేశ్వర? నువ్వు లేని జీవితం నాకెందుకు? నేను కూడా మీతోనే వస్తాను అని విలపిస్తూ సహగమనం చేయటానికి సిద్ధపడుతోంది రథీదేవి. ఇంతలోనే, అమ్మా రథి ఆగు, నువ్వు మరణించవలసినటువంటి పని లేదు. పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణం జరుగుతోంది, ఆ సమయంలో నీ భర్త పునర్జీవుడవుతాడు అని అశరీరవాణి పలుకగా రథీదేవి ఆ ప్రయత్నాన్ని విరమించుకుని అక్కడ నుండి వెళ్లిపోయింది. ఇక ఔషధీప్రస్థపురమునందు పార్వతీదేవి పరమేశ్వరుని తలుచుకుని ఈ విధంగా ప్రార్థిస్తోంది.

పరమేశ్వర, నీకు అర్ధాంగిని కావాలని ఇంతగా నిన్ను సేవిస్తున్నానే, ఇంకా నా పైన దయ రాలేదా స్వామి అని విలపిస్తున్నటువంటి పార్వతీదేవిని చూసి తల్లిదండ్రులు అందరాని పళ్ళకి ఆశపడకూడదని ఓదార్చారు. తపస్సు చేసిన పరమేశ్వరునికి అర్ధాంగినవుతానని తల్లిదండ్రులను ఒప్పించి జయా విజయ అనేటువంటి చెలికత్తెలను వెంటబెట్టుకుని గౌరీ పర్వతం చేరి ఆశ్రమం నిర్మించుకుని శివలింగమును తయారు చేసుకుని తపస్సు చేయడం ప్రారంభించింది పార్వతీ అమ్మవారు.

స్వామి శంకర, నేను పసితనం నుండి నిన్నే ధ్యానిస్తున్నానే, నాపై నీకు ఆగ్రహమా స్వామి? ఒక్కసారి శంకరా అని ఆర్తిగా ప్రార్థిస్తే కరుణించే దైవానివే నీవు. ఈ చిట్ట చివరి ప్రయత్నంలో మీకు అర్ధాంగి కావటమో అంతమైపోవటమో తేలాలి అని తీవ్రమైనటువంటి తపస్సు ప్రారంభించింది పార్వతిమ్మవారు. వేసవి కాలంలో నిప్పులు చాటలతో చెరిగిపోసినట్లుగా ఉన్న పంచాగ్నుల మధ్యలోను, నిండు శీతాకాలంలో పీకల దాకా మునిగిన చలికాలంలోనూ ఆరుబయట కూర్చుని తపస్సు చేయటం ప్రారంభించింది. ఆహారం విడిచి వాయుభక్షణం చేసి తపస్సు చేస్తుంది పార్వతిమ్మవారు. ఏ విధంగా స్వామి శంకరా?

అని ప్రార్థించి ఈ విధంగా నిశ్చలమైనటువంటి తపస్సు చేస్తున్నటువంటి పార్వతీదేవి అచంచల భక్తికి పరమేశ్వరుడు సంతసించి ఆమెను అర్ధాంగిగా స్వీకరించదలుచుకుని ఆమె భక్తిని పరీక్షించడానికి ఒక మాయాముది బ్రహ్మచారి వేషం ధరించి అక్కడకు వచ్చాడు. జయా విజయ అనేటువంటి చెలికత్తెలతో విషయం తెలుసుకుని తను కూర్చున్నటువంటి సింహాసనాన్ని పార్వతీదేవి సమీపానికి లాగుకుని ఈ విధంగా అంటున్నాడు.

పార్వతి, నీకు పరమేశ్వరుడు ఎంత చిక్కు తెచ్చిపెట్టాడో తలుచుకుంటేనే నాకు ఎంతో బాధగా ఉంది. నీకంటే అమాయకురాలు ఈ మూడు లోకాలలో ఎక్కడా ఉండదు. అయినా పార్వతి, రత్నం కావాలన్నవాడు రత్నం కోసం వెతకాలి కాని రత్నమే వెతుకుతూ వెళ్లిపోతుందా? నీకోసం శివుడు తపస్సు చేయాలి కాని నీవు తపస్సు చేయడం ఏమిటి? ఆశ్చర్యంగా ఉంది. ఏడాదికొక్కసారి వసంతం వస్తుంది. స్త్రీకి యవనం జీవితంలో ఒకేసారి వస్తుంది. అటువంటి యవనాన్ని ఇలా తపస్సుతో వృధా చేస్తే ఇక జీవితంలో ఆనందమే కరువవుతుంది. నేను ఎందుకు ఇంతగా చెబుతున్నానంటే

పార్వతి, నేను కూడా ఘోటక బ్రహ్మచారిని, అందుకే ఇంతగా చెబుతున్నాను. నన్ను వివాహం చేసుకో. కేవలం తపస్సు వల్ల మోక్షం సాధించాలని కోరిక ఉంటే చెప్పు, నేను చేసిన తపస్సులో సగం దారపోసి స్వర్గానికి నిన్ను తీసుకుని వెళ్తాను. అయినా ఆ శివుణ్ణి ఏమి చూసి ప్రేమించావో నాకు అర్థం కాలేదు.

పార్వతి, ఇల్లా వాకిల సంపదల భోగముల ఏవి లేవే, పైగా శ్మశాన నివాసి, భిక్షమెత్తుతే తప్ప భోజనానికి కూడా గతిలేదే. ఎప్పుడు పుర్రెలు ధరించి బూడిద పూసుకుని బైరాగిని ఎలా ప్రేమించావు? పిచ్చిదానా, పసితనం వల్ల పొరపాటు పడటం సహజం, ఆ పొరపాటును సవరించుకో, రా నన్ను చేపట్టు అన్నాడు ఆ మాయా బ్రహ్మచారి వేషంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు. ఆ మాటలు విన్న పార్వతీదేవికి కోపం వచ్చి, ఓయి శివద్రోహి, చాలుము ప్రేలబోకము, నీచుడా మూర్ఖుడా, నీ నాలుక 1000 చీలికలు చేసిన పాపము లేదు, కొన్ని కోట్ల సంవత్సరాల తపస్సు చేసినటువంటి మునీశ్వరులకు ఏ తండ్రి దర్శన భాగ్యం దుర్లభమో, ఆ ముక్కోటి దేవతలు బ్రహ్మ విష్ణువులు ఏ ప్రభువు పాదధూలి శిరసున ధరించాలని కోరుకుంటారో అటువంటి స్వామిని నిందిస్తావా? జయ విజయ, ఈ శివఘాతకును శిక్షించండి అని చెప్పగా వారు కోపంతో వెక్కిరిస్తూ పిలకబుచ్చుకుని పైకి లాగి జంద్యం తెంచి ఈతముళ్లు గుర్చి చల్లని నీళ్లు తలమీద గుమ్మరించి బాధ పెడుతుండగా, స్వామివారు వారు పెట్టేటువంటి బాధలు భరించలేక ఇలాగే ఉంటే ఇంకా నన్ను ఎక్కువగా ఇబ్బంది పెడతారని ఒక్కసారిగా

0: పరమేశ్వరుడు ఆ మాయా బ్రహ్మచారి వేషం విడిచి నాగాభరణములతో శిరస్సున చంద్రరేఖతో చేతిలో త్రిశూలంతో పులితోలు వసనంతో పాలనేత్రంతో భూదిలిప్త గాత్రుడై శంకరుడు పార్వతీదేవి సాన్నిధ్యంలో ప్రత్యక్షమయ్యాడు.
1: జై శ్రీమద్రమారమణ గోవింద హరి. ఏడుగుండలవాడ.

అలా ప్రత్యక్షమైన స్వామివారిని చూసి పార్వతమ్మవారు, స్వామి, ఈ దీనురాలి మీద ఈనాటికి దయ కలిగిందా స్వామి అని అంటూ ఉంటే, పార్వతీదేవిని చూసిన పరమేశ్వరుడు, పార్వతీ రా, నిన్ను వివాహం చేసుకుంటాను అన్నాడు. ఆ మాట విన్నటువంటి పార్వతమ్మవారన్నది, స్వామి, కన్యాదాన ఫలితం నా తల్లిదండ్రులకు దక్కాలి అని చెప్పగా, సరే అని పరమేశ్వరుడు అదృశ్యుడై వెళ్లిపోయాడు. పార్వతీదేవి తపస్సు చాలించి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి విషయం చెప్పగా వారు ఎంతో ఆనందించారు. తర్వాత పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో, సప్తఋషులతో వసదీప్రస్థపురం చేరి పార్వతీదేవిని పెళ్లి కుమార్తెగా చేసి పరమేశ్వరుని పెళ్లి కుమారుడిగా అలంకరించి ఇరువురిని ఒకచోట చేర్చి పెళ్లిపీటలపై కూర్చోబెట్టి బ్రహ్మస్థానంలో కూర్చొని వేద మంత్రాలు పఠిస్తూ ఉండగా ఒక శుభముహూర్తంలో పరమేశ్వరుడు పార్వతీదేవి మెడలో మాంగల్యధారణ చేశాడు. దేవతలు పుష్పవృషం కురిపించారు. సకల లోకవాసులందరూ కూడా సంతోషించారు. రతీదేవి ప్రార్థన చేత మన్మధుని పరమేశ్వరుడు పునర్జీవుని గావించాడు. సమస్త దేవతలు ఈ విధంగా అక్కడ పార్వతీ పరమేశ్వరులకు మంగళహారతులు ఇస్తున్నారు.

ఇంతవరకు మీరు తెలుగువారి జానపద కళారూపమైన హరికథ గానంగా పార్వతీ కళ్యాణం ఘట్టాన్ని విన్నారు. కథకులు తిరుపతి వాస్తవ్యులు, స్వామి భక్తులు శ్రీరాము భాగవతార్. వాద్య సహకారం కీబోర్డ్పై శ్రీ ఆర్ కళ్యాణ్ కుమార్, తబలాపై శ్రీ బి మంజునాథ్. ఇది తిరుపతి రేడియో సాయి బృందం ప్రత్యేక సమర్పణ.

0: ఓం శ్రీ సాయిరాం. ఒక ఊర్లో అన్యోన్యంగా ఉంటూ విద్యావంతులైన దంపతులుండేవారు. భార్య దైవభక్తి గలది. వీలు చిక్కినప్పుడల్లా భగవన్నామస్మరణ చేసుకునేది. భర్త తన సంపాదన వ్యామోహంలో పడి భగవత్ చింతన పట్ల ఆసక్తి చూపేవాడు కాదు. తన భర్తలో పరివర్తన తీసుకురావాలనే పట్టుదలే భగవాన్ బాబావారి మూల కథకి ఆధారం.
1: హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. ఓయ్ పిలిచారా?
2: పిలిచారా అంటావా? చెవి కోసిన మేకలాగా గొంతుకు చించుకొని 10 సార్లు పిలిచాను. నీవా ఆ జపమాల పట్టుకుంటే
1: ఏమీ వినపడదు. అందులోని నీ పిలుపు అసలే వినపడదు.
2: ఏం చేత?
1: మా పుట్టింటారు వరలక్ష్మి అని పేరు పెడితే అదేదో నోరు తిరగలేనంత పెద్ద పేరులాగా వరాలు కారాలు మిరియాలు అన్నట్టు ఆ పిలుపేమిటండి? వరలక్ష్మి అని నోరారా పిలిస్తే కాస్త పుణ్యమైనా దక్కుతుంది.
2: సంతోషించారులే నీ ప్రబోధికి. నా బీరువా తాళాలు చెవులు కనబడటం లేదు. నువ్వు కానీ తీశావా?
1: లేదు. మీరు ఎక్కడ వెతికారు?
2: రోజు ఆ డ్రాయర్ సొరుగులోనే పెడతాను, కానీ అక్కడ లేవు.
1: రాత్రి 11 గంటల వరకు ఆ బీరువాలో నుంచి మీ ప్రాణప్రదమైన షేర్ సర్టిఫికెట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్ గురించి, స్టాక్ మార్కెట్ గురించి మీ బ్రోకర్ ఫ్రెండ్ తో నా చెవులు గింగురమనేలా సెల్ ఫోన్ లో సంప్రదించి మళ్లీ ఆ కాగితాలు కట్ట బీర్వాలో పడేసి తాళాలు తలగడ కింద పెట్టి పడుకున్నారండి.
2: అవును, యూఆర్ రైట్, నేను మర్చిపోయాను.
1: హరే రామ హరే రామ, రామ రామ.
2: ఒక్క నిమిషం, నీ రణగడ ధ్వని ఆపు. మన పెద్దాడు
1: పెద్దాడు చిన్నాడు ఏమిటండి, పద్మనాభం రాధాకృష్ణ అని పేర్లు పెట్టుకుంటే, పైగా నేను రామనామస్మరణ చేసుకుంటుంటే అది రణగుణధ్వన. సరే, ఇంతకీ పద్మనాభం మీ దగ్గరకొచ్చి ఏం మొరపెట్టుకున్నాడు?
2: వాడు ప్రార్థన చేయకుండా అన్నం తిన్నాడని మందలించావట కదా. వాడు ఒకటే ఏడుపు.
1: వాడి ఏడ్చి మొత్తుకున్నా ప్రార్థన చేయకుండా తింటానంటే అన్నం పెట్టను. మీరా విషయంలో కలుగు చేసుకోవద్దు. పిల్లల్ని ఎలా పెంచాలో నాకు తెలుసు. నేను బాల్వికా శ్రీచర్ని, ఇంటికెలిచి రచ్చ గెలవమన్నారు. ఇంట్లో నా కొడుకు చెప్పలేని పాఠం ఊళ్ళో పిల్లలకి ఏం మొహం పెట్టుకుని చెప్తాను? నాకు సిగ్గుచేటు.
2: నువ్వో రణపెంకివి, ఈ పిల్లనే సాంఘిక దురాచారాన్ని ఆ మనువు ఎందుకు కనిపెట్టాడో. కాని ఇప్పుడు ఏమనుకోని ఏం లాభంలే. చచ్చి స్వర్గానున్న మహానుభావుడెవడో ఎంత వారలైనా కాంతదాసులే అని ఊరికే ఏడ్చాడా?
1: హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. ఏమండి, మీతో 10 నిమిషాలు మాట్లాడాలి. కొంచెం ఆ కాగితాలు పక్కన పెడతారా?
2: ముందుకు చెప్పు. నిన్న రాత్రి మన పెద్దాడు అదే పద్మనాభం అన్నం తిన్నాడా, సత్యాగ్రహం చేశాడా?
1: బుద్ధిగా ప్రార్థన చేశాడు, నిక్షేపంగా అన్నం తిన్నాడు.
2: అయినా పిల్లలతో నీ మొండివాదం ఏమిటి? అసలేం జరిగింది?
1: చాలా సింపుల్. వాళ్ళు పాఠాలు చదువుతున్నప్పుడు నేను వెళ్లి మనిషికి జీవితంలో విజయం సాధించాలంటే అత్యంత ముఖ్యమైనది ఏమిటి అని ఆలోచించి అన్నం తినడానికి వచ్చినప్పుడు చెప్పండి, సరైన జవాబు చెప్తే 10 రూపాయలు ప్రెజెంట్ అన్నాను.
2: సమాధానం చెప్పారా?
1: పద్మనాభం తడుముకోకుండా డబ్బు సంపాదించడం అన్నాడు, రాధాకృష్ణ దైవ భక్తి అన్నాడు. రాధాకృష్ణకు 10 రూపాయలు బహుమతి ఇచ్చాను. దాంతో పద్మనాభం ఏమన్నాడో తెలుసా? జీవితంలో ధనం సంపాదన కంటే ముఖ్యమైనదేమీ లేదని నాన్నగారు చెప్పారని అన్నాడు. అది నిజమేనా?
2: అవును. ఏ వయసుకు తగ్గ జ్ఞానం ఆ వయసులో ఉండాలి. ఇప్పుడు వాళ్ల లక్ష్యం ఏమిటి? కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకుంటూ
1: మనిషికి జీవితంలో విజయం సాధించాలంటే అత్యంత ముఖ్యమైనది ఏమిటి అని ఆలోచించి అన్నం తినడానికి వచ్చినప్పుడు చెప్పండి, సరైన జవాబు చెప్తే 10 రూపాయలు

0: తగ జ్ఞానం ఆ వయసులో ఉండాలి. ఇప్పుడు వాళ్ల లక్ష్యం ఏమిటి? కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకుంటూ పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగాలు సంపాదించి బాగా డబ్బు సంపాదించుకోవాలి అని చెప్పాను. అది నా తప్పంటావా? అయినా ఈ సమాజంలో డబ్బు లేని వాడికి గౌరవం ఉందంటావా?
1: దైవభక్తి ఉంటే బుద్ధి కుశలత, క్రమశిక్షణ, పట్టుదల అబ్బుతాయి. దాంతో వాళ్ళంతటి వాళ్ళు బాగా చదువుకుంటారు, పెద్ద ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తారు, ధనం సంపాదిస్తారు, దాన్ని సద్వినియోగం చేస్తారు, మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. నేను నిన్న రాత్రి ఇద్దరికీ వివరంగా చెప్పాను. పద్మనాభం కూడా దైవభక్తే ముఖ్యమని ఒప్పుకున్నాడు. వాడికి 10 రూపాయల బహుమానం ఇచ్చాను.
0: ఇప్పటి నుంచి దైవభక్తి పేరు చెప్పి భజనలు, ధ్యానాలు, పూజలు, దాన ధర్మాలు అని పిల్లల గుర్రంలోకి ఎక్కిస్తే చదువులు గంగలో కలిపి సన్యాసుల వెంట వెళ్లి ఏ మఠంలోనో చేరి భజనలు చేస్తారు.
1: నిజంగా అలా చేసిన వాళ్ళెవ్వరూ పాడవ్వలేదు, మహనీయులయ్యారు. అంత అదృష్టం పట్టాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. పిల్లల సంగతి అలా ఉంచండి, మనకీ వయస్సు పెరుగుతుంది. మీరు కాస్త రామ కృష్ణ అనుకోవడం మొదలెట్టండి. రోజుకి 24 గంటల్లో ఒక్క అరగంటైనా భగవత్ చింతనకు టైం లేదా?
0: నిజం చెబుతున్నాను, నాకస్సలు టైం లేదు. నీకే కబుర్లు చెబుతావు. రామ కృష్ణ అనుకుంటే ఆ దేవుడు డబ్బు తీసుకొచ్చి ఒళ్ళో పడేస్తాడా? రోజు రోజుకి ఖర్చులు ఎలా పెరుగుతున్నాయో చూస్తున్నావు కదా. అయినా ధనం సంపాదించడానికి శక్తి యుక్తి ఇచ్చినది భగవంతుడే కదా. పిల్లలు పెద్దాళ్ళయ్యాక నీ ఇష్టం, నిత్యం నామస్మరణ, ఆ పైనే తీర్థయాత్రలు.
1: అంతవరకు మనం బ్రతుకుంటామన్న గ్యారంటీ ఏమిటి? కాలం చాటిన మరణం పులిలా పొంచుకుంటుంది. అందుకే స్వామి అన్నారు, పాంచభౌతికమైన ఈ దేహం ఎప్పుడో ఒకప్పుడు నశించక తప్పదు. బాల్యంలోనైనా, యవ్వనంలోనైనా, వృద్ధాప్యంలోనైనా, అడవిలోనైనా, నీటి మధ్యలోనైనా ఎప్పుడు ప్రాణం పోతుందో ఎవరికి తెలుసు? దేహంలో జీవమున్నప్పుడే తన్ను తాను తెలుసుకోవాలి.
0: అవును, నాకు తెలుసు. అందుకే ఓపికగానే పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని కాస్త డబ్బు సంపాదించి వెనకేస్తే మన బాధ్యత తీరుతుంది. ఆ తర్వాత ఆధ్యాత్మిక సాధన మొదలు పెడతాను.
1: ఎంతసేపు డబ్బు డబ్బు అంటారేంటండి? డబ్బుతో ఆయుష్ కొనగలమా, ఆరోగ్యం కొనగలమా, అదృష్టం కొనగలమా, బుద్ధి కొనగలమా? ఇందులో ఏది వక్రించినా సంపాదించిన డబ్బంతా బూడిదలో పోసిన పన్నీరే కదా.
0: నాకు దైవభక్తి లేకపోలేదు. సాధనకిప్పుడు టైం లేదని వాయిదా వేస్తున్నాను. సరి అయిన సమయం వచ్చినప్పుడు నా భక్తి తడాకా చూపెడతాను. ఈ కాలంలో ధనం కామధేనువు. ధనం అంటే లక్ష్మి. ధనం సంపాదించడం అంటే లక్ష్మిని ఆరాధించడం కదా.
1: మీకెంత చెప్పినా కంటసోషే.
0: ఒక దేవరహస్యం చెబుతాను విను. మనిషి జీవితాంతం నామస్మరణ చేయనక్కర్లేదు. ప్రాణం పోయే ఆఖరి క్షణంలో భగవన్నామం స్మరిస్తే మోక్షం వస్తుందిట.
1: ఆ రహస్యం ఎప్పుడో చెప్పారు స్వామి. ఒక దుకాందారుడికి 4 కొడుకులున్నారు. వాళ్ళకి రామ, కృష్ణ, గోవింద, శంకర అని పేర్లు పెట్టాడు. దూరదృష్టితోటి ప్రాణం పోయే ముందు పిల్లల్నెలగా పిలిచిపెట్టే అప్పగింతలుంటాయి కదా, ఆఖరి క్షణంలో వాళ్ళ పేర్లెట్టి పిలుస్తాను, దాంతో నాకు మోక్షం ఖాయం అన్నాడు.
0: అది బుద్ధిమంతుల లక్షణం.
1: మరి ఆ బుద్ధిమంతుడికి ఆఖరి క్షణం వచ్చింది. రామ, కృష్ణ, గోవింద, శంకర అని 4 కొడుకుల్ని పేర్లెట్టి పిలిచాడు. తీరా వాళ్ళొచ్చిందాక ఉండి, మీ 4 ఇక్కడే ఉంటే దుకాణం ఎవరు చూస్తారా అంటూ ప్రాణం విడిచాడు. అంతే, ఆ తర్వాత జన్మలో ఆ బుద్ధిమంతుడు ఆ దుకాణం నడిపే వాళ్ళ దగ్గర వాచ్మ్యాన్ గా చేరాడట.
0: చూడువరాలు, నువ్వు చెప్పిన విషయాలన్నీ జ్ఞాపకం ఉంచుకుంటాను. ఇప్పటి నుంచి చిన్న చిన్న మోతాదుల్లో ఆధ్యాత్మిక సాధన చేయకపోయినా ఆఖరి క్షణంలో విష్ణు సహస్రనామం చదివి మరీ పోతాను, చూస్తూ ఉండు.
1: సరే, ఎప్పుడూ పాడే పాటే కదా.
2: కొన్నాళ్ల తర్వాత భర్తకి తీవ్రమైన జబ్బు చేసింది. డాక్టర్ వచ్చి చూసి చికిత్స నిర్దేశించాడు. ఈ అవకాశం పురస్కరించుకుని భర్తలో పరివర్తన తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుంది భార్య.
0: డాక్టర్ గారు, డాక్టర్ గారు, నేనెన్నాళ్ళు ఆఫీస్కు సెలవు పెట్టాలంటారు?
3: ప్రస్తుతం 1 నెలాలు పెట్టండి. మీకు ఇన్ఫెక్టివ్ హెపటైటిస్ ఉంది, లివర్ బాగా దెబ్బతింది, పచ్చకామర్లు అంటారు, అదే జాండీస్ వచ్చింది.
0: మై గాడ్, జాండీస్.

0: ఇస్తావా? నెల్లాళ్ళు సెలవు పెట్టాలా?
1: నేను సర్టిఫికెట్ ఇస్తాను. ఇది అంటు వ్యాధి. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఈ వ్యాధి పూర్తిగా తగ్గే వరకు జీతం నష్టం లేకుండా మీకు స్పెషల్ లీవ్ ఇస్తారు.
0: ఎందుకు వస్తుందంటారు ఈ వ్యాధి?
1: నిద్ర చాలకపోవడం, బయట అవి ఇవి తినడం తాగడం, దానికి సాయం మానసికమైన విశ్రాంతి లేకపోవడం.
2: పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధితం. మీరు ఆ సెల్ ఫోన్ ఉపయోగించడం మానేయండి.
0: నువ్వేమిటే మధ్యనా?
1: మీరు ఊరుకోండి, ఆమె చెప్పింది నిజం. ఈ సెల్ ఫోన్ మానసిక ఉద్రిక్తను పెంచుతుంది. నేను మీకు మందు రాసిస్తాను. రోజు 3 పూట్ల 2 చెంచాలు ఇవ్వండి. ఉప్పు పులుపు కారం తగ్గించాలి. కొబ్బరి నీళ్లు మజ్జిగ పండ్ల రసం తప్పనిసరిగా ఇవ్వండి. వారం రోజుల తర్వాత వస్తాను. ఇంప్రూవ్మెంట్ ఉంటే సరే సరి, లేకపోతే హాస్పిటల్లో జాయిన్ చేద్దాం.
2: నేను ఆ నియమాలు పాటిస్తూ పథ్యం చేయిస్తాను.
1: బయటకెక్కడికి వెళ్లనివ్వకండి. నిశ్శబ్దం, మనశ్శాంతి, నిద్ర ఇవి ఈ వ్యాధికి ముఖ్యం.
2: అలాగే డాక్టర్ సాయిరాం.
1: సాయిరాం అమ్మా.
2: ఏమండి అలా దిగులుగా పడుకోకండి. డాక్టర్ మీకు మానసిక విశ్రాంతి కావాలన్నాడు. ఈ సమయంలో కాస్త రామ కృష్ణ అనుకోండి. దైవానుగ్రహ ప్రాప్తి, మనశ్శాంతి రెండూ వస్తాయి.
0: అబ్బబ్బా, మీ ప్రబోధలతో విసిగించకు. ఆఖరి దశలో నేను రామ కృష్ణ అనడం కాదు, విష్ణు సహస్రనామం వల్లిస్తాను.
2: ఆఖరి దశ ఎప్పుడొస్తుందో చెప్పి వస్తుందా? ఎన్నాళ్ళుంటామో మనకేం తెలుసు.
0: ఏమిటి అలా భయపెడతావు? అది సరే, మొన్న ఎవరో స్పెషలిస్ట్ వచ్చి మందు రాసిచ్చి 3 పూటలా తీసుకోమన్నాడు. మరి ఆ మందు తెప్పించలేదా? ఆ మందు ఇవ్వకుండా రోజూ నా మొహాన్ని విభూతి పెట్టి ఊరుకుంటున్నా?
2: తెప్పించాను, బీర్వాలో పెట్టాను.
0: ఆ మందు తాగడానికా బీర్వాలో పెట్టడానికా?
2: అది కాదండి, ఆ మందు ఎప్పుడో వీలు చూసుకుని అంతా ఒకేసారి తాగుతారు కదా అని దాచాను.
0: రోగం ఉన్న సమయంలో మందు తీసుకోకుండా ఎప్పుడో తాగితే రోగం తగ్గుతుందంటావా?
2: మరి మనం పుట్టినప్పుడు భవరోగంతో పుట్టాం. రోగానికి దైవచింతనే మందు కదా. మరి నిత్యం తాగకుండా మీరు అంతా ఆఖరిని ఒకేసారి తాగుతానంటున్నారు కదా.
0: అందుచేత నాకీ పాఠం చెప్పడానికి నా ప్రాణంతో చెలగాటం ఆడుతున్నావన్నమాట. సరే, నువ్వు చెప్పిన మాట నిజమే అనిపిస్తుంది. ఏ రోజుకెలా ఉంటుందో. ఈ రోజు నుంచి నామస్మరణ సాధన మొదలు పెడతాను.
2: చాలా సంతోషం. ఈ మార్పు మీలో రావాలని మందు మీకు తెలియకుండా మీ చేత తాగించాను.
0: నేను తాగలేదే.
2: నిత్యం పండ్ల రసంతో కల్పిస్తున్నాను. డాక్టర్ గారు అలా కూడా ఇవ్వచ్చని చెప్పారు.
0: నిజంగా వరలక్ష్మి, నువ్వు నా కళ్ళు తెరిపించావు. నువ్వు బాల వికాస్ పిల్లలకే కాదు, నాకు కూడా గురువ్వే. సాయిరామ్.

ఓం శ్రీ సాయిరాం. ప్రతి మానవుడు అనుదినం భక్తితో, అచంచల విశ్వాసంతో, ఆవేదనతో, శరణాగతితో భగవంతుణ్ణి ప్రార్థించాలి. భగవదనుగ్రహం లభించేలా చేసేది మనఃపూర్వకంగా చేసే ప్రార్థన మాత్రమే అని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ప్రబోధించారు. ప్రార్థనకున్న అద్భుత శక్తిని సోదాహరణంగా నిరూపించే ఎన్నో కథలు పంచమవేదమని కీర్తింపబడ్డ మహాభారతంలో ఉన్నాయి. అందులో ఒక కథకు రూపకల్పనే ప్రార్థన నాటిక. వినండి.

0: నమో శ్రీకృష్ణాయ నమః.
1: ధర్మస్వరూపులు, అగ్రజులు, కురువంశశ్రేష్ఠులు, హస్తినాపురాధీశ్వరులు, యుధిష్ఠిర రాజన్యులకు నమో వాకలు.
0: ఆయుష్మాన్ భవ. సహదేవ, సుప్రభాత వేళ, ప్రార్థనా సమయంలో వచ్చాం. ముఖ్యమైన విషయం ఏదైనా చర్చించాలా?
1: ముఖ్యమైన విశేషమా అన్నగారు? ప్రభువులకు మా మనవి వినే తీరిక చిక్కితే మనవి చెయ్యాలని వచ్చాను.
0: సహదేవ, అసమాన పరాక్రమశాలివి, అత్యంత వినయ సంపన్నుడవు, అగ్రజులందరికీ ప్రియతముడవు. నీ మనసులో మాట వినాలని మాకు కుతూహలంగా ఉంది.
1: ఇప్పటికైనా వింటానన్నారు మహాభాగ్యం ప్రభు. నా మనవి వినటానికి ఈనాటికైనా తమకు వీలు చిక్కింది, ధన్యుణ్ణి.
0: అంటే ఇన్నాళ్ళు నీ మనవిని ఆలకించటానికి తీరిక లేదని చెప్పామా సహదేవ?
1: తీరిక లేదని కాదు, కాని తత్సమానమైన సమాధానాన్ని ఇచ్చారు. ఈ విషయం ముఖ్యమని తమరు భావించకపోయి ఉండవచ్చు, కాని గుండెలు మండి ఆవేదన నన్ను ఆ విషయం మర్చిపోనివ్వలేదు.
0: నీ మనస్సును అంత కరిచివేసిన విషయం కూడా నేను వినలేదా?
1: అవునా గ్రజ, కురుసభలో ద్రౌపది మాన సంరక్షణ సమయంలో అడిగాను, ఇది సమయం కాదన్నారు. అరణ్యవాస సమయంలో అడిగాను, అరణ్యవాసం వ్రతం లాంటిది కాబట్టి ఇతర విషయాలు చర్చించకూడదన్నారు.
0: అవును.
1: అజ్ఞాతవాస సమయంలో అడిగాను, మన ఉనికిని కాపాడుకోవలసిన సమయం కదా, ఇప్పుడు సందేహం ఏమిటన్నారు. శ్రీకృష్ణ రాయబార సమయంలో అడుగుదాం అనుకున్నాను, తమరు సంగ్రామ రచనలో నిమగ్నమయ్యారు. నా సందేహం నా పెదవి దాటి పైకి రాలేదు. తలుచుకుంటే జ్వాలా తోరణమై నా హృదయాన్ని దహించి వేస్తోంది.
0: ఇన్నాళ్ళు నీకు బాధ కలిగించేందుకు చింతిస్తున్నాను. ఇప్పుడు మనస్ఫూర్తిగా నీ సందేహానికి సమాధానమిస్తాను. అడుగు సహదేవ.
1: ధన్యోస్మి. ఇప్పటికైనా నా సందేహ నివృత్తికి అవకాశం కల్పించారు. కాని నేను అడగబోయే విషయం పాండవుల ఐదుగురి గౌరవ ప్రతిష్టలకు, క్షత్రియులుగా మన శౌర్య పరాక్రమాలకు అగ్ని పరీక్ష లాంటిది. అందుకే నేనొక్కణ్ణి ఏకాంతంలో మిమ్మల్ని ఈ విషయం అడగదలుచుకోలేదు, మన అన్నదమ్ములందరి సమక్షంలో అడగదలుచుకున్నాను.
0: నీ అభీష్టం అదే అయితే అలాగే కాని సహదేవ, మీరందరూ నాకు ప్రాణ సమానులు. ఒకవేళ నీ పట్ల నేను అన్యాయంగా ప్రవర్తించి ఉంటే అందరి సమక్షంలో నిన్ను క్షమాపణ కోరడానికి వెరవను, వెనుకాడను.
1: సరే, నాకు అనుమతినివ్వండి, భీమార్జున నకులని తీసుకుని వస్తాను. ప్రభువులు వేచి ఉండగలరా?
0: తప్పక వేచి ఉంటాను.

0: అగ్రజులకు అభివాదాలు.
1: ఆయుష్మాన్ భవ.
0: అగ్రజ, నా సందేహాన్ని అడగమంటారా?
1: నిస్సంకోచంగా నిర్భయంగా అడుగు సహదేవా.
0: ఆనాడు కురుసభలో భారతవర్షంలో ఏ స్త్రీ పడిన అవమాన భారాన్ని సహించిన ద్రౌపది దీనావస్థ తలుచుకుంటుంటే ఈనాటికి గుండెల్లో శూలాలు గుచ్చుతున్నట్లు బాధ కలుగుతోంది అగ్రజ.
1: సహదేవా, సంయమనము పాటించు. సహదేవా, చేసిన పాపానికి ఫలితం, నేరానికి శిక్ష ఎంతటి మహనీయునికైనా అనుభవించక తప్పదు. దాన్ని నివారించగల శక్తి ఒక భగవంతుడికి తప్ప అన్యులకు లేదు.
0: పాంచాలి చేసిన పాపం ఏమిటన్న గారు?
1: అడిగారు కనుక చెప్తున్నాను, వినండి. సంస్కారం కలిగిన ఏ వ్యక్తి అయినా ఎవరైనా కాలుదారి పడితే సానుభూతి చూపిస్తారు, చేతనైతే చేయందించి లేవదీస్తారు.
2: తమరన్నది యదార్థం.
1: సామాన్యునిలో ఆ సంస్కారం ఆశిస్తాం. కాని ద్రౌపది ధర్మమూర్తులని పేరుపడ్డ పాండవులకు అర్థాంగి, కురువంశానికి కోడలు, మహాసాధ్వి అని కీర్తింపబడిన ఇల్లాలు. ఆమె ఈపాటి సంస్కారాన్ని ప్రదర్శించవలసిన అవసరం లేదా? కాని మయసభలో ఆమె ఏం చేసిందో తెలుసా? మీకెవరికీ తెలియని రహస్యం కనుక చెప్తున్నాను. సోదర సమానుడు, కురువంశానికి భావి సమ్రాట్టు, అభిమానధనుడు, నూర్గురు మహావీరులకు అగ్రజుడు అయిన సుయోధనుడు మయుని శిల్పకళా చాతుర్యానికి భ్రమపడి అడుగు తడబడితే నవ్వడం తప్పు కాదా? అభిమానధనుడైన సుయోధనుడు ఆ అవమాన భారాన్ని సహించగలడా? మీరే చెప్పండి.
0: అంటే అంత చిన్న తప్పుకు ఇంత దారుణమైన శిక్ష విధించడం సమంజసమేనంటారా?
1: నిస్సందేహంగా కాదు. కౌరవులు చేసింది సహించరాని నేరం
0: అని ఒప్పుకున్నారు కదా, మరి దానికి తగిన రీతిలో మీరు స్పందించాలి కదా.
1: నిజమే, స్పందించాలి. అలాగే స్పందించాను కూడా.
0: అసత్యం, తగిన రీతిలో మీరు స్పందించలేదు. మీలో వీర చైతన్యం పురివిప్పలేదు.
1: నేను స్పందించలేదని, నాలో వీర చైతన్యం పురివిప్పలేదని నీకెలా తెలిసింది?
0: చెబుతాను వినండి. ద్రౌపది జుత్తు పట్టుకుని కురుసభలోకి ఈడ్చుకు వస్తున్నాడు దుశ్శాసనుడు. ఆ దృశ్యం చూసి నాలో ఆవేశం కట్టలు తెచ్చుకుని పౌరుషం పడగనిప్పింది. వీరాధివీరుడమైన మనం ఈ దారుణాన్ని అరికట్టలేమా అని ఆవేశంతో నేను లేచే లోపల అన్నగారు భీమసేనుని వీరగర్జన వినిపించింది. నా మనస్సుకు కాస్త ఉపశమనం కలిగింది. క్షత్రియోచితమైన వీరత్వాన్ని ప్రదర్శించారు అన్నగారు భీమసేనుడు. పొంగిపోయాను. వారిని మనస్సులోనే అభినందించాను.
1: అలాగా
3: కౌరవ పరివారాన్ని నా గాంధీవంతో అక్షయ తుణీరంతో హతమారుస్తానని ప్రతిజ్ఞ చేశాను నేను.
0: చూశారా, ఇది వీరోచితమైన ప్రవర్తనంటే. సగర్వంగా అన్నగారు అర్జునుడికి నమోవాకరు చేశాను.
1: చాలా మంచి పని చేశావు.
0: అక్కడితో ఆ ప్రతిజ్ఞల ప్రస్థానం ఆగిపోలేదు. మా అన్నగారు నకులుడు జ్వాలాముఖిలా లేచి, వయస్సులో మీకంటే ఎంతో చిన్నవాడు నకులుడు, ఎంత భీకరమైన సవాలు చేశాడో, ఎంత వీరత్వాన్ని ప్రదర్శించాడో చూశారా?
1: చూశాను సహదేవా. నకులుణ్ణి కూడా నువ్వు ప్రశంసించి ఉంటావు?
0: ప్రశంసించడం కాదు, పరమానందంతో పరవశించిపోయి ఆయన పాదాలకు నమస్కరించాను.
1: నీ వంటి సోదరుడు ఉండడం నిస్సందేహంగా మాకు గర్వకారణం సహదేవ. ఇంతకీ కురుసభలో జరిగిన వైనాన్ని వర్ణిస్తున్నావు తప్ప నీ సందేహం అడగనేలేదు.
0: పూర్వాపరాలు వివరిస్తే తప్ప సమస్య అర్థం కాదా గ్రిజ, అందుకే చెప్పాను. ఇప్పుడు నా సందేహం వ్యక్తపరుస్తాను, సూటిగా సమాధానం ఇవ్వండి.
1: ఇస్తాను. ఆడిన మాట తప్పనని నీకు తెలుసు కదా.
0: ఆ నమ్మకంతోనే అడుగుతున్నాను. అన్నగారు తమరు నీతి కోవిదులు, శాస్త్ర పరిజ్ఞానం పుష్కలంగా కలిగిన ప్రాజ్ఞులు. కౌరవులు దుర్మార్గులని తెలుసు, శకునిమామ మాయావని కూడా మీకు తెలుసు. అయినా జూదం ఆడారు, ధనకనక వస్తువాహనాల్ని కోల్పోయారు, అయినా జూదం కొనసాగించారు. ఇంద్రప్రస్థం రాజధానిగా సుభిక్షంగా అలరాడుతున్న సమస్త సామ్రాజ్యాన్ని చతురంగ బల సమేతంగా ఉడ్డి ఓడిపోయారు. అప్పటికీ జూదం మానలేదు. త్రిలోకాధివీరుడైన నలుగురు అన్నదమ్ముల్ని పణంగా పెట్టారు, ఓడిపోయారు, అయినా జూదం మానలేదు. ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటానని, జీవితాంతం రక్షణ కల్పిస్తానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి చేపట్టిన అర్థంగి, మహాపతివ్రతను, యజ్ఞ వరప్రసాదంగా పుట్టిన పుణ్యస్త్రీని, పాండవ పట్టమహిషిని భంగంగా పెట్టి ఓడిపోయారు. ఏ కులస్త్రీ సహించలేని అవమానానికి ఆమెను గురి చేశారు.
4: జోదమాడింది మీరు, ఆమెను ఓడిపోయింది మీరు, ఆమెను దుర్భరమైన అవమానానికి ఆవేదనకి గురి చేసింది మీరు. ఇన్నింటికి కారకులైన వీరు వీరకిశోరంలా ప్రవర్తించక పెదవిప్పకుండా తలవంచుకుని కురుసభలో కూర్చున్నారే, మీకు సిగ్గువయ్యలేదా? ధర్మరాజుని నామధేయం ధరించారు మీరు, ఇది మీకు ధర్మమేనా? కనీసం వద్దు నివారించలేదు, ఇది మీకు న్యాయమేనా? సమాధానం చెప్పండి.
1: ఇదేనా నీ సందేహం సహదేవ?
4: 15 సంవత్సరాలుగా నా మనోవేదన ఇదే.
1: అడగలేకపోయారు కాని భీముడు, అర్జునుడు, నకులునిది కూడా ఇదే సందేహం అయి ఉంటుంది. సరే, నా సమాధానం చెప్తాను, ధర్మాధర్మాలు మీరే నిర్ణయించండి. శ్రీకృష్ణాయ నమో నమః. సహదేవ, శత్రువులు సవాలు విసిరినప్పుడు వెనుదిరగడం రాజలక్షణం కాదు. అందుకే వ్యసనమని తెలిసిన జూదం ఆడాను. ఇక కురుసభలో ద్రౌపది దీనావస్థను చూశాను, మనస్సు వికలమైంది. ఆమె దురవస్థకు బాధ కంటే ఆమె ప్రవర్తన నన్ను ఆశ్చర్యపరిచింది. అంత అవమానాన్ని భరిస్తూ కూడా ద్రౌపది, ధృతరాష్ట్ర చక్రవర్తి, భీష్మ పితామహ, విదుర మహాశయ, ద్రోణాచార్య, కృపాచార్య పెద్దలు మీరు దుర్యోధనుడికి కులస్త్రీని అవమానించడం తప్పని చెప్పలేరా? ఇది కూడని పని అని హెచ్చరించలేరా? ఈ అనాచారాన్ని ఆపలేరా? నా మానాన్ని సంరక్షించలేరా అని దీనంగా ప్రార్థిస్తోంది. ఎంత అజ్ఞానంలో పడిపోయింది ద్రౌపది అనుకున్నాను. పాండవ వంశాన్ని కంటికి రెప్పలా, కన్న తల్లిలా శ్రీకృష్ణ పరమాత్మ కాపాడుతున్నాడని ఆమెకు తెలుసు. అయినా ఈమె దైవాన్ని మరచి మానవ మాత్రుని ప్రార్థిస్తుంది అని విస్మయం కలిగింది. ఇది వీరత్వం ప్రదర్శించవలసిన సమయము, సందర్భము కాదని తెలుసుకున్నాను. వెంటనే కనులు మూసుకొని, కృష్ణ, వాసుదేవా, ఆపత్ సమయంలో నిన్ను మరిచిపోయి మానవ మాత్రుని ఆశ్రయిస్తోంది ద్రౌపది, ఆమెను మన్నించు, నిన్ను ప్రార్థించి రక్షణ పొందేలా ఆమెకు బుద్ధి ప్రసాదించు అని శ్రీకృష్ణ పరమాత్మను మనఃపూర్వకంగా ప్రార్థించాను. ఆ పరమాత్మ నా ప్రార్థన విన్నాడు. వెంటనే కృష్ణ, వాసుదేవ, పాహిమామ్మని ఎలుగెత్తి ప్రార్థించింది ద్రౌపది. మరుక్షణంలో అభయమిచ్చి అక్షయ వస్త్రాలు ప్రసాదించి ఆమె మాన సంరక్షణ చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇప్పుడు చెప్పండి, ద్రౌపది మాన సంరక్షణ నా ప్రార్థన వల్ల జరిగిందా, లేక మీ గదలు గాంధీవాల వల్ల జరిగిందా?
4: అన్నగారు, అన్నగారు, అన్నగారు.
1: ఆలోచన తప్ప ఆవేశం సమస్యల్ని పరిష్కరించదు సహదేవ. కౌరవులపై మన విజయం శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం తప్ప మన వీరత్వానికి నిదర్శనం కాదని గ్రహించు. వాసుదేవుని పాదపద్మాలు మనసులో నిలుపుకో. నిండు మనసుతో ఆ దేవదేవుణ్ణి ప్రార్థించు. ఏ సందేహము నిన్ను ఆవరించదు, ఆవేదనకు గురి చెయ్యదు.
4: అన్నగారు, మీ మౌనం వెనక ఇంతటి ప్రార్థన ఉందా? ఇది తెలుసుకోలేని నా అజ్ఞానాన్ని మన్నించండి. జన్మజన్మలకు మీ వంటి ధర్మమూర్తికి అనుజులుగా పుట్టేలా ఆశీర్వదించండి.
1: ఆయుష్మాన్ భవ.

ప్రపంచంలోని అన్ని ద్వంద్వాలకు అతీతంగా ఉండేవాడే సమచిత్తం కలవాడు. ఈ సూక్తిని తెలియజేసే కథ సమచిత్తం విందాం. గౌతమ బుద్ధుడు దేశ సంచారం చేస్తూ ప్రజలకు ప్రబోధలు చేస్తూ ఒక గ్రామం చేరాడు. ఆ గ్రామాధికారికి బుద్ధుడంటే గిట్టదు. ఎవరైనా బుద్ధిని మాట ఎత్తితే చాలు, మండిపడేవాడు. ఒకరోజు బుద్ధుడు తన శిష్యులతో కలిసి తన గ్రామంలో అన్ని ఇళ్లకు భిక్షాటనకు వస్తాడనే విషయం తెలుసుకుని గ్రామంలో ఉన్న వారందరినీ సమావేశపరిచి, "ఈరోజు బుద్ధుడు మన గ్రామానికి భిక్షాటనకు వస్తున్నాడు. అతనికి మీరెవ్వరూ భిక్ష వేయకూడదు. మీ ఇంటి తలుపులను కూడా తీయకూడదు" అని ఆదేశించాడు. తాను కూడా తన ఇంటికి తాళం పెట్టి ఇంటి ముందు అరుగుమీద కూర్చున్నాడు. బుద్ధుడు ఏమీ ఎరుగనివన్లాగా చిరునవ్వుతో గ్రామాధికారి ఇంటి ముందు నిలబడి, "భవతీ భిక్షాం దేహి" అన్నాడు. వెంటనే ఆ గ్రామాధికారి ఆవేశంతో చిందులు తొక్కుతూ, "ఏమయ్యా సోమరసన్యాసి, పనీ పాటాలేక భిక్షం ఎత్తిపొట్టపోసుకుంటున్నావు. పైగా ఎంతోమంది యువకులను శిష్యులుగా చేర్చుకుని వాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావు. కష్టపడి పని చేసుకుని పొట్టపోసుకో పో" అని నిందించాడు. బుద్ధుడు ఏమాత్రం చెలించక చిరునవ్వుతో, "అయ్యా, నాకొక సందేహం ఉంది. మీరు తీరుస్తారా?" అన్నాడు. గ్రామాధికారి, "ఏమిటా సందేహం?" అని గద్దించి అడిగాడు. అప్పుడు బుద్ధుడు, "అయ్యా, మీ ఇంటికి ఒకడు అడుక్కోవడానికి వస్తాడనుకోండి. మీరు దయతో అతనికి ఇవ్వడానికి ఒక పళ్ళెంలో మీకు తోచిన పదార్థాలను పెట్టుకుని వస్తారనుకోండి. మీరు ఆ పదార్థాలను అతనికి ఇవ్వబోతే అతడు వాటిని స్వీకరించకపోతే వాటిని మీరు ఎవరికి ఇస్తారు?" అని ప్రశ్నించాడు. దానికి గ్రామాధికారి, "ఇదేం సందేహం? ఆ పదార్థాలు నావి కనుక మళ్లీ నేను వాటిని నా ఇంట్లోకి తీసుకుని పోతాను, అంతేకదా?" అన్నాడు. బుద్ధుడు చిరునవ్వుతూ, "అయితే ఆ పదార్థాలు అన్నీ మీకే చెందుతాయి కదా?" అన్నాడు. గ్రామాధికారి, "అవును, నాకే చెందుతాయి" అన్నాడు. బుద్ధుడు వెంటనే చాలా చక్కగా సమాధానం చెప్పారు. "నేను మీ ఇంటికి వచ్చి 'భవతీ భిక్షాం దేహి' అన్నాను. మీరు నన్ను దూషించారు, దూషణలనే భిక్ష పెట్టారు. కాని మీరు పెట్టిన వాటిని నేను స్వీకరించలేదు. మరి ఆ దూషణలు ఎవరు స్వీకరించాలి? మీరే చెప్పండి" అన్నాడు. గ్రామాధికారికి ఏమీ తోచలేదు. ఏం చెప్తాడు? బుద్ధుని పాదాల మీద రాలి క్షమించమని ప్రార్థించాడు. నిందాస్తుతులను, కష్టనష్టాలను సమచిత్తంతో స్వీకరించాలి. కోపతాపాలకు, రాగద్వేషాలకు లొంగిపోకూడదు. అడగడం భక్తుని లక్షణమూ కాదు, అడిగితేనే ప్రసాదించడం భగవంతుని లక్షణమూ కాదు. ఈ సందేశాన్ని తెలియజేసే ఒక చక్కటి కథ అడుగకువే మనస విందాం. పూర్వం కాంచీపురంలో శ్రీవత్సాంకుడు అనే పండితుడుండేవాడు. అతడు రామానుజాచార్యుల వారి ప్రథమ శిష్యుడు. ఇతని తండ్రి రామచంద్ర భట్టాచార్యులు ఒక గ్రామానికి అధికారిగా ఉండేవారు. తండ్రి మరణానంతరం శ్రీవత్సాంకుడు ఆ గ్రామానికి అధికారి అయినాడు. అతనిని గ్రామస్థులు కూరేశుడు అని పిలిచేవారు. కొంతకాలమైన తరువాత కూరేశుల వారికి రామానుజుల వారి వద్దకు వెళ్లి ఆయన సేవ చెయ్యాలనే తీవ్రమైన కాంక్ష కలిగింది. రామానుజులు శ్రీరంగంలో ఉండేవారు. కూరేశులు తన గృహాన్ని, ఆస్తిపాస్తులను కొంతమంది పెద్దలకు అప్పజెప్పి తన భార్యతో శ్రీరంగానికి బయలుదేరాడు. వారిద్దరూ కాలినడకతో ప్రయాణం సాగించారు. ఒక రాత్రి వారు దట్టమైన అరణ్యంలో ప్రవేశించారు. కూరేశుని భార్య, "ఏమండి, ఈ అడవుల్లో దొంగలుంటారా?" అని ప్రశ్నించింది. కూరేశుడు, "ఎవరుంటే మనకేమి, మన దగ్గర దోచుకోవడానికి ఏమీ లేదు కదా" అన్నాడు. "అది కాదండి, మీరు మంచినీరు తాగే బంగారు లోటాను మాత్రం తెచ్చాను" అన్నది నెమ్మదిగా. కూరేశుడు, "చీచి, ఈ బంగారపు వస్తువు ఉండడం వల్ల కదా నీకింత భయం ఏర్పడింది. ఏది ఆ లోటాను ఇలా ఇవ్వు" అని అందుకని దాన్ని దూరంగా విసిరిపారేశాడు. "ఇక నిర్భయంగా, నిశ్చింతగా ఉండు" అన్నాడు. భార్యాభర్తలిద్దరూ శ్రీరంగం చేరుకున్నారు. ఎంతో ప్రయాసతో ప్రయాణం చేసినందువల్ల బాగా అలసిపోయారు. ఒక సత్రంలోకి వెళ్లారు. వెంటనే కూరేశుడు నీరసంతో స్పృహ తప్పిపడిపోయాడు. అప్పుడే శ్రీరంగనాయకుల వారి గుడిలో నైవేద్యానికై గంట కొట్టారు. ఆ గంటను విన్న కూరేశుని భార్య ఈ విధంగా చింతించింది. "శ్రీరంగా, నీ దాసుడైన కూరేశుడు ఇక్కడ ఆహారం లేక స్పృహ తప్పి పడిపోయినాడయ్యా. మరి నీవు షడ్రసోపేతమైన ఆహారాన్ని భుజిస్తున్నావు. ఇది న్యాయమా? నీ దాసుని ఆకలి
నీది కాదా అని. కొన్ని నిమిషాలలో శ్రీరంగ దేవాలయంలోని ధర్మకర్త మేళతాళాలతో నైవేద్యాన్ని తీసుకుని కూరేశుడు బస చేసిన సత్రానికి వచ్చాడు. స్వామి, శ్రీరంగస్వామి ఆజ్ఞ అయినది, మీకు ప్రసాదం తెచ్చాను, లేచి భుజించండి అని కూరేశునితో అన్నాడు. కూరేశుడు లేచి కూర్చుని ఆశ్చర్యంతో, అయ్యా, నేనెటువంటి సహాయాన్ని అడగలేదు, కోరలేదు. నేను ఆశించినదే అందివ్వడానికి దైవానికి కూడా అధికారం లేదు, ఇది ఎట్లా జరిగింది అన్నాడు. కాని ఎంతో భక్తి శ్రద్ధలతో తెచ్చాడు కనుక ధర్మకర్త నిమిత్తమై కొంచెం స్వీకరించి తాను తిన్న శేషాన్ని తన భార్యకు అందించాడు. ఆమెతో నెమ్మదిగా, నేను భగవంతుని ఆహారాన్ని అడగలేదు, నేను అన్నం నిమిత్తమై రాలేదు, ఆత్మ నిమిత్తమై వచ్చాను ఇక్కడికి, నీవేమైనా పొరపాటున ఆశించావా అని అడిగాడు. ఆమె కంట నీరు కారుస్తూ, స్వామి, నేను అన్నాన్ని ఇవ్వమని అడగలేదు, మీరు నీరసించి కింద పడిపోయారు. ఆ క్షణాన రంగా, నీ దాసుడిట్లా బాధపడుతూ ఉంటే నీవెట్లు నైవేద్యాన్ని స్వీకరించగలవు అని మనసులో అనుకున్నానండి అన్నది. కూరేశుడు, పిచ్చిదానా, అడిగినప్పుడు అందించేవాడు ప్రభు, అడుగకనే అందించేవాడు విభుడు. అడగడమనేది భక్తుల లక్షణం కాదు, సర్వము స్వామికే వదిలేయాలి అని బోధించాడు.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.